రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. అనాది కాలం నుండి దైవాన్ని అన్వేషిస్తూ నిజతత్వాన్ని గుర్తించడానికి మానవుడు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. తినటము, తిరగటము, భోగములు అనుభవించటము, ఇవి పశులక్షణాలు. ఇవి తెలుసుకోలేక మానవుడు భౌతిక సుఖాలే నిజమనుకుని తమ యొక్క సత్యాన్ని మర్చిపోతున్నాడు. మానవత్వం యొక్క లక్షణము దివ్యత్వాన్ని పొందడమే. మానవుడు పట్టుపడితే సాధించలేనిది ఏదీ లేదని వివరించే అద్భుతమైన ఉపన్యాసాన్ని 1994 అక్టోబర్ 9వ తేదీన సత్యసాయి భగవానుడు మనకు ప్రసాదించారు. ఆ దివ్య భాషణాన్ని ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. వినండి.

అతని ఏడనకు సున్ని కానరాకున అజ్ఞాన కారణమున అతడు లేడని అతడు లేడని అనకు సుమ్మి. ప్రేమస్వరూపులారా, అనాది కాలము నుండి దైవమును అన్వేషించుతూ నిజతత్వాన్ని గుర్తించే నిమిత్తమై మానవుడు అనేక విధములుగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. దేవుడనగా ఏమిటి అనే ప్రశ్న కానీ, అతన్ని ఏ మార్గంలో మనం పొందవచ్చు వీలవును అనేటువంటి ప్రశ్నలు కానీ ఇవి నేటివి కాదు. అనాది కాలము నుండి కూడాను ఇది విడదీయరాని జటిలమైనటువంటి యొక్క ప్రశ్నలుగా రూపొందుతూ వస్తున్నాయి. కానీ దివ్యత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి కొంతమంది యోగులు మానవత్వం దివ్యత్వాన్ని దర్శించే నిమిత్తమై ఏర్పడినటువంటిదనేటువంటి సత్యాన్ని గుర్తించి తమ లక్ష్యమును తాము సాధించే నిమిత్తమై అనేక విధములుగా సాధనలు సాగుతూ వచ్చారు. మానవత్వం యొక్క లక్ష్యము దివ్యత్వాన్ని పొందటమే. కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ మానవత్వము అతి దుర్లభమైనటువంటిది. ఈ సత్యాన్ని దిలదినమునకు పెంచుకుంటూ అనేక మంది మహర్షులు దైవత్వాన్ని గుర్తించే నిమిత్తమై తపస్సును ఆచరిస్తూ వచ్చారు. అందులో కొంతమంది ఇది తెలుసుకున్నట్టు అసాధ్యమని భ్రమించి బలహీనులై తమ యొక్క తపస్సును విరమించుకున్నారు. మరికొంతమంది జన్మలు రావటమే దీని నిమిత్తము, విరమించుకుని మనం చేయనది ఏమిన్నది, కనుక జన్మమంతైనా సార్థకం గావించుకోవాలి అని పట్టిన పట్టును దిట్టముగా జాపించుకుంటూ తపస్సు ఆచరించుకుంటూ వచ్చారు. మానవుడు పట్టుపడితే సాధించినటువంటిది లోకంలో ఏదీనూ లేదు. కానీ మానవుడు సంకుచిత హృదయుడై లౌకికమైనటువంటి యొక్క సుగములకు పాల్పడి దివ్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని విస్మరించి కేవలము ఈ విధమైనటువంటి బలహీనతకు గురి అవుతూ వస్తున్నాడు. ఈ భౌతికమైనటువంటి సుఖములు ఏమిటి, ఎంతవరకు ఇవి సుఖములు, ఈ సుఖమును మనకు చేకూర్చేటువంటిది ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవ్వరు కూడా విచారించటం లేదు. పశుపక్షి మృగాదులకు మానవుడికి ఉండేటువంటి తేడా ఏమిటి, తినటము నిద్రించటము జీవితాన్ని గడపటము భోగముల్లో ఈ కాయాన్ని అంత్యము గావించుకోవటం, ఇదేనా మానవుని యొక్క లక్ష్యము? పశువులు కూడా తింటున్నవి తిరుగుతున్నవి నిద్రిస్తున్నవి తమ యొక్క భోగములను అనుభవిస్తున్నవి, ఇంకా పశువులకు మానవునికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి? ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం కలిగినటువంటి మానవుడు ఇంత మాత్రం విచారణ చేయక కేవలము భౌతికమే సత్యమని దివ్యత్వం మనకు అత్యంత దూరమని భావించి తమ యొక్క లక్ష్యము తాను మర్చిపోతున్నాడు. కనుక ఈ దివ్యత్వాన్ని ఎట్లయినా గుర్తించాలి, తెలుసుకోవాలి, అది ఏ జీవితం యొక్క పరమావధి అని పట్టును పట్టి తపస్సు ఆచరిస్తూ వచ్చారు అనేక మంది మహర్షులు. కొంతకాలమునకు మహర్షులు ప్రపంచంలో ప్రవేశించి చాటుతూ వచ్చారు. వేదాహమేకం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసు పరస్థ. ఓ మానవులారా, మేము ఆ తేజవంతమైనటువంటి ఆ దివ్యమైన ఆ నవ్యమైన ఆ భవ్యమైనటువంటి పరమాత్మని మేము తెలుసుకున్నాం. ఎక్కడ తెలుసుకున్నాం? తమస్సుకు ఆవల, మనస్సుకు ఆవల, ఇంద్రియములకు అతీతమైన మానవుని హృదయమునందు మేము తెలుసుకున్నాం. మానవుడు శరీర మనో ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపము. కనుక మానవుడనగా శరీర మనస్సు ఆత్మల యొక్క స్వరూపమే. కాని అట్టి మానవుడు మనో ఆత్మలను విస్మరించి కేవలం శరీరమునే అనుసరించటం చేత తాము పశువైపోతున్నాడు. ఆత్మను శరీరమును విస్మరించి కేవలం మనసునే ప్రధానంగా భావించి అనుసరించటం వల్ల తాను దానవుడిగా మారిపోతున్నాడు. మరొకడు శరీర మనసులను విస్మరించి ఆత్మనే అనుసరించటం వల్ల తానే దివ్యస్వరూపుడుగా మారిపోతున్నాడు. మానవుడనగా ఎవరు? శరీర మనో ఆత్మల యొక్క కూడికనే మానవుడు. పశు ఏది? కేవలం శరీరమునే అనుసరించేటువంటిదే పశుత్వము. దానవుడెవరు?
కేవలం మనసుని అనుసరించేటువంటి వాడు దానవుడు. శరీర మనసును విస్మరించి ఆత్మనే అనుసరించేటువంటి వాడు దేవుడు. శరీరము చేయునది, మనసు గుర్తించునది, ఆత్మ నిశ్చలంగా ఉండునటువంటిది. దీనికి పర్యాయముగానే కర్మ, ఉపాసన, భక్తి అని చెప్తూ వచ్చారు. అయితే ఈ భక్తికి ఉపాసనకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి? ఇది రెండింటి ఎందుకు ప్రేమ సన్నిహితమైనటువంటిది. భక్తి అన్నను ప్రేమ అన్నను రెండు ఒక్కటి. దైవమును చింతిస్తూ విశ్వమును విస్మరించి ఆనందంతో మునగటమే ఇది పవిత్రమైనటువంటి ప్రపత్తి. భారతీయుడు ప్రాచీన కాలము నుండి ఈ నవరాత్రి మహోత్సవములందు అనేక విధములుగా దేవీ పూజలు గావిస్తూ వచ్చారు. దుర్గా, లక్ష్మి, సరస్వతి అనేటువంటి పేర్లతో వీరు ఆరాధిస్తూ వచ్చారు. ఈ దుర్గా, లక్ష్మి, సరస్వతులు ఎవరు? మానవులు కేవలం భ్రమించినటువంటి ఆకారములే. కాని ఈ మూడింటికి మూల కారణము అంతరాత్మగా భావించినటువంటి యొక్క శక్తులు మూడుంటున్నది. ఇవియే కర్మ, ఉపాసన, జ్ఞానము. వీటిని మరొక రూపం లోపల పేరు పెట్టు వచ్చారు. ఈ ప్రపత్తి యొక్క సమ్మిళితమైనటువంటి ఒక తత్వము దివ్యత్వము. కాని భగవంతుడు ప్రతి మానవుని యొక్క దేహమునందు కూడాను ఉంటున్నాడు. అది ఆత్మస్వరూపము. శరీరము ఆత్మకు ఒక మందిరము. కనుకనే దేహో దేవాలయ ప్రొక్తు జీవో దేవ సనాతన. మాణిక్యములు మట్టిలో పుట్టును కాని మ్రానిలో చిక్కవు. అది ఏ విధంగానే మృణ్మయమైనటువంటి ఈ దేహమునందునే చిన్మయమైనటువంటి ఆత్మ మనకు సాక్షాత్కరిస్తున్నది. దేహమే మృణ్మయము, ఆత్మనే చిన్మయము. ఈ మృణ్మయ చిన్మయముల యొక్క సమ్మిళితమైనటువంటిదే మానవత్వము. మంచి చెడ్డల యొక్క స్వరూపమే మానవత్వము. నిత్యానిత్యముల యొక్క స్వరూపమే మానవత్వము. జడ చైతన్యముల యొక్క తత్వము దివ్యత్వము. కానీ భగవంతుడు ప్రతి మానవుని యొక్క దేహమునందు కూడాను ఉంటున్నాడు. అది ఆత్మస్వరూపము. శరీరము ఆత్మకు ఒక

మానవత్వము. కనుక శుభాశుభములకు సత్య అసత్యములకు క్షయ అక్షయములకు అకారమే మూల కారణం కాని ఇక రెండు కూడా సమానత్వమే. సత్యములకు అసత్యము అన్నారు. అకారం ఒకటే, అక్షరమే కొంచెం అధికమైనటువంటిది. అనగా సత్యము కానిది అసత్యము, నిత్యము కానటువంటిది అనిత్యము. ఎందుకనే పదముల యొక్క చేరిక చేతనే మానవత్వము దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. మానవ దేహము అమూల్యమైనటువంటి, ఈ మానవుడు ఏ నిమిత్తమై ఈ అమూల్యమైనటువంటి దేహమును ధరించాడు? ఈనాటి మానవుడు దేహం యొక్క కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు. తన తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తము, తన నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించుకునే నిమిత్తము, అమృతత్వాన్ని అనుభవించే నిమిత్తము ఏర్పడినటువంటి ఈ పంచభౌతికమైన శరీరమును కేవలము భౌతికమైనటువంటి భోగభాగ్యములో ప్రవేశపెడుతున్నాడు. దీనికి ఈ శరీరం అందించినది కాదు. కాదు, శరీరము క్షేత్రము, శరీరము క్షేత్రము, శరీరీ ఆత్మ క్షేత్రజ్ఞుడు, దేహము ఒక మందిరము, దేహి అందులోని స్వస్వరూపుడు. కనుకనే శరీరము శరీరీ, దేహము దేహి, క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని రెండింటి యొక్క నెగిటివ్ పాజిటివ్. కాని ఈనాటి మానవుడు కేవలం నెగిటివ్ ని మాత్రమే హృదయమనందు నింపుకొని పాజిటివ్ ను ఆశించడానికి ప్రయత్నిస్తున్నాడు. అసాధ్యము అసాధ్యము, యత్ భావం తత్ భవతి. కనుక మన హృదయం లోపల దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము మనం పవిత్రంగా స్థిరం చేసుకోవాలి. ఈ దివ్యత్వాన్ని మనం ఎక్కడో పోయి వెతకనక్కర్లేదు. అనేక మంది ఈ సత్యాన్ని గుర్తించుకునలేక అడవులకు వెళ్లి తపస్సు ఆచరించి కందమూరాజును భుజించి కాలమును గడుపుతూ వచ్చారు. తనకు అత్యంత సమీపంగా ఉండినటువంటి యొక్క దివ్య స్వరూపాన్ని మనం విస్మరించి ఎక్కడో తెలియనటువంటి అరణ్యముల్లో ప్రవేశించి అత్యంత దూరముగా భగవంతుని వెతుకటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం అజ్ఞానం యొక్క మూల లక్షణం. తన దృష్టిని అంతర్ముఖము గావించుకున్నప్పుడే నిత్యానందమును పొందవచ్చు. తన ఆనందము తన చెంతనే ఉంటుండాలి. తన ఆత్మస్వరూపుడు తనకు సన్నిహితంగానే ఉంటున్నాడు. లోకములో తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు ఇత్యాది సంబంధకులైనా కూడా కొంత దూరంగా ఉన్నారు. కాని భగవంతుడు అందరికంటే సన్నిహితుడు. తల్లి తండ్రులు దేహములకు దూరంగా ఉన్నారు, కాని భగవంతుడు దేహంలోనే ఉన్నాడు. తల్లిదండ్రులా సమీపుడు లేక భగవంతుడా? కనుక చాలా సమీపిస్తుడు, చాలా దగ్గరవాడు భగవంతుడే. అట్టి సమీపుడైనటువంటి భగవంతుణ్ణి మనం మరచి అర్థము కానటువంటి యొక్క భగవంతుడు ఎక్కడో అగమ్యగోచరుగా ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. దైవం మానుష రూపేణ, ఏదో భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి జ్యోతిర్మయుడుగా ఉంటున్నాడు, ప్రత్యేకమైనటువంటి శంఖచక్ర కథాధారిగా ఉంటున్నాడు. ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క ఊహలే. దేహాభిమానం కలిగినటువంటి మానవుడు దేహానికి అతీతమైనటువంటి దాన్ని ఏనాడు కూడా చూడలేడు. ఏనాడు తన యొక్క దేహాభిమానం కోల్పోవునో ఆనవాడే అతీతమైనటువంటి దివ్యత్వాన్ని తాను గుర్తించగలడు. కనుక నేను దేశము అనేటువంటి భావం ఉండినంత వరకు దేహస్వరూపుణ్ణే మనము భగవంతునిగా విశ్వసించాలి. కనుక అనేక విధములుగా దైవమును ఏదో సాక్షాత్కరింప చేసుకోవాలని ప్రయత్నం చేయటము కాలము వ్యర్థమే. దైవము సర్వ మానవుల యొక్క హృదయమునందు సాక్షాత్కరిస్తున్నాడు. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. కనుక అందరి ఎందు ఉండినటువంటిది దైవం ఒక్కడే. కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అట్టి దైవత్వాన్ని మనము ఈనాడు తెలుసుకున్నందుకు తగిన కృషి చేయాలి. కనుకనే దుర్గా, లక్ష్మి, సరస్వతి అనగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇవి మూడే. ఇచ్ఛాశక్తి మానవుని ఎందుంటున్నది, క్రియాశక్తి మానవుని ఎందుంటున్నది, జ్ఞానశక్తి అనగా నిత్యానిత్య విషయ పరిశీలనా శక్తి మానవుని ఎందుంటున్నాడు. కనుక దుర్గా, లక్ష్మి, సరస్వతులు మానవుని ఎందే ఉంటున్నాయి. కనుక సరస్వతి వాక్ స్వరూపంలో వెల్లడవుతుండాలి, దుర్గా క్రియారూపంలో వెల్లడవుతుండాలి, లక్ష్మి తన యొక్క జ్ఞానశక్తితో వెల్లడవుతుండాలి. కనుక క్రియాశక్తియే దేహము, ఇచ్ఛాశక్తియే మనస్సు, జ్ఞానశక్తియే ఆత్మ. కనుక ఇచ్ఛాశక్తి అనేటువంటి శరీరము కేవలం పదార్థము యొక్క సమ్మిళితము. కనుక ఇది కేవలము మెటీరియలైజేషన్. ఇందులోపల ఈ జడమైనటువంటి దేహమును కదలికగా చేస్తున్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుందండి, అది ఒక విధమైనటువంటి ఇచ్ఛాశక్తి. ఈ ఇచ్ఛాశక్తిని కేవలము ఒక విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ ను సంపింప చేసేటువంటి ఒక శక్తి, అది ఏ జ్ఞానశక్తి, అది ఏ రేడియేషన్. కనుక మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్.

భువస్వహ అని పేరు పెట్టుకోవచ్చు. భువస్వహ భూలోకము దేహమే, భువహ ఇది లైఫ్ సోర్స్, ఇది కాన్షియన్స్ అన్నారు. సువహ తత్ అనగా ఇది ఏ రేడియేషన్. భూర్భువహ సువహ ఈ మూడు శక్తులు ప్రతి మానవుని ఎందు కూడా ఉంటున్నాయి. కనుక దుర్గా లక్ష్మి సరస్వతులు హృదయవాసులే. మనకు అనేక విధములైనటువంటి యొక్క కోపములు తాపములు ఇలాంటి రజోగుణ సంబంధమైనటువంటి యొక్క గుణములు వేల్బెడుతుంటాయి. అవి దుర్గ యొక్క వైపరీత్యము. భగవంతుని అనేక రకములుగా మనం వర్ణిస్తూ పదవులు చేర్చుకుంటూ కొన్ని విధమైనటువంటి యొక్క కవిత్వంగా పోతుంటుంది, అనగా వర్ణముగా చేరుతుంటుంది. అది ఏ సరస్వతి యొక్క వైబ్రేషన్. మనలో పవిత్రమైనటువంటి గుణములు ఆవిర్భవిస్తుంటాయి. దయ, ప్రేమ, సహనము, సానుభూతి, సత్యము, ఇలాంటి పవిత్రమైన గుణం, అది ఏ లక్ష్మి యొక్క వైబ్రేషన్. మన హృదయపీఠం నందు ప్రతిష్ఠింపబడినటువంటి దుర్గా లక్ష్మి సరస్వతిని బహిర్ముఖంగా మనం ఆరాధన చేస్తున్నాము. ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఇదే దుస్థితిలో ఉంటుండాలి. తనలో ఉండినటువంటి తానని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. తన ఎందున్నటువంటి తనని తాను ప్రేమించడానికి ప్రయత్నించడం లేదు. తన ఎందున్నటువంటి తనని విశ్వసించడానికి ప్రయత్నించడం లేదు. బయట ప్రపంచంలో బాహ్య స్వరూపంలో కేవలము దూరంగా ఉండినటువంటి దానిని మనం అమితంగా ఆశిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, ఆకర్షిస్తున్నాం. ఇది జడ చైతన్యములకు సంబంధం. మన బాధను నివారణ గావించుకోవాలన్నా ఆ యొక్క మందు మన ఎందే ఉంటుండాలి. ఈ బాధ నివారణ తగినటువంటి యొక్క ఔషధము మన ఎందే ఉంటుండాలి. కానీ మన ఎందున్నటువంటి ఔషధము మనకు పనికి రాదు. బయట ఔషధం మీద మనకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఒక హోటల్, ఒక మెడిసిన్ షాపు సైడ్ బై సైడ్ ఉంటుండాలి. కానీ మెడికల్ షాప్ లో పనిచేసేటువంటి వర్కరు సాయంకాలం అయ్యేటప్పటికి హెడ్ ఏక్ వచ్చింది, కానీ తన షాప్ నందు ఉన్నటువంటి యొక్క ఔషధములు తనకు పనికి రాలేదు. పక్క హోటల్లో పోయి, సార్ ఒక కప్ కాఫీ ఇవ్వండి, హాట్ కప్ కాఫీ, నా హెడ్ ఏక్ గా ఉంది అంటాడు. ఈ హోటల్ వాడు సర్వ్ చేసి చేసి టైర్డ్ అయిపోయినాడు, హెడ్ ఏక్ వచ్చింది. వాడు మెడికల్ షాప్ కు వెళ్లి, సార్ నాకు సర్వ్ చేసి హెడ్ ఏక్ వచ్చేసింది, ఒక సాడన్ పిల్ ఇవ్వండి సార్ అంటాడు. వీడికి హెడ్ ఏక్, వీడి హెడ్ ఏక్ వాడి షాప్ లో మందు పనిచేస్తా ఉంది, వాడి హెడ్ ఏక్ వీడి కాఫీ కప్పు పనిచేస్తా ఉంది. అదే విధంగా ఉంటుంది ఈనాడు లోకము. తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని తాను ఏ మాత్రము లక్ష్యం చేయటం లేదు. బయట ఉన్నటువంటి దానిని అమితంగా ఆశిస్తున్నాడు. తన ఇంటిలో వండిన పంచభక్ష పరమాన్నముల కంటే పక్కింటి పాచిపోయిన పప్పు చాలా రుచి వారికి. కనుక మన ఎందే ఉంటున్నది దివ్యత్వము. కనుక దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మనం ఎక్కడా వెళ్లనక్కర్లేదు, దేనిని ఆశించనక్కర్లేదు. శరీరధారి అయినటువంటి యొక్క దైవత్వాన్ని చక్కగా నమ్మాలి మనం. ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. అది లేకుండా ఉండినా ఏమి చేసి ప్రయోజనం లేదు. కనుక ఆత్మ అనేటువంటి మాణిక్యము, ఆత్మ అనేటువంటి చిన్మయము, మృణ్మయము అనేటువంటి దేహం నందే ఉంటుండాలి. ఇలాంటి దానిని మనము అనేక రకములుగా ప్రయత్నం చేయనక్కర్లేదు. మన బహిర్దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడే ఈ ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. ప్రేమ స్వరూపులారా, అనేక సాధనలు మనం చేస్తున్నాం. ఏ విధమైనటువంటి నవవిధ సాధనలు అంతా ఉన్నాయో దీనిని మనం అంతర్ముఖం గావించుకోవాలి. కనుక మనం ఏదో బహిర్ముఖమైనటువంటి ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎంత వేదశాస్త్ర ఇతిహాస పురాణములు పఠించినప్పటికీ, మన హృదయమునందున్నటువంటి యొక్క దివ్యభావమే శూన్యమైన మనం ఈ గ్రంథములు ఏమాత్రము మనం పనికి చేయలేము. అంతర్ముఖం గావించుకోనటువంటి పండితుడైన కూడాను పాండిత్యము తెలుసు, కానీ పవిత్రత మాత్రము తెలియదు. వేదములు వర్ణించినటువంటి యొక్క వేద పురుషుడు కేవలం వాదముల యొక్క వాక్యములు మాత్రమే వర్ణించగలడు, కానీ వేద స్వరూపుడైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకోలేడు. బుకిష్ నాలెడ్జ్, మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది మన దృష్టిని అంతర్ముఖం గావించుకోవాలి. అందుకోసమే దీని యొక్క అంతరార్థము, మనం ఎంతో దూరం నడిచి దేవాలయానికి వెళుతుంటాం, కానీ దేవుడి దగ్గర పోయిన తర్వాత కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాం. ఇంత దూరం పోయినటువంటి వాడు అక్కడ పోయి కన్నులు ఎందుకు మూసుకోవాలి? అనగా ఈ కన్నులు చూడవలసినటువంటి ఈ రూపం కాదు, అంతర్రూపము అనేటువంటి అంతరార్థం అక్కడ నిరూపిస్తూ ఉంటున్నాడు. కనుకనే భగవద్గీత సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. దైవం సర్వత్రా ఉంటున్నాడు. రూపనామములు వేరువేరు కావచ్చును, కానీ దివ్యత్వం ఒక్కటే. కనుక మనం ఈనాడు చదివేటువంటి చదువులంతా కానీ లేక నేర్చుకునేటువంటి వేదశాస్త్ర ఇతిహాస పురాణములు కానీ అంత్యములో మనకు ఆదర్శంగా నిరూపించవు. ఈ పాండిత్యములంతా కూడా ప్రపంచములకు మాత్రమే సంబంధించినట్టు కానీ పరమాత్మకు సంబంధించినటువంటి కాదు. బాహ్య ఆడంబరములకు పాటుపడినటువంటి వారిని ఆత్మస్వరూపుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
కోరేది ఒకటి, చేసేది మరొకటి. భగవంతుడిని కోరుతున్నావు, నీవు చేసే పనులన్నీ ప్రకృతి కోసం చేస్తున్నావు. కాబట్టి ఇది భగవంతుడికి ఏ రీతిగా ప్రసన్నుడు కాగలడు? అందుకోసమనే శంకరుల వారు తమ యొక్క 13 మంది శిష్యులతోపల కాశీకి వెళ్లినప్పుడు స్వాలిని గ్రామాన్ని వర్ణిస్తున్నాడు ఒక పండితుడు. దుక్కులు కరణే, దుక్కు కరణే, దుక్కు కరణే అని అంటున్నాడు. శంకరుల వారికి చాలా నవ్వు వచ్చింది. అతని సమీపానికి వెళ్లి

ఇవి ఏమాత్రము నిన్ను రక్షించవు. అంతర్ముఖంలో నీ దివ్యత్వాన్ని నీవు స్మరించు. ఈ విధంగా కూడా బోధిస్తూ వచ్చాడు. కాని అనాది కాలం నుండి ఈ సత్యాన్ని మనం ఎంతో వింటున్నాము, ఎంతో చదువుతున్నాము, కాని ఆచరణలో పెట్టలేకపోతున్నాము. ఇది ఎన్ని విని ప్రయోజనమే. చాలా మంది రామాయణాన్ని పారాయణం చేస్తున్నారు, రామాయణాన్ని నిత్యము పారాయణం చేస్తున్నారు, కానీ రామాయణంలో చెప్పినటువంటి యొక్క పితృవాక్య పరిపాలన ఏ ఒక్కడైనా చేస్తున్నారా? సోదర ప్రేమతత్వాన్ని రామాయణం బోధించితే ఆ సోదరులపై ఏమాత్రమైనా ప్రేమ మనం నిరూపిస్తున్నామా? ఇంతే కాదు, ధర్మమే ప్రధానము, ధర్మములకై సర్వమును త్యాగం చేస్తాను అని బోధించినటువంటి యొక్క రామవాక్యములు ఒక్కడైనా ధర్మాచరణ చేస్తున్నాడా? మనకి రామాయణం పారాయణం చేసే ప్రయోజనం ఏమిటి? ఎంతకాలమైనా వినటంలోనే మన కాలమును వ్యక్తం చేసుకుంటే ఆచరణలో ఎప్పుడు పెట్టేది? వినటం విన్నందుకు ప్రయోజనం ఏమిటి? ఆచరణలో ఫలితముంది కానీ శ్రవణంలో ఫలితం లేదు. భగవద్గీతను ఆహా, ఎక్కడ చూసినా కానీ భగవద్గీతను గురించి ఉపన్యాసాలు జరుగుతున్నాయి, భగవద్గీత యజ్ఞములు జరుగుతున్నాయి, భగవద్గీతను పారాయణం చేస్తున్నారు. ఏమి ప్రయోజనము? ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్క పదమునైనా మనం ఆచరణలో పెడుతున్నామా? ఏమాత్రమో పెట్టడం లేదు. ఈ చదివిన చదువులు దేనికోసం? ఈ పారాయణం ఎవరి కోసమని? ఈ పారాయణం వల్ల మనకు ప్రయాణం ప్రయోజనం లేదు. పారాయణను మనం ప్రాక్టికల్ లో పెట్టాలి. ఈ రోడ్డు బెంగళూరుకి చేరుతుంది అనేటువంటిది అక్కడ నిరూపించింది. ఆ రోడ్లో మధ్యలో పోయి కూర్చొని బెంగళూరు అంటే మనం పొందులు పో చేరుతున్నామా? ఆ రోడ్లో నువ్వు నడుచుకుంటూ పో, బెంగళూరు చేరుతాం. అదే విధంగానే భగవద్గీత భగవంతుని నిరూపించేటువంటి ఒక మార్గం వంటిది. దాన్ని స్మరిస్తూ కూర్చుంటే నీకు ఫలితం లేదు. దాన్ని అనుసరిస్తూ నువ్వు ప్రయాణం చేయి. ఒక్కటైనా నీవు ఆచరణలో పెట్టేస్తే దాని ఫలితం నీకు ఉంటుండాలి. తన్నులు నీవు ఉపన్యాసాలు ఇచ్చేదానికంటే, పారాయణం చేసేదానికంటే ఒక్క ఔన్స్ నీవు ఆచరణలో పెట్టుచ్చాలి. కానీ ప్రాక్టీస్ లో లేదు. ఎన్ని గ్రంథాలు చదివి ప్రయోజనమేమి? ఎన్ని ఉపన్యాసములు విని ప్రయోజనమేమి? ఎంత మహనీయుల దగ్గరికి పోయింది ప్రయోజనమేమిటి? ఇవంతా ఇక్కడ నువ్వు కేవలం వ్యర్థమే. కనుక ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టండి. ఏమిటి ఆచరణ? స్థిరమైన ప్రేమను పరమాత్మ వైపును మరల్చటమే. ఇంతకంటే పెద్ద సాధన మనం చేయనక్కర్లేదు. ఒక్క సాధన, అది మన దగ్గర ఉన్నటువంటి పదార్థమే. ఆ ప్రేమనే భగవత్స్వరూపుడు. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ప్రేమను మనం మునగాలి, కానీ మనం ఆ ప్రేమలో ఉండటం లేదు. ప్రేమను మాలిన్యంగా, అభిమానంగానో లేక అటాచ్మెంట్ గానో మనం రూపొందింప చేసుకుంటున్నాం. ఈనాడు పంచభూతములు కూడా మాలిన్యమైపోయినాయి. తల మాలిన్యమైపోయింది, ఇప్పుడు హృదయం కూడా మాలిన్యమైపోయింది. ఎక్కడ చూసినప్పటికీ పవిత్రమైనటువంటి మనకు కనిపించడం లేదు. ఎంత మాలిన్యపరిచినప్పటికీ మాలిన్యము కానటువంటిది ఒక్కటే, అదే ప్రేమ. ఆ ప్రేమను ఎవరు కూడా మలినపరచడానికి వీలు కాదు. ఆ ప్రేమలో ఉండేటువంటి మహాశక్తి చాలా పవిత్రమైనటువంటిది. ఈ ప్రేమతో జగత్తునే మనం ఆటాడించుకోవచ్చు. ఈ ప్రేమ చేతనే కదా ప్రహ్లాదుడు అనేక విధమైనటువంటి కష్టములైనా సాధించుకుంటూ వచ్చాడు. కొండల నుంచి నెట్టించాడు, పాములచే కరిపించాడు, ఏనుగుచే తొక్కించాడు, వేసి కాల్చివేశాడు. కానీ ఆ యొక్క ప్రహ్లాదుని యొక్క ప్రేమ, నారాయణ నారాయణ నారాయణ నామరూపముల పైన ఆధారపడినటువంటి వాడు కేవలం హిరణ్యకశిపుడు, నారాయణ పైన ఆశించినటువంటి వాడు ప్రహ్లాదుడు, ఇందుగల నందు లేడని వాదించినటువంటి వాడు ప్రహ్లాదుడు, విష్ణుమే గాని విష్ణువు లేడని చెప్పి వాదించిన వాడు హిరణ్యకశిపుడు. అందుకీ కుమారునికి ఇంత భేదంగా వచ్చింది. కనుకనే ప్రహ్లాదు విశ్వం విష్ణు స్వరూపం అంతా మన యొక్క ప్రేమ నుండినే ఆవిర్భవిస్తుండాలి. ప్రేమకు మించినటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో. జగత్తంతా ప్రేమ నుండి ఆవిర్భవించింది. జగత్తంతా ప్రేమ ఎందే ఉంటుండాలి. కనపడి ప్రేమ ఎందే నయమైపోతుండాలి. దేహాభిమానం త్యజించి మానసిక చంచలత్వాన్ని నిర్మూలం గావించి విషయ వాంఛనలంతా కూడా దూరం గావించి ప్రేమలో మనము మునిగిపోవాలి. నిండు మునిగినటువంటి వాడికి చలి ఉండదు, గాలి ఉండదు. అర్థం మునిగినటువంటి వాడికే గాలి వాన. ఈ వాదోపవాదములు చేసేటువంటి వారు కూడా పూర్తి మునిగినటువంటి వాటికి మాటే రాదు. కనుకనే నిండుకుండా కదలదు అన్నారు. ఈనాటి మానవుడు ఇటు నిండుకుండా కాదు, ఇక్కడ వెళ్తుకుండా కాదు. రెండింటికి నీ మధ్యలో ఉండటం చేతనే మానవత్వాన్ని నిర్మూలం గావించుకుంటున్నారు. ప్రేమ స్వరూపులారా, మనం ఈ ప్రకృతిలో మనం జీవించినప్పటికీ, మన కర్తవ్య కర్మలు ఆచరించినప్పటికీ, కానీ అన్ని భగవంతుని యొక్క కర్మలే. మనటువంటి యొక్క సర్వకర్మ భగవత్ప్రీత్యర్థంగా భావించాలి. కనుక ఈ 10 దినములు నవరాత్రుల యొక్క మహత్వం అనేటువంటిది, మహత్యమైనటువంటిది ఏమిటి? ఇచ్చాశక్తిని దైవ ఇచ్ఛగా మార్చుకోవాలి, క్రియాశక్తిని దైవ కర్మలుగా మార్చుకోవాలి, జ్ఞానశక్తిని దైవంగానే భావించుకోవాలి. కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ మూడింటి యొక్క ఏకత్వం మానవ జాతిలోనే ఉంటుండాలి. సత్యం, సత్యం తెలియని వారు లోకంలో ఎవరు లేరు. కాబట్టి సత్యం తన్నేంటే ఉంటుండాలి.
జ్ఞానం నిత్యానికి విషయ పరిశీలన ఎవరి దగ్గర ఉంది? మానవునియందే ఉంటుండాలి. ఆ రెండింటి యొక్క అనంతము మానవునియందే ఉంటుండాలి. ప్రపంచమంతైపును మానవుని హృదయంలోందే ప్రింట్ అయిపోయి ఉంటుండాలి. ఒకటూరి కన్నులు మూసుకుంటే నీవు ఏమేమి దర్శించావో ఈ జగత్తులో అవన్నీ నీ హృదయంలోనే ఉంటున్నాయి. కనుక హృదయం, ఈ హృదయమే సర్వ ప్రపంచం. దీనికి మించినటువంటిది మరొకటి లేదు. భగవ సృష్టి లోపల ఎంత విచిత్రమైనటువంటి యొక్క దీనిని సృష్టించాడు. కనుకనే భాగవతము చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు అనుగదాల విత్తంబులు సన్మిత్రములు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చారిత్రములు అన్నాడు. మానవుడి యొక్క జీవితం ఎంత విచిత్రమైనటువంటిది. ఒక్క ఇంచు కూడా లేదు కన్ను. ఈ నేత్రము కోట్లమైనలో ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా చూడగలుగుతుండాలి. ఈ చిన్న నేత్రము ఎంత విశ్వాన్ని చూడగలుగుతుండాలి. ఇది ఎంత విచిత్రమైన. ఈ చిన్న కన్ను కొంత మూసుకుంటే ఈ ఇందులో కొంచెమైనా మనకు కనబడుతుందా? లేదు. ఇది భగవంతుని యొక్క సృష్టి యొక్క రహస్యము. అన్ని జగత్తంతా కూడా మానవుని అంది ఇమిడ్చాడు. తనలో తాను చింత చేసుకుంటే తనకంటే గొప్పది మరొకటి లేదు. కనుక దైవాన్ని వెతికే నిమిత్తమే దేహం వచ్చింది కానీ లేక తెల్లవారి రాత్రి బాగా తిని పొట్ట నింపుకోవటం కోసం రాలేదు, లేక విషయభోగములు అనుభవించడానికి రాలేదు, లేక లోక సంబంధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించేకి రాలేదు. నీ యొక్క దీనిని పవిత్రమైనటువంటి యొక్క నీ యొక్క పాత్రను దుర్వినియోగం చేసుకుంటున్నావు. బంగారు పాత్రలో తైలం పోసి కందపు చెక్కల తోపల మంట వేసినట్టుగా ఉంటుండాలి మన జీవితం. మన దేహము బంగారు వంటిది, మన యొక్క భావములు చందనము వంటివి, కానీ ఇవన్నిటినీ మనం అగ్నిపాలు చేస్తాం, దుర్వినియోగం చేస్తున్నాము. దీంట్లో పోయవలసినటువంటిది మంచి అమృతమైనటువంటి క్షీరము. ఈ అమృతం పోయవలసినటువంటి యొక్క ఈ దేహము లోపల అమృతాన్ని నింపుతున్నాము. దైవ ప్రేమ అనేటువంటి యొక్క రసంతో నింపవలసినటువంటి మన హృదయాన్ని లోక సంబంధమైన విషయవాల్సంతో నింపుతున్నాము. ఇది సరికాదు. దేని నిమిత్తమే నీకు అందించాడు ఈ దేహాన్ని, ఆ నిమిత్తమే దీన్ని ఉపయోగించుకోవాలి. కనుకనే ప్రేమ నింపుకోవాలి. ఆ నింపుకోవాల్సింది ప్రేమనే కానీ లౌకికమైనటువంటి యొక్క విషయాలు కాదు. అది నివృత్తి మార్గము, నివృత్తి మార్గము. కనుక నీవు ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు కూడా ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టడానికి పూనుకోండి. ప్రేమకు మించినది మరొకటి లేదు. సర్వము ప్రేమలోనే ఇమిడి ఉంటుంది. రెండక్షరములు చాలా చిన్నది కానీ పదము చిన్నది కానీ బ్రహ్మాండం అంతా కూడా ఆ ప్రేమలోనే ఇమిడి ఉంటుంది. విత్తనము చాలా చిన్నది, మర్రి విత్తనం అనేటువంటిది చీమ తల లోపల వెయ్యింటి ఒక భాగం కూడా ఉండదు. అలాంటి చిన్న విత్తనం లోపల పెద్ద బ్రహ్మాండమైన వృక్షం అంతా ఇమిడి ఉంటుండాలి. ఇంత బ్రహ్మాండమైన వృక్షం లోపల చిన్న విత్తనం ఇమిడి ఉంటుండాలి. అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువుగా ఉన్నాడు, మహత్తులో మహత్తుగా ఉంటున్నాడు. కనుక ఈ యొక్క మనిషి యందు సర్వము ఇమిడి ఉంటుండాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం వ్యర్థం చేసుకోకూడదు. ఇచ్చమైనటువంటి విషయవాసంలో మనం ప్రవేశించకూడదు. ఈ లౌకికమైనటువంటి విషయాలకు మనం ఏమాత్రం కూడా లొంగకూడదు. ఇంద్రియ లోనుడు కాక ఇంద్రియాన్ని జయించినటువంటి వాడుగా తయారు కావాలి. ఈ ఇంద్రియము నీ యొక్క సర్వెన్స్, నీ సర్వెన్స్ నీవు నెత్తిపైన పెట్టుకోవటం వల్ల నీకే ప్రమాదం సంభవిస్తుంటాయి. సర్వెన్స్ కు మనం వశం కాకూడదు. నీవు మాస్టర్ గానే ఉంటుండాలి. అందువల్లనే నిరంతరం కూడా నీవు మాస్టర్ కావాలి. ఇదే ప్రేమతత్వము. ఈ ప్రేమ చేతనే మానవత్వాన్ని సార్థకం చేసుకోవచ్చు.

ఇంతవరకు 1994 అక్టోబర్ 9వ తేదీన సత్యసాయి భగవానుడు మనకు ప్రసారించిన దివ్య భాషణాన్ని ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో శ్రోతలు విని ఆనందించారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మానవులయందు ఉన్నాయని, దైవత్వాన్ని దర్శించడానికి మానవుడు అంతర్ముఖుడు కావాలన్నారు. ఈ దేహము ఒక దేవాలయము, దేహి భగవంతుడు. శరీర మనసులను విస్మరించి ఆత్మని అనుసరించటం వలన దివ్యత్వాన్ని పొందవచ్చునని ఎంతో చక్కగా వివరించారు సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: దైవమే లేకుండినా ఈ ప్రకృతి యొక్క చిత్ర విచిత్రములంతా ఎవరు చేయగలుగుతున్నారో? ఆకాశమందు లక్షలాది నక్షత్రములంతా ఉండినప్పటికీ అవి నేలరాలకుండా ఉంటున్నాయి. లోకాల చీకట్లన్నీ కూడాను హతమార్చే నిమిత్తమై సూర్యచంద్రాదులను దీపములుగా పెట్టుకుని భగవంతుడు తిరుపుచున్నాడు. ఇరుసు లేకుండానే ఈ పృథ్వీ అనే చక్రము తిరుగుతూ ఉండాది. ఏ జీతభత్యములు లేకుండా ప్రజలకంతా చక్కని గాలి వేస్తున్నది. అనంతమైన ఆకాశము నేలరాలకుండా ఆపి ఉంటుండేది ఎవరివల్ల? ఈ సృష్టి యొక్క చిత్ర విచిత్రములంతా కూడను ఎవరు చేయగలుగుతున్నారు? మానవాతీతమైన దివ్యమైన అనుభూతులు ఎవరందిస్తున్నారు? భగవంతుడు తెరచాటున తానుండి తెరముందు ప్రజల నుంచి తానే ఆడిస్తున్నాడు. కనిపించనిదే కనిపిస్తున్న జగత్తును నడిపిస్తున్నది. అదే దివ్యశక్తి, అదే దైవశక్తి, అదే సత్యశక్తి, అదే ధర్మశక్తి, అదే ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మాన్ని రక్షించే నిమిత్తమై మనము సత్సంకల్పములను పోషించుకోవాలి. ఈ సత్సంకల్పములే మనయందు లేకుండినా ధర్మయేవ హతోహంతి. ధర్మమును మనము హతము చేయడానికి ప్రయత్నిస్తున్నాము, కాని ధర్మమే మనల్ను హతము చేస్తుంది.

0: లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: పెద్దల మాట
1: పిల్లల నోట లఘువులు
0: గురువులు
1: పెద్దల మాట
0: పిల్లల నోట
1: లఘువులు
0: లఘువులు
1: గురువులు
0: గురువులు లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు కార్యక్రమానికి మీకు స్వాగతం. పెద్దల మాట పిల్లల నోట అను మన కార్యక్రమ పేరును ప్రతిబింబించే మరొక చక్కని నాటికను ఈనాటి మన భాగంలో మీరు వింటారు. ఇప్పుడు మీరు వినబోయే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అను నాటిక సిద్ధిపేట బాల వికాస్ పిల్లలచే రూపొందించబడింది.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాలవికాస్ సిద్దిపేట విద్యార్థులు సమర్పిస్తున్న నాటకం మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోహో. ఇందులో పాత్రలు, పాత్రధారులు: గోపాలాచారి, కె అఖిలేష్, రఘునాథ శర్మ, కె రాజిరెడ్డి, భైరాగి శాస్త్రి, జి సాయి కిరణ్, రామబ్రహ్మం, ఎం శ్రీహర్ష.
1: ఓం శ్రీ సాయిరామ్.
2: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన
3: భగవాన్ సాయి బాబా వారి దివ్యశ్రీ చరణ సన్నిధికి శతకోటి నమస్సులు సమర్పిస్తూ
4: సభాయే నమః.
5: సాయి బంధువులందరికీ మా హృదయపూర్వక సాయిరామ్.
2: నా పేరు గోపాలచారి.
3: నా పేరు రఘునాథ శర్మ.
4: నా పేరు బైరాగి శాస్త్రి.
5: నా పేరు రామబ్రహ్మం.
2: రఘునాథ శర్మ గారు, బైరాగి శాస్త్రి గారు, రామబ్రహ్మం గారు, ఈ రోజు మనం చర్చించుకోబో వంశమును సభకు తెలియపరుద్దాం.
3: కొత్తగా ఏముందిలే, పాత చింతకాయ పచ్చడే
4: అనుకుంటున్నారా? అది చాలా పొరపాటు.
5: ఎప్పుడు, ఎక్కడ మనం కని విని ఎరగనటువంటి అంశం పైన చర్చించబోతున్నాం.
2: అదేమిటంటే, ముచ్చటగా మూడక్షరాలు కలిగి ఉంటుంది, మనల్ని ముప్పతిప్పలు పెడుతుంది,
3: మనల్ని ముందుకు సాగనీయదు, వెనక్కి తప్పుకోనియదు,
4: ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమింపచేస్తుంది.
5: చిత్ర విచిత్రాలను మనం ఉన్న చోటనే సృష్టిస్తుంది, దాని గురించే చర్చించబోతున్నాం.
2: అప్పుడే సభాసదులకు అర్థమైనట్టుంది.
3: మనస్సు గురించి చర్చించబోతున్నాం.
4: అది చర్చించుటకు తగిన అంశం కాదు, దాన్ని చెప్పడం ఎవ్వరి తరమూ కాదంటారు.
5: నిజమే, దాని గురించి వివరించడం ఎవరి తరమూ కాదు.
2: ఒక్కరి వల్ల తప్ప,
3: కేవలం భగవాన్ బాబా వారికి అది సాధ్యం.
4: మహర్షులకు కూడా అందినటువంటి అంశాలను భగవాన్లు అరటిపండు వలిచిపెట్టినట్లుగా వివరిస్తారు.
5: వివిధ సందర్భాలలో భగవాన్ బాబా వారు మనస్సు గురించి, దాని చర్యల గురించి చెప్పిన వాటిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం.
2: ఇంకా మనస్సు గురించి వివరిస్తూ బాబావారు చెప్పిన కొన్ని సంఘటనలు కూడా గుర్తు తెచ్చుకుందాం.
3: మనం చర్చించుకోబోయేది మనస్సు గురించి కదా.
4: మనస్సు గురించి వినడానికి మనందరి మనసులను ఇక్కడే ఉంచుదాం. మరి
5: ఈ మనస్సు అనేది ఒక కోతి లాంటిది.
2: అంతేకాదు, ఆ కోతికి పిచ్చి పట్టింది.
3: పిచ్చి పట్టిన కోతి కళ్ళు త్రాగింది.
4: పిచ్చి పట్టి కళ్ళు త్రాగిన కోతికి తేలు కుట్టింది.
5: పిచ్చి పట్టి కళ్ళు తాగిన కోతి తేలు కుట్టిన బాధతో పరిగెత్తుతూ ఉంటే అది నిప్పును తొక్కింది.
2: అప్పుడెలా ఉంటుంది దాని పరిస్థితి?
3: అది మనస్సు. అంటే
4: ఇంతకీ ఈ మనసు రూపం ఎలా ఏర్పడిందంటే,
5: ఆలోచనల సమూహమే మనస్సు, కోరికల మూటనే మనస్సు.
2: మానవుడికి ఆలోచనలు ఎన్ని ఉంటాయంటే,
3: ప్రపంచంలో ఉన్న గడ్డి పరకలన్నీ ఒక చోట చేరిస్తే ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ.
4: ఇక కోరికలంటారా, ఒక కోరిక తీరక ముందే మరొక కొత్తదానికి పరుగులు.
5: ఒకసారి భక్తునికి భగవంతుడు ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను, ఏం కోరిక కోరతావో కోరుకో అంటే,
2: స్వామి తమరు రేపు రండి అప్పుడు కోరుకుంటాను అని అన్నాడు.
3: అదేమిటి ఆశ్చర్యంగా ఉంది, నన్ను రేపెందుకు రమ్మంటున్నావు భక్తా అని అడిగారు స్వామి.
4: ప్రభు, నా కోరికలేమిటో ఒక లిస్టు రాసి పెట్టుకుంటానని అన్నాడు.
5: ఈనాటి మానవుల కోరికలు అలా ఉన్నాయి, వాటికి అంతే లేదు.
2: మొట్టమొదట మానసిక సంభాషణలు అరికట్టటకు మానవుడు ప్రయత్నించాలి.
3: మన సమస్యలను అమితంగా అభివృద్ధి పరచి మనస్సును అల్లకల్లోల పరిచేవే మానసిక సంభాషణలు.
4: మనం దేన్నైతే నిరంతరం చింతిస్తుంటామో ఆ విషయాలన్నీ పేపర్ పైన ప్రింట్ మాదిరి మన హృదయాలలో హత్తుకుపోతుంటాయి.
5: మానసిక సంభాషణలు మితిమీరితే మతి కూడా భ్రమిస్తూ ఉంటుంది.
2: మరైతే దీనిని ఏ విధంగా అరికట్టడం సాధ్యమో బాబావారు వివరించారు.
3: దీనికి మూడు విధములైన మార్గములున్నవి: ఒకటి ప్రాణాయామం, రెండవది సమాజ సేవ, మూడవది నామ సంకీర్తన.
4: ఈ మూడిటిని మన సత్యసాయి సంస్థ సభ్యులు ఆచరిస్తున్నారు.
5: ఉదయం లేవగానే 21 మార్లు ఓంకారం చేయడమనేది ఒక రకంగా ప్రాణాయామం చేసినట్టే.
2: పవిత్రమైన సేవలలో మనసును లగ్నం కావించినప్పుడు మానసిక సంభాషణలు ఆగిపోతాయి.
3: కీర్తన, జపము, గాయత్రీ జపము కూడా మానసిక సంభాషణలు అణగదొక్కుతాయి.
4: అయితే ఇవన్నీ కూడా మానసిక విశ్రాంతి నిమిత్తమే.
5: కాని మనస్సును అరికట్టడం ఎప్పటికీ, ఏనాటికి, ఎవ్వరికీ సాధ్యం కాదు.
2: మనసుకు పట్టిన మాలిన్యాన్ని పరిహారం చేసుకోవడమే అరికట్టడం.
3: చేపలు పట్టే వ్యక్తి గాలానికి ఎరను కట్టి గాలం వేయడం చేత ఆ చేప అతని వశమవుతుంది.
4: అంకుశం చేత క్రూర మృగములను కూడా సర్కస్ వారు వశం చేసుకుంటారు.
5: సర్పాన్ని వశం చేసుకోవాలంటే దానికి గల రెండు విషదంతములను తీసివేయాలి.
2: వశము చేసుకోవడం అంటే చేతిలో పట్టుకోవడం కాదు.
3: అదే విధంగా మనస్సును వశం చేసుకోవడం అంటే దానికున్న మాలిన్యాన్ని కొంతవరకు తొలగించినప్పుడు అది మన అధీనంలో ఉంటుంది.
4: మనస్సును బంధించడం గాలిని బంధించడం కన్నా కష్టమన్నారు.
5: చంచలం హి మన కృష్ణ అని భగవద్గీతలో చెప్పబడింది.
2: యోగ చిత్త వృత్తి నిరోధక అనేది పతంజలి సూత్రం కదా.
3: కోరికలు అనే దారములన్నీ చేరి మనస్సనే వస్త్రంగా తయారవుతుందంటారు బాబావారు.
4: పడుగు పేక ఒక్కొక్క దారమే తీసివేస్తే వస్త్రం అనేది ఉండదు కదా.
5: అలాగే ఆలోచనలన్నీ తీసివేస్తే మనస్సు అనేది ఉండదంటారు స్వామి.
2: మనస్సే లేనప్పుడు అదే ముక్తి. ఇక్కడ ఒక సంఘటనను గుర్తు తెచ్చుకుందాం.
3: జనక మహారాజు ఒకసారి పండితుల సభలలో, ఇంతమంది పండితులున్నారు కదా, నాకు గుర్రం ఒక కాలు తీసి భూమి మీద వేసే లోపల ముక్తి కావాలి అని అడిగాడు.
4: ఆ సభలో ఉన్న అష్టావక్రుడు తాను ఇప్పించగలనని ఊరు బయటకు తీసుకెళ్లారు. రాజ్యంలోని ప్రజలంతా వచ్చి చేరారు ఆ వింత ఏదో చూడాలని.
5: గుర్రాన్ని నిలబెట్టారక్కడ. అప్పుడు అష్టావక్రుడు, నేను గురువును కాబట్టి నాకు ముందుగా గురుదక్షిణ కావాలి అని కోరాడు.
2: జనకుడు, ఏది కావాలన్నా సమర్పించుకుంటానన్నాడు.
3: అప్పుడు అష్టావక్రుడు, నీ మనస్సు నాకు సమర్పించు అన్నాడు.
4: అంతే జనకుడు అమనస్కుడయ్యాడు. అలౌకిక ఆనందాన్ని అనుభవించసాగాడు. అదే ముక్తి.
5: భగవాన్ బాబావారు ఒక సందర్భంలో చెబుతారు కదా, మనస్సు అనేది చంటిబిడ్డలాంటిది, దీన్ని వెంబడించినంతసేపు పరిగెత్తుతుంటుంది.
2: వెంబడించడం మానేస్తే అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.
3: మరో సందర్భంలో భగవాన్ బాబావారు మనస్సు ఒక చాకులాంటిది అన్నారు.
4: అంటే దాన్ని ఉపయోగపెట్టుకునే విధం ఉంటుంది తేడా.
5: మంచి పనులకు ఉపయోగించవచ్చు, చెడు పనులకు ఉపయోగించవచ్చు.
2: ఈ మనస్సు సత్వగుణమును అనుసరించినప్పుడు అంతా మంచినే ఆలోచిస్తుంది.
3: అలా కాకుండా రజో తమో గుణములను అనుసరించినప్పుడు చెడును ఆలోచిస్తుంది. మనం అనుభవిస్తున్న సుఖదుఖములకు మన మనస్సే కారణం. అది ఏ విధంగా అంటే,
4: అందుకే భగవాన్ బాబా వారు చెప్పిందేమిటంటే, మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అని బోధిస్తుంటారు.
5: అనగా బంధానికి గాని మోక్షానికి గాని మనస్సే కారణం అని అర్థం.
2: అది ఏ విధంగా అంటే, తాళం చెవిని తాళంలో పెట్టి ఎడమవైపుకు తిప్పితే తాళం పడుతుంది, కుడివైపుకు తిప్పితే తాళం తెరుచుకుంటుంది. అదే తాళం, అదే తాళం చెవి.
3: అదే విధంగా మన మనస్సును ప్రపంచం వైపు తిప్పితే బంధం, పరమాత్మ వైపు తిప్పితే మోక్షం.
4: అందుకే మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో.
5: ధన్యవాదములు.
1: జై సాయిరాం.
6: ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో సిద్ధిపేట బాలవికాస్ పిల్లలచే రూపొందించబడిన మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అను నాటికను విన్నారు. ఇందులోని పాత్రలు పాత్రధారులు గోపాలాచారి కె అఖిలేష్, రఘునాథ శర్మ, కె రాజిరెడ్డి, భైరాగి శాస్త్రి, జి సాయికిరణ్, రామబ్రహ్మం, ఎం శ్రీహర్ష. వచ్చేవారం మరొక చక్కని నాటికను విందాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి 22వ తేదీన శ్రీ అప్పారావు గారిని అనుగ్రహించిన పిదప ఆనాటి బహిరంగ సభానంతరము స్వామి ఆ గ్రామమున సత్యసాయి సేవా సమితి కేంద్రమునకు శంకుస్థాపన కావించారు. అక్కడ నుండి మేడపాడు గ్రామానికి వెళ్లి సత్యసాయి మందిరానికి ప్రారంభోత్సవం చేశారు. తరువాత వడ్లమూరు గ్రామానికి వెళ్లి స్వామి మందిరానికి శంకుస్థాపన చేశారు. కొత్తపేట చరిత్రలో అది మరపురాని దినం. అంత జనసమూహము చేరిన బహిరంగ సభని వారెన్నడూ చూసి ఉండలేదు. కాలేజీ గ్రౌండ్ ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. ఆ సభలో ఉపన్యసించిన పిదప అక్కడకు 1.5 మైళ్ల దూరంలో ఉన్న పలివెల గ్రామానికి స్వామి వెళ్లారు. అక్కడ భక్తులను ఆశీర్వదించి అక్కడ నుండి అంబాజీపేట వెళ్లి దర్శన సంభాషణలతో వారందరినీ ఆనందపరిచారు. నేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన బండార్లంక గ్రామస్థులు ఈ దివ్య అనుగ్రహ వాహినుని స్వాగతించుటకు తోరణములు, పూవులు, జెండాలతో అలంకరించిన పెద్ద పెద్ద ఆర్చిలను నిర్మించారు. కొద్ది నిమిషములచ్చట గడిపి మానవ జీవిత పరమావధి గురించి వారికి బోధించారు స్వామి. అక్కడ నుండి అమలాపురం వెళ్లారు. అక్కడ 50,000 మంది బహిరంగ సభయందు సమావేశమై నిరీక్షించుచున్నారు. స్వామి దివ్యమంగళ రూపముని దర్శించగానే వారి హృదయ దీపములు వెలిగాయి. సభయందు స్వామికి ఆంగ్లంలో స్వాగత పత్రాన్ని సమర్పించారు. ఎల్లప్పుడూ అందరి హృదయాలలోనూ నిండిన స్వామికి స్వాగతము, వీడ్కోలు హాస్యాస్పదమన్నారు స్వామి. కోనసీమ వేదసీమ, భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మ, వేదాధ్యయనం చేయు పండితులకు పేరుపడ్డ గడ్డ, ఇటువంటి విద్వత్సీమలో ఆంగ్లమున సభ ప్రారంభించుట మన సంస్కృతికి, సంప్రదాయానికి విరుద్ధమని స్వామి ఉద్ఘాటించారు. 24వ తేదీన స్వామి చాలా పెందలకడనే బయల్దేరి మానేపల్లికి వెళ్లారు. అక్కడ నుండి తాటిపాకకు వెళ్లి ఒక వ్యాధిగ్రస్తుడైన వృద్ధ భక్తుని ఆశీర్వదించి రాజోలు వెళ్లారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి వారి భక్తి ఉత్సాహాలను సఫలీకృతం కావించారు స్వామి. కారు వేగంగా పోవుచుండగా దారికడ్డంగా 2 కొబ్బరి చెట్లు కలుపుచూ ఒక మామిడి తోరణము, దానికి మధ్య గాలికి రెపరెప కొట్టుకొనుచున్న ఒక కాగితము కనపడింది. ఆ కాగితం మీద సుస్వాగతం అనే అక్షరాలు ఒక చిన్న పిల్లాడు రాసినట్లు వంకరటింకరగా ఉన్నాయి. 50 గజాలు దాటిన తర్వాత కారు ఆపించి వెనక్కి మళ్లించి ఆ తోరణము వద్ద స్వామి కారు ఆపించారు. ఆ గ్రామము పేరు పోతుమట్ల. వారు ఏ బహిరంగ సభలకు వెళ్లు ఓపిక లేకపోవటచే కాబోలు, 2 వృద్ధ స్త్రీలు ఎండకు ఎండి వాడిన దండలు చేత ధరించి అక్కడ నిలబడి ఉన్నారు. స్వామి కారు దిగి నిర్ఘాంతపోయి చూస్తున్న వారి వద్దకు వెళ్లి నేనే సాయిబాబాను అని చెప్పి వంగి వారి వద్ద దండలు వెడలో వేయించుకున్నారు. వారు ఆనందంతో స్వామి పాదపద్మములను మ్రోల నేలమీద తలమోపి నమస్కరించగా స్వామి వారి శిరములు స్పృశించి ఆశీర్వదించారు. మరికొంత దూరము వెళ్లిన తరువాత రోడ్డుమీద 2 స్త్రీలు వడివడిగా నడుచుచుండగా వారి పక్కనే కారు ఆపి దిగి వాళ్లు చేరువ కాగానే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు స్వామి. సాయిబాబాను చూడటానికి అని వాళ్లన్నారు. నేనే సాయిబాబాను, మీకు తెలియదా అని స్వామి నవ్వారు. తమను పరిహసించుచున్నారని భావించి వారు ముందుకు పోసాగారు. అంతా బాబా వెంట ఉన్నవారు దిగి వాళ్లని ఆపి వారు నిజముగా బాబాయే అని సరిగా చూడమని చెప్పారు. తమ కళ్లను తామే నమ్మలేని సంభ్రమాశ్చర్యాలతో వారు స్వామి పాదాలపై పడ్డారు. వారెవరో, ఎట్టి బాధలలో ఉన్నారో స్వామిని దర్శించి ఏమి ప్రార్థించదలుచుకుని ఆత్రుతతో వెళ్లుచున్నారో స్వామికి తెలియదా?
వారి కొరకు విభూతిని సృష్టించి ఇచ్చి వాళ్ల కొరకే కారు ఆపినట్లు, వారి సమస్యలు త్వరలోనే తీరిపోవునని అభయమిచ్చి పళ్ళిచ్చి వారి కోరిక ఫలించినది కనుక శ్రమపడి ముందరికి వెళ్లక్కర్లేకుండా వెనుతిరిగి ఇంటికి వెళ్లమని మరీ చెప్పారు. వారు ఎంతటి అదృష్టవంతులో!

లక్కవరంలో భక్తుల కన్నులకు వీనులకు విందు చేసి ఒకటి రెండు మైళ్లు ముందుకు పోగానే కారును ఒక మట్టి రోడ్డు వైపు మళ్లించమన్నారు స్వామి. ఆ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉంది. ఆ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ తెలీదు. ధైర్యం చేసి ఒకరు అడుగగా స్వామి ఇలా చెప్పారు, ఇక్కడ కత్తికుండ అనే గ్రామం ఒక మైల్ దూరంలో ఉంది. అక్కడ ఒక భక్తుడున్నాడు. అతనికి మొదటి భార్య మరణించిన తర్వాత మరొక వివాహం చేసుకున్నాడు. రెండవ భార్యకి చాలామంది పిల్లలు పుట్టి శిశుదశలోనే మరణించారు. మొదటి భార్య పిశాచియై ఈమెను వెంటాడుచుండుటి చేత ఈమె పిల్లలు మరణిస్తున్నారన్న మూఢనమ్మకంతో భయపడుతుండగా ఏడవ నెల గర్భిణీతో ఆమె పుట్టపర్తికి వచ్చింది. ఏడవ నెలలో ఆశ్రమం ఆస్పత్రిలోనే ఆమె ప్రసవించింది. మగ శిశువు పుట్టాడు. వాడికిప్పుడు మూడేళ్లుంటాయి. వాని ఇంటికి వెళ్లి ఆశీర్వదించి వస్తాను. జగద్బంధువుకి తెలియని చోటు, తెలియని వాళ్లు ఉండుట సాధ్యమా? ఏపుగా పెరిగిన కొబ్బరి తోటల మధ్య కడలి అనే కుగ్రామం ఉంది. అది ప్రశాంతి నిలయంలోని వేద పాఠశాల ప్రధానాచార్యులైన శ్రీ కామేశ్వర ఘనాపాటి గారి స్వగ్రామం. వారు అసమాన వేదశాస్త్ర పారంగతులు. ప్రాచీన సంప్రదాయ విధానములో ఉదాత్త అనుదాత్త స్వరములలో వేదమును పఠించుటయందు సాటిలేని మేటి. ప్రశాంతి నిలయమున జరిగిన మొట్టమొదటి వేదయజ్ఞ సప్తాహమును ఋత్వికులుగా ఉండి నిర్వహించినప్పుడే స్వామిని వేదపురుషునిగా గ్రహించిన విద్వద్వేత్త. అంతకు ఏడేండ్ల క్రితమే స్వగ్రామమునకు స్వజనులకు స్వా ఎందు అభిమానమునకు స్వస్తి చెప్పి స్వామి చరణకమలముల సన్నిధిని ప్రశాంతి నిలయములో వేద పాఠశాల నిర్వహణలో నిమగ్నుడైన ధన్యజీవి. స్వామి వారింటికి వెళ్లారు. ఆ ఇంటి ముందు ఏర్పాటు చేసిన వేదికనలంకరించి ఇంచుకసేపు ఉపన్యాస నామ సంకీర్తనామృతములతో ఆ గ్రామస్తులను ఎంతో అనుగ్రహించారు. కాలువగట్టుననే కార్లన్నీ ఆగాయి. స్వామి మాత్రమే కారులో నాటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న శ్రీ రామలింగరాజు గారి గృహమును పావనము చేయుటకై సఖినేటిపల్లికి వెళ్లారు. నాటి రాత్రికి స్వామి రాజమండ్రికి తిరిగి వచ్చారు. రాజమహేంద్రవరం భక్తులకు జనవరి 26వ తేదీ చిరస్మరణీయమైన పర్వదినం. ఆ సాయంత్రం మూడు మోటారు బోట్లలో 200 మంది భక్తులతో గోదావరి నది మీద ప్రయాణం చేసి 3 మైళ్ల దూరంలో ద్వీపము వలె విశాలమైన ఇసుకలంకకు చేరారు స్వామి. స్వామి భక్త పరివేష్టితులై ఆ పుణ్యనదీ సైకత స్థలిపై కూర్చుని ఉండగా ఆకాశము నుండి నక్షత్రములు ఆనందమున మెరయు కన్నులతో చూస్తున్నాయి. నామ సంకీర్తన మాధుర్యమును గ్రోలిన వాటి మేను పులకించింది. కొందరు భక్తులు సాధనను గురించి ప్రశ్నించగా భాగవతము నుండి ఉదాహరణలతో స్వామి సమాధానం చెబుతూ తమ ఎదుటనున్న ఇసుక నుండి చేతితో వెన్నముద్దతో దోగాడు బంగారు బాలకృష్ణ విగ్రహాన్ని సృష్టించారు. ఆ సమయంలో స్వామి శ్రీకృష్ణుడు వెన్నముద్దలను దొంగిలించుట ఎందలి అంతరార్థాన్ని విశదీకరిస్తున్నారు. ఆ తరువాత సంభాషణ శివుని నిరాకార చిహ్నమైన శివలింగమును గురించి సాగింది. ఆ సందర్భంలో పృథ్వీలింగము, జలలింగము, తేజోలింగము, వాయులింగము, ఆకాశలింగముల గురించి స్వామి వ్యాఖ్యానించారు. గాలిలో ఏ ఆధారము లేకుండా వేలాడు ఆకాశలింగమును గురించి అది లోహపు ఖనిజముతో చేయబడినదని, ఆలయములో కింద పైన అమర్చిన అయస్కాంతముల ప్రభావముచే అట్లు నిరాధారముగా గాలిలో నిలబడిందని స్వామి చెప్పారు. మీరు దానిని చూడదలిచారా అని అడగ్గానే అక్కడ భక్తులందరూ స్వామిని మరింత దగ్గరగా చుట్టుముట్టేశారు. స్వామి గాలిలో చేయి అటూ ఇటూ తిప్పి సృష్టించిన ఆ లింగమే ఆకాశలింగమనియు అప్పుడే రాత్రి సేవలు పూర్తి చేసి అర్చకులు ఆలయానికి తాళం వేసి వెళ్లిపోయిండుట వలన ఆ శివలింగాన్ని ఇక్కడకు రప్పించినట్లు చెప్పారు. అది మిశ్రమ వర్ణములు గల స్ఫటికలింగం. దానిని వెలిగించిన టార్చిలైట్ అద్దం మీద పెట్టి
స్వామి పైకెత్తి పట్టుకొనగా అది బహువర్ణముల కాంతితో శోభించింది. తదుపరి ఆ లింగమును బంగారు బాలకృష్ణ విగ్రహమును ఒక పళ్లెములో ఉంచి అందరూ వాటిని తాకి నమస్కరించుకొనుటకు వీలుగా కొందరు భక్తులు ఆ పళ్ళాన్ని అందరి వద్దకు తీసుకొచ్చారు. తరువాత ఆ రెండింటినీ ఒక చేతి రుమాలులో భద్రపరచమని స్వామి ఒక భక్తునికిచ్చారు. ఒక గంట తరువాత బాబా ఆ భక్తుని రుమాలు విప్పి చూడమనగా బంగారు బాలకృష్ణుని విగ్రహం మాత్రమే ఉంది. స్వామి నవ్వుతూ ఈ పవిత్ర లింగమును ఆలయమునకు తిరిగి పంపివేసినట్లు చెప్పారు. తదుపరి అందరూ ఆయిసుకలోనే బారులు తీరి కూర్చుని భోజనాలు చేశారు. రాత్రి 11 గంటలకు అందరూ తిరిగి రాజమండ్రి చేరారు. ఆ భక్తుల ఆనందము ఎవరు ఏమని వర్ణించగలరు?

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ లోని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులతో 2016లో రేడియో సాయి బృందం జరిపిన ఇష్టాగోష్ఠిలోని మొదటి భాగాన్ని ఇప్పుడు వింటారు. పరిచయకర్త శ్రీమతి అనామికా.

0: మొట్టమొదటిగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడ కూర్చున్నారు, ఒక్కసారి మీ ఇంట్రొడక్షన్ ఇస్తారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో.
1: సాయిరామ్, నా పేరు మాలతి, నేను పర్తి నుంచి వచ్చాను. బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువు.
0: మంచిది.
2: సాయిరామ్ మ్యామ్, నా పేరు సల్మా సుల్తానా, నేను పర్తి నుంచి వచ్చాను. నేను బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను.
0: వెరీ నైస్.
3: సాయిరామ్, నా పేరు రమాన్, నేను కోనసీమ నుంచి వచ్చాను. నేను బీఎస్సీ అనస్థీషియా చదువుతున్నాను.
4: సాయిరామ్, నా పేరు చంద్రిక, నేను గుంటూరు నుంచి వచ్చాను. బీఎస్సీ పర్ఫ్యూషన్ టెక్నాలజీ చదువు.
0: మీ పేర్లు మీ బ్యాక్గ్రౌండ్ వింటుంటే వేరే వేరే చోట నుంచి వచ్చి వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టుగా నాకు క్లియర్ గా అర్థమవుతున్నది. అయితే ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడైనా గమనించుంటే గనక ఒక నర్సరీ క్లాస్ లో కూడా స్టూడెంట్స్ ని జాయిన్ చేయాలంటే పేరెంట్స్ ఒక 10 స్కూల్స్ కెళ్లి ఆ స్కూల్లో సరిగ్గా నేర్పిస్తున్నారా లేదా ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుందా లేదా అవన్నీ చెక్ చేసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ చేసిన తర్వాతే నర్సరీలో పిల్లల్ని జాయిన్ చేస్తారు. అటువంటిది మరి మీరు నర్సింగ్ లో జాయిన్ అయ్యారు అంటే ఎంతో మంది పేషెంట్స్ ని మీరు లైఫ్ లో తర్వాత ఈ కోర్స్ చేసిన తర్వాత కాపాడాలి కాబట్టి వాళ్ళు కూడా ఏదో హోంవర్క్ చేసి ఉంటారు లేదా మీరే ఏదో హోంవర్క్ చేసి ఉంటారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ చేసుకుని మీరు ఇక్కడ ఈ కాలేజ్ ని ఎంచుకున్నారు దాని గురించి నాకు చెప్తారా?
1: నేను చిన్నప్పటి నుంచి స్వామి ఇక్కడే చూస్తున్నా కాబట్టి స్వామి కాలేజ్ లో ఒక్కసారన్నా చదవాలని ఒక ఏముంది. అందుకు నర్సింగ్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంతకుముందు నాకు చాలా సీరియస్ గా ఉండేది కాబట్టి అప్పుడు ఎప్పటికైనా కానీ నేను కూడా ఇలా కాకుండా చాలా మందికి సేవ చేయాలని నా అభిప్రాయం. అందుకు అప్పటి నుంచి అనుకున్న నర్సింగ్ చదవాలని.
0: అంటే మీకు హెల్త్ బాగాలేనందుకు మీకు ఎలాగైనా నా హెల్త్ బాగే నేను 10 మందికి కూడా ఉపయోగపడాలని మీకు అనిపించింది. పైగా మీరు పుట్టుపర్తిలో ఉన్నారు కాబట్టి మీకు ఈ కాలేజ్ ఎంచుకోవడం పెద్ద ప్రాబ్లం కాలేదు. చాలా చక్కగా చెప్పారు. మరి సల్మా మీరు చెప్పండి.
2: నేనేం చెప్తానంటే మేము స్వామికి నేను ఎలా చెప్పాలి తెలియడం లేదు. అయితే నేను పుట్టినప్పటి నుంచి స్వామి మా అమ్మ వాళ్ళకి అందరికీ తెలుసు అని చెప్పేవాళ్ళు. అయితే స్వామి నుంచి మా తాతయ్య వాళ్ళకి చాలా హెల్ప్ వచ్చిందని చాలా సహాయం చేశారని చెప్పేవాళ్ళు. అయితే స్వామి గురించి ముందు నాకు అంత నమ్మకం ఉండేది కాదు. అయితే నేను నా 10th అయిపోయిన తర్వాత ఏ కాలేజ్లో చేరాలో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే పర్సంటేజ్ వచ్చిన తర్వాత చాలా కాలేజెస్ వస్తాయి, మా కాలేజ్ రండి, మా కాలేజ్కి రండి అని. అయితే మన ఇన్స్టిట్యూషన్ మాత్రమే మనం నచ్చి మనం వెళ్ళగలం, మనకు నచ్చితేనే ఆ కాలేజ్ లో వెళ్ళగలం. అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను స్పోర్ట్స్ లో, ఎస్పెషలీ స్పోర్ట్స్ గురించి. అయితే అందరూ అక్క వాళ్ళు అన్న వాళ్ళు చాలా మంచిగా చేస్తారు. అయితే నేను కూడా స్వామి ముందర చేయాలి. అంత లక్షల మంది ముందర చేయడం అంటే చాలా గ్రేట్. అయితే నేను స్వామి కాలేజ్ లో చేరితే నాకు కూడా ఆ ఆపర్చునిటీ వస్తుంది, నాకు ఒక మంచి స్టేజ్ దొరుకుతుంది, అయితే నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్న నమ్మకంతోనే నేను స్వామి కాలేజ్ లో పియూసీలో సెలెక్ట్ అయ్యాను అనంతపూర్ క్యాంపస్ లో. అయితే నా పియూసీ కంప్లీట్ అయ్యాక మా బాటనీ మ్యామ్ ధనలక్ష్మి మ్యామ్ అని ఉండేవారు, ఆమె నాకు చాలా ఎంకరేజ్ చేసి ఇక్కడ నర్సింగ్ నుంచి అప్లికేషన్ తీసుకొచ్చి ఆమెని ఫిల్అప్ చేయించారు. అయితే తర్వాత నేను లాస్ట్ డేట్ అప్పటి వరకు నేను ఇక్కడికి రాకూడదు, హాస్టల్లో ఉండకూడదు అనుకునేదాన్ని. అయితే మా నాన్నగారు వెళ్ళు ఒక్కసారి ఆలోచించమంటే అక్కడికి లాస్ట్ డేట్ 31st వచ్చేసింది. అయితే మా నాన్నగారు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఇచ్చేసి వచ్చారు అప్లికేషన్. సడన్ గా నాకు కాల్ లెటర్ వస్తుందో రాదో అని చాలా బాధపడేదాన్ని. అయితే నాకు కాల్ లెటర్ వచ్చింది, నేను ఎగ్జామ్ రాశాను, ఇంటర్వ్యూ అయిపోయింది, సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఇలా స్వామి కాలేజ్ లో చేరి మీ ముందర మాట్లాడుతున్నాను.
0: చాలా చక్కగా చెప్పారు. ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో అది ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేసి పెట్టారు, లాస్ట్ మినిట్ లో మీకు తెలిసింది ఈ విషయం అంతే. చక్కగా చెప్పారు. మరి రమా మీరు ఏ విధంగా స్వామి కాలేజ్ కి అంటే ఇక్కడ జాయిన్ అవడం జరిగింది దాని గురించి చెప్తారా?
3: మేము అసలు సాయి భక్తులం కాదండి. ఇది మాకు ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. మా ఫ్రెండ్ నేను కలిసి జాయిన్ అయ్యాం. మాకు నర్సింగ్ అని పెట్టలేదు, ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అని కార్డియాక్ అనే మాకు ఇష్టం ముందు మెడిసిన్ చదవాలని. కానీ ఎంసెట్ లో
0: అంటే ఇక్కడ ఒక్కసారి డిఫరెన్స్ చెప్తారా, అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే నర్సింగ్ కి దీనికి ఏం డిఫరెన్స్ అనేది చెప్తారా?
3: నర్సింగ్ అంటే నర్స్ ఏహెచ్ఎస్ అంటే అండి మేము మెషిన్స్ వల్ల కార్డియాక్ అని ఎనస్థీషియా మెషిన్స్ తోటి పేషెంట్స్ కి ట్రీట్
0: చేస్తాం.
3: మేము కార్డియాక్ పెట్టాం, కార్డియాక్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, అనస్థీషియా ఉంది, సెకండ్ ఆప్షన్ మేము పెట్టాం. అప్పుడు మీకు అనస్థీషియా వల్ల ఓకేనా అని అడిగారు వాళ్ళు. సరే నాకు ఇష్టమేనండి అని చెప్పాను. అలా కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఆ కోర్సు చాలా బాగుంది. ఫస్ట్ ఇయర్ కదండి, ఇంకా మాకు స్టార్ట్ అవ్వలేదు.
0: ఆ విధంగా మీరు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. అంటే ఆ ఆప్షన్ ఉందా లేదా అని అనుకున్నారు ఫస్ట్, కానీ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ మీరు ఎంచుకున్నారు అండ్ ఆ విధంగా మీరు జాయిన్ అయ్యారు. చాలా బాగుంది. చంద్రిక, మీరు ఏ విధంగా జాయిన్ అయ్యారు చెప్తారా?
4: నేను ముందు నుంచి స్వామి డివోటీ. ఇక్కడ భర్తీ వచ్చినప్పుడు అలా ఈ స్టూడెంట్స్ ని చూసి నేను ఇక్కడ అదే చాలా ఇంప్రెస్ అయ్యేదాన్ని. ప్లస్ వన్ ప్లస్ టూ ట్రై చేశాను బట్ నాకు రాలేదు. డిగ్రీలో బెంగళూరులో ఎగ్జామ్ రాసినప్పుడు సెలెక్ట్ అయ్యాను. చాలా డిసిప్లైన్ గా ఉండడం నేర్చుకున్నాను ఇక్కడ.
0: ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అంటే అంతకుముందు ఏంటి అల్లరి పిల్లనా ఏంటి, అల్లరి పనులు చేశారు దాని గురించి చెప్పండి.
4: ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకునేదాన్ని కానీ ఎప్పుడు లేవను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత లేవడం ఖచ్చితంగా కాబట్టి ఈ రొటీన్ లో అలవాటు పడి నేను లేద్దాం అనుకునేదాన్ని కానీ ఇప్పుడు లేస్తున్నాను.
0: వెరీ గుడ్. అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఈ జూన్ లోనే జాయిన్ అయ్యి ఉంటారు కదా, జూన్ 2015 లో సెప్టెంబర్ లో జాయిన్ అయ్యారు. సరే, సో సెప్టెంబర్ నుంచి ఇప్పుడు వరకు కొన్ని నెలలే అయ్యాయి, అంటే ఈ ఫ్యూ మంత్స్ లోనే మీకు తొందరగా లేవడం అలవాటు అయిపోయిందంటే ఇంకా అంత డౌటే లేదు, స్వామి మహత్యం అక్కడ కనిపిస్తున్నది. మరి మీ పేరెంట్స్ మీలో ఈ మార్పు చూసారా?
4: ఆబ్వియస్లీ మొన్న వచ్చారు, ఐ మీన్ పేరెంట్స్ మీట్ జరిగింది ఇక్కడే. అప్పుడు వాళ్ళు నా డ్రెస్అప్ కానీ అంతా, నేను ద వే ఆఫ్ టాకింగ్, వాళ్ళతో మాట్లాడటం అంతా చేంజ్ అయింది అని చాలా సంతోషపడ్డారు.
0: అంటే ఈ పేరెంట్స్ ఎవరికైనా పిల్లల్లో మార్పు వస్తున్నదంటే అది కూడా ఇంత తొందరగా మార్పు వచ్చిందంటే చాలా వాళ్ళకి ఆనందకరంగానే ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఇయర్ లో ఎంట్రీ తీసుకున్నారు. మరి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఒక కాలేజ్ గురించి కానీ ఒక ఇన్స్టిట్యూషన్ గురించి కొన్ని ఊహించుకుంటాం, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, చాలా బాగుంటుంది, కానీ లోపల దూరిన తర్వాత అన్ని మనకు ఒక్కొక్కసారి అనుకూలంగా కనిపించకపోవచ్చు. అక్కడ ఈటింగ్ హ్యాబిట్స్ గానీ లేదా డిసిప్లిన్ గానీ లేదా ఒక్కొక్కసారి నీళ్లు మన ప్రకారంగా వేడి నీళ్లు దొరకకపోవడం, చల్ల నీళ్ళతో అందరూ ఒకే అంటే ఒక రూమ్ లో ఐదుగురు ఆరుగురు కలిసిమెలిసి ఉండడం గానీ రకరకాల మెంటాలిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్లతో కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతాయి. అటువంటిది మీరు ఏమైనా ఫేస్ చేశారా? మళ్ళీ చెప్పండి.
1: ఇంతకు ముందు నేను హాస్టల్లో ఉన్నా కాబట్టి అంత ఏమనిపించట్లేదు. ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళతో కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారం.
0: సల్మా మీకు ఓకే, వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారంగా కొంతవరకు మీకు?
3: నేనైతే ఫస్ట్ అక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు హాస్టల్లో లేను కాబట్టి చాలా కష్టపడేదాన్ని. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా ఏడ్చేదాన్ని కూడా. అయితే నా డార్మెటరీలో 7 మెంబర్స్ ఉండేవాళ్ళు, అందరూ నేపాలీ ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడతారు కానీ నా లాంగ్వేజ్ ఉర్దూ కాబట్టి ఎవరికి ఉర్దూ రాదు. నాకు తెలిసిన లాంగ్వేజ్ తెలుగు, వాళ్ళు తెలుగులో మాట్లాడలేరు. అయితే నేను ఏదైనా మాట్లాడాలంటే ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. అయితే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోనే కలిసి ఉంటారు కాబట్టి నేను చాలా అడ్జస్ట్మెంట్ లో చాలా బాధపడేదాన్ని. అయితే మాకు డ్యూటీస్ అలౌట్ చేస్తారు, అయితే ఆ డ్యూటీస్ లో చాలా కొట్లాడే వాళ్ళం, గొడవ పడే వాళ్ళం. తర్వాత మొత్తం నేను చాలా ఏడ్చేదాన్ని. ఏంటి గొడవలు, నేను చదువుకునేదానికి వచ్చాను, చాలా ఈ గొడవలు జరుగుతున్నాయి స్వామి, అంతా మీరే చూసుకోవాలి అని స్వామికి చాలా ప్రే చేసేదాన్ని. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళల్లో నేను చాలా మార్పు చూశాను. వాళ్ళంతకు వాళ్లే హెల్ప్ చేసేవాళ్ళు. అయితే మనం అందరం కలిసి చేసుకుందాం, ఇట్లా పోట్లాడు జరిగితే బాగుండదు, మనలో మనకి యూనిటీ ఉండాలా అని చెప్పి చాలా కలిసి ఉండేవారు, కలిసి ఉండడం స్టార్ట్ చేశాం. అయితే అక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చాలా అయింది. తర్వాత మాకు రీసెంట్ గా రూమ్ షిఫ్టింగ్ జరిగింది. మా రూమ్ ని మేము చాలా గుర్తు చేసుకుంటాం ఇప్పుడు, మా డార్మెటరీ మెంబర్స్ ని, మా రూమ్ మెంబర్స్ ని. మేము మా రూమ్ ని చాలా మిస్ అవుతుంటాం, ఆ మా ఎంజాయ్మెంట్. అయితే మేము రోజు సుప్రభాతం 5 లేయాలి. అయితే ఒక అప్పుడు కొట్లాట జరిగేటప్పుడు ఒక్కరు లేస్తే ఎవరంతకు వాళ్ళు రెడీ అయ్యి వెళ్లిపోయేవారు. కొన్ని రోజుల తర్వాత మేము అడ్జస్ట్ అయిన తర్వాత ఒక్కరు లేసినా అందరినీ లేపేవాళ్ళు. అయితే అందరు సుప్రభాతంకి వెళ్ళాలి, ఎవరు మిస్ అవ్వకూడదు,
0: మన రూమ్ లో ఒకరు కూడా మిగిలకూడదు, అంటే ఆ డిసిప్లిన్ అందరు ఫాలో అవ్వాలని,
3: ఎవరు తిట్లు తినకూడదు అనే
0: భావన మీ అందరిలో వచ్చింది.
2: అందరూ చాలా అడ్జస్ట్ అయిపోయాం. తర్వాత మా సీనియర్స్ చాలా కేర్ తీసుకుంటారు, అయితే వాళ్ళ సొంత చెల్లెల్లాగా చూసుకుంటారు మమ్మల్ని. దెన్ ఇదంతా స్వామి వల్లే జరిగిందని నేను చాలా సంతోషిస్తున్నాను.
0: మీ నమ్మకం 100% కరెక్ట్, అంత డౌటే లేదు స్వామిజీ. ఎందుకంటే ఒకళ్ళు నేపాల్ నుంచి, ఒకళ్ళు ఒరిస్సా నుంచి, ఒకళ్ళు కంప్లీట్ గా ఉర్దూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఒక రూమ్ లో ఉంటూ విదిన్ నో టైం అడ్జస్ట్ అయిపోయారంటే ఇంకా అంటే అది స్వామి మహత్యమే. మరి రమా, చంద్రిక, మీరు మీ అనుభూతులు ఏమైనా చెప్తారా? మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా అడ్జస్ట్మెంట్ లో?
4: నాకు ఫస్ట్ నుంచి ఇక్కడ నా కజిన్ ఉంది, సో ఏం ప్రాబ్లం ఉంది.
0: వెరీ గుడ్. రమా, మీకు?
3: నాకు కూడా ఏమీ అనిపించలేదు.
0: చక్కగా అయితే మీకు చాలా స్మూత్ గా ఉన్నది, స్టార్టింగ్ నుంచి ఏం ప్రాబ్లమే అసలు రాలేదు. ఆ విధంగా హాస్టల్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం లేదు. మరి మీ కాలేజ్ టైమింగ్స్ కూడా మీకు ఉంటాయి కదా, ఫలానా టైం నుంచి ఫలానా టైం కాలేజ్ లో ఉండాలి, కాలేజ్ లో స్టడీ అవర్స్ ఉంటాయి లేదా ఈ ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఐఎమ్ ష్యూర్ అక్కడ మాత్రం ఇట్ ఇస్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్, అక్కడ కూడా కొన్ని ఛాలెంజెస్ మీరు ఫేస్ చేసే ఉంటారు. ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఫస్ట్ ఇయర్ లో ఫేస్ చేశారు, దాని గురించి ఎవరు చెప్తారు చెప్పండి.
2: మేము ఫేస్ చేసే ఛాలెంజెస్ వచ్చి మా రీడెమోస్, అయితే ఫస్ట్ మా మ్యామ్స్ ఒక ప్రొసీజర్ చూపిస్తారు, మరి తర్వాత ఆమె ముందు మేము అందరి స్టూడెంట్స్ ముందే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడికి వచ్చే ముందు ఎవరికి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా రాదు, దెన్ మేము టర్మ్స్ యూజ్ చేసి, సైంటిఫిక్ టర్మ్స్ యూజ్ చేసి చెప్పాలి. అయితే చాలా కష్టంగా ఉండేది, మేము ప్రాక్టీస్ చాలా నైట్ టైమ్స్ చదివి చాలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం, అయినా రీడెమో సరిగా వచ్చేది కాదు, మాటి మాటికి చేయాల్సి వచ్చేది. అయితే చాలా ప్రాక్టీస్ చేసి చేసి ఒక్కసారి మ్యామ్ తో సైన్ తీసుకున్నాక అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే డైలీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ప్రే చేశాను, స్వామి ఈ రోజు రీడెమో తొందరగా అయిపోయేదట్టు, మా ఛాన్స్ రాకూడదు స్వామి అని ప్రే చేశాను. అయితే నేను ఒకరోజు అలాగే అనుకున్నాను, స్వామి నేనేం ప్రిపేర్ అవ్వలేదు ఈ రోజు, ప్లీజ్ నా పేరు చెప్పకూడదు మ్యామ్. ఆ రోజు మ్యామ్ నా పేరే పిలిచారు. దెన్ నాకు తెలీదు నేను ఎలా చెప్పాను, ఆమె మరీ వచ్చి మరి నువ్వు చేయాలి నెక్స్ట్ టైం, ఈసారి యావరేజ్ గా ఉంది, నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ చేయాలి అని చెప్పారు. దెన్ మళ్ళీ చేశాను, మళ్ళీ చేస్తే అప్పుడు చాలా బాగా వచ్చింది, నువ్వు చాలా ఇంప్రూవ్ చేసావని సైన్ చేసి ఇచ్చారు నోట్స్ లో. దెన్ అప్పుడు చాలా అనుకున్నాను, ఫస్ట్ మ్యామ్ కి నచ్చినప్పుడు ఏంటి స్వామి నేను ఏం చెప్పాను మీరు ఏం చేశారు అని
0: ఆపోజిట్ చేశారు స్వామి అని ఫస్ట్ మనసులో తిట్టుకున్నావా,
2: స్వామి ఎందుకు స్వామి ఇలా చేశారు, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద గుడ్ ఇంప్రెషన్ అన్నట్టు అనుకోవాలి, కానీ మ్యామ్ ఇట్లా ఎందుకు ఇలా తిట్టేసేలాట్టు చేశారు అనుకున్నాను. దెన్ మ్యామ్ తర్వాత అందరి ముందర అలా చెప్పేసరికి తర్వాత నేను ప్రతి రీడెమోలోనూ నేనే చేసేదాన్ని.
0: వెరీ గుడ్.
2: అయితే అప్పటి నుంచి ఒక మ్యామ్ తో కూడా తిట్టు తినుకోకుండా ప్రతి రీడెమో ముందే ప్రాక్టీస్ చేసి చేసేదాన్ని.
0: సో అంటే మీకు తెలియకుండానే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మీరు చేయగలరు అని. సో ఒక్కసారి తప్పు చేసిన తర్వాత ఇంకోసారి కరెక్ట్ చేసినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చి నెక్స్ట్ నుంచి ఇంకా రీడెమో అయినా ఏదైనా హ్యాండిల్ చేయగలము అని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇటువంటిది మీరేమైనా ఫేస్ చేసారా, మీరు ఏదైనా అంటే మీ లెక్చరర్స్ తో గానీ లేదా ఏదైనా ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్స్ కానీ లేదా ఎగ్జామ్స్ టైంలో మీరేమైనా ఫేస్ చేశారా?
3: అంటే మ్యామ్ మేము ఏహెచ్ఎస్ కాబట్టి మాకు క్లాసులు కొంచెం తక్కువ ఉంటాయి, అంటే వీళ్ళకి అన్ని కంబైన్ క్లాసెస్ లోనే మేము వాళ్ళతో కలుస్తాము. మాకు ఎనాటమీ మైక్రోబయాలజీ క్లాసులే కంబైన్, మిగతా అంతా మేము కంప్యూటర్ ల్యాబ్ లో నోట్స్ రాసుకోవడం అంతా జరుగుతుంది. మాకు ఛాలెంజింగ్ గా చదివేది అంటే పాథాలజీ ఎగ్జామ్ కి ఉందని చెప్తే మేము బాగా చదువుతాం, ఆ మ్యామ్ బాగా క్వశ్చన్స్ అయి అడుగుతారు, అందుకని ఆ ఎగ్జామ్ కు మాత్రం మేము చాలా సీరియస్ గా తీసుకుంటాం.
0: మిగతావి లైట్ తీసుకో అనే యాటిట్యూడ్ వచ్చేసిందా?
3: అంటే ఆ సబ్జెక్ట్స్ మ్యామ్ ఇంకా ఎవరు అంత స్ట్రిక్ట్ గా ఉండేవారు కాదు, పాథాలజీ మ్యామ్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కాబట్టి ఆమె చదవకపోతే మళ్ళీ తిడుతుంది అనే భయంతో అన్నా సరే చదువుతాం మేము పాథాలజీ.
0: ఓకే, సో సరే ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకున్నాం, మీరు ఎటు ఏ విధంగా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, ఏ విధంగా స్వామి కాలేజ్ జాయిన్ అయ్యారు, హాస్టల్లో కొన్ని ఛాలెంజెస్, అట్ ద సేమ్ టైం చదివేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు, ఎక్కడ మీకు స్వామి చెయ్యి ఇక్కడ ఉంది అని ఖచ్చితంగా అనిపించింది?
2: ఫస్ట్ నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసానో అప్పటి నుంచి స్వామి నాకు మంచి దారి చూపించారు, అప్పటి నుంచి స్వామి చెయ్యి నన్ను ఎప్పుడు పట్టుకునే ఉంటుందని నేను అదే ధైర్యంతోనే ముందుకు వెళ్లేదాన్ని. అయితే
0: సల్మా, మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా మీకు అంత నమ్మకం ఉండేది కాదు, మీ పేరెంట్స్ కే ఎక్కువ నమ్మకం ఉండేది, కానీ మీరు జాయిన్ అయిన తర్వాత కొంచెం నమ్మకం కలిగింది. కానీ ఎప్పుడైతే మీకు 100% ఇది స్వామి చేయి, స్వామి వల్లనే నేను ఇంత బాగా చేయగలుగుతున్నానని అనిపించింది?
2: నేను ఎప్పుడంటే మా పేరెంట్స్ ఫస్ట్ అక్కడ హాస్టల్లో చేరాక మా పేరెంట్స్ 1 వీక్ వరకు రాలేదు. అందరు పేరెంట్స్ సండే కలిసేకి వచ్చారు అప్పుడు. దెన్ నేను చాలా ఏడ్చాను, స్వామి ప్లీజ్ స్వామి మా మమ్మీ వాళ్ళు వచ్చేలాగా చెయ్యండి స్వామి ప్లీజ్ స్వామి. దెన్ నేను చెప్పాను స్వామి ప్లీజ్ స్వామి వచ్చేటట్టు చేయండి. దెన్ నెక్స్ట్ వీక్ మా డాడీ వాళ్ళు వచ్చారు. అప్పుడు చెప్పారు మా తాతయ్యకి అసలు బాగాలేదు అని చెప్పారు. అయితే నేను చాలా ఏడ్చాను, ఎందుకు స్వామి నాన్న వాళ్ళు రావాలా, ఏదో సంతోషం వస్తుంది అంటే ఇలా బాధాకరమైన న్యూస్ తీసుకొచ్చారు అని చెప్పాను అనుకున్నాను. అయితే స్వామి ప్లీజ్ స్వామి ఎలాగైనా మా తాతయ్య గారికి బాగా అయిపోయేటట్టు చూడండి, లేకపోతే నేను నా యాటిట్యూడ్ ఏమంటే ఏదైనా టెన్షన్ ఉందంటే దేంట్లోనూ ఇంట్రెస్ట్ చూపించలేదు, అయితే నా స్టడీస్ లో కూడా చాలా దెబ్బతింటుంది స్వామి ప్లీజ్ స్వామి ఇలా చేయకండి అని చెప్పేదాన్ని. అయితే 1 వీక్ ప్రే చేశాను. ఆ 1 వీక్ మాకి మా పేరెంట్స్ తో మాట్లాడడానికి 1 వీక్ తర్వాతే దొరుకుతుంది. నాన్న చెప్పారు మేము వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మండేనే తాతయ్య బాగా అయిపోయారు, అప్పటి వరకు చెప్పడానికి నీకు టైం దొరకలేదు, నెక్స్ట్ వీకే మాట్లాడాలనుకుంటుంది కాబట్టి నేను చెప్పాను. తాతయ్య గారికి ఎప్పుడో బాగా అయిపోయారు, నిన్ను అడుగుతున్నారు రావాలంటున్నారు బెంగళూరుకి అని చెప్పారు. దెన్ స్వామికి ఎప్పుడైతే ప్రే చేశానో అప్పుడే నా ప్రే విన్నారు, స్వామి మీరు చాలా సంతోషం అనిపించింది.
0: చాలా చక్కగా చెప్పారు. అంటే తెలియకుండానే స్వామి చెయ్యి ప్రతి దాంట్లో ఉంది, కానీ మనకి ఒక్కొక్కసారి నమ్మకం ఇటు అటు షేక్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు స్వామి ఉన్నారు, మన ఇంట వెంట జంట కంట ఉన్నారని స్వామి మనకు నిరూపిస్తూ ఉంటారు. సో ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చి మీరు ఏ విధంగా జాయిన్ అయ్యారు, స్వామి కాలేజ్లో ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నారు, ఎటువంటి ఛాలెంజెస్ హాస్టల్లో ఫేస్ చేస్తున్నారు, కాలేజ్లో ఫేస్ చేస్తున్నారు, కానీ స్వామి మీతో పాటే ఉన్నారనే నమ్మకంతో మీరు ఎలా ముందుకు తాగుతున్నారు అది వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మా స్టూడియోకి వచ్చి మాతో షేర్ చేసినందుకు సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మనతో ఇదివరకే మాట్లాడారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మా స్టూడియోలో ఉన్నారు అండ్ వాళ్లు వాళ్ల అనుభూతిని పంచుకోవడానికి ఇక్కడ కూర్చున్నారు. అందరికీ సాయిరాం, మీరు ఒక్కసారి మీ ఇంట్రొడక్షన్ చెప్తారా?
5: నా పేరు పావని, నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను కార్డియాక్ టెక్నాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను.
6: నా పేరు రమ్య, నేను నర్సింగ్ చదువుతున్నాను. నేను కర్నూలు నుంచి వచ్చాను.
7: నా పేరు హేమావతి, నేను పుట్టపర్తి నుంచే వచ్చాను. సెకండ్ ఇయర్ బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాను.
8: నా పేరు దివ్యసాయి, నేను కదిరి నుంచి వచ్చాను. నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను.
0: అయితే మీ బ్యాక్గ్రౌండ్స్ చూస్తే మాత్రం ఒకళ్ళు వైజాగ్, ఒకళ్ళు కర్నూలు, ఒకళ్ళు పుట్టపర్తి, ఇంకొకళ్ళు కదిరి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. కానీ ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ కాబట్టి కొంతవరకు సీనియారిటీ వచ్చేసింది మీకు. సో ఆ భయం అవన్నీ ఎక్కువగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఏదో తెలియని భయం ఒకటి ఉంటుంది ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు. మీకు అటువంటిదైతే ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్ లో ఐఎమ్ షూర్ ఉండదు. అయితే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఎగ్జామ్స్ అన్ని రాయాలి అని అనుకున్నారు, ప్రిపేర్ అయ్యారు. మీరు అనుకున్న ప్రకారంగానే క్వశ్చన్ పేపర్ వచ్చిందా, లేదా టఫ్ గా వచ్చిందా, చాలా ఈజీగా వచ్చిందా, ఎలా వచ్చింది? ఈ మొన్న మొన్న ఎగ్జామ్ రాసి ఉంటారు కాబట్టి దాని గురించి మాకు చెప్పండి.
5: మేము అనుకున్నట్టుగా అయితే ఏమి రాలేదు క్వశ్చన్స్. చదివింది ఒకటి, క్వశ్చన్స్ వచ్చినాయి ఒకటి. క్వశ్చన్ పేపర్ చూసాక ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చారో బాబు అనిపించింది.
0: అంటే మీరు ఏబీసీడీ చదివితే 1, 2, 3, 4 రాయాల్సి వచ్చిందా? ఓకే,
5: అంటే ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే మొత్తం ఫస్ట్ నుంచి అందరు సీనియర్స్ చెప్పేవాళ్ళు మాకు, మీరు ఏచెస్ కాబట్టి మీకు చాలా టైం ఉంటది, చదవండి చదవండి, టైం వేస్ట్ చేయొద్దు, నిద్రపోవద్దు మెయిన్ గా అని చెప్తుండ్రు. కానీ
0: ఎవరు
5: అలాగే వేస్ట్ చేసాం టైమ్. లాస్ట్ లో వచ్చి మీన్స్ అప్పుడు చదవడం మొదలు పెట్టాం. ఎంతవరకు చదవగలిగాము అంతవరకు చదవాం. కానీ క్వశ్చన్ పేపర్ చూసేసరికి, రాజీవ్ గాంధీ క్వశ్చన్ పేపర్ చూసేసరికి
0: మైండ్ బ్లాక్ అయిందా? ఓకే, అంటే ఇక్కడ తెలియకుండా ఎక్కడో మీరు ఏం చేయలేదనేది మీరే ఒప్పేసుకున్నారు, ఎక్కడో టైం వేస్ట్ చేసాము అనేది మీరే ఒప్పేసుకున్నారంటే ఎప్పుడు మనకు స్వామి చెప్తుంటారు టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్. సో ఎక్కడో మనం టైం వేస్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ కూడా ఆ విధంగా రావు అనేది మనకి ఆన్సర్ కూడా తెలుసు, కానీ మనం ఫాలో అవ్వలేదు అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు సీనియర్స్ టిప్స్ ఇస్తుంటే అప్పుడప్పుడు ఫాలో అవ్వాలి అని. ఇప్పుడు మీరు సీనియర్స్ అయ్యారు కాబట్టి మీరు మీ సీనియర్స్ అంటే ఒక 1 ఇయర్ సీనియర్ కాబట్టి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎటువంటి టిప్స్ ఇవ్వడం జరిగింది, సలహా ఇవ్వడం జరిగింది?
6: ఫస్ట్ నుంచే టైం వేస్ట్ చేయకుండా చదువుకోండి అని చెప్పేవాళ్ళము. అంటే కంటిన్యూస్ గా ఏం చదవని అవసరం లేదు, కానీ రోజు చెప్పింది ఆ రోజు జస్ట్ బ్రీఫ్ గా చూసుకుంటే చాలు అని చెప్పేవాళ్ళం.
0: ఓకే, వెరీ నైస్. అయితే ఇప్పుడు నర్సింగ్ అంటే ఆబ్వియస్లీ ఇది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, ఎందుకంటే ఇది సేవ కూడా. అటువంటి సేవ భావన మనసులో ఉంటే గానీ మనం నర్స్ అవ్వలేము కదా. సో అటువంటిది మీ మనసులో చిన్నప్పటి నుంచి ఉందా, నేను సేవ చేయాలి ఈ ఫీల్డ్ లోకి రావాలని మీకు చిన్నప్పటి నుంచి అనిపించిందా?
7: యాక్చువల్ గా నాకు సేవ చేయాలని ఉండేది, కానీ నర్సింగ్ అంటే అంత ఇష్టం లేదు. ఈ కోర్స్ కి వచ్చిన తర్వాత ఇష్టం,
0: అంటే నర్సింగ్ అంటే ఇష్టం లేనప్పుడు ఈ కోర్స్ మీరు ఎలా ఎంచుకున్నారు, అంటే పేరెంట్స్ బలవంతంగా జాయిన్ చేయలేదు?
7: లేదు, యాక్చువల్ గా నాకు ఈ స్వామి ఇన్స్టిట్యూట్ లో చదవాలని చిన్నప్పటి నుంచి ఉండేది. బట్ నేను ఏహెచ్ఎస్ కోర్స్ కి అప్లై చేయలేదు నర్సింగ్. నేను నర్స్ అవ్వడం మా నాన్నకి
0: ఇష్టం,
7: సో పెద్దలు ఎందుకు బాధ పెట్టాలని నేను జాయిన్ అయ్యాను. నాకు ఫస్ట్ లో అంతగా నచ్చేది కాదు. ఒక్కసారి పోస్టింగ్స్ కి వెళ్ళిన తర్వాత, ఫస్ట్ ఇయర్ లో మాకు క్లినికల్ పోస్టింగ్స్ ఉంటాయి, అప్పుడు పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అయిన తర్వాత, వాళ్ళు కోలుకున్న తర్వాత వాళ్ళ కళ్ళలో ఉన్న ఆనందం చూసి, ఓ మనం ఇంత మంచి పని చేశామా, మన వల్ల ఇంతమంది బాగుపడుతున్నారు అనే ఫీలింగ్ వచ్చి, సో మన వల్ల చాలా మంది సంతోషపడుతున్నారు అని చెప్పి ఈ కోర్స్ ఇప్పుడిప్పుడు నచ్చుతుంది నాకు.
0: చాలా చక్కగా చెప్పారు. ఈ క్లినికల్ పోస్టింగ్స్ అని తను ఇందాక చెప్పారు కదా, దాని గురించి ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ ఏముందో చెప్పగలరా?
7: క్లినికల్ పోస్టింగ్స్ మీన్స్ అక్కడికి వెళ్లి పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం, ఆ పేషెంట్ యొక్క,
0: అక్కడికి వెళ్ళి అంటే మీరు హాస్పిటల్స్,
7: వైదేహి హాస్పిటల్ మాకు పోస్టింగ్స్ ఉంటాయి, అక్కడ పేషెంట్ కేర్ తీసుకోవడం, ఆ పేషెంట్ కి ఆ డిసీజ్ కండిషన్ పూర్తి అయినాక, వాళ్ళు క్యూర్ అయినాక ఆ డిసీజ్ యొక్క నుంచి, అప్పుడు వాళ్ళు ఎండింగ్ లో వాళ్ళు చెప్పే కృతజ్ఞతలు వింటే అది మనకు చాలు అనిపిస్తుంది. అంతకుమించి ఏం అవసరం లేదు. ఇంకా అలానే చేస్తే పేషెంట్ యొక్క కేర్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఉంటే టైం గడిచిపోతుంది, అలా మనకు పేషెంట్ కేర్ ఎక్కువ చేయాలనిపిస్తుంది, వాళ్ళకే సేవ చేయాలనిపిస్తుంది.
0: చాలా చక్కగా చెప్పారు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక పేషెంట్ కోరుకున్నాక కృతజ్ఞతలు చెప్తారు, కానీ కోరుకునేదాకా బాధపడుతున్నప్పుడు ఒక్కొక్కసారి తిట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే భరించలేని తలనొప్పి ఉండొచ్చు, భరించలేని నొప్పులు ఉన్నప్పుడు వాళ్ళు తిట్టుకుంటారు, లేదా కరెక్ట్ టైంకి ఇంజక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు బాధ సహించలేక కూడా తిట్టుంటారు. అటువంటి సంఘటన ఏమైనా జరిగిందా? అటువంటి సమయంలో మీ రియాక్షన్ ఎలా ఉండేది? మీరేమైనా ఫేస్ చేశారా ఇటువంటిది? ఈ క్లినికల్ పోస్టింగ్ ఏదైతే మీరు చెప్పారు కదా, ఈ క్లినికల్ పోస్టింగ్ కి మీరు వెళ్ళినప్పుడు ఏదైనా మర్చిపోలేని అనుభూతి ఏదైనా కలిగిందా?
7: అనుభూతి అంటే మామూలుగా మేము అందరు పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఒక పేషెంట్ తో ఇంటరాక్ట్ అయ్యాం అన్నమాట. అంటే అక్కడ సత్యసాయి ఇన్స్టిట్యూట్ నుంచే కాకుండా వైదేహి ఆ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారు. అప్పుడు వాళ్ళు అన్నారు, సత్యసాయి వాళ్ళు చాలా బాగా, అంటే పేషెంట్స్ తో చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యి మమ్మల్ని చాలా బాగా, అంటే ఆమెకి ఫీవర్ తో, హై ఫీవర్ తో వచ్చిందనమాట. చాలా వేరే స్టూడెంట్స్ అందరూ పేషెంట్స్ తో, ఆ పేషెంట్ తో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆమె అన్నది, సత్యసాయి స్టూడెంట్స్ చాలా బాగా పేషెంట్ కి కేర్ ఇస్తారు, మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి, కొంతమంది నర్సెస్ ఉన్నారు అలసలు పేషెంట్స్ ఏ పట్టించుకోరు. సో నాకు కూడా ఒక చెల్లుంది, ఆమెను కూడా మీ, అంటే ఎప్పుడు అప్లై చేయాలి మేము మీ కాలేజ్ లో జాయిన్ అవ్వాలంటే ఎలా అప్లై చేయాలి అని చెప్పింటే, మేము చెప్పాము ఇలాగా మీరు నెట్ లో నుంచి అయినా అప్లై చేయొచ్చు, అప్లికేషన్ ఫార్మ్స్ తీసుకుని ఎంట్రెన్స్ ఉంటుంది దీనికి అని చెప్పాము, ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి అపియర్ కావాలి అని చెప్పాము.
0: అంటే మీరు ఏ విధంగా అయితే సేవ చేశారో అది చూసి వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీలాగే అవ్వాలని వాళ్ళు అప్పటికప్పుడు డిసైడ్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా కనుగొన్నారనమాట. చాలా చక్కగా చెప్పారు. అయితే ఎంతో మంది నర్సెస్ ఎన్నో హాస్పిటల్స్ లో చేస్తున్నారు, చాలా చక్కగా సేవలు కూడా చేస్తున్నారు. సత్యసాయి కాలేజ్ లో ఏంటి అది డిఫరెంట్, ఎందుకు ఇక్కడ నర్సెస్ ని అందరూ అంతగా మెచ్చుకుంటున్నారు? మిగతా వాళ్ళు కూడా సేవలే చేస్తున్నారు, వాళ్ళు కూడా సర్వీసే చేస్తున్నారు, ఎందుకు సత్యసాయి కాలేజ్ నర్సెస్ ని అందరూ ఇంతగా ఎందుకు మెచ్చుకుంటున్నారు, దానికి రీజన్ ఏంటి, మీకేమనిపిస్తుంది? ఎనీ వన్ ఆఫ్ యూ.
6: మనం మాట్లాడే విధానాన్ని బట్టి డిఫరెన్షియేషన్ ఉంటుంది. మోస్ట్లీ సత్యసాయి నర్సెస్ ఎలా అంటే వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడతారు, సేవ చేయాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు పూర్తిగా మాట్లాడి వాళ్ళ మనసుతో, సో వాళ్ళు రీచ్ అవ్వగలరు, వాళ్ళ బాధను తెలుసుకోగలరు. సో అలా
0: అంటే నిస్వార్థంగా మనస్ఫూర్తిగా మాట్లాడితే కనెక్షన్, వన్ ఆన్ వన్ టు వన్ కనెక్షన్ బాగా వస్తుంది.
6: పూర్తిగా మాట్లాడటం వల్ల సగం జబ్బు నయం అయిపోతుంది.
0: ఆ మాట అయితే ముమ్మాటికి నిజం, ఎందుకంటే చాలా మాటికి మనం డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా మాకు హెల్త్ బాగాలేదు అని చెప్పినప్పుడు డాక్టర్ కొంచెం చక్కగా మాట్లాడితే ఇంకా అక్కడి నుంచే మనం వీల్ చైర్ నుంచైనా లేచి నడవాలని అనిపిస్తుంది. అది అంటే మనస్ఫూర్తిగా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పారు. కానీ ఎంతైనా మనం కూడా మనుషులమే, ఒక్కొక్కసారి తప్పు కూడా చేస్తుంటాం. లైక్ ఎన్నో కేసెస్ వింటున్నాము, రాంగ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది, ఇది ఇవ్వడం జరిగింది. అటువంటిది ఎందుకు అవుతున్నది అనేది మీకేమనిపిస్తుంది? అంటే స్టూడెంట్స్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేక చదవలేదని అవుతున్నదా? ఎందుకు అటువంటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయని మీకేమనిపిస్తుంది? యాజ్ స్టూడెంట్స్ మీకేమనిపిస్తుంది?
6: మోస్ట్లీ అలా కేసెస్ మోస్ట్లీ జరగవు, కానీ కొన్ని కేసెస్ ఉంటాయి తొందరపాటు వల్ల అలా జరుగుతూ ఉంటాయి.
0: సో తొందర పడకుండా
6: నిదానంగా చూసుకొని
0: చూసుకుంటే బాగుంటుంది. మరి మీలో ఎవరికైనా స్వామితో ఏదైనా అనుభూతి ఉందా? మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయి ఉంటే గనక మా శ్రోతలతో పంచుకుంటే చాలా బాగుంటుంది.
9: నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నాకు H1N1 వచ్చింది. అంతకుముందు నేను శివరాత్రికి ఇక్కడికి వచ్చాము, అప్పుడు మా అక్కకి ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తున్నాయి. మా అక్క చెప్పింది నాకు చాలా భయం వేస్తుంది అని. అలా మా అక్కకు తెలియకుండా నేను ఒకరోజు ఫాస్టింగ్ ఉన్నాను. ఆ రోజు మొత్తం మేము కులవంతాల్లోనే భజన ఉంటుంది. ఫ్రమ్ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఐ హావెన్ హ్యాడ్ ఫుడ్. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాము, ఒక రోజే ఉన్నాము ఇక్కడ. ఇక్కడ నుంచి వెళ్ళాక అక్కడ నాకు చాలా వైరల్ ఫీవర్ వచ్చింది, కాఫ్ ఉంది, చాలా పెయిన్ ఉంది కూడా, బాడీ పెయిన్స్. అలాగా నాకు ఎక్కువ ఫీవర్ వచ్చింది, నన్ను ఐసోలేషన్ రూమ్ లో పెట్టారు. తర్వాత నేను చాలా భంగపోయి, నాకు అసలు హాస్పిటల్లో అడ్మిట్ కావడం అంటేనే ఇష్టం లేదు. ఆ మెడికేషన్ స్మెల్ నాకు పడదు. నాకు యాక్చువల్గా నర్సెస్ అంటే కూడా ఇష్టం ఉండదు, వాళ్ళు ఎలా కేర్ తీసుకుంటారు నాకు ముందు తెలియదు కదా. మీన్స్ సత్యా ఇన్స్టిట్యూట్ లో ఇలా ఉంటారు నర్సెస్, వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారని కూడా నేను చాలా అడిగాను. మా మ్యామ్స్ కూడా నాకు వద్దు, అడ్మిట్ చేయొద్దండి, నేను 11K లోనే ఉంటాను అలా. కానీ అక్కడికి వెళ్ళాక నాకు వెళ్లిన వెంటనే నాతో పాటు మా ఫ్రెండ్ నిత్య వచ్చింది, ఐవీ క్యాన్ లో ఇన్సర్ట్ చేస్తున్నారు. నేను చాలా ఏడ్చాను, నాకు వద్దు అని. తర్వాత 2-3 డేస్ తర్వాత మా మైక్రోబయాలజీ మ్యామ్ వల్ల నేను నారాయణ నేత్రాలయ అనే హాస్పిటల్కి వెళ్లి నాకు అక్కడ చెకప్ చేశారు, థ్రోట్ స్వాప్ చేశారు. అప్పుడు నాకు 2 డేస్ తర్వాత చెప్పారు పాజిటివ్, నాకు స్వైన్ ఫ్లూ ఉందని. హోల్ హాస్పిటల్ మొత్తం తెలుసు నాకు వచ్చిందని, నా పేరు మీన్స్ నా పేరు కూడా తెలుసు అందరికి, నాకు స్వైన్ ఫ్లూ ఉందని. అప్పుడు మా వార్డెన్ మా చెప్పింది నా తోటి స్నేహితులకి, మా అందరికి ప్రేయర్ చేసుకోండి దివ్య కోసం, ఆమె మంచిగా వచ్చారు అంటే. మీన్స్ స్వైన్ ఫ్లూ అంటే చాలా డేంజర్, అసలు అది ఎవరికి రాదు, వస్తే మాత్రం చాలా డేంజర్, ప్రమాదం ఉంటుందని. నేను చాలా నేను ఫుడ్ యాక్చువల్గా సరిగ్గా తినను, ముందు నుంచే నాకు పడదని. మా ఆ డైటరీ ఫుడ్ మీన్స్ అలా ఎలా తింటాం కదా, నేను తినేదాన్నే కాదు. మా అక్క చెప్పేది నాకు తిను, మా అక్క తినిపించేది. ఆ టైంలో మాకు ఎగ్జామ్స్ సెకండ్ ఇంటర్నల్. నేను మ్యామ్ కడిగా నేను ఇక్కడే కూర్చొని రాస్తాను, మీన్స్ ఇది ఇంకా రిజల్ట్ రాలేదు, పాజిటివ్ అని రాలేదు H1N1. అప్పుడు మా అక్క ఎగ్జామ్స్, మా అక్క నా వల్ల సఫర్ అవుతుంది, ఎగ్జామ్స్ చదవలేదు మా అక్క. అలా మా అక్క కాలేజ్కి వెళ్తాంటే నేను ఎంతగానో ఏడ్చేదాన్ని, నాకు పోవద్దు, నన్ను ఎవరు చూసుకుంటారు అని. మీన్స్ హోల్ నైట్ నాకు నార్మల్ సెలిన్ బాటిల్స్ ఎక్కిచ్చేవారు 5-6, అసలు భరించేదాన్నే కాదు నాకు నొప్పి.
0: ఇది మీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు జరిగిందా? ఓకే.
9: మా అక్క నాకు స్వామి మీద పెద్ద నమ్మకం ఏం లేదు అంతవరకు. నాకు సీట్ వచ్చినది వెయిటింగ్ లిస్ట్ లో వచ్చింది. అప్పుడు ఓకే స్వామి మీన్స్ ఓకే లైక్ దట్ ఐ ఫెల్ట్. మరి H1N1 వచ్చినప్పుడు మా అక్క చెప్పింది మీన్స్ ముందు కష్టం ఉంది కదా, నీకు ఖచ్చితంగా సంతోషం ఇస్తాడు స్వామి, అది నీకు H1N1 వచ్చింది. అలా మా అక్క నాకు చాలా సపోర్ట్ చేసింది అప్పుడు. తర్వాత నాతో పాటే ఇంకా 3 వచ్చారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అండర్ ప్రాసెస్ అన్నమాట వచ్చారు. మీన్స్ ఐసోలేషన్ రూమ్ లో మీన్స్ నేను ఉంటే గానీ వాళ్ళు ఉండకూడదు కదా, ఎందుకంటే మళ్ళీ పాస్ అవుతుంది ఆ డిసీజ్ అని. అందుకని మా మైక్రోబయాలజీ మ్యామ్, నేను అప్పుడే చెప్పాను నేను ఇంటికి వెళ్తానని, కానీ ఎవరు ఒప్పుకోలేదు, ఎందుకంటే మొత్తం పాస్ అవుతుంది, ఆ ప్రజలకు కూడా ఇబ్బంది, మీ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా ఎందుకు ఇదంతా, అందరికి తెలిసిద్ది కూడా, నువ్వు ఐసోలేషన్ రూమ్ లోనే ఉండు, మేమే కేర్ తీసుకుంటామని. నాకు ఆ రోజు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 7 డేస్ కింద ఇద్దా ట్రీట్మెంట్ అని చెప్పారు, ఆ మెడికేషన్స్ వాళ్ళు ఇవ్వాలన్నారు. మా డాడీని ఎంటర్ చేయలేదన్నమాట ఐసోలేషన్ రూమ్ లోకి, మగవాళ్ళు రాకూడదు అని చెప్పి. నేను చాలా ఇచ్చాను, రామ్ కుమార్ డాక్టర్ అని మా హాస్పిటల్లో ఉన్నారు, నేను తన కాలు కూడా పట్టుకున్నాను, నేను ఉండను ఇక్కడ, నాకు వద్దు ఐసోలేషన్ రూమ్ లో, ఐ వాంట్ టు గో అవే ఫ్రమ్ హియర్ లైక్ దట్ టైటిల్ నేను చెప్పాను. తర్వాత కానీ వీళ్ళందరూ నా కోసం ప్రేయర్ చేశారు, మా వార్డెన్ మా అందరూ చాలా ప్రేయర్ చేశారు H1N1 వచ్చి చాలా డేంజర్ అని. తర్వాత ఆ సార్ మరి ఆ 3 ఆ రూమ్ లోకి వచ్చిన రావడం వల్ల మైక్రోబయాలజీ మ్యామ్ చెప్పారు నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని. అప్పటికే నాకు ఎన్నో మాస్కులు కట్టారు, అసలు నాకు అస్సలు అవ్వడం లేదు, చాలా మీన్స్ ఎలా H1N1 మళ్ళీ అప్పుడు మా అక్క చెప్పింది నువ్వు ఖచ్చితంగా ఇంటికి వెళ్తావు అని. తర్వాత ఇంటికి వెళ్ళడం మీన్స్ అంతకు మించి సంతోషం ఏముంటుంది చెప్పండి. అప్పుడు అనుకున్నాను స్వామి ఉన్నారు అని. నాకు
0: అప్పుడు నమ్మకం కలిగింది. ఇంటికి పంపించేదాకా మీకు నమ్మకం కలగలేదన్నమాట. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకొకటి చూడండి, మన ఇంట్లో వాళ్ళైతే ఎలాగైనా మన కోసం ప్రార్థిస్తారు, కానీ ఎక్కడెక్కడో ఏదో వేరే వేరే ప్రాంతం నుంచి వచ్చిన క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్, వార్డెన్స్, టీచర్స్ వాళ్ళందరూ కలిసి మెలిసి మీరు కోరుకోవాలని ప్రార్థించారంటే పవర్ ఆఫ్ ప్రేయర్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్వామి ఖచ్చితంగా మీతో ఉన్నారనేది మీకు ఆ రోజు నమ్మకం కలిగింది. దట్ ఈస్ రియలీ నైస్, అందరు కలిసి తన కోసం ప్రేయర్ చేశారు. మరి మీకు ఏదైనా అనుభూతి స్వామితో కలిగిందా?
3: మా మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ అనామిక తన పేరు, తనకి క్లవ్ వాల్ యాక్సిడెంట్ మీన్స్ తను ఒక మౌత్ వాష్ ను ఓపెన్ చేస్తున్నప్పుడు అది ఓపెన్ అయ్యి ఐ బాల్ లో పడ్డది, కాబట్టి క్లవ్ వాల్ అది డామేజ్ అయింది, ఐ కార్నియా డామేజ్ అయింది. వాళ్ళు అప్పుడు వెంటనే వైదేహికి తీసుకెళ్లారు తన్ని. తీసుకెళ్తే 99% డామేజ్ అయింది, చాలా కష్టం క్యూర్ అవడం అని చెప్పారు తనకి. తను చాలా ఏడ్చింది, అది అప్పటికే ఆ వాటర్ వాటరింగ్ వస్తుంది, ఐ మొత్తం స్వెల్ అయింది మొత్తం అన్ని అవుతున్నాయి. వైదేహిలో కూడా వాళ్ళు చెప్పారు ఇంకా చాలా కష్టం, మేము ఏదో చేయాలి అనేసి. అప్పుడు వార్డెన్ మా వచ్చి మాకు చెప్పారు, మీరందరూ ప్రే చేయండి, మీరందరూ ప్రే చేయండి తన కోసం అని చెప్పారు. మేము ప్రే చేసాం, తను నెక్స్ట్ డే వెళ్ళింది. అప్పుడు వాళ్ళు చెప్పారు 70% ఇది క్యూర్ అయింది, 90% నుంచి 70% వచ్చింది అది కొంచెం క్యూర్ అయింది అని చెప్పారు. నెక్స్ట్ తను ఇంకా మెడికేషన్స్ అవేం తీసుకోలేదు, కానీ వెళ్తుంది మీన్స్ వాటరింగ్ వస్తుంది, స్వెల్లింగ్ అది ఉంది అని చెప్పి రోజు వెళ్తుంది. నెక్స్ట్ ఒక 3 డేస్ అలా వెళ్ళాక తనకి అదంతా 50% వరకు క్యూర్ అయింది, 50% ఇంకా ఉంది. కానీ అది వాళ్ళకి డాక్టర్స్ కూడా అర్థం కాలేదు అది ఎలా క్యూర్ అయింది అనేసి. కానీ తను వచ్చే తను థ్యాంక్స్ గివింగ్ ఏంటంటే, మా ప్రేయర్ హాల్లో ఎవరికి ఏం జరిగినా సరే వాడని మా చెప్తారు, వీళ్ళకి ఇలా జరిగింది కొంచెం ప్రే చేయండి అని చెప్తారు. వాడని మా అంటారు ఎప్పుడు మా ప్రేయర్ హాల్లో ప్రేయర్ చేసే ప్రేయర్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అనేసి, అంటే తొందరగా క్యూర్ అవుతాయి అందరికి అనేసి వాడని మా ఎప్పుడు చెప్తారు. తను నెక్స్ట్ మొన్ననే మీన్స్ ఒక 5-6 మంత్స్ బిఫోర్ వెళ్ళింది, తనకి పూర్తిగా క్యూర్ అయింది, ఇప్పుడు ఏం డామేజ్ కూడా లేదు, తను ఐసైట్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు. అదంతా స్వామి వల్లే జరిగింది.
0: అసలు ఎంత చక్కగా చెప్పారు. అసలు అంటే వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయలేదు, అక్కడ వెళ్ళిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా 90% నుంచి 70%, 70% నుంచి 50%, 50% నుంచి అసలు ఇప్పుడు పర్ఫెక్ట్ ఐసైట్ ఉందంటే ఖచ్చితంగా ఇది ఒక్కటి మిరకల్ జరిగినట్టే మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మీ వార్డెన్ అమ్మ మీకు చెప్పినట్టే ఖచ్చితంగా అక్కడ స్వామి ఇస్ దేర్, అందరు కలిసిమెలిసి ప్రేయర్ చేస్తే బాగుంటుందని అది చక్కగా మీ చేత చేయిస్తున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్వామీస్ ఇన్స్టిట్యూషన్స్. ఎక్కడైనా మనం ఏ కాలేజ్ లో అయినా చదువు, మనకి ఎక్కడైనా నర్సింగ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు, కానీ మేబీ స్వామి ఇన్స్టిట్యూట్ లో దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాలేజెస్. మీ అనుభూతి ఈ రోజు మాతో పంచుకున్నారు, చాలా ఆనందంగా ఉంది. మీరు ఖచ్చితంగా నర్సింగ్ కంప్లీట్ చేసుకుని చక్కగా సేవభావంతో లైఫ్ లాంగ్ మంచి నర్సు కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. ఈరోజు స్టూడియోలో మాతో పాటు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఛాత్రులు ఇక్కడున్నారు. అయితే వాళ్లతో మాట్లాడి వాళ్ల గురించి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఈరోజు ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ సాయిరామ్,

ఇంతవరకు మీరు బెంగళూరు వైట్ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ లోని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులతో 2016 రేడియో సాయి బృందం జరిపిన ఇష్టాగోష్ఠిలోని మొదటి భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమం యొక్క 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: గతించిన కాలం మనది కాదు, రేపు అనేది మన చేతిలో లేదు, వర్తమానంలోనే జీవించాలి అని చెప్పే వచ్చే నిమిషం మీది కాదు అనే చిన్న కథను విందామా? ఒకసారి ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేయ సంకల్పించి ధర్మరాజును సహాయం అర్థించాడు. ధర్మరాజు అతనిని మరుసటి దినము రమ్మని చెప్పి పంపించాడు. ధర్మరాజు మాటలను వినిన భీమసేనుడు నగరమంతటా తోరణాలు కట్టి అలంకరించి గొప్ప ఉత్సవమునకు సన్నాహాలు చేయమని తన పరివారానికి ఆజ్ఞ ఇచ్చాడు. ధర్మరాజు భీమసేనునితో, "భీమా, ఈరోజు ఏమి విశేషము? ఈ ఏర్పాట్లన్నీ దేని నిమిత్తము?" అని అన్నాడు. దానికి భీముడు, "అన్నా, మీరు రేపటి వరకు జీవించి ఉండగలనని, మీ మాటను నెరవేర్చుకోగలరని దృఢ నమ్మకం ఉన్నది. మీరు ఆడిన మాట తప్పరని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో రేపటి వరకు జీవించి ఉండగలనని ధీమాగా చెప్పగల వ్యక్తి మీరు తప్ప ఎవరు ఉండగలరు? అందుకని ఈ ఉత్సవం జరిపించదలిచాను" అని సమాధానమిచ్చాడు. ధర్మరాజు తన తమ్ముడు ఇంత సూక్ష్మంగా తన కర్తవ్యాన్ని గుర్తుచేశాడు అని ఆనందించాడు. ఏ మంచి కార్యమైనా సంకల్పించిన వెంటనే చెయ్యాలి, జాప్యం చేయకూడదు.

తంబురమీతగ జటాజూటమును తిరమున మెరయగమారదుడో తంబురమీత జటాజూటమును తిరమున మెరయగమారదుడో తంబురమీత జటాజూటమును తిరమున మెరయ త్రిశూలంబుతో త్రిప్పుతువరుడు తదిం తదిం తదు కదితకయనుతు త్రిశూలంబుతో త్రిప్పుతువరుడు తదిం తదిం తదు కదిత

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాద పద్మములకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయినాథుడు నడయాడిన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరిని మీకందించడానికి వచ్చింది గణేష్. మాతృదేవోభవ అన్నది వేదవాక్కు. తల్లి ప్రతి మనిషి జీవితంలో ప్రథమ గురువు. తల్లి మన వ్యక్తిత్వాన్ని, మన రూపాన్ని, మన గుణాల్ని రూపుదిద్దడానికి ఆధారం. తల్లి లేనిదే మనం లేము అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే తల్లికి ఎల్లవేళలా గౌరవాన్ని ఇవ్వాలని స్వామి బోధిస్తూ ఉంటారు. ఆలోచించి చూస్తే మాతృమూర్తులకు మనం పుట్టినవారం. కాని యుగయుగాలుగా అవతారం దాల్చి మానవుణ్ణి తన స్థాయికి తీసుకుని రావటానికి, తాను మానవాకారం దాల్చి ఈ భూపై అవతరిస్తాడని అన్నాడు భగవంతుడు. తాను మాత్రం ఏ తల్లి గర్భంలో పుట్టాలో, ఏ కుటుంబంలో, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో జన్మించాలో ముందుగానే నిర్ణయించుకుని ఎంచుకుంటాడు. అదే మనిషికి భగవంతునికి ఉన్న తేడా. అలానాడు త్రేతలో కౌసల్యకు, ద్వాపరలో దేవకికి పుట్టి వారిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపిన ఆ భగవంతుడు ఈ కలియుగంలో ఈశ్వరమ్మను తన మాతృమూర్తిగా ఎంపిక చేసుకుని సాయిగా అవతరించి ఆమెకు మానవాళి హృదయాల్లో ఒక ఉత్కృష్టమైన స్థానాన్ని అందించి చిరస్మరణీయం గావించారు. ఈశ్వరమ్మగారు తెలియని సాయి భక్తులంటూ లేరు. ఆమె గురించి ఎంత తెలుసుకున్నా అది తక్కువే అవుతుంది. భగవంతుడి మాతృమూర్తిగా ఎందుకు ఎంపికయ్యారో ఆమె జీవితాన్ని నిశితంగా పరిశీలించి చూస్తే అర్థమవుతుంది. స్వామి శ్రీకృష్ణ భగవానుని వలె ఈశ్వరమ్మకు అష్టమ గర్భంగా అవతరించారు. శ్రీకృష్ణుడు దేవకి గర్భాన ప్రవేశించడానికి ముందు జరిగిన విధంగానే ఈశ్వరమ్మ గర్భంలో స్వామి ప్రవేశించడానికి ముందు ఆ తరువాత కూడా ఎన్నో వింతలు విశేషాలు జరిగాయి. రాక్షసుడైన కంసుని దుష్కృత్యాల నుంచి దేవకీదేవి జన్మనిచ్చిన ఏడుగురు బిడ్డలను తప్పించుకోలేకపోయారు. ఈశ్వరమ్మకు కూడా స్వామి తన గర్భంలో ప్రవేశించకముందు వరుసగా 4 సార్లు గర్భస్రావాలు జరిగాయి. స్వామి శ్రీకృష్ణ భగవానుని వలె ఈశ్వరమ్మ గర్భంగా అవతరించారు. శ్రీకృష్ణుడు దేవకి గర్భాన జరిగిన విధంగానే ఈశ్వరమ్మ గర్భంలో స్వామి ప్రవేశించడానికి ముందు అత కూడా ఎన్నో వింతలు

0: ఆయన కొండమరాజు మహాజ్ఞాని, దైవప్రీతి గలవాడు. తమ వంశ పరమాచార్యులైన వెంకావధూత తమకు కనబడి నిర్దేశించిన విధంగా తమ వంశంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడని తెలుపగా వెంకమరాజుకు చెప్పి తన భార్య పేరును ఈశ్వరమ్మగా మార్చాలని చెప్పాడు. ఈ విషయంలోని అంతరార్థం అర్థం కాకపోయినా తాను తన తండ్రిగారి ఆదేశానుసారం తన భార్యకు పేరు ఈశ్వరమ్మగా మార్చాడు వెంకమరాజు. ఆమె అసలు పేరు నామగిరియమ్మ. అయితే ఇప్పుడు మన స్వామివారు ఏ విధంగా ఈ మహాసాత్విని ఎంచుకొని ఆమెలో ప్రవేశించారో తనయుని మాటల్లోనే విందాం.
1: ఈ దేహానికి మాతృమూర్తి. ఒకనాడు బావికి వెళ్లి నీళ్లు తీసుకుని వస్తుండాలి. వస్తూ ఉంటే ఏమో ఆమెకు ఒక మైకంగా వచ్చింది. ఎందుకు ఇట్ట వస్తుంది అని బింది కింద పెట్టింది. అమ్మా, నేను నీలో ప్రవేశిస్తున్నాను. ఎవరు? దయమా, భూతమా, త్యాజమా, ఎవరు? ఎవరు నాలో ప్రవేశిస్తున్నది అని చెప్తున్నది అని భయపడిపోయింది. లేదమ్మా, లోక సంరక్షణార్థ నిమిత్తమై నేను మీలో వస్తున్నాను. అప్పుడు అదే దినమే కర్ణం సుబ్బమ్మ ఆమె ఆనాడు సత్యనారాయణ పూజ చేస్తున్నది. అప్పుడు పిలిచి ఈశ్వరమ్మ నువ్వురా అనిపించేది. ఆమె పేరు మొదలు ఈశ్వరమ్మ అని లేదు. కాని కొండమరాజు ఇంటికంత గొప్పవాడు. ఆయన అప్పుడు ఆమె ఈశ్వరత్వంతో జన్మించినటువంటి కనుక నువ్వు ఈశ్వరమ్మ అని పేరు పెట్టి అంటే క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ప్రపంచంలో సమాజంలో చాలా విశాలమైపోయింది. ఈశ్వరమ్మ అంటే ఏమి? ఈశ్వరుడికి అమ్మ అనేటువంటి ఒక అర్థం కనుక ఈశ్వరమ్మ అని పిలుచుతూ వచ్చాడు. పిల్లల పైన ప్రేమతో ఉండినటువంటి ఒక దీనితో ఈశ్వరాంబ అని చెప్తున్నారు. అట్టి పేరుతో ఆమె చరామణి అవుతూ ఉంటున్నది ప్రపంచంలో. ఎక్కడ పోయినప్పటికీ ఈశ్వరాంబ ఈశ్వరాంబ ఈశ్వరాంబ అని పిలిచేటువంటి వారు. అంతా జరిగిన తర్వాత మరి మూడవ నెలలో ఈ ఈశ్వరమ్మ ఈ బిడ్డను ఎత్తుకుని కరణం సుబ్బమ్మ ఇంటికి వెళ్ళింది. ఆ సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు. అందులో గ్రామానికంతా చాలా పెద్ద. అటువంటి ఆమె చాలా గొప్ప గుణమైపోయి ఈశ్వరమ్మ కొడుకు ఈశ్వరమ్మ కొడుకు ఈశ్వరమ్మ కొడుకు ఈ విధంగా జరుగుతూ వస్తుంటే కొంతకాలంలో ఆమెకు మనసు మార్పు వచ్చేసింది. భక్తులు వచ్చిన వారందరూ కూడాను ఆమె ఇంటిలోనే భుజించేటువంటి వారు. ఏది చేసినా గాని స్వామి కోసం చేసేది ఆమె. నేను ఎప్పుడు కూడా ఇంటిలో ఉండేవాడిని కాదు, కొండలు గుట్టలు తిరుగుతూ ఉండేటువంటి వాడిని. నేను ఎక్కడ పోయినప్పటికీ ఆమె అన్ని చేసుకునేది, ఒక టిఫిన్ క్యాబ్లో పెట్టుకునేది, నేను ఎక్కడ పోతే అక్కడ వెతుక్కుంటూ వచ్చేది. ఈశ్వరమ్మ కంటే కూడాను ఆమె చాలా గొప్ప ప్రేమ.

శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద వలనే ఈశ్వరమ్మ తన కుమారుడు సత్యను అందరి పిల్లల వలె మామూలుగా ఉండాలని ప్రార్థిస్తూ ఉండేది. మరి తల్లి ప్రేమ అంటే అదే. ఆ వాత్సల్యానికి సమానమైనది ఏదీ కానరాదు. తల్లి ప్రథమ గురువు అనటానికి కారణాలు ఎన్నో. తన కుమారునిలో ఒక కవిని, ఒక గాయకుడిని, ఒక నాట్యవేత్తను, ఒక నాటికకర్తను, ఒక దర్శకుణ్ణి చూడగలిగేది ఈశ్వరమ్మ. సత్య ఈ రంగాల్లో రాణిస్తాడని భావించేది. మరి మన స్వామి ఆమె కోరికను తీర్చకుండా ఎలా ఉండగలరు? ఎన్ని పద్యాలు, ఎన్ని పాటలు, ఎన్ని రచనలు, ఎన్ని ఉపన్యాసాలు! ఈ విశ్వ నాటకానికే దర్శకుడైన సాయి భగవానుడు తమ తల్లి ఆశయాల మేరకు చేయని పనులంటూ లేవు. కారణం, ఆమెలోని ఆ పవిత్రత, మరెన్నెన్నో మంచి మంచి గుణాలు. స్వామికి ఏమాత్రం తను నాటకాల్లో ధరించే పాత్రకు కష్టం వస్తే అది నిజంగా తన సత్యకు కష్టం సంభవించినట్లే అని భావించేది. స్వామి అవతార కార్యక్రమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే స్వామి తనకు దూరమైపోతాడనే భావన ఆమెకు కలిగేది. అంతేకాదు, పెరుగుతున్న తన తనయుని ఖ్యాతి చూసి ఎవరైనా ఈర్ష్యతో కష్టాలు కలిగించవచ్చని కూడా భావిస్తూ ప్రేమతో స్వామిని జాగ్రత్తగా ఉండమని వారించేది. మరి ఆ భగవంతుని తల్లి అవడానికి ఆమె ఎన్ని నోములు నోచుకుందో స్వామికే తెలుసు. ఒక పర్యాయం, కొంతమంది స్వామిని దుర్బుద్ధితో, కీడు తలపెట్టడాలనే ఉద్దేశంతో తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. విషప్రయోగం చేయడానికే పిలిచారని స్వామికి అర్థమయ్యి సుబ్బమ్మగారికి, ఈశ్వరమ్మగారికి ముందుగానే ఏమి జరిగినా మీరు భయపడవద్దని వారించి హెచ్చరించి వెళ్లారు. అనుకున్న విధంగానే వారి ఇంట్లోని భుజించి తిరిగి వచ్చే సమయానికి స్వామి శరీరం నీలంగా మారి నోట్లోంచి నురుగ వస్తూ చల్లబడిసాగింది. అప్పుడు జరిగింది ఒక మహాద్భుతం. ఈశ్వరమ్మను స్వామి చేయి గాలిలో త్రిప్పమని చెప్పారు. ఆమె అలాగే తిప్పింది. ఆమె చేతిలోకి విభూది వచ్చింది. ఆ విభూదిని నీటిలో కలిపి స్వామికిచ్చింది. తేరుకొని తిరిగి స్వామి మామూలు మనిషి అయ్యారు. అప్పుడు ఆమె ఎంతో వింతగా చిన్నపిల్లవలే స్వామిని చూస్తూ, స్వామి, మీరే కదా ఈ విభూది సృష్టించగలరు, మరి నా చేతిలోకి ఎలా వచ్చింది అని నివ్వెరపోయి అడిగింది. ఆమె ఆశ్చర్యం చూసి స్వామి ఎంతో వాత్సల్యాన్ని కురిపించారు. మరి ఆ క్షణంలో ఆ శక్తిని ఆమెకిచ్చింది మన స్వామే. ఇది ఆమె పవిత్రతకు ఒక చక్కని నిదర్శనం అని చెప్పాలి. ఆ భగవంతుడి తల్లి అవ్వడానికి ఆమె నోచుకున్న నోములు ఏమిటో ఆ ప్రపంచానికే అర్థమవ్వాలి.

0: ఆ ఈశ్వరమ్మ తల్లి మనసు ఎప్పుడూ స్వామి చేసే భోజనం పళ్లం మీదనే ఉండేది. ఆయన ఏమి తిన్నారు, ఎంత తిన్నారు, ఎంత ఇష్టంగా తిన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, ఇదే ఆమె చింత. మరి మన స్వామి అల్పంగా ఆహారం తినేవారు. ఒక సందర్భంలో స్వామి 36 రోజుల పాటు రోజుకు ఒక కప్పు మజ్జిగ మాత్రమే తీసుకునేవారు. హృదయాన్ని కలిచివేసే ఎంతటి బాధను ఈశ్వరమ్మ అనుభవించి ఉంటుందో ప్రతి ఒక్కరూ ఊహించగలరు. రోజంతా కన్నీటిని దిగమింగుకుంటూ నరక బాధను అనుభవించింది ఆ అమాయకపు అమ్మ హృదయం. భక్తుల కోరిక మేరకు స్వామి చివరకు మామూలుగా ఆహారం తీసుకుంటారని అనడంతో ఆ మాతృమూర్తి హృదయం ఎంత ఆనందించిందో మాటలకు అందదు. మళ్లీ ఈ విధంగా బాధించవద్దని స్వామిని వేడుకుంది ఈశ్వరమ్మ. మరి ఇలాంటి ఆహారపు అలవాట్లతో స్వామి చేసే ప్రయాణాలు అంటే అవి ఈశ్వరమ్మకు ఇంకా ఎంతో చింతను ఆందోళనను కలిగించేవి. అది ఒక్కో రోజు ప్రయాణమైనా సరే ఎంతో ఆరాటపడుతూ ఉండేది. మరి అలాంటిది 1968లో స్వామి ఈస్ట్ ఆఫ్రికా యాత్రకు బయలుదేరుతున్నారన్న వార్త విన్న ఈశ్వరమ్మ తల్లి ఎంత ఆవేదనకు గురై ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ కాలంలో ఆఫ్రికా గురించి తెలియక అది ఒక చీకటి కండమని, దాన్నిండా అటవి మృగాలు, అనాగరికులు, నరమాంస భక్షులు ఉంటారని ప్రతీతి. స్వామికి అక్కడ ప్రమాదం ఉంటుందని భయపడింది. ఈ పర్యటన నుండి స్వామిని ఎలాగన్నా ఆపాలని నిర్ణయించుకుంది ఈశ్వరమ్మ. ఎందరినో ఒప్పించే ప్రయత్నం చేసింది. కాని అందరూ, అమ్మా భయపడవద్దు, స్వామి పెద్ద పెద్ద నగరాలను మాత్రమే పర్యటిస్తారని, భద్రత తప్పక ఉంటుందని, అడవి మృగాలు ఉండవని సెలవిచ్చారు. కాని ఈశ్వరమ్మ సంతృప్తి చెందలేదు ఆ సమాధానాలతో. మీరు ఈ పర్యటన గురించి ఆలోచిస్తున్నారే గాని స్వామికి కలిగే కష్ట నష్టాల గురించి ఆలోచించడం లేదని వారితో అంది. ఇంకా సీనియర్ భక్తునితో ఒకరితో కలిసి తమ ఆవేదన వ్యక్తపరుస్తుంటే ఆ భక్తుడు ఆమెకు, అమ్మా మీరు అన్నట్లు ఆఫ్రికాలో ఆ ప్రమాదాలు నిజమే, కాని అవి స్వామిని ఏమీ చేయవు, ఆయన దేవుడు కదా అన్న తర్వాత ఆమె, స్వామి దేవుడని నీకు నాకు తెలుసు, కాని ఆ అడవుల్లో ఉండే జంతువులకు అది తెలియదు కదా అంటూ అమాయకంగా చెప్పింది. అది ఆ అమ్మలోని చిన్నపిల్లల మనస్తత్వం. కొడుకు భగవంతుడే అన్న విశ్వాసం ఉన్నా ఆమెలోని తల్లి మనసు తరచూ ఇట్టి ఆందోళనలకు గురయ్యేది. ఈశ్వరమ్మగారితో సన్నిహితంగా మెలిగిన శ్రీమతి జయలక్ష్మి గోపీనాథ్ ఇలా అన్నారు, భగవానుని మాతృమూర్తికి నాకు బాగా మంచి సంబంధం ఉంది, ఆమె నాకు బాగా తెలుసు, మా ఉభయుల మధ్య గొప్ప ప్రేమానుబంధం ఉండేది, ఆమె ముఖం ఎప్పుడూ కళకళలాడుతూ వెలుగుతూ ఉండేది, అలాంటి ముఖవర్చస్సు నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు, పసిబిడ్డ వంటి నిరాడంబరత, నిష్కల్మషత్వం ఆమెది అన్నారు శ్రీమతి జయలక్ష్మి గోపీనాథ్. ఈశ్వరమ్మ అనేక సందర్భాల్లో ఒకవైపు తల్లిగాను మరొకవైపు భక్తురాలిగాను ఊగిసలాడుతూ ఉండేది. మానవ జాతిని ఉద్ధరించడానికై అవతరించిన భగవంతుడు అని తెలియగానే ఈశ్వరమ్మకు ప్రేమమూర్తి అయిన తల్లి పాత్ర నుంచి ఆరాధనాతత్వంతో కూడిన భక్తురాలిగా మార్పు చెందడానికి చాలా కాలం పట్టింది. ఒక్కొక్కసారి ఈశ్వరమ్మకు లౌకిక సంబంధమైన అభిలాషలు, ఆలోచనలు, ఆందోళనలు మనసులో చెలరేగినప్పుడు మానసిక ప్రశాంతతను కోల్పోయేది. అలాంటి సమయాల్లో స్వామి ఆమెను జ్ఞాన మార్గం వైపు నడిపి తల్లికి ప్రశాంతతను అందించేవారు. తాను తల్లిగా ఎంచుకున్న ఈశ్వరమ్మను స్వామి ప్రప్రథమ శిష్యురాలి స్థాయికి తీసుకుని వచ్చారు. ఈశ్వరమ్మ మేధస్సు అవిశ్రాంతంగా ఎగసిపడే జలపాతం వంటిది. కనుకనే ఆ ప్రేమధారలతో ఎందరో అభాగ్యుల దాహాన్ని తీర్చగలిగింది. శారీరకంగా వచ్చే వ్యాధుల్ని తనకు తెలిసిన నాటువైద్యంతో తగ్గించేది. తన చెంతకు వచ్చిన మానసిక రోగులలోని భయాన్ని తొలగించి వారిలో మానసిక ఒత్తిడిని కూడా పోగొట్టి వారికి ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూర్చేది. కనుకనే అట్టి స్త్రీలు తమ తల్లులతో కూడా చెప్పుకోలేని విషయాలను ఈశ్వరమ్మతో చెప్పుకునేవారట. మరి స్వామి ఊరికినే ఆమెకు తన మాతృమూర్తిగా ఉండే భాగ్యాన్నిచ్చారా? స్వామి చూపించే ఆ ప్రేమ, కరుణ, దయాగుణాలు మరి ఆమెలో కూడా వట్టిపడుతున్నాయి. ఏ ఒక్క భక్తుడు కూడా ఇబ్బంది పడటాన్ని ఈశ్వరమ్మ సహించలేదు అనటానికి ఎన్నో సంఘటనలు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆమె నేరుగా స్వామి దగ్గరికెళ్లి తనకున్న చనువుతో వారి తరపున వాదించేదంట.
1: సాయిరామ్, భగవాన్ సత్యసాయి మాత దివి చరణారవిందములకు నా ప్రణామాలు సమర్పించుకుంటూ మాతృశ్రీ ఈశ్వరాంబ వర్ధంతి సందర్భంగా అమ్మగారిని స్మరించుకుంటున్నాను. నా పేరు కొమ్మారెడ్డి వసుమతీదేవి. ఆంధ్ర రాష్ట్ర మహిళా సేవాదళ కోఆర్డినేటర్గా 1987 నుండి స్వామివారికి సేవను అందించారు. మా వారు డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్రావు గారు, ఏలూరు. 1964 నుండి మా కుటుంబం మా పాప కారణంగా స్వామివారి దివ్య సన్నిధికి వచ్చినాం. అప్పటి నుండి అమ్మగారితో నాకు బాగా సన్నిహితం. అమ్మగారు నన్ను ప్రేమగా ఏలూరు పాప అని పిలిచేవారు. అమ్మగారు ఆదరణ ఆప్యాయతలతో కూడిన ఆమె గొప్పతనాన్ని తెలియజేసే 2 సన్నివేశాలను నేను మీ ముందు ఉంచుతున్నాను. ఆ రోజుల్లో ఎవరైనా ఆ నానానుకూల పరిస్థితిలో ఉన్నా అశాంతితో ఉన్న అమ్మగారు గమనించి, ఏమ్మా అట్లున్నావేమి అని వారి ఆవేదనను ఆలకించి, అయ్యో పదమ్మా మన స్వామివారితో చెప్పుకుందాం అని ఆప్యాయంగా స్వామివారి దివ్య సన్నిధికి తీసుకువెళ్లి వారి పరిస్థితిని స్వామివారికి వివరించేవారు. కరుణామూర్తి అయిన శ్రీ సాయిమాత నవ్వుతూ, వారు నేను రికమెండ్ చెయ్యమన్నారా అంటూ ప్రేమతో సంభాషణ ద్వారా మనోధైర్యాన్ని కలిగించి సంజీవి లాంటి ప్రసాదను సృష్టించి ప్రసాదించి వారికి మానసిక శాంతిని అందించేవారు. శ్రీ స్వామివారి దర్శన భాగ్యంతో ప్రేమతో కూడిన చల్లని చూపుతూ మన సమస్యలు సమసిపోతాయని అమ్మగారి ద్వారా అప్పట్లోనే తెలుసుకున్నాం. 1967 శ్రీ స్వామివారు అమృతాన్ని ఇస్తారనే విషయం ఏలూరు నాకు జాబు ద్వారా తెలిసింది. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ చాలా కష్టం కాబట్టి ఆ జాబు అందగానే వెంటనే బయలుదేరి 7 బస్సులు మారి ప్రశాంతి నిలయం చేరుసరికి 2వ రోజు రాత్రి సుమారు 9 గంటలు అయినది. అమ్మగారి గది మాగది పక్కపక్కనే ఉన్నందున నా రాకను అమ్మగారు గమనించి, అయ్యో ఇప్పుడు వచ్చావా పాపా, స్వామివారు ఇప్పుడే విధి మీదకు వెళ్లారు, పద మనం కూడా వెళ్దాం అన్నారు. లేటు అయినది కదా అని అమ్మగారిని శ్రమపరచడం ఇష్టంలేక వద్దులేండమ్మా అన్నాను. అమ్మగారు ఒప్పుకొనక నా చెయ్యి పట్టుకుని గబగబా మిద్ది మీదకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో శ్రీ స్వామివారు భోజనం చేస్తున్నారు. నన్ను గుమ్మం వద్ద నిలిపి తలుపు దగ్గరకు వేసి అమ్మ లోపలికి వెళ్లి స్వామివారి పక్కనే నిల్చుని, స్వామీ అన్నారు. ఏమీ అన్నారు స్వామి. 7 బస్సులు మారి ఆ ఏలూరు పాప ఇప్పుడే వచ్చింది పాపం అన్నారు. స్వామివారు నవ్వుతూ, నిన్ను సిఫార్సు చేయమనదా అని శ్రీ స్వామివారు ఇందా ఆ బాటిల్లో ఉంది తీసుకువెళ్లి ఆ అమ్మకు వెయ్యి అన్నారు. అమ్మగారు వెంటనే చనువుతో కూడిన చిరుకోపంతో, ఏమి స్వామి, ఆ పాప నాతో వేయించుకోవడానిక 7 బస్సులు మారుకుంటూ వచ్చినది అన్నారు. అప్పుడు శ్రీ స్వామివారు దయతో, సరే పద అని భోజనం వేయగానే చెయ్యి కడుక్కుని అమృతంతో ఉన్న చిన్న బాటిల్ తీసుకుని నా వద్దకు వచ్చి, ఇందా నోరు తెరువమ్మా అని అమృతం నోట్లో వేస్తూ నవ్వుతూ, బాటిల్ మింగకు అమృతం మాత్రమే మింగు అని ఆ అమృత హస్తాలతో అమృతం నాకు ప్రసాదించారు. ఆ అమృతమూర్తిని మనకు ప్రసాదించిన మన అమ్మ ద్వారా అమృతాన్ని అందుకున్న నేను మన మాతృమూర్తికి నా నమస్సుమాంజలు తెలుపుకుంటూ నా ఆనందాన్ని అందరితో పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించిన నా సాయిమాత హృదయపూర్వక నమస్కృతులు తెలుపుకుంటున్నాను సాయిరా.
0: అందుకే స్వామి ఒక ఉపన్యాసంలో ఇలా అన్నారు, ఈ దేహానికి తల్లి అయిన గృహమమ్మాయి ఎంతో దయార్థ హృదయురాలు, అందుకోసమే ఆమెకు ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఎవరైనా బాధపడితే ఆమె తట్టుకోలేకపోయేది. అవన్నీ నాతో చెప్పటానికి వచ్చేది, స్వామి వాళ్లు కష్టాల్లో ఉన్నారు, ఒక్కసారి వారిని పలుకరించి పంపించండి అనేది. పిల్లలంటే ఈశ్వరమ్మగారికి అమితమైన ప్రేమ. తమ దగ్గర ఉన్న డబ్బులతో వారికి అన్నీ కొనిచ్చేది. తన దగ్గర ఏది ఉన్నా పిల్లలకిస్తూ ఉండేది. త్యాగానికి ప్రతిరూపం ఈశ్వరమ్మ. తన వద్దకు వచ్చిన వారితో ప్రేమగా మాట్లాడేది. స్వామి ఎప్పుడైనా తమను పట్టించుకోవడం లేదని భక్తులు అంటూ ఉంటే వారిని పిలిచి ఓదార్చి, స్వామి ఏది చేసినా మీ మంచి కోసమే అని సమాధానపరుస్తూ ఉండేది.
2: సాయిరాం, నా పేరు తోటపల్లి నాగరాజు. నేను అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. సంస్థాపరంగా అనంతపురం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్గా దాదాపు 22 ఏళ్లుగా పనిచేశాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామ సేవ ట్రస్ట్ మెంబర్గా ఉంటున్నాను. మా తాత చిదంబరయ్య గారు, సుబ్బమ్మ గారు, వీరు 1944 నుండి స్వామిని భగవద్ అవతారముగా నమ్మినటువంటి వారు. మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరాంబ గారితో నాకు చిన్నప్పటి నుండి పరిచయ భాగ్యం కలిగింది. ఆమెను అవ్వా అని పిలిచేవాడిని. స్వామి మా నాన్నమ్మ, సుబ్బమ్మ గారిని, ఈశ్వరంబ గారిని అక్కచెల్లెండ్రుగా వారు చెప్పేవారు. ఇరువురూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పిల్లలపై ఈశ్వరంబ గారికి అమితమైన ప్రాణం. చిన్నపిల్లవాడిగా ఆమె ప్రేమానురాగాలకు పాత్రునైనందుకు స్వామికి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 సందర్భాలను మీతో పంచుకోదలిచాను. పాత మందిరములో ఒకనకప్పుడు స్వామి యొక్క ప్రతిమను సిమెంటుతో తయారు చేసి తీసుకొచ్చారు కొంతమంది భక్తులు. దాన్ని చూడగానే అమ్మ ఈశ్వరమ్మ గారు ఎంతో ఆవేదన పడ్డారు, బాధపడ్డారు. ఎందుకంటే వెన్న వంటి మనసుగల స్వామిని రాతిగా చేశారే అని ఆమె బాధపడ్డారన్నమాట. చూడండి, ఆమె యొక్క హృదయం ఎంత నిర్మలమైనదో, ఎంత ప్రేమమయమైనదో. మరి ఒకనొక సందర్భంలో 1957లో సప్తాహ యజ్ఞము అని స్వామి చేశారు. 7 రోజులు. 7వ రోజున స్వామి తమ దివ్య సందేశములో, మీరే చూడబోతారు, సత్యసాయిబాబా అదిగో అని ఆకాశంలో నేను సంచరిస్తాను అని స్వామి చెప్పారు. ఆ రాత్రికి ఈశ్వరమ్మ గారు మా నాన్నమ్మ సుబ్బమ్మ గారి దగ్గరికి వచ్చి తమ యొక్క బాధను కంటి ధారతో వారు చెప్పుకున్నారు. చాలా బాధపడ్డారు. ఏమమ్మా ఇట్లా బాధపడుతున్నావని మా నాన్నమ్మ అడిగితే, స్వామి ఆకాశంలో తిరుగుతారంటమ్మా, ఎక్కడన్నా పడిపోతే ఎట్లా, మీరన్నా చెప్పండి, అదంతా ఏమొద్దు స్వామి, కారులోనే తిరుగు స్వామి అని చెప్పండి. చూడండి ఎంత తల్లి హృదయం, ఎంత అమాయకమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయం. అప్పుడు మా నాన్నమ్మన్నారు, స్వామి దైవమమ్మా, స్వామికేమి ఏమీ కాదు, మీరేమి చింతించవద్దు అని చెప్తే, లేదు మనమిద్దరం స్వామి దగ్గరికి వెళ్లి చెప్దాం అని ఇద్దరు స్వామి దగ్గరికి వెళ్లారు. వెళితే ఇప్పుడు స్వామి, అలా కాని అలా కాని బంగారు అని చెప్పేసి ఆమెను ఓదార్చటం కోసం ఆ మాటలు చెప్పారు. మళ్ళా 50వ జన్మదినోత్సవం నాడు స్వామి హెలికాప్టర్లోనే దర్శనం ఇవ్వడం కూడా మనమందరూ కూడా చూశాం. తర్వాత అనంతపురంలో నీలం సంజీవరెడ్డి స్టేడియం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కట్టడం, దానికి సంబంధించినటువంటి కొన్ని పాసులు కూడా వారు స్వామికి సమర్పించుకున్నారు. అప్పుడు ఈశ్వరమ్మ గారు చూసి, స్వామి అనంతపురంలో ఉన్న మనవాళ్ళు ఉన్నారు, వాళ్లకు ఈ క్రికెట్ యొక్క ఆటను నేను చూపించేస్తాను అని చెప్పేసి ఆ టికెట్లు తీసుకుని మా దగ్గరకు వచ్చి మాకిచ్చి, మీరు పోయి చూడండి రా, క్రికెట్ ఉంది. అది పాలి ఉమ్మురి గారు, చవత జయసింహ, వాడేకర్ ఇటువంటి గొప్ప గొప్ప ఆటగాళ్లు ఆడుతున్నటువంటి క్రికెట్ మేము మా జన్మలో చూడగలుగుతామా ఆ వయసులో? కాని దానికి అవకాశం కలిగించినది ఎవరు? భగవంతుడు మన సత్యసాయి వారి యొక్క జన్మకు కారకురాలైనటువంటి మాతృశ్రీ శ్రీమతి ఈశ్వరమ్మ గారికి సదా సదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సాయిరాం.
0: భక్తుల పట్ల ఈశ్వరమ్మ చూపే ప్రేమ నిష్కల్మషమైనది, మెచ్చుకోదగినదే. అన్ని వేళలా ఆమె అందరితోనూ తీయగా మాట్లాడేది. ఆమె మాటలు సహనశీలతను కలిగించేవి. ఆమె మాటల్లో ఇతరుల పట్ల ఇతరులను బాధించే విధంగా కఠినత్వం మచ్చుకకు కూడా ఉండేది కాదు. అంతేకాదు, ఆమె తోటివారితో చిన్నపిల్లలతో హాస్యోక్తులు కూడా చేసి వారిని ఆనందపరిచేది.
3: ఓం సాయిరాం. నా పేరు నాగమణి. నేను డాక్టర్ సీతారామి గారి మనమరాలు. డాక్టర్ సీతారామి గారు 1953లో మొదటిసారిగా స్వామిని దర్శించుకున్నారు. స్వామి 1956లో హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు తాతగారిని, నువ్వు హాస్పిటల్లో పనిచేయాలి, తప్పదు అని చెప్పారు. స్వామి, నేను ఆధ్యాత్మిక సాధనలో ఉండాలనుకుని వచ్చాను, ఇక్కడ ఆశ్రమంలో ఉంటున్నాను కాని పనిచేయాలనుకోవట్లేదు అన్నారు. కాని స్వామి చెప్పారు, నువ్వు ఒక్క పనిముట్టి మాత్రంగానే ఉండు, నేనే అన్నీ చూసుకుంటాను అని చెప్పారు. అప్పటి నుంచి తాతగారు హాస్పిటల్లో పనిచేసేవారు. తర్వాత నేను 1965లో స్వామి హాస్పిటల్లో సేవ చేయమని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామి నా చేత సేవ చేయించుకుంటున్నారు. ఈశ్వరమ్మ గారితో మా కుటుంబానికి చాలా సన్నిహితమైన సంబంధం ఉండేది. మా నాయనమ్మ గారు, ఈశ్వరమ్మ గారు సమవయస్కులు అవటం వల్ల ఆమె వచ్చి నాన్నమ్మ గారితో మాట్లాడుతూ ఉండేవారు. 1965 నుండి నేను ఆమెతో చాలా సన్నిహితంగా ఉండేదాన్ని. అప్పుడప్పుడు ఆమె రూమ్కి వెళ్ళటం, లేకపోతే ఆమె మన రూమ్కి రావటం అట్లా ఉండేది. ఆమె ఎప్పుడూ హాస్యంగా మాట్లాడుతూ ఉండేవారు. అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండేవారు. ఆమె హాస్యంలో ఒక భాగంగా నేను కొంచెం చెప్తున్నాను. తాతగారిని, డాక్టర్ సీతారామయ్య, నువ్వు పొడుగ్గా ఉన్నావు, చాలా తొందరగా నడుస్తాననుకుంటున్నావేమో, నువ్వు నాతో పాతమందిరం వరకు నడవగలవా, ఇద్దరం పందెం వేద్దామా అని అందరినీ నవ్వించేవారు. ఈశ్వరమ్మ గారు ఎప్పుడూ ఒక్కాకు తినేవారు. ఆమెకి పళ్ళు లేకపోవటం వల్ల ఒక్కాకు దంచుకుని రోట్లో తినేవారు. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు, అవా అవ్వా నేను దంచిస్తాను అని చెప్పి అనేదాన్ని. పాప, స్వామి అందరూ ఓంకారం చేస్తా ఉంటే నువ్వు కంఠానాదం చేస్తున్నావా అంటారు, నువ్వు శబ్దం చేయకూడదు, అందుకని ఒక దిండో ఏమన్నా పెట్టుకుని దంచు అనేవారు. అంటే స్వామి ఆజ్ఞన్నా, స్వామి ఆశ్రమంలో నియమాలు పాటించాలన్నా ఆమె చాలా శ్రద్ధ చూపేవారు. ఆమె ఎప్పుడూ మాత్రలు తీసుకోవటం నేను చూడలేదు. వచ్చే పోయే డాక్టర్లు ఆమెకి ఏమన్నా మాత్రలు, విటమిన్స్ ఇస్తే, పాప చూడు ఇవి, ఈ మాత్రలు అవి పడున్నాయి, హాస్పిటల్కి ఇచ్చే, అక్కడ ఎవరైనా పేషెంట్స్కి ఇవ్వచ్చు, ఎందుకు ఇక్కడ ఊరికే పడున్నాయి అనేవారు. అంటే, అబ్బా ఇవి బలానికి పనికొస్తాయి, మీరు తీసుకోండి, ఎందుకు పంపించేస్తున్నారు అంటే, లేదు నాకెందుకు బలం, నేనేమన్నా యుద్ధానికి పోవాలనా, నువ్వు తీసుకుని పోయి ఎవరికైనా పేషెంట్స్కి అని చెప్పేవారు. తర్వాత ఒకసారి మన రూమ్లో కూర్చున్నప్పుడు డాక్టర్ జయలక్ష్మి గారు వచ్చారు. వచ్చి, అమ్మా స్వామి చిన్నప్పుడు ఎలా ఉండేవారు అని అడిగారు. అంటే ఆ టైంలో ఒక చిన్న వెన్న తినే బాలకృష్ణుడు క్యాలెండరు గోడనున్నది, అది చూసి స్వామి కూడా అలాగే గుంగురు జుట్టుతో చాలా అందంగా ఉండేవారు. అన్ని సొమ్ములు లేవు కాని మాకు తెలియకుండానే కొన్ని నగలు చేయించాం స్వామికి, తో ఆనందంగా చెప్పారు స్వామి గురించి. స్వామి గురించి చెప్పాలంటే ఆమెకి చాలా ఇష్టం. ఆమె ఎంతో దయార్ద్ర హృదయరాలు. ఎప్పుడైనా పేషెంట్స్ ఎవరైనా హాస్పిటల్లో బాగలేదని తెలిస్తే, పాప ఆమెకి ఎలా ఉంది, కొంచెం బాగా చూసుకోండి అని చెప్పి ఎంతో శ్రద్ధతో మరీ మరీ అడుగుతూ ఉండేవారు. ఆమె రూమ్లో ఒక కృష్ణ విగ్రహం ఒక తలుపు వెనకాల ఉండేది. ఎప్పుడైనా ఎవరూ లేనప్పుడు ఆమె ఆ కృష్ణుడితో మాట్లాడుకుంటూ ఉండేవారు. 72లో ఆమె నిర్యాణం అయినాక డాక్టర్ జయలక్ష్మి గారు స్వామిని అడిగారు, స్వామి ఈశ్వరమ్మ గారి దగ్గర ఉండే కృష్ణుని విగ్రహం మేము హాస్పిటల్లో పెట్టుకుంటాము, పర్మిషన్ ఇవ్వండి అంటే స్వామి తప్పకుండా తీసుకెళ్ళండి అన్నారు. ఇప్పటికీ అది హాస్పిటల్లో ఎన్నో పూజలు అందుకుంటూ అలంకరించుకుంటూ ఉన్నారు సైరా.
0: ఇలా చెప్పుకుంటూ పోతే ఇది తరగనిదిగా మారుతుంది. అది ఈశ్వరమ్మ వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం. ఇలా తమ ప్రేమతో భగవంతుడి అవతార ఉద్యమంలో ఎన్నో మహత్తర కార్యాలకు పునాది వేసిన ఘనత ఈశ్వరమ్మకే దక్కుతుంది. మంచినీటిని అందించి, వైద్య సహాయం చేయించి, విద్యాదానం గావించి, తన తనయుడైన భగవంతుని అవతార ఉద్దేశానికి ఒక నిజరూపాన్ని కలిగించిన దైవం ఆమె. అలాంటి ఈశ్వరమ్మకు సాక్షాత్ శ్రీరామచంద్రునిలా దర్శనం ప్రసాదించి ఆశీర్వదించారు మన సాయినాథుడు. నిరంతరం సాయి స్మరణ చేసే ఆమెకు తమ చివరి గడియలలో స్వామి ఆమె కోరిక మేరకు తమను ఆశీర్వదించి మోక్షాన్ని ప్రసాదించారు.
4: ఈశ్వరమ్మ చాలా కాలము ఎంతో స్వామి తలుచుకుంటూ ఉండేది. లోపలికి వెళ్ళింది, స్నానం చేసింది, కాఫీ తీసుకుంది, వరండాలో కూర్చుంది. వరండాలో కూర్చొని స్వామి స్వామి స్వామి అని పిలిచింది. మూడు పర్యాయాలను పిలిచింది. వస్తున్నాను వస్తున్నాను అన్నాను. వస్తున్నారా మీరు? ఎస్ ఐఎమ్ కమింగ్. నేను వస్తున్నాను కమింగ్ అని దగ్గరకు దిగి పెట్టుకలు దిగి దగ్గరకు వచ్చాను. చేయి పట్టుకుంది, కంటి నీరు కార్చింది, కన్ను మూసింది. కానీ నాట్ క్రైయింగ్, ది హ్యాపీనెస్. కన్ను మూసింది. ఈ లైఫ్ ఉండేంత వరకే ఈ యొక్క దేహం

ఈనాడు నిజంగా ఎంతో పవిత్రమైన రోజు. మహోన్నత జీవితాన్ని గడిపి భగవత్ సాక్షాత్కారం పొంది తమ తోటి వారికి ప్రేమను అందించి సేవ చేసిన ఈ మహిమాన్విత మూర్తిని మన సాయినాథుణ్ణి కలిపి మరొక్కమారు మదిలో ధ్యానించుకుందాం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటూ, ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను సలహాలను listener@radiosai.org కి వ్రాయమని కోరుతూ జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలను మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: సంగీతం దైవానికి చేరే మార్గాల్లో ఒకటని ఎందరో వాగ్గేయకారులు రుజువు చేశారు. ఆ విషయాన్ని విశదీకరించే సంగీతంతో సాయుజ్యం సంగీత కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. సమర్పిస్తున్నవారు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి మీర్పూర్ సంగీత్ కళాశాల ఆచార్యులు మరియు విద్యార్థులు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. భారత అంటే భావరాగ తాళములతో కూడినది అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన మాట. భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలలోనూ ఆధ్యాత్మిక సాధనా విధానాలలోనూ సంగీతము ప్రధానమైనదిగా ఉండటం మనకు తెలిసిన విషయమే. వ్యక్తిగత అనుభవాలను అనుభూతులను భావపూరితమైన గీతాలలో వ్యక్తపరుచుకుంటుంటాం. ఇంకా లాలిపాటలు, జోలపాటలు, పెళ్లిపాటలు, బృందగీతాల వంటి సంగీత ధోరణులలో మన ఆనందాన్ని నలుగురితో కలిసి పంచుకుంటాం. ఇకపోతే ఒక మహాకవి అన్నట్టు ప్రకృతియే ఒక సంగీత సకల కళా సంగీత పాఠశాల. నెమలి స్వరం నుంచి షడ్జమం, ఎద్దు రంకె నుంచి రిషభం, మేక అరుపు నుంచి గాంధారం, పావురాల కలవరం నుంచి మధ్యమం, కోకిల కూత నుంచి పంచమం, గుర్రాల సకిలింపు నుంచి దైవతం, ఏనుగు ఘీంకారం నుంచి నిషాదం, ఇలా ప్రకృతి నుంచి సప్త స్వరాలను నేర్చి సంగీతంగా కూర్చిన మనిషి ఆ సంగీతంతోనే శిశువులను, పశువులను, చివరకు పాములను కూడా సమ్మోహితం చేసేసి అది చాలనట్టు రాగాలతో మేఘాలను కరిగించి, దీపాలను వెలిగించి, రోగాలను తొలగించి, సృష్టికే పాఠాలను నేర్పించే స్థాయికి సంగీతాన్ని తీసుకెళ్లాడు. చివరకు సంగీతాన్ని సామగానలోలుడైన భగవంతునితో సాయుజ్యం చెందే సాధనంగా చేసుకుని వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్ఠుల అభేదాన్ని నిరూపించాడు. ఈరోజు మన కార్యక్రమానికి సత్యసాయి మీర్పూర్ సంగీత కళాశాల విద్యార్థులు, అధ్యాపకులను కొందరిని ఆహ్వానించాం. వారు తమ గాత్ర వాయిద్య ప్రక్రియల ద్వారా వ్యష్టిని సమష్టి, సృష్టి, పరమేష్ఠులతో అనుసంధానం చేసే రాగాలను మనకు వినిపిస్తారు. వ్యష్టి తత్వంలో మనిషి అంటేనే మనస్సు. మానవుని మనోభావాలను అద్దం పట్టేవే కళలు. ముఖ్యంగా సంగీతం మనస్సులో కలిగే భావోద్వేగాలను రాగాల రూపంలో వ్యక్తపరుస్తుంది. కొన్ని రాగాలు ఆనందభరితంగా ఉంటే కొన్ని రాగాలు దుఃఖపూరితంగా ఉంటాయి. కొన్ని ఆందోళన కలిగిస్తే కొన్ని ఆర్తిని చూపిస్తాయి. ఇలా నవరసాలనొలకించే రాగమాలికను శ్రీ సూర్యనారాయణమూర్తి గారు సితార్పై వినిపిస్తారు. విందామా?

సంగీతం వ్యష్టిని ప్రభావితం చేయటమే కాక సృష్టిని పరవశింపజేస్తుంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అడిగేవారుంటారు. మరి సంగీతానికున్న శక్తిని గురించి వింటే వారు ఇంకెంత ఆశ్చర్యపోతారు. సంగీతాన్ని రోగ నివారణకు వాడటం గురించి మీరందరూ వినే ఉంటారు. కాని త్యాగరాజస్వామి తన సంగీత మహిమతో ఒక మృతునికి జీవం పోశారంటే నమ్మశక్యం కాదు కదూ. అంత వాక్శుద్ధి, స్వరశుద్ధి మనకు లేకపోవచ్చు, కాని ఆయన పాడిన మృత సంజీవిని వంటి కీర్తనను మనం గుర్తు చేసుకుని తరించవచ్చు. బిలహరి రాగంలోని నా జీవాధార అనే కృతిని శ్రీ పిఎస్ శ్రీనివాస్ గారు పాడగా విందాం.

సంగీతానికి ప్రకృతి కరిగిపోతుంది అనటానికి నిదర్శనంగా ఒకసారి ముత్తుస్వామి దీక్షితార్ వారు అమృతవర్షిణి రాగం పాడి ఒక కరువు ప్రాంతంలో కుంభవృష్టిగా వర్షం కురిపించారట. ఇదిగో శ్రీనివాస్ మనకు ఆ రాగాన్ని వినిపిస్తారు.

సంగీతం సమష్టి జీవన సౌందర్యానికి సమాహారం. 10 మంది కలిసి ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటే అలుపు సొలుపు మరిచిపోతారు. పెళ్లిళ్ళూ ఉత్సవాలకు సంగీతం నేపథ్యాన్ని సమకూరుస్తుంది. సమర గీతికల నుండి సామూహిక భజనల వరకు సంగీతం జనజీవన స్రవంతినిలో అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. అలాంటి కొన్ని పాటలను వీణపైన వినిపిస్తారు శ్రీ మహేశ్ వర్మ, శ్రీ మహదేవ్.

0: సామగానలోలుడైన భగవంతునితో సాయుధ్యం పొందటానికి సంగీతానికి మించిన సాధనమేమున్నది? స్వామి స్వయంగా ఈ విషయం గురించి ఇలా అన్నారు.
1: తాళముతో చేసిన గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి. త్యాగరాజు వీరందరూ కూడాను ఇట్టి రాగతాళముతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు. కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి. ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు. రాగతాళములు కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు. మధురమైనటువంటి యొక్క గానం చేత, మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుణ్ణి మనం ఎంతైనా పొందవచ్చు. కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు. వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు, కానీ ఈ వేదం చేత కూడాను ఎవరు భగవంతుని పొందలేరు. ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణవేదం కూడాను ఎంతనో పాడుతూ వచ్చారు. సామవేదమును ఎన్నో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు, కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడాను సందర్శించిన వారు లేరు. కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు. కనుక నే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు. కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి. అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును, కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు. మీ మ్యూజిక్ లేకపోయినప్పుడు కూడా పర్వాలేదు, ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి. కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకునేటువంటిదే కాదు. రామా నన్ను కాపాడు అని ఒక పద్యంలో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు. రామా నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు. కానీ అదే ఒక రాగం వేసి రామా నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
0: విన్నారుగా స్వామి ఏమన్నారో. మరి దీనికి ఉదాహరణగా సత్యసాయి మీర్పూరి సంగీత కళాశాల విద్యార్థులు పాడబోయే కొన్ని భావపూరితమైన భక్తి గీతాలను విందామా?

ఇంతవరకు మీరు సంగీతంతో సాయుజ్యం సంగీత కార్యక్రమం విన్నారు. సమర్పణ పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి మీర్పూర్ సంగీత కళాశాల ఆచార్యులు మరియు విద్యార్థులు. ఇందులో పాల్గొన్నవారు శ్రీతులు పిఎస్ శ్రీనివాసన్, ప్రఫుల్ల, సూర్యనారాయణమూర్తి, మహేష్ వర్మ, జగదీష్, సాగర్, ప్రిన్స్, సాయిచంద్, ప్రజ్ఞాన్. వ్యాఖ్యానం సాయి ప్రసాద్.

0: Pero tengo esa la
1: same order, so we announce.

0: ఆధ్యాత్మిక పథంలో జీవన్ముక్తులు కావాలని కోరుకునేవారికి పతంజలి మహర్షి యమనియమాదులని 8 అంగాలతో కూడిన అష్టాంగయోగాన్ని అందించారు. అయినప్పటికీ శారీరక వ్యాయామానికి ప్రాణాయామానికి ప్రాధాన్యత పెరిగి ఇతర అంశాలను విస్మరిస్తున్నారని స్వామి చెప్పారు. అష్టాంగయోగం అనువైన మార్గం అనే మన తదుపరి కార్యక్రమంలో ప్రశాంతి నిలయ ప్రాంగణ విద్యార్థులు అష్టాంగయోగాన్ని గురించి తెలియజేస్తారు.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు మా అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ మా హృదయపూర్వక సాయిరాం.
2: ఈ సకల చరాచర ప్రాణకోటికి సృష్టికర్త భగవంతుడు. ఈ సృష్టిలోని కొన్ని లక్షల జీవరాశుల్లో అత్యంత శక్తివంతమైన జీవి మానవుడు. తన అపార మేధాశక్తితో ఎన్నో అద్భుతాలు చేసి చూపగల ఈ మానవుడు తనను నడిపిస్తున్న దైవాన్ని నేడు మర్చిపోతున్నాడు. ఉరుకుల పరుగుల జీవితంతో డబ్బుకు పదవులకు సుఖ సౌఖ్యాలకు లోబడి తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని విస్మరిస్తున్నాడు. ఇలా దారి మళ్లినటువంటి నేటి సమాజాన్ని ఆ భగవంతుని వైపు నడిపే ఒక అద్భుతమైన మార్గము సాధనమే యోగా.
1: ప్రశాంత్, ఈ యోగా నిన్నో మొన్నో మొదలైనటువంటి ప్రక్రియ కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీత ద్వారా యావత్ ప్రపంచ మానవాళికి యోగాని అందించాడు. అయితే ఆ భగవద్గీత ప్రకారంగా ఈ యోగా అంటే ఏమిటి, దాని విశిష్టత ఏమిటి? శర్మ, నువ్వు దాని గురించి ఏమైనా మాకు చెప్పగలవా?
3: తప్పకుండా శ్రీకృష్ణ. యోగా అనే పదము యుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది. దీని అర్థం మన మూల స్వభావమైన దైవత్వంతో ఏకమవటం. స్వామి కూడా ఎన్నోసార్లు ఈ విషయాన్ని గురించే చెప్పారు. కనుక యోగా మనల్ని తిరిగి దివ్యత్వాన్ని చేరుకునేలా చేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో యోగః కర్మసు కౌశలం అని చెప్పాడు. అంటే ప్రతి పనిలోనూ ప్రావీణ్యము కలిగి ఉండటమే యోగం. అంతేకాదు, సమత్వం యోగముచ్యతే, అనగా ఎలాంటి సందర్భంలోనైనా సరే సమభావం కలిగి స్థితప్రజ్ఞతను కలిగి ఉండటమే యోగము అని కూడా చెప్పాడు.
4: శర్మ, కలియుగంలో యోగ వైశిష్ట్యతను గూర్చి ఎవరో పతంజలి యోగి చెప్పినట్టున్నారు, నిజమేనా?
3: అవును, పతంజలి మహర్షి ఎవరో కాదు, సాక్షాత్తు ఆదిశేషుని అంశయే. పతంజలి యోగా గురించి మనకు వివరంగా చెప్పాడు. పతంజలి యోగ సూత్రాలు యోగః చిత్తవృత్తి నిరోధకః అని బోధిస్తాయి. దీని అర్థం మన మనస్సు యొక్క చంచల స్వభావాన్ని నిరోధించి మనస్సును స్థిమితపరిచేదే యోగము. కనుక ప్రాచీన కాలంలోనే భారతదేశంలో మొదలైన ఈ యోగ సాధన భారతీయులమైన మనందరికీ లభించిన ఒక గొప్ప అదృష్టం.
2: మరి శివ, నిజంగా యోగా నుండి అనుభూతి పొందిన వారి గురించి నీకేమైనా తెలుసా?
1: ఎందుకు తెలియదు. మెక్సికో దేశంలో ఒక జైలులో ఉన్న ఖైదీలు ఏదో సమస్యతో బాధపడుతున్నారని జైలు సిబ్బంది గ్రహించింది. అసలు ఈ సమస్య ఏమిటి, దాని పరిష్కారం ఏంటని ఆ జైలు సిబ్బంది వైద్యులను పిలిపించి ఖైదీలకు పరీక్షలు జరిపించారు. పరీక్షల ద్వారా వారు శారీరకంగా బాగున్నా మానసికంగా అశాంతతకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ జైలు సిబ్బంది ఖైదీల చేత యోగాభ్యాసాన్ని మొదలుపెట్టించారు. కేవలం 2 నెలలలో వీళ్లు మారడమే కాకుండా వీరు బయటికి వచ్చిన తర్వాత ఈ యోగ మార్గమును అందరికీ తెలియజేసి సుమారు 400,000 జీవితాలను మార్చగలిగారు. దీనికన్నా గొప్ప ఉదాహరణ నిజంగా మనకింకేం దొరుకుతుంది?
5: ఈ పతంజలి యోగ గురించి విన్నాను వంశీ, దీని గురించి నీకేమైనా తెలిసింది చెప్పగలవా?
6: ఓం నమో నారాయణాయ. ఇది అష్టాక్షరి మంత్రం. ఈ మంత్రసార ప్రయోగ మార్గమే అష్టాంగ యోగ విధి. నిజానికి ఇది మన వంటి సామాన్య సాధకులకు పెన్నిధి. ఇంతకీ ఏమిటి అష్టాంగాలు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. స్వార్థానికి కాక పరార్థానికి ఉపయోగపడే పారమార్థిక చింతనే యమం. వ్యక్తి బాగుకోరి ఆచరించేదే నియమం. ఆరోగ్యమే మహాభాగ్యం. కనుక ఇటు దేహానికి అటు మనస్సుకు కూడా ఆ భాగ్యాన్ని ప్రసాదించేది ఆసనం. అందుకే స్థిరం సుఖం ఆసనం అనేవారు మన పెద్దలు. శ్వాస మీద ధ్యాస అన్నదే ప్రాణాయామం. శ్వాసను, దానివల్ల నిలిచే ప్రాణాన్ని, మనస్సును, ఈ మూడింటి మీద ఆధిపత్యమే ప్రాణాయామం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మనస్సు అప్పుడప్పుడు పక్కదారి పట్టినప్పుడు దాన్ని చెక్కబరచి అనువైన మార్గాన పెట్టడమే ప్రత్యాహారం. అదే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. లక్ష్యానికి మనసు కట్టుబడి ఉండే స్థితియే ధారణ. అనుకున్న ధ్యేయంపై చెక్కు చెదరని ఏకాగ్రత అత్యవసరం. ఆ ఏకాగ్రతే ధ్యానం. ఇక 8వది, ఎడతెగక నిరంతరం సాగే ప్రవాహమే ధ్యానం. మనకు తెలిసి ప్రారంభించిన ఈ ధ్యానం తీవ్రాతి తీవ్రమై పరాకాష్ఠకు చేరుకోవాలి. ఎంత తీవ్రంగా అంటే మనం ధ్యానం చేస్తున్నాము అన్న స్పృహయే రేనంతగా. అదే సమాధిస్థితి. ఇక్కడింకో ముఖ్య విషయం చెప్పాలి. వీటన్నిటిలోకి విద్యార్థులకు చాలా చాలా ముఖ్యమైనటువంటి స్వామి చెప్పిన యోగ ప్రక్రియ త్రయం ఒకటి ఉంది. అదే ధారణ, ధ్యాన, సమాధి. ధ్యేయం మీద లేదా ఒక వస్తువు మీద 12 సెకండ్ల పాటు సడలని దృష్టి నిలపడం ద్వారా ధారణను, అలాంటి 12 ధారణల ద్వారా ధ్యానాన్ని, అటువంటి 12 ధ్యాన స్థితుల ద్వారా సమాధిని సాధించవచ్చని స్వామి ఈ సాధనను సుబోధకం చేశారు.
7: అంతేకాదు ప్రణయవంశీ, ఒకసారి ఒక భక్తుడు తన సందేహాన్ని స్వామి ముందు ఇలా అడుగుతాడు. స్వామి, ఈ అష్టాంగ యోగంలో 8 సాధన చేయాలా అని. అప్పుడు స్వామి చెప్తారు, ఈ 8 కనీసం 2 అంగములు, ముందు 2 అంగములైనా సాధన చేయమని చెప్పి వాటిని గురించి ఇలా వివరిస్తారు. మొదటి అంగమైన యమాలో 5 పేర్కొన్నారు. అందులో మొదటిది సత్యము. 3 కాలాల్లోనూ మారినదే సత్యము. స్వామి సత్యానికి నిజానికి భేదాన్ని తెలుపుతూ, ఇప్పుడు ఎవరైనా తెల్లటి వస్త్రము ధరించి ఉంటే అది కొంతసేపటికి సత్యం కాకపోవచ్చు, సమయాన్ని బట్టి మారకుండా ఉండేదే సత్యమని స్వామి చెప్తారు. ఇక 2వది అహింస. ఇతరులకు హాని చేయకుండా, ఎవరిని బాధించకుండా ఉండటమే అహింస. 3వది అస్తేయము. ఇతరుల వస్తువులను అపహరించకూడదని దీని అర్థం. 4వది అపరిగ్రహము. దేనిని ఇతరుల నుండి స్వీకరించకూడదు. 5వది బ్రహ్మచర్యము, అనగా వివాహం లేకుండా ఉండటం మాత్రమే అని కాదు, బ్రహ్మంలో చరించడమే బ్రహ్మచర్యము. అంటే నిరంతరం భగవంతుణ్ణి ధ్యానిస్తూ జీవితమును గడపడము. మరలా నియమాలో 2వదైన నియమాలో మరి యొక్క 5 పేర్కొన్నారు. అందులో మొదటిది శౌచము. స్వామి చెప్తారు, శౌచము 2 రకములని, బాహ్య శుభ్రత, అంతర శుభ్రత. శరీరమును మనస్సును శుభ్రంగా ఉంచుకోవటమే శౌచము. 2వది సంతోషము. సంతృప్తికరంగా జీవితాన్ని గడపటమే నిజమైన సంతోషము. 3వది తపస్సు. తపస్సు అంటే అన్ని రకముల పరిస్థితులను తట్టుకొని నిలబడడం. ఇక 4వది స్వాధ్యాయము, పవిత్ర గ్రంథములను చదవటం. 5వది ఈశ్వర ప్రణిధానము, అంటే మనం చేసే ప్రతి పనిని భగవంతునికి ప్రేమతో అర్పించడం.
2: విజయసాయి, నువ్వు చెప్పింది విన్నాక నాకొక ఆలోచన వచ్చింది. అష్టాంగ యోగాలోని అనువైన మార్గాలను మన నిత్య జీవితంలో మనం రోజు హాస్టల్లో ఉంటూ మనకు తెలియకుండానే పాటిస్తున్నాం. ఉదాహరణకు, మనమందరము తెల్లవారుజామున బ్రహ్మముహూర్తానికి లేచి ఓంకారము, సుప్రభాతము, ధ్యానం ఆచరించి మనం యోగాసనాలు చేస్తాం. దీనితో పాటు ప్రాణాయామం కూడా చేస్తాము. ఈ ఆచరణలన్నీ మనం చేయడం వల్ల మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము. మనం హాస్టల్లో రోజూ పాటించే ప్రణాళికలో అన్ని కార్యక్రమాలు క్రమబద్ధంగా ఉండి మన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. మనం చేసే ప్రతి కార్యం స్వామికి అర్పిస్తాము. దీనినే ఈశ్వర ప్రణిధానమని అంటారు. మన గదులను శుభ్రంగా ఉంచి మనం స్నానాది కార్యాలను ఆచరిస్తాము. దీనిని శౌచమని అంటారు. మనం తరగతి గదులలో పాఠాలు వింటున్నప్పుడు అది ధారణ అవుతుంది. మనం సాధారణ జీవన శైలిని పాటించి నీరాడంబరంగా ఉంటాము. అది అపరిగ్రహము. మనం మన గురువులతోనే ఉంటూ విద్యను అభ్యసించి గురుకుల విధానానికి పాటిస్తున్నాం. ఇది బ్రహ్మచర్యము. ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా స్వామి సన్నిధిలో ఉంటూ మనం అష్టాంగ యోగ మార్గమును పాటిస్తున్నాము.
8: వరుణ్, నువ్వు చెప్పింది విన్న తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి హాస్టల్లో ఉండడం మన అందరి అదృష్టం. మన సంగతి సరే, మరి ఈ హాస్టల్లో లేని వారి సంగతి ఏమిటి?
4: ప్రశాంత్, వారికి ఓ మార్గం ఉంది. మన స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అతి సులభమైన మరియు దైవ ప్రీతికరమైన కార్యము యోగమే సేవ అని.
3: అవునవును, అసలు సేవ అంటే ఏమిటి? భగవంతుణ్ణి ప్రేమించడానికి ఒక మార్గమే సేవ. ఈ చరాచర సృష్టి మొత్తం భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. కనుక మనం తోటివారిని ప్రేమిస్తూ వారికి సహాయపడగలిగితే అది భగవంతుణ్ణి ప్రేమించినట్లే. అందుకే మన స్వామి అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని చెప్పారు. అయితే అసలు మనం సేవ ఎందుకు చేయాలి? మనం చేసే సేవ ద్వారా తోటివారు సహాయం పొంది ఆనందిస్తారు. అయితే సేవ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మాత్రమే కాదు. ఇక చెప్పాలంటే భగవంతుణ్ణి ఆనందపరచడానికి మనకు దొరికిన ఒక మంచి అవకాశమే సేవ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడైతే మనం అహంభావాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి ఆనందపరచడం కోసం సేవ చేస్తామో అప్పుడు ఆ సేవ యోగంగా మారిపోతుంది. కనుక సేవ ఎదుటివారికే కాదు, అంతకంటే ఎక్కువగా మన ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది.
1: బాగా చెప్పావు శర్మ. కానీ సేవని ఎలాంటి భావంతో చేయాలి? తరుణ్, నువ్వేమన్నా చెప్పగలవా?
5: శివకృష్ణ, ఈ విషయం గురించి స్వామి మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. నేటి సమాజంలో నాకు సేవ చేయడానికి సమయం లేదు అని చెప్పడం కేవలం ఒక బలహీనత మాత్రమే. గ్రామాలను పరిశుభ్రం చేయడమే సేవ కాదు. మీరు మీ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తే అదే సేవ. మీరు మీ పనులను సరిగ్గా నిర్వర్తిస్తూ మీరు తీసుకునే జీతాలకు న్యాయం చేస్తే అదే సేవ. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు సక్రమంగా బోధిస్తే అదే సేవ. అదేవిధంగా ఒక వ్యాపారి తన వ్యాపారాన్ని ధర్మంగా నడిపిస్తే అదే సేవ. ఎప్పుడైతే ఒక మనిషి ఇలాంటి నిస్వార్థ భావంతో ఉంటాడో అప్పుడు అతడు సేవకుడు అవుతాడు. మనం మన జీవితంలో మన కర్తవ్యాలను పరిపూర్ణంగా నిర్వర్తించినప్పుడు, అలాగే ఈ సమాజానికి సేవ చేసినప్పుడు స్వామిని సంతోషపెట్టిన వాళ్ళమవుతాము. ఇంకా చెప్పాలంటే మన దేశానికి ఉపయోగపడే ఏ కార్యమైనా సేవయే. ప్రతి ఒక్కరూ సేవలో దివ్యత్వాన్ని అనుభవించాలి. సేవ చేయటానికి మీకు ఎవరి సలహా కానీ ఆదేశం కానీ అవసరం లేదు. మీరు ఎక్కడ సేవ చేయాలనిపిస్తే అక్కడ చేయండి. సేవలో భేదాలు లేవు. నీవు ధనికునికి సేవ చేస్తున్నావా లేక పేదవానికి సేవ చేస్తున్నావా అన్నది అనవసరం. మీరు ఎవ్వరికైనా ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి.
4: చాలా చక్కగా చెప్పావు తరుణ్. ఈ సందర్భంలో సేవనుద్దేశించి నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తోంది. ఒకసారి బోస్నియాలో ఒక యువకుడు ఉద్యోగరీత్యా మానసిక ఒత్తిడికి గురై జీవిత పరమార్థం తెలియక సతమతమవుతూ ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న తన స్నేహితుడు స్వామి భక్తుడైన డాక్టర్ ఉపాధ్యాయ గారికి చెప్పాడు. అప్పుడు ఆ ఉపాధ్యాయ గారు ఆ యువకుణ్ణి కలిసి అతనికి ఒక కార్యాన్ని అప్పగించి తాను ఆ కార్యం చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలో వద్దో నిర్ణయించుకోమంటారు. ఆ యువకుడు కార్యానికి ఒప్పుకుని కార్యమేంటో చెప్పమంటారు. అప్పుడు ఉపాధ్యాయ గారు తనని బోస్నియాలో జరుగుతున్న యుద్ద ప్రాంతానికి వాహనంలో వెళ్లి అక్కడున్న బాధితులందరికీ భోజన సదుపాయాన్ని కల్పించమంటారు. అతను ఆ యుద్ద ప్రాంతానికి వెళ్లగానే బాధితులందరూ ఆనందంతో ఆ యువకుణ్ణి ఊరేగిస్తారు. వారి కోసం భోజనం తెచ్చినందుకే అంత ఆనందించిన వాళ్లను చూసిన తరువాత అతనికి జీవిత పరమార్థం మానవ సేవ అని తెలిసింది. కాబట్టి సేవ అనునది భగవంతుడు మనకు ప్రసాదించిన గొప్పదైన యోగం.
2: బాగా చెప్పావు సాచన్. సేవ మరియు యోగా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తు చేశావు. వంశీ, మరి యోగాలో ముఖ్య పాత్ర పోషించేది మనస్సుతో పాటు ఇంకా ఏదైనా ఉందా?
6: ఉంది వరుణ్. మనస్సుతో పాటు మరో ముఖ్యమైనది ఆహారం. మనం తీసుకునే ఆహారం మీదే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనిషి యొక్క సంస్కారం, వ్యవహార శైలిని బట్టి మూడు విధాలుగా విభజించవచ్చు. అది వివిధ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలతో కనబడే తారతమ్యము, సత్వ రజస్తమో గుణాల ప్రభావమే. కనుక యోగాభ్యాసపరులు సాత్వికాహారాన్ని స్వీకరించాలి. మన స్వామి చెప్పినట్లు ఆహారం అంటే ఒక్క నోటితో తీసుకునేదే కాదు. పంచేంద్రియాలు అనగా నోరు, ముక్కు, కన్ను, చెవి, చర్మములతో తీసుకునే ఆహారం అంతా మనస్సును ప్రభావితం చేస్తాయి. కనుక యోగాభ్యాసం చేయలేని వాళ్లు సాత్వికాహారం తీసుకుంటే సరిపోతుంది.
1: అంతేకాదు వంశీ, ఈ ప్రపంచంలో అనేక మంది ఎన్నో విధాలుగా ఇతరులకు సహాయపడుతూ ఉంటారు. మనం ఒకరికి సహాయం చేసినప్పుడు సహాయపడ్డవారి నుంచి వచ్చే పదం థ్యాంక్స్. ఇది విన్నప్పుడు మనం కేవలం సంతోషించడం మాత్రమే కాకుండా వారికి కూడా ఇదే విధంగా ఇతరులకు సహాయపడమని వారిని కోరాలి. ఇలా సహాయం పొందిన వారందరిలో సాయం చేయాలి అన్న ఆలోచనని నింపి అందరూ ఏదో ఒక రూపంలో ఈ సమాజానికి సహాయపడుతూ స్వామిని ఆనందపరచాలి. విజయసాయి, నువ్వేమంటావు?
7: అవును శివకృష్ణ, ఇవన్నీ చేయడం వల్ల మనం ఒక గొప్ప ఫలితాన్ని పొందుతాము. అదేమిటో తెలుసా? త్రికరణ శుద్ధి. స్వామి మనందరి నుంచి కోరుకునేది అదే. మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనః అంటారు. ఎప్పుడైతే మనం చేసే ఆలోచనలు వాక్కులు క్రియలు ఏకమవుతాయో దానినే త్రికరణ శుద్ధి అంటారు. ఈ త్రికరణ శుద్ధిని సంపాదించడం అంత సులభం కాదు, కానీ ఈ అష్టాంగ యోగము ద్వారా దీనిని సులభంగా సాధించవచ్చు.
5: విజయసాయి, నువ్వు చెప్పింది విన్నాక నాకు పురాణాల్లోని ఒక కథ గుర్తుకు వస్తుంది. పూర్వం ధ్రువుడు కేవలం తన తండ్రి ఒడిలో కూర్చోవాలన్న తపనతో తపస్సు చేశాడు. చివరకు భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు తనకు భగవంతుని సన్నిధానం కావాలని కోరుకుంటాడు. అప్పుడు భగవంతుడు, నువ్వు కోరుకున్నది చేసినది ఒకటి, కాని నువ్వు అడుగుతున్నది మరొకటి అని చెప్తాడు. ఇక్కడ త్రికరణ శుద్ధి లేదు, కాబట్టి నువ్వు కొన్నాళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలించు, ఆ తర్వాత నన్ను చేరుకుంటావు అనే అభయమిస్తాడు. అలా భగవంతుడు ఇచ్చిన అభయంతో ధ్రువతారగా చిరస్థాయిగా నిలిచిపోయాడు ధ్రువుడు.
2: సరిగ్గా చెప్పావు తరుణ్. ఒకసారి స్వామి తన విద్యార్థులతో పాటు వేసవి సెలవులలో కొడైకెనాల్కి వెళ్లారు. ఆ రోజు మే 1వ తేదీ. కొంతమంది విద్యార్థులు స్వామితో జరిగిన సంభాషణలో ఈ విధంగా అన్నారు, స్వామి ఈరోజు మే 1వ తేదీ అనగా కార్మికుల దినోత్సవం. మన భారతదేశంలో కార్మికులందరూ ఏడాది పాటు పనిచేసి ఈరోజు సెలవుగా తీసుకుంటారు. అదేవిధంగా ఇతర దేశాల్లో సెప్టెంబర్ నెలలో ఈ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతేకాకుండా జపాన్లో ఉన్న సంస్థలలో పాటించే పనితీరు, మన స్వామి హాస్టల్లో విద్యార్థులు పాటించే పనితీరు ఒకే విధంగా ఉంటాయని తెలిసింది. అప్పుడు స్వామి ఎందుకు అని ప్రశ్నించగా ఒక విద్యార్థి, స్వామి మేము చేసే ప్రతి కార్యం యూనిటీతో చేస్తాము అని చెప్పాడు. వెంటనే స్వామి మీలో యూనిటీ నిజంగా ఉందా అని ప్రతి ఒక్కరిని అడిగారు. ఆ సమయంలో ఒక విద్యార్థి లేచి, స్వామి మేము చేపట్టే ప్రతి కార్యం మిమ్మల్ని తలుస్తూ స్మరిస్తూ మీకే అర్పిస్తాము అని అన్నాడు. దానికి స్వామి, కరెక్ట్, అదే అసలైన సత్యము అని చెప్పారు. కాబట్టి ప్రతి సంఘం సత్సంగంగా మారాలంటే ఆ సంఘం తలపెట్టే కార్యాలన్నీ ఐకమత్యంతో కూడుకొని ఉండాలి. ఆ ఐకమత్యమే పవిత్రతకు దారితీస్తుంది. ఈ పవిత్ర కార్యం దైవాన్ని చేరుకుంటుంది. దీనినే స్వామివారు యూనిటీ ప్యూరిటీ డివినిటీ అన్నారు.
4: అలాంటి యూనిటీ ప్యూరిటీ డివినిటీ మనకు ప్రసాదించమని తన సన్నిధి చేరుకునేందుకు అనువైన మార్గమైన అష్టాంగ యోగమును మన నిత్య జీవితంలో ఆచరించే శక్తిని ప్రసాదించమని మన స్వామిని ప్రార్థిస్తూ మనం ఈ చర్చను ముగిద్దాం. సమస్త లోక సుఖినో భవంతు. జై సాయిరాం.
0: అష్టాంగ యోగం అనువైన మార్గం కార్యక్రమంలో అష్టాంగ యోగాన్ని గురించి విన్నారు. ఇందులో
2: ప్రతి సంఘం సత్సంగంగా మారాలంటే ఆ సంఘం తలపెట్టే కార్యాలన్నీ ఐకమత్యంతో కూడుకొని ఉండాలి. ఆ ఐకమత్యమే పవిత్రతకు దారితీస్తుంది. ఈ పవిత్ర

ప్రాంగణ విద్యార్థులు పాల్గొన్నారు. ఎం సాయి శివకృష్ణ, కె సత్యసాయి ప్రశాంత్, పిఎస్ఎంఎస్ శర్మ, సిహెచ్ విజయసాయి కృష్ణ, ఆర్వి ప్రణయవంశీ, పి తరుణ్ కుమార్, పి వరుణ్ కుమార్, ఏవీఆర్పి సాయిచంద్. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబర్కు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపవచ్చును.

0: భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య సందేశ సౌరభాన్ని వెదజల్లుతూ అవతారోద్యమ సేవకు అంకితమై ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల విభాగం పలుకుతోంది మీకు హార్దిక స్వాగతం. పంచమ వార్షికోత్సవ ప్రత్యక్ష ప్రసారాల రూపేణ అందిస్తోంది మీకు సాయి భగవానుని దివ్య ప్రేమామృతం. ఆస్వాదించండి, ఆచరించండి, ఆనందించండి.
1: సాయి భక్తులలో సాయి సామీప్యాన్ని అత్యధికంగా అనుభవించిన వారు సాయి విద్యార్థులే. అంతేకాదు, స్వామివారితో కలిసి ఎన్నో చోట్లకు వెళ్లే అదృష్టము వారికి దక్కింది. కొడైకనాల్లో కనీసం 10-15 రోజులు స్వామితో కలిసి ఉండే భాగ్యాన్ని పొందిన విద్యార్థులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరి అనుభవాలను ఇప్పుడు విందాం.
2: సాయిరాం, అనిశంభు అత్యంత అనురాగ భోగానురక్తులై సుజ్ఞాన శక్తులగుచు స్వపర వేదము వీడి సర్వజీవులయందు సమభావము జూపు సరసులగుచు కష్టజీవులయందు కరుణ జూపించుచు తగిన సాయము చేయు దాతలగుచు దాంపత్య ధర్మ సత్య తత్వ విలాసులై శ్రీ సాయి కృపతోడ తోటి మానవులందెప్పుడు మేటియగుచు ఉత్తమోత్తమ వ్యక్తులై వెలుగుచుందురు మద్విద్యార్థులెప్పుడు అని స్వామి తన విద్యార్థుల గురించి అన్నటువంటి మాట మనం ఏనాడు మరిచిపోలేము. అలాంటి సాయి విద్యార్థులకు సృష్టి ఒడిలో సమిష్టిగా పరమేష్టితో వ్యష్టి అంటే గుర్తుకొచ్చేది కొడైకెనాల్లో స్వామివారితో వేసవి కాలంలో గడిపినటువంటి మధుర క్షణాలు. ఈ ఆనంద యాత్రను స్వామివారు 1986లో ప్రారంభించారు. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించినటువంటి స్వామివారు ఎంచుకున్నటువంటి మొట్టమొదటి జట్టులో ఎంచుకున్నటువంటి కొద్ది మంది విద్యార్థుల్లో మీరిరువురు, రవితేజ సార్ గారు, శివశ

0: కసాయి గారు, దయచేసి మీ మధుర అనుభవాలని రేడియో సాయి శ్రోతలతో పంచుకోవాలని మీ జూనియర్ విద్యార్థిగా, మీ స్టూడెంట్గా నేను రంగనాథరాజుని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్. సాయిరాం.
1: సాయిరాం రాజు, అనాథనాథుడు, ఆది మధ్యాంతరహితుడు, సృష్టికర్త, సర్వ జగద్రక్షకుడు అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి నమస్సుమాంజలులు అర్పిస్తూ, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారి సభ్యులకు, వాలంటీర్లకు, శ్రోతలకు పంచమ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తున్నాను. ప్రకృతి మాత సర్వాంగ సుందరంగా తయారయ్యి తన సృష్టికర్త అయిన పరమేష్ఠిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోందా అన్నట్లు కొడైకెనాల్లో అఖిల జీవరాశులకు ఆశ్రయమిచ్చే ఆనందదాయికే ఆశ్రయమిస్తున్న ఆనంద పార్వశ్యంలో ఉన్నదా అన్నట్లు స్వామి కోసం ఒక కొత్త బంగళా తయారైంది. అది 1986 సంవత్సరం. అయితే ఆ బంగళా ఇనాగరేషన్ కోసం స్వామి కొడైకెనాల్కి ప్రయాణం అయ్యారు. అయితే ఎప్పటిలాగే తానొక్కరే వెళ్లకుండాను స్వామి ప్రతిసారి ఎక్కడికి వెళ్లినా కూడా, పుట్టపర్తి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడాను స్వామి తమ విద్యార్థులని తమ వెంట పెట్టుకుని వెళ్తూ ఉంటారు. సో అట్లా ఆసారి, అంటే అది మొట్టమొదటిసారి, ఇందాక మీరు చెప్పినట్లుగాను మొట్టమొదటిసారి స్వామి కొడైకెనాల్ తమ బంగళాకి ఇనాగ్రేషన్ కోసం వెళ్తున్నారని సీనియర్ మోస్ట్ బాయ్స్ ని నేను సెలెక్ట్ చేసుకుంటాను, చూస్ చేసుకుంటాను అని స్వామి మొదలు అనౌన్స్మెంట్ చేసి, సీనియర్ మోస్ట్ అంటే రీసెర్చ్ స్కాలర్స్,
2: మేమందరం అప్పుడు
1: రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఆ టైంలో సార్ వాళ్ళందరూ. అయితే రీసెర్చ్ స్కాలర్స్ అందరినీ తీసుకెళ్తాను అని చెప్పి స్వామి అనౌన్స్మెంట్ చేసి అందరినీ తనే స్వయంగా ఎన్నుకున్నారు. నూరా నూరా నూరా అంటున్నారు. ప్రతి సంవత్సరం అలాగే అవుతూ ఉంటుంది అనమాట స్వామి.
0: అంటే మీరు కూడా రీసెర్చ్ స్కాలర్ సార్?
1: కాదు కాదు, అక్కడే చిన్న ట్విస్ట్ అనమాట. అయితే రీసెర్చ్ స్కాలర్స్ అందరినీ ఎన్నుకోవడం అయిపోయింది, వాళ్ళందరినీ మీరు తయారుగా ఉండండి అని చెప్పి స్వామి వాళ్ళందరికీ చెప్పారు. అప్పుడు నేను యాక్చువల్గా ఇది 86 సంవత్సరం అని చెప్పాను కదా, అప్పుడు నేను బృందావన్లో డిగ్రీ చదువుతున్నాను, డిగ్రీ సెకండ్ ఇయర్ యాక్చువల్గాను. సో ఆ టైంలో సడన్ గా ఉన్నట్టుండి ఒకరోజు స్వామి నన్ను పిలిచారు. పిలిచి, ఏరా నువ్వు ఫ్లూట్ వాయిస్తాను నేను. సో 60th బర్త్డే 85 లో కూడాను స్వామి మహద అవకాశాన్ని ఇచ్చారు ఇక్కడ యాక్చువల్గా ఫ్లూట్ వాయించడానికి.
2: స్వామి హృదయాన్ని దోచేశాడు.
1: సాయిరామ్ సాయిరామ్ ఆయన అదంతా ఆయన ప్రసాదించిన టాలెంటే సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితేను 86లో స్వామి ఫ్లూట్ బాయ్ ఫ్లూట్ బాయ్ అంటూ పిలిచేవారు. ఆ రోజున సడన్ గా స్వామి నన్ను పిలిచి, ఏరా ఫ్లూట్ బాయ్ నువ్వు కూడా వస్తావా కొడైకెనాల్కి అని అన్నారు. మొదలు నాకు అర్థం కాల, అంటే రీసెర్చ్ స్కాలర్స్ ని స్వామి తీసుకెళ్తున్నారు కదా అంటూను ఆలోచనలో పడిపోయాను. రీసెర్చ్ స్కాలర్స్ ని తీసుకెళ్తున్నాను కానీ నిన్ను, నా సీనియర్ ఇంకొక ఆయన అప్పుడు ఫ్లూట్ వాయించేవారు అరుంధరేశ్వర్ అని, రెండు ఫ్లూట్స్ కి ఎక్సెప్షన్ అన్నట్టుగాను స్వామి మమ్మల్ని ఇద్దరిని కూడా సెలెక్ట్ చేసి మీకు కూడాను అవకాశం ఇస్తున్నాను రండి అని చెప్పేసి స్వామి పిలిచారనమాట. చాలా ఆనందంతో ఒప్పొంగిపోయాం ఇద్దరమును. సో ఒక విధంగా చెప్పాలంటే నేను జూనియర్ మోస్ట్ వాళ్ళందరికీను సార్, వాళ్ళందరికీను గ్రూప్ లో నన్ను స్వామి సెలెక్ట్ చేసుకున్నప్పుడు. సో బయలుదేరాము. అయితే అప్పటి వరకు స్వామి ఎప్పుడు రెగ్యులర్ గా ఊటీకి వెళ్లి, ఊటీ నుంచి కొడైకెనాల్ లేకపోతే ఊటీకి వెళ్లి వచ్చేస్తూ ఉండేవారు అనమాట. అయితే అట్లాగే ఈసారి కూడా స్వామి మమ్మల్ని ఊటీకి తీసుకెళ్ళండి స్వామి అని చెప్పేసి అందరం ప్రార్థించాం. అయ్యో లేదు లేదు, టైం లేదు, అక్కడ ఇనాగరేషన్, అక్కడ ముహూర్తం ఆల్రెడీ పెట్టేశాము, ఊటీకి వెళ్ళడానికి టైం లేదు అది అని చెప్పేసి స్వామి మొదలు వద్దన్న తర్వాత అందరూ బాయ్స్ స్వామి ప్లీజ్ స్వామి అని ప్రార్థించేటప్పటికి స్వామి ఫైనల్ గా ఒప్పుకున్నారు. ఒప్పుకుని బాయ్స్ ఒకటే ఒక్కరోజు ఊటీకి వెళ్లి ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ డే మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి స్వామి మళ్ళీ ప్లాన్ ఏదో కొంచెం హడావిడి చేసి తన ప్లాన్ చేంజ్ చేసుకున్నట్టుగాను, అన్ని ఆయనకి తెలిసిందే ముందుగానే, చేంజ్ చేసుకున్నట్టుగాను చేశారు. చేసి అనుకున్న రోజు ఫలానా రోజు బయలుదేరాం. బయలుదేరిన తర్వాత సరే చాలా చాలా గొప్ప అనుభవాలు ఇచ్చారు దారిలోనూ, అంటే ముదుమలై ఫారెస్ట్ అట్లా అవన్నీ దాటుకుంటూ వెళ్లి మైసూరు ప్రాంతం అది దాటి తమిళనాడు ఏరియాలోకి వెళ్లిన తర్వాత
0: అంటే మీరు వెళ్ళేది కార్లోనా బస్?
1: స్వామి ఏమో ముందు కారులో వెళ్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ఇంకా అప్పటికి ఫ్లైట్ అది రాలేదు. సో మొదలు కారులో బృందావన్ నుంచి డైరెక్ట్ గాను స్వామి కారులో వెళ్తూ ఉండేవారు అనమాట. వెనకాల మేము బస్సులో స్వామిని ఫాలో అవుతుండేవాళ్ళం. నాచురల్ గాను స్వామి కారు ముందు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయేది. అక్కడక్కడ జనాలు అంటే డివోటీస్ ఎక్కువగా లేని ప్రాంతంలో స్వామి కారు ఆపి మా బస్సు కోసం వెయిట్ చేసి ఆ బాయ్స్ అందరూ వచ్చారా అని చెప్పేసి మాకందరికి ఏదో తన కారులో డిక్కీ నిండాను పళ్ళు ఫలహారాలు రకరకాలు రకరకాలు అన్ని పెట్టుకుని ఉండేవారు అనమాట, బాయ్స్ కోసం ఇవ్వాలన్నట్టుగానే స్పెషల్ ప్రసాదం. సో ఆపి మాకందరికీ అవన్నీ పనిచేసి మళ్ళీ స్వామి ముందు వెళ్ళిపోతుండేవారు. తర్వాత మళ్ళీ వెనకాల ఫాలో అవుతుండేవాళ్ళం. అయితే ఆ ట్రిప్ లోను అట్లా ఏమైందంటే మైసూర్ అది దాటిన తర్వాత దారిలో గాలి వర్షం బాగా పట్టుకుంది. మా బస్సు వెళ్తోంది, మా బస్సుతో పాటు ఒక జీప్ కూడాను ఒక ఎస్కార్ట్ లాగాను మాకిచ్చారనమాట సేవాదళ మెంబర్స్ ని వాళ్ళు. సో జీప్ కూడాను మా వెనకాలే మాతో పాటు వస్తుంది. బట్ స్వామితో పాటు ఉన్న ఆ కాన్వాయ్ అంతాను ముందు వెళ్ళిపోయారు. అయితే సడన్ గా ఉన్నట్టుండి ఆ గాలి వర్షానికో మరి ఏమైందో ఆ బస్సు ముందు వైపు విండ్ షీల్డ్ అది విరిగిపోయింది వెళ్తూ ఉంటే దారిలో. అయితే ఆ డ్రైవర్ కూడాను స్వామి మహాభక్తుడైన ఆచార్య గారు ఉండేవారు. ఆయన ఏం పర్లేదు నేను వెళ్ళిపోతాను పర్వాలేదు అంటూ కొంచెం సాహసించాడు. విండ్షీల్డ్ లేకుండా బస్సు లేకుండా నడిపించడం చాలా కష్టం, చాలా కష్టం. అప్పుడు ఆ వర్షం బాగా చాలా గాలి వర్షం బాగా ఉండింది అనమాట. అయితే ఆయన కొంచెం ప్రయత్నం చేస్తుంటే ఇది మంచిది కాదు ఇట్లాగా రిపేర్ చేసుకుని వెళ్ళడమే మంచిది అని చెప్పేసి, ఆ రోజుల్లో అఫ్కోర్స్ సెల్ ఫోన్స్ లాంటివి ఏమీ లేవు. సో ఎట్లాగో అట్లా వీళ్ళు ఆ దగ్గరలో ఉన్న ల్యాండ్ లైన్ టెలిఫోన్ నుంచి వీళ్ళు పెద్దవాళ్ళకి అక్కడ కమ్యూనికేట్ చేశారనమాట. సో అప్పటికే స్వామి ముందు వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయారు. తర్వాత స్వామి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని వీళ్ళు పొలాచి అనే ప్లేస్ లోను అక్కడ బస్సు నాపి అక్కడ అది నియరెస్ట్ విలేజ్ అనమాట, మెకానిక్ దగ్గర అక్కడ బస్సు రిపేర్ చేద్దాము, అంతవరకు బాయ్స్ కి ఏదన్నా ఒక హాల్లోనో ఎక్కడో కూర్చుని ఏదో రిఫ్రెష్మెంట్స్ లాంటివి ఇద్దామని చెప్పేసి అట్లా ప్లాన్ చేశారు. సో పొలాచి అనే ప్లేస్ లో అక్కడ మేము ఒక 2 అవర్స్ పాటు అక్కడ ఉండవలసి వచ్చిందనమాట. నాచురల్ గా భగవంతుడితో వెళ్తున్నాము అంటే ఆయన అనుచరులు అనేటప్పటికీ మనల్ని కూడా దేవతల్లా చూస్తారు. అసలు వాళ్ల భక్తి పారాశాన్ని చూసి వాళ్ల భక్తి ప్రేమలను చూసి అసలు మనమే నేర్చుకునేది చాలా ఉంటుంది. అయితే సో మమ్మల్ని నిజంగా మహారాజుల్లాగా ట్రీట్ చేసి వాళ్ళు అప్పటికప్పుడు అసలు ఏం ప్లానింగ్ లేకపోయినా కానీ కూర్చోబెట్టి రకరకాల ఫలాలు రకరకాలవన్నీ ఇచ్చారనమాట, చాలా కంఫర్ట్ అంతా చూసుకుంటున్నాం. సో 2-2.5 అవర్స్ అయింది. ఆ తర్వాత ఫైనల్ గా మేము అప్పటికి స్వామి ముందుకు వెళ్ళిపోయారు. కానీ ప్రతి అరగంటకోసారి బాయ్స్ ఎలా ఉన్నారు ఏమిటి అని చెప్పేసి కంటిన్యూస్ గా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు ఎక్కడి నుంచో ఒకళ్ళు రావటం, మీరందరు కులాసాగా ఉన్నారా స్వామి గురించి అడుగుతున్నారు ఏంటి ఎనీ ప్రాబ్లం అంటూను వాళ్ళు అడిగి వెళ్ళటం అట్లా అయిందనమాట. అయితే ఫైనల్ గాను ఊటీకి మేము చేరుకునేటప్పటికి చాలా ఆలస్యమైంది, దాదాపు అర్ధరాత్రి 2-2.5 అయిందేమో కదా సార్, ఆ టైం అయింది. అయ్యేటప్పటికీ అసలు ఇప్పటికీ తలుచుకుంటే నాకు ఒళ్ళు గగురుపాటుకు వస్తుంది. ఏంటంటే మన జన్మనిచ్చిన తల్లి కూడాను మనకి అర్ధరాత్రులు అట్లా ఏదైనా పని వల్లనో లేకపోతే ఏదో వృత్తిపూర్వకంగానో మనం లేట్ గా వెళ్ళినా కూడా అదోరా అక్కడ అన్నం ఉందిరా భోజనం చేసేసి పడుకోరా అని చెప్పేసి అలా పడుకుంటుందేమో గాని సాక్షాత్తు భగవంతుడు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు, అసలు ఇలా అవుతుందని తెలుసు, అయింది ఆయన సంకల్పం వల్లనే. ఆ తర్వాత ఏదైనా కూడాను బట్ మనకు ఒక పాఠాన్ని నేర్పించాలో లేకపోతే అసలు ఎలా ఉండాలి అనే ఆ అన్కండిషనల్ లవ్ చూపించను అనుకోను స్వామి అంతవరకు మేలుకొని ఉన్నారు.
0: 2:30 వరకు
2: పిల్లలందరూ భోజనం చేసేదాకా ఉండి
1: రైట్
2: ఎట్లా వచ్చారు రాగానే ఎట్లా వచ్చారు బాగా ఉందా బాగా జరిగిందా విండ్షీల్డ్ అది రిపేర్ అయిన తర్వాత అవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత పిల్లలు భోజనం చేసిన తర్వాత బాగా పడుకోండి పొద్దున కొంచెం లేట్ గా లేవండి అని చెప్పిన తర్వాత
1: పాపం బాగా ఆలస్యంగా వచ్చారు పిల్లలందరూ అని చెప్పేసి లేట్ గా లేవండి మీరు పొద్దునే 6 అలా లేవద్దు ఏం పర్వాలేదు అసలు 1000 తల్లుల ప్రేమ అంటేను నేను దర్శనం చేసి వచ్చేస్తాను, మీరు పడుకునే ఉండండి, వెళ్ళి పాపం డివోటీస్ వెయిట్ చేస్తుంటారు. నేను వెళ్ళి ఆయన కూడా 2:30 వరకు ఉన్నారు, మరి ఆ ఎక్సెప్షన్ ఆయనకి లేదా అంటే కాదు. వెయ్యి తల్లుల ప్రేమ అంటే అక్కడే మనకు కనబడుతూ ఉంటుంది. సో అట్లా దారంబట వెళ్లే కొద్దీ చాలా చాలా చాలా చాలా రకరకాల అనుభవాలు, అది నాకును మొట్టమొదటిసారి, ఇంకా వయసులో చిన్నవాడిని కూడా ఆ టైంలోను.
0: అంటే సార్ అప్పటికి బిల్డింగ్ ప్రారంభమైంది సార్, అంటే దానికి ఇప్పుడు సాయి అంటారు కదా, దాన్ని పేరు ఎట్లా వచ్చింది సార్? అప్పుడే పెట్టారా స్వామి లేకపోతే?
2: సాయిరామ్, మేము 18 జూన్ వెళ్ళాం కదా, రవితేజ చెప్పినట్టు. ఒకరోజు ఆ రోజు రాత్రి మేమందరం హోటల్లో ఉన్నాం, ఎందుకంటే స్వామి చెప్పారు రేపు పొద్దున ఇనాగరేషన్ చేద్దాము అని చెప్పి, భోజనం అయిన తర్వాత అందరికీ చేసిన అందరికీ చెప్పిన తర్వాత స్వామి మీరు వెళ్ళి హోటల్లో ఉండండి అని చెప్పి చెప్పారు. జై హోటల్ అని దాని తర్వాత పొద్దున్నే అందరం రెడీ అయ్యాం, స్వామి చెప్పినట్లు లేచి అంతా రెడీ అయిన తర్వాత స్వామి చెప్పారు వేదపఠనం చేయమన్నారు. మేళతాళాలతో లాంఛనంగా స్వామి ఇనాగరేట్ చేశారు. చేసిన తర్వాత అది ఆ దేవ సంకల్పం అనుకో, కొడైకెనాల్లో పిల్లలకి వచ్చే అనుభవాల్లో ఒకటి చాలా విశిష్టమైనది ఏంటంటే, స్వామితో పాటు దాదాపు 24 గంటలు కూడా ఉంటాం, భగవంతునితో జీవించటమే. అదే చాలా విశిష్టత అక్కడ, ఎందుకంటే ఉండేది స్వామి పక్క రూమే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్వామితోనే ఉంటాం, స్వామి యొక్క ప్రతి చర్యను కూడా దగ్గరగా చూసే అవకాశం వస్తుంది, స్వామి కూడా మనని కూడా చూసి కరెక్ట్ చేసే అవకాశం కూడా వస్తుంది.
0: లివింగ్ విత్ గాడ్,
2: లివింగ్ విత్ గాడ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్. సో ఈ
1: ఇక్కడ మిమ్మల్ని ఒక్కసారి ఆపదన అనుకోకపోతే, ఈ క్షణంలో నాకు చిన్న ఇది గుర్తుకొస్తాను సార్, చిన్నప్పుడు నేను పెరుగుతున్నప్పుడు మా తల్లిగారు కీర్తిశేషులు భైరవభట్ల లీలా సీతారాం గారు, ఆవిడ నాకు అంటే చిన్నప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన ఫ్యామిలీస్ అందరికీను రకరకాల పద్యాలు అవన్నీ నేర్పిస్తూ ఉంటారు కదా, అట్లా
2: ఒక
1: నిజమైన మొదటి గురువు తల్లిగా. సో ఓ పద్యాన్ని నేర్పించారు, నీవే తల్లివి తండ్రివి, నీవే గురుడవు దైవము, నీవే సఖుడవు, నీవే నా తోడు నీడ, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ అని. అయితే త్వమే మాతాచ అంటూ మనం చదువుతాము, చిన్నప్పటి నుంచి అది నేర్చుకుని నేర్చుకుని అఫ్ కోర్స్ అదే నాకు ఇవాళ నేను డైలీ చదువుకునే స్తోత్రాల్లోనూ ఇది చదువుకుంటూ ఉంటాను. అయితే మీరు ఇందాక చెప్పినట్లు విద్యార్థులుగా ఇక్కడ పుట్టపర్తిలోనూ లేకపోతే బృందావనంలోనూ మనం స్వామిని రకరకాల కోణాల్లో దగ్గరగా సన్నిహితంగా చూస్తూ ఉంటాం, కానీ కొడైకెనాల్కి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడేంటంటే స్వామితో పాటే లివింగ్ విత్ గాడ్, లిటరలీ స్వామితో పాటే అక్కడే ఉంటూ అదే ఇంట్లో అదే పక్కనే ఆ రూమ్ లోనే ఉంటూ అలా స్వామితో ఉండటం అంటే
0: పదానికి అక్కడ
1: నిజంగా చూస్తూ ఉంటాం. తల్లి ఒక తల్లిగా స్వామిని చూస్తూ, తండ్రిగా స్వామి శిక్షణిస్తూ చూస్తూ, గురువుగా పలానా పాఠాలు నేర్పిస్తూ అట్లా రెగ్యులర్ గా చూస్తుంటాం.
2: అక్కడ స్వామి దర్శనం అయిన తర్వాత వచ్చి కూర్చుంటారు, పిల్లలందరూ కూడా స్వామిని చుట్టూ స్వామి కింద కూర్చుంటాం, స్వామి సింహాసనంలో కూర్చుంటారు, స్వామి కింద అందరం కూర్చుంటాం చుట్టూత. అసలు నిజమైన ఉపనిషత్తు అంటే బహుశా అదేనేమో, ఎందుకంటే ఉప అంటే స్వామి చెప్తున్నారు కదా దగ్గర, నీ అంటే కింద, షత్ కూర్చొని స్వామి దగ్గర ఆయన చెప్పే వాక్కులను విని చాలా ఆనందించేవారు. దానిలో స్వామి చెప్పేది, అయిపోయింది కదా బిల్డింగ్ ఎట్లా ఉంది, అందరికి చాలా ఆనందంగా అన్ని చూపించారు, ఇక్కడ ఇది నా బెడ్రూమ్, ఇది ఇక్కడ అందరు డైనింగ్ హాల్లో అందరు కూర్చోడానికి ఏర్పాటు చేయబడిన స్థలం అని చెప్పేసి అన్ని చూపించి తర్వాత
1: ప్రేమతత్వాన్ని చూసావా, మనందరం ఇలా పెద్ద కళ్ళు చేసుకునే పెద్ద మనందరం కలిసి కూర్చొని తినచ్చు ఇక్కడ, మనందరం చేయొచ్చు అంటూ అట్లాగా అసలు
2: చాలా ఆనందంగా
1: ఆయన మొహంలోనే ఎంతో ఎక్సైట్మెంట్, ఎంతో ఆనందం చూస్తాం మనం ఆ టైంలోను. తన సొంత న్యాచురలీ అది పిల్లవాడు,
2: పురుషుల్లో పురుషుడు అవుతారు, స్త్రీలలో స్త్రీ అవుతారు,
1: కరెక్ట్ కరెక్ట్,
2: పిల్లల్లో పిల్లవాడిగా అయిపోయి అందరితో కలిసి ఆ యొక్క ఇంటిమసీ స్వామి ఇచ్చేవారు.
1: అవునండి.
2: కూర్చొని నాకు ఇది బాగా గుర్తుంది, పిల్లలు మనం ఈ బిల్డింగ్ కి పేరేం పెడదాము అని స్వామి భగవంతుడు పిల్లల్ని అడగటం, స్వామి ఏం పేరు పెడదాం ఈ బిల్డింగ్ కి. అందరూ చాలా ఆతృత స్వామి అడిగారు, స్వామి బిల్డింగ్ కి మనం పేరు పెట్టే అవకాశం దొరికింది అని చెప్పి. స్వామి సత్యంది బొంబాయిలో ఉంది, తర్వాత శివం హైదరాబాద్ లో ఉంది, సుందరమేమో మన మద్రాసులో ఉంది. మరి స్వామి స్వామి ఇక్కడి నుంచి ఇంత ఇందరికి అంత అవకాశం ఇస్తున్నారు కాబట్టి సాయి చందన అని పెట్టచ్చు అని చెప్పి ఒక అబ్బాయి అన్నాడు. కాదు స్వామి, స్వామి ఇక్కడ కృష్ణుడిగా అందరితో మా అందరితో మాట్లాడుతున్నారు, స్వామి సాయి నందన అని పెడతామని చెప్పేసి బహురకాలుగా అందరూ కూడా చెప్పారు.
0: మీరేం పేరు?
2: నేనేం చెప్పలేదు.
1: అంత సాహసం చేయలేదు,
2: సాహసం అప్పటికి చేయలేదు. కానీ ఇవన్నీ స్వామి 15 నిమిషాలు మా అందరి మెదళ్ళకి బాగా కసరత్తు పెట్టి పదును పెట్టి తర్వాత చెప్పారు, ఈరోజు ఈ రోజుల్లో వేదాల గురించి చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. వేదాలు ఈనాడు వాదాల పాలాయ, శాస్త్రంబులన్నీ చచ్చువడియే, బహుపురాణంబులు పాతవైపోయెను, శతకంబులన్నీ జిడ్డువడియే, గ్రంథరాజంబులెల్లా గంగపాలాయే, పెద్దలందరూ ఒత్తి ముద్దులయ్యరి. కాబట్టి ఈరోజు భారతీయ సంస్కృతి ఈ విధంగా ఉన్నది అని చెప్పి అంటానికి కారణం అందరూ వేదాలని విస్మరించటమే. ఆ వేదాల గురించి, శాస్త్రాల గురించి, ఈ రామాయణ మహాభారత భాగవతాది ఈ పురాణాల గురించి కూడా నేను చెబుతాను. దీనికి సాయి శృతి అని చెప్పి మనం పెడతాను అని శంఖం పూరించినట్లు శంఖారావంగా చెప్పేశారు. ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి కూడా స్వామి మాకు ఆ ట్రిప్ లో మొత్తం ఆ వేదాల గురించి, ఆ శాస్త్రాల గురించి కూడా దాని యొక్క సారాంశం అరటి పండు ఒడిచినట్టు ఒలిచినట్టు పిల్లలందరికీ ఇచ్చేవారు. ప్రసాదించిన మహా
0: బిల్డింగ్ పేరు శృతి, బిల్డింగ్ లోపల ఉపనిషత్తు, ఇంతమంది
2: ఉపనిషత్తులు,
0: వేదాలు, ఉపనిషత్తులు. బ్యూటిఫుల్ సార్.
2: సాయి శృతి అని ఆ నామకరణం వచ్చేసి ఆ స్వామి చెప్పినది వినే అవకాశం జరిగింది.
0: అంటే వేదాలతో పాటు ఎన్నో ఇంపార్టెంట్ లెసన్స్ స్వామికు బోధించి ఉంటారు.
2: డెఫినెట్ గా
0: బ్యూటిఫుల్ గా, అంటే నవ్వుతూ నవ్విస్తూ కవ్విస్తూ అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అట్లా ఇంకా మీకు ఎన్నో పాటలు బోధించి ఉంటారు కదా సార్.
1: అలాంటి సంఘటన మీరు అంటుంటేనే నాకు స్మరణకు వస్తోంది. నవ్విస్తూ కవ్విస్తూ ఓ పక్క నుంచి మనల్ని ఏదో చిన్నగా ఏదో మనల్ని ఆడిస్తున్నట్టుగా ఉంటుంది, కానీ అక్కడే మళ్ళీ వెంటనే మనకి దానికి ఆ మోరల్ని ఆ పాఠాన్ని మనం నేర్పిస్తూ ఉంటారు. ఏమైందంటే అక్కడ అందరిలోకి చిన్నవాడిని ఆ టైంలోను, 86 అగైన్ ఆ టైంలోను బిల్డింగ్ కట్టిన వెంటనే కాబట్టి బాయ్స్ అందరికీను మేము దాదాపు 20 మంది దాకా ఉన్నాం. అయితే ఇందాక సార్ చెప్పినట్లు స్వామి రూమ్, స్వామి పర్సనల్ రూమ్, దాని ఎదురుకుండానే హాల్ లాగా ఉందన్నమాట ఫస్ట్ ఫ్లోర్ లోను. అందులో అక్కడ పడుకునే వాళ్ళం. సో స్వామి ఇలా తలుపు తెరవగానే ఫస్ట్ కనబడేది బాయ్స్. సో పొద్దున్నే స్వామి దర్శనానికి వస్తారు, సో డివోటీస్ కి దర్శనాన్ని ఇవ్వడానికి 8 కల్లాను వస్తారు. 8 లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, అంటే 7 కల్లా స్వామి బయటకు వస్తారు. సో 7 లోపల స్వామి బయటకు వచ్చే లోపల మనందరం రెడీగా కూర్చుని స్వామి తలుపు తెరవగానే స్వామి దర్శనం చేసుకుందాం అన్నట్లుగా మేమందరం పోటీలు పడి పొద్దున్నే లేచి స్నానాలు, ఎవరికి అవకాశం దొరికితే అట్లాగా అనమాట. సో కొంతమంది బాయ్స్ ఏమో స్నానం చేసి 12 పడుకునేవారు, మరి కొంతమంది ఏమో పడుకుని తొందరగా 3 అట్లా లేచి అలా చేసేవారు. సో నాకు ఒక అంటే ఉన్నది టోటల్ గా అక్కడ 5 రోజులు మాత్రమే.
0: సాధారణంగా 25 రోజులు
1: మెమరబుల్ ట్రిప్, వెరీ వెరీ వెరీ మెమరబుల్ నో డౌట్. సో ఒక రోజు నాకు స్నానం చేయడానికి ఆలస్యమైంది, అయితే ఇంకా నేను అవకాశాన్ని స్వామి దర్శనం మొట్టమొదటి తలుపు తెరవగానే ఆ దర్శనం మిస్ అయిపోతానని అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని నేనేం చేశానంటే కిందకు వెళ్లి విఐపీస్ పెద్దలు కల్నల్ జోగారావు గారని స్వామితో పాటు అప్పుడు ఆయన కూడా వచ్చారనమాట స్వామి తీసుకొచ్చారు. సో వారందరూ వాడేసుకున్న తర్వాత ఒక బాత్రూమ్కి వెళ్లి నేను యూజ్ చేసుకున్నాను. ఆ హడావిల్లో వస్తూ వస్తూ నేను షేవింగ్ చేసుకోవడంలో కొంచెం త్వరగా చేసుకోవడంలో కొంచెం కట్ అయింది. కట్ అయ్యి అది సరే నేను ఇంకా త్వరగా రెడీ అయిపోయాను. అయిపోయింది వచ్చిన తర్వాత స్వామి 20 మంది ఉన్నాము చిన్న రూము ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు నిలబడి అలా కొంచెం అట్లా ఉన్నా మానవ మాతృలకైతే గమనించడం కష్టం. ప్రతి ఒక్కడు ఎలా ఉన్నాడు, వీడు షేవ్ చేసుకున్నాడా లేదా, వీడు తల సరిగా దూకున్నాడా లేదా, వీడు క్లీన్ గా ఉన్నాడా లేదా, వీడి డ్రెస్ ఎలా ఉంది. ఎందుకంటే స్వామి రిప్రజెంటేటివ్స్ గా అక్కడికి వెళ్ళాం. బయటికి వెళ్లగానే ఫస్ట్ ఆ స్వామి బాయ్స్ వచ్చారు, స్వామి స్టూడెంట్స్ వచ్చారు, విద్యార్థులు వచ్చారు అని చెప్పేసి డివోటీస్ కూడా చూస్తారు. సో ఇంప్రెషన్ బాగా ఉండాలన్నట్టుగాను తల్లి ఏదో మనం బయటికి వెళ్తుంటే తొందర తొందరగా దువ్వెన తీసుకుని అలా దువ్వినట్టుగా అట్లా అరే నువ్వు సరిగా దూకోలేదు అలా చెప్తూ ఉండేవారు కూడా స్వామి. అయితే ఆ రోజున నాకు ఇలా కట్ అయ్యేటప్పటికి నేను స్వామి కనబడకూడదు, కనబడితే బహుశా తిడతారే అని చెప్పేసి భయంతోను కర్చీఫ్ ని అడ్డం పెట్టుకుని అలా నిలబడ్డాను. కొంచెం వెనక వెనక్గా స్వామి కనబడి కనబడినట్టుగాను నేను స్వామిని చూస్తున్నా, స్వామి నన్ను చూడకూడదు అన్నట్లుగాను అట్లా ఆయన్ని మనం తప్పించుకుని తిరగలేము. అయితే అందరం ఒక ఒక స్టేజ్ వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ కి అందరు వెళ్ళండి రా అన్నారు స్వామి. అయితేను నాడు వెళ్తున్నాము, స్వామి సడన్ గా నా పక్కనకు వచ్చి
0: ఇట్లా బ్రేక్ఫాస్ట్ రూమ్ లోకి వెళ్లే
1: ఫస్ట్ ట్రిప్ లో యాక్చువల్ గాను ఫస్ట్ ట్రిప్ లో ఎలా ఉండిందంటే కింద హాల్లోనే ఒక సైడ్ కి స్వామి డైనింగ్ టేబుల్ ఉండేదన్నమాట. అక్కడే కూర్చుని ఉండేవాళ్ళం, పక్కన స్వామి మెట్లు అవి ఉండేవన్నమాట. సో అక్కడే కూర్చుని తినేవాళ్ళం. నేను అలా వెళ్లి నా ప్లేస్ లో అక్కడ కూర్చోడానికి వెళ్తుంటే స్వామి సడన్ గా నాకు బాగా దగ్గరగా వచ్చి షేవింగ్ చేసుకోవడం చేతగానే వాడివి బ్రహ్మజ్ఞానం ఏం నేర్చుకుంటావురా, ఒక్క మాటలో. ఓ పక్కనేమో తనకు అన్నీ తెలుసు, షేవింగ్ చేసుకుంటూ కట్ అయిందన్న విషయం ఎవరికి చెప్పలేదు నేను, పెద్ద చెప్పుకునేంత గొప్ప విషయం ఏం కాదు. అయితే ఆ మాట అంటూ ఏడిపిస్తున్నట్టుగా ఏడిపిస్తూ మళ్లీ తన దైవత్వాన్ని తన దివ్యత్వాన్ని వెంటనే అక్కడ చూపించి బ్రహ్మజ్ఞానం నేర్పించరాని నేను వచ్చానరా మూర్ఖుడా నువ్వు అసలు నీకేమి చేత కాదు ఏం వేస్ట్ ఫెలో అన్నట్టుగా స్వామి వెంటనే చూపించారు చూడండి ఆ దైవంగా.
2: అది ఆయన యొక్క ప్రత్యేకత.
1: అవునండి,
2: అన్ని చేతిలో ఉన్నా కూడా అది మన స్థాయికి దిగి మనకి ఆ కిన్షిప్ అనేది స్వామి మన అందరికీ పిల్లలందరికీ
1: అది
2: స్పెషల్ గా ప్రసాదించేవారు.
1: కరెక్ట్ కరెక్ట్.
2: మీరు బ్రహ్మజ్ఞానం అని చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది, అదే ట్రిప్ లో స్వామి ఈ వేదాల గురించి చెబుతూ ఏ విధంగా మొదటి సృష్టి మొదలైంది అని చెప్తూ అన్ని ద బిగ్ బ్యాంగ్ థియరీ, లిటరలీ ఏ బిగ్ బ్యాంగ్ థియరీ ఆఫ్ ద మోడర్న్ ఫిజిక్స్ కాన్సెప్ట్ అది చెప్తూ మొదట్లో ఏ విధంగా అర్త్ ఆ తర్వాత మన సూర్యుడు అన్ని సపరేట్ అయ్యింది అని చెప్పి చెప్తూ చేయి గిరిగిర తిప్పి ఒక లింగాన్ని సృష్టించారు. ఆ సృష్టించి దానిలో ఇగో ఇక్కడ సూర్యుడు ఉండేవాడు, ఇక్కడ చంద్రుడు ఉండేవాడు, ఇవన్నీ కూడా దాని తర్వాత సపరేట్ అయ్యింది అని చెప్పేసి చూపించి చాలా ఇంత పెద్ద లింగం
0: మొత్తం
2: నాలుగైదు అంగుళాలు ఉన్న సృష్టి చెప్పి అందరికి దగ్గర దగ్గర తీసుకువెళ్లి చూడరా ఇక్కడుంది ఇక్కడుంది అని చెప్పేసి అన్ని చెప్తూ అందరికి చూపించారు. అందరం ఆఫ్ కోర్స్ చాలా ఆనందపడ్డాం. దాన్ని ముట్టుకొని ఇచ్చారు స్వామి, ముట్టుకొని ఇచ్చి దండం పెట్టుకుంటున్నాము వచ్చారు.
0: అంటే మీరంతా అందరూ బంతిలాగా చూసారు సార్,
1: లింగాకారం అన్నమాట.
2: ఇది విశ్వలింగం అని చెప్పి అందరికీ చూపించారు, దగ్గరికి వచ్చారు. నాకు ఇది బాగా గుర్తు ఎందుకంటే నేను పక్కనే కూర్చున్నాను, చేరు పక్కనే కూర్చున్నాను. చూసిన తర్వాత చాలా బాగుంది స్వామి, చాలా బాగుంది స్వామి అని చెప్పేసి అవన్నీ చెబుతున్నానమాట. చూస్తే చూడరా ఇదంతా దీనిలో లేదు, ఈ చేతిలో ఉంది మేమందరం ఆ సృష్టిని చూస్తూ ఆనందించాం, కానీ ఆ సృష్టికర్త మా పక్కనే ఉన్నారు అని చెప్పి గ్రహించలేకపోయాం. అది సృష్టి కాదు, సృష్టి అంతా ఈ చేతుల్లో ఉంది. ఆ చేతిని పట్టుకుంటే గనక అన్ని సర్వస్వం దొరుకుతాయి అని చెప్పి అది ఆ యొక్క అందరికీ గుర్తు చేశారు.
0: అంటే సృష్టి సృష్టి మిథ్య జగన్ మిథ్య
2: అసలు
0: సృష్టికర్తనే ఎప్పుడు ఉండేది అన్నట్టు.
1: ఈ విషయంలో నాకు ఇంకొకటి జ్ఞాపకం వస్తుంది సార్, ఇలాంటిది ఆల్మోస్ట్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ స్వామి మాకందరికి ఇచ్చారు. ఇది అఫ్ కోర్స్ 86లో కాదండి, 89లో రెండోసారి తీసుకెళ్లినప్పుడు స్వామి, అప్పుడు ఆ ట్రిప్ లో ఏంటంటే పెద్దవాళ్లు ఉద్దండపిండులు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు, మేడం జయమ్మ గారు, ఇలాంటి పెద్దవాళ్లు ప్రొఫెసర్ వెంకటరామన్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ స్వామితో పాటు వచ్చారు. అప్పుడు మమ్మల్ని కూడాను తీసుకెళ్లారు కొంతమంది, దాదాపు 35-40 మంది దాకా ఉన్నాం. ఆ రెండు ట్రిప్ లో ఏంటంటే స్వామి రోజు సాయంత్రం పూట ఒక సంవాదంలాగా పెట్టేవారనమాట. అది అయిపోయిన తర్వాత స్వామి ఒక 1.5 గంట 20 నిమిషాల పాటు డిన్నర్ ముందన్నమాట భాగవతంలో ఏదన్నా ఒక ఎపిసోడ్ తీసుకుని ఆ ఎపిసోడ్ చెప్తూ ఉండేవారు. ఒకనొక రోజు ఏమైందంటే, ఆ రోజు స్వామి బలరాముడి భార్య రేవతి వాళ్ళ తల్లిదండ్రులు రాజ్యాన్నంతా పోగొట్టుకుని ఆ తర్వాత అంటే వాళ్ళు అరణ్యాల పాలైపోతారు. ఆ తర్వాత రేవతి కూడాను తల్లిదండ్రులకి ఎట్లాగోట్లా న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో ఆవిడ కూడాను వెళ్లి బ్రహ్మ కోసం తపస్సు చేస్తుందిట. తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై ఒక హారాన్ని ఇస్తాడు. అయితే స్వామి వెంటనే ఆ కథ చెబుతూ తన చెయ్యి ఊపి వెంటనే ఆ హారాన్ని సృష్టించారు. అయితే అది అఫ్ కోర్స్ ఇవాళ రేపు మనం చూస్తున్న బంగారు హారాలు లేకపోతే ఏదో ఇట్లాంటి గొలుసు లాంటిది కాదు, చాలా లావుగాను దాదాపు అది ఏంటి 7 వారాలు అంటారు, మరి దాన్ని నాకు తెలియదు కూడా, అది దాదాపు ఒక 2-3 మిల్లీమీటర్ల లావుగా ఉంది, అది ఆల్మోస్ట్ మొత్తం బంగారం, చాలా పొడుగ్గా ఉంది కూడాను, ఆల్మోస్ట్ 2-3 రాళ్ళు పొడుగుంటుంది అది. ప్లస్ ఆ కింద పెండెంట్ వచ్చేసి ఒక హంస రూపంలో ఉందండి, అదేమో ఒక ఉయ్యాలలో కూర్చున్నట్లుగా అనమాట. మొత్తం అంతా ముత్యాలు, రకరకాల ఇవన్నీ ముత్యాలు, తర్వాత రకరకాల రాళ్లతో పోదబడి ఉందన్నమాట. అది అసలు చూస్తుంటేనే దగదగాయ మానంతో జిగేయమంటుంది దూరం నుంచి చూస్తేనే. ప్లస్ సాయంత్రం పూట లైట్ల కాంతిలో బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. స్వామి సృష్టించంగానే ఏదో తన సృష్టికి తనే ఆశ్చర్యపోయినట్టుగాను, ఇదిగో చూడండిరా అంటూ పెద్దగా కళ్ళు చేసేసి ఎంతో ఎక్సైట్మెంట్ తో మాకందరికి చూపిస్తుంటే, మేమందరం కూడా ఏదో బెల్లం చుట్టూ చీమల్లాగాను అతుక్కుపోయి దానికి, అయ్యి బాబాయ్ చాలా బాగుంది స్వామి, చాలా బ్రహ్మాండంగా ఉంది స్వామి అంటూ దాన్ని చూస్తూ, స్వామి చేతుల్లోనే ఉంది అది చూస్తూ, అలా ఒక 2-3 నిమిషాలు ఆల్మోస్ట్ సార్ ఇందాక చెప్పినట్లుగా అందరినీ ముట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు స్వామి. అదంతా అయింది తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇంకా దాన్నే చూస్తూ అలా ఉండిపోయాం అనమాట. అయితే ఉంటే వెనకాల మెల్లిగా స్వామి ఇటు పక్కన సైడ్ కూర్చున్న వాళ్ళతో, చూడండిరా సృష్టికర్తని మర్చిపోయి సృష్టి వెంట పడుతున్నారు అది అనమాట. ఎగ్జాక్ట్లీ అదే మెసేజ్ మళ్ళీ ఈ విషయంలోనూ ఎప్పటికప్పుడు అట్లా మనల్ని మనకి గుర్తు చేస్తూనే ఉంటారు స్వామి. యాక్చువల్ గాను చిన్న చిన్న విషయాలైనా కూడాను, ఇందాక షేవింగ్ విషయం ఏంటండి, లేకపోతే ఏదైనా కూడాను మనం ఏ క్షణంలోనూ ఆయన ఏదో మనం అలుసుగా తీసుకోవడం లాంటిది మాత్రం
0: అంటే అప్పుడు సృష్టికర్త చేతిలో లింగం సృష్టి వచ్చింది పోయింది
1: కరెక్ట్,
0: అదేవిధంగా ఈ గొలుసు వచ్చింది పోయింది, కానీ సృష్టికర్త మాత్రం
1: అంతే కదా
0: ఇప్పుడు మారకుండా అక్కడే అక్కడే నిలబడున్నారు.
1: అవును అవునండి. అయితే ఈ మాట అంటే అక్కడే నిలబడున్నారంటే ఇంకోటి గుర్తొస్తుందండి, క్షమించండి మీరు. ఒకసారి ఐ థింక్ 86 ట్రిప్ లో అనుకుంటానండి, అప్పుడు ప్రతి ట్రిప్ లో అఫ్ కోర్స్ స్వామి పిల్లలందరితో పాటు ఇండివిజువల్ గా ఫొటోస్ తీసుకునే అవకాశాన్ని ఇచ్చేవారు. అంటే స్వామి ఎలా నిలబడి ఉంటారు, వచ్చి ఫోటో తీసుకుని పక్కన బాయ్స్ వచ్చి ఒక్కొక్కళ్ళు రావటం, ఫోటో క్లిక్ చేయగానే మళ్ళీ వాడు వెళ్ళిపోయి ఇంకొకరు వాడు వచ్చి నిలబడడం అట్లా అవుతుంది అనమాట. అయితే ఆ రెడ్ బెంజ్ ఒకటి ఉండేది స్వామికి, దాని మీద కావాలని స్వామి మన కోసం అన్నట్టుగానే ఏదో మాయలో పడేయటం అన్నట్టుగానో ఎక్కువ మోజు లాగా చూపించేవారు అనమాట. ఇది కూడా రెడ్ బెంజ్ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి ఓ పక్కన స్వామి నిలబడ్డారు. ఆయన బ్రహ్మాండంగా ఆయన ఎంతో ఆయన
2: రాజ టీవీతో
1: రాజ టీవీ అందాల రాసి ఆయన చక్కగా ఇలా మోచేయి దాన్ని కానించుకుని నిలబడ్డారు స్వామి. మీరందరూ రెండో వైపు నుంచి వచ్చి అక్కడ నిలబడండి, వచ్చి ఒకళ్ళు ఫోటో తీసుకున్న తర్వాత ఇటు రెడ్ బెంజ్ ఉంటుంది, ఇటు స్వామి ఉంటారు, అటు పక్కన బాయ్స్ ఉంటారు, వన్ బై వన్ అని చెప్పి ఆ విధంగా స్వామి చెప్పారు. చెప్పగానే సరే అందరం వస్తున్నాము, ఒక్కొక్కళ్ళకి ఫోటో తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దాదాపు మా అందరికీ అవకాశం వచ్చింది. చివరిగా స్వామి ఏమో టక్కుమని ఓ మాట అన్నారు, ఊగులాడు వాడు జీవుడు, ఊరకుండు వాడు దేవుడు.
2: అదే
1: మేమేమో అలా వచ్చి వెళుతూ ఉన్నాము. మీరు ఇందాక చెప్పినట్టు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నట్టు ఆయనేమో సత్యంగా ఆయన అక్కడే నిలబడి ఉన్నారు, కానీ మిగతా మేమందరం వచ్చి వెళ్తున్నాం వచ్చి వెళ్తున్నాం వచ్చి
0: వెళ్తున్నాం. పండు వలిచినట్టు
2: అది
0: శృతి ఉపనిషత్తు అంటే
2: మొత్తం వేద సారం బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపర.
1: ఎగ్జాక్ట్లీ
2: ఇటువంటివి చిన్న చిన్న విషయాల్లో స్వామి ఆ యొక్క ఆ డివినిటీ ఆ దివ్యతని పిల్లలందరికీ చెప్పేవారు. అఫ్కోర్స్ అప్పుడు అంత ఎక్కలేదు, నాకెక్కలేదు, కానీ ఈ రోజు అవి గనక నెమరు
1: వేసుకుంటే
2: నిజంగా ఎంత క్వింటెసెన్స్ ఆఫ్ వేదాసు ఆ స్వామి ఆ చిన్న దానిలో చెప్తారు. పిల్లలందరూ రావడం బ్రహ్మ సత్యం, నేను ఇక్కడే ఉన్నాను కానీ మీరందరూ వచ్చి
0: వెళ్తుంటారు
2: అనేది ఎంత సూక్ష్మంగా చెప్పారు. ఇంకొకటి ఆ ట్రిప్ లో స్వామి పిల్లలందరినీ బయటికి వెళ్లి షాపింగ్ చేసిరండి అని చెప్పేసి డబ్బులు ఇచ్చేవారు. డబ్బులు ఇచ్చేసి మీరు వెళ్లి కొనుక్కోండి, మీ అమ్మా నాన్నలు కానీ మీ సిస్టర్స్ బ్రదర్స్ కానీ కొనుక్కొని తీసుకెళ్ళండి, ఎందుకంటే మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా. మీరు వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఏం తెచ్చారు ఏం తెచ్చారు స్వామి ఏమి ఇచ్చారు అని చెప్పి అంటారు. సో చాలా ప్రేమగా స్వయంగా అందరికీ డబ్బు పంచిచ్చి మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ అక్కడ కొని తీసుకురండి అని చెప్పి పంపించేవారు. ఆ టోపీ లమ్మేవాడు గుర్తుందా రవితేజ?
1: అవును సార్, అవును సార్. చాలా బ్రహ్మాండమైన ఇన్సిడెంట్ అది కూడాను. అక్కడ స్వామి లోపల కాంపౌండ్ వాల్ లోపల దర్శనానికని డివోటీస్ అందరు కూర్చునేవారు. అయితే కాంపౌండ్ వాల్ బయట ఇదిగో స్వామి వచ్చారని, వాళ్ళంతమంది డివోటీస్ వచ్చారని, పాపం చిన్న చిన్న వ్యాపారవేత్తలందరూ వాళ్ళందరూ వాళ్ళకి అదే కదా జీవనాధారం కూడా. సో వాళ్ళందరూ వచ్చి అక్కడ ఏదో కొంతవరకు ఏదో బిజినెస్ అది చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్లతో వాళ్లలో ఒకడు టోపీలు అమ్ముకునేవాడు అనమాట, ఈ మెక్సికన్ హ్యాట్స్ అంటాం కదా అట్లాంటివి అనమాట అవి. అవి అతను పెట్టుకుని అమ్ముతున్నాడు. రెండు మూడు రోజుల పాటు బహుశా స్వామి గమనించారట, పెద్దగా అమ్మకాలు ఏమీ లేవు, అతను పాపం బాధపడుతున్నట్ట. సడన్ గా ఉన్నట్టుండి స్వామి అతన్ని లోపలికి పిలిచి, బాయ్స్ కోసం అందరికీ ఒక్కో టోపీ మనం కొందాం అని చెప్పేసి స్వామి అందరికీ టోపీలు కొనిచ్చి, ఇది నీకు పడుతుందా, ఇది నువ్వు పెట్టుకుని చూడు అని చెప్పి కాస్త హడావిడి చేసి చిన్నపిల్లలతో
2: కూడా చాలా ఫేమస్,
1: చాలా ఫేమస్ అది. మా అందరికీ స్వామి మా అందరికీ టోపీలు పెట్టారనమాట పెద్ద. అయితేను కానీ చివరికి తను కూడా పెట్టుకుని ఫోటో తీశారు, తీసుకున్నారు అందరితోనూ.
2: అక్కడ ఇంకోటి నేను నేర్చుకున్నది ఏంటంటే స్వామి అదే చెప్పి, ఆ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు టిబెట్ వాళ్ళు ఉంటారు, అక్కడ షాల్స్ కొనండి అక్కడి నుంచి అని చెప్పి చెప్పారు. అది చెప్తే అంతవరకు ఆగలేదు. మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మన బేరం ఆడుతూ ఉంటాం, ఎందుకంటే స్వామి ఇచ్చిన డబ్బు తగ్గించాలి, తర్వాత ఎక్కువ కొనాలని చెప్పేసి స్వామి వెంటనే చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బేరం ఆడద్దు, వాళ్ళు అడిగింది ఇచ్చేయండి అని.
1: అది
2: అందరూ ఆశ్చర్యపోయారు.
0: అందరూ చెప్పారు సార్
2: బేరం ఆడద్దు ఎందుకు అని స్వామి చెప్పే అది విని మటుకు నాకు చాలా.
1: అది ఎందుకంటే స్వామి అక్కడికి వచ్చినప్పుడే వాళ్ళకు కూడాను ఆ బిజినెస్ చేసే
2: సంవత్సరం మొత్తంలో సమ్మర్ లోనే వాళ్ళకి బిజినెస్ ఉంటుంది, పాపం వాళ్ళకి హెల్ప్ చేయాలి.
1: అది ఆయనకి మనమంటే వాళ్ళు వ్యాపారవేత్తలు, మనం ఏదో కొనుగోలుదారులు అని మనం చూస్తాం, కానీ స్వామికి అందరూ పిల్లలే. ఇందాక ఆ టోపీలు అమ్ముకునే వాడికి ఇందాక నేను చెప్పినట్లు అవసరమైన దానికన్నా ఆయనకు 500 రూపాయలు ఎక్కువే ఇచ్చి అతన్ని సంతోషపరిచి పంపించారు స్వామి. అదేవిధంగా సార్ చెప్తున్నట్లు బేరం ఆడద్దు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసేయండి అని చెప్పి.
0: సార్ ఎంత ఎంత అదృష్టవంతులు సార్, భగవంతుని పక్కనే పెట్టుకుని చాలా అదృష్టవంతులు. ఇంకా ఈ విధంగా ఎన్నో పాటలు మీరు నేర్చుకునే ఉంటారు స్వామి దగ్గరగా మిమ్మల్ని.
2: అటువంటిది ఇంకోటి కూడా నాకు గుర్తు.
0: చెప్పండి చెప్పండి.
2: మేమందరం స్వామి బయటికి తీసుకెళ్లారు చూపించడానికి, కొడైకెనాల్ చూపించడానికి.
0: దేంట్లో సార్?
2: కాదు, అది మనం రోజు పెట్టినప్పుడు వెళ్తున్న దారిలో స్వామి స్వామి కారులో వెళ్తుండేవారు. రవితేజ చెప్పినట్టు మేమందరం బస్సులో ఫాలో అయ్యేవాళ్ళం. అది బండిపూర్ ఫారెస్ట్, ఫారెస్ట్ లో అందరికీ అన్ని చూపించాలని చెప్పి స్వామి కారు దిగి మా బస్సులోకి వచ్చారు.
0: మీతో
2: స్వయంగా స్వామి పిల్లలతో పాటు బస్సులో ప్రయాణం. అందరికీ చూడండి రా, ఇక్కడ చూడండి ఆ జింకలు ఎట్లా ఉన్నాయో, ఇక్కడ చూడండి ఆ కొండ ముచ్చులు ఎట్లా ఉన్నాయో, కోతులు ఎట్లా ఉన్నాయో అని చెప్పి మాలో ఒకడైపోయి అందరికి కూడా చాలా ఆనందం పంచిచ్చేవారు. అప్పుడు వెళ్తున్నప్పుడు ఒక ఏనుగు సమూహం, ఒక పెద్ద గురుంపు అనమాట ఎలిఫెంట్, అది అక్కడ పోతుంది. ఈ మోటార్ కారు సౌండ్ వలన అంతా అవి చాలా తొందరగా వెళ్ళిపోయి,
3: దూరంగా వెళ్ళిపోయి
2: దూరంగా వెళ్ళిపోయాయి. కానీ స్వామి అక్కడ చూపించిన చూడండి చూడండి చూడండి అది పెద్ద ఇది అడవి ఏనుగులు పోతున్నాయి అని చెప్పేసి చూపించారు. అందరూ కూడా వి క్రేన్ అవర్ నెక్స్ అని చూసాం. మేము చూసేటప్పటికి దాదాపు అన్ని ఏనుగులు వెళ్ళిపోయాయి, ఒక్క ఏనుగు తోక మాత్రం కనిపిస్తుంది. చూసారా చూసారా అంటే అవును స్వామి చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ఏనుగులు అని చెప్పేసి చెప్పాం. అప్పుడు అక్కడ మళ్ళీ స్వామి యొక్క దివ్యత్వం జాలువారింది. చూడండి రా, సాయి గీత మీ హాస్టల్ ఎదురుగానే ఉంది. అప్పుడు సాయి గీత షెడ్ మా హాస్టల్ జస్ట్ ఆపోజిట్ గా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం ఇండోర్ స్టేడియం ఉన్న చోట్లలో జస్ట్ ఆపోజిట్ అనమాట. బయటకు వస్తే సాయి గీత కనబడుతుంది. 24 గంటలు సాయి గీత మీ హాస్టల్ ఎదుకనే ముందరే ఉండేది. మీరు ఎప్పుడైనా చూసి ఆనందించారా? దాని యొక్క డివోషన్ అప్రిషియేట్ చేశారా? కానీ ఇక్కడ ఇంత దూరంలో ఏనుగు తోక కనిపించేటప్పటికి ఎంతో ఆనందపడిపోయారు. అంటే ఏంటి, దగ్గర ఉన్నదానికి విలువ ఇవ్వలేదు, దగ్గర ఉన్నదానికి విలువ లేదు. అంతవరకు బానే ఉంది కానీ అంతటితో స్వామి ఆగలేదు. చూడండి రా, దేవుడు దగ్గర ఉన్నా కూడా మీరు రియలైజ్ చేయట్లేదు అని. అది నిజంగా అగైన్ అప్పుడు అర్థం చేసుకున్నట్టు అనిపించింది, కానీ నిజంగా మేము ప్రాక్టీస్ చేయలేదని అనిపిస్తోంది ఇప్పుడు
0: మనసులో.
2: స్వామి భగవంతుడు పక్కనే ఉండి అన్ని చెబుతున్నా కూడా అది మొత్తం ఉపయోగించుకున్నావా లేదా అని చెప్పేసి అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ అటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా దగ్గర ఉన్నవాడి మన దగ్గర దగ్గరే భగవంతుడు ఉన్నాడు అది మనం రిలేజ్ చేయట్లేదు.
3: కరెక్ట్ కరెక్ట్. బహుశా ఆ ట్రిప్ లోనే అనుకుంటాను సార్, మనతో పాటు స్వామి కూర్చున్నారు, ముందు స్వామి కారు మెల్లిగా వెళుతోంది, అందరూనేమో కారు వైపు చూసి దండం పెడుతున్నారు, నమస్కారం
2: చేస్తున్నారు. స్వామి జనరల్ గా కారులో ఉంటారని చెప్పి కారుకి
3: నమస్కారం చేస్తున్నారు. అయితే చూడండి రా, అసోసియేషన్ సాంగత్య దోషం. నాతో సాంగత్యం పొందింది కాబట్టి ఆ కారుకి నమస్కారాలు వస్తున్నాయి, మీతో సాంగత్యం చేసి నాకు
2: నమస్కారాలు పోయాయి,
3: నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి స్వామి
0: అక్కడ కూడా మళ్ళీ.
3: కరెక్ట్ కరెక్ట్. చాలా చాలా అసలు ప్రతి క్షణం ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంతే. చాలా నవ్వుతూ నవ్విస్తూ మనలో కలిసిపోయి తల్లి తండ్రి గురువు దైవం అన్నట్లు ప్రతి క్షణం అది ఒక బ్రహ్మాండమైన లెర్నింగ్
0: శిల్పాన్ని చెక్కుతున్నట్టు.
3: అవును అవును.
2: అట్లాగే నువ్వు మరి ఫ్లూట్ ఇచ్చేవాడు కదా, ఆ ఫ్లూట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా?
3: ఉందండి ఉందండి. ఇన్ఫాక్ట్ మీరు ఇందాక ఆ బస్సు ఎక్స్పీరియన్స్ చెప్తుంటేనే గుర్తొచ్చింది, ఆ బస్సులో ఉన్నప్పుడు కొంతసేపు స్వామి నన్ను ఫ్లూట్ కూడా వాయించమన్నారు, ఓ పాట పాడమన్నారు. స్వామి పాడాలా స్వామి, నేను పాడవాణి కాదు కదా అంటే పాడు పర్వాలేదు అన్నారు. సాయి పితావరు మాతా సాయి కూడా పాడాను నేను, అది ఫ్లూట్ వాయించమన్నారు. వాయించినప్పుడు స్వామి తాళం కూడా వాయించారు. బట్ కానీ తర్వాత ఏంటంటే ఆ సంతోషంలోనేమో బహుశా చిన్నతనమో లేకపోతే మానవ సహజం అనుకోవాలి, స్వామి నన్ను సెలెక్ట్ చేసుకున్నారే, నేను కూడాను ఇదిగో పెద్దవాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ వెళ్తున్నాను అన్న ఒక దాన్నేమంటారు ఒక విధమైన ఒక పొంగు నాకు కూడా వచ్చిందనమాట. వచ్చి ఆహా బ్రహ్మాండం నాకు మహదాకాశం ఇచ్చారు స్వామి అని చెప్పేసి ఒక విధమైన ఆ ఫీలింగ్ తో ఉండేవాడిని. అయితే ఒకరోజు స్వామి ఏం చేశారంటే కొడైకెనాల్ లో ఉన్నప్పుడు, ఇది 86లోనే అయిందండి, కొడైకెనాల్ లో ఉన్నప్పుడే ఓ రోజు ఉన్నట్టుండి స్వామి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక రికార్డర్ అంటారు అది వెస్టర్న్ ఫ్లూట్ లాంటిది అనమాట, రికార్డర్ అది నా చేతికి ఇచ్చారు. అప్పటికి నాకు దాన్ని రికార్డర్ అని కూడా అంటారని తెలీదు,
1: నల్లగా ఉంది, ఫ్లూట్ లాగానే ఉంది, సైడ్ ఫ్లూట్ లాగానే ఉంది, బానే ఉంది అని చెప్పేసి అనుకున్నాను. నా చేతికి ఇచ్చి ఇదిగో ఇది వాయించరా, ఏదైనా పాట వాయించు అని చెప్పి నా చేతికి ఇచ్చారు. ఇస్తేనేమో ఓ సింతే కదా, ఫ్లూటే కదా, పర్వాలేదు, నేను వాయించేయచ్చు పర్వాలేదు అనుకుని ధైర్యంగా తీసుకున్నాను స్వామి దగ్గర నుంచి. తీసుకుని వాయించడానికి ప్రయత్నం చేస్తే అసలు మొట్టమొదటి నాకు అది అసలు సౌండ్ కూడా రాలా. నార్మల్ ఫ్లూట్ లాగానే ఉంది చూడడానికి, ఏమిట్రా బాబు ఇంత కష్టంగా ఉంది నాకు అని చెప్పేసి కొంచెం మొదట్లోనూ ఆలోచించాను, అసలు వెనక్కి తగ్గాను ఏమైంది అని చెప్పి అనుకున్నాను. అయితే స్వామి ఏమో పర్లేదు, 1 or 2 days నువ్వు ప్రాక్టీస్ చేసి తర్వాత వాయించు అన్నారు. సరే ఇదిగో ఈ సెషన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం సాయంత్రాలు స్వామి రూమ్లోకి రిటైర్ అయిన తర్వాత కొంచెం దూరంగా వెళ్లి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాను, కానీ నాకు చేతగాల. అదేంటంటే మన ఇండియన్ బ్యాంబూ ఫ్లూట్ లాగా కాకుండాను, వెదురు ఫ్లూట్ లాగా కాకుండా ఆ స్వరస్థానాలు అవి విడిగా ఉంటాయి అన్నమాట, వేరేగా ఉంటాయి. ప్లస్ ఆ బ్లోయింగ్ కూడాను కొంచెం తేడాగా ఉంటుంది. సో నాకు అసలు ఆ బ్లోయింగ్ వచ్చి ఆ స్వరాలు అవి పలకడానికే చాలా టైం పట్టింది. అమ్మ బాబు ఇంత కష్టంగా ఉందా, నాకు వచ్చనుకున్నానే, ఇదేమిట్రా బాబు
2: అహంకారాన్ని అణచడానికి.
1: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వెంటనే స్వామి ఆ ఆలోచనని వెంటనే కట్ చేసినట్లుగాను 2-3 రోజులు అయింది. ఆ తర్వాత స్వామి ఏరా వచ్చిందా అన్నారు. రాలేదు, రావటం లేదు స్వామి, కష్టంగా ఉంది స్వామి అంటే ఏం లాభం అన్నారు, వెంటనే తీసేసుకున్నారు. అక్కడ ఏమి మళ్ళీ చెప్పలేదు, ఏమి మాట్లాడలేదు, కానీ వెంటనే లెసన్ స్టార్ట్ వెంటనే అది అంటే నాకు ఆహా నేను ఫ్లూట్ బాయ్ని అని స్వామిని పిలుస్తారు, ఓహో నేను ఇదిగో వీళ్ళందరితో జాయిన్ అయ్యి వచ్చేయగలిగాను, ఇది గొప్ప అని చెప్పేసి ఆ ఫీలింగ్ ని వెంటనే తుస్తుమని గాలి తీసినట్టుగాను వెంటనే ఆ లెసన్ ఒకటి. తర్వాత ప్రాక్టీస్ కావాలి,
0: వెదురు వేణువుగా మారడం ప్రారంభమైంది.
1: కరెక్ట్ వేణుగా మారే మొదలైందో లేదో అది ఆయనకే తెలుసు, కానీ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలరా అంటూను మళ్ళీ చెప్పి స్వామి
0: చింత చేర్చినట్టు చెప్తున్నారు.
2: పొగడుచున్నాడని పొంగిపోయేదేమో అప్పుడే తప్పక ఎగతాళి చేయు.
1: కరెక్ట్.
2: ఏడిపించుటే సాయి వేడుక అందువా, కడుపుబ్బ నవ్వించు నడుము. ఇవన్నీ కూడా ఆ ఇమోషన్స్ అన్ని కూడా స్వామి ఇచ్చేవారు. చెంత చేరే నటంచు సందర్శించదరన్న తప్పుడే
0: వెంటనే ఎడబాసి,
2: వెంటనే ఎడబాసి చింత కూర్చు.
0: కేగనీడు చెన్నీడు ముందుకు
2: అంత ముందు
0: మనసును మరలో పెట్టి
2: మదన పెట్టు,
0: మదన పెట్టు, అట్టి చిన్మయ మూర్తిని సచ్చిదానందని ఏ విధంగా మనం ఎరగలుగుతాం.
1: కరెక్ట్ కరెక్ట్.
0: చాలా బాగా చెప్పారు సార్.
2: ఇది స్వామి రాసిందే
1: అనగానే నాకు చిన్నది ఇంకోటి గుర్తొస్తుందండి. భగవంతుడి కోసం భక్తులు ఏ విధంగా అయితే తపిస్తూ ఉంటారో అదేవిధంగా భగవంతుడు కూడా భక్తుల కోసం తపిస్తాడు అన్నది, అది కూడాను ఒక చిన్న ఇదిలాగా స్వామి ఎక్స్పీరియన్స్ ఝలక్ లాగా స్వామి చూపించారండి. అది 1986లోనూ జరిగింది. తర్వాత స్వామి యాక్చువల్గా 2007లో కూడా తీసుకెళ్ళినప్పుడు అప్పుడు కూడాను అది ఒకటి చూపించారు. అది ఒక్కసారి అది స్ఫురణకు వస్తుంది, వెంటనే షేర్ చేసుకుందాం అన్న ఆలోచన. 86లో వెళ్ళినప్పుడు కోయంబత్తూరుకి అప్పట్లోనూ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సచ్చిదానందం గారు అని ఉండేవారు, కీర్తిశేషులయ్యారు. ఆయన ప్రస్తుతం లేరు, అయితే ఆయన మహాభక్తుడు. ఆ విషయం సాక్షాత్తు స్వామి చెప్పారన్నమాట. ఎట్లాగైతే వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను, వెతుకుచుంటినాడు నేడు నిజమానవ భక్త పరుని అని స్వామి చెప్పినట్లు అప్పటి నుంచి ఆయన వెతుకుతూనే ఉన్నారు. దొరికిన భక్తుడిని మాత్రం ఆయన వదిలిపెట్టరు. దానికి ఏమైందంటే అప్పుడు స్వామి 5 రోజులే మేము ఉన్నామని చెప్పాను కదా, వచ్చిన 2 రోజుల వరకు సచ్చిదానందం గారు స్వామి దర్శనం కోసం రాలా. కోయంబత్తూరు ఆ పక్కనే ఉన్న డిస్ట్రిక్ట్ అనమాట. అయితే ఏడీ సచ్చిదానందం ఏడీ రాలేదు, ఏడీ రాలేదు, ఏడీ రాలేదు అని స్వామి ఆయన ఎంతగా మిస్ అయ్యారో. చుట్టుపక్కల పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, డివోటీస్ చాలా మంది ఉన్నారు, విఐపీస్ చాలా మంది ఉన్నారు, కానీ ఈ సచ్చిదానందం గారు ఎవరు అని నాకేమో అసలు బుర్రకు తట్ల. దానితో స్వామి కాస్త నవ్విస్తూ ఈ సచ్చిదానందం ఏడు చచ్చిపోయాడా అంటూ స్వామి ఎలా అంటూ ఉంటాను, అయ్యి బాబు ఈయన మహాభక్తుడై ఉండొచ్చు, మహానుభావుడై ఉండొచ్చు, ఎవరు ఈయన అని చెప్పేసి చాలా ఆత్రుతగా వెయిట్ చేశాము. 3వ రోజు ఆయన ఫైనల్ గా వచ్చారండి. వచ్చిన తర్వాత వెంటనే స్వామి ఆయన దగ్గర తీసుకుని ఎంగే పోయిచ్చు అంటూ ఆయనతో తమిళ్లో మాట్లాడా. అఫ్కోర్స్ ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు.
0: దర్శనం కోసం భగవంతుడు 3 రోజులు తప్పించారు.
1: అది వెంటనే ఇంకా ఆయనతో మాట్లాడించి ఆయనేమో సర్వస్వ శరణాగతి గురించి ఆయన తమిళ్లో స్పీచ్ ఇచ్చాడు. స్వామి మాకోసం ఆయనకి ఆయన తమిళ్లో చెబుతుంటే మాకోసం తెలుగులో మాకు అక్కడ స్వామి అనువాదం చేస్తూ అదొకటి అసలు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది ఆ టైంలో. ఆయన
0: స్వామికి అనువాదం చేస్తారు కానీ భక్తుల కోసం స్వామి
1: అదే అలాంటిదే సిమిలర్ థింగ్ మళ్ళీ 2007లో కూడాను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి చెప్తూ ఆవిడ కలియుగ మీరా అసలు స్వామి ఆవిడని సుబ్బలక్ష్మి అని పిలిచేవారే కాదు, ఆ మీరా వచ్చింది నా దగ్గరికి, మీరా వచ్చింది నా కోసం పాడింది, మీరా మీరా మీరా అంటూ ఆవిడని పిలిచి అసలు ఆవిడని గుర్తు చేసుకుంటూ ఇంకా మనం ఎన్నోసార్లు చూసాం కూడా చాలా గాద్గదికమైపోయి గొంతంతాను చాలా అలా అయిపోయేవారు అనమాట. అప్పుడు భలే అనిపించింది ఆ నిజమైన భక్తి అనేది స్వామికి చూపిస్తే ఆయన కూడా కరిగిపోయి వెన్నలాగా కరిగిపోయి మన దగ్గరికి వచ్చేస్తాడు అని చెప్పేసి అది బ్రహ్మాండమైన పాఠం అండి. అది
0: ఎన్ని అమేజింగ్ సార్, అసలు మాటల్లో చెప్పలేము కానీ
2: నిజమైన ఆచార్యులు అంటే స్వామి. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో కూడా స్వామి అది దైవత్వాన్ని దానిలో చూపిస్తారు. నేను చూశాను 86లో మొదటి బ్యాచ్ తీసుకెళ్లారు, దాదాపు 2008-2009 వరకు కూడా ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా స్వామి అందరినీ పిల్లలందరినీ తీసుకెళ్లి ఈ విధంగా తర్ఫీద్ ఇచ్చేవారు.
1: సార్ వార్డెన్ గారు ప్రతి ఇయర్
2: చూసేవాడిని, బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ చూసేవాడిని. వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పేది ఆ వాళ్ళ విషయాలు అవి కూడా ద సారాంశం ఒకటే, స్వామి ఇది చేశారు అది చేశారు, వాళ్ళు డిరైవ్ చేసిన బెనిఫిట్ వాళ్ళు నేర్చుకున్న పాఠాలు చెప్పేవారు. నాకు అప్పుడు అనిపించేది మేము టీచర్స్ కింద ఒక్కసారి 4-5 సంవత్సరాలు చెప్తే కనుక బా ఇంకా మరీ బోర్ పుట్టింది చేంజ్ చేయాలని చెప్పేసి సబ్జెక్ట్ చేంజ్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉంటాం. కానీ ఈ విశ్వగురువు అయిన మన స్వామి ఎంతో ప్రేమతో ప్రతిసారి కూడా ఆ వేదాల గురించి శాస్త్రాల గురించి పురాణాల గురించి వాటి యొక్క సారాంశం గురించి పిల్లలకు చెప్తుండేవారు. ఆయనకి విసుగు విరామం లేనే లేదు. ఇదే టైంలో నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది స్వామి, మేము బృందావనంలో చదువుతున్నప్పుడు ప్రతి గురువారం ఆదివారం వచ్చేవారు, వచ్చి పిల్లలకి బోధన చేసేవారు. మాకు అక్కడ హాస్టల్లో వచ్చేసి వార్డెన్ గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత స్వామి స్పీచ్ ఇచ్చేవారు
1: ప్రతి గురువారం ఆదివారం.
2: ప్రతి గురువారం ప్రతి ఆదివారం వచ్చేవారు.
1: ఎంత గొప్ప అదృష్టం.
2: మొదట్లో బాగా అనిపించింది, దాని తర్వాత స్వామి ప్రతిసారి ఇదే చెబుతున్నారు అని చెప్పి ఆ మనసులో నాకు ఆ థాట్ వచ్చింది.
1: అది
2: స్వామి ప్రతిసారి ఆత్మ గురించి బ్రహ్మ గురించి అన్ని చెబుతున్నారు. ఎందుకంటే అప్పుడు మనం చిన్నవాళ్ళం అది అర్థం సరిగా అర్థం కావడం కాలేదు. స్వామి అదే చెబుతున్నారు మరి ఇన్నిసార్లు చెప్పాలా అన్న ఆలోచన డౌట్ వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు అదే ఆదివారం వచ్చారు స్వామి స్పీచ్ చెబుతూ పిల్లలు నేను ప్రతి ఆదివారం గురువారం వస్తున్నాను, ప్రతిసారి ఇదే చెబుతున్నాను అని చెప్పి అనుకుంటున్నారు కదా, ఎందుకు చెబుతున్నాను అని చెప్పేది మీరు అర్థం చేసుకోండి.
1: మీ మైండ్ లో
2: వెంటనే అది చెప్పేశారు. స్వామి చెప్పిన ఉపమానం ఇంకా చాలా అట్రాక్టివ్. చూడండి పిల్లలు మీ కడుపు ఎంత అని చెప్పి ఈ జానెడ్ చూపించాడు. జానెడ్ కప్పు 6 ఇంచెస్. మీ జానెడ్ పొట్ట కోసం మీరు ఎన్నిసార్లు తింటున్నారు రోజుకి, పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, టీ టిఫిన్, తర్వాత మరి డిన్నరు, రాత్రి కూడా మిల్క్ ఇచ్చేవారు మిల్క్, అది కూడా మొత్తం దినచర్య అంతా చూపించేవారు. తర్వాత మధ్య పానీయం సమర్పణ చెప్పేసి మధ్యలో ఎన్నో ఎన్నో ఎన్నో వేసేసేవాళ్ళు ఈ పొట్టలు. ఈ జానెడు పొట్ట కోసం నింపడాని కోసం ఇన్నిసార్లు మీరు తింటున్నారే, మీకేమి వెగటి పుట్టటం లేదా, దానికేమి మీకు విసుగు లేదా, మీ మొహం చూసుకోండి, దాదాపు 10 సార్లు మీరు వాష్ చేసుకుంటారు, పొద్దున పూట బ్రష్ చేసేప్పుడు చిన్న చిన్న విషయాలు బ్రష్ చేసేప్పుడు వాష్ చేసుకుంటారు, స్నానం చేసేటప్పుడు చేసుకుంటారు, షేవ్ చేసేటప్పుడు మళ్ళీ చూసుకుంటారు అద్దంలో, తర్వాత ఏమో కాలేజీకి వెళ్ళేటప్పుడు చూసుకుంటారు, ఇవన్నీ చూస్తారు. ఇన్నిసార్లు అద్దంలో మీ పాడుమోహమే మళ్ళీ 10-10 సార్లు చూసుకుంటారు, దానికి మీకు విసుగు లేదా? కానీ ఇది మిమ్మల్ని ఉద్ధరించేది, మీ జీవితాన్ని ఉద్ధరించేది ఇది చెబుతుంటే మటుకు మీకు విసుగు విరామం విసుగు చెందుతున్నారు ఎందుకు అని చెప్పి చెంపకు చెంప పెళ్లి నవ్వుకుంటున్నట్టు స్వామి చెప్పి అది చెప్పారు. కాబట్టి ఆయన నిజంగా విశ్వగురువు. మనందరికీ ఈ ఒక అవకాశం ఈ కొడైకెనాల్ పిల్లలకి ఇచ్చేవారు. ఆ విధంగా ఎన్నో బ్యాచులకి స్వామి యొక్క ఈ అవకాశాన్ని ప్రసాదించి వాళ్ళకి చెప్పేవారు. ఇవన్నీ మననం చేసుకునే అవకాశం.
0: కోటి పూసల కుక్క కొల్కి పలికే గాని నీటి మాటలు కోటి నీరడితడు, చచ్చు పుట్టుట మాన్పు చదువు వచ్చిన గాని సాయికి చచ్చు విద్యలు రావు, మనసు విప్పుకొని మాటలాడుట గాని సాయి ఉపన్యాసం ఇయ్యలేడు, తన యథార్థత తాను తప్పక జనుగాని ఎదుటి వారి తప్పులు బాబా ఎన్నలేడు, కళ్ళ కపటాలు తెలియని పిల్లవాడు ఎల్ల జీవులను తనవలె ఎంచువాడు, అట్టి మునీసుడు జన్మించినాడు పట్టుబడినాడు భక్తికి బాబాగాను. బంగారు తండ్రిని ఆ భక్తి పట్టుబడి ఏ పూర్వజన పుణ్యోగని మన మధ్యలో నిలిపింది. అలాంటి మధుర జ్ఞాపకాలని మీరు రేడియో సాయి శ్రోతలతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు.
3: మా అదృష్టం. మాకందరికీ అవకాశం ఇచ్చినందుకు రేడియో సాయి వారికి, తెలుగు స్ట్రీమ్ వారికి చాలా చాలా చాలా ధన్యవాదాలు. కృతార్థులమయ్యాం. థ్యాంక్ యూ.
0: సాయిరాం.
4: స్వామితో కొడైకెనాల్ వెళ్లి వచ్చిన స్వామి విద్యార్థులు వినిపించిన అనుభవాలు విన్నారు. పాల్గొన్నవారు శ్రీ శివశంకర్ సాయి, శ్రీ రవితేజ, అనుసంధానం శ్రీ రంగనాథరాజు. మా ప్రియమైన శ్రోతలందరికీ మరోసారి సాయిరాం. ఇంతవరకు మీరు 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక కార్యక్రమాలు విన్నారు. ఈరోజు ప్రసారం చేసిన కార్యక్రమాలను సమీక్షిస్తూ రేడియో సాయి ప్రసారాల గురించి రేడియో సాయి తరపున శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్ వివరణతో నేటి మన కార్యక్రమాలను ముగిద్దాం. సాయిరాం గణేష్, సాయిరాం సాయి ప్రసాద్,
5: స్వామివారి దివ్యాశీస్సులతో అనిర్వచనీయమైన ప్రేమతో ఈనాడు రేడియో సాయి తెలుగు విభాగం తన 5వ వార్షికోత్సవాన్ని ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలతో జరుపుకున్నది. వ్యష్టి సమష్టితో కలిసి సమసృష్టిని ఆరాధించి పరమేష్టిని చేరడమే మానవ జీవిత లక్ష్యం.
6: ఈ అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి అవనిపై తమ అస్తిత్వాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తాడు. ఈనాడు ఇంతమంది ఈ కృషిలో కలిసికట్టుగా పాల్గొని ఎన్నో శ్రమల కూర్చి స్వామికి ఎంతో ప్రేమతో తమ కార్యక్రమాలను సమర్పించుకున్నారు.
5: ఈ విధంగా ప్రతినిత్యం మనం వ్యక్తుల మధ్య ఉండే భేదాలను ప్రక్కకు నెట్టి సత్యసాయి భగవానుడు ప్రబోధించిన ప్రేమతత్వంతో మనం పరమేష్ఠిని చేరితే సుగమమవుతుంది. సమస్త లోకా సుఖినో భవంతు అన్నది సాకారమవుతుంది. జై సాయిరాం.

ఇంతవరకు మీరు 2016 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలని మీరిప్పుడు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: ప్రొఫెసర్ గంగాధర్ శాస్త్రి గారు స్ట్రెస్ మేనేజ్మెంట్ అంశంపై అందించిన ప్రసంగాల శీర్షికలోని రెండవ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య చరణారవిందముల యందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ రేడియో సాయి

శ్రోతలందరికీ కూడా హృదయపూర్వకంగా సాయిరాం తెలియచేసుకుంటూ, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటటువంటి విషయం పైన ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో కొన్ని ఆలోచనలు మీ అందరితో కూడా పంచుకున్నాను. మళ్ళీ ఈ సెకండ్ ఎపిసోడ్లో భగవాన్ బాబా వారు మనకి అందించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సూత్రముల ద్వారా మనం ఈ ఒత్తిడిని ఏ రకంగా గెలవచ్చు, ఈ ఒత్తిడి మీద మనం విజయాన్ని ఎలా సాధించుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఈ రోజుని కూడా మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. స్వామివారు ఒత్తిడి అనేటటువంటిది మానసికమైనటువంటిది, శారీరకమైనది అనేటటువంటిగా ఉంటుంది రెండు రకములుగా అని తెలిపారని చెప్పి నేను ఇంతకుముందు మీ అందరితోటి కూడా తెలియజేశాను. శారీరకమైనటువంటి ఒత్తిడినైతే మనం అనేక రకాలుగా జయించవచ్చు, మానసిక ఒత్తిడిని జయించటం మాత్రం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. మానసిక ఒత్తిడులు ఉంటాయి. ఎందుకుంటాయి అంటే, సంఘంలో యాక్చువల్గా చెప్పాలి అంటే మానవుడు సంఘజీవి అంటారు. మానవుడు సంఘజీవి అంటే మనం ఇతర మానవుల యొక్క సంఘములోనే మనం జీవించగలం, జీవించి తీరాలి. మనకి అనేక అనేక అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలన్నీ మనకి తీరాలి అంటే మనం ఇతర మానవుల యొక్క సంఘంలో ఉంటూ వారి ద్వారా అనేక అనేక అవసరాలన్నింటినీ తీర్చుకోవటం జరుగుతుంది. అవసరాలన్నింటి చాలా ఉంటాయి అన్నమాట. అంటే సాంఘిక అవసరాలు ఉంటాయి, ఆధ్యాత్మిక అవసరాలు ఉంటాయి, సాంస్కృతిక అవసరాలు ఉంటాయి, శారీరక అవసరాలు ఉంటాయి. ఇవి ఒకటి రెండు అని కాదు, మనం జాగ్రత్తగా కూర్చుని ఆలోచిస్తే మనకు ఉండేటటువంటి అవసరాలు ఎన్నెన్నో మనకు తెలుస్తూనే ఉంటుంది. పుట్టినజాదిగా శరీరం విడిచిపెట్టేటంత వరకు కూడా ఈ అవసరాలన్నీ మనతోటే ఉంటాయి. ఎటొచ్చి ఒక చిన్న మలుపు ఒకటి ఉంది ఇందులోను, చాలా చిన్న కీలకమైనటువంటి ఒక అద్భుతమైన అంశం ఒకటి ఉంది. ఈ అవసరములు అనేటటువంటివి మన మీద ఒక రకమైన ఒత్తిడిని తీసుకొస్తూ ఉంటాయి. ఆ అవసరాలని మనం తీర్చుకుంటూ ఉండాలన్నమాట. సాంఘికమైనటువంటి అవసరములు కానీ, ఆధ్యాత్మిక అవసరములు కానీ, సాంస్కృతిక అవసరములు కానీ, శారీరక అవసరములు కానీ, ఇవన్నీ తీర్చుకుంటూ తీర్చాలి వీటన్నింటినీ కూడా. వీటన్నింటినీ తీరుస్తున్నప్పుడే శరీరం మన అధీనంలో ఉంటుంది, మనస్సు మన అధీనంలో ఉంటుంది. లేకపోతే అది రెబెల్ చేస్తుంది, అది మన మీద విప్లవం ప్రకటిస్తుంది అన్నమాట. విప్లవం ప్రకటించి అది ఒత్తిడికి లోనవుతాం అన్నమాట మనం అప్పుడు. అందుకని చెప్పి స్వామి ఏమన్నారంటే, శారీరక ఒత్తిడి గెలించడానికి జనరల్ గా ఏం చేస్తారంటే మనం వ్యాయామం చేస్తారు. వ్యాయామం అనేక రకాలైనటువంటి వ్యాయామం, పరిగెత్తడం ఒక వ్యాయామం, గేమ్స్ ఆడటం ఒక వ్యాయామం, పుషప్స్ అనేది ఏదో రకరకాలైనటువంటి వ్యాయామాల ద్వారా, ఈవెన్ యాక్చువల్లీ వాచింగ్ వండర్ఫుల్ ఫిలిమ్స్ ఆల్సో, మంచి మంచి ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన చక్కటి సినిమాలన్నీ చూడటము, అది కూడా ఒక రకంగా మన ఒత్తిడిని అంతని కూడా తగ్గించేటటువంటి ప్రక్రియయే. మనం అద్భుతమైనటువంటి గ్రంథములన్నింటినీ కూడా చదవటము, ఎవరో చదువుతుంటే వినటము, ఆ కామెంటరీస్ అని మనం ఆకళింపు చేసుకోవడం ద్వారా మనకి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది అన్నమాట. అందుకని చెప్పి ఈ శారీరక పరమైనటువంటి ఒత్తిడిని మనం జయించే తీరాలి, ఉండే తీరతాయి ఇవన్నీ కూడాను. ఎందుకుంటాయో కూడా చెప్పాను, అవసరములను బట్టి ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మీకందరికీ తెలిసిన విషయమే, నేను కూడా ఒకసారి ఆ విషయాన్ని మెన్షన్ చేయాలనే కుతూహలంతో చేస్తున్నాను. పూర్వకాలంలో మానవులందరి యొక్క జీవితములలో ప్రాబబ్లీ అవసరములు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళ అవసరాలన్నీ ఏమిటి అంటే, ఓ గ్రామంలో ఉండేవారు, వారందరూ కూడా ఆ గ్రామంలో ఒకరికొకరు ఉపకరించుకుంటూ ఒకే ఒక కుటుంబంలా చక్కగా జీవిస్తూ ఉండేవారు. ఒకరి అవసరములను ఇంకొకరు ఆదుకుంటూ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చక్కగా వాళ్ళందరూ ఒకే కుటుంబముగా, ఎన్నో కుటుంబములు ఒక గ్రామంలో ఒకే కుటుంబముగా ఉండుట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు ఒకే కుటుంబ సభ్యులుగా సహకరించుకుంటూ, అవసరములు కూడా పెద్ద ఎక్కువగా లేదు కాబట్టి చాలా చక్కగా అన్యోన్య భావంతో ఎంతో ఆనందంతో జీవితం గడుపుతూ ఉండేవారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, పండగలేని రోజంటూ లేదు అసలు భారతదేశంలో, అన్ని

0: అన్ని ఉత్సవాలే. అందుకని చేసేవారు ఏంటంటే, ఉదాహరణకు ఎన్నో పేరంటాలు చేస్తూ ఉండేవారు, పండగలు నడుపుతూ ఉండేవారు. అప్పుడు ఏం చేయాలి, అందరూ కలుస్తూ ఉండేవారు, పెళ్లిళ్ళకి అందరూ కలుస్తూ ఉండేవారు, ఏదో ఉపనయనాలు చేస్తారు, ఊరు ఊరంతా కలిసిపోతారు. ఊరు ఊరంతా కలిసిపోయి వారు కావలసినటువంటి సహాయాన్ని ఒకళ్ళు అందించుకుంటూ ఒకే కుటుంబంగా మంచి చెడ్డలన్నీ కూడా పంచుకుంటూ చక్కగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. బాధలు కూడా అదే రకంగా ఉంటాయి. వాళ్ళకైనా సమస్యలు వస్తే ఆ సమస్యలన్నీ ఒకరికి వచ్చిన సమస్యగా అనుకోకుండా అందరికీ వచ్చినటువంటి సమస్యగా దానిని వాళ్ళు పరిగణించి దాన్ని ఎలాగోలాగా ఆ సమస్య నుంచి వారు బయటపడే విధంగా పనిచేస్తూ ఉండేవారన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి కలెక్టివ్ థింకింగ్ అండ్ కలెక్టివ్ యాక్షన్ బై విచ్ స్ట్రెస్ ఈజ్ ఆల్మోస్ట్ కాంకర్డ్ అన్నమాట, కాంకర్ చేస్తారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన అవసరాలు చాలా మారిపోయాయి. పూర్వకాలంలో ఉన్న అవసరాల్లా లేవు ఈ రోజుని. ఈ రోజున ఉన్నటువంటి అవసరములన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే భయానకమైనటువంటి అవసరములుగా మారాయి. ఇవన్నీ మన్ని చాలా బాధించేటటువంటి అవసరాలుగా మారాయి. ఇవేం చేస్తున్నాయంటే మన్ని ఉన్నదానితో తృప్తి పడకుండా లేనిదానికోసం పరిగెత్తే రకంగా చేస్తున్నాయి మనని. అప్పుడు ఏమవుతుందంటే మన మీద ఒత్తిడి ఏర్పడుతోంది. మనకి అవసరం ఉందా లేదా అనే ఆలోచన ఉండటం లేదు అసలు అక్కడ. ఇది మనకి కావాలి, ఎందుకు కావాలి అనే ప్రశ్న లేదు అక్కడ. ఇంకా కావాలి అంతే. అంటే మనం ఏదో తెలుగులో సామెత చెప్తూ ఉంటాం, గుడ్డెది చేలో పడ్డట్టుగా అని. మనం గుడ్డెది చేలో పడ్డం అంటే వెళ్ళిపోతూ ఉంటుంది అంతే, ఇంకా ఆలోచన పరంపర వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు ఇది కావాలి. ఏదో సైకిల్ మీద ఉద్యోగానికి ఎడుతున్నావు, సడన్ గా ఏదో చూసావు, స్కూటర్ కావాలి. స్కూటర్ మీద పెడుతున్నావు, కారు కావాలి. కారు మీద పెడుతున్నావు, ఏదో హెలికాప్టర్ కావాలి లేదా విమానం కావాలి. నువ్వు మామూలుగా ఏదో చక్కగా నివసిస్తున్న ఒక చోట, నువ్వు పెద్ద ఫ్లాట్ కావాలి, అంతకంటే పెద్ద ఫ్లాట్ కావాలి, లేకపోతే ఇంకా ఏదో ఫిక్స్డ్ డిపాజిట్స్ కావాలి, కోట్లు ఓవర్ నైట్ మల్టీమిలియన్ అయిపోవాలి. అది నీ మనస్సు మీద తెస్తున్నటువంటి ఒత్తిడిని నువ్వు గుర్తిస్తున్నావో లేదో నాకు అర్థం అవట్లేదు. ప్రపంచంలో నేను చూస్తున్నంత వరకు ఈ రోజుని ఎంతో మందితో మేము కాంటాక్ట్ లోకి వస్తూ ఉంటాం. ఎవరు మాట్లాడినప్పటికీ కూడా వాడు ధనం గురించే మాట్లాడుతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే వాడికి ఆర్థిక స్థితి గురించి, లేకపోతే వాడికి సమాజంలో ఉన్నటువంటి పొజిషన్ గురించి, అధికారం గురించే మాట్లాడుతున్నాడు తప్ప నేను ఒక మనిషిని అనేటటువంటి ఆలోచన భావన వాడిలో ఉన్నట్టుగా ఎక్కడా కనిపించటం లేదు. స్వామి ఒక సందర్భంలో ఏమన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రియలైజ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ అన్నారు. నేను మనిషిని. వారి ఉద్దేశం బహుశా ఏమిటంటే ఒక మానవుడు ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా ప్రవర్తించడం నేర్చుకో అని. ఇప్పుడు మనం మానవత్వాన్ని మరిచిపోతే అది మన మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో మనం గుర్తించాలి. ఇప్పుడు మనం అదే మరిచిపోయాం. ఇట్ ఇస్ ఎ గ్రేట్ అండ్ బిగ్ స్లిప్. అది చాలా పెద్ద స్లిప్. అది ఏం చేస్తుందంటే మన మానవత్వం నుంచి మన కిందకి లాగేసి పశుత్వంలో పడేస్తుంది. పశుత్వంలో పడినప్పుడు మనకి పశుత్వానికి భేదం ఉండదు. మనం పశువులలా ఆలోచించటం, పశువులలా చూడటం, పశువులలా మాట్లాడటం, పశువులలా ప్రవర్తించటం, ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటువంటివి. ఇవి అందరిలోనూ తీవ్రంగా కనిపిస్తున్నాయి ఈ రోజుని. ఆధ్యాత్మికాన్ని పూర్తిగా విడిచిపెట్టేసినట్టుగానే కనిపిస్తోంది. ఆధ్యాత్మిక ధోరణి ఎక్కడా కనిపించటం లేదు. చంటి పిల్లాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు వాడు మాట్లాడేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీయే, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్, ఇదే మాట్లాడుతున్నారు. ఎవడొచ్చి చూపుతున్న ఏదో వాడేదో చాలా గొప్పవాడులాగా, మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిమాలిన వాళ్ళులాగా మాట్లాడే ధోరణులు చాలా ఎక్కువగా విజృంభించిపోతున్నాయి సమాజంలోనూ. దీనికి తార్కాణం ఏమిటి అంటే మనకి కనిపిస్తున్నటువంటి సంఘంలో ప్రపంచంలో కానీ వస్తున్నటువంటి భీకరమైనటువంటి మార్పులు వాతావరణంలో కానీ, లేకపోతే సంఘంలో కానీ, లేకపోతే భూమికి సంబంధించినటువంటి మార్పులు కానీ, ఇవన్నీ కూడా బీభత్సాలను సృష్టిస్తున్నాయి. ఇది ఎలా జరుగుతుంది అన్నదానికి స్వామి చాలాసార్లు మనకు ఉపదేశించే ఉన్నారు. మానవులందరూ సక్రమంగా ఆలోచించి మంచి ఆలోచనలు కలిగి ఆధ్యాత్మిక ధోరణల్లో కనుక ఉంటే భూమి కూడా చాలా చల్లగా ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది, ప్రకృతి అంతా కూడా శోభిల్లుతుంది, ప్రకృతి అంతా పరవశిస్తుంది, ప్రకృతి అంతా కూడా మనకి ఆనందాన్ని వెదజల్లుతుంది. మన ఆలోచన పోకడలు మన పద్ధతులు అన్నీ కూడా చెడ్డ మార్గంలో ప్రవేశిస్తే ప్రకృతి అదేవిధంగా మళ్లీ మనకి ఎదురు తిరుగుతుంది, మనకి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. స్వామివారు ఈ విషయాన్ని రామాయణం భారతం భాగవతాల్లో అనేకానేక విషయాలను ఉటంకిస్తూ మాకు ఉదాహరణలు కూడా చెప్పి ఉన్నారు. అంత పెద్ద పెద్ద ఉదాహరణలు అక్కర్లేదు. అసలు రామాయణ భారత భాగవతాలు చదువుతున్నప్పుడు చాలా సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, రావణాసుడు జన్మించినప్పుడు ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు ఎటువంటివి అని మీరు ఒకసారి చదువుకుంటే మీకు తెలుస్తుంది. దుర్యోధనుడు పుట్టినప్పుడు ఏమైంది? పెద్ద పెద్ద ఉల్కలు పడ్డాయి, నక్కలు ఊడలేశాయి, లేకపోతే పెద్ద పెద్ద పిడుగులు పడ్డాయి, ప్రపంచం కంపించింది, భూమి స్తంభించిపోయింది, గాలి స్తంభించిపోయింది, ఇలా చాలా చాలా భయభత్సమైనటువంటి పరిస్థితులన్నింటినీ వారు వర్ణిస్తారు అక్కడ. ఎందుకు వర్ణిస్తారంటే, పాపభూయిష్టమైనటువంటి జీవులు భూమి మీద ప్రవేశిస్తే అటువంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు పాపం చేయనటువంటి వ్యక్తే లేనట్టుగా పరిస్థితి ఏర్పడితే ఇంక ఎలా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. అందరిలోనూ కూడా ఆధ్యాత్మికత అనేది ఎండిపోయిందా అనిపించే పరిస్థితి ఏర్పడిందేమో అనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉండాలి. ఇప్పుడు మనకి చాలా మంది కనిపిస్తారు, చాలా మంది కుటుంబాలలో వాళ్ళు పొద్దున్నే లేవడం, ఆధ్యాత్మికంగా ఉండడం, ఏదో పూజలు చేసుకోవడం, పునస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, విష్ణు సహస్రనామం చదువుకోవడం, వాళ్ళ కుటుంబాల్లో చాలా చక్కగా భార్య భర్త పిల్లలు అందరూ వీటన్నిటి కట్టుబడి ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. మీరు వారి ఇంట్లో ప్రవేశించగానే మీకు అద్వితీయమైన ఆనందం కనిపిస్తుంది, మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అదే మీరు ఎవడింట్లోకి వెళ్లారనుకోండి, వాళ్ళ ఇంట్లో మీరు లేనిపోనివన్నీ చూశారనుకోండి, మీకు ఉద్వేగం కలుగుతుంది, వాడి దగ్గర ఏవేవో ఉన్నాయి అవి మన దగ్గర లేవన్నట్టుగాను. ఈ విషయాన్ని మాట్లాడుతూ స్వామి అన్నారు, ఒక ప్రక్రియను కనుక మనం చేపడితే ఈ రకమైనటువంటి ఒత్తిడిని మనం చాలా చక్కగా జయించగలుగుతాం అన్నారు. అది ఏమిటి అంటే, మాతో మాట్లాడుతూ స్వామి, నేను ఇందాక మీకు మెన్షన్ చేశాను మన అవసరములు అని మెన్షన్ చేశాను. ఆ అవసరములు అన్నదాన్ని స్వామి ఏం చేశారంటే ఇంగ్లీష్లో రెండు పదాలు ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఆ రెండు పదాలు ఏమిటంటే, ఒకటి వాంట్స్ అనే పదం ఉపయోగించారు, రెండవది నీడ్స్ అనే పదాన్ని ఉపయోగించారు. యువర్ వాంట్స్ అండ్ యువర్ నీడ్స్, ఈ రెండింటి యొక్క డిస్టింక్షన్ ని, సటిల్ డిస్టింక్షన్ ని నువ్వు కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నీ మీద ఒత్తిడి తగ్గిపోతుంది అన్నారు స్వామి. అది కొంచెం వివరించగలని ప్రార్థిస్తే ఏమన్నారంటే, వాంట్స్ అనేవి ఎండ్లెస్ అన్నారు. వాంట్స్ అనేటటువంటివి ఎండ్లెస్ అంటే మనం ఒక్కొక్క కోరికనే తీర్చుకుంటూ పోతూ ఉంటే, స్వామి ఏం చేశారంటే వాంట్ తీర్చటం అనేటటువంటి దాన్ని అగ్నిలో ఆజ్యము పోయుట అన్నారు. అగ్నిలో కనుక మనం ఆజ్యం పోసామనుకోండి ఏమవుతుంది, ఇంకా పెద్ద కీలలు బాగా పైకొచ్చి ప్రజ్వరులు ఇంకా భగభగా మండుతూ ఉంటుంది అన్నమాట, తీవ్రంగా మండుతూ ఉంటుంది ఇంకా. అలాగే మనం ఒక కోరికను తీర్చుకున్నాం, ఇప్పుడు అది వెంటనే ఇంకొన్ని కోరికలు పుట్టిస్తుంది, అవి మళ్లీ మనం తీర్చుకున్నాం మళ్లీ పుట్టిస్తుంది, ఇంకా తీర్చాం ఇంకా పుట్టిస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే, తీరుస్తూ ఉంటావు పుడుతూ ఉంటుంది, తీరుస్తూ ఉంటావు పుడుతూ ఉంటుంది. కోరికలను తీర్చుకోవటము అనేటటువంటిది ఒక చాలా ప్రమాదకరమైన ప్రక్రియ అన్నారు స్వామి. చాలా ప్రమాదకరం, మనం చేస్తున్నది అదే. మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మా నాన్నగారు నాకు వచ్చి కొన్నారండి 10th క్లాస్లో ఉండగాను, నేను బిఏలోకి వచ్చేసరికి ఆ వచ్చి నాకు నచ్చలేదండి, దానికి అయితే అది బెటర్ వచ్చి కావాలనిపించింది, అది అవతల పడేసాను ఇంకోటి కొన్నానండి. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత అది నచ్చలేదండి, ఇంకో పెద్ద వచ్చి కనిపించిందండి అది పెట్టుకున్నానండి, అదే పంపురాయిలట్ వచ్చి కనిపించిందండి అది కొనుక్కుంటానండి. ఇలా మనం మారుస్తూ ఏదో ఒక ఆరుకున్నాం, ఇంకో ఆరుకుంటాం, ఇంకో ఆరుకుంటాం, ఇంకో ఇల్లు కొంటాం, ఇల్లు. మీరు అసలు ఆ కోరికలకు అసలు అంతులేదన్నమాట, ఎందుకంటే మీరు తీరుస్తున్నారు కాబట్టి అవి జనిస్తున్నాయి. కోరికలు తీరుస్తుంటే జనిస్తూ ఉంటాయి. ఇది ఆధ్యాత్మికంగా ఇదివరకు మనకి భారతీయ ఆధ్యాత్మిక పరిజ్ఞానంలో ఎంత బాగానో చెప్పారు, నాన్న కోరికలు అనేటటువంటివి చాలా ప్రమాదకరమైనటువంటివి, ఈ కోరికలను నువ్వు తీర్చుకుంటూ పోతే ఇంకా తీర్చు ఇంకా తీర్చు ఇంకా తీర్చు అని నీ మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాయి. అది కోరికల యొక్క ప్రభావం, అది స్వభావం, వాటికి ఉన్నటువంటి నైజం అటువంటిది. అది కోరికలు అంత ప్రమాదకరమైనవి. అవి కోరికలు లేని మానవుడు ఉంటాడు, అదొక పెద్ద ప్రమాదకరమైన విషయం. కోరికలు ఉండి తీరుతాయి, వాటిని మనం తీరుస్తూ కనుక పెడితే మన మీద ఒత్తిడిని తీసుకొస్తూనే ఉంటాయి. ఇంకోటి తీర్చు ఇంకా తీర్చు ఇంకా తీర్చు ఇంకా తీర్చు అంటూ ఉంటాయి. అది ఎప్పటికీ కూడా మనం వాటి మీద జయాన్ని సాధించలేం మనం. అందుకని స్వామి ఏమన్నారు, నాయనా నువ్వు కోరికలు విడిచిపెట్టేయని చెప్పను, అలాగని అన్ని కోరికలు నువ్వు తీర్చుకోమని నేను చెప్పను. నేనేం చెబుతున్నానంటే సీలింగ్ అండ్ డిజైర్స్ అన్నారు. చాలా సింపుల్. ఏవి అయితే ప్రధానమైనటువంటివి ఉండాలి, ముఖ్యంగా కంఫర్టబుల్ జీవితం గడపటానికి నార్మల్ మినిమం ఏవైతే ఉండాలో వాటితో నువ్వు సంతృప్తిని పొందావు అనుకో, వెంటనే నీ ఒత్తిడి తగ్గిపోయిందంటే నువ్వు సంతృప్తి పొందావు. నువ్వు సంతృప్తిని పొందని క్షణంలో నీ మీద ఒత్తిడి వచ్చేసింది. ఇప్పుడు ఒక బెలూన్లో గాలిని కొట్టాం, అది బాగా ఉబ్బింది, గాలి తీసేశాం, నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. ఈ ఒత్తిడి అనేటటువంటిది మన మనస్సులో ప్రవేశించి ఒక పెద్ద బెలూన్లో తయారవుతుందన్నమాట. అది తయారై ఏం చేస్తుందంటే మన బ్లోట్ చేస్తుంది, బ్లోట్ చేసి ఇంకా ఇంకా ఇంకా ఇంకా పెద్ద చేస్తూ ఉంటుంది. ఆ గాలి తీసేసామనుకోండి మనం, అసలు మనం పెంచలేదు అనుకోండి కోరికలని, ఇంత ఉంది చాలు, అక్కడ ఆగిపోతాం. ఆగిపోతే ఏమవుతుందంటే ఆ ఒత్తిడిని జయించిన వారు అయి శాంతమైనటువంటి స్వభావంలో మీరు ప్రవేశిస్తారు. ఇంకా అక్కడి నుంచి మీకు ఆ కోరికలు మిమ్మల్ని బాధించడం మానేస్తాయి. అందుకని చెప్పి స్వామి ఎప్పుడూ ఒకటి చెబుతూ వచ్చారు, యూ హ్యావ్ టు పుట్ ఎన్ ఎండ్ టు అన్నెసెసరీ డిజైర్స్, అన్నెసెసరీ వాంట్స్. వీటన్నిటి కోరికలు అన్నారు, వాంట్స్ ఉండకూడదు, నీడ్స్ ఉండాలి. అంటే మనలో కోరిక పుట్టగానే మనం వేయాల్సిన ప్రశ్న ఏంటంటే ఇది నీడా ఇది వాంటా, అది మనమే ప్రశ్నించుకోవాలి. ఇఫ్ ఇట్ ఇస్ ఎ నీడ్ ఫుల్ఫిల్ ఇట్ డెఫినెట్లీ, యు ఆర్ నాట్ యాక్చువల్లీ క్వశ్చన్డ్ అబౌట్ ఇట్. మన ఎవరు ఏం ప్రశ్నించరు, ఇది నీడ్ అన్నప్పుడు కావాలి కొన్నాం, మనకి అది అవసరం. ఓ పెన్ను ఉందండి, రాయడం మానేసిందండి, మళ్ళీ రాసుకోవాలి మనం, ఓ పెన్ను కొనుక్కోవాలి, ఇది నీడ్ ఇది అంటే మనం ఆ పెన్ను కొనుక్కోవాలి తప్పనిసరి, దిస్ ఎ నీడ్ ఇది. ఒక వాంట్ ఏంటంటే నా దగ్గర వ్రాస్తున్నటువంటి పెన్ను ఉంది, ఇంకో పెన్ను చూశాను అట్రాక్ట్ అయిన అది కూడా కావాలనుకున్నాను, అది ఎందుకు ఉందిగా చేతిలో, దీంతో నువ్వు సంతృప్తి పొందొచ్చు కదా. ఇదే విషయాన్ని స్వామివారు చెప్తూను, అంటే ఎట్ ఎ లార్జర్ స్కేల్, ఎట్ ఎ హయ్యర్ స్కేల్లో స్వామి చెప్తూ అన్నారు, భగవాన్ బుద్ధుడు, బుద్ధులు వారు ఆయన జ్ఞానోదయమైనటువంటి సందర్భంలో ప్రపంచానికి ఒక మెసేజ్ని ఇచ్చారన్నారు స్వామి. ఆ మెసేజ్ బుద్ధులు వారు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, భగవాన్ బుద్ధాస్ మెసేజ్ టు ద వరల్డ్ ఈజ్, నాయన అసలు నీ జీవితంలో నిన్ను పాడు చేసేది, నిన్ను బాధించేది, నిన్ను విపరీతమైనటువంటి ఉద్వేగాలన్నింటికీ లోను చేసేటటువంటిది ఒకే ఒక్కటి ఉంది నీలో అన్నారు, అది నీలోనే ఉంది, అది కోరిక అన్నారు. అంతే, ఆలోచించండి కూర్చుని ఒకసారి, మీకే అర్థమైపోతుంది. ఇది మన్ని పాడు చేస్తున్నది ఏంటంటే మన కోరికే, మన కోరికలు మన్ని ఎంత పాడు చేసేస్తున్నాయంటే ఓ పెద్ద సునామీలో పడ్డట్టుగా అయిపోతుందన్నాడు మన పరిస్థితి. మన అసలు రెస్ట్లో ఉండనివ్వటలేదు. మన మనస్సు మానసికమైనటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉండాలో, మనకు ఉండవలసినటువంటి మానక స్వాంతన ఏదైతే ఉండాలో ఆ స్వాంతన ఉండటం లేదు. ఎందుచేత అంటే కోరికలు, వాటన్నింటికీ కారణం ఒకటే. అన్నమాచార్యులు వారు కానీ, త్యాగరాజస్వామి వారు కానీ, అందరూ మహాపురుషులు, మహానుభావులు, అవతారాలు, అందరూ మనకి చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి లెసన్, పాఠం ఏమిటి అంటే, మనకిచ్చిన మెసేజ్ ఏంటంటే, నాన్న ఈ కోరికలని అదుపులో పెట్టుకోవో, నువ్వు పెద్ద బ్యాటిల్ ఫీల్డ్లో ఎంటర్ అయినట్టే, యుద్ధరంగంలో ప్రవేశించినట్టే, నీ మనస్సు నిన్ను శాంతితో ఉండనివ్వదు అన్నారు. వీటికి తోడు ఎలాగూ మనకు ఉన్నాయి, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలనేటువంటి భయానకమైనటువంటి శత్రువులందరూ మన శరీరంలోనే ఉన్నారు. ఇంకొక రహస్యం ఏమిటంటే, అసలు జరుగుతున్నదంతా మన శరీరంలోనే జరుగుతోంది, ఇది బయట నుంచి ఏం రావట్లేదు. స్వామి మాకు అస్తమాను చెప్తూ ఉండేవారు, ఏది వచ్చినప్పటికీ కూడా నీ శరీరంలోంచే వస్తుంది, బయట నుంచి రాదు, అది లోపలే ఉంది, అది నీలోనే ఉంది. నీలో ఉన్నటువంటి దాని మీద నువ్వు నియంత్రణ చేసుకోలేకపోతున్నావు కాబట్టి నీ మీదే అది ఒక విప్లవాన్ని ప్రకటిస్తోందన్నమాట, నీలోంచి వచ్చి నిన్ను బాధిస్తోంది అది. ఇప్పుడు కోపం ఉందండి, మీ కోపం వచ్చిందండి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడో పట్టుకొచ్చి మీలో కోపం పెట్టలేదు, మీలోంచి వచ్చింది అది. మీకు సడన్ గా ఎవడి మీదో విపరీతమైన ఆగ్రహం వచ్చేసింది, వచ్చేసి మీరు అరవడం మొదలుపెట్టారు, ఎక్కడి నుంచి వచ్చింది, మీలోంచి వచ్చింది ఆ టెన్షన్, ఏదో చూసి భయపడిపోయారు, అది ఎక్కడ, మీలోంచి వచ్చింది, ఆనందం వచ్చింది మీలోంచి వచ్చింది, సంతోషం వచ్చింది మీలోంచి, ఉత్సాహం మీలోంచి వచ్చింది, అన్నీ మీలోనే ఉన్నాయి. స్వామి చెప్పిన ఎంత చక్కటి రహస్యం చూడండి. మీరు ఆలోచించుకోండి, కూర్చుని ఒకసారి, అన్ని మీలోంచి వస్తున్నాయి. ఎవడో ఏదో అన్నాడు, వెంటనే మీరు రియాక్ట్ అయిపోయారు. వెంటనే అది ఏమైంది, మీలోంచి వచ్చింది అది. అదే కనుక మీరు ఒకసారి ఉండు, రాకు, ప్రకటన మావాకు, నువ్వు ప్రకటించబడవద్దు. మీరే చదువుతారు, నేనే చదువుతాను. నాకు లోపల నుంచి ఏదో గబుక్కునే కామక్రోధ లోభ మహమోద మాత్సర్యాలు, ఈ శత్రువులు ఎవరైనా గబుక్కుని టక్కుమని బయట ప్రకటించబడబోయాడు అనుకోండి, వాడికి ఒకసారి ఓ ముట్టిగా ముట్టి లోపల కూర్చో, సైలెంట్ గా కాసేపు కూర్చో చెప్తాను అని మనమే కూర్చోబెట్టాలి వాడిని. వాడికి జోలపాట పాడాలి, కూర్చోబెడితే వాడు కూర్చుంటాడు, మాట్లాడు. మనమే వాడిని నియంత్రించాలి, లేకపోతే వాడు మనని నియంత్రిస్తాడు. ఎంత చూడండి, ఎంత సింపుల్ ట్రిక్ అది. వాడు మనం నియంత్రించాడు అనుకోండి, మనం వాడికి స్లేవ్ అయిపోతాం, మన మీద ఒత్తిడి టక్కుమని వచ్చేస్తుంది వెంటనే. స్వామి అనేవారు, మీకు కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, 6 నెలలుగా మీరు భోజనం చేస్తే మీకు వచ్చినటువంటి శక్తి అంతా కూడా బర్న్ అయిపోతుంది అనేవారు. 6 నెలలు మనం భోజనం చేసి కూడబెట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి అంతా కూడా మండి మసి అయిపోతుంది అనేవారు స్వామి. ఒక్కసారి కోపం వస్తే అందుకని స్వామి ఏమన్నారంటే, నీ కోపం వస్తున్నట్టుగా అనిపించినప్పుడు, ఒక స్థానంలో ఉండగా నీ కోపం వస్తోంది అనిపిస్తోంది, ఆ స్థానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవన్నారు అక్కడి నుంచి. వెంటనే ఇంట్లో ఉన్నావనుకో, నీకు నీ భార్యకి ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చిందనుకో, నీకు నీ కొడుక్కి ఆర్గ్యుమెంట్ వచ్చిందనుకో, నీకు నీ కూతురికి, నీకు నీ చెల్లెలకి, నీకు నీ బ్రదర్కి ఆర్గ్యుమెంట్ వచ్చిందనుకో, స్వామి అన్నారు ఆర్గ్యుమెంట్ వస్తోందని తెలుస్తోంది కదా, వెంటనే అక్కడి నుంచి బయలుదేరి కిచెన్లోకి వెళ్ళిపో, ఓ చెంబుడు మంచినీళ్ళు తాగు, కళ్ళు మూసుకో, అక్కడ కాసేపు కూర్చో 5 నిమిషాలు, తర్వాత బయటికి రా. ఇప్పుడు చెప్పు బాబు, ఏమిటి విషయం అను. శాంతత అదే ఏర్పడుతుంది. లేకపోతే అన్నారు, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి ఓ ఫర్లాంగ నడవమన్నారు రోడ్డు మీద. ఓ ఫర్లాంగ అలా వెళ్లి హాయిగా ఆ ఉద్యానవనాలు, ఆ చెట్లు, ఆ పక్షులు అవన్నీ చూసి స్వాంతనం చెక్కగానే ఇంటికి రా. నువ్వు ఇలా చేయగా చేయగా చేయగా ఏమవుతుందంటే, అసలు నీ మైండ్ రియాక్ట్ అవ్వడం బానే వస్తుంది, ఉద్వేగానికి లోనవడమే మానేస్తుంది, అది శాంతం వచ్చేస్తుంది. శాంతము లేక, యాగరాజస్వామి వారి కీర్తన ఉంది కదండి, శాంతము లేక సౌఖ్యము లేదు. చాలా సింపుల్. ఏమంటే ఈ రకాలైనటువంటి సంగీత వాగ్గేయకారులందరూ కూడా మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఎంత అపారమైన జ్ఞానం. మనం వినం, మనం వింటూ ఉంటే వారి కీర్తనల ద్వారా, అన్నమాచార్యుల వారి కీర్తన ద్వారా, రామదాసులు వారి కీర్తనల ద్వారా, ఎన్నెన్ని కీర్తనలో, ఎంతమంది వాగ్గేయకారులు, ఎన్ని భాషలో, ఎన్ని భాషల్లో ఎంత జ్ఞానమో. మరి మనం మన మైండ్ని దీనికంతకీ ఓపెన్ చేయకపోతే దాని మూలాన్ని నష్టపోయేది మనమే. మన మీద ఒత్తిడులు విపరీతంగా పెరిగే కాలం వచ్చేసింది ఇప్పుడు. ఈ కాలంలో అవసరాలు పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిపోతున్నటువంటి అవసరాలలో ఏది చాలా అవసరమైనటువంటిది, ఏది అంత అవసరం కానటువంటిది అనే డిస్టింక్షన్ని, విచక్షణ జ్ఞానము మనం పోగొట్టుకోకూడదు. ఎప్పుడైతే మనం ఆ విచక్షణ జ్ఞానాన్ని మనం జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేస్తామో, అప్పుడు ఏమవుతుందంటే, ఏది చాలా అవసరమైనటువంటిది, నేను దేన్ని పొందాలి, దేన్ని పొందకూడదు, దేని గురించి వెంపర్లాడచ్చు, దేని గురించి వెంపర్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇవన్నీ జరిగినవే, ఇవన్నీ మనకి రామాయణ భారత భగవతాల ద్వారా తెలుస్తాయి. ఇప్పుడు మనకి స్వామివారు చాలాసార్లు మాకు ముఖ్యమైన విషయం చెప్పారు. అది ఏమన్నారంటే, రావణాసురుడి దగ్గర లేనటువంటిది అంటూ ఏమో ఉంది అసలు అన్నారు. రావణాసురుడి దగ్గర లేనిదే ఉందండి, ఆయనకున్నటువంటి జ్ఞానం కానీ, ఆయనకున్న శక్తి కానీ, ఆయనకున్నటువంటి సౌందర్యం కానీ, ఆయనకున్నటువంటి ప్రజ్ఞా పాటవములు కానీ, ఆయనకున్న దాంట్లో చతుషష్ఠి కళలలో మహాపండితుడైనటువంటి వాడు ఆయన. ఆయన సాధించినటువంటిది ప్రపంచంలో లేదు. మరి ఎందుకు అయిపోయింది ఆయన జీవితం అలాగా? అంటే ఆయన పోగొట్టుకున్నది ఏమిటంటే విచక్షణ జ్ఞానం. ఏది పొందొచ్చు, ఏది పొందకూడదు, దేనికై వెంపర్లాడాలి, దేనికై వెంపర్లాడకూడదో తెలుసుకోలేకపోయాడు అని. అంతే కదా. అలాగే హిరణ్యకశిపులు, హిరణ్యాక్షులు, వాళ్ళందరూ కూడా రాక్షసులందరినీ, దుర్యోధనుడు, మనం ఏం లేదండి, అన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నంత ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు యాక్చువల్గాను. మరి ఎందుకు అలా అయిపోయారు వాళ్ళు? ఎందుకయిపోయారంటే, వాళ్ళు ఏది మనం పొందొచ్చు, ఏది మనం పొందకూడదు, దేని గురించి మనం వెంపర్లాడచ్చు, దేని గురించి వెంపర్లాడకూడదు అనే విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. అన్నీ ఉండి నశించిపోయారు. అలాగే స్వామి మాకు ఎగ్జాంపుల్ చెప్పేవారు, చక్కటి ఎగ్జాంపుల్స్. ధృతరాష్ట్రుల గురించి మాట్లాడుతూ స్వామి ఒకే సెంటెన్స్ చెప్పారండి, చాలా చక్కటి సెంటెన్స్. ధృతరాష్ట్రుడు బంగారు, మీకు చెప్తున్నాను వినండి, వాడు శారీరకంగానే గుడ్డివాడు కాదు, వాడు మానసికంగా కూడా గుడ్డివాడు అన్నారు. ఎంత సింపుల్ లెసన్ చెప్పండి అది అని మనం కూడా మానసికంగా గుడ్డివాళ్ళం అయిపోతాం మనకి విచక్షణ జ్ఞానం లేకపోతే అన్నారు. ఇప్పుడు మన మనమే ఆలోచించుకోవాలేమో, మనం గుడ్డివాళ్ళమా నిజంగా మనం కళ్ళు ఉన్నవాళ్ళమా అని, మనకి కళ్ళు ఉండి గుడ్డివాళ్ళమా అని. ఎందుచేతంటే మన విచక్షణ జ్ఞానాన్ని మనం పోగొట్టుకుంటే మనం అన్ని రకాల ఒత్తిడులకి కూడా లోనైపోతాం వెంటనే. మన ఒత్తిడులు మనలోంచి వస్తున్నాయి, మన ఒత్తిడిని మనమే సృష్టించుకుంటున్నాం. ఈ ఒత్తిడిని నేను ఎందుకు సృష్టించుకుంటున్నాను, దీనివల్ల నాకు కలుగుతున్నటువంటి లాభం ఏమిటి, నష్టం ఏమిటి, బేరీజు వేసుకుంటూ ఉండాలి ప్రతిసారి కూడా. నీ మనస్సులోంచి ఒక ఆలోచన రాగానే దాన్ని నియంత్రించేటటువంటి శక్తిని నువ్వు పెంచుకోవాలి. అందుకు మాకు స్వామివారు నేర్పినటువంటిది ఏంటి అంటే, నేను 79లో వచ్చాననుకోండి, అంతకు ముందు నుంచి వారు ఈ క్రియని, ఈ నేర్పడం అనేటటువంటి క్రియని వారు అవతార ప్రకటన చేసినప్పటి నుంచి కూడా వారు అమలులో పెట్టారు దాన్ని. మేము వచ్చిన తర్వాత నేను ప్రత్యక్షంగా చూసిన 79 నుంచి ఆశ్రమంలో దర్శనానికి స్వామివారు వచ్చే ముందు కూర్చోండి అంటారు, అందరు కూర్చుంటారు, కూర్చుంటారు అంతే, కూర్చోండి అలాగే మాట్లాడకండి ఏమీ, మా ఊరికి సైలెంట్ గా కూర్చోవడం నేర్చుకోండి అనేవారు స్వామి. మనం సైలెంట్ గా ఎక్కడ కూర్చుంటున్నామండి, అసలు ఒక్క నిమిషం కూడా సైలెంట్ గా మనం కూర్చోవట్లేదు. 24 గంటల్లో మనం కదులుతూనే ఉన్నాం, 24 గంటలు ఎక్కడ కదులుతున్నాం వదిలి, ఎందుకు కదులుతున్నాం వదిలి, నడుస్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం, ఎందుకు తిరుగుతున్నాం అలా ఊరికే, ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి అలా తిరిగి అలా తిరుగుతూనే ఉన్నావు నువ్వు, ఎందుకు నువ్వు సైలెంట్ గా కూర్చోలేకపోతున్నావు అసలు అంటే, సైలెంట్ గా కూర్చోవటం వల్ల నీకు కలిగేటటువంటి లాభాన్ని, కూర్చోకపోవడం వల్ల ఉండేటువంటి నష్టాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోలేదన్నమాట. మరి అలా అర్థం చేసుకోనప్పుడు జీవితం వ్యర్థమైపోయిందిగా ఇంకెక్కడికి, అప్పుడు ఒత్తిడిని ఎలా జయిస్తారు మీరు, జయించే మార్గం లేదు మీకు, మీరు ఒత్తిడిలోంచి వెళ్లాల్సిందే. అందుకు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, సైలెంట్ గా కూర్చోవటం నేర్చుకోవాలి. అది నేర్చుకోగా నేర్చుకోగా ఏమవుతుంది తెలుసా అండి, అవసరమైనప్పుడు కూడా ఒకవేళ మాట్లాడాల్సి వస్తే 10 మాటలు మాట్లాడాల్సిన చోట ఒక్క మాటతో సరిపెట్టేటటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది. ఎంత తగ్గిపోతుందో ఒత్తిడి. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కొన్ని కుటుంబాలకి, వాళ్ళ ఇళ్లకు వెళ్ళినప్పుడు చూస్తే చాలా మంది వాళ్ళ ఇళ్లలో మాట్లాడరు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారో లేదో వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు మాట కూడా వినిపించదు. అసలు 10 మంది ఉన్నారండి ఇంట్లో, ఒక మాట కూడా బయటకు వినిపించట్లేదు. ఏంటంటే వాళ్ళంత శాంత స్వభావులు అనమాట వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు. ఒకళ్ళ ఇంట్లో గడితే ఇద్దరు ముగ్గురే ఉంటారు, 24 గంటలు పెద్ద పెద్ద కేకలు వినిపిస్తూ ఉంటాయి, అస్తమానం అరిచేసుకుంటూ ఉంటారు, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు ఏదో రకంగా. ఎందుకు ఇదంతాను, దీనివల్ల శారీరకంగానే కాకుండా మానసికమైన ఒత్తిడులన్నీ మీ మీద వచ్చి మీ ఆరోగ్యాన్ని పాడు చేయడం ఖాయం, దానిలో అనుమానమే లేదు. అందుకని స్వామి మనకిచ్చిన మంత్రం ఏంటంటే, సైలెంట్ గా కూర్చో. వారే ఎక్కువ మాట్లాడేవారు కాదు అసలు, స్వామివారు మౌనంగా ఉండేవారు ఎప్పుడు కూడా. మనకి ఎంతో మంది మౌనాన్ని పాటించమన్నారు. రమణ మహర్షిని మౌన ఋషి అనేవారు, వారు చాలా తక్కువ మాట్లాడేవారు, అసలు ఎక్కువ మాట్లాడేవారు కాదు. గాంధీజీ వారి జీవితంలోనూ వారంలో ఒకరోజు అసలు మౌనాన్ని పాటించడం అనేటటువంటి దాన్ని ఆయన ప్రాక్టీస్ చేశారు, దాన్ని చాలా మందికి చెప్పారు. ఆయన్ని అనుకరించి ఎంతో లక్షలాది మంది ప్రజలు ప్రపంచంలో వారి మార్గంలో ప్రవేశించి ఒకరోజు సైలెంట్ గా ఉండేవారండి. ఈ రోజున కూడా ఉంటారండి చాలా మంది, మనకి తెలియకపోవచ్చు కానీ చాలా మంది వారానికి ఒకరోజు మాట్లాడకూడదని మౌన వ్రతాన్ని స్వీకరించినటువంటి వారు చాలా మంది ఉన్నారు, వారు మాట్లాడరు. మనం కూడా మాట్లాడడం మానేసాం అనుకోండి, ప్రయత్నం చేయండి, అట్లీస్ట్ 1 గంట సేపు 2 గంటల సేపు రోజుకి మొదలు పెట్టండి సరదాగాను. ఒకరోజు 1 గంట సేపు 2 గంటలు మాట్లాడకుండా సైలెంట్ గా, అంటే నేను చెప్పడం మాట్లాడకుండా ఉంటే ఊరికే టైటిల్ ఇప్పుడుగా ఉండడం కాదు, మానసికమైనటువంటి శాంతిని కూడా లోపల కూడా కొంచెం మన మీద మనం ఆలోచనలు కూడా స్లోగా అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసాం అనుకోండి, 1 గంట 2 గంటలు 3 గంటలు ఇలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చామనుకోండి, దానివల్ల వచ్చేటటువంటి లాభం ఎంతగా ఉంటుందో మనకి అనుభవ యోగ్యం అవుతుంది. అది మనకి అనుభవైక యోగ్యమైన తరువాత మనకి ఇంకా ఆలోచించవలసిన విషయం ఉండదు దాని గురించి. మన ఒత్తిడిలన్నీ, ఏ ఒత్తిడి కూడా మనని బాధించదు. ఎంత ఒత్తిడి మీద పడ్డప్పటికీ కూడా చలించకుండా అలా ఉండగలిగేటటువంటి శక్తి అది మనకి ప్రసాదిస్తుంది. మోడర్న్ టైమ్స్ లో, ప్రస్తుతం ఈ రోజులలో మానసికమైనటువంటి ఒత్తిడి పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుచేతంటే మానవుల యొక్క అవసరాలు పెరుగుతున్నాయి, దానికి తగ్గట్టుగానే బాధ్యతలు పెరుగుతున్నాయి, దానికి తగ్గట్టుగానే సమాజంలో మన అవసరాలు తీర్చడానికి కావలసినటువంటి వస్తువుల యొక్క లభ్యత కూడా అంత ఎక్కువగా ఉండటం లేదు. దీంతో ఏమవుతుందంటే అవన్నీ అదో రకమైనటువంటి కన్ఫ్యూజన్ కి మన లోన్ చేసి దాని మూలంగా మన మీద డెఫినెట్ గా ఒత్తిడిని తీసుకొస్తుంది. అది ఈ ఒత్తిడిని జయించాలనే ఉద్దేశ్యంతో స్వామివారు మనకి సూత్రాలని ఇచ్చారు. దీన్ని దృష్టిలోనే పెట్టుకున్నారు స్వామి. ఇప్పుడు కాలంలో ఎంత ఒత్తిడి ఉన్నది అన్నటువంటిది మానవుల మీద సంఘంలో అన్న దాన్ని స్వామి దృష్టిలో పెట్టుకుని మనకి అనేక అనేకటువంటి సూత్రాలను ఇచ్చారన్నమాట. దీనిలో ఇంకొక చాలా ముఖ్యమైన సూత్రం ఏమిటంటే ప్రిన్సిపల్స్ గురించి చెప్పేసేవారు స్వామి వీటన్నింటినీ కూడాను. ఈ విద్యావంతులైనటువంటి వారి మీద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటోంది అని చాలా ఎక్కువగా స్వామి మాట్లాడుతూ ఉండేవారు. విద్యావంతుల మూలానే సమస్యలన్నీ కూడా వస్తున్నాయంటూ ఉండేవారు స్వామి. అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కి కారణం విద్యావంతులే అంటూ ఉండేవారు. కానీ స్వామి ఈ విద్యావంతులు అందరూ కూడా ఈ సమస్యలను సృష్టించకుండా, ఇటువంటి సమస్యలు ఇతరులకు ఇవ్వకుండా, వాళ్ళకి ఆ సమస్యలు రాకుండా ఉండటం కోసం ఒక సూత్రాన్ని ఇచ్చి సూత్రీకరించారు దాన్ని. ఒక ప్రిన్సిపల్, సింపుల్ ప్రిన్సిపల్. దాని వారు ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్ అన్నారు. ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా, ఎంత చక్కటి సూత్రం అది. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్. అంటే ఏంటంటే అండి, విద్య అనేటటువంటిది సుఖవంతమైనటువంటి, ఆధ్యాత్మిక పరమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి జీవితము కొరకు ఇవ్వబడినది. అంతేకాని విలాసవంతమైనటువంటి జీవితం కోసం, భోగోపకరణములన్నింటినీ కూడా పెంపొందించుకునడం కోసం, మన మెటీరియలిస్టిక్ కోరికలన్నింటినీ కూడా పెంపొందించుకుని స్వీకరించడం కోసం, వాటన్నింటినీ కూడా సాటిస్ఫై చేసుకోవడం కోసం కూడా కాదు. అసలు విద్య యొక్క పర్పస్ ఏమిటి అని చెప్పేశారు స్వామి. విద్య అనేటువంటి ఇట్ ఈజ్ ఫర్ లైఫ్ అన్నారు. లైఫ్ అంటే మొత్తం జీవితం అంతా కూడా, నీ మొత్తం జీవితం అంతా ఎలా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొంతమందిని మనం చూడొచ్చు సంఘంలో, భారతదేశంలో ప్రత్యేకంగా. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీకు చాలా మంది సన్యాసులు కనిపిస్తారు. ఎంతో మంది సన్యాసులు కాషాయ వస్త్రాలు ధరించి ఏదో నేల మీద పడుకుని గోదావరిలోనో గంగలోనో కావేరిలోనో స్నానం చేసి ఆ గట్టు మీద కూర్చుని శుభ్రంగా జపధ్యానాలు చేసుకుంటూ హాయిగా కూర్చుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమిటండి జీవితాన్ని సుఖవంతమైనటువంటి, అసలు ఎందుకు వచ్చింది అన్నటువంటి పర్పస్ ని సాధించటానికి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంకితం చేసేసుకుని దాన్ని గుర్తించగలిగారు. మనం ఇంత విద్య సంపాదించుకుని అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మనం మర్చిపోయాం. మర్చిపోయి ఏది సాధించకూడదో, దేని వెనకాల పరిగెత్తకూడదో, దాని వెనకాల పరిగెడుతున్నాం మనం రోజును. మనం పరిగెడుతూ మన ఒత్తిడిని మనం పెంచుకుంటూ ఒత్తిడిని బాధిస్తోంది అంటున్నాం. అదేంటంటే ఒత్తిడి ఎక్కడి నుంచో రాలేదు, మనమే సృష్టించుకున్నాం దాన్ని. ఇది మనం కల్పించుకుంటున్నటువంటివి ఇవన్నీ కూడాను. అందుచేత ఒత్తిడులు అనేటటువంటివి మనమే కల్పించుకుంటున్నాము. మనం ఎంత విద్యని సంపాదించుకుంటున్నామో అంత హ్యూమిలిటీని, అంత హంబుల్ గా ఉండేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. జీవితం అనేటటువంటిది పరోపకారార్థం ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అవకాశము. ఇది అద్భుతమైన అవకాశం. ఇది మన జీవితం ఎలా శాంక్టిఫై అవుతుంది చెప్పండి. నిజమైన ఆనందం ఎక్కడుందంటే అండి, ఇతరులకి ఆనందాన్ని ఇవ్వడంలో ఉంది. నా ఆనందంలో నేను ఆనందపడాలి అనుకోకూడదు. నేను ఆనందమును అందరికీ పంచేటటువంటి స్థితిలో ఉండాలి 24 గంటలోనూ. దాన్ని యు మేక్ ఇట్ ఎ వే ఆఫ్ లైఫ్. అది మన జీవన ఉద్దేశ్యం అయిపోవాలి. అది మన యొక్క జీవిత విధానం అయిపోవాలి. ఆ జీవిత విధానం ఏమిటంటే, నేను ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ నుంచున్నా, ఎవరి కంపెనీలో ఉన్నా, ఏం చేస్తున్నా, అన్నీ కూడా ఇతరులకి ఆనందం ఇచ్చేటటువంటివిగా ఉంటున్నాయా లేదా, నా మూలాన్ని అందరూ ఆనందపడుతున్నారా లేకపోతే వాళ్ళు దుఃఖిస్తున్నారా, వాళ్ళు బాధపడుతున్నారా. స్వామి జీవితం చెప్పండి. స్వామివారి జీవితం అందరికీ ఆనందం ఇవ్వటమే, అందరికీ ఆనందం ఇవ్వటమే. స్వామి క్లియర్లీ సెడ్ దట్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశము అన్నారు. వారి జీవితం ఏమిటి? టు గివ్ బ్లిస్ టు ఎవ్రీబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్. అండ్ హీ మేడ్ ఎ డిక్లరేషన్ లాంగ్ లాంగ్ లాంగ్ ఎగో, ఆల్ ఆఫ్ యూ కమ్ టు ప్రశాంత నిలయం, ప్రశాంత నిలయానికి రండి, మీ సమస్యలన్నీ నాకు ఇవ్వండి, ఇక్కడి నుంచి ఆనందం తీసుకెళ్ళండి అంటే ఏమిటి దాని అర్థం చెప్పండి? సమస్యలను ఆనందంగా స్వీకరించేటటువంటి శక్తి నాలో ఉంది. సమస్యలకు నేను భయపడను, అవి నా మీద ఒత్తిడి పెంచవు. సమస్యలు ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. దానిని కూడా ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ గా స్వీకరించి దాని గురించి భయాందోళనలు చెందకుండా వాటిని కూడా మనం సాధారణంగా ఫేస్ చేసే సిచ్యువేషన్స్ లాగే ఫేస్ చేస్తూ జీవితాన్ని చక్కగా గడుపుకోవటం అనేటటువంటిదే ఆధ్యాత్మిక సందేశము. మనం దీన్ని అలవాటు చేసుకోవాలి. ఫైనల్ గా ది డెఫినేషన్ ఆఫ్ లైఫ్ యాజ్ గివెన్ బై స్వామి ఈజ్, నాకెంత ఆశ్చర్యం వేసిందో వారి యొక్క ఆ డెఫినేషన్ చూసి. అంటే సాధారణ కాన్వర్సేషన్ లో గబగబా చెప్పేసేవారు ఇవన్నీ, అది పట్టుకునే భాగ్యం మనకు ఉండాలి, అది పట్టుకోగలిగేటువంటి పట్టుకోవాలి అనేటటువంటి బుద్ధిని మనకు వారు అనుగ్రహించాలి. వారు అది పుట్టుకోవాలని అనుగ్రహం ఇవ్వదు, ఆ పాయింట్ మనం మర్చిపోతాం, మిగతా పాయింట్లన్నీ పట్టుకుంటాం. అంటే స్వామి ఆ పాయింట్ క్లియర్ చెప్పారు. అది వారు ఏమన్నారంటే, స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ టు లివ్ కంఫర్టబ్లీ విత్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ అన్నారు. ఆలోచించండి ఒకసారి, టు లివ్ కంఫర్టబ్లీ విత్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ ఈజ్ స్పిరిచువాలిటీ. అంటే ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మలను ఆచరిస్తూ ఉంటాం, ఫలాన్ని కోరం దేనికి కూడాను. ఏది వచ్చినప్పటికీ కూడా స్థిత ప్రజ్ఞత్వంతో స్వీకరించుట. ఒత్తిడి ఎక్కడుందండి? స్థిత ప్రజ్ఞత్వాన్ని సంపాదించుకుంటే. అందుచేత మనకి ఒత్తిడిని జయించటానికి ఒక మార్గమే ఉంది, స్థిత ప్రజ్ఞత్వమును పెంచుకొనుట. పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ కాంకరింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ అని మనం ఆ రకంగా జయించేటటువంటి భాగ్యాన్ని మనకి భగవానుల వారు ప్రసాదించాలి. ఆ జ్ఞానం ద్వారా మనం వాటిని జయించగలిగేటటువంటి శక్తి మనకి వారు అనుగ్రహిస్తారని వారిని మన అందరి తరఫునే ప్రార్థిస్తూ మీకందరికీ సాయిరాం తెలియచేసుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో విరమిస్తున్నాను. జై సాయిరాం.
1: ఇంతవరకు మీరు సాయి ప్రబోధం ప్రగతికి మార్గం స్వామి ప్రబోధాల ఆధారంగా ప్రొఫెసర్ గంగాధర శాస్త్రి గారు అందించిన ప్రసంగాల పరంపరలోని 2వ ప్రసంగాన్ని విన్నారు. వచ్చేవారం మరొక ప్రసంగంతో మళ్లీ కలుసుకుందాం.

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. వాటర్ ఇస్ ద ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ అన్నారు. నాలుగు రోజులు అన్నం తినకపోయినా బ్రతకగలం, కానీ నీరు లేక ఒక్కరోజు కూడా గడవదు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో నీటి కొరత ఎన్నో శతాబ్దాలుగా ఉంది. రాయలసీమ వంటి ప్రాంతాల గురించి ఇక చెప్పనక్కరలేదు. అయితే వింతేమిటంటే, గోదావరి నది పుష్కలంగా ప్రవహిస్తున్నప్పటికీ అక్కడి కొండ ప్రాంతాలలో నివసిస్తున్న వారికి త్రాగునీరు కావాలంటే ఎన్నో మైళ్ల దూరం నడవలసి వచ్చేది. వారి పరిస్థితిని గమనించిన మన దయాసింధువు వారు నోరు తెరిచి అడగకుండానే కొన్ని కోట్ల విలువ చేసే మంచినీటి పథకాన్ని ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రవేశపెట్టి అక్కడి ప్రజల దాహార్తిని తీర్చారు. ఈ సేవాయజ్ఞంలో పాల్గొనే భాగ్యం కలిగినటువంటి వారు ఆ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి అనుభవాలను మీరు ఇప్పుడు వింటారు.

0: నీరే జీవం, జీవమే నీరు. ఈ భూమిపై జీవం ఉందంటే అందుకు ప్రధాన కారణం నీరు. భూమిపై మూడొంతుల నీరు, ఒక వంతు భూభాగం ఉన్నదని మన అందరికీ తెలుసు. జీవనాధారమైన నీరు మానవుని దైనందిన కార్యక్రమాలలో ఒక భాగమైపోయింది. నీరు మానవుని చిన్న చిన్న అవసరాలు తీర్చడం దగ్గర నుంచి కంప్యూటర్ చిప్స్ తయారు చేయడంలోనూ, అత్యాధునిక అణురియాక్టర్ల నిర్మాణం మరియు నిర్వహణ వరకు పరిపరి విధాల ఉపయోగపడుతుంది. ఈ అవసరాలకు ఎంతటి నీరు అందుబాటులో ఉందో తెలుసా? కేవలం 3% నీరు మాత్రమే. అంటే మూడొంతుల నీటిని కలిగియున్న భూమిలో అవసరానికి ఉపయోగపడే మంచి శుభ్రమైన నీరు కేవలం 3% మాత్రమే అన్నమాట. మానవుని ఆరోగ్యకరమైన జీవన యానానికి అత్యంత అవసరమైనది, ముఖ్యమైనది త్రాగటానికి కావలసిన మంచినీరు. అయితే ప్రపంచంలో అత్యాధునిక నగరాల్లో, పట్టణాల్లో నివసిస్తున్న ప్రజల విలాసవంతమైన జీవనానికి కావలసినంత నీరు లభ్యమవుతోంది. అదే సమయంలో సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞాన శాస్త్రం, భౌతికమైన మానవుని జీవనశైలి ఎంతో అభివృద్ది చెందింది అని అనుకుంటున్న ఈ 21వ శతాబ్దంలో దాహం తీర్చుకోవడానికి ఒక్కటంటే ఒక్క గ్లాసుడు శుభ్రమైన నీటిని త్రాగటానికి కూడా నోచుకోని దీన పరిస్థితిలో సుమారు 100 కోట్ల మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారంటే అంతకన్నా అత్యంత విచారకరమైన విషయం ఏమన్నా ఉంటుందా? అంతేకాదు, ఆ దీనజనులకు పారిశుద్ధ్యపు అలవాట్లు అంటే కూడా తెలియవు. వారంతా బీదవారు, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నవారు, వ్యవస్థ విస్మరించినవారు.
1: ఇప్పుడు నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉండేదండి. నీళ్లకు మేము పనిగ్గా వెళ్లి రావాలంటే ఎక్కడో వాకెళ్లి, అప్పట్లో దూడలు తొందరగా మాకు ముందెళ్లి బురదలు గట్టా చేస్తాయండి బాడీ. అప్పుడు అవి తేరి వాళ్ళకి అలా కూర్చోనుండి తీసుకురావడానికి లేట్ అయిపోయేది. అంటే ఇప్పుడు అంత ఇబ్బంది అంటే ఈ కులవ్యవస్థకు చాలా స్వామిగారు ఇచ్చారు కదండి, అలాగే ఇబ్బంది పడి అలాగే వెళ్లి తెచ్చుకుని తాగేవాళ్ళం అండి మంచీలు. అప్పుడు అవి తేరి వాళ్ళకి అలా కూర్చోనుండి తీసుకురావడానికి లేట్ అయిపోయేది.
0: ఇది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని మారుమూల కొండ ప్రాంతంలో నివసిస్తున్న పుష్పలత అనే గ్రామీణ మహిళ రేడియో సాయి బృందంతో పంచుకున్న భావాలు. అలాగే సత్యవతి అనే మరో గ్రామీణ మహిళ తన భావాలను ఇలా తెలుపుతున్నారు.
2: మేము నీళ్ల గురండి సమాన ఇబ్బంది పడేవాళ్ళమండి. ఇప్పుడేమో మాకు మంచిగా నీళ్లు సాయిబాబు ఇచ్చిన ధన సాయం వల్ల మాకు నీళ్ల ప్రాబ్లం ఏమీ లేదండి. మాకు బావులన్నీ ఇనికిపోయి ఉండేయండి, మాకు ఇన్ని పురుగులు పడిపోయి ఉండేయండి. బావిలో ఉన్నగాని ఓడ్చుకొని తాగేవాళ్ళమండి, ఓడబట్టుకున్న నీళ్లు మాకు అవి తాగిన వల్ల మాకు జబ్బులు వచ్చేయండి.
0: తూర్పు గోదావరి జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో త్రాగునీటి సమస్య కొన్ని సంవత్సరాల క్రితం వరకు తీవ్రంగా ఉన్నదన్న విషయం చరిత్ర గుర్తించిన నగ్న సత్యం.
3: వేసవకాలం వస్తే వాటర్ ప్రాబ్లం చాలా ఉంటదండి. అసలు బోర్లు గట్ట ఇంకా వాటర్ రాదండి. ఇంకా ఎర్రగా బురదలు గట్ట వచ్చి తాగడానికి కూడా ఇబ్బందిగా ఉండేదండి. ఇప్పుడు సాయిబాబు వాళ్ళు ట్యాంకు వాటర్ వేయడంతో ఇంకా ఇక్కడే మాకు ఏ ఇబ్బంది లేకుండా వాటర్ కూడా సప్లై అవుతుంది.
0: ఇవి సూర్యకుమారి అనే మరో గ్రామీణ మహిళ మాటలు. అవును, ఈ మారుమూల గిరిజన ప్రాంతంలో శుభ్రమైన తాగునీరు ఒక గగన కుసుమమే, అపురూపమైన అదృష్టమే. విచిత్రమేమంటే ఈ ప్రాంతాలన్నీ కూడా విస్తారంగా, అప్రతిహతంగా ప్రవహించే ప్రముఖ నది అయిన గోదావరికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటివి. గోదావరి నది 1450 కిలోమీటర్ల పొడవును కలిగి పశ్చిమ, తూర్పు, దక్షిణ భారతదేశ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. పురాణాలలో ప్రముఖ స్థానాన్ని కూడా సంపాదించుకుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని పట్టణాల పురోభివృద్దికి ఈ పవిత్ర నదే దోహదపడింది. లక్షలాది మందికి ఈ నదే జీవనాధారమైంది. అదే సమయంలో ఈ నదీ ప్రవాహానికి 10 కిలోమీటర్ల దూరంలోనే నివసిస్తున్నప్పటికీ ఆ ప్రవాహపు నీటిని ఉపయోగించుకోలేక అనేక మంది నిస్సారంగా జీవనం సాగిస్తున్నారు. దీనికి కారణాలు వారంతా బీదరికంలో మగ్గిపోతుండటం, చదువుకునే అవకాశం, సరైన మౌలిక సదుపాయాలేవీ వారికి లేకపోవడం. అత్యాధునిక పరిజ్ఞానం, సూపర్ కంప్యూటర్స్, శాటిలైట్స్ యుగంలో కూడా తూర్పుగోదావరి జిల్లాలో గిరిజన ప్రాంతాల్లోని అడవుల్లో విల్లు బాణాలను ధరించి జంతువులను వేటాడి ఆ వేటే జీవనాధారంగా జీవనం సాగిస్తున్నారంటే మీకు నమ్మశక్యంగా ఉందా?
4: ఈ మధ్యకాలంలో మీరు ఏమన్నా వేటాడారా?
5: ఆడుతున్నామండి. అలాగే
4: అడవి పందులు ఉంటాయా?
5: అడవి పందులు అండి, గొర్రెలతో అంట.
6: రెండు
4: గొర్రెలు
6: పుట్టిన మాకు ఇదే ఉంటుంది అండి.
5: నెల ముందు అయితే కొట్టాను సార్. పందుకి
4: పందులు కొట్టారా?
6: పుల్లిని కొట్టలేము. బాణంతో కొట్టామనుకోండి పుల్లిని, మనకి తిరగబడి మన ప్రాణాలు తీస్తాయి.
4: పందులు ఏం చేస్తారు?
6: ఎందరో తెలియరు శికారి, వాళ్ళందరూ వాటలు వేసుకుని తింటారు.
0: ఇది చిరంజీవి అనే యువ వేటగాడు మరియు అతని స్నేహితులు రేడియో సాయి బృందంతో పంచుకున్న విషయాలు. అడవిలో దొరికే వెదురు మొదలగు వాటితో వారంతట వారే విల్లును బాణాలను తయారు చేసుకుని వాడుకుంటారు. ఆ ఆయుధాల పటుత్వం, దృఢత్వం ఆధునిక ఇంజనీర్లకు కూడా విస్మయం కలగచేస్తుంది. మాట్లాడుతున్నప్పుడు వారు చిరునవ్వులు చిందిస్తున్న ఆ చిరునవ్వుల వెనక దీనగాథలు ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి.
4: చాలా
5: ఉంటుంది చాలా ఉంటే ఒకటే దొరుకుతుందండి. ఎన్నిటి కొడితే అన్నీ దొరుకుతాయండి.
4: ఇప్పుడు నలుగురు వెళ్ళారు, ఒక పంది దొరికింది నాకు.
6: నలుగురు నాలుగింతలు
4: పంచుకుంటారు.
0: సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వారు అడవిలో వేట కోసం కాలినడకన తిరగాల్సి వస్తుంది. కొన్ని వారాల పాటు వారికి కనీస వేట కూడా దొరకకపోవచ్చు. రిక్త హస్తాలతో ఇంటికి నిరాశగా తిరిగి వెళ్తారు కూడా. సంవత్సరంలో అనుకూలమైన సమయంలో తూర్పుగోదావరి జిల్లాల్లోని మిగతా వారిలానే వారు కూడా వ్యవసాయాన్ని చేస్తారు. వారు చేసే వ్యవసాయాన్ని పోడు వ్యవసాయంగా పిలుస్తారు. అక్కడి గిరిజనులు కొండ ప్రాంతాలలో ఒక భాగాన్ని ఎంచుకుని అక్కడ చెట్లను నరికి ఆ భాగాన్ని చతురస్రాకారంగా కాని దీర్ఘచతురస్రాకారంగా గాని చేసి అక్కడ వ్యవసాయం చేస్తారు. రెండు మూడు పంటల తరువాత అక్కడ నేలలోని సారం అయిపోయిందని అనిపిస్తే మరొక ప్రదేశానికి వెళ్లి అక్కడ కూడా ఈమాదిరిగానే చెట్లను నరికి వ్యవసాయం చేస్తారు. ఆ విధంగా వ్యవసాయంలో వచ్చిన పంట సంవత్సరంలో కొద్ది నెలలకు మాత్రమే సరిపోతుంది.
6: ఏదో ఒక ఇంటికి పని చేసుకుంటాను. ఇంకా మగోడు నాగాలు కట్టాలండి. మగోళ్ళు ఆడవాళ్ళు సమానం కష్టపడాలండి. మేము మగోడు ఇంకా మేము చెయ్యాలండి. ఇంకా అదే మాకు పొద్దున మనం ఇంకా ఏకంగా పని అండి. మాకు అద్దెలో పలుకాయం వస్తేనే మాకు తింటాది. మా ఇంట్లో ఏముంటదండి, ఇంకున్నవరం భార్య భర్తలం ఇద్దరనే ఓపీ లేదు. ఏడాకేడా మాకు కూడా మగోడు ఇంకా మేము చెయ్యాలండి. ఇంకా అదే మాకు పొద్దున మనం ఇంకా ఏకంగా పనండి మాకు.
0: ఇది తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన తీరగట్టురాలు అనే గూడెంలో నివసించే సీతమ్మ అనే గిరిజన స్త్రీ దీనగాథ. మనం మరింత మారుమూల ప్రాంతాలకు వెళ్లినట్లయితే ఇలాంటి ఇంతకంటే దీనాతి దీనగాథలు మనకు కానవస్తాయి. మారుమూల గూడెంలోని ఒక గిరిజన స్త్రీ ఆమె పొరుగింటి ఇల్లాలు గురించి ఇలా తెలియజేసింది.
7: చిన్నపిల్ల నుంచి ఎంత కష్టపడ్డదో పాప, పెట్టుపాలు లేకుండా ఇంకా సనుబాలతోనే పోసుకుంది. ఇంకా డబ్బు పాలు ఏమి లేదు, అలా పోసుకుందంటే ఎలా పెంచుదో పాప.
8: కావరీలు వచ్చి చచ్చిపోయాడు జనవరి.
4: వయసు ఎంత? ఎంత అబ్బాయా? కావరీలో
8: చనిపోయాడా?
4: మరి మందులు వేయలేదా?
8: వేయలేదండి.
4: తెలియలేదు మీకు రోగం వచ్చిందని?
8: వారికి తెలియలేదండి. జనశైలి పండి అండి. జనశైలి కోతకి వెళ్ళిపోయాం.
0: ఈ గిరిజన ప్రాంతాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం అసలే లేదు. ఏదైనా జబ్బు చేస్తే ఎక్కడికి వెళ్లి చూపించుకోవాలో కూడా తెలియని పరిస్థితి. అన్నిటికీ మించి శుభ్రమైన త్రాగునీరు ఎలా ఉంటుందో కూడా వీరికి తెలియదు. మంచినీటి సౌకర్యం లేకపోవడం వల్లనే అక్కడ దొరికే అపరిశుభ్ర కలుషిత నీరు త్రాగి అక్కడి వారు రోగగ్రస్తులై అలమటిస్తూ కొన్ని సందర్భాలలో మృత్యువాత కూడా పడుతున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు దాటినప్పటికీ ఇక్కడి గిరిజనుల పరిస్థితి 19వ శతాబ్దంలో జీవిస్తున్నట్టుగా ఉంటుంది. అడవిలో వేటాడుతారు, వ్యవసాయంలో ఎంతో కొంత పండిస్తారు. కట్టెలను కొట్టుకుని అడవిలో దొరికే మూలికలను పళ్లను అమ్ముకుని అతి సామాన్యంగా జీవనం సాగిస్తున్నారు. స్కూల్స్ హాస్పిటల్స్ అంటే ఏమిటో కూడా సరిగ్గా తెలియదు. తరతరాలుగా ఇలాగే బ్రతుకును వెళ్లదీస్తున్నారు. వారి గురించి ఎవ్వరికీ తెలియదు, వారిని ఎవ్వరూ పట్టించుకోరు. ప్రభుత్వం ఏవో కొన్ని పథకాలను వీరి కోసం అమలు చేసినా అది వారి జీవన శైలిని, దయనీయ పరిస్థితిని ఏమాత్రం ఉద్ధరించలేదు. అసలు సమాజానికి అటువంటి గిరిజనులు ఉన్నట్టు కూడా తెలియదేమో, అందరూ వారిని విస్మరించారు. ఒక్కరు మాత్రం ఆ అమాయకపు గిరిజనుల జీవితాలను ఉద్ధరించ సంకల్పించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తూర్పుగోదావరి జిల్లా గిరిజన ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చి తద్వారా వారి జీవన స్థితిగతులను మెరుగుపరచాలని సంకల్పించి వారి దివ్యానుగ్రహపు వర్షపు జల్లులను వారిపై కురిపించదలిచారు. డిసెంబర్ 26, 2004 సంవత్సరంలో పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టాఫ్ తో మాట్లాడుతూ భగవాన్ బాబా ఒక్కసారిగా తనదైన శైలిలో ఎంతో ప్రేమతో ఇలా అన్నారు.
9: ఇప్పుడు మీ పశ్చిమ గోదావరికి, ఈస్ట్ గోదావరికి మేము 60 కోట్లు పెట్టి నీరిస్తున్నాము. నాకెందుకంటే అన్నం లేకపోయినా కానీ ఉండొచ్చు, కానీ నీరు లేకపోతే ఉండాలి కాబట్టి నీరు చాలా అవసరం. ఇంత గోదావరికి ప్రక్కనే ఉంటున్నారు, తాగడానికి నీరు లేదు. ఇట్లా ఉంటుండాలి, అన్ని దగ్గర ఉండి కూడా అనుభవించుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుండాలి. మనిషి ప్రయత్నం కూడా చాలా అవసరం.
0: తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మారుమూల గిరిజన ప్రాంత ప్రజల మంచినీటి కష్టాల గురించి భగవాన్ బాబాకు ఎవ్వరూ వివరించనప్పటికీ ఆ గిరిజనుల కష్టాలు, వారి దీనగాథలు స్వామికి తెలుసు. అక్కడి ప్రజలు ఏ విధంగా కలుషిత నీటిని సేవించి అనారోగ్యానికి గురి అవుతున్నారో, ఎండిపోయిన బోరుబావుల వైపు దీనంగా చూస్తున్నారో, అపరిశుభ్ర నీటితోనే వారి అవసరాలను తీర్చుకుంటున్నారో సర్వమూ భగవాన్ బాబాకు తెలుసు. వెంటనే బాబావారి ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ రంగంలోకి దూకింది. అక్కడి గిరిజన ప్రాంతాల ప్రజలకు వారి ఇంటి ముంగిటనే మంచినీటిని ఏ విధంగా అందించాలో అందుకు తగ్గ మంచినీటి పథక నిర్మాణాన్ని చేపట్టింది. ఈ మంచినీటి పథక నిర్మాణపు ప్లాన్ ఈ విధంగా ఉంది. గోదావరి నది వద్ద ఇంటేక్ వెల్స్ ను నిర్మించి నీటిని పైపుల ద్వారా సేకరించి, సేకరించిన నీటిని రిజర్వాయర్కు చేర్చి అక్కడ నీటిని శుభ్రపరిచి, శుభ్రమైన మంచినీటిని మంచినీటి ట్యాంకులకు పంపించి అక్కడి నుంచి స్థానిక గ్రామాలలో నిర్మించిన చిన్న చిన్న నీటి ట్యాంకులకు మళ్లిస్తారు. ఆ ట్యాంకులకు ఏర్పర్చిన కుళాయిల ద్వారా గ్రామ ప్రజలు మంచినీటిని బిందెలలో పట్టుకుంటారు. ఇది అసలు ప్లాన్. పేపరుపై చూడటానికి, ఊహించుకోవడానికి బాగానే ఉంది. కానీ శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కు ఈ మంచినీటి పథక నిర్మాణం కష్టసాధ్యమైనదిగా రూపొందింది. దీనికి కారణం, ఈ నిర్మాణం అంతా అడవుల్లో, కొండ ప్రాంతాల్లో, అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల మధ్యలో, సరైన మార్గం లేని ప్రాంతంలో నిర్మించాల్సి ఉండడం. అయినా సరే 1 సంవత్సరంలోపే తూర్పుగోదావరి జిల్లాలో ఇంటేక్ వెల్స్ ను పురుషోత్తమపట్నం మరియు పామలేరుల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరంలో నిర్మించడం జరిగింది. అడవిలో అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లు, గుట్టలు, కొండలు, సెలయర్ల మీదుగా నీటి పైపులను ఏర్పరచడమైనది. చివరికి 2005 నవంబర్ మాసంలో భగవాన్ బాబావారి 80వ జన్మదినోత్సవ పర్వదినాన, శుభముహూర్తాన కొన్ని గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించడమైనది. అంతకు ముందులాగా మైళ్ల దూరం పాటు నడిచి నడిచి వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఆ గిరిజనులకు లేదు. ఇంటి ముందే తీయటి శుభ్రమైన మంచినీరు. గ్రామ ప్రజల సంతోషానికి అవధులేవు. ఇదంతా కలయా, నిజమా అని వారు సంభ్రమాశ్చర్యాలకు లోనై తన్మయులైపోయారు.

0: ఇప్పుడు మాకు ఏమి ఇబ్బంది గట్టా ఏమి లేదు సార్. నీళ్లు సామి ఇచ్చారండి.
1: పుష్పలత అనే గ్రామీణ మహిళ మదిలోని మధుర భావాలివి.
2: ఈ సత్య సాయి ప్రభుత్వ సంస్థ వాళ్ళు మాకు మంచి నీళ్ళు మళ్ళీ ఇచ్చారండి. మంచి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మంచి బాగుందండి. మాకు నీళ్లు చేతపాయాము. ముందు కొండల వాగుల నుంచి మేము చాలా ఎండాకాలం 2-3 బిందిరే మేము పంచుకున్నట్టు బావులంతా ఇంకిపోయి ఎంత ఇబ్బందుల పాలయ్యే వాళ్ళమండి. మాకు మంచి నీళ్ళు దగ్గరున్నాయి, మాకు ఆరోగ్యాలు బాగున్నాయి, ఎంతో ఆనందం ఉందండి. మాకు ఇప్పుడు సత్యసాయి బాబు వాళ్ళు మాకు డాక్టర్లు ఇక్కడ దగ్గర వచ్చి మందులు ఇస్తున్నారండి.
1: అది జగన్నాథరెడ్డి అనే వృద్ధుని మాటలు. సూర్యకుమారి అనే మరో మహిళ ఇలా తన ఆనందాన్ని తెలుపుతోంది.
3: ఇప్పుడు సాయిబాబా వాళ్ళు ట్యాంక్ వాటర్ వేయడంతో ఇక్కడే మాకు ఏ ఇబ్బంది లేకుండా వాటర్ కూడా సప్లై అవుతుంది.
1: ఇంకా సూర్యకుమారి అన్న మాటలు మనసును ఉత్తేజపరుస్తాయి. ఆమె ఇంకా ఇలా అంది.
3: సాయిబాబా అంటే మాకు చాలా భక్తి అండి. ఎప్పుడన్నా వెళ్లి చూడాలి చూడాలి అనిపిస్తుంది అండి. తీసుకెళ్తే వచ్చి చూసి సేవ చేసుకోవాలని ఉందండి.
1: పుట్టపర్తికి వచ్చి ఎందుకు సేవ చేయాలనుకుంటున్నావు అని అడగగా ఆమె ఇలా అంది.
3: మాకు ఇన్ని ఇచ్చిన వాళ్ళకి కొంచెమన్నా రుణం తీర్చుకోవాలంటే మరి కొంచెమన్నా సేవ చేసుకోవాలి కదండి వాళ్ళ సేవ.
1: ఆ విధంగా అక్కడి గిరిజన ప్రాంత ప్రజల మనసులు భగవాన్ బాబా వారి పట్ల కృతజ్ఞతతో నిండిపోయాయి. స్వామి అనుగ్రహించిన ప్రేమామృతానికి వారు ఆనంద సాగరంలో ఓలలాడసాగారు. స్వామి కూడా వారి ప్రార్థనలకు స్పందించారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన రక్షిత మంచినీటి పథక నిర్మాణం 2006 నవంబర్కు దిగ్విజయంగా పూర్తయింది. సుమారు 200 గ్రామాలకు పైగా ప్రజలు, అంటే 6 లక్షల మంది దాకా, శుభ్రమైన మంచినీటిని త్రాగి వారి దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఇంత చేసినా స్వామికి మాత్రం ఇంకా సంతృప్తి కలగలేదు. అక్కడ వారికి మంచినీటి సమస్య ఉంది, కాని కేవలం అదొక్క సమస్యే వారికి లేదు. ఇంకా ఎన్నో సమస్యలు కష్టాలు ఉన్నాయి. నీటి సమస్య అయితే తీరింది, గాని మరి మిగతా సమస్యల మాటేమిటి? 2007 ఉగాది పర్వదినం నాడు స్వామి తన ప్రసంగంలో అకస్మాత్తుగా ఇలా ప్రకటించారు.
4: కనుకనే ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినము. ఈనాడు అట్టి పదవి అభివృద్ధిని కోరి దీనికి విలేజ్ వర్క్స్ అనేటువంటి దీంట్లో ఒక పేరు పెట్టి ఇది ప్రారంభింపబోతున్నాము.
5: Undertaking this most important project of rural development, village work.
4: ప్రతి ఒక్క విలేజ్ లోపల కూడాను ప్రతి ఇంటిని కూడాను మనం పరీక్షించి
5: in every village we should examine every house.
4: ఆ ఈ హౌస్ ను పరిశుద్ధం గావించి
5: see that there will be cleanliness, hygiene.
4: లోపల వెలుపల సర్వత్రా కూడాను పరిశుద్ధంగా ఉండాలి.
5: And see that every area is perfect.
4: వారి పిల్లలు కూడాను మంచి పరిశుద్ధమైన పిల్లలుగా తయారు చేయాలి. ఈ విధంగా గ్రామ గ్రామం కూడాను తిరిగి ఇదంతా చేయాలని ఆశిస్తున్నాము. దీనికి కొన్ని కోట్లు అవుతుంది.
5: దిస్ రిక్వైర్స్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
4: కానీ దానికి మేము భయపడము.
5: We are not afraid of this expenditure.
4: Comes ante double vastayi potayi.
5: Money comes and goes.
4: Kaani manam chesinatundi help ee naatiki podu.
5: But the help that we extend will remain forever and ever.
4: Kaluga eetiki manam aneka rakamuga prayatninchali.
5: Therefore we should make every effort in this direction.
4: Daniki ee naade ugadi pandugu dinamu punadi vestunnam.
5: Bhagavan lays foundation for this rural development project. This day, the sacred day, the New Year's Day, Ugadi, Sarvajit.
4: Meemu ee Sarvajit nama samvatsaramlo pillalato cheri peddalato cheri bidavalato shavukalato antaina parichayam.
5: The students, the adults, the business people, the important people will all join together in this task.
4: అందరిని కలపడానికి ఈ జలమే ముఖ్యమైనటువంటిది.
5: It is the water that brings us all together in unity.
4: Unity అది పిచి
5: and will establish unity.
4: పల్లెలు పట్టణములు రెండు ఒకటిగా ఉండేటట్టు చేయాలి.
5: And see that every village will have all the facilities of a city or a town for that matter.
4: ఇది తరలోపలి తయారు చేస్తాము.
5: This is going to happen very soon, Bhagavan declared.
4: ఈనాడే ప్రారంభిస్తాము.
5: We start this rural development project right on this day. The adults, the business people, the important people will all join together in this task.
4: అందరినీ కలపడానికి ఈ జలమే ముఖ్యమైనటువంటిది.

0: వచ్చే సంవత్సరానికి ఇదే దినంకు న్యూ ఇయర్ కు పూర్తి అన్ని గ్రామాలు కూడా చేయాలని ఆశ.
1: ఇట్ ఈస్ ద డెసిషన్ టు కంప్లీట్ ఆల్ ద విలేజెస్ బై నెక్స్ట్ ఇయర్ అండ్ వి సెలబ్రేట్ ద న్యూ ఇయర్ డే.
0: కనుక మీరందరూ కూడా పిల్లలు కూడా చేరాలి.
1: ఆల్ స్టూడెంట్స్ ఆల్సో షుడ్ జాయిన్.
0: ఇది మీ సేవ కాదు, దైవ సేవ గానే భావించాలి.
1: డోంట్ కన్సిడర్ దట్ యు ఆర్ సర్వింగ్ ఎనీబడీ, ఇట్ ఈస్ సర్వీస్ టు గాడ్.
0: కనుకనే సర్వీస్ టు గాడ్ ఈజ్ సర్వీస్ టు మ్యాన్. ఈనాడు మన పిల్లలము ఎన్నో విధములుగా ఇండివిజువల్ గా ఉంటున్నాం.
1: అవర్ స్టూడెంట్స్ ఆర్ రిమైనింగ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్.
0: కానీ యూనిటీగా పోవాలి.
1: బట్ వీ షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్
0: ఇది నేషన్ కి చేరిపోవాలి.
1: అండ్ వీ షుడ్ జాయిన్ ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ అవర్ నేషన్.
0: ఈ నేషన్ అంతా కూడా అంతా ఒకటి కావాలి.
1: విత్ ఆల్ ది పేట్రియాటిక్ ఫెర్వర్ వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
2: ఇదే మార్చి 22007న స్వామి అందించిన దివ్య సందేశవాణి. ఆ దివ్యవాణి ఫలితంగా జనించినదే శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామాభ్యుదయ పథకం. దానినే అందరూ ఎస్ఎస్ఎస్ విఐపిగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమ లక్ష్యం ఒక్కటే, గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఉద్దరించడం, వారి జీవన శైలిని సరైన మార్గంలో పయనింపచేయడం. ఆ విధంగా గ్రామాల్ని, పట్టణాల్ని, ఆ తర్వాత జిల్లాల్ని, ఆ పైన రాష్ట్రాన్ని అభివృద్ది చేయడం. ఈ కార్యక్రమపు ప్రధాన ఉద్దేశం గ్రామంలోని ప్రతి ఇంటిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలగచేసి వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడం, తద్వారా గ్రామాభివృద్దికి తోడ్పడటం. అనేక సంవత్సరాలుగా సాయి సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటున్న సాయి సేవాదళ్ శ్రీ కోటేశ్వరరావు గారు తూర్పుగోదావరి జిల్లాల్లో చేపట్టిన ఎస్ఎస్ఎస్ విఐపీ కార్యక్రమంలో ఎంతో చురుకుగా పాల్గొని ఆ కార్యక్రమం గురించి ఆమూలాగ్రం తెలిసినవారు.
3: అది 2007 ఉగాది పర్వదినం. సమస్త మానవాళికి దివ్య సందేశమిస్తూ భగవాన్ బాబా తమ అనుగ్రహ సంభాషణములో గ్రామసేవను ఒక దివ్యమైన యజ్ఞముగా వర్ణిస్తూ గ్రామసేవ కార్యక్రమమును పునర్నిర్వచించారు. గ్రామసేవను చేయవలసిన పద్ధతులను, విధి విధానములను నిర్దేశిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తలకు గ్రామసేవను ఒక పవిత్ర కార్యముగా, ఒక సమగ్ర పద్ధతిలో బహుముఖ వృద్ధి లక్ష్యముగా చేపట్టవలసిందిగా సూచించారు. సంస్థలో ఒక నూతన లక్ష్యం ఏర్పడింది. శ్రీ సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షులు శ్రీ వి శ్రీనివాసన్ గారి మదిలో ఒక చక్కని ప్రణాళిక రూపుదిద్దుకుంది. అదే ఎస్ఎస్ఎస్ విఐపి, శ్రీ సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమము యొక్క లక్ష్యము గ్రామసేవ తలపెట్టిన ప్రతి గ్రామములో నివసించే ప్రతి కుటుంబము యొక్క స్థితిగతులు, వారి దృక్పథము, ఆలోచన, జీవన విధానము, జీవన శైలిలలో చక్కని మార్పు రావాలి. ఆ గ్రామము కుటుంబ పరివర్తన ద్వారా స్వయం సమృద్ధి దిశలో సర్వతోముఖాభివృద్ది పొందాలి. ఈ లక్ష్యములకు అనుగుణంగా కార్యకర్తలు సేవలను రూపొందించాలి. గోదావరి జిల్లాలలోని గిరిజనుల పట్ల స్వామి చూపిన కరుణ అనిర్వచనీయం. వారికి ఉన్న అనుబంధము బహుశా త్రేతాయుగ కాలము నాటిదేమో. ఆ ప్రేమ అభిమానములతో, స్వామి అనుగ్రహించిన జీవనాధారమైన నీటి వనరులతో ఉన్నటువంటి 212 గ్రామములను ఎస్ఎస్ఎస్ విఐపి ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుగా అఖిల భారత అధ్యక్షులు శ్రీ శ్రీనివాసన్ గారి సంకల్పమునకు అనుగుణముగా తూర్పుగోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తలు 212 గిరిజన గ్రామములను దత్తత తీసుకున్నారు. చేయవలసిన సేవా కార్యక్రమం పట్ల శాస్త్రీయ పద్ధతులతో అవగాహన ఏర్పరచుకున్నటకు వీలుగా ఒక సమగ్రమైన అధ్యయనం నిర్వహించారు. ఆ అధ్యయనం కొరకై ఒక గ్రామ అభివృద్ది సూచిక, విలేజ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ను తయారు చేసుకుని ప్రతి కుటుంబం యొక్క స్థితిని అంచనా వేయటం జరిగింది. విద్య, వైద్యము, ఆరోగ్యము, ఆర్థిక స్థితి, వృత్తి, వ్యవసాయము, నైతిక విలువలు, సామాజిక విలువలు, మౌలిక వసతులు మొదలగు విభిన్న రంగాలలో గ్రామం యొక్క స్థితిని, కుటుంబం యొక్క స్థితిని అంచనా వేయటం జరిగింది. ప్రతి కుటుంబం యొక్క మరియు ప్రతి గ్రామం యొక్క

విధములైన అవసరములను గుర్తించడం జరిగింది. వాటి సాధారణ స్థితి నుండి అత్యవసర స్థితుల ఆధారముగా అన్ని విధములైన అవసరములను ప్రాధాన్యతకు అనుగుణముగా 8 విధములైన సేవలుగా విభజించటం జరిగింది. ఈ గ్రామాలలో రహదారులు ఉండవు. వైద్య సహాయముకై మైళ్ల కొలది నడిచి వెళ్లవలసిందే. పాఠశాలలు నామమాత్రము. పోడు వ్యవసాయ పద్ధతిలో అడవిని తగులబెట్టి గిరిజనులు వారి అవసరాలకు తగినట్లుగా వరి, జొన్న మొదలగు పంటలు పండించుకోవడం జరుగుతోంది. జీవన శైలి కడు దయనీయము. తినటానికి సరిగా తిండి ఉండదు, కట్టడానికి బట్టలేదు, విద్య లేదు, వైద్యము లేదు. ఎటు చూసినా ఆకలి, అనారోగ్యమే. ఎవరిని కదలించినా దైన్యమే. ఈ దీనులను ఆదుకునే నాథుడు దేవుడు తప్ప వేరెవ్వరూ లేరు. అందుకే కాబోలు సాక్షాత్తు దేవుడే దిగివచ్చి స్వయంగా మంచినీరిచ్చి తన బంటుల ద్వారా అనేక సేవలకు నాంది పలికారు. 212 గ్రామములను విలేజ్ డెవలప్మెంట్ ఇండెక్స్ తో స్పృశించిన మీదట అందులో 142 గ్రామములను అత్యంత ప్రాధాన్యత గల గ్రామములుగా గుర్తించి సంస్థకున్న వివిధ వనరులను దృష్టిలో ఉంచుకుని మొత్తం 142 గ్రామములలోనూ 4 నుంచి 6 దశలలో ఎస్ఎస్ఎస్ విఐపి ద్వారా సేవలందించడానికి నిర్ణయించడం జరిగినది. మొదటి దశలో 25 గ్రామములను ఎంపిక చేసుకుని భగవానుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో అఖిల భారత అధ్యక్షులు శ్రీ శ్రీనివాసన్ గారి ప్రత్యక్ష ప్రోత్సాహంతో తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలు ఈ మహత్తర సేవా అనుగ్రహమును ప్రసాదించిన స్వామికి కృతజ్ఞతలతో 8 విధములైన సేవలను ఈ గ్రామములో 2008 సంవత్సరం జనవరి 20వ తేదీ నుండి పరిపూర్ణ అంకిత భావంతో చేయటం మొదలు పెట్టారు.

ఇంతవరకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ దివ్య ప్రేమతో ఉభయ గోదావరి జిల్లా కొండ ప్రాంతాల్లో నివసించేవారి దాహార్తిని ఎలా తీర్చారో విన్నారు. ఈ కార్యక్రమం యొక్క రెండవ భాగం రేపు రాత్రి ఇదే సమయానికి మీరు వినవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా మనందరిలో సేవా స్ఫూర్తి ప్రేమ పెంపొందాయని ఆశిస్తున్నాము.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాము. 2018 నవంబర్ 23వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 93వ జన్మదినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం స్వామి దివ్య సందేశ సౌందర్యంలోని 3వ భాగం ఒక చిన్న కథ పునఃప్రసారాన్ని ఇప్పుడు వీరు వింటారు.

0: అమ్మ చెప్పే కథలు శిశువుకు ఒక అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. కథనంలో కథకుని నేర్పు పెద్దలను కూడా ఆకట్టుకుంటుంది. ఏదైనా విషయాన్ని వివరించడానికి ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. షిరిడి సాయి, రామకృష్ణ పరమహంస వంటి వారు చిన్న కథల ద్వారా చక్కని సందేశాలు అందించారు. సాయిమాత కూడా తమ ఉపన్యాసాలలో మధ్య మధ్య చిన్న చిన్న కథలు చెబుతూ సోదాహరణంగా ప్రసంగించారు. మరొక్క మారు సాయిమాత ఒడిలో చిన్నారులమైపోయి చిన్న కథల తోటలో విహరిద్దాం.
1: సాయిరాం స్వప్న.
2: సాయిరాం నలిత.
1: స్వప్న, ఒక మంచి పాటను విన్నాం ఇప్పుడే, భగవానుడు పుట్టిన పండుగ అని. అలా మన స్వామి పుట్టిన ఈ పవిత్రమైన దినాన మీకు జన్మదిన శుభాకాంక్షలు స్వప్న.
2: అంతేకాదు లలిత, మన హృదయాలలో ఆ భగవానుడు సత్యసాయినాథుడిగా పుట్టిన పండుగకు మనందరం ఎంతో చక్కగా జరుపుకోవాలి, ఎంతో ఆనందంగా ఉండాలి. ఈ శుభాకాంక్షల్ని ప్రపంచంలో ఉన్న అందరికీ అందిద్దాం లలిత.
1: అవును అవును స్వప్న, మీకు ఓ చిన్న కథ చెప్పన.
2: కథ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, చెప్పండి చెప్పండి.
1: సో ఇప్పుడు ఎంత పనున్నా కూడా నేను కథ చెప్తానంటే మానేసి వింటారనమాట.
2: మరి కథ అన్న మాటలోనే ఉంది ఆ గమ్మత్తంతా. ఎందుకంటే ఏ వయసు వాళ్ళైనా ఎవరైనా సరే ముందు కథ అంటే ఒక ఉత్సుకత, అందులో ఏం చెప్పబోతున్నారు ఎలా చెప్పబోతున్నారని ఆ విషయం తెలుసుకోవడం మనందరికీ కథలంటే చాలా ఇష్టం కదా.
1: అవును కదా స్వప్న, మనకి అందరికీ తెలిసిన విషయమే పంచతంత్ర కథల గురించి. అసలు ఆ కథలు ఎలా వచ్చాయి అనేది మనం ఒకసారి వెనక్కెళ్లి ఆలోచిస్తే, ఒక రాజుగారికి ముగ్గురు రాజకుమారులున్నారట. వారికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదుట, చదువు మీద గాని విద్యాభ్యాసం మీద గాని. అంతేకాకుండా వారికి తెలివితేటలు కూడా కొద్దిగా తక్కువట. మరి ఇలాంటి వారు రేపు రాజ్యం ఎలా ఏళ్తారు, అసలు వాళ్ళు ఎలా బతుకుతారు అని రాజుగారు బాధపడుతున్నప్పుడు, విష్ణు శర్మ అనే ఒక వ్యక్తి, నేను వారికి విద్య నేర్పిస్తాను అని ముందుకొచ్చి పంచతంత్ర అనే కథల ద్వారా జీవితాన్ని ఎలా జీవించాలి అనే విషయాలన్నింటినీ వాళ్ళకి చక్కగా నేర్పించడం జరిగిందని మనకి వాడుకలో ఉన్న ఇంకో కథ. మనకి పంచతంత్రం గురించి తెలిసిందే ఎన్నోసార్లు మనం విని కూడా ఉంటాం కదా.
2: అవును, ఆ కథల గురించి అంటే ఎంతో పెద్ద పెద్ద నీతుల్ని తర్వాత తెలుసుకోవాల్సిన విషయాల్ని కూడా కథల ద్వారా చెప్పారు. ఇంకా కథలు అంటే మనం ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాం, అది ఏ వయసు వాళ్ళైనా కూడా సిద్ధంగా ఉంటారు.
1: ఆ కథలకి, కథల ద్వారా మనం నేర్చుకునే పద్ధతికి చాలా మామూలుగా నేర్చుకునడానికి చాలా వ్యత్యాసం ఉందేమో అనిపిస్తుంది స్వప్న. అంటే మనం ఫార్మల్ గా వెళ్లి చదువుకుని నేర్చుకునే విజ్ఞానం, అలాగే ఎన్నో శాస్త్రాల్ని మనం చదువుకుని తెలుసుకునే జ్ఞానం, ఈ రెండు కూడా ఒక చిన్న కథ ద్వారా చెప్పేచ్చేమో అని. ఇప్పుడు మనం బ్రిటిష్ టైంలో అంటే ప్రీ ఇండిపెండెన్స్ ఇరాలో చూస్తే ఆడపిల్లలు చదువుకోవడం అనేది కొద్దిగా తక్కువగా ఉంది, లిటరసీ, ఫీమేల్ లిటరసీ రేట్. అయినా కూడా వారిని మనం కొద్దిగా గమనిస్తే చక్కగా వాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నాక జాయింట్ ఫ్యామిలీస్ లో ఉన్నారు, సంసారాలు నిర్వహించుకున్నారు, ఎంతో నీతివంతమైన ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. ఇవన్నీ వారు ఎలా నేర్చుకున్నారు అంటే, తమ ఇంట్లో పెద్దవారిని చూసి ఒక రకంగా అయితే, ఆ పెద్దవారు కథల ద్వారా వీళ్ళకి ఈ విషయాలన్నీ చక్కగా నేర్పించి బోధించి ఉంటారు. ద్రౌపదీదేవి లాగూ, సీతమ్మ వారిలాగూ, మంచి భార్య అంటే ఇలా ఉండాలి, మంచి తల్లి ఇలా ఉండాలి అని ఉదాహరణల ద్వారా, కథల ద్వారా చక్కగా నేర్చుకున్నారు. అంటే స్కూల్కి వెళ్ళకపోయినా కూడా వాళ్ళు ఎంతో చక్కగా జీవించగలిగారు. అలానే స్కూల్కి వెళ్ళకూడదని కాదు, కానీ ఆ వెళ్లే అవకాశం లేని పరిస్థితిలో ఉన్న ఆడపిల్లలు కూడా కథల ద్వారా నేర్చుకున్న విషయం, విజ్ఞానం ఎంతో ఉంది అని.
2: తరాలు మారిన కథల మీద అభిమానం మట్టుకు, ఆ ఇంట్రెస్ట్ మట్టుకు ఎవరికి పోలేదనే చెప్పుకోవాలి లలిత. ఇప్పటికి కూడా ప్రతి వాళ్ళకి, పిల్లలకి కూడా, అప్పుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడు కథలను ఎంత ఇష్టపడ్డామో ఇప్పుడు పిల్లల్లో కూడా అదే ఉత్సుకత ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి అందిన ప్రతి వాటి ద్వారా కూడా, ఇప్పుడు టీవీలు చూసుకున్నా వేటిని చూసుకున్నా, మనం ఆ కథల ద్వారానే వాళ్ళు దానికి అట్రాక్ట్ అవడం కానీ, లేకపోతే కథల ద్వారానే మంచి విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతున్నది. మరి మనందరి ఇంట్రెస్ట్, మనం ఎటుపక్క ఆకర్షితం అవుతామో స్వామికి బాగా తెలుసు కాబట్టి, ఎందుకంటే మన లోపల బయట ఉండి చదివేది ఆయన కాబట్టి, మనకి చాలా చక్కగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా మనం వింటేనే అది మనలోకి వెళ్ళి గుర్తుంటుంది, దాన్ని పాటిస్తాం కూడా. కాబట్టి అలాగా ప్రతి విషయాన్ని మనకి ఇంట్రెస్ట్ కల్పించి నేర్పించడానికి స్వామి కథలను ఎన్నుకున్నారేమో అనిపిస్తుంది. లలిత, మేము చిన్నప్పుడు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు డిస్కోర్సెస్ ఈ పండగ సందర్భాలను చెప్తూ ఉండేవారు. ఏంటో ఆత్మ తత్వం శరీరం ఈ కోసం అంటుంటే అప్పుడు ఏం అర్థమయ్యేది కాదు. మధ్యలో స్వామి ఓ చిన్న కథ అనేవారు. అనగానే అప్పుడు వరకు పడుకున్న వాళ్ళు ఇటు చూస్తున్నా అటు చూస్తున్నా అబ్బా మన
1: కోసం
2: ఏదో కథ చెప్తున్నారు, థ్యాంక్ యూ స్వామి మాకు మంచి కథ చెప్తున్నారని ఆ ఇంట్రెస్ట్ వచ్చేది అనమాట. ఇప్పుడు ఆలోచిస్తే ఆ చిన్న కథలో ఏంటి చెప్పారు అంటే ఈ తత్వం ఏదైతే అంత సీరియస్ గా చెప్తున్నారు వచనంలోని దాన్ని ఈ కథ రూపంలో పెట్టి చెప్పేసేవారు. అంతవరకు బోర్ కొట్టిన అదే డిస్కోర్స్ ఇప్పుడు ఎంతో ఇంట్రెస్టింగ్ గా అప్పుడు విన్నది ఈ రోజు కూడా గుర్తుండిపోయి అని చేయాలి అని చేసేదానికి ప్రోత్సాహాన్ని కూడా అందిస్తూ ఉన్నది అనమాట. కాబట్టి స్వామి ప్రవచనాల్లోని స్వామి ఉపన్యాసాల్లోని కథలకి ఎంత ఇంపార్టెన్స్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది.
1: అవును, చక్కగా చెప్పారు స్వప్న. ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం, స్వామి కథ చెప్పే విధానం కూడా ఎంత చక్కగా ఎంత అందంగా చెప్తారో. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఒక రెండు క్యారెక్టర్స్ గురించి మాట్లాడేటప్పుడు స్వామి తమ గొంతు మార్చి మాట్లాడే విధానం మార్చి ఫీలింగ్స్ ని దానికి ఇమోషన్స్ ని జోడించి
2: నిజంగా ఓ సినిమా చూస్తున్నట్టు మన కళ్ళ ముందు కట్టినట్టు మనం ఆ లోకంకి వెళ్ళిపోయి ఆ ఏదైతే జరుగుతున్నదో మనం అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది.
1: కళ్ళకు కట్టినట్టు చెప్తారంటారు చూడండి, స్వామి కరెక్ట్ గా అదే చేస్తారు.
2: అంతవరకు గంభీరంగా ఉన్న స్వామి వాయిస్ మీరు మనం డిస్కోర్సెస్ లో వింటూ ఉంటే ఆ కథ అన్నప్పటికీ పూర్తిగా మారిపోతుంది. ఎంతో చక్కగా ఆ కథలో ఉన్న క్యారెక్టర్స్ కి అనుగుణంగా మారిపోతుంది. మరి ఇంతటి చక్కటి కథల మీద కూడా ఒక మంచి పాట ఉన్నది. స్వామి ఎన్ని రకాలుగా కథలు చెప్పారు, అవి మన ఎలాగా ఉపయోగపడుతున్నాయన్నది ఆ పాటను ఇప్పుడు విందాం ఒకసారి.

0: లలిత, ఈ పాట వింటుంటే ఈ పాట రాసిన వారు మన ప్రకాశరావు గారు, విశాఖపట్నం వాస్తవ్యులు, మనందరికీ సుపరిచితులు. ఆయన స్వామి తత్వాన్ని, స్వామి బోధల్ని ఎంత అర్థం చేసుకుని జీర్ణించుకుని ఇంత చక్కగా, ఇంత మధురంగా, అసలు కథలే ఎంత బాగుంటాయి, ఆ కథల గురించి చెప్పిన పాట వింటుంటే అసలు చాలా ఆనందంగా ఉన్నది. ఎన్ని రకాల బోధల్ని స్వామి ఎంత చక్కగా మనకి కథల రూపంలో అందించారో అనిపిస్తుంది.
1: అవును, చక్కగా చెప్పారు స్వప్న. మార్చివేయిన ఒక కథ, మహిమ చూపును ఒక కథ, దారి చూపును ఒక కథ,
0: శాంతి బోధ, జ్ఞాన బోధ,
1: ప్రేమ బోధ, ఇంకా అన్ని కవర్ చేసేసారు స్వామి. మరి మీరు చెప్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వస్తుంది స్వప్న. జనరలీ మనం ఇక కథలు వింటాము, అన్ని ఉపన్యాసాలు వింటాం, మీరు అన్నట్టు కథలు ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ గా వింటాం. ఒక్కొక్కసారి మనకి ఏం చేయాలి, ఇది చేయాలా, అది చేయాలా, మనం ఒక ఆలోచనలో ఉంటాం. అప్పుడే మనం ఒక కథ వినడమో, లేదు ఒక స్వామివారి ఉపన్యాసం వినడమో, ఏదో ఒకటి జరుగుతుంది. ఆ ఆలోచన నుంచి సరే ఇప్పుడు నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది చేయడం కరెక్టా కాదా, లేదు చెయ్యాలంటే ఏ విధంగా చేయాలి, అసలు చెయ్యాలా వద్దా, పోన్ నేను సైలెంట్ గా కూర్చుంటా, స్వామి చేస్తారు. మనందరికీ ఒక ఒక అట్లీస్ట్ నా మట్టుకు నేను ఇది జరగాలంటే ఆయన సంకల్పిస్తే ఆయనే స్టార్ట్ చేస్తారు అని నేను వెనకడుగు వేసి, అంటే వెనకడుగు వేయడం కాదు, కొద్దిగా రిలాక్స్ అయిపోయే సందర్భాలు నా జీవితంలో చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అసలు మన ప్రేమేయం ఉందా లేదా, మనం ఏదైనా సరే సంకల్పించుకుని చేయడం మొదలు పెట్టాలా, లేదు స్వామి అనుజ్ఞ కోసం ఎదురు చూడాలా, ఇటువంటి సందేహాలు చాలానే కలుగుతూ ఉంటాయి కదా.
0: ఈ చెప్తుంటే లలిత నాకు స్వామి ఒకసారి తమ ఉపన్యాసంలో చెప్పింది గుర్తొస్తున్నది. స్వామి అడుగుతున్నారనమాట, మీరు ఉదయం లేచిందేంచి ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, ఇంట్లో చేసేవి, బయటకు వెళ్లేవి, అలాగే మీ ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తారు, వెళ్లిన తర్వాత ఇంటికి తిరిగి క్షేమంగా వస్తారని మీరు ఎలా ధైర్యంగా ఉంటున్నారు, ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? వెళ్తున్నాం, చేస్తున్నాం, కానీ మనకి తెలియని ఒక విశ్వాసం, వస్తారు, వెళ్లేరు, వస్తారు. స్వామి అదే అంటారు, బస్సు ఎక్కుతారు, మీరు బస్సు ఎక్కి వెళ్తున్నప్పుడు మరి బస్సు ఎక్కడ ఎవరు ఆలోచించారు, ఎందుకంటే డ్రైవర్ బాగానే పట్టుకెళ్తాడు అనుకుంటాము, అసలు మనం క్షేమంగా పట్టుకెళ్తాడా, యాక్సిడెంట్ చేయించిస్తాడా, నేను ఇంటికి క్షేమంగా వెళ్తా అన్న థాట్ ఉండదు. ఎందుకు అంటే మనకు తెలియకుండానే ఆ డ్రైవర్ మీద కాన్ఫిడెన్స్, నమ్మకం ఉంటుంది, ఆ విశ్వాసం ఉంటుంది. అంతెందుకు ఇంట్లో ఏ చిన్న పని చేయాలన్నా, విద్యార్థి దశ నుంచి గృహిణిగా ఉద్యోగంలో ఎక్కడ ఎవరు చూసుకున్నా సరే ఏ పని చేయాలన్నా ముందు మన మీద మనకు విశ్వాసం ఉండాలి. మనం నమ్ముకున్న భగవంతుడి మీద విశ్వాసం ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది. కాబట్టి ఇది ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి, చేయగలనా చేయలేనా అనే ముందు ఫస్ట్ ఆ విశ్వాసం ఉండాలి అన్నది చాలా ముఖ్యం అంటూ, కాబట్టి ఆ డ్రైవర్ ని మీరు నమ్ముతున్నారు కానీ మీకు దగ్గరుండి నడిపిస్తున్న నన్నెందుకు మీరు నమ్మరంటారు స్వామి.
1: చాలా బాగా చెప్పారు స్వప్న. మనకి సాధారణంగా రెండు మార్గాల్లో మనం ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకటి, ఏదైనా మనం ఒక పని బాగా చేసి మంచిగా అది సక్సెస్ అయినప్పుడు, మనం విజయం సాధించినప్పుడు, నేను ఇంత బాగా చేశాను, నేను ఇంత ఎఫర్ట్ పెట్టాను, దీనికోసం ఇంత కష్టపడ్డాను, ఇంత చక్కగా ప్లాన్ చేసుకున్నాను, బాగా చేశాను అనే ఆ ఒక్క క్షణంలో భగవంతుడు ఎంతగా మనల్ని సపోర్ట్ చేయకపోతే ఇది ఇంత బాగా జరుగుతుంది అనే విషయాన్ని ఒక్కొక్కసారి మర్చిపోవడం జరుగుతుంది. కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకోవచ్చు దాన్ని. అలాగే ఇంకొకొక్కసారి ఏమవుతుందంటే, మనకి చెయ్యాలని రాసి పెట్టుంటే, అవ్వాలనుంటే స్వామే చూసుకుంటారు, స్వామే, భగవంతుడే చేస్తాడు, భగవంతుడే మొదలు పెట్టిస్తాడు, ఆయనే పూర్తి చేయిస్తాడని అది నమ్మకం అనుకోవాలా, లేదు నిర్లక్ష్యం అనుకోవాలా, మన ఇండిఫరెన్స్ అనుకోవాలా, నామతనం అనుకోవాలా, ఏమనుకోవాలనేది కొద్దిగా కొంచెం ఇది ట్రిక్కీ సిచ్యువేషన్ ఏమో.
0: అందుకే కదా అంటారు మానవ ప్రయత్నం ఉండాలి, దాంతోపాటు దైవ విశ్వాసం ఉండాలి, ఈ రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది కరెక్ట్ లైన్ లోనే వెళ్తుంది అని.
1: అది కరెక్ట్ గా చెప్పారు స్వప్న. స్వామి కూడా ఎప్పుడు అంటారు, ఆయన కూడా మానవ ప్రయత్నానికి మొదటి స్థానం ఇచ్చారు, మానవ ప్రయత్నం దైవ సంకల్పం అన్నారు.
0: నువ్వు ఒక అడుగు ముందు వెయ్యి, ఆ తర్వాత నేను 100 అడుగులు వేస్తాను,
1: నువ్వు ఒక అడుగు వెయ్యి, నేను నీ వైపు 10 అడుగులు వస్తానన్నారు, నేను నీ వైపు 10 అడుగులు వచ్చేస్తా, తర్వాత నువ్వు నా దగ్గరికి రా. అక్కడ కూడా బహుశా భగవంతుడు మనకి అన్నింటినీ ఇచ్చాడు కాబట్టి వాటన్నింటినీ ఉపయోగించి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలు పెట్టు అని చెప్పడం కోసం వారు అలా అని ఉండవచ్చు. ఇప్పుడే ఇందాక మీరు అన్నారు మనకి ఏమిటి నమ్మకం, నమ్మకమే లేదు అని. ఈ బ్యాలెన్స్ ఎలా మనం చేసుకోవాలి అంటే, చూడండి, నేను రోజు రాత్రిపూట పడుకునే ముందు, సాధారణంగా గృహిణులందరూ ఈ పని చేసే పనే, రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, టిఫిన్ ఏం చేసుకోవాలి అని ఆలోచించుకుని దానికి కావలసిన సరంజామా సరుకులు అన్ని సిద్ధం చేసుకుని నిద్రపోయే ముందర సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఆ సిద్ధం చేసుకోవడం నా ప్రయత్నం నేను చెయ్యాలి, రేపు పొద్దున లేస్తానా లేదా అనేది నాకు తెలియదు, అది భగవంతుడి మీద విశ్వాసం, అది ఆయనకు వదిలిపెట్టేయాలి. కానీ మన వైపు నుంచి మనం చేయగలిగే పని అంతా మనం చేసి తీరాలేమో అనిపిస్తుంది. కానీ ఈ బ్యాలెన్స్ ని అసలు ఎలా మనం సాధించవచ్చు అంటారు?
0: ఏం లేదు, మరి సాధించడం అంటే ఈ విశ్వాసం మానవ ప్రయత్నాన్ని సైమల్టేనియస్ గా నడిపించడమే.
1: సమపాళల్లో ఉండాలంటారు.
0: అంతే, అంటే ఏది తక్కువ అవ్వకూడదు, ఏది లోపించకూడదు కూడాను. ఇంత దీని గురించి మనం ఇంత తికమక పడిపోయి కింద మీద ఆలోచిస్తున్నాము. ఎంతో చక్కగా ఒక కథలోని స్వామి మనకి జీవితాంతం గుర్తుండిపోయేటట్టు చెప్పారు. మరి ఆలస్యం చేయకుండా ముందు కథను వినేద్దాం.
2: మనం దేహము ఇచ్చినందుకు ఈ దేహంతో మన శక్తి ఉన్నంత వరకు మనం కర్మ ఆచరించడానికి కోరుకోవాలి, పవిత్రమైనటువంటి యొక్క కర్మలో మనం పాల్గొనాలి. కానీ మనం అంతా భగవంతుడే చేస్తాడని మన శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేసుకుని ఏమాత్రమైనా మన యొక్క సాధనకు మనం ప్రయత్నం చేయకుండా అది ప్రయోజనం లేదు. అందువల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం మనతో ప్రార్థించదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, మనము చేయిని శుభ్రపరచుకోవాలంటే జలం చాలా అవసరమే. కానీ ఇది జన్మ జన్మాంతరం యొక్క సంస్కారం అనేటువంటి యొక్క జిడ్డు చేతికి ఉండడం చేత ఒక్కటూరు నీటితో ఈ జిడ్డు పోయేటువంటిది కాదు. దానికి ఏదైనా సోపు లేక షాంపూ లేక చీకాయ లేక కూకాయ ఏదో ఒక పదార్థాన్ని దానికి ఉపయోగపెట్టుకున్నప్పుడు ఆ జిడ్డు చాలా త్వరగా పోతుంది. కనుక మన యొక్క భక్తి అనేటువంటిది కేవలం వాటర్ వంటిది. జపము ధ్యానము యోగము అనేటువంటిది అంటే సోపు షాంపూ చీకాయ వంటివి. కానీ ఈ రెండింటి యొక్క సమ్మిళితం చేతనే మన యొక్క ఇది హృదయం శుభ్రమైపోతుంది. కనుకనే సాధనలు లేకుండా దైవమే చూసుకుంటాడే, పుట్టించిన వాడు తానే అన్నం పెట్టాడే అని సోమ్యుల మాదిరి కూర్చుంటే ఈ భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించాడు. పరోపకారమైనటువంటి సమాజ సేవ అయినప్పుడు మనం చేయాలి. దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. ఒక సంగీత విద్వాంసుడు ఉండేటువంటి వాడు, అతను కొంతమంది ట్యూషన్ పెట్టుకుని ఆ పిల్లలకు చక్కగా నేర్పిస్తూ ఉండేటువంటి వాడు. కానీ పరీక్షలు సమీపించినాయి. దిన్నము 7 గంటలకు పోవటము, 12 గంటలకు ఇంటికి రావటము జరుగుతూ ఉండేటువంటిది ఇంత పూర్వం. కానీ ఒకనాడు స్పెషల్ క్లాసులు తీసుకోవటం చేత 1 అయింది 2 అయింది 3 అయింది ఇంకా భర్త ఇంటికి రాలేదు. కానీ భార్య 12 గంటలకు వంట వండుతుంది, ఇంకా భర్త రాలేదే అని చూసింది. 1 అయింది 2 అయింది లోపల దిగులు పుట్టింది. ఏమో రోడ్లో ఏమైనా వస్తుంటే ఏ కారో ఏ మోటార్ సైకిలో ఏదైనా యాక్సిడెంట్ కొట్టిందో ఏమో అని తనకు దిగులు ప్రారంభమైపోయింది. కానీ 3 గంటలకు ఇంటికి వచ్చారు, ఆకలైంది. ఈయన కూడా పాపం భోజనకుండా కాచుకొని ఉంటున్నారు. కానీ ఈ కాలం భార్యలేక లేకపోతే తాను భుజం చేసి అతనికి ఏదో ఒక తింటారని పెట్టింది. కానీ ఆ యొక్క ఇల్లాలు ఆ విధంగా చేయలేదు. భర్తకు పొట్టిన తర్వాతనే తాను భుజించడం ఆనాటి వాడుతారు. సరే వచ్చాడు. ఏమిటండి ఇంతసేపు అయిపోయింది, స్నానం చేసి త్వరగా రండి, నాకు ఆకలవుతాను, ఇద్దరు కూర్చొని ఫోన్ చేద్దామని. భార్య వెనుకకు ఒక చిన్న బావి ఉంటుంటే ఆ బావి దగ్గరికి పోయాడు. త్వరగా చక్కు వదిలిపెట్టాడు, బకెట్ వదిలాడు, నీళ్లు తోడుకున్నాడు, తలపై పోసుకుని త్వరగా సోపు వేసుకున్నాడు. కానీ ఆ సోపును మోహానికంతా వేసుకున్నాడు పాపం. బకెట్ తీసుకుని బావిలో విచ్చడానికి అది కళ్ళు మూసుకున్నాడు. విచ్చేటప్పటికి ఆ బకెట్ తాడు బావిలో పడుతుంది. కళ్ళు మూసుకున్నాడు ఈ యొక్క మనిషి ఆ బావి దగ్గర చెప్తున్నాడు, వరము నీదేనా ప్రభో, వరము నీదేనా అని అలాప మొదలుపెట్టారు. సరే భార్య ఇంటిలో పోయి తట్టలో అంతా వడ్డించింది, ఈ వినింది. ఏమిటో అని పరిగెత్తి వచ్చింది పాపం. ఏమిటండి ఇంకా మీరు సంగీతం చేస్తున్నారు, త్వరగా రాండి అని ఆరోపించింది. ఇదేం జవాబు చెప్పడం లేదు. సరే ఈవికి ఏమైపోయింది, ఈ తల చెడిపోయిందా, ఏమని దగ్గరికి పోయింది. ఏమిటండి ఏమిటండి ఏమిటండి అని కొట్టింది పాప. అప్పుడు కూడా అదే పాట మొదలుపెట్టాడు. సరే ఈమె లోపలికి వెళ్ళింది, చెబుతూ నీరు తెచ్చింది, మొహానికి కొట్టింది. అంతా చూసి చేసి ఏమిటండి మీ యొక్క పరిస్థితి, ఎందుకోసం ఉద్దేశాలు ఆగలుతారు కానీ ప్రశ్నించింది. బకెట్ బావులో పడిపోయింది, మేమేం చేసేది అన్నారు. అప్పుడు ఆ భార్య చెప్పింది, ఒట్టి సోదే పోతా, ఎవరైనా చెప్పితే ఆ బకెట్ దిగి బకెట్ తీసుకోరు, కానీ బకెట్ దగ్గర బావులో పడిపోయిందని బావు దగ్గర కూర్చొని భారం ఉందే అంటే బకెట్ వస్తుందా, నీ ప్రయత్నం నువ్వు చేయాలి అని భర్తకు చక్కని తన యొక్క కర్తవ్యాన్ని ఆయన పరిగణించమని బుద్ధి చెప్పింది. కనుక మన శక్తి ఉన్నంత వరకు మనం పనిచేసే ప్రయత్నంలో చూడుకోవాలి, కానీ శక్తి ఉండినా కూడా భారం ఇదే కూర్చుంటే మనకేమాత్రం కూడా రాదు. ఇది సోమరితనంగా ఉంటుంది, లేజినెస్ గా ఉంటుంది. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ దైవాన్ని కొన్ని రకమైనటువంటి దీంతో మనం స్మరించుకుంటూ కాలం గడుపుకోవడం చాలా పవిత్రం.
1: భారం నీదేరా అంటే ఏం చేయాలి స్వప్న? మన ప్రయత్నం మనం చెయ్యాలి, అది సంగతి.
0: అవును,
1: ఇప్పుడు ఈ కథలో చూస్తే అతను కనుక ఆ సంగీత విద్వాంసుడు ఇప్పటికైనా భార్య అభిప్రాయానికి కొద్దిగా విలువిస్తే బహుశా నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకుంటాడు.
0: అలా అనకండి అక్క, అలాగే అందరు అభిప్రాయాలు తీసుకున్నా మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడిపోతాం.
1: అది కరెక్టే. ఇప్పుడు చూడండి, మన ఇద్దరం షాపింగ్ వెళ్ళాం అనుకోండి, ఓ షాప్ కి వెళ్తాము. జనరల్లీ ఆడవాళ్ళు అంటే చీరలు బట్టలే కదా, మీకు చీర నచ్చుతుంది, నాకు వేరేది నచ్చుతుంది, స్వప్న అదొద్దు ఇది తీసుకోండి మీకు ఇది ఇంకా బాగుంటుందంటే మీరు ఎంత ఇబ్బందిలో పడిపోతారు?
0: అవును,
1: నా అభిప్రాయానికి విలువ ఇచ్చి అది కొనాలో తెలియదు, మీ మనసుకి నచ్చిందో తీసుకోవాలో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి లైఫ్ లో చాలా సార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా.
0: ఒక్క చీరే కాదు లలిత, చీరతో మొదలుకొని జీవితంలో అన్ని మనం చెప్పుకోవచ్చు. ఇంకా అంటే మనకు ఉండే వస్తువులు గాని, మనం చేయాల్సిన పనికి గాని, ఏది ఎలా చెయ్యాలి, లేకపోతే ఇది మంచిదా అది మంచిదా అని చాలా కన్ఫ్యూజన్ మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది ఎలాంటి అంటే, ఒక కారే కొనాలనుకోండి, దాని రివ్యూస్ ఇస్తారు, అది ఏది తీసుకోవాలి, లేకపోతే ఒక కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే, ఇప్పుడు పిల్లలందరికీ అదే పాపం వాళ్ళు కూడా చెయ్యాలని ఉంటుంది, లేదు ఇది చేయని తల్లిదండ్రులు చెప్తారు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఇంకేదో చెప్తారు, దానికి ఫ్యూచర్ లోని అంత కెరియర్ బాగులేదంటారు, దీనికైతే డబ్బులు ఎక్కువ రావంటారు. ఇలా చదువు మొదలుకొని కూరగాయల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా ఏం చెయ్యాలని, లేదండి ఇక్కడ పప్పు 2 రూపాయలు తక్కువ అంటే అక్కడ క్వాలిటీ తక్కువ అంటారు. ఏది తీసుకున్నా సరే ఈ అభిప్రాయం, ప్రతి వాళ్ళ అభిప్రాయాలని మనం కలెక్ట్ చేసుకుంటూ పోతే మనం కన్ఫ్యూజన్ లోనే ఉంటాం అనిపిస్తుంది.
1: కరెక్ట్ గా చెప్పారు స్వప్న, మనకి క్లారిటీ అనేది నిల్ అయిపోతుంది, శూన్యం అనమాట, కన్ఫ్యూజన్ లోనే ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, ఎవరి అభిప్రాయం వారిది, ఆ అభిప్రాయాన్ని వాళ్ళు ఎలా ఏర్పరచుకుంటారు అంటే వాళ్లకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా, వ్యక్తిగతంగా వాళ్ళు ఎటువంటి అనుభవాలు పొందారో. బహుశా ఒకరికి ఒక కారు నచ్చి ఉంటుంది, అది వాళ్ళకి బాగా ఉపయోగపడి ఉంటుంది, వేరే వారికి అది అవసరం అయి ఉండదు. అలా ప్రతి ఒక్కరి అభిప్రాయాలను మనం, మీరు అన్నట్టు ఏ కారు బాగుందని చూస్తే 2000 రివ్యూలు ఉంటాయి, అవన్నీ మనం చదువుతూ కూర్చుంటే మనం ఈ జీవితానికి కారు కొనుక్కోలేము. అలా అందరి అభిప్రాయాలని తీసుకోవడం అనేది కొద్దిగా కష్టమైన పని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు మనకి ఒక సామెత ఉంది, పిల్లల్ని ఎలా పెంచాలో మీ పిల్లల్ని ఎలా పెంచాలో ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. అలా పిల్లలతో ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి, వాళ్ళకి ఏ విషయమైనా ఇలా చెప్పాలి అంటూ అందరూ అభిప్రాయాలు వెలిబెచ్చుతూనే ఉంటారు. కానీ నాకు వర్కౌట్ అయ్యింది, నాకు బాగా ఉపయోగపడిన సూత్రం కానీ ఆ విధానం కానీ మీ విషయంలో మీ అమ్మాయితో మీకు ఉపయోగపడకపోవచ్చు. ఆ చిన్న విషయాన్ని మర్చిపోయి నేను మీకు చెప్పిందే చెప్తూ ఉంటే మీరు దాన్ని ఆచరించను లేరు, అలా అని పక్కన పెట్టేయను లేరు. ఎందుకంటే మనసులో అది ఆల్రెడీ వెళ్ళిపోతుంది, ఓహో బహుశా ఇది కరెక్టేమో అనే ఆలోచన వచ్చేస్తుంది. అలా మనం కొద్దిగా ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అప్పుడప్పుడు ఇరుక్కుంటూ ఉంటామేమో.
0: అందుకే స్వామి చాలా చక్కగా చెప్తారు కదక్క, అంటే ఈ విషయం అనే కాదు, ఏ విషయంలో మనకి ఏది ఎంత ఉండాలి, లేకపోతే మనం ఏది ఎలా చేయాలనుకునేటప్పుడు ఒక సన్నటి ఒక చిన్న లైన్ మట్టుకే దానికి తేడా ఉంటారు. అవి ఏంటంటే ఆశలు అవసరాలు. సపోజ్ మీకు 4-5 పట్టిన కారు మీకు సరిపోతే మా ఫ్యామిలీకి పెద్ద కారు అవసరం అయి ఉండొచ్చు. నేను పెద్ద కారు కొన్నానని చెప్పి అయ్యో నాకు పెద్ద కారు లేదు నేను పెద్ద కారే కొనుక్కోవాలి మీరు అనుకోవడం అది తప్పు అవుతుంది అనమాట, దానివల్ల మీరు ఇబ్బందిలో పడతారు. కాబట్టి నాకు అవసరం ఏది, నేను అవసరానికి మించి ఆశకి ఎక్కడికి పోతున్నాను అని అందరి అభిప్రాయాలు తీసుకోకుండా మన గురించి మనం మట్టుకే డిసైడ్ చేసుకోవాలని చెప్పారు. అలాగే మీ అవసరాలు ఏంటి మీ ఆశలు ఏంటి నేను డిసైడ్ చేయలేను, ఎవరి మీద మన అభిప్రాయాలను రుద్దకుండా మనకేది కావాలని మనం తెలుసుకుంటూ అంటే అవసరమైన విషయాన్ని వాళ్ళ నుంచి తీసుకోవాలి తప్ప ప్రతి వాళ్ళ అభిప్రాయాన్ని వింటూ పోతే చివరికి మనమే నష్టపోతాం అనిపిస్తుంది.
1: కరెక్ట్ స్వప్న. మనం ఇంకొకటి ఏమిటంటే, ఇంకో విషయం, ఒక్కొక్కసారి మనం మంచితనంతో కూడా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు 10 ఉన్నారు, నేను ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు కానీ నాకు ఏదైనా ఒక విషయం గురించి డిసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు 10 వారి అభిప్రాయాలని వారు చెప్తూనే ఉంటారు. నాకు మనసులో ఏమనిపిస్తుందంటే అయ్యో వీళ్ళు చెప్పింది నేను వినకపోతే వీళ్ళు హర్ట్ అవుతారు, వీళ్ళు బాధపడతారు, వీళ్ళని అనవసరంగా నేను కష్టపెట్టిన దాన్ని అవుతాను అనే ఆలోచిస్తాం. కానీ మీ ఒక్కరి అభిప్రాయాన్ని నేను పాటిస్తే మిగిలిన 9 ఎలా అయినా బాధపడతారు. అలా అని 10 మంది అభిప్రాయాలని ఒకే విషయంలో పాటించగలిగే శక్తి మనకి లేదు.
0: పాటిస్తే మీరు
1: అవును. సో ఇక్కడ మనం ఆలోచిస్తే మనకి ఏమర్థమవుతుందంటే అందరి అభిప్రాయాల్ని గౌరవించాలి. ప్రతి ఒక్కరి అభిప్రాయం ఎంతో పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ కి వాళ్ళ జీవితానుభవాలకి మనం గౌరవాన్ని ఇవ్వాలి. అభిప్రాయాల్ని గౌరవించడం మటుకు ఓకే, ఆచరించే విషయం వచ్చేసరికి మీరన్నట్టు మనకి ఏది కరెక్ట్, మనకి ఏది కరెక్ట్ గా సూట్ అవుతుంది అని ఆలోచించుకుని ఆచరించాలి. ఇలా చేయకపోవడం వల్ల మనం కన్ఫ్యూజన్స్ కి లోన్ అవడమే కాదు, ఒక్కొక్కసారి మనం చాలా ఫూలిష్ గా కూడా బిహేవ్ చేస్తూ ఉంటాం,
0: ఇబ్బందుల్లో పడాల్సి,
1: ఇబ్బందుల్లోనూ పడతాము, అసలు కంప్లీట్ గా తెలివి తక్కువగా ప్రవర్తించడం కూడా జరుగుతుంది. ఆ విషయం గురించి స్వామి ఒక చిన్న కథలో ఎంత చక్కగా వివరించారో ఒకసారి విందామా?
0: తప్పకుండా.
2: ఎవరు ఎక్కడ చెప్పితే అంటే మనం పోరాదు. హూ షుడ్ నాట్ గో ది వే డిపెండింగ్ అపాన్ ది సైజ్. ఆ విధంగా పోతే మనం ప్రశ్నలు అయిపోతాం. ఇఫ్ యూ గో లిజనింగ్ టు ఎవ్రీ వన్ వీ లూజ్ అవర్ హెడ్. ఒక చిన్న కథ, వన్ స్మాల్. ఒక తాత మనవడు ఒక గాడిదని తీసుకుని ఏదో సామాన్ తెచ్చుకోవటం కోసం మనకు ఒక ఊరికి పోతున్నారు. వన్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ వర్ టేకింగ్ ఎ డాంకీ అలాంగ్ విత్ దెమ్ గోయింగ్ టు ఎ విలేజ్. తాత ముసలివాడు, గ్రాండ్ ఫాదర్ వాజ్ ఓల్డ్ మ్యాన్, మనవడు కొంచెం యువకుడు. This grandson అంటే
3: చిన్న పిల్లవాడు, అంటే యువకుడు కాదు.
2: గ్రాండ్ సన్ వాజ్ అన్ యంగ్స్టర్.
3: అతనికి సహాయార్థమే ఆ చిన్న మనవడిని తీసుకుని పోతున్నాడు.
2: ఫర్ ఎ సార్ట్ ఆఫ్ హెల్ప్ హీ వాజ్ టేకింగ్ హిస్ గ్రాండ్.
3: ఎవడో ఒక పరిచయమైనటువంటి వాడు ఎదురొచ్చాడు.
2: సమ్ అక్వైంటెన్స్.
3: ఏమిటండి మీరిద్దరు ఇంత బుద్ధి తక్కువ పని చేసుకుని పోతున్నారు, ఇద్దరు కూడా నడచడమేంటి, పక్కన గాడిది ఉంటుంటే ఎవరైనా అందులో కూర్చొని దాన్ని పోవచ్చును కదా అన్నాడు.
2: హౌ అన్థింకింగ్ యు ఆర్. ఇన్స్టెడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ వాకింగ్, వై షుడ్ నాట్ వన్ రైడ్ ఆన్ ద డాంకీ.
3: అప్పుడు ముసలివాడు కదా అని ఆయన చెప్పింది నిజమేకొని తాను ఎక్కాడు ఆ గాడిద పైన.
2: ద ఓల్డ్ మ్యాన్ థాట్ దట్ వాట్ ఈ సెడ్ ఈస్ ట్రూ. హీ మౌంటెడ్ ది.
3: మరీ కొంచెం దూరమైనప్పుడు ఇంకొక పరిచయితుడు వచ్చాడు.
2: ఆఫ్టర్ ఎ లిటిల్ డిస్టెన్స్ వాస్ కవర్డ్.
3: ఏమిటండి మీరు ఇంత పెద్దవారైపు కూడా చిన్న పిల్లవాడిని నడిపిస్తూ మీరు కూర్చొని పోతున్నారా, అతన్ని ఎందుకు ఎక్కించకూడదు అని అన్నారు.
2: హీ సెడ్ వెల్ యూఆర్ ఎ గ్రోన్ అప్ పర్సన్, హౌ కెన్ యూ మేక్ ద స్మాల్ చేంజ్.
3: అప్పటికప్పుడు నిజంగానే అది సత్యంగానే తోచరించింది.
2: He thought that that was true.
3: పిల్లవాడిని ఎక్కించాడు.
2: He asked the child to mount the donkey.
3: మరి కొంచెం దూరం పోయినారు.
2: They covered a little
3: bit. ఒకరు నడచడం ఏంటి, ఒకరు కూర్చోవటం ఏంటి, అది గాడిది కనుక ఇద్దరు కూర్చుంటే మోస్తుంది కదా అన్నారు.
2: Well, after all, it is a donkey. The third one came and told, why should both not
3: ride? ఇది నిజమే కదా అని ఇద్దరు ఎక్కారు.
2: Both of them.
3: దాని నడుము వంగింది, బరువు ఎక్కువైపోయింది.
2: ఇట్ అండర్ ది వెయిట్ ఆఫ్ బోత్ ఆఫ్ దీస్ పీపుల్.
3: మరి ఎవరో ఒక ఎదురొచ్చారు.
2: అనదర్ పర్సన్.
3: ఏమండి అది, నోరు లేని జీవి ఇంత భారం వేసుకుంటే అది ఏమైపోవాలో చచ్చిపోతుంది కదా, ఇది బుద్ధి తక్కువ అన్నాడు. ఇద్దరు దిగారు.
2: ద ఫోర్త్ పర్సన్ సెడ్, వాట్ టైప్ ఆఫ్ అన్ఇంటెలిజెంట్ పీపుల్ యు ఆర్.
3: అది నడచడానికి శక్తి లేకపోయింది.
2: ఇట్ ఈస్ సచ్ ఎ డమ్.
3: మరి ఇంకొకడు వచ్చాడు.
2: ద ఫిఫ్త్ వన్ కేమ్.
3: వాడు చెప్పాడు, ఈ గాడిని నేను ఎట్ట తీసుకుపోయేది అని ముసలివాడు చెప్పేటప్పటికే, అబ్బాయి నేను కర్ర ఇస్తాను, ఆ రెండు కాళ్ళు కట్టేసి దానికి మధ్యలో కర్రను పెట్టి ఇద్దరు మోసుకొని పోండి అన్నాడు.
2: దట్ డాంకీ వాజ్ సో టైర్డ్ ఆఫ్టర్ క్యారీయింగ్ గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఫర్ ఎ డిస్టెన్స్. ది ఫిఫ్త్ వన్ సెడ్, వై డోంట్ యూ క్యారీ దట్ డాంకీ.
3: ఇద్దరు చేరి ఆ గాడిని మోసుకొని పోతున్నారు పాపం చాలా కష్టంగా.
2: దిస్ ఓల్డ్ మ్యాన్ అండ్ ది గ్రాండ్ సన్ వర్ క్యారీయింగ్ ద డాంకీ విత్ హెల్ప్ ఆఫ్ ఎ స్టిక్.
3: ఒక పల్లె దగ్గరికి పోయేటప్పటికే పల్లె పిల్లలంతా దీన్ని చూసి పక్కు నవ్వారు, అంతా గలాట చేశారు.
2: When they reached a village, the children there saw this scene and they laughed loud.
3: ఈ గలాట గాడిది బెదురుకుంది.
2: And this donkey got frightened by the.
3: అది అటు ఇటు తిప్పేసేసి ఆ వంతెన పైన పోతుంటే బాగా అల్లాడిచ్చేటప్పటికే తాత మనముడు ఇద్దరు కూడా నదిలో పడిపోయారు.
2: When they were crossing a bridge, this happened. And when the donkey tried to release itself,
3: ee vidhanga mana paristhiti evar ekka chepte attanta manam potunte ee yokka nadi paaraipothaam manamu mana yokka conscience mana hrudayanni manam ansarinchali nee master yokka aagnanu nee ansarinchali nee hrudaya samparkamanu nee anubhavinchali.
2: Just as those two people fell into the river and got into trouble,
3: cheppina vaalla maatlanta vinadaniki nee anta amayikuduga undakoodadu.
2: Don't be so ignorant or innocent as to believe everyone that tells that give some suggestion.
3: ఒక్క మాట పైన, ఒక్క బాట పైన,
2: should follow one word and one
3: thing. మనం అనుసరించాలి.
2: That is what you should do.
0: లలిత వింటుంటే ఇక్కడ మనకి అవసరమైన విచక్షణ అని చాలా చక్కగా స్వామి చెప్తున్నారు.
1: అవును,
0: పది మంది చెప్పిన పది విషయాలు వింటూ ఉంటే చివరికి మనకి అపాయం జరుగుతుంది అని. నాకు ఇంకో భయం ఏంటంటే పది మంది చెప్పే విషయం పక్కన పెడితే మన మనసులో వచ్చే ప్రతి విషయాన్ని మనం పాటిస్తూ పోయినా మనం ప్రమాదంలోనే పడతాము.
1: కరెక్ట్.
0: అంటే ఎన్ని ఆలోచనలు మన ఎన్ని రకాలుగా అటు ఇటు పరిగెట్టిస్తూ ఉంటాయి కదా, మరి ఈ ఆలోచనల దగ్గర ఎలా మనం విచక్షణ పొందాలి అంటే స్వామి చెప్పినట్టు మీ హృదయాన్ని, మీ కాన్షియస్ ని వినండి అని ఎంత చక్కగా చెప్పారు. మన బుద్ధిని ఉపయోగించి ఏది మంచి ఏది చెడు అన్నది ప్రతి చిన్న విషయం నుంచి, ఆహారం దగ్గర నుంచి, మాట్లాడే మాట దగ్గర నుంచి, ఏ పని చేసినా సరే మీరు విచక్షణను వాడితే అప్పుడు ఎటువంటి అపాయం ఉండదు, సేఫ్ జోన్ లో ఉంటాము అని
1: చక్కగా చెప్పారు స్వప్న. మీరు ఇప్పుడే ఒక మాట అన్నారు, మన మనసులో ఎన్నో రకాల ఆలోచనలు అటు ఇటు పరుగులు పెట్టిస్తూ ఉంటాయి, ఏది కరెక్ట్ ఏది కాదు అని. ఇప్పుడు నాకు చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది,
0: చెప్పండి.
1: ఒక గురువు దగ్గరికి, ఒక జెన్ మాస్టర్ అనమాట, ఆయన దగ్గరికి ఆయన శిష్యుడు వచ్చి అడిగాడట, గురువు గారు ఇష్టానికి ప్రేమకి తేడా ఏంటి అని. అంటే గురువు చెప్తున్నారనమాట, ఒక అందమైన పువ్వును చూస్తాం మనం, పువ్వును చూస్తే ఎంతో నచ్చుతుంది మనకి, దాన్ని కోసుకుని తెచ్చుకుని మన ఉండే దగ్గర పెట్టుకుంటే అది ఇష్టం, నీకు ఆ పువ్వు అంటే ఎంతో ఇష్టం, దాన్ని చూసి ఆనందించి అక్కడే వదిలేస్తే దాని మీద నీకు ప్రేమ ఉన్నట్టు. అంటే వారు చెప్పింది ఏంటంటే ఏది తాత్కాలికం ఏది శాశ్వతం అనే గ్రహింపు మనకు ఉండాలి, ఆ విచక్షణ మనకు ఉండాలి. దాన్ని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటే అది గంటలో వాడిపోతుంది, అదే మొక్కకి అలా వదిలేస్తే ఇంకో పది మంది దాన్ని చూసి ఆనందపడతారు, సంతోషిస్తారు, ప్రేమిస్తారు, దాన్ని జీవితకాలం ఇంకొంచెం పొడిగించిన వాళ్ళం అవుతాము అని. ఇదే విధానాన్ని మనం గనక మన జీవితంలో కూడా ఆలోచిస్తూ అప్లై చేసుకుంటే ఎన్నో కావాలంటుంది మనసు, కానీ వాటిలో ఏది శాశ్వతమైంది, దేనికోసం మనం ఆరాటపడాలి, దేనికోసం తాపత్రయపడాలి, దేనికోసం కష్టపడాలి అనేది మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకోగలమేమో అని.
0: అంతే లలిత, ఎప్పుడైతే ఆ విచక్షణ జ్ఞానాన్ని మనం అంటే ఉపయోగించమో లేకపోతే ఆ లైన్స్ లో మనం ఆలోచించమో అది మనం చేసే పన్నైనా లేకపోతే మన చుట్టూ ఉన్న మనుషులనైనా జీవితంలో దేన్నైనా కోల్పోవడానికి కూడా అదే అవుతుంది అనిపిస్తుంది.
1: అవును స్వప్న.
0: ఎందుకంటే ఎక్కడ మనం ఏది ఎంతవరకు వాడాలి, ఏది ఎంతవరకు చెయ్యాలని విచక్షణ జ్ఞానం ఉండాలి. అంటే దాని అంటే ఇందాక చెప్పుకున్నాం ఆహారం విషయంలో, అలాగే ఇప్పుడు ఆఫీస్ లో ఏదైనా విషయం తీసుకోండి, నేను ఎంతవరకు ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, లేకపోతే అక్కడ ఉన్న వాళ్లతో నా రిలేషన్షిప్ ఎలా ఉండాలి, అలాగే కుటుంబంలో జీవితంలో ఏది తీసుకున్నా ఈ విచక్షణ అన్నది మనం వినియోగించకపోతే అది ఎంతో ప్రమాదాలు తీసి వీటన్నింటికి మనం దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
1: ఒక్కొక్కసారి మనల్ని మనమే పోగొట్టుకుంటాం ఆ మార్గంలో.
0: దీనికి ఇంకో పాజిటివ్ ఇదేంటంటే ఎప్పుడైతే మనం విచక్షణ కలిగి ఉంటామో ఎన్నో ప్రమాదాల నుంచి కూడా మన చుట్టూ ఎత్తుకు పై ఎత్తులు వేసి మనని ముంచేయాలనుకున్న వాళ్ళ నుంచి కూడా మనం కాపాడగలగడం కూడా విచక్షణ వల్లే అని మనం తెలుసుకోవాలి.
1: కరెక్టే స్వప్న, మీరు చెప్తుంది కరెక్టే. ఎన్నింటినో పోగొట్టుకుంటాం ఆ విచక్షణ లేకపోవడం వల్ల, ఒక మంచి వస్తువుని, ఒక ఉద్యోగాన్ని, ఆర్ ఒక మంచి ఫ్రెండ్షిప్ ని, స్నేహితుల్ని, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. కానీ విచక్షణను ఉపయోగించడం వల్ల బహుశా ఇటువంటి ప్రమాదాల్లో పడే అవకాశం తక్కువేమో.
0: అవును, మరి దీనికి స్వామి ఎంతో చక్కటి కదని, అంటే ఇందాక మీరు చెప్పినట్టు మంచి మంచి జంతువులు జంతువులు మాట్లాడవు కానీ జంతువులు మాట్లాడినట్టు అది ఇలా చేసింది అది అలా చేసింది పంచతంత్ర కథలు చెప్పుకున్నాం కదా, స్వామి కూడా అలాగే ఒక మంచి కథను చెప్పారు. అది వింటే మనకి విచక్షణ అన్నది ఎంత చక్కగా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. ఒకసారి
3: ఒక కొలం లోపల
4: లేక్
3: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నది.
4: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
3: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
4: అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
3: ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి.
4: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
3: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
4: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
3: అంటే
4: ఈటబుల్ ఫ్రూట్స్ విత్ ఈటబుల్ ఫ్రూట్స్.
3: ఈ ఫలములంతా భుజిస్తూ ఉంటుంటారు.
4: ఇట్ ఈట్స్ ఆల్ ద
3: ఇది భుజించడము కింద పడవేయటము.
4: It partakes all the fruits and drops.
3: కింద పడవేసినటువంటి ఒక రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
4: The crocodile will be eating all the left over there and
3: ఈ విధంగా కొంతకాలం చక్కగా తినింది ఆ క్రోకడైల్ కూడా చక్కగా బలిచింది.
4: As time passed off, the crocodile also has grown fatty.
3: ఈ కోతికి క్రోకడైల్ కు చక్కగా స్నేహం ఏర్పడిపోయింది.
4: It's a very good friendship between the monkey and the crocodile.
3: ఈ క్రోకడైల్ చెప్పింది.
4: The crocodile said,
3: "Oh monkey baba,
4: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
3: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
4: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
3: నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను.
4: I am just enjoying the banquet so nicely given by you.
3: కనుక నీవు కూడా మా ఇంటికి ఒక రోజు వచ్చి విందు మా విందును ఆరగించాలి అని.
4: You also visit us one day and accept hospitality.
3: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
4: మంకీ వాస్
3: సర్ప్రైజ్డ్. ఎక్కడ ఇల్లు ఉంటుందాది, ఇది ఎక్కడ నివసిస్తుందాది అని అనుకుని కొంచెం యోచన చేసింది.
4: ద మంకీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ వేర్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్
3: దిస్ మంకీ. ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
4: మంకీ ఇస్ జస్ట్ అవర్ ఫోర్ ఫాదర్.
3: చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
4: ద మంకీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
3: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్ కూడా లేదు.
4: We just make fun of monkey, but it's very intelligent. Man is not that.
3: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
4: Therefore Hanuman became a servant of the Lord Rama then.
3: ఎంత కార్యమును సాధించాడు.
4: What an accomplishment, you know.
3: సరే, ఇది ఒప్పుకుంది పాపం.
4: Yes, it accepted the proposal.
3: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
4: How am I to come?
3: నేను నీళ్ళలో దిగలేను.
4: I cannot get into the water.
3: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
4: You cannot go over to the bank.
3: కానీ నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
4: How am I to come to you?
3: అయ్యో స్నేహితుడా, నాకింత దేహం ఉంటుండదు, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
4: He said, oh friend, I got this huge body, you can sit on my back, I'll take you.
3: సరే కూర్చుంది.
4: Yes, the monkey said.
3: నేను సరిగా అటువైపున గట్టుకు చేరేకు కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని.
4: The crocodile revealed the secret when it was about to reach the shore.
3: లేదు లేదు.
4: No.
3: ఓ బావా,
4: ఓ బ్రదర్ ఇన్లా,
3: నీ గుండెని తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
4: మై వైఫ్ డిజైర్స్ టు ఈట్ యువర్ హార్ట్.
3: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తిని నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చాను అన్నాడు.
4: ఐ షుడ్ సాటిస్ఫై మై వైఫ్, ఫర్ దట్ పర్పస్ ఐ బ్రాట్ యూ హియర్.
3: కోతి చాలా యోచన చేసింది.
4: మంకీ
3: వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే.
4: ఐ బి సో హ్యాపీ టు ప్లీజ్ యువర్ వైఫ్.
3: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
4: వై డిడ్ యు టెల్ మీ బిఫోర్ హ్యాండ్?
3: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
4: యాజ్ ఐ హావ్ బీన్ జంపింగ్ ఫ్రమ్ దిస్ ట్రీ టు దట్ అదర్ ట్రీ టాప్, ది హార్ట్ మే ఫాల్ డౌన్ ఎట్ వన్ ప్లేస్, దేర్ఫోర్ ఐ కెప్ట్ ఇట్ హ్యాంగింగ్ ఆన్ అనదర్ ట్రీ టాప్ దేర్.
3: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
4: ఐ కంటిన్యూస్లీ
3: జంప్. గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
4: The heart may fall down, therefore I kept it in security.
3: Reverse. Veniki podam pa, teeskonu vachesthanu annadu.
4: Now let's go back, let's go reverse. I'll bring back my heart.
3: Ee yokka musaliki buddhi ledu.
4: Crocodile is a dunce, not intelligent.
3: Shakti dandiga undi gaani buddhi ledu.
4: It has got the strength but no intelligence.
3: Ee naati vidyavantula vale untundadi.
4: That the crocodile is like modern education, educate people.
3: Undani istundaneetunte aasatopala tirigi vachindi club ku vachinattuga.
4: With the desire that it will give the heart, it returned as it is going to club.
3: ఇక్కడే నేను దిగిపోయి గుండెని తెస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది.
4: He said, you remain here, I'll bring the heart. And it just climbed up the tree.
3: ఓ పిచ్చి ముసలి, గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నట్టు ఇలాంటి వాడిని ప్రశ్న, ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమని.
4: Then, oh crocodile, what a fool you are. Is it possible to separate heart from me? I don't want such a friend, no.
3: ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు?
4: Why should I have friendship with such a dunce?
3: భగవంతునికి ఈ విధమైన యుక్తిగా మా కాదు మనం చూడపచ్చింది.
4: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ త్రూ దిస్ ఆర్ట్ ఆఫ్ యాక్ట్. హృదయంతో
3: భగవంతునికి అర్పితం చెయ్యాలి.
4: యు హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
0: అది సంగతి లలిత, మనం అలా యుక్తిని ఉపయోగించి చెయ్యాలని చెప్తున్నారు స్వామి.
1: చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు, దాతకైనా వాని తాతకైనా, చెప్పుదురు కోటి చేయరు ఒక్కటి, ఉన్నమాట
0: తెలుపుతున్నమాట.
1: స్వామి కూడా ఇదే చెప్తారు. మనందరం చెప్పడం చెప్పేస్తాం స్వప్న, ఎందుకంటే చెప్పడం చాలా ఈజీ. నరం లేని నాలుక అని తెలుగులో సామెత కూడా ఉంది, ఏదైనా చెప్పొచ్చు.
0: డైరెక్ట్ రిపిటేషన్ లాగా స్వామి వెనకాతలే మాట్లాడేది
1: ఈజీగా ఉంటుంది. కానీ చేయడానికి వచ్చేసరికి ఎంతమంది చేస్తున్నాము, ఎంత మటుకు చేస్తున్నాము, చెయ్యకుండా కూర్చోవడానికి వెనుకడికి వేయడానికి మనం ఎన్నో కారణాలను వెతుక్కుంటాం. బద్ధకం అంటాం, అలసిపోయామంటాం, నిరుత్సాహం, ఎలా చేయాలో తెలియదు,
0: అలాంటి అవకాశాలు దొరకలేదు, ఇవన్నీ అనుకోలేదు. ఇవన్నీ చెప్తుంటే మళ్ళా మనం స్వామి ఉపన్యాసాల దగ్గరికి రావాలి. ఎన్ని స్వామి ఉపన్యాసాలు చెప్తుంటే అందరం బోరు బోరు నేర్చేసి కర్చీఫ్లు చున్నీలు తడిసిపోయి స్వామి ఇక్కడి నుంచి వెళ్లగాని ఇవన్నీ చేసేస్తాం. స్వామి ఉపన్యాసాల్లో కూడా చాలా సార్లు చెప్పారు, మీరన్నీ ఇక్కడే పిండేసి ఆరేసి వెళ్ళిపోతారు, అవి ఇక్కడే తడిపిస్తారు, ఇక్కడే ఆరేసి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళగానే అన్ని మర్చిపోతారని. ఆ ఊపులో స్వామి చెప్తున్నప్పుడు నిజంగా నేను చేసేయాలి అన్నంత ఆవేశంలో డెసిషన్స్ తీసుకుంటాం. ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, స్వామికి నచ్చినట్టు చెయ్యాలి, మనం జీవితంలో బాగుపడి ఇవన్నీ చేసుకోవాలని. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా ఏదైనా మన ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంకా జీవితంలో ఏ విషయం తీసుకున్నా సరే అన్ని ప్లానింగ్ మట్టుకు బాగా చేసుకుంటూ అనుకుంటాం. కానీ ప్రాక్టికాలిటీలోకి వచ్చినప్పటికీ ఎంత మట్టుకు మనం ప్రాక్టికల్ గా చేయగలుగుతున్నాము అంటే మరి జీరో అనే చెప్పుకోవాలి.
1: చాలా సార్లు అవి బ్యాక్ బెంచ్ లోకి వెళ్ళిపోతాయి స్వప్న. అదే అంటే ఏదైనా సరే మనం ఒక లక్ష్యాన్ని అంటూ సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. అలా గనక కేటాయించుకోకపోతే లక్ష్యం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది, కానీ దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. ప్రతిదానికి ఒక సమయాన్ని మనం నిర్దేశించుకోవాలన్నమాట.
0: అందుకే స్వామి అంటారు ఆరంభ సూరత్వం తగ్గించుకుంటే, చెయ్యాలి అనుకున్నప్పుడు ఆరంభ సూరత్వం తగ్గాలి అంటే 10 సార్లు ఆలోచించుకుని ఏది చేయగలమో వాటినే డెసిషన్ తీసుకుని ఇది చేస్తామని కొన్నింటినైనా అలా మనం నిర్ణయించుకోగలిగితే వాటిని ఆచరించడం కూడా సులువవుతుంది.
1: అవును, అదే స్వామి కూడా చెప్తారు కదా, చెయ్యలేని పనులన్నింటినీ నెత్తినేసుకుంటే ఏమవుతుంది అనేది చాలా ఒక మంచి హాస్యాస్పదంగా స్వామి వివరించారు ఒక కథలో. సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. అలా గనక కేటాయించుకోకపోతే లక్ష్యం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది, కానీ దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం కొద్దిగా కష్టమే అనిపిస్తుంది.

0: దాన్ని ఒకసారి విందామా?
1: తప్పకుండా.
2: ఒకనాడు,
3: వన్ డే,
2: అడవి లోపల ఉండినటువంటి జింకలన్నీ చేరి,
3: ఆల్ ద డీర్ ఓవర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్,
2: ఒక కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట.
3: దే హెల్డ్ ఎ కాన్ఫరెన్స్.
2: ఈ కాన్ఫరెన్స్ లోపల,
3: దేర్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద డీర్,
2: ఆ డీర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట.
3: ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ద డీర్ హస్ వౌడ్ దేర్,
2: మై డియర్ ఓ ప్రియమైనటువంటి జింకలారా,
3: హీ సెడ్, ఓ డియర్ డియర్,
2: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారం.
3: ఇన్ వాట్ వే వేర్ లెస్ దాన్ డాగ్స్.
2: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది, మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
3: వీ రన్ వెరీ ఫాస్ట్, ఫాస్టర్ దాన్ డాగ్స్.
2: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
3: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
2: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
3: వీ కెన్ జంప్ హైయర్.
2: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
3: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
2: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి, కుక్కలకు అంతా కూడా తామసిక ఆహారమే.
3: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
2: అతని ఆహారం కానీ, అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
3: The food and habits of a dog are so low and mean.
2: జింకలను భగవంతుడైన కూడాను ప్రేమిస్తుంటాడు.
3: God loves them.
2: మనం సాత్విక హృదయలము.
3: You have pious heart.
2: శారీరకంగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలవారము.
3: Because so much of power and
2: ability. మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
3: The legs are short.
2: కానీ ఆ చిన్న కాలుతో కొట్టినట్టే పొట్టలో ఉన్న పేగలంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
3: The moment it kicks with that little leg, all the intestines will
2: come out. అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూచి ఎందుకు మనం భయపడాలి?
3: We are so powerful. Why should we be afraid of a dog?
2: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
3: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
2: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది, తప్పక మేము అందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు.
3: ఆల్ దేర్స్ వర్ రెడీ పాసింగ్ ద రిజల్యూషన్ యునానిమస్లీ.
2: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
3: లిసనింగ్ టు ద వాయిస్, one dog there in the forest barked loudly.
2: ఒక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింకైనా లేదంతా పరిగెత్తిపోయినాయి.
3: By listening to the barking sound of the dog, not even one deer remained there.
2: ఏంటి ఈ నిర్ణయాలు?
3: What are these resolutions?
2: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
3: By the time it's a matter of action, all would run away.
2: ఈనాటి మాటలు కూడాను అట్లనే ఉంటున్నాయి.
3: That's the modern trend.
0: అన్ని ఒక్క జింక కూడా లేదట. ఈ రోజుల్లో మాటలు కూడా అలాగే ఉంటున్నాయని స్వామి ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశారు. మనం ఏం చేస్తున్నాం అనేది, ఏదైనా సరే చెప్పడం కాదు, దాన్ని కార్యరూపంలో పెట్టండి అని. మరి ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం స్వప్న. మీరు ఏదో ఒకటి సాధించాలనుకుంటారు, ఎంతో కష్టపడి ప్లానింగ్ చేసుకుంటారు, స్వామి చెప్పినట్టు దానికోసం ఎఫోర్ట్ చేసి కష్టపడి దాన్ని సాధిస్తారు కూడా. సాధించాక వచ్చే ఫలితాన్ని ఏం చేయాలి? దానివల్ల మీరు సంతోషించాలి, మీకు అది ఆనందాన్ని సంతృప్తిని కలిగించాలి, లేదు చుట్టూతా ఉన్న వారికైనా ఉపయోగపడాలి, లేదు మీకు వారికి ఇద్దరికీ ఉపయోగపడితే ఇంకా దాన్ని మించింది లేదు. ఇలా చూస్తే మనం మన కష్టాన్ని, సమయాన్ని, మన ప్రయత్నాన్ని, ప్రతిభను అన్నింటినీ ఖర్చు చేసి సాధించింది, సంపాదించింది ఏదైనా సరే, అదొక పొజిషన్ కావచ్చు, విద్య కావచ్చు, లేదా ఒక టాలెంట్ కావచ్చు, ఏదైనా కూడా అందరితో పంచుకుంటేనే దానిలో తృప్తి ఏమో అనిపిస్తుంది కదా.
1: అంటే దాని సార్థకత కూడా అప్పుడే లభిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి ఒక డిగ్రీ చేతికి తీసుకుని ఆ స్థాయికి రావాలంటే ఎంత కష్టపడాలి. అది కష్టపడిన తర్వాత వచ్చిన దాన్ని అనుభవించడానికి అప్పుడు కూడా మనం విచారంగానే ఉంటున్నాం. దాన్ని ఆనందించే టైంలో మనం ఆనందించడం లేదు, పది మందికి ఉపయోగపట్టేటట్టు కూడా మనం చేసుకోవాలని స్వామి ఎన్నోసార్లు చెప్తారు. అంటే డబ్బు కాదు, విద్య కాదు, ప్రతిభ కాదు, ఏదైనా ఒక దగ్గర నిలిచిపోకూడదు అంటారు స్వామి. అంటే స్టాగ్నేటెడ్ వాటర్ చూడండి, ఒకే దగ్గర నీరు నిలిచిపోతే అది కుళ్ళిపోతుంది.
0: అవును,
1: అదే ప్రవహిస్తుంటే నదిలోనే ఎక్కడ మనకు కుళ్ళు వాసన రాదు. ఏంటవుతుందంటే వెళ్తూ వెళ్తూ అందరికీ పంచుకుంటూ పోతుంటే అలాగే విద్య కూడాను, ప్రతిభ గాని అంతెందుకండి. స్వామి చెప్తే మన దగ్గర ఉన్న ఏ వస్తువైనా పోనీ కష్టపడి సంపాదించి విద్యను లేకపోతే ఇంకో టాలెంట్ అక్కర్లేదు, మన దగ్గర ఉన్న చిన్న వస్తువైనా సరే మనం చక్కగా దాన్ని ఉపయోగించుకుని లేకపోతే మిగతా వాళ్ళకి ఉపయోగపడేటట్టు చూసుకోవాలి అని కూడా చెప్తారు స్వామి.
0: అవును స్వప్న, కరెక్టే. ఏదైనా సరే మన దగ్గర ఉన్నది మనకైనా ఉపయోగపడాలి, లేదు దానివల్ల ఎదుటివారైనా ప్రయోజనం పొందాలి, రెండూ లేకపోతే అది ఉండి దానివల్ల లాభం లేదు కదా.
1: అవునవును, అందుకే దీన్ని కూడా స్వామి ఎంతో చమత్కారంగా ఒక మంచి కథ చెప్పారు.
0: ఇప్పుడు విన్నావా?
1: లోభి మహాలోభి అని.
0: ఓహో, లోభుల్లో కూడా మహాలోభులు ఉన్నారనమాట.
1: అవునవును, వినండి కథ ముందు.
2: ఒక గ్రామంలో,
3: ఇన్ ఎ విలేజ్,
2: లోభి మహాలోభి,
3: a miser and a greater miser.
2: లోభి తమ్ముడు,
3: మైసర్ ఈజ్ యంగ్.

0: మహాలోభి అన్న.
1: గ్రేటర్ మైజర్ ఇస్ ఎల్డర్ బ్రదర్.
0: వారు కావలసినంత ధనం పెట్టుకున్నారు. బట్ కాశైల కడప దాటికి బయటికి వెళ్లదు.
1: బట్ దే డోంట్ స్పెండ్ సింగిల్ పాయ్.
0: కడుపునకైనా కూడా సరి అయినటువంటి భోజనం భుజించరు.
1: దే డోంట్ ఈట్ బెల్లీ ఫుల్ అట్లీస్ట్.
0: కావలసినంతా కూడా నూనె పెట్టుకున్నారు.
1: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
0: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమో అని భయం.
1: If you find lights burning for 5 minutes more, they are afraid that additional current may be consumed.
0: ఒకనాడు
1: one day
0: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
1: A close relative died in a village close to this village.
0: ఈ తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
1: It is the tradition in villages they should necessarily go and visit them, the bereaved family.
0: 10 miles duram untundali.
1: It is 10 miles long distance.
0: Bus ekkite ee 5 rupayalo kharchu avutundani nadchukoni povatani prayatinchadu peddanna.
1: The elder brother thought if he were to travel by bus he may have to spend 5 rupees.
0: Tellavaru jamanne lechadu edo rendu guddalu oka bagulo pettukunnadu.
1: Early morning he got up, packed 2 pairs of his clothing. అప్పుడు
0: తమ్ముడికి చెప్పాడు.
1: He told his younger brother,
0: ఒక చిన్న దీపం అంటించరా, ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు.
1: He said, light a small lamp, the oil lamp.
0: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్ళాడు.
1: With the help of that oil lamp, he packed 2 pairs of clothing.
0: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా, తక్షణమే ఆ దీపం మారిపేశాడు.
1: The younger brother is a greedy person. He has put off the lamp.
0: Oil kharchu avutundo emo ani.
1: Because the oil may be consumed.
0: Tirigi oka ardha gantaku anna tirigi venuku vachadu.
1: The elder brother returned in 1/2 hour's time.
0: Dintlo 3 miles nadichi poyadu.
1: He walked on the way
0: 3 miles. 3 miles nadichi vachadu.
1: And he returned all the 3 miles.
0: 6 miles aipoyindi.
1: 6 miles total.
0: Talupu tattadu.
1: He tapped the door.
0: Evaru talupu tattedi annadu చిన్న తమ్ముడు.
1: యంగర్ బ్రదర్ ఆస్క్డ్, హూ ఆర్ యు, హూస్ టాపింగ్ ద డోర్?
0: నేను అన్నంరా.
1: ఐ యామ్ యువర్ ఎల్డర్ బ్రదర్.
0: ఎందుకు వచ్చావు అన్నాడు.
1: వై హావ్ యు కమ్?
0: నేను పోయే సమయం లోపల దీపము ఆరిపోయమని చెప్పలేదు, అందువల్ల దీపం వెలువన వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
1: While leaving the house, I forgot to tell you that you have to put off the lamp. Therefore, I returned to remind you that.
0: అప్పుడు తమ్ముడు చెప్పాడు.
1: యంగర్ బ్రదర్ సెడ్,
0: Brother, నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్లిన తక్షణమే నేను ఈ దీపం ఆర్పేశాను.
1: Am I not that intelligent? I had immediately put off the lamp the moment you left.
0: కాని నీవు 3 miles వెళ్లి 3 miles వచ్చేసావు. ఈ 6 miles లోపల నీవు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నువ్వు చూసుకోలేదా?
1: But brother, no, you walked 3 miles long and returned 3 miles. Just imagine the wear and tear effect of your slippers.
0: స్లిప్పర్స్ అంతా ఎంత అరిగిపోయినాయో అన్నాడు.
1: స్లిప్పర్స్ మస్ట్ హావ్ బీన్ వర్న్ అవుట్.
0: అప్పుడు అన్న చెప్తున్నాడు,
1: దెన్ బ్రదర్,
0: బ్రదర్ నేను తెలివి తక్కువ కాదురా.
1: హి సెడ్, ఓ బ్రదర్, ఐ యామ్ నాట్ ఎ ఫూల్.
0: ఈ చెప్పులంతా కూడా మూటగట్టి చెంకలో పెట్టుకున్నాను.
1: ఐ బండిల్ ద స్లిప్పర్స్, నౌ ఐఎమ్ క్యారీయింగ్ ఇన్ మై ఆర్మ్స్ నౌ.
0: ఈ విధమైనటువంటి లోబత్వం ఉంటే ఈ చెప్పులు ఎందుకు?
1: దిస్ ఈజ్ ది మైజర్లీనెస్. వై డస్ హి
0: తాను సుఖపడనటువంటి యొక్క ఈ ధనధాన్యం ఎందుకు?
1: ఇది మనీ డజంట్ మేక్ యూ హ్యాపీ, వై డూ యూ నీడ్ ఇట్? యాక్చువల్లీ
0: మరొకైనా సుఖాన్ని అందించాలి.
1: అట్లీస్ట్ మేక్ అదర్స్ హ్యాపీ.
0: తానైనా సుఖపడాలి.
1: అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యాపీ.
0: ఈ రెండు లేనటువంటి ఒక సుఖం ఏం ప్రయోజనము?
1: విత్ నైదర్, వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ ఆల్ దిస్ మనీ?
0: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
1: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
0: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
1: You should study not for the job's sake.
0: Mana samajam lopala, mana village lopala, mana gramam lopala ee chadavunu samajam yokka sadviniyoganiki upayoginchali.
1: You should make use of your learning for the welfare of your village and society.
0: Samajam yokka samcheemani kosamani mee chadavunu upayogapettali.
1: You should make use of your studies for the progress and welfare of the society.
0: Kevalamu చదివి డిగ్రీలు తీసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్ బై గెటింగ్ ఎ డిగ్రీ.
0: ఇది కేవలం డిగ్రీ అనేటువంటిది భిక్షాపాత్ర.
1: డిగ్రీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బెగ్గింగ్ బౌల్.
0: ఎందుకంటే ఈ డిగ్రీ అనేటువంటి ఒక పాత్ర ఉంటే ఒక్కొక్క ఆఫీస్ కు ఒక్కొక్క ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని బెగ్ చేస్తున్నావు.
1: విత్ దిస్ డిగ్రీ which is a begging bowl, you go step
0: మన పాదముల పైన మనం నిల్చుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్,
0: స్వయం కృషి జరగాలి.
1: యూ షుడ్ బి సెల్ఫ్ రిలయన్స్.
0: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ విలేజ్ ఇన్ ద వే దట్స్ రిక్వైర్డ్ నీడెడ్.
2: స్వప్న చూసారా, మరి మహాలోభి అంటే అలా ఉంటారన్నమాట. వీళ్ళిద్దరిలో ఒక లక్షణం గమనించారా మీరు? ఎదుటివారు తమ గురించి ఏమనుకుంటున్నారనే భయం గాని బెంగ గాని వీళ్ళిద్దరికీ లేదు.
3: ఎంతసేపు వాళ్ళ లోభత్వమే వాళ్ళది
2: వాళ్ళకి. ఈ సందర్భంలో అది వాళ్ళకి మంచిది కాదు, గాని ఒక్కొక్కసారి దీనికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. షిరిడి సాయి చెప్పేవారు, ప్రపంచం గౌరవం కోసం ఆదరం కోసం ఆయాసపడద్దు, భగవంతుడి దగ్గర నుంచి అనుగ్రహాన్ని పొందడం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి అని. మరి ప్రపంచం గౌరవం కోసం మనం పరుగులు తీస్తే ఎక్కడ అది ఎక్కడ ముగుస్తుంది చెప్పండి? నిజంగా దొరుకుతుందా?
3: మీరు ఇలా అంటుంటే అనిపిస్తుంది ఎందుకు బాబా అలా చెప్పారు అని. ఎందుకంటే ఎప్పుడు మారేది ఈ ప్రపంచం అన్నది, భగవంతుడు చెప్తాడు మారుతూ ఉండేది. ఈ రోజు మనని గౌరవించిన వాళ్ళు, ఈ రోజు మనల్ని అభిమానించిన వాళ్ళు రేపు అభిమానించకపోవచ్చు, లేకపోతే ఇంకో రకంగా బాధ పెట్టచ్చు. కాబట్టి అలాంటప్పుడు ఇంకా మనం బాధలకు గురవ్వాల్సి వస్తుంది.
2: అవును,
3: కాబట్టి జీవితంలో ఈ మార్పులు వస్తూ ఉంటాయి అన్నది తెలుసుకుంటే ఎవరి మీద పూర్తిగా మనం ఆధారపడము, వాళ్ళ అభిప్రాయాలకి పూర్తిగా మనం లొంగిపోవం కూడా. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా మారాల్సిందే, మార్పు అన్నది రావాల్సిందే. ఏది మారినా మారపోయినా మార్పు అన్నది మట్టుకు గ్యారంటీ అని తెలుసు కాబట్టి షిరిడి బాబా చెప్పారు. కాబట్టి ప్రపంచాన్ని నమ్ముకోకండి. అంతేకాకుండా మనం మన యొక్క టాలెంట్ ని, మన యొక్క తత్వాన్ని కూడా మనం నిజంగా తెలుసుకోవాలి. ఏది ఎంతవరకు చేయగలము, మన దగ్గర ఉన్నదేది లేనిదేది అని కూడా మనం ఆలోచించుకోవాలి.
2: కరెక్ట్. మనుషుల అభిప్రాయాలు మీరు అన్నట్టు ఎప్పుడు మారిపోతూనే ఉంటాయి స్వప్న, సమయం సందర్భాన్ని బట్టి. నేను మీతో బాగా మాట్లాడితే మీ అభిప్రాయం నా మీద ఒక రకంగా ఉంటుంది. ఏదైనా నా పరిస్థితుల వల్ల నేను మీతో ఇంతకు మామూలుగా లేకపోతే అభిప్రాయం మారే అవకాశం ఉంది. అది వారి తప్పు కూడా కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. మనం దాని మీద ఎదుటివారి అభిప్రాయాల మీద మనం ఆధారపడకూడదు, వారి గౌరవం కోసం ఎదురు చూడకూడదు.
3: మనం చేయాల్సింది మన డ్యూటీని, మన కర్తవ్యాన్ని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప, అంటే అలా అని అతిక్రమించమని కూడా స్వామి ఎప్పుడు చెప్పట్లేదు. మనం చేయాల్సింది పద్ధతిగా నలుగురికి ఉపయోగపడేటట్టు, అది ఏది ధర్మం అనేదో దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి అని.
2: ఎదుటివారి అభిప్రాయాల మీద మనం గనక ఆధారపడితే, వారిచ్చే గౌరవం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనేది, అవి ఎలా మారతాయి అనేది స్వామి కథలో ఎంత బాగా చెప్పారో వినండి ఒకసారి.
3: అలాగే విందాం.
4: గౌరవ అగౌరవముల అంతై కూడాను అర్థం లేనిటువంటి వ్యర్థమైన మాటలు.
5: రెస్పెక్ట్ ఆర్ డిస్రెస్పెక్ట్ ఆర్ థింగ్స్ విచ్ రియలీ హ్యావ్ నో మీనింగ్, దీస్ ఆర్ జస్ట్ వర్డ్స్.
4: ఒక చిన్న కథ.
5: దేర్స్ ఎ స్మాల్ స్టోరీ.
4: ఒక గ్రామం లోపల ఇద్దరు వ్యక్తులు ఉండేటువంటి వారు.
5: ఇన్ వన్ విలేజ్ దేర్ వర్ టూ ఇండివిజువల్స్.
4: ఒక వ్యక్తి ఎక్కడ ప్రయాణం చేసినప్పటికీ తాను ఒక గుర్రమును ఎక్కి బయలుదేరేటువంటి వాడు.
5: One individual, wherever he went, he used to mount a horse and make the journey.
4: మరొక వ్యక్తి ఏ గ్రామమునకు బయలుదేరినా కాని ఒక పిల్లోను దగ్గర పెట్టుకుని వెళ్లేటువంటి వాడు.
5: The second individual, wherever he made the journey, he used to take a pillow in his hand and would make the journey.
4: ఒక దినము ఇరువురికి ఒకే కాలంలో ఒకే గ్రామమునకు బయలుదేరవలసి వచ్చింది.
5: One day, for both of them, at the same time, there was need to go to the same village.
4: అప్పుడు ముందు పిల్లను తీసుకుని బయలుదేరేటువంటి వాడు నడుస్తూ వెళ్లాడు, వెనుక వైపున గుర్రము నెక్కి మరొక వ్యక్తి అదే గ్రామమునకు బయలుదేరి వెళ్లాడు.
5: That occasion, the man who was accustomed to carry the pillow led the way and went to the village as the first one. Behind him was the man who was accustomed to travel on the horse. He sat on the horse and went to the same village.
4: మార్గమధ్యంలో ఒక పల్లె వచ్చింది. ఆ పల్లెలో ఉన్నటువంటి ప్రజలు భావించారట, ఈ ముందు పిల్లో తీసుకుని పోయేటువంటి వాడు ఏదో ఒక రికార్డ్స్ బ్యాగ్ గా ఉంటుంటాది, కనుక ఇతను ప్యూను గుర్రం వెక్కినట్టుపోయేటువంటి వాడు తహసీల్దారు అనుకున్నారట.
5: ఆన్ ది వే దేర్ వాజ్ ఎ స్మాల్ విలేజ్ త్రూ విచ్ బోత్ దీస్ పర్సన్స్ పాస్డ్. ది విలేజర్స్ లుక్డ్ ఎట్ ది మ్యాన్ హూ ఫస్ట్ పాస్డ్ విత్ ది పిల్లో అండర్ హిస్ హ్యాండ్. They thought that he was carrying a bundle of files or papers, and they thought he was the pune who was taking the bundle of papers ahead. They looked at the man on the horse and they thought he was the master or the tahsildar who was following the pune.
4: పాతకాలంలో కార్లు బస్సులు మోటార్ సైకిల్స్ లేవు కనుక గుర్రములపైనే ప్రయాణం వేసేటువంటి వారు కలెక్టర్స్ తహసీల్దార్స్.
5: ఇన్ ది ఓల్డ్ డేస్ బికాస్ దర్ వాజ్ నో ట్రాన్స్పోర్ట్ లైక్ ఎ మోటార్ కార్ ఆర్ ఎ

0: bicycle or a bus, all these officers, the collectors and the tahsildars used to make the journey on a horseback.
1: అందువల్ల ఆ యొక్క గ్రామం వారు ఈ విధంగా భావించుకున్నారు. తిరిగి తాము చేరవలసినటువంటి గ్రామము చేరిన తరువాత ఈ పిల్లో తీసుకుని పోయినటువంటి వాడు ఒక ఛత్రం లోపల చక్కగా ఒక పిల్లరికంత పిల్లో వేసుకున్నాడు, జమ్మంగా కూర్చున్నాడు. గుర్రము నెక్కిపోయినటువంటి వాడు గుర్రమును ఎక్కడ కట్టాలి అని ఒక చోటును వెతుకుతూ వస్తుంటున్నాడు. ఆ సమయంలో ఆ గ్రామస్తులు అనుకున్నారట, ఈ గుర్రమును కట్టడానికి వెతికేటువంటి వాడు ప్యూను, ఆ పిల్లో వేసుకుని కూర్చున్నటువంటి వాడు తహసీల్దారుగా ఉండవచ్చు అనుకున్నారట.
0: As soon as they reached the destination, the village, this man who was carrying the pillow, he straight went into a rest house, put the pillow against a pillar and sat in a very peaceful manner, in a very boastful manner. The other fellow who was on the horseback, he got down the back of the horse and he was looking round where he has to tie up this horse. The villagers looked at both of them and thought that the man with the pillow is the officer, he was taking rest. The man who was on the horseback was the peon who was trying to tie up the horse in a suitable place.
1: ప్రపంచం యొక్క గౌరవ అగౌరవములు ఈ రీతిగా ఉంటాయి. ఒక గ్రామంలో ప్యూన్ అనుకున్నటువంటి వాడిని మరొక గ్రామంలో తహసీల్దార్ అన్నారు. ఒక గ్రామంలో తహసీల్దార్ ఆఫీసర్ అనుకున్నటువంటి వాడిని మరొక గ్రామంలో ప్యూన్ అనుకున్నారు. ఇది కేవలము వారి దృశ్య కల్పితమైనటువంటి గౌరవంలే కాని వాని వల్ల ఇతనికి గౌరవం పోలేదు, ఈ పలుకు వల్ల ఇతనికి గౌరవం రాలేదు.
0: దిస్ ఇస్ హౌ రెస్పెక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్ టేక్ షేప్ ఇన్ దిస్ వరల్డ్. ది పర్సన్ హూ వాస్ థాట్ టు బి ఎ ప్యూన్ ఇన్ వన్ విలేజ్ వాస్ థాట్ టు బి ఎన్ ఆఫీసర్ ఇన్ అనదర్ విలేజ్. The person who was thought to be a collector or an officer in the first village was thought to be a peon in the second village. This is only an imagination, a makeup of the minds of people. By calling one a peon in one village and a collector in another village, by calling another a collector in the one village and a peon in another village, neither respect has come to either of them, nor disrespect has come to either of them.
1: Oka chakravartiki swapnamunandu తాను ఒక బిచ్చగాడైనట్టుగా తనకు రావచ్చును కల, కాని ఇంకొక బిచ్చగానికి కల లోపల తాను చక్రవర్తి అయినట్టుగా తాను అనుభవం తెలియవచ్చును.
0: ఏ కింగ్ ఇన్ హిస్ డ్రీమ్ మే హ్యావ్ ది డ్రీమ్ దట్ హీఈస్ ఎ బెగర్. ఏ బెగర్ ఇన్ హిస్ డ్రీమ్ మే సీ దట్ హీఈస్ ఎ కింగ్.
1: కాని లేచిన తక్షణమే ఎవరి స్థితి వారికున్నది కాని ఈ బెగ్గరకు చక్రవర్తి స్థానం లేదు, ఈ చక్రవర్తికి ఈ బెగ్గర స్థానం లేదు. కనుక యథాస్థితి లోపల ఇరువురికి ఉన్నటువంటి గౌరవములు ఉండనే ఉండవు, కాని ఈ స్వప్న దృశ్యములైనటువంటి యొక్క గౌరవ అగౌరవములను కేవలము పాసింగ్ క్లౌడ్స్ గా ఉంటుంటాయి. అట్టి వాటికి మనం ఏమాత్రం కూడా హృదయం అందించక మన స్వగృహమునందు ఆత్మతృప్తి నిమిత్తమై మన స్వజనులకు మనము సేవ చేసుకునేటువంటి ఈ యొక్క పరిస్థితి లోపల దేనినైనా త్యాగం చేయడానికి మనం సంసిద్ధులుగా ఉంటుండాలి.
0: As soon as this king and the beggar wake up from their sleep and they come into the waking state, each one will see his own natural form. The king has neither become a beggar, the beggar has neither become a king. This respect which they have got in their dream is of no value at all. The respect and disrespect which each one of them felt in their dream are like passing clouds. They do not stand at all. In this context, in our own house, for the sake of self-satisfaction, for our own people, what is good, what kind of service is good, is what you should do, irrespective of whether that service is respected or not by others.
2: లలిత ఈ కథ వింటుంటే ప్రపంచం మనకిచ్చే గౌరవం మీద మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ బేస్ చేసుకోకూడదు అని ఎంతో చక్కగా స్వామి మనందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. స్వామి ఎప్పుడు ఇది చెప్తూ కూడా అంటారు, మంచి సాంగత్యంలో ఉంటేనే మంచి వ్యక్తిత్వం ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది అని. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ టెల్ యూ వాట్ యుర్ అని. మీరు మంచి సాంగత్యంలో ఉండండి, అప్పుడు ఆ మంచిలో ఉన్నదంతా కూడా మనం అలవరచుకోవడానికి అవకాశం ఉంటుంది అని. సాంగత్యం అంటే మనుషులే కాదు, మనం చూసే మన ఇంద్రియాలతో గ్రహించేవన్నీ అని కూడా చెప్తారు. మీరు ఏం వింటారో, ఏం చూస్తారో, ఏం తింటారో, ఏం మాట్లాడతారో, ఎలాంటి వాతావరణంలో ఉంటారో, ఎలాంటి మనుషులతో తిరుగుతూ ఉంటారో, ఇంకా మనం ఇందాక అనుకున్నట్టు మన లోపల మన ఆలోచనలు ఎలాంటి ఆలోచనలతో మనం ఎప్పుడు నిరంతరం ఉంటూ ఉంటామో వాటిని మంచిగా పెట్టుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మనం మంచిగా మన వ్యక్తిత్వాన్ని మలుచుకోవచ్చు అని ఎంతో చక్కగా ఎన్నో విషయాలక్క మనం ఇందాక పాట నుంచి తీసుకుంటే ఇంతవరకు కూడా చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు చీమ నుంచి బ్రహ్మ వరకు కూడా ప్రతిదాన్ని ఎంతో చక్కగా స్వామి మంచి కథల్లోని మనందరికీ ఆసక్తికరంగా చెప్పి మనని అలరించేవారు.
3: అవును స్వప్న, మరి జనరల్లీ సాధారణంగా అయితే మన పుట్టినరోజుకి అందరూ మనకు కానుకలు ఇస్తారు. స్వామి మటుకు తన పుట్టినరోజున మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు.
2: అవును,
3: స్వామి కథల గురించి ముచ్చటించుకుంటూ మన శ్రోతలందరితో కూడా పంచుకునే అవకాశాన్ని ఇచ్చారు. మరి మనిద్దరం మన శ్రోతలందరి తరఫున కూడా స్వామికి మన కృతజ్ఞతలు, ప్రేమపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుందామా?
2: తప్పకుండా.
4: ఇంతవరకు 2018 నవంబర్ 23వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 93వ జన్మదినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం స్వామి దివ్య సందేశ సౌందర్యంలోని 3వ భాగం ఒక చిన్న కథ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం.

0: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
1: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
0: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
1: మాధవ

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. అనాది కాలం నుండి దైవాన్ని అన్వేషిస్తూ నిజతత్వాన్ని గుర్తించడానికి మానవుడు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. తినటము, తిరగటము, భోగములు అనుభవించటము, ఇవి పశులక్షణాలు. ఇవి తెలుసుకోలేక మానవుడు భౌతిక సుఖాలే నిజమనుకుని తమ యొక్క సత్యాన్ని మర్చిపోతున్నాడు. మానవత్వం యొక్క లక్షణము దివ్యత్వాన్ని పొందడమే. మానవుడు పట్టుపడితే సాధించలేనిది ఏదీ లేదని వివరించే అద్భుతమైన ఉపన్యాసాన్ని 1994 అక్టోబర్ 9 సత్యసాయి భగవానుడు మనకు ప్రసాదించారు. ఆ దివ్య భాషణాన్ని ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. కిరణ్ డి.

ప్రేమస్వరూపులారా, అనాది కాలము నుండి దైవమును అన్వేషించుతూ నిజతత్వాన్ని గుర్తించే నిమిత్తమై మానవుడు అనేక విధములుగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. దేవుడనగా ఏమిటి అనే ప్రశ్న కానీ, అతన్ని ఏ మార్గంలో మనం పొందవచ్చు వీలవును అనేటువంటి ప్రశ్నలు కానీ ఇవి నేటివి కాదు. అనాది కాలము నుండి కూడాను ఇది విడదీయరాని జటిలమైనటువంటి ఒక ప్రశ్నలుగా రూపొందుతూ వస్తున్నాయి. కానీ దివ్యత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి కొంతమంది యోగులు మానవత్వం దివ్యత్వాన్ని దర్శించే నిమిత్తమై ఏర్పడినటువంటి అనేటువంటి సత్యాన్ని గుర్తించి తమ లక్ష్యమును తాము సాధించే నిమిత్తమై అనేక విధములుగా సాధనలు సాగుతూ వచ్చారు. మానవత్వం యొక్క లక్ష్యము దివ్యత్వాన్ని పొందటమే. కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ మానవత్వము అతి దుర్లభమైనటువంటిది. ఈ సత్యాన్ని దినదినమునకు పెంచుకుంటూ అనేక మంది మహర్షులు దైవత్వాన్ని గుర్తించే నిమిత్తమై తపస్సును ఆచరిస్తూ వచ్చారు. అందులో కొంతమంది ఇది తెలుసుకున్నట్టు అసాధ్యమని భ్రమించి బలహీనులై తమ యొక్క తపస్సును విరమించుకున్నారు. మరికొంతమంది జన్మలు రావటమే దీని నిమిత్తము, విరమించుకుని మనం చేయనది ఏమిన్నది, కనుక జన్మమంతైనో సార్థకం గావించుకోవాలి అని పట్టిన పట్టును దిట్టముగా జాపించుకుంటూ తపస్సు ఆచరించుకుంటూ వచ్చారు. మానవుడు పట్టుపడితే సాధించినటువంటిది లోకంలో ఏదీనూ లేదు. కానీ మానవుడు సంకుష్ హృదయుడై లౌకికమైనటువంటి యొక్క సుగములకు పాల్పడి దివ్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని విస్మరించి కేవలము ఈ విధమైనటువంటి బలహీనతకు గురి అవుతూ వస్తున్నాడు. ఈ భౌతికమైనటువంటి సుఖములు ఏమిటి, ఎంతవరకు ఇవి సుఖములు, ఈ సుఖమును మనకు చేకూర్చేటువంటిది ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవ్వరు కూడా విచారించటం లేదు. పశుపక్షి మృగాదులకు మానవుడికి ఉండేటువంటి తేడా ఏమిటి, తినటము నిద్రించటము జీవితాన్ని గడపటము భోగముల్లో ఈ కాయాన్ని అంత్యము గావించుకోవటం, ఇది అయినా మానవుని యొక్క లక్ష్యము. పశువులు కూడా తింటున్నవి తిరుగుతున్నవి నిద్రిస్తున్నవి తమ యొక్క భోగములను అనుభవిస్తున్నవి. ఇంకా పశువులకు మానవునికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి, ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం కలిగినటువంటి మానవుడు ఇంత మాత్రం విచారణ చేయక కేవలము భౌతికమే సత్యమని దివ్యత్వం మనకు అత్యంత దూరమని భావించి తమ యొక్క లక్ష్యము తాను మర్చిపోతున్నాడు. కనుక ఈ దివ్యత్వాన్ని ఎట్లయినా గుర్తించాలి, తెలుసుకునాలి, అది ఏ జీవితం యొక్క పరమావధి అని పట్టును పట్టి తపస్సు ఆచరిస్తూ వచ్చారు అనేక మంది మహర్షులు. కొంతకాలమునకు మహర్షులు ప్రపంచములో ప్రవేశించి చాటుతూ వచ్చారు. వేదాహమేకం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమస పరస్థ. ఓ మానవులారా, మేము ఆ తేజవంతమైనటువంటి ఆ దివ్యమైన ఆ నవ్యమైన ఆ భవ్యమైనటువంటి పరమాత్మని మేము తెలుసుకున్నాం. ఎక్కడ తెలుసుకున్నాం? తమస్సుకు ఆవల, మనస్సుకు ఆవల, ఇంద్రియములకు అతీతమైన మానవుని హృదయమునందు మేము తెలుసుకున్నాం. మానవుడు శరీర మనో ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపము. కనుక మానవుడనగా శరీర మనస్సు ఆత్మల యొక్క స్వరూపమే. కాని అట్టి మానవుడు మనో ఆత్మలను విస్మరించి కేవలం శరీరమనే అనుసరించటం చేత తాము పశువైపోతున్నాడు. ఆత్మను శరీరమును విస్మరించి కేవలం మనసునే ప్రధానంగా భావించి అనుసరించటం వల్ల తాను దానవుడిగా మారిపోతున్నాడు. మరొకడు శరీర మనసులను విస్మరించి ఆత్మనే అనుసరించటం వల్ల తానే దివ్యస్వరూపుడుగా మారిపోతున్నాడు. మానవుడనగా ఎవరు? శరీర మనో ఆత్మల యొక్క కూడికనే మానవుడు. పశు ఏది? కేవలం శరీరమునే అనుసరించేటువంటిదే పశుత్వం. దానవుడెవరు? కేవలం మనసునే అనుసరించేటువంటి వాడు దానవుడు. శరీర మనసును విస్మరించి ఆత్మనే అనుసరించేటువంటి వాడు దేవుడు. శరీరము చేయునది, మనసు గుర్తించునది, ఆత్మ నిశ్చలంగా ఉండునటువంటిది. దీనికి పర్యాయముగానే కర్మ, ఉపాసన, భక్తి అని చెప్తూ వచ్చారు. అయితే ఈ భక్తికి ఉపాసనకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
ఇది రెండింటి ఎందుకు ప్రేమ సన్నిహితమైనటువంటిది. భక్తి అన్నను ప్రేమ అన్నను రెండు ఒక్కటి. దైవమును చింతిస్తూ విశ్వమును విస్మరించి ఆనందంతో మునగటమే ఇది పవిత్రమైనటువంటి ప్రపత్తి. భారతీయులు ప్రాచీన కాలము నుండి ఈ నవరాత్రి మహోత్సవమునందు అనేక విధములుగా దేవీ పూజలు గావిస్తూ వచ్చారు. దుర్గా, లక్ష్మి, సరస్వతి అనేటువంటి పేర్లతో వీరు ఆరాధిస్తూ వచ్చారు. ఈ దుర్గా, లక్ష్మి, సరస్వతి ఎవరు? మానవులు కేవలం భ్రమించినటువంటి ఆకారములే. కాని ఈ మూడింటికి మూల కారణము అంతరాత్మగా భావించినటువంటి యొక్క శక్తులు మూడుంటున్నది. ఇవి కర్మ, ఉపాసన, జ్ఞానము. వీటిని మరొక రూపము లోపల పేరు పెట్టుతూ వచ్చారు. ఈ ప్రపత్తి యొక్క సమ్మిళితమైనటువంటి ఒక తత్వము దివ్యత్వము. కాని భగవంతుడు ప్రతి మానవుని యొక్క దేహం నందు కూడాను ఉంటున్నాడు. అది ఆత్మస్వరూపము. శరీరము ఆత్మకు ఒక మందిరము. కనుకనే దేహో దేవాలయ ప్రక్తు జీవో దేవ సనాతన. మాణిక్యములు మట్టిలో పుట్టును కాని మ్రానిలో చిక్కవు. అది ఏ విధంగానే మృణ్మయమైనటువంటి ఈ దేహమునందునే చిన్మయమైనటువంటి ఆత్మ మనకు సాక్షాత్కరిస్తున్నది. దేహమే మృణ్మయము, ఆత్మనే చిన్మయము. ఈ మృణ్మయ చిన్మయముల యొక్క సమ్మిళితమైనటువంటిదే మానవత్వము. మంచి చెడ్డల యొక్క స్వరూపమే మానవత్వము. నిత్యానిత్యముల యొక్క స్వరూపమే మానవత్వము. జడ చైతన్యముల యొక్క స్వరూపమే మానవత్వము. కనుక శుభాశుభములకు, సత్య అసత్యములకు, క్షయ అక్షయములకు అకారమే మూల కారణం. కాని ఇంకా రెండు కూడా సమానత్వమే. సత్యములకు అసత్యము అన్నారు. అకారం ఒకటే, అక్షరమే కొంచెం అధికమైనటువంటిది. అనగా సత్యము కానిది అసత్యము, నిత్యము కానటువంటిది అనిత్యము. ఈ విధముగానే పదముల యొక్క చేరిక చేతనే మానవత్వము దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. మానవ దేహము అమూల్యమైనటువంటి. ఈ మానవుడు ఏ నిమిత్తమై ఈ అమూల్యమైనటువంటి దేహమును ధరించాడు? ఈనాటి మానవుడు దేహం యొక్క కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు. తన తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తము, తన నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించుకునే నిమిత్తము, అమృతత్వాన్ని అనుభవించే నిమిత్తము ఏర్పడినటువంటి ఈ పాంచభౌతికమైన శరీరమును కేవలం భౌతికమైనటువంటి భోగభాగ్యములో ప్రవేశపెడుతున్నాడు. దీనిగా ఈ శరీరం అందించినది కాదు. కాదు, శరీరము క్షేత్రము. శరీరము క్షేత్రము. శరీరి ఆత్మ క్షేత్రజ్ఞుడు. దేహము ఒక మందిరము. దేహి అందులోని స్వస్వరూపుడు. కనుకనే శరీరము శరీరి, దేహము దేహి, క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని రెండింటి యొక్క నెగిటివ్ పాజిటివ్. కాని ఈనాటి మానవుడు కేవలం నెగిటివ్ ని మాత్రమే హృదయమనందు నింపుకొని పాజిటివ్ ను ఆశించడానికి ప్రయత్నిస్తున్నాడు. అసాధ్యము, అసాధ్యం. యత్ భావం తత్ భవతి. కనుక మన హృదయం లోపల దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము మనం పవిత్రంగా స్థిరం చేసుకోవాలి. ఈ దివ్యత్వాన్ని మనం ఎక్కడో పోయి వెతకనక్కర్లేదు. అనేక మంది ఈ సత్యాన్ని గుర్తించుకునలేక అడవులకు వెళ్లి తపస్సు ఆచరించి కందమూలాదులు భుజించి కాలమును గడుపుతూ వచ్చారు. తనకు అత్యంత సమీపంగా ఉండినటువంటి యొక్క దివ్యస్వరూపాన్ని మనం విస్మరించి ఎక్కడో తెలియనటువంటి అరణ్యముల్లో ప్రవేశించి అత్యంత దూరముగా భగవంతుని వెతుకడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం అజ్ఞానం యొక్క మూల లక్షణం. తన దృష్టిని అంతర్ముఖము గావించుకున్నప్పుడే నిత్యానందమును పొందవచ్చు. తన ఆనందము తన చెంతనే ఉంటుండాలి. తన ఆత్మస్వరూపుడు తనకు సన్నిహితంగానే ఉంటున్నాడు. లోకములో తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు ఇత్యాది సంబంధకులైనా కూడాను కొంత దూరంగా ఉన్నారు. కాని భగవంతుడు అందరికంటే సన్నిహితుడు. తల్లి తండ్రులు దేహములకు దూరంగా ఉన్నారు. కాని భగవంతుడు దేహంలోనే ఉన్నాడు. తల్లిదండ్రులా సమీపుడు లేక భగవంతుడా? కనుక చాలా సమీపిస్తుడు, చాలా దగ్గరవాడు భగవంతుడే. అతి సమీపుడైనటువంటి భగవంతుణ్ణి మనం మరచి అర్థము కానటువంటి యొక్క భగవంతుడు ఎక్కడో అగమ్యగోచరుగా ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. దైవము మానుష రూపేణ. ఏదో భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి జ్యోతిర్మయుడుగా ఉంటున్నాడు, ప్రత్యేకమైనటువంటి శంఖచక్ర కథాధారిగా ఉంటున్నాడు. ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క ఊహలే. దేహాభిమానం కలిగినటువంటి మానవుడు దేహానికి అతీతమైనటువంటి దాన్ని ఏనాడు కూడా చూడలేడు.
వీరాడు తన యొక్క దేహాభిమానం కోల్పోవునో ఆనవాడే అతీతమైనటువంటి దివ్యత్వాన్ని తాను గుర్తించగలడు. కనుక నేను దేశము అనేటువంటి భావం ఉండినంత వరకును దేహస్వరూపుణ్ణే మనము భగవంతునిగా విశ్వసించాలి. కనుక అనేక విధములుగా దైవమును ఏదో సాక్షాత్కరింప చేసుకోవాలని ప్రయత్నం చేయటము కాలము వ్యర్థమే. దైవము సర్వ మానవుల యొక్క హృదయమునందు సాక్షాత్కరిస్తున్నాడు. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. కనుక అందరి ఎందు ఉండినటువంటి దైవం ఒక్కడే. కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అట్టి దైవత్వాన్ని మనము ఈనాడు తెలుసుకున్నందుకు తగిన కృషి చేయాలి. కనుకనే దుర్గా లక్ష్మి సరస్వతి అనగా ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఇవి మూడే. ఇచ్చాశక్తి మానవుని ఎందుంటున్నది, క్రియాశక్తి మానవుని ఎందుంటున్నది, జ్ఞానశక్తి అనగా నిత్యాదిత్య విషయ పరిశీలన శక్తి మానవుని ఎందు ఉంటున్నాడు. కనుక దుర్గా లక్ష్మి సరస్వతులు మానవుని ఎందే ఉంటున్నాయి. కనుక సరస్వతి వాక్ స్వరూపంలో వెల్లడవుతుండాలి, దుర్గా క్రియారూపంలో వెల్లడవుతుండాలి, లక్ష్మి తన యొక్క జ్ఞానశక్తితో వెల్లడవుతుండాలి. కనుక క్రియాశక్తియే దేహము, ఇచ్చాశక్తియే మనస్సు, జ్ఞానశక్తియే ఆత్మ. కనుక ఇచ్చాశక్తి అయినటువంటి శరీరము కేవలం పదార్థము యొక్క సమ్మిళితము. కనుక ఇది కేవలము మెటీరియలైజేషన్. ఇందులోపల ఈ జడమైనటువంటి దేహమును కదలికగా చేస్తున్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుందండి, అది ఒక విధమైనటువంటి ఇచ్ఛాశక్తి. ఈ ఇచ్ఛాశక్తిని కేవలము ఒక విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ ను సంతృప్త చేసేటువంటి ఒక శక్తి, అది ఏ జ్ఞానశక్తి, అది ఏ రేడియేషన్. కనుక మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ ఈ మూడింటికి ఓం భూర్ భువస్వ అని పేరు పెట్టవచ్చు. భూర్ భువస్వ, భూర్ భూలోకము దేహమే, భువ ఇది లైఫ్ సోర్స్, ఇది ఏ కాన్షియన్స్ అన్నారు, స్వ తత్ అనగా ఇది ఏ రేడియేషన్. ఈ మూడు శక్తులు ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నాయి. కనుక దుర్గా లక్ష్మి సరస్వతులు హృదయవాసులే. మనకు అనేక విధములైనటువంటి యొక్క కోపములు తాపములు ఇలాంటి రజోగుణ సంబంధమైనటువంటి యొక్క గుణములు వేల్బడుతుంటాయి. అవి దుర్గ యొక్క వైపరీత్యము. భగవంతుని అనేక రకములుగా మనం వర్ణిస్తూ పదములు చేర్చుకుంటూ కొన్ని విధమైనటువంటి యొక్క కవిత్వంగా పోతుంటారు, అనగా వర్ణనగా చేరుతుంటారు, అది ఏ సరస్వతి యొక్క వైబ్రేషన్. మనలో పవిత్రమైనటువంటి గుణములు ఆవిర్భవిస్తుంటాయి. దయ, ప్రేమ, సహనము, సానుభూతి, సత్యము ఇలాంటి పవిత్రమైన గుణం, అది ఏ లక్ష్మి యొక్క వైబ్రేషన్. మన హృదయపీఠం నందు ప్రతిష్ఠింపబడినటువంటి దుర్గా లక్ష్మి సరస్వతిని బహిర్ముఖంగా మనం ఆరాధన చేస్తున్నాము. ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఇదే దుస్థితిలో ఉంటుండాలి. తనలో ఉండినటువంటి తానని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు, తన ఎందున్నటువంటి తానని తాను ప్రేమించడానికి ప్రయత్నించడం లేదు, తన ఎందున్నటువంటి తానని విశ్వసించడానికి ప్రయత్నించడం లేదు. బయట ప్రపంచంలో బాహ్య స్వరూపంలో కేవలము దూరంగా ఉండినటువంటి దానిని మనం అమితంగా ఆశిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, ఆకర్షిస్తున్నాం. ఇది జడ చైతన్యములకు సంబంధం. మన బాధను నివారణ గావించుకోవాలన్నా ఆ యొక్క మందు మన ఎందే ఉంటుండాలి. ఈ బాధ నివారణ కలిగినటువంటి యొక్క ఔషధము మన ఎందే ఉంటుండాలి. కానీ మన ఎందున్నటువంటి ఔషధము మనకు పనికి రాదు. బయట ఔషధం మీద మనకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఒక హోటల్, ఒక మెడిసిన్ షాపు సైడ్ బై సైడ్ ఉంటుండాలి. కానీ మెడికల్ షాప్ లో పనిచేసేటువంటి వర్కర్ సాయంకాలం అయ్యేటప్పటికి హెడ్ ఏక్ వచ్చింది, కానీ తన షాప్ నందు ఉన్నటువంటి యొక్క ఔషధములు తనకు పనికి రాలేదు. పక్క హోటల్లో పోయి, సార్ ఒక కప్ కాఫీ ఇవ్వండి, హాట్ కప్ కాఫీ, నా హెడ్ ఏక్ గా ఉంది అంటాడు. ఈ హోటల్ వాడు సర్వ్ చేసి చేసి టైర్డ్ అయిపోయినాడు, హెడ్ ఏక్ వచ్చింది. వాడు మెడికల్ షాప్ కు వెళ్లి, సార్ నాకు సర్వ్ చేసి హెడ్ ఏక్ వచ్చేసింది, ఒక సాడన్ పిల్ ఇవ్వండి సార్ అంటాడు. వీడికి హెడ్ ఏక్, వీడి హెడ్ ఏక్ వాడి షాప్ లో మందు పనిచేస్తా ఉంది, వాడి హెడ్ ఏక్ వీడి కాఫీ కప్పు పనిచేస్తా ఉంది. అది ఈ విధంగానే ఉంటుంది ఈనాడు లోకము. తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని తాను ఏమాత్రమూ లక్ష్యం చేయటం లేదు. బయట ఉన్నటువంటి దానిని అమితంగా ఆశిస్తున్నాడు. తన ఇంటిలో వండిన పంచపక్ష పరమాన్నముల కంటే పక్కింటి పాచిపోయిన పప్పు చాలా రుచి వారికి. కనుక మన ఎందే ఉంటున్నది దివ్యత్వము. కనుక దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. మనం ఎక్కడా వెళ్ళనక్కర్లేదు, దేనిని ఆశించనక్కర్లేదు. శరీరధారి అయినటువంటి యొక్క దైవత్వాన్ని చక్కగా నమ్మాలి మనం. ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. అది లేకుండా ఉండినా ఏమి చేసి ప్రయోజనం లేదు. కనుక ఆత్మ అనేటువంటి మాణిక్యము, ఆత్మ అనేటువంటి చిన్మయము, అనుణ్మయము అనేటువంటి దేహం నందే ఉంటుండాలి.
ఇలాంటి దానిని మనము అనేక రకములుగా ప్రయత్నం చేయనక్కర్లేదు. మన బహిర్దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడే ఈ ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. ప్రేమ స్వరూపులారా, అనేక సాధనలు మనం చేస్తున్నాం. ఏ విధమైనటువంటి నవవిధ సాధనలంతా ఉన్నాయో దీనిని మనం అంతర్ముఖం గావించుకోవాలి. కనుక మనం ఏదో బహిర్ముఖమైనటువంటివి ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎంత వేదశాస్త్ర ఇతిహాస పురాణములు పఠించినప్పటికీ, మన హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య భావమే శూన్యమైనా మనం ఈ గ్రంథము ఏమాత్రము మనకు పనికి చేయలేము. అంతర్ముఖం గావించుకోనటువంటి పండితుడైన కూడాను పాండిత్యము తెలుసు కానీ పవిత్రత మాత్రము తెలియదు. వేదమును వర్ణించినటువంటి యొక్క వేద పురుషుడు కేవలం వాదముల యొక్క వాక్యములు మాత్రమే వర్ణించగలడు కానీ వేదస్వరూపుడైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకోలేడు. బుకిష్ నాలెడ్జీ, మనకు ప్రాక్టికల్ నాలెడ్జీ కావాలి. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది మన దృష్టిని అంతర్ముఖం గావించుకోవాలి. అందుకోసమే దీని యొక్క అంతరార్థము, మనం ఎంతో దూరము నడిచి దేవాలయానికి వెళుతుంటాం కానీ దేవుడి దగ్గర పోయిన తర్వాత కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాం. ఇంత దూరం పోయినటువంటి వాడు అక్కడ పోయి కన్నులు ఎందుకు మూసుకోవాలి? అనగా ఈ కన్నులు చూడవలసినటువంటి ఈ రూపం కాదు, అంతర్రూపము అనేటువంటి అంతరార్థం అక్కడ నిరూపిస్తుంటున్నాడు. కనుకనే భగవద్గీత సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి. దైవం సర్వత్రా ఉంటున్నాడు. రూపనామములు వేరువేరు కావచ్చును కానీ దివ్యత్వం ఒక్కటే. కనుక మనం ఈనాడు చదివేటువంటి చదువులంతా కాని లేక నేర్చుకునేటువంటి వేదశాస్త్ర ఇతిహాస పురాణములు కానీ అంత్యములో మనకు ఆదర్శంగా నిరూపించవు. ఈ పాండిత్యములంతా కూడా ప్రపంచములకు మాత్రమే సంబంధించినట్టు కానీ పరమాత్మకు సంబంధించినటువంటివి కాదు. బాహ్య ఆడంబరములకు పాటుపడినటువంటి వారిని ఆత్మస్వరూపుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. కోరేది ఒకటి, చేసేది మరొకటి. భగవంతుడిని కోరుతున్నావు, నీవు చేసే పనులు నీ ప్రకృతి కోసం చేస్తున్నావు కాబట్టి ఇది భగవంతుడికి ఏ రీతిగా ప్రసన్నుడు కాగలడు? అందుకోసమనే శంకరుల వారు తమ యొక్క 13 మంది శిష్యులతోపల కాశీకి వెళ్లినప్పుడు స్వామిని గ్రామాన్ని వర్ణిస్తున్నాడు ఒక పండితుడు. దుక్కు కరణే, దుక్కు కరణే, దుక్కు కరణే అని అంటున్నాడు. శంకరుల వారికి చాలా నవ్వు వచ్చింది. అతని సమీపానికి వెళ్లి

ఇవి ఏమాత్రము నిన్ను రక్షించవు. అంతర్ముఖంలోని దివ్యత్వాన్ని స్మరించు. ఈ విధంగా కూడా బోధిస్తూ వచ్చాడు. కాని అనాది కాలం నుండి ఈ సత్యాన్ని మనం ఎంతో వింటున్నాము, ఎంతో చదువుతున్నాము, కాని ఆచరణలో పెట్టలేకపోతున్నాము. ఇది ఎన్ని విని ప్రయోజనమేమి? చాలా మంది రామాయణాన్ని పారాయణం చేస్తున్నారు, రామాయణాన్ని నిత్యము పారాయణం చేస్తున్నారు, కానీ రామాయణంలో చెప్పినటువంటి యొక్క పితృవాక్య పరిపాలన ఏ ఒక్కడైనా చేస్తున్నారా? సోదర ప్రేమతత్వాన్ని రామాయణం బోధించితే ఆ సోదరులపై ఏమాత్రమైనా ప్రేమ మనం నిరూపిస్తున్నామా? ఇంతే కాదు, ధర్మమే ప్రధానము, ధర్మములకై సర్వమును త్యాగం చేస్తాను అని బోధించినటువంటి యొక్క రామవాక్యములు ఒక్కడైనా ధర్మాచరణ చేస్తున్నాడా? మనకి రామాయణం పారాయణం చేసే ప్రయోజనం ఏమిటి? ఎంతకాలమైనా వినటంలోనే మన కాలమును వ్యర్థం చేసుకుంటే ఆచరణలో ఎప్పుడు పెట్టేది? వినటం విన్నందుకు ప్రయోజనం ఏమిటి? ఆచరణలో ఫలితం ఉంది, కానీ శ్రవణంలో ఫలితం లేదు. భగవద్గీతను ఆహా, ఎక్కడ చూసినా కానీ భగవద్గీతను గురించి ఉపన్యాసాలు జరుగుతున్నాయి, భగవద్గీత యజ్ఞములు జరుగుతున్నాయి, భగవద్గీతను పారాయణం చేస్తున్నారు. ఏమి ప్రయోజనము? ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్క పదమునైనా మనం ఆచరణలో పెడుతున్నామా? ఏమాత్రమో పెట్టడం లేదు. ఈ చదివిన చదువులు దేనికోసం? ఈ పారాయణం ఎవరి కోసమని? ఈ పారాయణం వల్ల మనకు ప్రయాణం ప్రయోజనం లేదు. పారాయణం మనం ప్రాక్టికల్ లో పెట్టాలి. ఈ రోడ్డు బెంగళూరుకు చేరుతుంది అనేటువంటిది అక్కడ నిరూపించింది. ఆ రోడ్లో మధ్యలో పోయి కూర్చొని బెంగళూరు బెంగళూరు బెంగళూరు బెంగళూరు బెంగళూరు బెంగళూరు అంటే మనం పొందులు పో చేరుతున్నామా? ఆ రోడ్లు నీ నడుచుకుంటూ పో, బెంగళూరు చేరుతాం. అదే విధంగానే భగవద్గీత భగవంతుని నిరూపించేటువంటి ఒక మార్గం వంటిది. దాన్ని స్మరిస్తూ కూర్చుంటే నీకు ఫలితం లేదు, దాన్ని అనుసరిస్తూ నువ్వు ప్రయాణం చేయి. ఒక్కటైనా నీవు ఆచరణలో పెట్టేస్తే దాని ఫలితం నీకు ఉంటుండాలి. తన్నును నీవు ఉపన్యాసాలు ఇచ్చేదానికంటే, పారాయణం చేసేదానికంటే ఒక్క అవున్సు నీవు ఆచరణలో పెట్టుచ్చాలి, కానీ ప్రాక్టీస్ లో లేదు. ఎన్ని గ్రంథాలు చదివి ప్రయోజనమేమి? ఎన్ని ఉపన్యాసములు విని ప్రయోజనమేమి? ఎంత మహనీయుల దగ్గరికి పోయింది ప్రయోజనమేమిటి? ఇవంతా ఇక్కడ నువ్వు కేవలం వ్యర్థమే. కనుక ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టండి. ఏమిటి ఆచరణ? ఉత్తమైన ప్రేమను పరమాత్మ వైపును మరల్చటమే. ఇంతకంటే పెద్ద సాధన మనం చేయనక్కర్లేదు. ఒక్క సాధన, అది మన దగ్గర ఉన్నటువంటి పదార్థమే. ఆ ప్రేమనే భగవత్స్వరూపుడు. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ప్రేమను మనం మునగాలి, కానీ మనం ఆ ప్రేమలో ఉండటం లేదు. ప్రేమను మాలిన్యంగా, అభిమానంగానో లేక అటాచ్మెంట్ గానో మనం రూపొందింప చేసుకుంటున్నాం. ఈనాడు పంచభూతములు కూడాను మాలిన్యమైపోయినాయి. తల మాలిన్యమైపోయింది, ఇప్పుడు హృదయం కూడా మాలిన్యమైపోయింది. ఎక్కడ చూసినప్పటికీ పవిత్రమైనటువంటి మనకు కనిపించడం లేదు. ఎంత మాలిన్యపరిచినప్పటికీ మాలిన్యం కానటువంటిది ఒక్కటే, అదే ప్రేమ. ఆ ప్రేమను ఎవరు కూడా మలినపరచడానికి వీలు కాదు. ఆ ప్రేమలో ఉండేటువంటి మహాశక్తి చాలా పవిత్రమైనటువంటిది. ఈ ప్రేమతో జగత్తునే మనం ఆటాడించుకోవచ్చు. ఈ ప్రేమ చేతనే కదా ప్రహ్లాదుడు అనేక విధమైనటువంటి కష్టములైనా సాధించుకుంటూ వచ్చాడు. కొండల నుంచి నెట్టించాడు, పాముల చే కరిపించాడు, ఏనుగు చే తొక్కించాడు, కట్టలో వేసి కాల్చి వేశాడు. కానీ ఆ యొక్క ప్రహ్లాదుని యొక్క ప్రేమ, నారాయణ నారాయణ నారాయణ నామరూపములపైన ఆధారపడినటువంటి వాడు కేవలం హిరణ్యకశిపుడు, నారాయణ పైన ఆశించినటువంటి వాడు ప్రహ్లాదుడు, ఇందుగల నందు లేడని వాదించినటువంటి వాడు ప్రహ్లాదుడు, విష్ణుమే గాని విష్ణు లేడని చెప్పి వాదించిన వాడు హిరణ్యకశిపుడు. తండ్రికి కుమారునికి ఇంత భేదంగా వచ్చింది. కనుకనే ప్రహ్లాదు విశ్వం విష్ణు స్వరూపం, అంతా మన యొక్క ప్రేమ నుండినే ఆవిర్భవిస్తుంటాయి. ప్రేమకు మించినటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులు. జగత్తంతా ప్రేమ నుండి ఆవిర్భవించింది. జగత్తంతా ప్రేమ ఎందే ఉంటుండాలి, కనపడి ప్రేమ ఎందే నయమైపోతుండాలి. దేహాభిమానం త్యజించి మానసిక చంచలత్వాన్ని నిర్మూలం గావించి విషయ వాంఛనలంతా కూడా దూరం గావించి ప్రేమలో మనము మునిగిపోవాలి. నిండు మునిగినటువంటి వాడికి చలి ఉండదు, గాలి ఉండదు. అర్థం మునిగినటువంటి వాడికే గాలి వాన. ఈ వాదోపవాదములు చేసేటువంటి వారు కూడా పూర్తి మునిగినటువంటి వాటికి మాటే రాదు. కనుక నేను నిండుకుండా కదలదు అన్నారు. ఈనాటి మానవుడు ఇటు నిండుకుండా కాదు, ఇక్కడ వెళ్తుకుండా కాదు. రెండింటికి నీ మధ్యలో ఉండటం చేతనే మానవత్వాన్ని నిర్మూలం గావించుకుంటున్నారు. ప్రేమ స్వరూపులారా, మనం ఈ ప్రకృతిలో మనం జీవించినప్పటికీ, మన కర్తవ్య కర్మలు ఆచరించినప్పటికీ, కానీ అన్ని భగవంతుని యొక్క కర్మలే. మనటువంటి యొక్క సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా భావించాలి. కనుక ఈ 10 దినములు నవరాత్రి యొక్క మహత్సవం అనేటువంటిది, మహత్యమైనటువంటిది ఏమిటి? ఇచ్చాశక్తిని దైవ ఇచ్ఛగా మార్చుకోవాలి, క్రియాశక్తిని దైవ కర్మలుగా మార్చుకోవాలి, జ్ఞానశక్తిని దైవంగానే భావించుకోవాలి. కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ మూడింటి యొక్క ఏకత్వం మానవ జాతిలోనే ఉంటుండాలి. సత్యం, సత్యం తెలియని వారు లోకంలో ఎవరు లేరు కాబట్టి సత్యం తన్నేంటే ఉంటుండాలి.
జ్ఞానం నిత్యానిత్య విషయ పరిశీలన ఎవరి దగ్గర ఉంది? మానవునియందే ఉంటుందా? ఆ రెండింటి యొక్క అనంతము మానవునియందే ఉంటుందా? ప్రపంచమంతకుడు మానవుని హృదయం నందే ప్రింట్ అయిపోయి ఉంటుండాలి. ఒకటూరి కన్నులు మూసుకుంటే నీవు ఏమేమి దర్శించావో ఈ జగత్తులో అవన్నీ నీ హృదయంలోనే ఉంటున్నాయి. కనుక హృదయం, ఈ హృదయమే సర్వ ప్రపంచం. దీనికి మించినటువంటిది మరొకటి లేదు. నా సృష్టి లోపల ఎంత విచిత్రమైనటువంటి యొక్క దీనిని సృష్టించాడు. కనుకనే భాగవతము చిత్రంబుడు త్రైలోక్య పవిత్రంబులు అనుగదాల విత్తంబులు సన్మిత్రములు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చారిత్రములు. మానవుడి యొక్క జీవితం ఎంత విచిత్రమైనటువంటిది. ఒక్క ఇంచు కూడా లేదు కన్ను. ఈ నేత్రము కోట్లలో ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా చూడగలుగుతుండాలి. ఈ చిన్న నేత్రము ఎంత విశ్వాన్ని చూడగలుగుతుండాలి. ఇది ఎంత విచిత్రమైన. ఈ చిన్న కన్ను కొంత మూసుకుంటే ఈ ఇందులో కొంచెమైనా మనకు కనబడుతుందా? లేదు. ఇది భగవంతుని యొక్క సృష్టి యొక్క రహస్యము. అన్ని జగత్తంతా కూడా మానవుని ఎందు ఇమిడ్చాడు. తనలో తాను చింత చేసుకుంటే తనకంటే గొప్పది మరొకటి లేదు. కనుక దైవాన్ని వెతికే నిమిత్తమే దేహం వచ్చింది కానీ లేక తెల్లవారి రాత్రి బాగా తిని పొట్ట నింపుకోవటం కోసం రాలేదు, లేక విషయభోగములు అనుభవించడానికి రాలేదు, లేక లోక సంబంధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించేకి రాలేదు. నీ యొక్క దీనిని పవిత్రమైనటువంటి యొక్క నీ యొక్క పాత్రను దుర్వినియోగం చేసుకుంటున్నావు. బంగారు పాత్రలో తైలం పోసి చందపు చక్కెరతో ఒక మంట వేసినట్టుగా ఉంటుండాలి మన జీవితం. మన దేహము బంగారు వంటిది, మన యొక్క భావములు చందనము వంటివి, కానీ ఇవన్నిటినీ మనం అగ్నిపాలు చేస్తాం, దుర్వినియోగం చేస్తున్నాము. దీంట్లో పోయవలసినటువంటిది మంచి అమృతమైనటువంటి క్షీరము. ఈ అమృతం పోయవలసినటువంటి యొక్క ఈ దేహము లోపల అమృతాన్ని నింపుతున్నాము. దైవ ప్రేమ అనేటువంటి యొక్క రసంతో నింపవలసినటువంటి మన హృదయాన్ని లోక సంబంధమైనటువంటి విషయవాల్సంతో నింపుతున్నాము. ఇది సరికాదు. దేని నిమిత్తమే నీకు అందించాడు ఈ దేహాన్ని, ఆ నిమిత్తమే దీన్ని ఉపయోగించుకోవాలి. కనుకనే ప్రేమ నింపుకోవాలి. ఆ నింపుకోవాల్సింది ప్రేమనే కానీ లౌకికమైనటువంటి యొక్క విషయాలు కాదు. అది నివృత్తి మార్గము, నివృత్తి మార్గము. కనుక నీవు ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు కూడా ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టడానికి పూనుకోండి. ప్రేమకు మించినది మరొకటి లేదు. సర్వము ప్రేమలోనే ఇమిడి ఉంటుంది. రెండక్షరములు చాలా చిన్నది కానీ పదము చిన్నది కానీ బ్రహ్మాండం అంతా కూడా ఆ ప్రేమలోనే ఇమిడి ఉంటుంది. విత్తనము చాలా చిన్నది, మర్రి విత్తనం అనేటువంటిది చీమ తల లోపల వెయ్యింటి ఒక భాగం కూడా ఉండదు. అలాంటి చిన్న విత్తనం లోపల పెద్ద బ్రహ్మాండమైన వృక్షం అంతా ఇమిడి ఉంటుండాలి. ఇంత బ్రహ్మాండమైన వృక్షం లోపల చిన్న విత్తనం ఇమిడి ఉంటుండాలి. కనుకనే అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువుగా ఉన్నాడు, మహత్తులో మహత్తుగా ఉంటున్నాడు. కనుక ఈ యొక్క మనిషి యందు సర్వము ఇమిడి ఉంటుండాలి. ఇలాంటి పవిత్రమైన మానవ జన్మను మనం వ్యర్థం చేసుకోకూడదు. తుచ్చమైనటువంటి విషయవాసనలో మనం ప్రవేశించకూడదు. ఈ లౌకికమైనటువంటి విషయాలకు మనం ఏమాత్రం కూడా లొంగకూడదు. ఇంద్రియ లోనుడు కాక ఇంద్రియాన్ని జయించినటువంటి వాడుగా తయారు కావాలి. ఈ ఇంద్రియులు నీ యొక్క సర్వెన్స్. నీ సర్వెన్స్ నీవు నెత్తిపైన పెట్టుకోవటం వల్ల నీకే ప్రమాదం సంభవిస్తుండాలి. సర్వెన్స్ కు మనం వశం కాకూడదు. నీవు మాస్టర్ గానే ఉంటుండాలి. అందువల్లనే నిరంతరం కూడా నీవు మాస్టర్ కావాలి. ఇదే ప్రేమతత్వము. ఈ ప్రేమ చేతనే మానవత్వాన్ని సార్థకం చేసుకోవచ్చు.

ఇంతవరకు 1994 అక్టోబర్ 9వ తేదీన సత్యసాయి భగవానుడు మనకు ప్రసారించిన దివ్య భాషణాన్ని ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో శ్రోతలు విని ఆనందించారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మానవునియందు ఉన్నాయని, దైవత్వాన్ని దర్శించడానికి మానవుడు అంతర్ముఖుడు కావాలన్నారు. ఈ దేహము ఒక దేవాలయము, దేహి భగవంతుడు. శరీర మనసులను విస్మరించి ఆత్మని అనుసరించటం వలన దివ్యత్వాన్ని పొందవచ్చునని ఎంతో చక్కగా వివరించారు సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: దైవమే లేకుండినా ఈ ప్రకృతి యొక్క చిత్ర విచిత్రములంతా ఎవరు చేయగలుగుతున్నారో? ఆకాశమందు లక్షలాది నక్షత్రములంతా ఉండినప్పటికీ అవి నేలరాలకుండా ఉంటున్నాయి. లోకాల చీకట్లన్నీ కూడాను హతమార్చే నిమిత్తమై సూర్యచంద్రాదులను దీపములుగా పెట్టుకుని భగవంతుడు త్రిప్పుచున్నాడు. ఇరుసు లేకుండానే ఈ పృథ్వీ అనే చక్రము తిరుగుతూ ఉండాది. ఏ జీతభత్యములు లేకుండా ప్రజలకంతా చక్కని గాలి వేస్తున్నది. అనంతమైన ఆకాశము నేలరాలకుండా ఆపి ఉంటుండేది ఎవరివల్ల? ఈ సృష్టి యొక్క చిత్ర విచిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు? మానవాతీతమైన దివ్యమైన అనుభూతులు ఎవరందిస్తున్నారు? భగవంతుడు తెరచాటున తానుండి తెరముందు ప్రజల నుంచి తానే ఆడిస్తున్నాడు. కనిపించనిదే కనిపిస్తున్న జగత్తును నడిపిస్తున్నది. అదే దివ్యశక్తి, అదే దైవశక్తి, అదే సత్యశక్తి, అదే ధర్మశక్తి, అదే ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మాన్ని రక్షించే నిమిత్తమై మనము సత్సంకల్పములను పోషించుకోవాలి. ఈ సత్సంకల్పములే మనయందు లేకుండినా ధర్మయేవ హతోహంతి. ధర్మమును మనము హతము చేయడానికి ప్రయత్నిస్తున్నాము, కాని ధర్మమే మనల్ను హతము చేస్తుంది.

మనము సత్సంకల్పములను పోషించుకోవాలి. ఈ సత్సంకల్పములే మనయందు లేకుండినా ధర్మయేవ హతోహంతి. ధర్మమును మనము హతము చేయడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి 22వ తేదీన శ్రీ అప్పారావు గారిని అనుగ్రహించిన పిదప ఆనాటి బహిరంగ సభానంతరము స్వామి ఆ గ్రామమున సత్యసాయి సేవా సమితి కేంద్రమునకు శంకుస్థాపన కావించారు. అక్కడ నుండి మేడపాడు గ్రామానికి వెళ్లి సత్యసాయి మందిరానికి ప్రారంభోత్సవం చేశారు. తరువాత వడ్లమూరు గ్రామానికి వెళ్లి స్వామి మందిరానికి శంకుస్థాపన చేశారు. కొత్తపేట చరిత్రలో అది మరపురాని దినం. అంత జనసమూహము చేరిన బహిరంగ సభని వారెన్నడూ చూసి ఉండలేదు. కాలేజీ గ్రౌండ్ ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. ఆ సభలో ఉపన్యసించిన పిదప అక్కడకు 1.5 మైళ్ల దూరంలో ఉన్న పలివెల గ్రామానికి స్వామి వెళ్లారు. అక్కడ భక్తులను ఆశీర్వదించి అక్కడ నుండి అంబాజీపేట వెళ్లి దర్శన సంభాషణలతో వారందరినీ ఆనందపరిచారు. నేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన బండార్లంక గ్రామస్థులు ఈ దివ్య అనుగ్రహ వాహిని స్వాగతించుటకు తోరణములు, పూవులు, జెండాలతో అలంకరించిన పెద్ద పెద్ద ఆర్చిలను నిర్మించారు. కొద్ది నిమిషములచ్చట గడిపి మానవ జీవిత పరమావధి గురించి వారికి బోధించారు స్వామి. అక్కడ నుండి అమలాపురం వెళ్లారు. అక్కడ 50,000 మంది బహిరంగ సభయందు సమావేశమై నిరీక్షించుచున్నారు. స్వామి దివ్యమంగళ రూపమును దర్శించగానే వారి హృదయ దీపములు వెలిగాయి. సభయందు స్వామికి ఆంగ్లంలో స్వాగత పత్రాన్ని సమర్పించారు. ఎల్లప్పుడూ అందరి హృదయాలలోనూ నిండిన స్వామికి స్వాగతము, వీడ్కోలు హాస్యాస్పదమన్నారు స్వామి. కోనసీమ వేదసీమ, భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మ, వేదాధ్యయనం చేయు పండితులకు పేరుపడ్డ గడ్డ, ఇటువంటి విద్వత్సీమలో ఆంగ్లమున సభ ప్రారంభించుట మన సంస్కృతికి, సంప్రదాయానికి విరుద్ధమని స్వామి ఉద్ఘాటించారు. 24వ తేదీన స్వామి చాలా పెందలకడనే బయలుదేరి మానేపల్లికి వెళ్లారు. అక్కడ నుండి తాటిపా

పక్కకు వెళ్లి ఒక వ్యాధిగ్రస్తుడైన వృద్ధ భక్తుని ఆశీర్వదించి రాజోలు వెళ్లారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి వారి భక్తి ఉత్సాహాలను సఫలీకృతం కావించారు స్వామి. కారు వేగంగా పోవుచుండగా దారికడ్డంగా రెండు కొబ్బరి చెట్లు కలుపుచూ ఒక మామిడి తోరణము, దానికి మధ్య గాలికి రెపరెప కొట్టుకొనుచున్న ఒక కాగితము కనపడింది. ఆ కాగితం మీద సుస్వాగతం అనే అక్షరాలు ఒక చిన్న పిల్లాడు రాసినట్లు వంకరటింకరగా ఉన్నాయి. 50 గజాలు దాటిన తర్వాత కారు ఆపించి వెనక్కి మళ్లించి ఆ తోరణము వద్ద స్వామి కారు ఆపించారు. ఆ గ్రామము పేరు పోతుమట్ల. వారు ఏ బహిరంగ సభలకు వెళ్లు ఓపిక లేకపోవటచే కాబోలు, ఇద్దరు వృద్ధ స్త్రీలు ఎండకు ఎండి వాడిన దండలు చేత ధరించి అక్కడ నిలబడి ఉన్నారు. స్వామి కారు దిగి నిర్ఘాంతపోయి చూస్తున్న వారి వద్దకు వెళ్లి, "నేనే సాయిబాబాను" అని చెప్పి వంగి వారి వద్ద దండలు వెడలో వేయించుకున్నారు. వారు ఆనందంతో స్వామి పాదపద్మములను మ్రోల నేలమీద తలమోపి నమస్కరించగా స్వామి వారి శిరములు స్పృశించి ఆశీర్వదించారు. మరికొంత దూరము వెళ్లిన తర్వాత రోడ్డుమీద ఇద్దరు స్త్రీలు వడివడిగా నడుచుచుండగా వారి పక్కనే కారు ఆపి దిగి వాళ్లు చేరువ కాగానే, "మీరు ఎక్కడికి వెళ్తున్నారు?" అని అడిగారు స్వామి. "సాయిబాబాను చూడటానికి" అని వాళ్లన్నారు. "నేనే సాయిబాబాను, మీకు తెలియదా?" అని స్వామి నవ్వారు. తమను పరిహసించుచున్నారని భావించి వారు ముందుకు పోసాగారు. అంతా బాబా వెంట ఉన్నవారు దిగి వాళ్లని ఆపి వారు నిజముగా బాబాయే అని సరిగా చూడమని చెప్పారు. తమ కళ్లను తామే నమ్మలేని సంభ్రమాశ్చర్యాలతో వారు స్వామి పాదాలపై పడ్డారు. వారెవరో ఎట్టి బాధలలో ఉన్నారో స్వామిని దర్శించి ఏమి ప్రార్థించదలుచుకుని ఆతృతతో వెళ్లుచున్నారో స్వామికి తెలియదా? వారి కొరకు విభూతిని సృష్టించి ఇచ్చి వాళ్ల కొరకే కారు ఆపినట్లు, వారి సమస్యలు త్వరలోనే తీరిపోవునని అభయమిచ్చి పళ్ళిచ్చి వారి కోరిక ఫలించినది కనుక శ్రమపడి ముందరికి వెళ్లక్కర్లేకుండా వెనుతిరిగి ఇంటికి వెళ్లమని మరీ చెప్పారు. వారు ఎంతటి అదృష్టవంతులో!

లక్కవరంలో భక్తుల కనులకు వీనులకు విందు చేసి ఒకటి రెండు మైళ్లు ముందుకు పోగానే కారును ఒక మట్టి రోడ్డు వైపు మళ్లించమన్నారు స్వామి. ఆ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉంది. ఆ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. ధైర్యం చేసి ఒకరు అడుగగా స్వామి ఇలా చెప్పారు, ఇక్కడ కత్తికుండ అనే గ్రామం ఒక మైల్ దూరంలో ఉంది. అక్కడ ఒక భక్తుడున్నాడు. అతనికి మొదటి భార్య మరణించిన తర్వాత మరొక వివాహం చేసుకున్నాడు. రెండవ భార్యకి చాలామంది పిల్లలు పుట్టి శిశుదశలోనే మరణించారు. మొదటి భార్య పిశాచి అయి ఈమెను వెంటాడుచుండుటి చేత ఈమె పిల్లలు మరణిస్తున్నారన్న మూఢనమ్మకంతో భయపడుతుండగా ఏడవ నెల గర్భిణీతో ఆమె పుట్టపర్తికి వచ్చింది. ఏడవ నెలలో ఆశ్రమం ఆస్పత్రిలోనే ఆమె ప్రసవించింది. మగ శిశువు పుట్టాడు. వాడికిప్పుడు మూడేళ్లుంటాయి. వాని ఇంటికి వెళ్లి ఆశీర్వదించి వస్తాను. జగద్బంధువుకి తెలియని చోటు తెలియని వాళ్లు ఉండుట సాధ్యమా? ఏపుగా పెరిగిన కొబ్బరి తోటల మధ్య కడలి అనే కుగ్రామం ఉంది. అది ప్రశాంతి నిలయంలోని వేద పాఠశాల ప్రధానాచార్యులైన శ్రీ కామేశ్వర ఘనాపాటి గారి స్వగ్రామం. వారు అసమాన వేదశాస్త్ర పారంగతులు. ప్రాచీన సంప్రదాయ విధానములో ఉదాత్త అనుదాత్త స్వరములలో వేదమును పఠించుటయందు సాటిలేని మేటి. ప్రశాంతి నిలయమున జరిగిన మొట్టమొదటి వేదయజ్ఞ సప్తాహమును ఋత్వికులుగా ఉండి నిర్వహించినప్పుడే స్వామిని వేదపురుషునిగా గ్రహించిన విద్వద్వేత్త. అంతకు ఏడేండ్ల క్రితమే స్వగ్రామమునకు స్వజనులకు స్వా ఎందు అభిమానమునకు స్వస్తి చెప్పి స్వామి చరణకమలముల సన్నిధిని ప్రశాంతి నిలయములో వేద పాఠశాల నిర్వహణలో నిమగ్నుడైన ధన్యజీవి. స్వామి వారింటికి వెళ్లారు. ఆ ఇంటి ముందు ఏర్పాటు చేసిన వేదికనలంకరించి ఇంచుకసేపు ఉపన్యాస నామ సంకీర్తనామృతములతో ఆ గ్రామస్థులను ఎంతో అనుగ్రహించారు. కాలువగట్టుననే కార్లన్నీ ఆగాయి. స్వామి మాత్రమే కారులో నాటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న శ్రీరామలింగరాజు గారి గృహమును పావనము చేయుటకై సఖినేటిపల్లికి వెళ్లారు. నాటి రాత్రికి స్వామి రాజమండ్రికి తిరిగి వచ్చారు. రాజమహేంద్రవరం భక్తులకు జనవరి 26వ తేదీ చిరస్మరణీయమైన పర్వదినం. ఆ సాయంత్రం మూడు మోటారు బోట్లలో 200 మంది భక్తులతో గోదావరి నదిమీద ప్రయాణం చేసి 3 మైళ్ల దూరంలో ద్వీపము వలె విశాలమైన ఇసుకలంకకు చేరారు స్వామి. స్వామి భక్త పరివేష్టితులై ఆ పుణ్యనది సైకత స్థలిపై కూర్చుని ఉండగా ఆకాశము నుండి నక్షత్రములు ఆనందమున మెరయు కన్నులతో చూస్తున్నాయి. నామసంకీర్తన మాధుర్యమును గ్రోలిన వాటి మేను పులకించింది. కొందరు భక్తులు సాధనను గురించి ప్రశ్నించగా భాగవతము నుండి ఉదాహరణలతో స్వామి సమాధానం చెబుతూ తమ ఎదుటనున్న ఇసుక నుండి చేతితో వెన్నముద్దతో దోగాడు బంగారు బాలకృష్ణ విగ్రహాన్ని సృష్టించారు. ఆ సమయంలో స్వామి శ్రీకృష్ణుడు వెన్నముద్దలను దొంగిలించుట ఎందలి అంతరార్థాన్ని విశదీకరిస్తున్నారు. ఆ తరువాత సంభాషణ శివుని నిరాకార చిహ్నమైన శివలింగమును గురించి సాగింది. ఆ సందర్భంలో పృథ్వీలింగము, జలలింగము, తేజోలింగము, వాయులింగము, ఆకాశలింగముల గురించి స్వామి వ్యాఖ్యానించారు. గాలిలో ఏ ఆధారము లేకుండా వేలాడు ఆకాశలింగమును గురించి అది లోహపు ఖనిజముతో చేయబడినదని, ఆలయములో కింద పైన అమర్చిన అయస్కాంతముల ప్రభావముచే అట్లు నిరాధారముగా గాలిలో నిలబడిందని స్వామి చెప్పారు. మీరు దానిని చూడదలిచారా అని అడగగానే అక్కడ భక్తులందరూ స్వామిని మరింత దగ్గరగా చుట్టుముట్టేశారు. స్వామి గాలిలో చేయి అటూ ఇటూ తిప్పి సృష్టించిన ఆ లింగమే ఆకాశలింగమనియు అప్పుడే రాత్రి సేవలు పూర్తి చేసి అర్చకులు ఆలయానికి తాళం వేసి వెళ్లిపోయిండుట వలన ఆ శివలింగాన్ని ఇక్కడికు రప్పించినట్లు చెప్పారు. అది మిశ్రమ వర్ణములు గల స్ఫటికలింగం. దానిని వెలిగించిన టార్చిలైట్ అద్దం మీద పెట్టి
స్వామి పైకెత్తి పట్టుకొనగా అది బహువర్ణముల కాంతితో శోభించింది. తదుపరి ఆ లింగమును బంగారు బాలకృష్ణ విగ్రహమును ఒక పళ్లెములో ఉంచి అందరూ వాటిని తాకి నమస్కరించుకొనుటకు వీలుగా కొందరు భక్తులు ఆ పళ్ళాన్ని అందరి వద్దకు తీసుకొచ్చారు. తరువాత ఆ రెండింటిని ఒక చేతి రుమాలులో భద్రపరచమని స్వామి ఒక భక్తునికిచ్చారు. ఒక గంట తరువాత బాబా ఆ భక్తుని రుమాలు విప్పి చూడమనగా బంగారు బాలకృష్ణుని విగ్రహం మాత్రమే ఉంది. స్వామి నవ్వుతూ ఈ పవిత్ర లింగమును ఆలయమునకు తిరిగి పంపివేసినట్లు చెప్పారు. తదుపరి అందరూ ఆయిసుకలోనే బారులు తీరి కూర్చుని భోజనాలు చేశారు. రాత్రి 11 గంటలకు అందరూ తిరిగి రాజమండ్రి చేరారు. ఆ భక్తుల ఆనందము ఎవరు ఏమని వర్ణించగలరు?

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు బెంగళూరు వైట్ఫీల్డ్లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్లోని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులతో 2016లో రేడియో సాయి బృందం జరిపిన ఇష్టాగోష్ఠిలోని మొదటి భాగాన్ని ఇప్పుడు వింటారు. పరిచయకర్త శ్రీమతి అనామిక.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరా. ఈరోజు స్టూడియోలో మాతో పాటు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఛాత్రులు ఇక్కడున్నారు. అయితే వాళ్లతో మాట్లాడి వాళ్ల గురించి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఈరోజు ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ సాయిరామ్. మొట్టమొదటిగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడ కూర్చున్నారు, ఒక్కసారి మీ ఇంట్రొడక్షన్ ఇస్తారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో?
1: సాయిరామ్, నా పేరు మాలతి, నేను పర్తి నుంచి వచ్చాను. బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువును.
0: మంచిది.
2: సాయిరామ్ మ్యామ్, నా పేరు సల్మా సుల్తానా, నేను పర్తి నుంచి వచ్చాను. నేను బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను.
0: వెరీ నైస్.
3: సాయిరామ్, నా పేరు రమా, నేను కోనసీమ నుంచి వచ్చాను. నేను బీఎస్సీ అనస్థీషియా చదువుతున్నాను.
4: సాయిరామ్, నా పేరు చంద్రిక, నేను గుంటూరు నుంచి వచ్చాను. బీఎస్సీ పర్ఫ్యూషన్ టెక్నాలజీ చదువు.
0: మీ పేర్లు మీ బ్యాక్గ్రౌండ్ వింటుంటే వేరే వేరే చోట నుంచి వచ్చి వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టుగా నాకు క్లియర్గా అర్థమవుతున్నది. అయితే ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే గనక ఒక నర్సరీ క్లాస్ లో కూడా స్టూడెంట్స్ ని జాయిన్ చేయాలంటే పేరెంట్స్ ఒక 10 స్కూల్స్ కి వెళ్లి ఆ స్కూల్లో సరిగ్గా నేర్పిస్తున్నారా లేదా ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుందా లేదా అవన్నీ చెక్ చేసిన తర్వాత, ఆ బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ చేసిన తర్వాతే నర్సరీలో పిల్లల్ని జాయిన్ చేస్తారు. అటువంటిది మరి మీరు నర్సింగ్ లో జాయిన్ అయ్యారు అంటే ఎంతో మంది పేషెంట్స్ ని మీరు లైఫ్ లో తర్వాత ఈ కోర్స్ చేసిన తర్వాత కాపాడాలి కాబట్టి వాళ్ళు కూడా ఏదో హోంవర్క్ చేసి ఉంటారు లేదా మీరే ఏదో హోంవర్క్ చేసి ఉంటారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ చేసుకుని మీరు ఇక్కడ ఈ కాలేజ్ ని ఎంచుకున్నారు, దాని గురించి నాకు చెప్తారా?
1: నేను చిన్నప్పటి నుంచి స్వామి ఇక్కడే చూస్తున్నా కాబట్టి స్వామి కాలేజ్ లో ఒక్కసారన్నా చదవాలని ఒక ఏముంది. అందుకు నర్సింగ్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంతకుముందు నాకు చాలా సీరియస్ గా ఉండేది కాబట్టి అప్పుడు ఎప్పటికైనా కానీ నేను కూడా ఇలా కాకుండా చాలా మందికి సేవ చేయాలని నా అభిప్రాయం. అందుకు అప్పటి నుంచి అనుకున్న నర్సింగ్ చదవాలని.
0: అంటే మీకు హెల్త్ బాగాలేనందుకు మీకు ఎలాగైనా నా హెల్త్ బాగా నేను 10 మందికి కూడా ఉపయోగపడాలని మీకు అనిపించింది. పైగా మీరు పుట్టుపర్తిలో ఉన్నారు కాబట్టి మీకు ఈ కాలేజ్ ఎంచుకోవడం పెద్ద ప్రాబ్లం కాలేదు. చాలా చక్కగా చెప్పారు. మరి సల్మా మీరు చెప్పండి.
2: నేనేం చెప్తానంటే మేము స్వామికి నేను ఎలా చెప్పాలి తెలియడం లేదు. అయితే నేను పుట్టినప్పటి నుంచి స్వామి మా అమ్మ వాళ్ళకి అందరికీ తెలుసు అని చెప్పేవాళ్ళు. అయితే స్వామి నుంచి మా తాతయ్య వాళ్ళకి చాలా హెల్ప్ వచ్చిందని, చాలా సహాయం చేశారని చెప్పేవాళ్ళు. అయితే స్వామి గురించి ముందు నాకు అంత నమ్మకం ఉండేది కాదు. అయితే నేను నా 10th అయిపోయిన తర్వాత ఏ కాలేజ్లో చేరాలో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే పర్సంటేజ్ వచ్చిన తర్వాత చాలా కాలేజెస్ వస్తాయి, మా కాలేజ్ రండి, మా కాలేజ్కి రండి అని. అయితే మన ఇన్స్టిట్యూషన్ మాత్రమే మనం నచ్చి మనం వెళ్ళగలం, మనకి నచ్చితేనే ఆ కాలేజ్ లో వెళ్ళగలం. అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను స్పోర్ట్స్ లో, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ గురించి. అయితే అందరూ అక్క వాళ్ళు అన్న వాళ్ళు చాలా మంచిగా చేస్తారు. అయితే నేను కూడా స్వామి ముందర చేయాలి, అంత లక్షల మంది ముందర చేయడం అంటే చాలా గ్రేట్. అయితే నేను స్వామి కాలేజ్ లో చేరితే నాకు కూడా ఆ ఆపర్చునిటీ వస్తుంది, నాకు ఒక మంచి స్టేజ్ దొరుకుతుంది, అయితే నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్న నమ్మకంతోనే నేను స్వామి కాలేజ్ లో పియూసీలో సెలెక్ట్ అయ్యాను అనంతపూర్ క్యాంపస్ కు. అయితే నా పియూసీ కంప్లీట్ అయ్యాక మా బాటనీ మ్యామ్, ధనలక్ష్మి మ్యామ్ అని ఉండేవారు, ఆమె నాకు చాలా ఎంకరేజ్ చేసి ఇక్కడ నర్సింగ్ నుంచి అప్లికేషన్ తీసుకొచ్చి ఆమెని ఫిలప్ చేయించారు. అయితే తర్వాత నేను లాస్ట్ డేట్ అప్పటి వరకు నేను ఇక్కడికి రాకూడదు, హాస్టల్లో ఉండకూడదు అనుకునేదాన్ని. అయితే మా నాన్నగారు వెళ్ళు ఒక్కసారి ఆలోచించు అంటే అక్కడికి లాస్ట్ డేట్ 31st వచ్చేసింది. అయితే మా నాన్నగారు మళ్ళీ బెంగళూరుకు వెళ్ళి అక్కడ ఇచ్చేసి వచ్చారు అప్లికేషన్. సడన్ గా నాకు కాల్ లెటర్ వస్తుందో రాదో అని చాలా బాధపడేదాన్ని. అయితే నాకు కాల్ లెటర్ వచ్చింది, నేను ఎగ్జామ్ రాశాను, ఇంటర్వ్యూ అయిపోయింది, సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఇలా స్వామి కాలేజ్ లో చేరి మీ ముందర మాట్లాడుతున్నాను.
0: చాలా చక్కగా చెప్పారు. ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో అది ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేసి పెట్టారు, లాస్ట్ మినిట్ లో మీకు తెలిసింది ఈ విషయం అంతే. చక్కగా చెప్పారు. మరి రమా మీరు ఏ విధంగా స్వామి కాలేజ్ కి అంటే ఇక్కడ జాయిన్ అవడం జరిగింది, దాని గురించి చెప్తారా?
3: మేము అసలు సాయి భక్తులం కాదండి. ఇది మాకు ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. మా ఫ్రెండ్ నేను కలిసి జాయిన్ అయ్యాం. మాకు నర్సింగ్ అని పెట్టలేదు, ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అని కార్డియాక్ అనే మాకు ఇష్టం ముందు మెడిసిన్ చదవాలని, కానీ ఎంసెట్ లో
0: ఇక్కడ ఒక్కసారి డిఫరెన్స్ చెప్తారా, అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే నర్సింగ్ కి దీనికి ఏం డిఫరెన్స్ అనేది చెప్తారా?
3: నర్సింగ్ అంటే నర్స్, ఏహెచ్ఎస్ అంటే అండి మేము మెషిన్స్ వల్ల కార్డియాక్ అని ఎనస్థీషియా మెషిన్స్ తోటి పేషెంట్స్ కి ట్రీట్
0: చేస్తాం.
3: మేము కార్డియాక్ పెట్టాం, కార్డియాక్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, అనస్థీషియా ఉంది సెకండ్ ఆప్షన్ మేము పెట్టాం. అప్పుడు మీకు అనస్థీషియా వల్ల ఓకేనా అని అడిగారు వాళ్ళు, సరే నాకు ఇష్టమేనండి అని చెప్పాను. అలా కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఆ కోర్సు చాలా బాగుంది, ఫస్ట్ ఇయర్ కదండి ఇంకా మాకు స్టార్ట్ అవ్వలేదు.
0: ఆ విధంగా మీరు ఇక్కడ జాయిన్ అవడం జరిగింది అనమాట. అంటే ఆ ఆప్షన్ ఉందా లేదా అని అనుకున్నారు ఫస్ట్, కానీ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ మీరు ఎంచుకున్నారు అండ్ ఆ విధంగా మీరు జాయిన్ అయ్యారు. చాలా బాగుంది. చంద్రిక మీరు ఏ విధంగా జాయిన్ అయ్యారు చెప్తారా?
4: నేను ముందు నుంచి స్వామి డివోటీ. ఇక్కడ భర్తీ వచ్చినప్పుడు అలా ఈ స్టూడెంట్స్ ని చూసి నేను ఇక్కడ చాలా ఇంప్రెస్ అయ్యేదాన్ని. ప్లస్ వన్ ప్లస్ టూ ట్రై చేశాను బట్ నాకు రాలేదు. డిగ్రీలో బెంగళూరులో ఎగ్జామ్ రాసినప్పుడు సెలెక్ట్ అయ్యాను. చాలా డిసిప్లైన్ గా ఉండడం నేర్చుకున్నాను ఇక్కడ.
0: ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అంటే అంతకుముందు ఏంటి అల్లరి పిల్లనా ఏంటి, అల్లరి పనులు చేశారు దాని గురించి చెప్పండి.
4: ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకునేదాన్ని కానీ ఎప్పుడు లేవను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత లేవడం ఖచ్చితంగా కాబట్టి ఈ రొటీన్ లో అలవాటు పడి నేను లేద్దాం అనుకునేదాన్ని కానీ ఇప్పుడు లేస్తున్నాను.
0: వెరీ గుడ్. అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఈ జూన్ లోనే జాయిన్ అయి ఉంటారు కదా, జూన్ 2015 లో సెప్టెంబర్ లో జాయిన్ అయ్యారు. సరే, సో సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కొన్ని నెలలే అయ్యాయి, అంటే ఈ ఫ్యూ మంత్స్ లోనే మీకు తొందరగా లేవడం అలవాటైపోయిందంటే ఇంకా అంత డౌటే లేదు, స్వామి మహత్యం అక్కడ కనిపిస్తున్నది. మరి మీ పేరెంట్స్ మీలో ఈ మార్పు చూసారా?
4: ఆబ్వియస్లీ మొన్న వచ్చారు, ఐ మీన్ పేరెంట్స్ మీట్ జరిగింది ఇక్కడే. అప్పుడు వాళ్ళు నా డ్రెస్అప్ కానీ అంతా, నేను ద వే ఆఫ్ టాకింగ్ వాళ్ళతో మాట్లాడటం అంతా చేంజ్ అయింది అని చాలా సంతోషపడ్డారు.
0: అంటే ఈ పేరెంట్స్ ఎవరికైనా పిల్లల్లో మార్పు వస్తున్నదంటే అది కూడా ఇంత తొందరగా మార్పు వచ్చిందంటే చాలా వాళ్ళకి ఆనందకరంగానే ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఇయర్ లో ఎంట్రీ తీసుకున్నారు. మరి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఒక కాలేజ్ గురించి కానీ ఒక ఇన్స్టిట్యూషన్ గురించి కొన్ని ఊహించుకుంటాం, ఇలా ఉంటుంది అలా ఉంటుంది చాలా బాగుంటుంది, కానీ లోపల దూరిన తర్వాత అన్ని మనకు ఒక్కొక్కసారి అనుకూలంగా కనిపించకపోవచ్చు. అక్కడ ఈటింగ్ హ్యాబిట్స్ గానీ లేదా డిసిప్లిన్ గానీ లేదా ఒక్కొక్కసారి నీళ్లు మన ప్రకారంగా వేడి నీళ్లు దొరకకపోవడం, చల్ల నీళ్ళతో అందరూ ఒకే అంటే ఒక రూమ్ లో ఐదుగురు ఆరుగురు కలిసిమెలిసి ఉండడం గానీ రకరకాల మెంటాలిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్లతో కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతాయి. అటువంటిది మీరేమైనా ఫేస్ చేశారా? మాల్తి చెప్పండి.
1: ఇంతకు ముందు నేను హాస్టల్లో ఉన్నా కాబట్టి అంత ఏమనిపించట్లేదు. ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళతో కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారం.
0: సల్మా మీకు ఓకే, వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారంగా కొంతవరకు మీకు.
2: నేనైతే ఫస్ట్ అక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు హాస్టల్లో లేను కాబట్టి చాలా కష్టపడేదాన్ని. ఫస్ట్ లో వచ్చినప్పుడు చాలా ఏడ్చేదాన్ని కూడా. అయితే నా డార్మెటరీలో 7 మెంబర్స్ ఉండేవాళ్ళు, అందరూ నేపాలీ ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళే.
0: ఓకే,
2: వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడతారు కానీ నా లాంగ్వేజ్ ఉర్దూ కాబట్టి ఎవరికీ ఉర్దూ రాదు. నాకు తెలిసిన లాంగ్వేజ్ తెలుగు, వాళ్ళు తెలుగులో మాట్లాడలేరు. అయితే నేను ఏదైనా మాట్లాడాలంటే ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. అయితే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోనే కలిసి ఉంటారు కాబట్టి నేను చాలా అడ్జస్ట్మెంట్ లో చాలా బాధపడేదాన్ని. అయితే మాకు డ్యూటీస్ అలౌట్ చేస్తారు, అయితే ఆ డ్యూటీస్ లో చాలా కొట్లాడే వాళ్ళం, గొడవ పడే వాళ్ళం. తర్వాత మొత్తం నేను ఏడ్చేదాన్ని. ఏంటి గొడవలు, నేను చదువుకునే దానికి వచ్చాను, చాలా ఈ గొడవలు జరుగుతున్నాయి స్వామి, అంతా మీరే చూసుకోవాలి అని స్వామికి చాలా ప్రే చేసేదాన్ని. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళల్లో నేను చాలా మార్పు చూశాను. వాళ్ళంతకు వాళ్లే హెల్ప్ చేసేవాళ్ళు, అయితే మనం అందరం కలిసి చేసుకుందాం, ఇట్లా పోట్లాడు జరిగితే బాగుండదు, మనలో మనకి యూనిటీ ఉండాలా అని చెప్పి చాలా కలిసి ఉండేవారు, కలిసి ఉండటం స్టార్ట్ చేశాం. అయితే అక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చాలా అయింది. తర్వాత మాకు రీసెంట్ గా రూమ్ షిఫ్టింగ్ జరిగింది. మా రూమ్ ని మేము చాలా గుర్తు చేసుకుంటాం ఇప్పుడు, మా డార్మెటరీ మెంబర్స్ ని, మా రూమ్ మెంబర్స్ ని. మేము మా రూమ్ ని చాలా మిస్ అవుతుంటాం, ఆ మా ఎంజాయ్మెంట్. అయితే మేము రోజు సుప్రభాతం 5 కి లేయాలి. అయితే ఒక అప్పుడు కొట్లాట జరిగేటప్పుడు ఒక్కరు లేస్తే ఎవరంతకు వాళ్ళు రెడీ అయ్యి వెళ్లిపోయేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత మేము అడ్జస్ట్ అయిన తర్వాత ఒక్కరు లేసినా అందరినీ లేపేవాళ్ళు. అయితే అందరు సుప్రభాతంకి వెళ్ళాలి, ఎవరు మిస్ అవ్వకూడదు,
0: మన రూమ్ లో ఒకరు కూడా మిగిలకూడదు, అంటే ఆ డిసిప్లిన్ అందరు ఫాలో అవ్వాలని,
2: ఎవరు తిట్లు తినకూడదు అనే
0: భావన మీ అందరిలో వచ్చింది.
2: అందరూ చాలా అడ్జస్ట్ అయిపోయాం. తర్వాత మా సీనియర్స్ చాలా కేర్ తీసుకుంటారు. అయితే వాళ్ళ సొంత చెల్లెల్లాగా చూసుకుంటారు మమ్మల్ని. దెన్ ఇదంతా స్వామి వల్లే జరిగిందని నేను చాలా సంతోషిస్తున్నాను.
0: మీ నమ్మకం 100% కరెక్ట్, అందులో డౌటే లేదు స్వామిజీ. ఎందుకంటే ఒకళ్ళు నేపాల్ నుంచి, ఒకళ్ళు ఒరిస్సా నుంచి, ఒకళ్ళు కంప్లీట్ గా ఉర్దూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఒక రూమ్ లో ఉంటూ విదిన్ నో టైం అడ్జస్ట్ అయిపోయారంటే కదా, అంటే అది స్వామి మహత్యమే. మరి రమా చంద్రిక, మీరు మీ అనుభూతులు ఏమైనా చెప్తారా? మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా అడ్జస్ట్మెంట్ లో?
4: నాకు ఫస్ట్ నుంచి ఇక్కడ నా కజిన్ ఉంది, సో ఏం ప్రాబ్లం ఉంది.
0: వెరీ గుడ్. రమా మీకు?
3: నాకు కూడా ఏమీ అనిపించలేదు.
0: చక్కగా అయితే మీకు చాలా స్మూత్ గా ఉన్నది, స్టార్టింగ్ నుంచి ఏం ప్రాబ్లమే అసలు రాలేదు. ఆ విధంగా హాస్టల్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం లేదు. మరి మీ కాలేజ్ టైమింగ్స్ కూడా మీకు ఉంటాయి కదా, ఫలానా టైం నుంచి ఫలానా టైం కాలేజ్ లో ఉండాలి, కాలేజ్ లో స్టడీ అవర్స్ ఉంటాయి లేదా ఈ ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఐఎమ్ ష్యూర్ అక్కడ మాత్రం ఇట్ ఇస్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్, అక్కడ కూడా కొన్ని ఛాలెంజెస్ మీరు ఫేస్ చేసే ఉంటారు. ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఫస్ట్ ఇయర్ లో ఫేస్ చేశారు, దాని గురించి ఎవరు చెప్తారు చెప్పండి.
2: మేము ఫేస్ చేసే ఛాలెంజెస్ వచ్చి మా రీడెమోస్. అయితే ఫస్ట్ మా మ్యామ్స్ ఒక ప్రొసీజర్ చూపిస్తారు, మరి తర్వాత ఆమె ముందు మేము అందరి స్టూడెంట్స్ ముందే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడికి వచ్చే ముందు ఎవరికి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా రాదు, దెన్ మేము ఆ టర్మ్స్ యూజ్ చేసి సైంటిఫిక్ టర్మ్స్ యూజ్ చేసి చెప్పాలి. అయితే చాలా కష్టంగా ఉండేది. మేము ప్రాక్టీస్ చాలా నైట్ టైమ్స్ చదివి చాలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం, అయినా రీడెమో సరిగా వచ్చేది కాదు, మాటి మాటికి చేయాల్సి వచ్చేది. అయితే చాలా ప్రాక్టీస్ చేసి చేసి ఒక్కసారి మ్యామ్ తో సైన్ తీసుకున్నాక అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాళ్ళం. అయితే డైలీ కాలేజ్ కి వెళ్ళేటప్పుడు ప్రే చేశాను, స్వామి ఈ రోజు రీడమ్ తొందరగా అయిపోయేదట, మా ఛాన్స్ రాకూడదు స్వామి అని ప్రే చేశాను. అయితే నేను ఒకరోజు అలాగే అనుకున్నాను, స్వామి నేను ప్రిపేర్ అవ్వలేదు ఈ రోజు, ప్లీజ్ నా పేరు చెప్పకూడదు మ్యామ్. ఆ రోజు మ్యామ్ నా పేరే పిలిచారు. దెన్ నాకు తెలీదు నేను ఎలా చెప్పాను. ఆమె మరీ వచ్చి, మరీ నువ్వు చేయాలి నెక్స్ట్ టైం, ఈసారి యావరేజ్ గా ఉంది, నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ చేయాలి అని చెప్పారు. దెన్ మళ్ళీ చేశాను, మళ్ళీ చేస్తే అప్పుడు చాలా బాగా వచ్చింది, నువ్వు చాలా ఇంప్రూవ్ చేసావని సైన్ చేసి ఇచ్చారు నోట్స్ లో.
0: ఓకే.
2: దెన్ అప్పుడు చాలా అనుకున్నాను, ఫస్ట్ మ్యామ్ కి నచ్చినప్పుడు ఏంటి స్వామి నేను ఏం చెప్పాను మీరు ఏం చేశారు అన్న
0: ఆపోజిట్ చేశారు స్వామి అని ఫస్ట్ మనసులో తిట్టుకున్నావా,
2: స్వామి ఎందుకు స్వామి ఇలా చేశారు, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద గుడ్ ఇంప్రెషన్ అన్నట్టు అనుకోవాలి, కానీ మ్యామ్ ఇట్లా ఎందుకు ఇలా తిట్టేసేలా చేశారు అనుకున్నాను. దెన్ మ్యామ్ తర్వాత అందరి ముందర అలా చెప్పేసరికి తర్వాత నేను ప్రతి రీడెమోలోనూ నేనే చేసేదాన్ని.
0: వెరీ గుడ్.
2: అయితే అప్పటి నుంచి ఒక మ్యామ్ తో కూడా తిట్లు తినుకోకుండా ప్రతి రీడెమో ముందే ప్రాక్టీస్ చేసి చేసేదాన్ని.
0: సో అంటే మీకు తెలియకుండానే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మీరు చేయగలరు అని. సో ఒక్కసారి తప్పు చేసిన తర్వాత ఇంకోసారి కరెక్ట్ చేసినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చి నెక్స్ట్ నుంచి ఇంకా రీడెమో అయినా ఏదైనా హ్యాండిల్ చేయగలము అని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇటువంటిది మీరేమైనా ఫేస్ చేసారా? మీరు ఏదైనా అంటే మీ లెక్చరర్స్ తో గానీ లేదా ఏదైనా ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్స్ కానీ లేదా ఎగ్జామ్స్ టైంలో మీరేమైనా ఫేస్ చేశారా?
3: అంటే మ్యామ్ మేము ఏహెచ్ఎస్ కాబట్టి మాకు క్లాసులు కొంచెం తక్కువ ఉంటాయి, అంటే వీళ్ళకి అన్ని కంబైన్ క్లాసెస్ లోనే మేము వాళ్ళతో కలుస్తాము. మాకు ఎనాటమీ మైక్రోబయాలజీ క్లాసులే కంబైన్, మిగతా అంతా మేము కంప్యూటర్ ల్యాబ్ లో నోట్స్ రాసుకోవడం అంతా జరుగుతుంది. మాకు ఛాలెంజింగ్ గా చదివింది అంటే పాథాలజీ ఎగ్జామ్ కి ఉందని చెప్తే మేము బాగా చదువుతాం, ఆ మ్యామ్ బాగా క్వశ్చన్స్ అయి అడుగుతారు, అందుకని ఆ ఎగ్జామ్ కు మాత్రం మేము చాలా సీరియస్ గా తీసుకుంటాం.
0: మిగతావి లైట్ తీసుకో అనే యాటిట్యూడ్ వచ్చేసిందా?
3: అంటే ఆ సబ్జెక్ట్స్ మ్యామ్ ఇంకా ఎవరు అంత స్ట్రిక్ట్ గా ఉండేవారు కాదు, పాథాలజీ మ్యామ్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కాబట్టి ఆమె చదవకపోతే మళ్ళీ తిడుతుంది అనే భయంతో అన్నా సరే చదువుతాం మేము పాథాలజీ.
0: ఓకే. సో సరే ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకున్నాం, మీరు ఏ విధంగా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, ఏ విధంగా స్వామి కాలేజ్ జాయిన్ అయ్యారో, హాస్టల్లో కొన్ని ఛాలెంజెస్, అట్ ద సేమ్ టైం చదివేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు, ఎక్కడ మీకు స్వామి చెయ్యి ఇక్కడ ఉంది అని ఖచ్చితంగా అనిపించింది?
2: ఫస్ట్ నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసానో అప్పటి నుంచి స్వామి నాకు మంచి దారి చూపించారు, అప్పటి నుంచి స్వామి చెయ్యి నన్ను ఎప్పుడు పట్టుకునే ఉంటుందని నేను అదే ధైర్యంతోనే ముందుకు వెళ్లేదాన్ని. అయితే
0: లైక్ సల్మా, మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా మీకు అంత నమ్మకం ఉండేది కాదు, మీ పేరెంట్స్ కే ఎక్కువ నమ్మకం ఉండేది, కానీ మీరు జాయిన్ అయిన తర్వాత కొంచెం నమ్మకం కలిగింది. కానీ ఎప్పుడైతే మీకు 100% ఇది స్వామి చేయి, స్వామి వల్లనే నేను ఇంత బాగా చేయగలుగుతున్నానని అనిపించింది?
2: నేను ఎప్పుడంటే మా పేరెంట్స్ ఫస్ట్ అక్కడ హాస్టల్లో చేరాక మా పేరెంట్స్ 1 వీక్ వరకు రాలేదు, అందరు పేరెంట్స్ సండే కలిసేకి వచ్చారు అప్పుడు. దెన్ నేను చాలా ఏడ్చాను, స్వామి ప్లీజ్ స్వామి మా మమ్మీ వాళ్ళు వచ్చేలాగా చేయండి స్వామి ప్లీజ్ స్వామి. దెన్ నేను చెప్పాను స్వామి ప్లీజ్ స్వామి వచ్చేటట్టు చేయండి. దెన్ నెక్స్ట్ వీక్ మా డాడీ వాళ్ళు వచ్చారు, అప్పుడు చెప్పారు మా తాతయ్యకి అస్సలు బాగాలేదు అని చెప్పారు. అయితే నేను చాలా ఏడ్చాను, ఎందుకు స్వామి నాన్న వాళ్ళు రావాలా, ఏదో సంతోషం వస్తుంది అంటే ఇలా బాధాకరమైన న్యూస్ తీసుకొచ్చారు అని అనుకున్నాను. అయితే స్వామి ప్లీజ్ స్వామి ఎలాగైనా మా తాతయ్య గారికి బాగా అయిపోయేటట్టు చూడండి, లేకపోతే నేను నా యాటిట్యూడ్ ఏమంటే ఏదైనా టెన్షన్ ఉందంటే దేంట్లోనూ ఇంట్రెస్ట్ చూపించలేదు, అయితే నా స్టడీస్ లో కూడా చాలా దెబ్బతింటుంది స్వామి ప్లీజ్ స్వామి ఇలా చేయకండి అని చెప్పేదాన్ని. అయితే 1 వీక్ ప్రే చేశాను, ఆ 1 వీక్ మాకి మా పేరెంట్స్ తో మాట్లాడడానికి 1 వీక్ తర్వాతే దొరుకుతుంది. నాన్న చెప్పారు మేము వచ్చి వెళ్లిపోయిన తర్వాత మండేనే తాతయ్య బాగా అయిపోయారు, అప్పటి వరకు చెప్పడానికి నీకు టైం దొరకలేదు, నెక్స్ట్ వీకే మాట్లాడడానికి కాబట్టి నేను చెప్పాను తాతయ్య గారికి ఎప్పుడో బాగా అయిపోయారు, నిన్ను అడుగుతున్నారు రావాలంటున్నారు బెంగళూరుకి అని చెప్పారు. దెన్ స్వామికి ఎప్పుడైతే ప్రే చేశానో అప్పుడే నా ప్రే విన్నారు, స్వామి మీరు చాలా సంతోషం అనిపించింది.
0: చాలా చక్కగా చెప్పారు, అంటే తెలియకుండానే స్వామి చేయి ప్రతి దాంట్లో ఉంది, కానీ మనకి ఒక్కొక్కసారి నమ్మకం ఇటు అటు షేక్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు స్వామి ఉన్నారు, మన ఇంట వెంట జంట కంట ఉన్నారని స్వామి మనకు నిరూపిస్తూ ఉంటారు. సో ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చి మీరు ఏ విధంగా జాయిన్ అయ్యారు, స్వామి కాలేజ్లో ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నారు, ఎటువంటి ఛాలెంజెస్ హాస్టల్లో ఫేస్ చేస్తున్నారు, కాలేజ్లో ఫేస్ చేస్తారు, కానీ స్వామి మీతో పాటే ఉన్నారనే నమ్మకంతో మీరు ఎలా ముందుకు సాగుతున్నారు అది వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మా స్టూడియోకి వచ్చి మాతో షేర్ చేసినందుకు సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మనతో ఇదివరకే మాట్లాడారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మా స్టూడియోలో ఉన్నారు అండ్ వాళ్లు వాళ్ల అనుభూతిని పంచుకోవడానికి ఇక్కడ కూర్చున్నారు. అందరికీ సాయిరాం, మీరు ఒక్కసారి మీ ఇంట్రొడక్షన్ చెప్తారా?
5: నా పేరు పావని, నేను వైజాగ్ నుంచి వచ్చాను, నేను కార్డియాక్ కేర్ టెక్నాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను.
6: నా పేరు రమ్య, నేను నర్సింగ్ చదువుతున్నాను, నేను కర్నూలు నుంచి వచ్చాను.
7: నా పేరు హేమావతి, నేను పుట్టపర్తి నుంచి వచ్చాను, సెకండ్ ఇయర్ బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాను.
8: నా పేరు దివ్యసాయి, నేను కదిరి నుంచి వచ్చాను, నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను.
0: అయితే మీ బ్యాక్గ్రౌండ్స్ చూస్తే మాత్రం ఒకళ్ళు వైజాగ్, ఒకళ్ళు కర్నూలు, ఒకళ్ళు పుట్టపర్తి, ఇంకొకళ్ళు కదిరి, చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. కానీ ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ కాబట్టి కొంతవరకు సీనియారిటీ వచ్చేసింది మీకు. సో ఆ భయం అవన్నీ ఎక్కువగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఏదో తెలియని భయం ఒకటి ఉంటుంది ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు, మీకు అటువంటిది అయితే ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్ లో ఐఎమ్ ష్యూర్ ఉండదు. అయితే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఎగ్జామ్స్ అన్ని రాయాలి అని అనుకున్నారు, ప్రిపేర్ అయ్యారు, మీరు అనుకున్న ప్రకారంగానే క్వశ్చన్ పేపర్ వచ్చిందా, లేదా టఫ్ గా వచ్చిందా, చాలా ఈజీగా వచ్చిందా, ఎలా వచ్చింది? ఈ మొన్న ఎగ్జామ్ రాసి ఉంటారు కాబట్టి దాని గురించి మాకు చెప్పండి.
5: మేము అనుకున్నట్టుగా అయితే ఏమి రాలేదు క్వశ్చన్స్, చదివింది ఒకటి, క్వశ్చన్స్ వచ్చినాయి ఒకటి. క్వశ్చన్ పేపర్ చూసాక ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చారు బాబు అనిపించింది.
0: అంటే మీరు ఏబిసిడి చదివితే 1, 2, 3, 4 రాయాల్సి వచ్చిందా? ఓకే,
5: అంటే ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే మొత్తం ఫస్ట్ నుంచి అందరు సీనియర్స్ చెప్పేవాళ్ళు మాకు, మీరు ఏచెస్ కాబట్టి మీకు చాలా టైం ఉంటది, చదవండి చదవండి, టైం వేస్ట్ చేయొద్దు, నిద్రపోద్దు మెయిన్ గా అని చెప్తుంటారు. కానీ
0: ఎవరు
5: అలాగే వేస్ట్ చేస్తాం టైం. లాస్ట్ లో వచ్చి మీన్స్ అప్పుడు చదవడం మొదలు పెట్టాం, ఎంతవరకు చదవగలిగాము అంతవరకు చదవాం. కానీ క్వశ్చన్ పేపర్ చూసేసరికి, రాజీవ్ గాంధీ క్వశ్చన్ పేపర్ చూసేసరికి
0: మైండ్ బ్లాక్ అయిందా? ఓకే, అంటే ఇక్కడ తెలియకుండా ఎక్కడో మీరు ఏం చేయలేదనేది మీరే ఒప్పేసుకున్నారు, ఎక్కడో టైం వేస్ట్ చేసాము అనేది మీరే ఒప్పేసుకున్నారంటే, ఎప్పుడు మనకు స్వామి చెప్తుంటారు టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్. సో ఎక్కడో మనం టైం వేస్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ కూడా ఆ విధంగా రావు అనేది మనకి ఆన్సర్ కూడా తెలుసు, కానీ మనం ఫాలో అవ్వలేదు అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు సీనియర్స్ టిప్స్ ఇస్తుంటే అప్పుడప్పుడు ఫాలో అవ్వాలి అని. ఇప్పుడు మీరు సీనియర్స్ అయ్యారు కాబట్టి మీరు మీ సీనియర్స్ అంటే ఒక 1 ఇయర్ సీనియర్ కాబట్టి కొత్తగా జాయిన్ అయిన ఉన్న వాళ్ళకి ఎటువంటి టిప్స్ ఇవ్వడం జరిగింది, సలహా ఇవ్వడం జరిగింది?
9: ఫస్ట్ నుంచే టైం వేస్ట్ చేయకుండా చదువుకోండి అని చెప్పేవాళ్ళము. అంటే కంటిన్యూస్ గా ఏం చదవనవసరం లేదు, కానీ రోజు చెప్పింది ఆ రోజు జస్ట్ బ్రీఫ్ గా చూసుకుంటే చాలు అని చెప్పేవాళ్ళం.
0: ఓకే, వెరీ నైస్. అయితే ఇప్పుడు నర్సింగ్ అంటే ఆబ్వియస్లీ ఇది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, ఎందుకంటే ఇది సేవ కూడా. అటువంటి సేవ భావన మనసులో ఉంటే గానీ మనం నర్స్ అవ్వలేము కదా. సో అటువంటిది మీ మనసులో చిన్నప్పటి నుంచి ఉందా, నేను సేవ చేయాలి ఈ ఫీల్డ్ లోకి రావాలని మీకు చిన్నప్పటి నుంచి అనిపించిందా?
7: యాక్చువల్ గా నాకు సేవ చేయాలని ఉండేది, కానీ నర్సింగ్ అంటే అంత ఇష్టం లేదు. ఈ కోర్సుకి వచ్చిన తర్వాత ఇష్టం,
0: అంటే నర్సింగ్ అంటే ఇష్టం లేనప్పుడు ఈ కోర్సు మీరు ఎలా ఎంచుకున్నారు, అంటే పేరెంట్స్ బలవంతంగా జాయిన్
7: చేయలేదు? లేదు, యాక్చువల్ గా నాకు ఈ స్వామి ఇన్స్టిట్యూట్ లో చదవాలని చిన్నప్పటి నుంచి ఉండేది. బట్ నేను ఏహెచ్ఎస్ కోర్స్ కి అప్లై చేయలేదు. నర్సింగ్ నేను నర్స్ అవ్వడం మా నాన్నకి ఇష్టం, సో పెద్దలు ఎందుకు బాధ పెట్టాలని నేను జాయిన్ అయ్యాను. నాకు ఫస్ట్ లో అంతగా నచ్చేది కాదు. ఒక్కసారి పోస్టింగ్స్ కి వెళ్ళిన తర్వాత, ఫస్ట్ ఇయర్ లో మాకు క్లినికల్ పోస్టింగ్స్ ఉంటాయి, అప్పుడు పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అయిన తర్వాత, వాళ్ళు కోలుకున్న తర్వాత వాళ్ళ కళ్ళలో ఉన్న ఆనందం చూసి, ఓ మనం ఇంత మంచి పని చేశామా, మన వల్ల ఇంతమంది బాగుపడుతున్నారు అనే ఫీలింగ్ వచ్చి, సో మన వల్ల చాలా మంది సంతోషపడుతున్నారు అని చెప్పి ఈ కోర్స్ ఇప్పుడిప్పుడు నచ్చుతుంది నాకు.
0: చాలా చక్కగా చెప్పారు. ఈ క్లినికల్ పోస్టింగ్స్ అని తను ఇందాక చెప్పారు కదా, దాని గురించి ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ ఏముందో చెప్పగలరా?
7: క్లినికల్ పోస్టింగ్స్ మీన్స్ అక్కడికి వెళ్లి పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం. ఆ పేషెంట్ యొక్క
0: అక్కడికి వెళ్ళి అంటే మీరు హాస్పిటల్స్,
7: వైదేహి హాస్పిటల్ మాకు పోస్టింగ్స్ ఉంటాయి, అక్కడ పేషెంట్ కేర్ తీసుకోవడం. ఆ పేషెంట్ కి ఆ డిసీజ్ కండిషన్ పూర్తి అయినాక, వాళ్ళు క్యూర్ అయినాక ఆ డిసీజ్ యొక్క నుంచి, అప్పుడు వాళ్ళు ఎండింగ్ లో వాళ్ళు చెప్పే కృతజ్ఞతలు వింటే అది మనకు చాలు అనిపిస్తుంది. అంతకుమించి ఏం అవసరం లేదు. ఇంకా అలానే చేస్తే పేషెంట్ యొక్క కేర్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఉంటే టైం గడిచిపోతుంది, అలా మనకు పేషెంట్ కేర్ ఎక్కువ చేయాలనిపిస్తుంది, వాళ్ళకే సేవ చేయాలనిపిస్తుంది.
0: చాలా చక్కగా చెప్పారు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక పేషెంట్ కోరుకున్నాక కృతజ్ఞతలు చెప్తారు, కానీ కోరుకునేదాకా బాధపడుతున్నప్పుడు ఒక్కొక్కసారి తిట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే భరించలేని తలనొప్పి ఉండొచ్చు, భరించలేని నొప్పులు ఉన్నప్పుడు వాళ్ళు తిట్టుకుంటారు, లేదా కరెక్ట్ టైంకి ఇంజక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు బాధ సహించలేక కూడా తిట్టుతుంటారు. అటువంటి సంఘటన ఏమైనా జరిగిందా? అటువంటి సమయంలో మీ రియాక్షన్ ఎలా ఉండేది? మీరేమైనా ఫేస్ చేశారా ఇటువంటిది? ఈ క్లినికల్ పోస్టింగ్ ఏదైతే మీరు చెప్పారు కదా, ఈ క్లినికల్ పోస్టింగ్ కి మీరు వెళ్ళినప్పుడు ఏదైనా మర్చిపోలేని అనుభూతి ఏదైనా కలిగిందా?
7: అనుభూతి అంటే మామూలుగా మేము అందరు పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఒక పేషెంట్ తో ఇంటరాక్ట్ అయ్యామన్నమాట. అంటే అక్కడ సత్యసాయి ఇన్స్టిట్యూట్ నుంచే కాకుండా వైదేహి ఆ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారు. అప్పుడు వాళ్ళు అన్నారు, సత్యసాయి వాళ్ళు చాలా బాగా అంటే పేషెంట్స్ తో చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యి మమ్మల్ని చాలా బాగా, అంటే ఆమెకి ఫీవర్ తో హై ఫీవర్ తో వచ్చిందనమాట. చాలా వేరే స్టూడెంట్స్ అందరూ పేషెంట్స్ తో ఆ పేషెంట్ తో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆమె అన్నది, సత్యసాయి స్టూడెంట్స్ చాలా బాగా పేషెంట్ కి కేర్ ఇస్తారు, మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి, కొంతమంది నర్సెస్ ఉన్నారు వాళ్ళు అసలు పేషెంట్స్ నే పట్టించుకోరు, సో నాకు కూడా ఒక చెల్లుంది ఆమెను కూడా మీ అంటే ఎప్పుడు అప్లై చేయాలి, మేము మీ కాలేజ్ లో జాయిన్ అవ్వాలంటే ఎలా అప్లై చేయాలి అని చెప్పింటే మేము చెప్పాము, ఇలాగా మీరు నెట్ లో నుంచి అయినా అప్లై చేయొచ్చు, అప్లికేషన్ ఫార్మ్స్ తీసుకుని ఎంట్రెన్స్ ఉంటుంది దీనికి అని చెప్పాము, ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి అపియర్ కావాలి అని చెప్పాము.
0: అంటే మీరు ఏ విధంగా అయితే సేవ చేశారో అది చూసి వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీలాగే అవ్వాలని వాళ్ళు అప్పటికప్పుడు డిసైడ్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా కనుగొన్నారనమాట. చాలా చక్కగా చెప్పారు. అయితే ఎంతో మంది నర్సెస్ ఎన్నో హాస్పిటల్స్ లో చేస్తున్నారు, చాలా చక్కగా సేవలు కూడా చేస్తున్నారు. సత్యసాయి కాలేజ్ లో ఏంటది డిఫరెంట్, ఎందుకు ఇక్కడ నర్సెస్ ని అందరూ అంతగా మెచ్చుకుంటున్నారు? మిగతా వాళ్ళు కూడా సేవలే చేస్తున్నారు, వాళ్ళు కూడా సర్వీసెస్ చేస్తున్నారు, ఎందుకు సత్యసాయి కాలేజ్ నర్సెస్ ని అందరూ ఇంతగా ఎందుకు మెచ్చుకుంటున్నారు, దానికి రీజన్ ఏంటి, మీకేమనిపిస్తుంది? ఎనీ వన్ ఆఫ్ యూ.
9: మనం మాట్లాడే విధానాన్ని బట్టి డిఫరెన్షియేషన్ ఉంటుంది. మోస్ట్లీ సత్యసాయి నర్సెస్ ఎలా అంటే వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడతారు, సేవ చేయాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు పూర్తిగా మాట్లాడి వాళ్ళ మనసుతో, సో వాళ్ళు రీచ్ అవ్వగలరు, వాళ్ళ బాధను తెలుసుకోగలరు. సో అలా
0: అంటే నిస్వార్థంగా మనస్ఫూర్తిగా మాట్లాడితే కనెక్షన్, వన్ ఆన్ వన్ టు వన్ కనెక్షన్ బాగా వస్తుంది.
9: పూర్తిగా మాట్లాడటం వల్ల సగం జబ్బు నయం అయిపోతుందా?
0: ఆ మాట అయితే ముమ్మాటికి నిజం. ఎందుకంటే చాలా మాటికి మనం డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా మాకు హెల్త్ బాగాలేదని చెప్పినప్పుడు డాక్టర్ కొంచెం చక్కగా మాట్లాడితే ఇంకా అక్కడి నుంచే మనం వీల్ చైర్ నుంచైనా లేచి నడవాలని అనిపిస్తుంది. అది అంటే మనస్ఫూర్తిగా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ అని చెప్పారు. కానీ ఎంతైనా మనం కూడా మనుషులమే, ఒక్కొక్కసారి తప్పు కూడా చేస్తుంటాం. లైక్ ఎన్నో కేసెస్ వింటున్నాము, రాంగ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది, ఇది ఇవ్వడం జరిగింది. అటువంటిది ఎందుకు అవుతున్నది అనేది మీకేమనిపిస్తుంది? అంటే స్టూడెంట్స్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేక చదవలేదని అవుతున్నదా? ఎందుకు అటువంటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయని మీకేమనిపిస్తుంది? యాజ్ స్టూడెంట్స్ మీకేమనిపిస్తుంది?
9: మోస్ట్లీ అలా కేసెస్ మోస్ట్లీ జరగవు, కానీ కొన్ని కేసెస్ ఉంటాయి తొందరపాటు వల్ల అలా జరుగుతూ ఉంటాయి.
0: సో తొందర పడకుండా
9: నిదానంగా చూసుకొని
0: చూసుకుంటే బాగుంటుంది. మరి మీలో ఎవరికైనా స్వామితో ఏదైనా అనుభూతి ఉందా? మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయి ఉంటే గనక మా శ్రోతలతో పంచుకుంటే చాలా బాగుంటుంది.
10: నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నాకు H1N1 వచ్చింది. అంతకుముందు నేను శివరాత్రికి ఇక్కడికి వచ్చాము, అప్పుడు మా అక్కకి ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తున్నాయి. మా అక్క చెప్పింది నాకు చాలా భయం వేస్తోంది అని. అలా మా అక్కకు తెలియకుండా నేను ఒకరోజు ఫాస్టింగ్ ఉన్నాను. ఆ రోజు మొత్తం మేము కులవంతాల్లోనే భజన ఉంటుంది. ఫ్రమ్ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఐ హావెంట్ హ్యాడ్ ఫుడ్. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాము, ఒక రోజే ఉన్నాం ఇక్కడ. ఇక్కడ నుంచి వెళ్ళాక అక్కడ నాకు చాలా వైరల్ ఫీవర్ వచ్చింది, కాఫ్ ఉంది, చాలా పెయిన్ ఉంది కూడా, బాడీ పెయిన్స్. అలాగా నాకు ఎక్కువ ఫీవర్ వచ్చింది, నన్ను ఐసోలేషన్ రూమ్ లో పెట్టారు. తర్వాత నేను చాలా భంగపోయి నాకు అసలు హాస్పిటల్లో అడ్మిట్ కావడం అంటేనే ఇష్టం లేదు. ఆ మెడికేషన్ స్మెల్ నాకు పడదు. నాకు యాక్చువల్గా నర్సెస్ అంటే కూడా ఇష్టం ఉండదు, వాళ్ళు ఎలా కేర్ తీసుకుంటారు నాకు ముందు తెలియదు కదా. మీన్స్ సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో ఇలా ఉంటారు నర్సెస్, వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారని కూడా నేను చాలా అడిగాను. మా మ్యామ్స్ కూడా నాకు వద్దు, అడ్మిట్ చేయొద్దండి, నేను 11K లోనే ఉంటాను అలా. కానీ అక్కడికి వెళ్ళాక నాకు వెళ్లిన వెంటనే నాతో పాటు మా ఫ్రెండ్ నిత్య వచ్చింది, ఐవీ క్యాన్ లో ఇన్సర్ట్ చేస్తున్నారు. నేను చాలా ఏడ్చాను నాకొద్దు అని. తర్వాత 2-3 డేస్ తర్వాత మా మైక్రోబయాలజీ మ్యామ్ వల్ల నేను నారాయణ నేత్రాలయ అనే హాస్పిటల్కి వెళ్లి నాకు అక్కడ చెకప్ చేశారు, థ్రోట్ స్వాబ్ చేశారు. అప్పుడు నాకు 2 డేస్ తర్వాత చెప్పారు పాజిటివ్, నాకు స్వైన్ ఫ్లూ ఉందని. హోల్ హాస్పిటల్ మొత్తం తెలుసు నాకు వచ్చిందని, నా పేరు మీన్స్ నా పేరు కూడా తెలుసు అందరికి నాకు స్వైన్ ఫ్లూ ఉందని. అప్పుడు మా వార్డెన్ మా చెప్పింది, నా తోటి స్నేహితులకి మా అందరికి ప్రేయర్ చేసుకోండి దివ్య కోసం, ఆమె మంచిగా వచ్చారు అంటే. మీన్స్ స్వైన్ ఫ్లూ అంటే చాలా డేంజర్, అసలు అది ఎవరికి రాదు, వస్తే మాత్రం చాలా డేంజర్, ప్రమాదం ఉంటుందని. నేను చాలా నాకు ఫుడ్ నేను ఫుడ్ యాక్చువల్గా సరిగ్గా తినను, ముందు నుంచే నాకు పడదని. మా ఆ డైటరీ ఫుడ్ మీన్స్ అలా ఎలా తింటాం కదా, నేను తినేదాన్నే కాదు. మా అక్క చెప్పేది నాకు తిను తిను, మా అక్క తినిపించేది. ఆ టైంలో మాకు ఎగ్జామ్స్ సెకండ్ ఇంటర్నల్. నేను మ్యామ్ కడిగా నేను ఇక్కడే కూర్చొని రాస్తాను, మీన్స్ ఇది ఇంకా రిజల్ట్ రాలేదు, పాజిటివ్ అని రాలేదు H1N1. అప్పుడు మా అక్క ఎగ్జామ్స్, మా అక్క నా వల్ల సఫర్ అవుతుంది, ఎగ్జామ్స్ చదవలేదు మా అక్క. అలా మా అక్క కాలేజ్కి వెళ్తా అంటే నేను ఎంతగానో ఏడ్చేదాన్ని, నాకు పోవద్దు నన్నెవో చూసుకుంటారు అని. మీన్స్ హోల్ నైట్ నాకు నార్మల్ సెలైన్ బాటిల్స్ ఎక్కిచ్చేవారు 5-6, అసలు భరించేదాన్నే కాదు నాకు నొప్పి.
0: ఇది మీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు జరిగిందా? ఓకే.
10: మా అక్క నాకు స్వామి మీద పెద్ద నమ్మకం ఏం లేదు అంతవరకు. నాకు సీట్ వచ్చినది వెయిటింగ్ లిస్ట్ లో వచ్చింది. అప్పుడు ఓకే స్వామి మీన్స్ ఓకే లైక్ దట్ ఐ ఫెల్ట్. మరి H1N1 వచ్చినప్పుడు మా అక్క చెప్పింది, మీన్స్ ముందు కష్టం ఉంది కదా, నీకు ఖచ్చితంగా సంతోషం ఇస్తాడు స్వామి, అది నీకు H1N1 వచ్చింది. అలా మా అక్క నాకు చాలా సపోర్ట్ చేసింది అప్పుడు. తర్వాత నాతో పాటే ఇంకా 3 వచ్చారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అండర్ ప్రాసెస్ అన్నమాట వచ్చారు. మీన్స్ ఐసోలేషన్ రూమ్ లో మీన్స్ నేను ఉంటే గానీ వాళ్ళు ఉండకూడదు కదా, ఎందుకంటే మళ్ళీ పాస్ అవుతుంది ఆ డిసీజ్ అని. అందుకని మా మైక్రోబయాలజీ మ్యామ్, నేను అప్పుడే చెప్పాను నేను ఇంటికి వెళ్తానని, కానీ ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే మొత్తం పాస్ అవుతుంది, ఆ ప్రజలు కూడా ఇబ్బంది, మీ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా ఎందుకు ఇదంతా, అందరికి తెలిసిద్ది కూడా, నువ్వు ఐసోలేషన్ రూమ్ లోనే ఉండు, మేమే కేర్ తీసుకుంటామని. నాకు ఆ రోజు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 7 డేస్ కింద ఇద్ద ట్రీట్మెంట్ అని చెప్పారు, ఆ మెడికేషన్స్ వాళ్ళు ఇవ్వాలన్నారు. మా డాడీని ఎంటర్ చేయలేదన్నమాట ఐసోలేషన్ రూమ్ లోకి, మగవాళ్ళు రాకూడదు అని చెప్పి. నేను చాలా ఇచ్చాను, రామ్ కుమార్ డాక్టర్ అని మా హాస్పిటల్ ఉన్నారు, నేను తన కాళ్ళు కూడా పట్టుకున్నాను. నేను ఉండను ఇక్కడ, నాకు వద్దు ఐసోలేషన్ రూమ్ లో, ఐ వాంట్ టు గో అవే ఫ్రమ్ హియర్ లైక్ దట్ టైటిల్ నేను చెప్పాను తర్వాత. కానీ వీళ్ళందరూ నా కోసం ప్రేయర్ చేశారు, మా వార్డెన్ మా అందరూ చాలా ప్రేయర్ చేశారు H1N1 వచ్చి చాలా డేంజర్ అని. తర్వాత ఆ సార్ మరి ఆ ముగ్గురు ఆ రూమ్ లోకి వచ్చిన రావడం వల్ల మైక్రోబయాలజీ మ్యామ్ చెప్పారు నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని. అప్పటికే నాకు ఎన్నో మాస్కులు కట్టారు, అసలు నాకు అస్సలు అవ్వడం లేదు. చాలా మీన్స్ ఎలా H1N1 మళ్ళీ అప్పుడు మా అక్క చెప్పింది నువ్వు ఖచ్చితంగా ఇంటికి వెళ్తావు అని. తర్వాత ఇంటికి వెళ్ళడం మీన్స్ అంతకు మించి సంతోషం ఏముంటుంది చెప్పండి. అప్పుడు అనుకున్నాను స్వామి ఉన్నారు అని. నాకు
0: అప్పుడు నమ్మకం కలిగింది, ఇంటికి పంపించేదాకా మీకు నమ్మకం కలగలేదన్నమాట. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకొకటి చూడండి, మన ఇంట్లో వాళ్ళైతే ఎలాగైనా మన కోసం ప్రార్థిస్తారు, కానీ ఎక్కడెక్కడో ఏదో వేరే వేరే ప్రాంతం నుంచి వచ్చిన క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్, వార్డెన్స్, టీచర్స్ వాళ్ళందరూ కలిసి మెలిసి మీరు కోరుకోవాలని ప్రార్థించారంటే పవర్ ఆఫ్ ప్రేయర్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్వామి ఖచ్చితంగా మీతో ఉన్నారనేది మీకు ఆ రోజు నమ్మకం కలిగింది. దట్ ఈస్ రియలీ నైస్, అందరు కలిసి తన కోసం ప్రేయర్ చేశారు. మరి మీకు ఏదైనా అనుభూతి స్వామితో కలిగిందా?
5: మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ అనామిక తన పేరు, తనకి క్లవ్ వాల్ యాక్సిడెంట్ మీన్స్ తను ఒక మౌత్ వాష్ ను ఓపెన్ చేస్తున్నప్పుడు అది ఓపెన్ అయ్యి ఐ బాల్ లో పడ్డది, కాబట్టి క్లవ్ వాల్ అది డామేజ్ అయింది, ఐ కార్నియా డామేజ్ అయింది. వాళ్ళు అప్పుడు వెంటనే వైద్యానికి తీసుకెళ్లారు తన్ని. తీసుకెళ్తే 99% డామేజ్ అయింది, చాలా కష్టం క్యూర్ అవడం అని చెప్పారు తనకి. తను చాలా ఏడ్చింది, అది అప్పటికే ఆ వాటర్ వాటరింగ్ వస్తుంది, అవి మొత్తం స్వెల్ అయింది, మొత్తం అన్ని అవుతున్నాయి. వైద్యహిట్లో కూడా వాళ్ళు చెప్పారు ఇంకా చాలా కష్టం మేము ఏదో చేయాలి అనేసి. అప్పుడు వార్డెన్ మా వచ్చి మాకు చెప్పారు మీరందరూ ప్రే చేయండి, మీరందరూ ప్రే చేయండి తన కోసం అని చెప్పారు. మేము ప్రే చేసాం, తను నెక్స్ట్ డే వెళ్ళింది. అప్పుడు వాళ్ళు చెప్పారు 70% ఇది క్యూర్ అయింది, 90% నుంచి 70% వచ్చింది అది కొంచెం క్యూర్ అయింది అని చెప్పారు. నెక్స్ట్ తను ఇంకా మెడికేషన్స్ అవేం తీసుకోలేదు, కానీ వెళ్తున్నది మీన్స్ వాటరింగ్ వస్తుంది, స్వెల్లింగ్ అది ఉంది అని చెప్పి రోజు వెళ్తుంది. నెక్స్ట్ ఒక 3 డేస్ అలా వెళ్ళాక తనకి అదంతా 50% వరకు క్యూర్ అయింది, 50% ఇంకా ఉంది. కానీ అది వాళ్ళ డాక్టర్స్ కూడా అర్థం కాలేదు అది ఎలా క్యూర్ అయింది అనేసి. కానీ తను వచ్చే తను థ్యాంక్స్ గివింగ్ ఏంటంటే మా ప్రేయర్ హాల్లో ఎవరికి ఏం జరిగినా సరే వాడని మా చెప్తారు వీళ్ళకి ఇలా జరిగింది కొంచెం ప్రే చేయండి అని చెప్తారు. వాడని మా అంటారు ఎప్పుడు మా ప్రేయర్ హాల్లో ప్రేయర్ చేసే ప్రేయర్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అనేసి, అంటే తొందరగా క్యూర్ అవుతాయి అందరికి అనేసి వాడని మా ఎప్పుడు చెప్తారు. తను నెక్స్ట్ మొన్ననే మీన్స్ ఒక 5-6 మంత్స్ బిఫోర్ వెళ్ళింది, తనకి పూర్తిగా క్యూర్ అయింది, ఇప్పుడు ఏం డామేజ్ కూడా లేదు, తను ఐసైట్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు. అదంతా స్వామి వల్లే జరిగింది
0: అండి. అసలు ఎంత చక్కగా చెప్పారు. అసలు అంటే వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయలేదు, అక్కడ వెళ్ళిన హాస్పిటల్ లో ట్రీట్మెంట్
5: ఇంకా ఉంది. కానీ అదే వాళ్ళ డాక్టర్స్ కూడా అర్థం కాలేదు అది ఎలా క్యూర్ అయింది అనేసి. కానీ తను వచ్చే తను థ్యాంక్స్ గివింగ్ ఏంటంటే మా ప్రేయర్ హాల్లో ఎవరికి ఏం జరిగినా సరే వాళ్ళని మాకు చెప్తారు వీళ్ళకి ఇలా జరిగింది.

90% నుంచి 70%, 70% నుంచి 50%, 50% నుంచి అసలు ఇప్పుడు పర్ఫెక్ట్ ఐ సైట్ ఉందంటే ఖచ్చితంగా ఇది చక్కటి మిరకల్ జరిగినట్టే మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మీ వార్డనమ్మ మీకు చెప్పినట్టే ఖచ్చితంగా అక్కడ ఫామీ ఇస్ దేర్, అందరు కలిసిమెలిసి ప్రేయర్ చేస్తే బాగుంటుందని అది చక్కగా మీ చేత చేయిస్తున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్వామీస్ ఇన్స్టిట్యూషన్స్. ఎక్కడైనా మనం ఏ కాలేజ్ లో అయినా చదువు, మనకి ఎక్కడైనా నర్సింగ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు, కానీ మేబీ స్వామి ఇన్స్టిట్యూట్ లో దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాలేజెస్. మీ అనుభూతి ఈరోజు మాతో పంచుకున్నారు, చాలా ఆనందంగా ఉంది. మీరు ఖచ్చితంగా నర్సింగ్ కంప్లీట్ చేసుకుని చక్కగా సేవభావంతో లైఫ్ లాంగ్ మంచి నర్సు కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సాయిరామ్.

ఇంతవరకు మీరు బెంగళూరు వైట్ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ లోని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులతో 2016 సంవత్సరంలో రేడియో సాయి బృందం జరిపిన ఇష్టాగోష్ఠిలోని మొదటి భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమం యొక్క రెండవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: గతించిన కాలం మనది కాదు, రేపు అనేది మన చేతిలో లేదు, వర్తమానంలోనే జీవించాలి అని చెప్పే వచ్చే నిమిషం మీది కాదు అనే చిన్న కథను విందామా? ఒకసారి ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేయ సంకల్పించి ధర్మరాజును సహాయం అర్థించాడు. ధర్మరాజు అతనిని మరుసటి దినము రమ్మని చెప్పి పంపించాడు. ధర్మరాజు మాటలను వినిన భీమసేనుడు నగరమంతటా తోరణాలు కట్టి అలంకరించి గొప్ప ఉత్సవమునకు సన్నాహాలు చేయమని తన పరివారానికి ఆజ్ఞ ఇచ్చాడు. ధర్మరాజు భీమసేనునితో, "భీమా, ఈరోజు ఏమి విశేషము? ఈ ఏర్పాట్లన్నీ దేని నిమిత్తము?" అని అన్నాడు. దానికి భీముడు, "అన్నా, మీరు రేపటి వరకు జీవించి ఉండగలనని మీ మాటను నెరవేర్చుకో

గలరని దృఢ నమ్మకం ఉన్నది. మీరు ఆడిన మాట తప్పరని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో రేపటి వరకు జీవించి ఉండగలనని ధీమాగా చెప్పగల వ్యక్తి మీరు తప్ప ఎవరు ఉండగలరు? అందుకని ఈ ఉత్సవం జరిపించదలిచాను అని సమాధానమిచ్చాడు. ధర్మరాజు తన తమ్ముడు ఇంత సూక్ష్మంగా తన కర్తవ్యాన్ని గుర్తుచేశాడు అని ఆనందించాడు. ఏ మంచి కార్యమైనా సంకల్పించిన వెంటనే చెయ్యాలి, జాప్యం చేయకూడదు.

0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: పెద్దల మాట
1: పిల్లల నోట. లఘువులు.
0: గురువులు.
1: పెద్దల మాట
0: పిల్లల నోట.
1: లఘువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: గురువులు. లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు కార్యక్రమానికి మీకు స్వాగతం. పెద్దల మాట పిల్లల నోట అను మన కార్యక్రమ పేరును ప్రతిబింబించే మరొక చక్కని నాటికను ఈనాటి మన భాగంలో మీరు వింటారు. ఇప్పుడు మీరు వినబోయే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అను నాటిక సిద్ధిపేట బాల వికాస్ పిల్లలచే రూపొందించబడింది.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాలవికాస్ సిద్దిపేట విద్యార్థులు సమర్పిస్తున్న నాటకం మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోహో. ఇందులో పాత్రలు, పాత్రధారులు: గోపాలాచారి, కె అఖిలేష్, రఘునాథ శర్మ, కె రాజిరెడ్డి, బైరాగి శాస్త్రి, జి సాయి కిరణ్, రామబ్రహ్మం, ఎం శ్రీహర్ష.
1: ఓం శ్రీ సాయిరామ్.
2: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన
0: భగవాన్ సాయి బాబా వారి దివ్యశ్రీ చరణ సన్నిధికి శతకోటి నమస్సులు సమర్పిస్తూ
3: సభాయేన్ నమః.
4: సాయి బంధువులందరికీ మా హృదయపూర్వక సాయిరామ్.
2: నా పేరు గోపాలచారి.
0: నా పేరు రఘునాథ శర్మ.
3: నా పేరు బైరాగి శాస్త్రి.
4: నా పేరు రామబ్రహ్మం.
2: రఘునాథ శర్మ గారు, బైరాగి శాస్త్రి గారు, రామబ్రహ్మం గారు, ఈ రోజు మనం చర్చించుకోబో వంశమును సభకు తెలియపరుద్దాం.
0: కొత్తగా ఏముందిలే, పాత చింతకాయ పచ్చడే
3: అనుకుంటున్నారా? అది చాలా పొరపాటు.
4: ఎప్పుడు ఎక్కడ మనం కని విని ఎరగనటువంటి అంశం పైన చర్చించబోతున్నాం.
2: అదేమిటంటే, ముచ్చటగా మూడు అక్షరాలు కలిగి ఉంటుంది, మనల్ని ముప్ప తిప్పలు పెడుతుంది,
0: మనల్ని ముందుకు సాగనీయదు, వెనక్కి తప్పుకోనియదు,
3: ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమింపచేస్తుంది.
4: చిత్ర విచిత్రాలను మనం ఉన్న చోటనే సృష్టిస్తుంది, దాని గురించే చర్చించబోతున్నాం.
2: అప్పుడే సభాసదులకు అర్థమైనట్టుంది.
0: మనస్సు గురించి చర్చించబోతున్నాం.
3: అది చర్చించుటకు తగిన అంశం కాదు, దాన్ని చెప్పడం యవ్వనితరమూ కాదంటారు.
4: నిజమే, దాని గురించి వివరించడం ఎవరితరమూ కాదు.
2: ఒక్కరి వల్ల తప్ప,
0: కేవలం భగవాన్ బాబా వారికే అది సాధ్యం.
3: మహర్షులకు కూడా అన్నాటి వంటి అంశాలను భగవాన్లు అరటి పండు వలిచిపెట్టినట్లుగా వివరిస్తారు.
4: వివిధ సందర్భాలలో భగవాన్ బాబా వారు మనస్సు గురించి, దాని చర్యల గురించి చెప్పిన వాటిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం.
2: ఇంకా మనస్సు గురించి వివరిస్తూ బాబా వారు చెప్పిన కొన్ని సంఘటనలు కూడా గుర్తు తెచ్చుకుందాం.
0: మనం చర్చించుకోబోయేది మనస్సు గురించి కదా.
3: మనస్సు గురించి వినడానికి మనందరి మనసులను ఇక్కడే ఉంచుదాం. మరి
4: ఈ మనస్సు అనేది ఒక కోతి లాంటిది.
2: అంతేకాదు, ఆ కోతికి పిచ్చి పట్టింది.
0: పిచ్చి పట్టిన కోతి కళ్ళు త్రాగింది.
3: పిచ్చి పట్టి కళ్ళు త్రాగిన కోతికి తేలుకుట్టింది.
4: పిచ్చి పట్టి కళ్ళు తాగిన కోతి తేలుకుట్టిన బాధతో పరిగెత్తుతూ ఉంటే అది నిప్పును తొక్కింది.
2: అప్పుడెలా ఉంటుంది దాని పరిస్థితి?
0: అది మనస్సు అంటే.
3: ఇంతకీ ఈ మనసు రూపం ఎలా ఏర్పడిందంటే,
4: ఆలోచనల సమూహమే మనస్సు, కోరికల మూటనే మనస్సు.
2: మానవుడికి ఆలోచనలు ఎన్ని ఉంటాయంటే,
0: ప్రపంచంలో ఉన్న గడ్డి పరకలన్నీ ఒక చోట చేరిస్తే ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ.
3: ఇక కోరికలంటారా? ఒక కోరిక తీరక ముందే మరొక కొత్తదానికి పరుగులు.
4: ఒకసారి భక్తునికి భగవంతుడు ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను, ఏం కోరిక కోరతావో కోరుకో అంటే,
2: స్వామి తమరు రేపు రండి, అప్పుడు కోరుకుంటాను అని అన్నాడు.
0: అదేమిటి ఆశ్చర్యంగా ఉంది, నన్ను రేపెందుకు రమ్మంటున్నావు భక్తా అని అడిగారు స్వామి.
3: ప్రభు, నా కోరికలేమిటో ఒక లిస్టు రాసి పెట్టుకుంటానని అన్నాడు.
4: ఈనాటి మానవుల కోరికలు అలా ఉన్నాయి, వాటికి అంతే లేదు.
2: మొట్టమొదట మానసిక సంభాషణలు అరికట్టటకు మానవుడు ప్రయత్నించాలి.
0: మన సమస్యలను అమితంగా అభివృద్ధి పరచి మనస్సును అల్లకల్లోల పరిచేవే మానసిక సంభాషణలు.
3: మనం దేన్నైతే నిరంతరం చింతిస్తుంటామో ఆ విషయాలన్నీ పేపర్ పైన ప్రింట్ మాదిరి మన హృదయాలలో హత్తుకుపోతుంటాయి.
4: మానసిక సంభాషణలు మితిమీరితే మతి కూడా భ్రమిస్తూ ఉంటుంది.
2: మరైతే దీనిని ఏ విధంగా అరికట్టడం సాధ్యమో బాబా వారు వివరించారు.
0: దీనికి మూడు విధములైన మార్గములున్నవి: ఒకటి ప్రాణాయామం, రెండవది సమాజ సేవ, మూడవది నామ సంకీర్తన.
3: ఈ మూడిటిని మన సత్యసాయి సంస్థ సభ్యులు ఆచరిస్తున్నారు.
4: ఉదయం లేవగానే 21 మార్లు ఓంకారం చేయడం అనేది ఒక రకంగా ప్రాణాయామం చేసినట్టే.
2: పవిత్రమైన సేవలలో మనసును లగ్నం కావించినప్పుడు మానసిక సంభాషణలు ఆగిపోతాయి.
0: కీర్తన, జపము, గాయత్రీ జపము కూడా మానసిక సంభాషణలు అనగదొక్కుతాయి.
3: అయితే ఇవన్నీ కూడా మానసిక విశ్రాంతి నిమిత్తమే.
4: కాని మనస్సును అరికట్టడం ఎప్పటికీ, ఏనాటికి, ఎవ్వరికీ సాధ్యం కాదు.
2: మనసుకు పట్టిన మాలిన్యాన్ని పరిహారం చేసుకోవడమే అరికట్టడం.
0: చేపలు పట్టే వ్యక్తి గాలానికి ఎరను కట్టి గాళం వేయడం చేత ఆ చేప అతని వశమవుతుంది.
3: అంకుశం చేత క్రూర మృగములను కూడా సర్కస్ వారు వశం చేసుకుంటారు.
4: సర్పాన్ని వశం చేసుకోవాలంటే దానికి గల రెండు విషదంతములను తీసివేయాలి.
2: వశము చేసుకోవడం అంటే చేతిలో పట్టుకోవడం కాదు.
0: అదేవిధంగా మనస్సును వశం చేసుకోవడం అంటే దానికున్న మాలిన్యాన్ని కొంతవరకు తొలగించినప్పుడు అది మన అధీనంలో ఉంటుంది.
3: మనస్సును బంధించడం గాలిని బంధించడం కన్నా కష్టమన్నారు.
4: చంచలం హి మన కృష్ణ అని భగవద్గీతలో చెప్పబడింది.
2: యోగ చిత్త వృత్తి నిరోధక అనేది పతంజలి సూత్రం కదా.
0: కోరికలు అనే దారములన్నీ చేరి మనస్సు అనే వస్త్రంగా తయారవుతుందంటారు బాబావారు.
3: పడుగు పేక ఒక్కొక్క దారమే తీసివేస్తే వస్త్రం అనేది ఉండదు కదా.
4: అలాగే ఆలోచనలన్నీ తీసివేస్తే మనస్సు అనేది ఉండదంటారు స్వామి.
2: మనస్సే లేనప్పుడు అదే ముక్తి. ఇక్కడ ఒక సంఘటనను గుర్తు తెచ్చుకుందాం.
0: జనక మహారాజు ఒకసారి పండితుల సభలలో, ఇంతమంది పండితులున్నారు కదా, నాకు గుర్రం ఒక కాలు తీసి భూమి మీద వేసే లోపల ముక్తి కావాలి అని అడిగాడు.
3: ఆ సభలో ఉన్న అష్టావక్రుడు తాను ఇప్పించగలనని ఊరు బయటకు తీసుకెళ్లారు. రాజ్యంలోని ప్రజలంతా వచ్చి చేరారు ఆ వింత ఏదో చూడాలని.
4: గుర్రాన్ని నిలబెట్టారక్కడ. అప్పుడు అష్టావక్రుడు, నేను గురువును కాబట్టి నాకు ముందుగా గురుదక్షిణ కావాలి అని కోరాడు.
2: జనకుడు, ఏది కావాలన్నా సమర్పించుకుంటానన్నాడు.
0: అప్పుడు అష్టావక్రుడు, నీ మనస్సు నాకు సమర్పించు అన్నాడు.
3: అంతే జనకుడు అమనస్కుడయ్యాడు. అలౌకిక ఆనందాన్ని అనుభవించసాగాడు. అదే ముక్తి.
4: భగవాన్ బాబావారు ఒక సందర్భంలో చెబుతారు కదా, మనస్సు అనేది చంటిబిడ్డ లాంటిది, దీన్ని వెంబడించినంతసేపు పరిగెత్తుతుంటుంది.
2: వెంబడించడం మానేస్తే అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.
0: మరో సందర్భంలో భగవాన్ బాబావారు మనస్సు ఒక చాకు లాంటిది అన్నారు.
3: అంటే దాన్ని ఉపయోగపెట్టుకునే విధం ఉంటుంది తేడా.
4: మంచి పనులకు ఉపయోగించవచ్చు, చెడు పనులకు ఉపయోగించవచ్చు.
2: ఈ మనస్సు సత్వగుణమును అనుసరించినప్పుడు అంతా మంచినే ఆలోచిస్తుంది.
0: అలా కాకుండా రజో తమో గుణములను అనుసరించినప్పుడు చెడును ఆలోచిస్తుంది. మనం అనుభవిస్తున్న సుఖదుఖములకు మన మనస్సే కారణం. అది ఏ విధంగా అంటే,
3: అందుకే భగవాన్ బాబా వారు చెప్పిందేమిటంటే, మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహ అని బోధిస్తుంటారు.
4: అనగా బంధానికి గాని మోక్షానికి గాని మనస్సే కారణం అని అర్థం.
2: అది ఏ విధంగా అంటే, తాళం చెవిని తాళంలో పెట్టి ఎడమవైపుకు తిప్పితే తాళం పడుతుంది, కుడివైపుకు తిప్పితే తాళం తెరుచుకుంటుంది. అదే తాళం, అదే తాళం చెవి.
0: అదే విధంగా మన మనస్సును ప్రపంచం వైపు తిప్పితే బంధం, పరమాత్మ వైపు తిప్పితే మోక్షం.
3: అందుకే మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో.
4: ధన్యవాదములు.
1: జై సాయిరాం.
5: ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో సిద్ధిపేట బాలవికాస్ పిల్లలచే రూపొందించబడిన మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అను నాటికను విన్నారు. ఇందులోని పాత్రలు పాత్రధారులు గోపాలాచారి కె అఖిలేష్, రఘునాథ శర్మ, కె రాజిరెడ్డి, భైరాగి శాస్త్రి, జి సాయికిరణ్, రామబ్రహ్మం, ఎం శ్రీహర్ష. వచ్చేవారం మరొక చక్కని నాటికను విందాం. సాయిరాం.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మములకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయినాథుడు నడయాడిన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ధరిణి మీకందించడానికి వచ్చింది గణేష్. మాతృదేవోభవ అన్నది వేదవాక్కు. తల్లి ప్రతి మనిషి జీవితంలో ప్రథమ గురువు. తల్లి మన వ్యక్తిత్వాన్ని, మన రూపాన్ని, మన గుణాల్ని రూపుదిద్దడానికి ఆధారం. తల్లి లేనిదే మనం లేము అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే తల్లికి ఎల్లవేళలా గౌరవాన్ని ఇవ్వాలని స్వామి బోధిస్తూ ఉంటారు. ఆలోచించి చూస్తే మాతృమూర్తులకు మనం పుట్టినవారం. కాని యుగయుగాలుగా అవతారం దాల్చి మానవుణ్ణి తన స్థాయికి తీసుకుని రావటానికి, తాను మానవాకారం దాల్చి ఈ భూపై అవతరిస్తాడని అన్నాడు భగవంతుడు. తాను మాత్రం ఏ తల్లి గర్భంలో పుట్టాలో, ఏ కుటుంబంలో, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో జన్మించాలో ముందుగానే నిర్ణయించుకుని ఎంచుకుంటాడు. అదే మనిషికి భగవంతునికి ఉన్న తేడా. అలానాడు త్రేతలో కౌసల్యకు, ద్వాపరలో దేవకికి పుట్టి వారిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపిన ఆ భగవంతుడు ఈ కలియుగంలో ఈశ్వరమ్మను తన మాతృమూర్తిగా ఎంపిక చేసుకుని సాయిగా అవతరించి ఆమెకు మానవాళి హృదయాల్లో ఒక ఉత్కృష్టమైన స్థానాన్ని అందించి చిరస్మరణీయం గావించారు. ఈశ్వరమ్మగారు తెలియని సాయి భక్తులంటూ లేరు. ఆమె గురించి ఎంత తెలుసుకున్నా అది తక్కువే అవుతుంది. భగవంతుడి మాతృమూర్తిగా ఎందుకు ఎంపికయ్యారో ఆమె జీవితాన్ని నిశితంగా పరిశీలించి చూస్తే అర్థమవుతుంది. స్వామి శ్రీకృష్ణ భగవానుని వలె ఈశ్వరమ్మకు అష్టమ గర్భంగా అవతరించారు. శ్రీకృష్ణుడు దేవకి గర్భాన ప్రవేశించడానికి ముందు జరిగిన విధంగానే ఈశ్వరమ్మ గర్భంలో స్వామి ప్రవేశించడానికి ముందు ఆ తరువాత కూడా ఎన్నో వింతలు విశేషాలు జరిగాయి. రాక్షసుడైన కంసుని దుష్కృత్యాల నుంచి దేవకీదేవి జన్మనిచ్చిన ఏడుగురు బిడ్డలను తప్పించుకోలేకపోయారు. ఈశ్వరమ్మకు కూడా స్వామి తన గర్భంలో ప్రవేశించక ముందు వరుసగా 4 సార్లు గర్భస్రావాలు జరిగాయి. ఈశ్వరమ్మగారి మామగారైన కొండమరాజు మహాజ్ఞాని, దైవప్రీతి గలవాడు. తమ వంశ పరమాచార్యులైన వెంకావధూత తమకు కనబడి నిర్దేశించిన విధంగా తమ వంశంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడని తెలుపగా వెంకమరాజుకు చెప్పి తన భార్య పేరును ఈశ్వరమ్మగా మార్చాలని చెప్పాడు. ఈ విషయంలోని అంతరార్థం అర్థం కాకపోయినా తాను తన తండ్రిగారి ఆదేశానుసారం తన భార్యకు పేరు ఈశ్వరమ్మగా మార్చాడు వెంకమరాజు. ఆమె అసలు పేరు నామగిరియమ్మ. అయితే ఇప్పుడు మన స్వామివారు ఏ విధంగా ఈ మహాసాత్విని ఎంచుకుని ఆమెలో ప్రవేశించారో తనయుని మాటల్లోనే విందాం.
2: ఈ దేహానికి మాతృమూర్తి. ఒకనాడు బావికి వెళ్లి నీళ్లు తీసుకుని వస్తుండాలి. వస్తూ ఉంటే ఏమో ఆమెకు ఒక మైకంగా వచ్చింది. ఎందుకు ఇట్ట వస్తుంది అని బిందె కింద పెట్టింది. అమ్మా, నేను నీలో ప్రవేశిస్తున్నాను. ఎవరు? దయమా, భూతమా, త్యాజమా, ఎవరు? ఎవరు నాలో ప్రవేశిస్తున్నది అని చెప్తున్నది అని భయపడిపోయింది. లేదమ్మా, లోక సంరక్షణార్థ నిమిత్తమై నేను మీలో వస్తున్నాను. అప్పుడు అదే దినమే కరణం సుబ్బమ్మ ఆమె ఆనాడు సత్యనారాయణ పూజ చేస్తున్నది. అప్పుడు పిలిచి, ఈశ్వర్మ నువ్వు రా, అనిపించేది. ఆమె పేరు మొదలు ఈశ్వరమ్మ అని లేదు, కాని కొండమరాజు ఇంటికంత గొప్పవాడు. ఆయన అప్పుడు ఆమె ఈశ్వరత్వంతో జన్మించినటువంటి కనుక నాకు ఈశ్వరమ్మ అని పేరు పెట్టి అంటే క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ప్రపంచంలో సమాజంలో చాలా విశాలమైపోయింది. ఈశ్వరమ్మ అంటే ఏమి? ఈశ్వరుడికి అమ్మ అనేటువంటి ఒక అర్థం కనుక ఈశ్వరమ్మ అని పిలుచుతూ వచ్చాడు. పిల్లల పైన ప్రేమతో ఉండినటువంటి యొక్క దీనితో ఈశ్వరాంబ అని చెప్తున్నారు. అట్టి పేరుతో ఆమె చరామణి అవుతూ ఉంటున్నది ప్రపంచంలో. ఎక్కడ పోయినప్పటికీ ఈశ్వరాంబ ఈశ్వరాంబ ఈశ్వరాంబ అని పిలిచేటువంటి వారు. అంతా జరిగిన తర్వాత మరి మూడవ నెలలో ఈ ఈశ్వరమ్మ ఈ బిడ్డను ఎత్తుకుని కరణం సుబ్బమ్మ ఇంటికి వెళ్ళింది. ఆ సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు, అందులో గ్రామానికంతా చాలా పెద్ద. అటువంటి ఆమె చాలా గొప్ప గుణమైపోయి ఈశ్వరమ్మ కొడుకు ఈశ్వరమ్మ కొడుకు ఈశ్వరమ్మ కొడుకు ఈ విధంగా జరుగుతూ వస్తుంటే కొంతకాలంలో ఆమెకు మనసు మార్పు వచ్చేసింది. భక్తులు వచ్చిన వారందరూ కూడాను ఆమె ఇంటిలోనే భుజించేటువంటి వారు. ఏది చేసినా కానీ స్వామి కోసం చేసేది ఆమె. నేను ఎప్పుడు కూడా ఇంటిలో ఉండేవాడిని కాదు, కొండలు గుట్టలు తిరుగుతూ ఉండేటువంటి వాడిని. నేను ఎక్కడ పోయినప్పటికీ ఆమె అన్ని చేసుకునేది, టిఫిన్ క్యాబ్ పెట్టుకునేది, నేను ఎక్కడ పోతే అక్కడ వెతుక్కుంటూ వచ్చేది. ఈశ్వరమ్మ కంటే కూడాను ఆమె చాలా గొప్ప ప్రేమ.

శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద వలనే ఈశ్వరమ్మ తన కుమారుడు సత్యను అందరి పిల్లల వలె మామూలుగా ఉండాలని ప్రార్థిస్తూ ఉండేది. మరి తల్లి ప్రేమ అంటే అదే. ఆ వాత్సల్యానికి సమానమైనది ఏదీ కానరాదు. తల్లి ప్రథమ గురువు అనటానికి కారణాలు ఎన్నో. తన కుమారునిలో ఒక కవిని, ఒక గాయకుడిని, ఒక నాట్యవేత్తను, ఒక నాటికకర్తను, ఒక దర్శకుణ్ణి చూడగలిగేది ఈశ్వరమ్మ. సత్య ఈ రంగాల్లో రాణిస్తాడని భావించేది. మరి మన స్వామి ఆమె కోరికను తీర్చకుండా ఎలా ఉండగలరు? ఎన్ని పద్యాలు, ఎన్ని పాటలు, ఎన్ని రచనలు, ఎన్ని ఉపన్యాసాలు! ఈ విశ్వ నాటకానికే దర్శకుడైన సాయి భగవానుడు తమ తల్లి ఆశయాల మేరకు చేయని పనులంటూ లేవు. కారణం, ఆమెలోని ఆ పవిత్రత, మరెన్నెన్నో మంచి మంచి గుణాలు. స్వామికి ఏమాత్రం తను నాటకాల్లో ధరించే పాత్రకు కష్టం వస్తే అది నిజంగా తన సత్యకు కష్టం సంభవించినట్లే అని భావించేది. స్వామి అవతార కార్యక్రమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే స్వామి తనకు దూరమైపోతాడనే భావన ఆమెకు కలిగేది. అంతేకాదు, పెరుగుతున్న తన తనయుని ఖ్యాతి చూసి ఎవరైనా ఈర్ష్యతో కష్టాలు కలిగించవచ్చని కూడా భావిస్తూ ప్రేమతో స్వామిని జాగ్రత్తగా ఉండమని వారించేది. మరి ఆ భగవంతుని తల్లి అవడానికి ఆమె ఎన్ని నోములు నోచుకుందో స్వామికే తెలుసు. ఒక పర్యాయం, కొంతమంది స్వామిని దుర్బుద్ధితో, కీడు తలపెట్టడాలనే ఉద్దేశంతో తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. విషప్రయోగం చేయడానికే పిలిచారని స్వామికి అర్థమయ్యి సుబ్బమ్మగారికి, ఈశ్వరమ్మగారికి ముందుగానే ఏమి జరిగినా మీరు భయపడవద్దని వారించి హెచ్చరించి వెళ్లారు. అనుకున్న విధంగానే వారి ఇంట్లోని భుజించి తిరిగి వచ్చే సమయానికి స్వామి శరీరం నీలంగా మారి నోట్లోంచి నురుగ వస్తూ చల్లబడిసాగింది. అప్పుడు జరిగింది ఒక మహాద్భుతం. ఈశ్వరమ్మను స్వామి చేయి గాలిలో త్రిప్పమని చెప్పారు. ఆమె అలాగే తిప్పింది. ఆమె చేతిలోకి విభూది వచ్చింది. ఆ విభూదిని నీటిలో కలిపి స్వామికిచ్చింది. తేరుకొని తిరిగి స్వామి మామూలు మనిషి అయ్యారు. అప్పుడు ఆమె ఎంతో వింతగా చిన్నపిల్లవలే స్వామిని చూస్తూ, స్వామి, మీరే కదా ఈ విభూతి సృష్టించగలరు, మరి నా చేతులకు ఎలా వచ్చింది అని నివ్వెరపోయి అడిగింది. ఆమె ఆశ్చర్యం చూసి స్వామి ఎంతో వాత్సల్యాన్ని కురిపించారు. మరి ఆ క్షణంలో ఆ శక్తిని ఆమెకిచ్చింది మన స్వామి. ఇది ఆమె పవిత్రతకు ఒక చక్కని నిదర్శనం అని చెప్పాలి. ఆ భగవంతుడి తల్లి అవ్వడానికి ఆమె నోచుకున్న నోములు ఏమిటో ఆ ప్రపంచానికే అర్థమవ్వాలి.

0: ఆ ఈశ్వరమ్మ తల్లి మనసు ఎప్పుడూ స్వామి చేసే భోజనం పళ్లంమీదనే ఉండేది. ఆయన ఏమి తిన్నారు, ఎంత తిన్నారు, ఎంత ఇష్టంగా తిన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, ఇదే ఆమె చింత. మరి మన స్వామ అల్పంగా ఆహారం తినేవారు. ఒక సందర్భంలో స్వామి 36 రోజుల పాటు రోజుకు ఒక కప్పు మజ్జిగ మాత్రమే తీసుకునేవారు. హృదయాన్ని కలిచివేసే ఎంతటి బాధను ఈశ్వరమ్మ అనుభవించి ఉంటుందో ప్రతి ఒక్కరూ ఊహించగలరు. రోజంతా కన్నీటిని ద్రిగమింగుకుంటూ నరక బాధను అనుభవించింది ఆ అమాయకపు అమ్మ హృదయం. భక్తుల కోరిక మేరకు స్వామి చివరకు మామూలుగా ఆహారం తీసుకుంటారని అనడంతో ఆ మాతృమూర్తి హృదయం ఎంత ఆనందించిందో మాటలకు అందదు. మళ్లీ ఈ విధంగా బాధించవద్దని స్వామిని వేడుకుంది ఈశ్వరమ్మ. మరి ఇలాంటి ఆహారపు అలవాట్లతో స్వామి చేసే ప్రయాణాలు అంటే అవి ఈశ్వరమ్మకు ఇంకా ఎంతో చింతను ఆందోళనను కలిగించేవి. అది ఒక్కో రోజు ప్రయాణమైనా సరే ఎంతో ఆరాటపడుతూ ఉండేది. మరి అలాంటిది 1968లో స్వామి ఈస్ట్ ఆఫ్రికా యాత్రకు బయలుదేరుతున్నారన్న వార్త విన్న ఈశ్వరమ్మ తల్లి ఎంత ఆవేదనకు గురయుంటుందో ఊహించుకోవచ్చు. ఆ కాలంలో ఆఫ్రికా గురించి తెలియక అది ఒక చీకటి ఖండమని, దాన్నిండా అడవి మృగాలు, అనాగరికులు, నరమాంస భక్షులు ఉంటారని ప్రతీతి. స్వామికి అక్కడ ప్రమాదం ఉంటుందని భయపడింది. ఈ పర్యటన నుండి స్వామిని ఎలాగన్నా ఆపాలని నిర్ణయించుకుంది ఈశ్వరమ్మ. ఎందరినో ఒప్పించే ప్రయత్నం చేసింది. కాని అందరూ, అమ్మా భయపడవద్దు, స్వామి పెద్ద పెద్ద నగరాలను మాత్రమే పర్యటిస్తారని, భద్రత తప్పక ఉంటుందని, అడవి మృగాలు ఉండవని సెలవిచ్చారు. కాని ఈశ్వరమ్మ సంతృప్తి చెందలేదు ఆ సమాధానాలతో. మీరు ఈ పర్యటన గురించి ఆలోచిస్తున్నారే గాని స్వామికి కలిగే కష్ట నష్టాల గురించి ఆలోచించడం లేదని వారితో అంది. ఇంకా సీనియర్ భక్తునితో ఒకరితో కలిసి తమ ఆవేదన వ్యక్తపరుస్తుంటే ఆ భక్తుడు ఆమెకు, అమ్మా మీరు అన్నట్లు ఆఫ్రికాలో ఆ ప్రమాదాలు నిజమే, కాని అవి స్వామిని ఏమీ చేయవు, ఆయన దేవుడు కదా అన్న తర్వాత ఆమె, స్వామి దేవుడని నీకు నాకు తెలుసు, కాని ఆ అడవుల్లో ఉండే జంతువులకు అది తెలియదు కదా అంటూ అమాయకంగా చెప్పింది. అది ఆ అమ్మలోని చిన్నపిల్లల మనస్తత్వం. కొడుకు భగవంతుడే అన్న విశ్వాసమున్నా ఆమెలోని తల్లి మనసు తరచూ ఇట్టి ఆందోళనలకు గురయ్యేది. ఈశ్వరమ్మగారితో సన్నిహితంగా మెలిగిన శ్రీమతి జయలక్ష్మి గోపీనాథ్ ఇలా అన్నారు, భగవానుని మాతృమూర్తికి నాకు బాగా మంచి సంబంధం ఉంది, ఆమె నాకు బాగా తెలుసు, మా ఉభయుల మధ్య గొప్ప ప్రేమానుబంధం ఉండేది, ఆమె ముఖం ఎప్పుడూ కళకళలాడుతూ వెలుగుతూ ఉండేది, అలాంటి ముఖవర్చస్సు నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు, పసిబిడ్డ వంటి నిరాడంబరత, నిష్కల్మషత్వం ఆమెది అన్నారు శ్రీమతి జయలక్ష్మి గోపీనాథ్. ఈశ్వరమ్మ అనేక సందర్భాల్లో ఒకవైపు తల్లిగాను మరొకవైపు భక్తురాలిగాను ఊగిసలాడుతూ ఉండేది. మానవ జాతిని ఉద్ధరించడానికై అవతరించిన భగవంతుడు అని తెలియగానే ఈశ్వరమ్మకు ప్రేమమూర్తి అయిన తల్లి పాత్ర నుంచి ఆరాధనాతత్వంతో కూడిన భక్తురాలిగా మార్పు చెందడానికి చాలా కాలం పట్టింది. ఒక్కొక్కసారి ఈశ్వరమ్మకు లౌకిక సంబంధమైన అభిలాషలు, ఆలోచనలు, ఆందోళనలు మనసులో చెలరేగినప్పుడు మానసిక ప్రశాంతతను కోల్పోయేది. అలాంటి సమయాల్లో స్వామి ఆమెను జ్ఞాన మార్గం వైపు నడిపి తల్లికి ప్రశాంతతను అందించేవారు. తాను తల్లిగా ఎంచుకున్న ఈశ్వరమ్మను స్వామి ప్రప్రథమ శిష్యురాలి స్థాయికి తీసుకుని వచ్చారు. ఈశ్వరమ్మ మేధస్సు అవిశ్రాంతంగా ఎగసిపడే జలపాతం వంటిది. కనుకనే ఆ ప్రేమధారలతో ఎందరో అభాగ్యుల దాహాన్ని తీర్చగలిగింది. శారీరకంగా వచ్చే వ్యాధుల్ని తనకు తెలిసిన నాటు వైద్యంతో తగ్గించేది. తన చెంతకు వచ్చిన మానసిక రోగులలోని భయాన్ని తొలగించి వారిలో మానసిక ఒత్తిడిని కూడా పోగొట్టి వారికి ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూర్చేది. కనుకనే అట్టి స్త్రీలు తమ తల్లులతో కూడా చెప్పుకోలేని విషయాలను ఈశ్వరమ్మతో చెప్పుకునేవారట. మరి స్వామి ఊరికినే ఆమెకు తన మాతృమూర్తిగా ఉండే భాగ్యాన్నిచ్చారా? స్వామి చూపించే ఆ ప్రేమ, కరుణ, దయాగుణాలు మరి ఆమెలో కూడా వట్టిపడుతున్నాయి. ఏ ఒక్క భక్తుడు కూడా ఇబ్బంది పడటాన్ని ఈశ్వరమ్మ సహించలేదు అనటానికి ఎన్నో సంఘటనలు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆమె నేరుగా స్వామి దగ్గరికెళ్లి తనకున్న చనువుతో వారి తరపున వాదించేదంట.
1: సాయిరాం, భగవాన్ సత్యసాయి మత దివ్య చరణారవిందంలో నా ప్రణామాలు సమర్పించుకుంటూ మాతృశ్రీ ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా అమ్మగారిని స్మరించుకుంటున్నాను. నా పేరు కొమ్మారెడ్డి వసుమతీదేవి. ఆంధ్ర రాష్ట్ర మహిళా సేవాదళ కోఆర్డినేటర్గా 1987 నుండి స్వామివారికి సేవను అందించారు. మా వారు డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్రావు గారు, ఏలూరు. 1964 నుండి మా కుటుంబం మా పాప కారణంగా స్వామివారి దివ్య సన్నిధికి వచ్చినాం. అప్పటి నుండి అమ్మగారితో నాకు బాగా సన్నిహితం. అమ్మగారు నన్ను ప్రేమగా ఏలూరు పాప అని పిలిచేవారు. అమ్మగారు ఆదరణ ఆప్యాయతలతో కూడిన ఆమె గొప్పతనాన్ని తెలియజేసే రెండు సన్నివేశాలను నేను మీ ముందు ఉంచుతున్నాను. ఆ రోజుల్లో ఎవరైనా ఆ నానానుకూల పరిస్థితిలో ఉన్నా ఆశాంతితో ఉన్న అమ్మగారు గమనించి, ఏమ్మా అట్లున్నావేమి అని వారి ఆవేదనను ఆలకించి, అయ్యో పదమ్మా మన స్వామివారితో చెప్పుకుందాం అని ఆప్యాయంగా స్వామివారి దివ్య సన్నిధికి తీసుకువెళ్లి వారి పరిస్థితిని స్వామివారికి వివరించేవారు. కరుణామూర్తి అయిన శ్రీ సాయిమాత నవ్వుతూ, వారు నేను రికమెండ్ చెయ్యమన్నారా అంటూ ప్రేమతో సంభాషణ ద్వారా మనోధైర్యాన్ని కలిగించి సంజీవి లాంటి ప్రసాదను సృష్టించి ప్రసాదించి వారికి మానసిక శాంతిని అందించేవారు. శ్రీ స్వామివారి దర్శన భాగ్యంతో ప్రేమతో కూడిన చల్లని చూపుతో మన సమస్యలు సమసిపోతాయని అమ్మగారి ద్వారా అప్పట్లోనే తెలుసుకున్నాం. 1967 శ్రీ స్వామివారు అమృతాన్ని ఇస్తారనే విషయం ఏలూరు నాకు జాబు ద్వారా తెలిసింది. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ చాలా కష్టం కాబట్టి ఆ జాబు అందగానే వెంటనే బయలుదేరి 7 బస్సులు మారి ప్రశాంతి నిలయం చేరుసరికి 2వ రోజు రాత్రి సుమారు 9 గంటలు అయినది. అమ్మగారి గది మాగది పక్కపక్కనే ఉన్నందున నా రాకను అమ్మగారు గమనించి, అయ్యో ఇప్పుడు వచ్చావా పాపా, స్వామివారు ఇప్పుడే విధి మీదకు వెళ్లారు, పద మనం కూడా వెళ్దాం అన్నారు. లేటు అయినది కదా అని అమ్మగారిని శ్రమపరచడం ఇష్టం లేక, వద్దులేండమ్మా అన్నాను. అమ్మగారు ఒప్పుకొనక నా చెయ్యి పట్టుకుని గబగబా మిద్ది మీదకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో శ్రీ స్వామివారు భోజనం చేస్తున్నారు. నన్ను గుమ్మం వద్ద నిలిపి తలుపు దగ్గరకు వేసి అమ్మ లోపలికి వెళ్లి స్వామివారి పక్కనే నిల్చుని, స్వామీ అన్నారు. ఏమి అన్నారు స్వామి. 7 బస్సులు మారి ఆ ఏలూరు పాప ఇప్పుడే వచ్చింది పాపం అన్నారు. స్వామివారు నవ్వుతూ, నిన్ను సిఫార్సు చేయమన్నదా అని శ్రీ స్వామివారు, ఇందా ఆ బాటిల్లో ఉంది తీసుకువెళ్లి ఆ అమ్మకు వెయ్యి అన్నారు. అమ్మగారు వెంటనే చనువుతో కూడిన చిరుకోపంతో, ఏమి స్వామి, ఆ పాప నాతో వేయించుకోవడానిక 7 బస్సులు మారుకుంటూ వచ్చినది అన్నారు. అప్పుడు శ్రీ స్వామివారు దయతో, సరే పద అని భోజనం వేయగానే చెయ్యి కడుక్కుని అమృతంతో ఉన్న చిన్న బాటిల్ తీసుకుని నా వద్దకు వచ్చి, ఇందా నోరు తెరువమ్మా అని అమృతం నోట్లో వేస్తూ నవ్వుతూ, బాటిల్ మింగకు అమృతం మాత్రమే మింగు అని ఆ అమృత హస్తాలతో అమృతం నాకు ప్రసాదించారు. ఆ అమృతమూర్తిని మనకు ప్రసాదించిన మన అమ్మ ద్వారా అమృతాన్ని అందుకున్న నేను మన మాతృమూర్తికి నా నమస్సుమాంజలులు తెలుపుకుంటూ నా ఆనందాన్ని అందరితో పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించిన నా సాయిమాత హృదయపూర్వక నమస్కృతులు తెలుపుకుంటున్నాను సాయిరా.
0: అందుకే స్వామి ఒక ఉపన్యాసంలో ఇలా అన్నారు, ఈ దేహానికి తల్లి అయిన గృహమమ్మాయి ఎంతో దయార్త హృదయురాలు, అందుకోసమే ఆమెకు ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఎవరైనా బాధపడితే ఆమె తట్టుకోలేకపోయేది. అవన్నీ నాతో చెప్పటానికి వచ్చేది, స్వామి వాళ్లు కష్టాల్లో ఉన్నారు, ఒక్కసారి వారిని పలుకరించి పంపించండి అనేది. పిల్లలంటే ఈశ్వరమ్మగారికి అమితమైన ప్రేమ. తమ దగ్గర ఉన్న డబ్బులతో వారికి అన్నీ కొనిచ్చేది. తన దగ్గర ఏది ఉన్నా పిల్లలకిస్తూ ఉండేది. త్యాగానికి ప్రతిరూపం ఈశ్వరమ్మ. తన వద్దకు వచ్చిన వారితో ప్రేమగా మాట్లాడేది. స్వామి ఎప్పుడైనా తమను పట్టించుకోవడం లేదని భక్తులు అంటూ ఉంటే వారిని పిలిచి ఓదార్చి, స్వామి ఏది చేసినా మీ మంచి కోసమే అని సమాధానపరుస్తూ ఉండేది.
2: సాయిరాం, నా పేరు తోటపల్లి నాగరాజు. నేను అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. సంస్థాపరంగా అనంతపురం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్గా దాదాపు 22 ఏళ్లుగా పనిచేశాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామ సేవ ట్రస్ట్ మెంబర్గా ఉంటున్నాను. మా తాత చిదంబరయ్య గారు, సుబ్బమ్మ గారు, వీరు 1944 నుండి స్వామిని భగవద్ అవతారముగా నమ్మినటువంటి వారు. మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరాంబ గారితో నాకు చిన్నప్పటి నుండి పరిచయ భాగ్యం కలిగింది. ఆమెను అవ్వా అని పిలిచేవాడిని. స్వామి మా నాన్నమ్మ, సుబ్బమ్మ గారిని, ఈశ్వరమ్మ గారిని అక్కచెల్లెండ్రుగా వారు చెప్పేవారు. ఇరువురూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పిల్లలపై ఈశ్వరాంబ గారికి అమితమైన ప్రాణం. చిన్నపిల్లవాడిగా ఆమె ప్రేమానురాగాలకు పాత్రుడైనందుకు స్వామికి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 సందర్భాలను మీతో పంచుకోదలిచాను. పాత మందిరంలో ఒకనకప్పుడు స్వామి యొక్క ప్రతిమను సిమెంటుతో తయారు చేసి తీసుకొచ్చారు కొంతమంది భక్తులు. దాన్ని చూడగానే అమ్మ ఈశ్వరమ్మ గారు ఎంతో ఆవేదన పడ్డారు, బాధపడ్డారు. ఎందుకంటే వెన్న వంటి మనసు గల స్వామిని రాతిగా చేశారే అని ఆమె బాధపడ్డారన్నమాట. చూడండి, ఆమె యొక్క హృదయము ఎంత నిర్మలమైనదో, ఎంత ప్రేమమయమైనదో. మరి ఒకనొక సందర్భంలో 1957లో సప్తాహ యజ్ఞము అని స్వామి చేశారు. 7 రోజులు. 7వ రోజున స్వామి తమ దివ్య సందేశములో, మీరే చూడబోతారు, సత్యసాయిబాబా అదిగో అని ఆకాశంలో నేను సంచరిస్తాను అని స్వామి చెప్పారు. ఆ రాత్రికి ఈశ్వరమ్మ గారు మా నాన్నమ్మ సుబ్బమ్మ గారి దగ్గరికి వచ్చి తమ యొక్క బాధను కంటి ధారతో వారు చెప్పుకున్నారు. చాలా బాధపడ్డారు. ఏమమ్మా ఇట్లా బాధపడుతున్నావని మా నాన్నమ్మ అడిగితే, స్వామి ఆకాశంలో తిరుగుతారంటమ్మా, ఎక్కడన్నా పడిపోతే ఎట్లా, మీరన్నా చెప్పండి, అదంతా ఏమొద్దు స్వామి, కారులోనే తిరుగు స్వామి అని చెప్పండి. చూడండి ఎంత తల్లి హృదయం, ఎంత అమాయకమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయం. అప్పుడు మా నాన్నమ్మన్నారు, స్వామి దైవమమ్మా, స్వామికేమి ఏమీ కాదు, మీరేమి చింతించవద్దు అని చెప్తే, లేదు మనమిద్దరం స్వామి దగ్గరికి వెళ్లి చెప్దాం అని ఇద్దరు స్వామి దగ్గరికి వెళ్లారు. వెళితే ఇప్పుడు స్వామి అలాగ్ కానీ బంగారు అని చెప్పేసి ఆమెను ఓదార్చటం కోసం ఆ మాటలు చెప్పారు. మళ్ళా 50వ జన్మదినోత్సవం నాడు స్వామి హెలికాప్టర్లోనే దర్శనం ఇవ్వడం కూడా మనమందరూ కూడా చూశాం. తర్వాత అనంతపురంలో నీలం సంజీవరెడ్డి స్టేడియం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కట్టడం, దానికి సంబంధించినటువంటి కొన్ని పాసులు కూడా వారు స్వామికి సమర్పించుకున్నారు. అప్పుడు ఈశ్వరమ్మ గారు చూసి, స్వామి అనంతపురంలో ఉన్న మనవాళ్లు ఉన్నారు, వాళ్లకు ఈ క్రికెట్ యొక్క ఆట నేను చూపించేస్తాను అని చెప్పేసి ఆ టికెట్లు తీసుకుని మా దగ్గరకు వచ్చి మాకిచ్చి, మీరు పోయి చూడండి రా, క్రికెట్ ఉంది. అది పాలి ఉమ్మరి గారు, సవత జయసింహ, వాడేకర్ ఇటువంటి గొప్ప గొప్ప ఆటగాళ్లు ఆడుతున్నటువంటి క్రికెట్ మేము మా జన్మలో చూడగలుగుతామా ఆ వయసులో? కాని దానికి అవకాశం కలిగించినది ఎవరు? భగవంతుడు మన సత్యసాయి వారి యొక్క జన్మకు కారకురాలైనటువంటి మాతృశ్రీ శ్రీమతి ఈశ్వరమ్మ గారికి సదా సదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సాయిరాం.
0: భక్తుల పట్ల ఈశ్వరమ్మ చూపే ప్రేమ నిష్కల్మషమైనది, మెచ్చుకోదగినదే. అన్ని వేళలా ఆమె అందరితోనూ తీయగా మాట్లాడేది. ఆమె మాటలు సహనశీలతను కలిగించేవి. ఆమె మాటల్లో ఇతరుల పట్ల ఇతరులను బాధించే విధంగా కఠినత్వం మచ్చుకకు కూడా ఉండేది కాదు. అంతేకాదు, ఆమె తోటివారితో, చిన్నపిల్లలతో హాస్యోక్తులు కూడా చేసి వారిని ఆనందపరిచేది.
3: ఓం సాయిరా, నా పేరు నాగమణి. నేను డాక్టర్ సీతారామ గారి మనమరాలు. డాక్టర్ సీతారామ గారు 1953లో మొదటిసారిగా స్వామిని దర్శించుకున్నారు. స్వామి 1956లో హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు తాతగారిని, నువ్వు హాస్పిటల్లో పనిచేయాలి, తప్పదు అని చెప్పారు. స్వామి, నేను ఆధ్యాత్మిక సాధనలో ఉండాలనుకుని వచ్చాను, ఇక్కడ ఆశ్రమంలో ఉంటున్నాను కాని పనిచేయాలనుకోవట్లేదు అన్నారు. కాని స్వామి చెప్పారు, నువ్వు ఒక్క పనిముట్టి మాత్రంగానే ఉండు, నేనే అన్నీ చూసుకుంటాను అని చెప్పారు. అప్పటి నుంచి తాతగారు హాస్పిటల్లో పనిచేసేవారు. తరువాత నేను 1965లో స్వామి హాస్పిటల్లో సేవ చేయమని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామి నా చేత సేవ చేయించుకుంటున్నారు. ఈశ్వరమ్మ గారితో మా కుటుంబానికి చాలా సన్నిహితమైన సంబంధం ఉండేది. మా నాయనమ్మ గారు, ఈశ్వరమ్మ గారు సమవయస్కులు అవటం వల్ల ఆమె వచ్చి నాన్నమ్మ గారితో మాట్లాడుతూ ఉండేవారు. 1965 నుండి నేను ఆమెతో చాలా సన్నిహితంగా ఉండేదాన్ని. అప్పుడప్పుడు ఆమె రూమ్కు వెళ్ళటం, లేకపోతే ఆమె మన రూమ్కు రావటం, అట్లా ఉండేది. ఆమె ఎప్పుడూ హాస్యంగా మాట్లాడుతూ ఉండేవారు. అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండేవారు. ఆమె హాస్యంలో ఒక భాగంగా నేను కొంచెం చెప్తున్నాను. తాతగారిని, డాక్టర్ సీతారామయ్య, నువ్వు పొడుగ్గా ఉన్నావు, చాలా తొందరగా నడుస్తాననుకుంటున్నావేమో, నువ్వు నాతో పాత మందిరం వరకు నడవగలవా, ఇద్దరం పందెం వేద్దామా అని అందరినీ నవ్వించేవారు. ఈశ్వరమ్మ గారు ఎప్పుడూ ఒక్కాకు తినేవారు. ఆమెకి పళ్ళు లేకపోవటం వల్ల ఒక్కాకు దంచుకుని రోట్లో తినేవారు. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు, అవా అవ్వా నేను దంచిస్తాను అని చెప్పి అనేదాన్ని. పాప, స్వామి అందరూ ఓంకారం చేస్తా ఉంటే నువ్వు కంఠానాదం చేస్తున్నావా అంటారు, నువ్వు శబ్దం చేయకూడదు, అందుకని ఒక దిండో ఏమన్నా పెట్టుకుని దంచు అనేవారు. అంటే స్వామి ఆజ్ఞన్నా, స్వామి ఆశ్రమంలో నియమాలు పాటించాలన్నా ఆమె చాలా శ్రద్ధ చూపేవారు. ఆమె ఎప్పుడూ మాత్రలు తీసుకోవటం నేను చూడలేదు. వచ్చే పోయే డాక్టర్లు ఆమెకి ఏమన్నా మాత్రలు, విటమిన్స్ ఇస్తే, పాప చూడు ఇవి, ఈ మాత్రలు అవి పడున్నాయి, హాస్పిటల్కి ఇచ్చే, అక్కడ ఎవరైనా పేషెంట్స్కి ఇవ్వచ్చు, ఎందుకు ఇక్కడ ఊరికే పడున్నాయి అనేవారు. అంటే, అబ్బా ఇవి బలానికి పనికొస్తాయి, మీరు తీసుకోండి, ఎందుకు పంపించేస్తున్నారు అంటే, లేదు నాకెందుకు బలం, నేనేమన్నా యుద్ధానికి పోవాలనా, నువ్వు తీసుకుని పోయి ఎవరికైనా పేషెంట్స్కి అని చెప్పేవారు. తర్వాత ఒకసారి మన రూమ్లో కూర్చున్నప్పుడు డాక్టర్ జయలక్ష్మి గారు వచ్చారు. వచ్చి, అమ్మా స్వామి చిన్నప్పుడు ఎలా ఉండేవారు అని అడిగారు. అంటే ఆ టైంలో ఒక చిన్న వెన్న తినే బాలకృష్ణుడు క్యాలెండరు గోడనున్నది. అది చూసి స్వామి కూడా అలాగే గుంగురు జుట్టుతో చాలా అందంగా ఉండేవారు. అన్ని సొమ్ములు లేవు కాని మాకు తెలియకుండానే కొన్ని నగలు చేయించాం స్వామికి, తో ఆనందంగా చెప్పారు స్వామి గురించి. స్వామి గురించి చెప్పాలంటే ఆమెకి చాలా ఇష్టం. ఆమె ఎంతో దయార్ద్ర హృదయరాలు. ఎప్పుడైనా పేషెంట్స్ ఎవరైనా హాస్పిటల్లో బాగలేదని తెలిస్తే, పాప ఆమెకి ఎలా ఉంది, కొంచెం బాగా చూసుకోండి అని చెప్పి ఎంతో శ్రద్ధతో మరీ మరీ అడుగుతూ ఉండేవారు. ఆమె రూమ్లో ఒక కృష్ణ విగ్రహం ఒక తలుపు వెనకాల ఉండేది. ఎప్పుడైనా ఎవరూ లేనప్పుడు ఆమె ఆ కృష్ణుడితో మాట్లాడుకుంటూ ఉండేవారు. 72లో ఆమె నిర్యాణం అయినాక డాక్టర్ జయలక్ష్మి గారు స్వామిని అడిగారు, స్వామి ఈశ్వరమ్మ గారి దగ్గర ఉండే కృష్ణుని విగ్రహం మేము హాస్పిటల్లో పెట్టుకుంటాము, పర్మిషన్ ఇవ్వండి అంటే స్వామి తప్పకుండా తీసుకెళ్ళండి అన్నారు. ఇప్పటికీ అది హాస్పిటల్లో ఎన్నో పూజలు అందుకుంటూ అలంకరించుకుంటూ ఉన్నారు. సైరా,
0: ఇలా చెప్పుకుంటూ పోతే ఇది తరగనిదిగా మారుతుంది. అది ఈశ్వరమ్మ వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం. ఇలా తమ ప్రేమతో భగవంతుడి అవతార ఉద్యమంలో ఎన్నో మహత్తర కార్యాలకు పునాది వేసిన ఘనత ఈశ్వరమ్మకే దక్కుతుంది. మంచినీటిని అందించి, వైద్య సహాయం చేయించి, విద్యాదానం గావించి, తన తనయుడైన భగవంతుని అవతార ఉద్దేశానికి ఒక నిజ రూపాన్ని కలిగించిన దైవం ఆమె. అలాంటి ఈశ్వరమ్మకు సాక్షాత్ శ్రీరామచంద్రునిలా దర్శనం ప్రసాదించి ఆశీర్వదించారు మన సాయినాథుడు. నిరంతరం సాయి స్మరణ చేసే ఆమెకు తమ చివరి గడియలలో స్వామి ఆమె కోరిక మేరకు తమను ఆశీర్వదించి మోక్షాన్ని ప్రసాదించారు.
4: ఈశ్వరమ్మ చాలా కాలము ఎంతో స్వామి తలుచుకుంటూ ఉండేది. లోపలికి వెళ్ళింది, స్నానం చేసింది, కాఫీ తీసుకుంది, పరిణాలు చూసుకుంది. పరిణాలు కూర్చొని స్వామి స్వామి స్వామి అని పిలిచింది. మూడు పర్యాయాలను పిలిచింది. వస్తున్నాను వస్తున్నాను అన్నాను. వస్తున్నారా మీరు? ఎస్, ఐఎమ్ కమింగ్. నేను వస్తున్నాను, కమింగ్ అని దగ్గరకు దిగి, పెట్టికలు దిగి దగ్గరకు వచ్చాను. చేయి పట్టుకుంది, కంటి నీరు కార్చింది, కన్ను మూసింది. కానీ నాట్ క్రైయింగ్, ది హ్యాపీనెస్. కన్ను మూసింది. ఈ లైఫ్ ఉండినంత వరకే ఈ యొక్క దేహం

ఈనాడు నిజంగా ఎంతో పవిత్రమైన రోజు. మహోన్నత జీవితాన్ని గడిపి భగవత్ సాక్షాత్కారం పొంది తమ తోటి వారికి ప్రేమను అందించి సేవ చేసిన ఈ మహిమాన్విత మూర్తిని మన సాయినాథుణ్ణి కలిపి మరొక్కమారు మదిలో ధ్యానించుకుందాం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటూ, ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను సలహాలను listener@radiosai.org కి వ్రాయమని కోరుతూ జై సాయిరాం.

0: ప్రొఫెసర్ గంగాధర్ శాస్త్రి గారు స్ట్రెస్ మేనేజ్మెంట్ అంశంపై అందించిన ప్రసంగాల శీర్షికలోని రెండవ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య చరణారవిందముల యందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ రేడియో సాయి వారి శ్రోతలందరికీ కూడా హృదయపూర్వకంగా సాయిరాం తెలియచేసుకుంటూ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటటువంటి విషయం పైన ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో కొన్ని ఆలోచనలు మీ అందరితో కూడా పంచుకున్నాను. మళ్ళీ ఈ సెకండ్ ఎపిసోడ్లో భగవాన్ బాబా వారు మనకి అందించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సూత్రముల ద్వారా మనం ఈ ఒత్తిడిని ఏ రకంగా గెలవచ్చు, ఈ ఒత్తిడి మీద మనం విజయాన్ని ఎలా సాధించుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఈ రోజుని కూడా మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. స్వామివారు ఒత్తిడి అనేటటువంటిది మానసికమైనటువంటిది, శారీరకమైనది అనేటటువంటిగా ఉంటుంది రెండు రకములుగా అని తెలిపారని చెప్పి నేను ఇంతకుముందు మీ అందరితోటి కూడా తెలియజేశాను. శారీరకమైనటువంటి ఒత్తిడినైతే మనం అనేక రకాలుగా జయించవచ్చు, మానసిక ఒత్తిడిని జయించటం మాత్రం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. మానసిక ఒత్తిడులు ఉంటాయి. ఎందుకుంటాయి అంటే సంఘంలో యాక్చువల్గా చెప్పాలి అంటే మానవుడు సంఘజీవి అంటారు. మానవుడు సంఘజీవి అంటే మనం ఇతర మానవుల యొక్క సంఘములోనే మనం జీవించగలం, జీవించి తీరాలి. మనకి అనేక అనేక అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలన్నీ మనకి తీరాలి అంటే మనం ఇతర మానవుల యొక్క సంఘంలో ఉంటూ వారి ద్వారా అనేక అనేక అవసరాలన్నింటినీ తీర్చుకోవటం జరుగుతుంది. అవసరాలన్నిటి చాలా ఉంటాయి అన్నమాట. అంటే సాంఘిక అవసరాలు ఉంటాయి, ఆధ్యాత్మిక అవసరాలు ఉంటాయి, సాంస్కృతిక అవసరాలు ఉంటాయి, శారీరక అవసరాలు ఉంటాయి. ఇవి ఒకటి రెండు అని కాదు, మనం జాగ్రత్తగా కూర్చుని ఆలోచిస్తే మనకు ఉండేటటువంటి అవసరాలు ఎన్నెన్నో మనకు తెలుస్తూనే ఉంటుంది. పుట్టిన జాతిగా శరీరం విడిచిపెట్టేటంత వరకు కూడా ఈ అవసరాలన్నీ మనతోటే ఉంటాయి. ఎటొచ్చి ఒక చిన్న మలుపు ఒకటి ఉంది ఇందులోను, చాలా చిన్న కీలకమైనటువంటి ఒక అద్భుతమైన అంశం ఒకటి ఉంది. ఈ అవసరములు అనేటటువంటివి మన మీద ఒక రకమైన ఒత్తిడిని తీసుకొస్తూ ఉంటాయి. ఆ అవసరాలన్నీ మనం తీర్చుకుంటూ ఉండాలన్నమాట. సాంఘికమైనటువంటి అవసరములు కానీ, ఆధ్యాత్మిక అవసరములు కానీ, సాంస్కృతిక అవసరములు కానీ, శారీరక అవసరములు కానీ, ఇవన్నీ తీర్చుకుంటూ తీర్చాలి వీటన్నింటినీ కూడా. వీటన్నింటినీ తీరుస్తున్నప్పుడే శరీరం మన అధీనంలో ఉంటుంది, మనస్సు మన అధీనంలో ఉంటుంది. లేకపోతే అది రెబెల్ చేస్తుంది, అది మన మీద విప్లవం ప్రకటిస్తుంది అన్నమాట. విప్లవం ప్రకటించి అది ఒత్తిడికి లోనవుతాం అన్నమాట మనం అప్పుడు. అందుకని చెప్పి స్వామి ఏమన్నారంటే శారీరక ఒత్తిడి గెలించడానికి జనరల్గా ఏం చేస్తారంటే మనం వ్యాయామం చేస్తారు. వ్యాయామం అనేక రకాలైనటువంటి వ్యాయామం, పరిగెత్తడం ఒక వ్యాయామం, గేమ్స్ ఆడటం ఒక వ్యాయామం, పుషప్స్ అనేది ఏదో రకరకాలైనటువంటి వ్యాయామాల ద్వారా, ఈవెన్ యాక్చువల్లీ వాచింగ్ వండర్ఫుల్ ఫిలిమ్స్ ఆల్సో, మంచి మంచి ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి చక్కటి సినిమాలన్నీ చూడటము, అది కూడా ఒక రకంగా మన ఒత్తిడిని అంతని కూడా తగ్గించేటటువంటి ప్రక్రియయే. మనం అద్భుతమైనటువంటి గ్రంథములన్నింటినీ కూడా చదవటము, ఎవరో చదువుతుంటే వినటము, ఆ కామెంటరీస్ అని మనం ఆకళింపు చేసుకోవడం ద్వారా మనకి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది అన్నమాట. అందుకని చెప్పి ఈ శారీరక పరమైనటువంటి ఒత్తిడిని మనం జయించే తీరాలి, ఉండే తీరతాయి ఇవన్నీ కూడాను. ఎందుకుంటాయో కూడా చెప్పాను, అవసరములను బట్టి ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మీకందరికీ తెలిసిన విషయమే, నేను కూడా ఒకసారి ఆ విషయాన్ని మెన్షన్ చేయాలనే కుతూహలంతో చేస్తున్నాను. పూర్వకాలంలో మానవులందరి యొక్క జీవితములలో ప్రాబబ్లీ అవసరములు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళ అవసరాలన్నీ ఏమిటి అంటే ఓ గ్రామంలో ఉండేవారు, వారందరూ కూడా ఆ గ్రామంలో ఒకరికొకరు ఉపకరించుకుంటూ ఒకే ఒక కుటుంబంలా చక్కగా జీవిస్తూ ఉండేవారు. ఒకరి అవసరములను ఇంకొకరు ఆదుకుంటూ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చక్కగా వాళ్ళందరూ ఒకే కుటుంబముగా, ఎన్నో కుటుంబములు ఒక గ్రామంలో ఒకే కుటుంబముగా ఉండుట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు ఒకే కుటుంబ సభ్యులుగా సహకరించుకుంటూ, అవసరములు కూడా పెద్ద ఎక్కువగా లేదు కాబట్టి చాలా చక్కగా అన్యోన్య భావంతో ఎంతో ఆనందంతో జీవితం గడుపుతూ ఉండేవారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే పండగలేని రోజంటూ లేదు అసలు భారతదేశంలో. అన్ని పండగలే, అన్ని ఉత్సవాలే. అందుకని చేసేవారు ఏంటంటే ఉదాహరణకు ఎన్నో పేరంటాలు చేస్తూ ఉండేవారు, పండగలు నడుపుతూ ఉండేవారు. అప్పుడు ఏం చేయాలి, అందరూ కలుస్తూ ఉండేవారు, పెళ్లిళ్ళకి అందరూ కలుస్తూ ఉండేవారు, ఏదో ఉపనయనాలు చేస్తారు, ఊరంతా కలిసిపోయి వారికి కావలసినటువంటి సహాయాన్ని ఒకళ్ళు అందించుకుంటూ ఒకే కుటుంబంగా మంచి చెడ్డలన్నీ కూడా పంచుకుంటూ చక్కగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. బాధలు కూడా అదే రకంగా ఉంటాయి. వాళ్ళకైనా సమస్యలు వస్తే ఆ సమస్యలన్నీ ఒకరికి వచ్చిన సమస్యగా అనుకోకుండా అందరికీ వచ్చినటువంటి సమస్యగా దానిని వాళ్ళు పరిగణించి దాన్ని ఎలాగోలాగా ఆ సమస్య నుంచి వారు బయటపడే విధంగా పనిచేస్తూ ఉండేవారన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి కలెక్టివ్ థింకింగ్ అండ్ కలెక్టివ్ యాక్షన్ బై విచ్ స్ట్రెస్ ఈజ్ ఆల్మోస్ట్ కాంకర్డ్ అన్నమాట, కాంకర్ చేస్తారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన అవసరాలు చాలా మారిపోయాయి. పూర్వకాలంలో ఉన్న అవసరాల్లా లేవు ఈ రోజుని. ఈ రోజున ఉన్నటువంటి అవసరములన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే భయానకమైనటువంటి అవసరములుగా మారాయి. ఇవన్నీ మన్ని చాలా బాధించేటటువంటి అవసరాలుగా మారాయి. ఇవేం చేస్తున్నాయంటే మన్ని ఉన్నదానితో తృప్తి పడకుండా లేనిదానికోసం పరిగెత్తే రకంగా చేస్తున్నాయి మనని. అప్పుడు ఏమవుతుందంటే మన మీద ఒత్తిడి ఏర్పడుతోంది. మనకి అవసరం ఉందా లేదా అనే ఆలోచన ఉండటం లేదు అసలు అక్కడ. ఇది మనకి కావాలి, ఎందుకు కావాలి అనే ప్రశ్న లేదు అక్కడ. ఇంకా కావాలి అంతే. అంటే మనం ఏదో తెలుగులో సామెత చెప్తూ ఉంటాం, గుడ్డెది చేలో పడ్డట్టుగా అని. మనం గుడ్డెది చేలో పడ్డం అంటే వెళ్ళిపోతూ ఉంటుంది అంతే, ఇంకా ఆలోచన పరంపర వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు ఇది కావాలి. ఏదో సైకిల్ మీద ఉద్యోగానికి పెడుతున్నావు, సడన్ గా ఏదో చూసావు స్కూటర్ కావాలి, స్కూటర్ మీద పెడుతున్నావు కారు కావాలి, కారు మీద పెడుతున్నావు ఏదో హెలికాప్టర్ కావాలి లేదా విమానం కావాలి. నువ్వు మామూలుగా ఏదో చక్కగా నివసిస్తున్న ఒక చోట నువ్వు పెద్ద ఫ్లాట్ కావాలి, అంతకంటే పెద్ద ఫ్లాట్ కావాలి, లేకపోతే ఇంకా ఏదో ఫిక్స్డ్ డిపాజిట్స్ కావాలి, కోట్లు ఓవర్ నైట్ మల్టీమిలియన్ అయిపోవాలి. అది నీ మనస్సు మీద తెస్తున్నటువంటి ఒత్తిడిని నువ్వు గుర్తిస్తున్నావో లేదో నాకు అర్థం అవట్లేదు. ప్రపంచంలో నేను చూస్తున్నంత వరకు ఈ రోజుని ఎంతో మందితో మనం కాంటాక్ట్ లోకి వస్తూ ఉంటాం. ఎవరు మాట్లాడినప్పటికీ కూడా వాడు ధనం గురించే మాట్లాడుతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే వాడికి ఆర్థిక స్థితి గురించి, లేకపోతే వాడికి సమాజంలో ఉన్నటువంటి పొజిషన్ గురించి, అధికారం గురించే మాట్లాడుతున్నాడు తప్ప నేను ఒక మనిషిని అనేటటువంటి ఆలోచన భావన వాడిలో ఉన్నట్టుగా ఎక్కడా కనిపించటం లేదు. స్వామి ఒక సందర్భంలో ఏమన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రియలైజ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ అన్నారు. నేను మనిషిని. వారి ఉద్దేశం బహుశా ఏమిటంటే ఒక మానవుడు ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా ప్రవర్తించడం నేర్చుకో అని. ఇప్పుడు మనం మానవత్వాన్నే మరిచిపోతే అది మన మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో మనం గుర్తించాలి. ఇప్పుడు మనం అదే మరిచిపోయాం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అండ్ బిగ్ స్లిప్. అది చాలా పెద్ద స్లిప్. అది ఏం చేస్తుందంటే మన మానవత్వం నుంచి మన కిందకి లాగేసి పశుత్వంలో పడేస్తుంది. పశుత్వంలో పడినప్పుడు మనకి పశుత్వానికి భేదం ఉండదు. మనం పశువులలా ఆలోచించటం, పశువులలా చూడటం, పశువులలా మాట్లాడటం, పశువులలా ప్రవర్తించటం, ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటువంటివి. ఇవి అందరిలోనూ తీవ్రంగా కనిపిస్తున్నాయి ఈ రోజుని. ఆధ్యాత్మికాన్ని పూర్తిగా విడిచిపెట్టేసినట్టుగానే కనిపిస్తోంది. ఆధ్యాత్మిక ధోరణి ఎక్కడా కనిపించటం లేదు. చంటి పిల్లాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు వాడు మాట్లాడేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీయే, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్, ఇదే మాట్లాడుతున్నారు. ఎవడొచ్చి చూపుతున్న ఏదో వాడేదో చాలా గొప్పవాడులాగా, మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిమాలిన వాళ్ళులాగా మాట్లాడే ధోరణులు చాలా ఎక్కువగా విజృంభించిపోతున్నాయి సమాజంలోనూ. దీనికి తార్కాణం ఏమిటి అంటే మనకి కనిపిస్తున్నటువంటి సంఘంలో ప్రపంచంలో కానీ వస్తున్నటువంటి భీకరమైనటువంటి మార్పులు వాతావరణంలో కానీ, లేకపోతే సంఘంలో కానీ, లేకపోతే భూమికి సంబంధించినటువంటి మార్పులు కానీ, ఇవన్నీ కూడా బీభత్సాలను సృష్టిస్తున్నాయి. ఇది ఎలా జరుగుతుంది అన్నదానికి స్వామి చాలాసార్లు మనకు ఉపదేశించే ఉన్నారు. మానవులందరూ సక్రమంగా ఆలోచించి మంచి ఆలోచనలు కలిగి ఆధ్యాత్మిక ధోరణుల్లో కనుక ఉంటే భూమి కూడా చాలా చల్లగా ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది, ప్రకృతి అంతా కూడా శోభిల్లుతుంది, ప్రకృతి అంతా పరవశిస్తుంది, ప్రకృతి అంతా కూడా మనకి ఆనందాన్ని వెదజల్లుతుంది. మన ఆలోచన పోకడలు మన పద్ధతులు అన్నీ కూడా చెడ్డ మార్గంలో ప్రవేశిస్తే ప్రకృతి అదేవిధంగా మళ్లీ మనకి ఎదురు తిరుగుతుంది, మనకి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. స్వామివారు ఈ విషయాన్ని రామాయణం భారతం భాగవతాల్లో అనేకానేక విషయాలను ఉటంకిస్తూ మాకు ఉదాహరణలు కూడా చెప్పి ఉన్నారు. అంత పెద్ద పెద్ద ఉదాహరణలు అక్కర్లేదు. అసలు రామాయణ భారత భాగవతాలు చదువుతున్నప్పుడు చాలా సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, రావణాసుడు జన్మించినప్పుడు ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు ఎటువంటివి అని మీరు ఒకసారి చదువుకుంటే మీకు తెలుస్తుంది. దుర్యోధనుడు పుట్టినప్పుడు ఏమైంది? పెద్ద పెద్ద ఉల్కలు పడ్డాయి, నక్కలు ఊడలేశాయి, లేకపోతే పెద్ద పెద్ద పిడుగులు పడ్డాయి, ప్రపంచం కంపించింది, భూమి స్తంభించిపోయింది, గాలి స్తంభించిపోయింది, ఇలా చాలా చాలా భయభత్సమైనటువంటి పరిస్థితులన్నింటినీ వారు వర్ణిస్తారు. అక్కడ ఎందుకు వర్ణిస్తారంటే, పాపభూయిష్టమైనటువంటి జీవులు భూమి మీద ప్రవేశిస్తే అటువంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు పాపం చేయనటువంటి వ్యక్తే లేనట్టుగా పరిస్థితి ఏర్పడితే ఇంక ఎలా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. అందరిలోనూ కూడా ఆధ్యాత్మికత అనేది ఎండిపోయిందా అనిపించే పరిస్థితి ఏర్పడిందేమో అనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉండాలి. ఇప్పుడు మనకి చాలా మంది కనిపిస్తారు, చాలా మంది కుటుంబాలలో వాళ్ళు పొద్దున్నే లేవడం, ఆధ్యాత్మికంగా ఉండడం, ఏదో పూజలు చేసుకోవడం, పునస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, విష్ణు సహస్రనామం చదువుకోవడం, వాళ్ళ కుటుంబాల్లో చాలా చక్కగా భార్య భర్త పిల్లలు అందరూ వీటన్నిటి కట్టుబడి ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. మీరు వారి ఇంట్లో ప్రవేశించగానే మీకు అద్వితీయమైన ఆనందం కనిపిస్తుంది, మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అదే మీరు ఎవడింట్లోకి వెళ్లారనుకోండి, వాళ్ళ ఇంట్లో మీరు లేనిపోనివన్నీ చూశారనుకోండి, మీకు ఉద్వేగం కలుగుతుంది, వాడి దగ్గర ఏవేవో ఉన్నాయి అవి మన దగ్గర లేవన్నట్టుగాను. ఈ విషయాన్ని మాట్లాడుతూ స్వామి అన్నారు, ఒక ప్రక్రియను కనుక మనం చేపడితే ఈ రకమైనటువంటి ఒత్తిడిని మనం చాలా చక్కగా జయించగలుగుతాం అన్నారు. అది ఏమిటి అంటే, మాతో మాట్లాడుతూ స్వామి, నేను ఇందాక మీకు మెన్షన్ చేశాను మన అవసరములు అని మెన్షన్ చేశాను. ఆ అవసరములు అన్నదాన్ని స్వామి ఏం చేశారంటే, ఇంగ్లీష్లో రెండు పదాలు ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఆ రెండు పదాలు ఏమిటంటే, ఒకటి వాంట్స్ అనే పదం ఉపయోగించారు, రెండవది నీడ్స్ అనే పదాన్ని ఉపయోగించారు. యువర్ వాంట్స్ అండ్ యువర్ నీడ్స్, ఈ రెండింటి యొక్క డిస్టింక్షన్ ని, సటిల్ డిస్టింక్షన్ ని నువ్వు కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నీ మీద ఒత్తిడి తగ్గిపోతుంది అన్నారు స్వామి. అది కొంచెం వివరించగలని ప్రార్థిస్తే ఏమన్నారంటే, వాంట్స్ అనేవి ఎండ్లెస్ అన్నారు. వాంట్స్ అనేటటువంటివి ఎండ్లెస్, అంటే మనం ఒక్కొక్క కోరికనే తీర్చుకుంటూ పోతూ ఉంటే, స్వామి ఏం చేశారంటే, వాంట్ తీర్చటం అనేటటువంటి దాన్ని అగ్నిలో ఆజ్యము పోయుట అన్నారు. అగ్నిలో కనుక మనం ఆజ్యం పోసామనుకోండి ఏమవుతుంది, ఇంకా పెద్ద కీలలు బాగా పైకొచ్చి ప్రజ్వరిలు ఇంకా భగభగా మండుతూ ఉంటుంది అన్నమాట, తీవ్రంగా మండుతూ ఉంటుంది ఇంకా. అలాగే మనం ఒక కోరికను తీర్చుకున్నాం, ఇప్పుడు అది వెంటనే ఇంకొన్ని కోరికలు పుట్టిస్తుంది, అవి మళ్లీ మనం తీర్చుకున్నాం మళ్లీ పుట్టిస్తుంది, ఇంకా తీర్చాం ఇంకా పుట్టిస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే, తీరుస్తూ ఉంటావు పుడుతూ ఉంటుంది, తీరుస్తూ ఉంటావు పుడుతూ ఉంటుంది. కోరికలను తీర్చుకోవటము అనేటటువంటిది ఒక చాలా ప్రమాదకరమైన ప్రక్రియ అన్నారు స్వామి. చాలా ప్రమాదకరం, మనం చేస్తున్నది అదే. మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మా నాన్నగారు నాకు వచ్చి కొన్నారండి 10th క్లాస్లో ఉండగాను, నేను బిఏలోకి వచ్చేసరికి ఆ వచ్చి నాకు నచ్చలేదండి, దానికి అయితే అది బెటర్ వచ్చి కావాలనిపించింది, అది అవతల పడేసాను ఇంకోటి కొన్నానండి. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత అది నచ్చలేదండి, ఇంకో పెద్ద వచ్చి కనిపించిందండి అది పెట్టుకున్నానండి, అదే పంపురాయిలట్ వచ్చి కనిపించిందండి అది కొనుక్కుంటానండి. ఇలా మనం మారుస్తూ ఏదో ఒక ఆరుకున్నాం, ఇంకో ఆరుకుంటాం, ఇంకో ఆరుకుంటాం, ఇంకో ఇల్లు కొంటాం, ఇల్లు. మీరు అసలు ఆ కోరికలకు అసలు అంతులేదన్నమాట, ఎందుకంటే మీరు తీరుస్తున్నారు కాబట్టి అవి జనిస్తున్నాయి. కోరికలు తీరుస్తుంటే జనిస్తూ ఉంటాయి. ఇది ఆధ్యాత్మికంగా ఇదివరకు మనకి భారతీయ ఆధ్యాత్మిక పరిజ్ఞానంలో ఎంత బాగానో చెప్పారు. నన్న కోరికలు అనేటటువంటివి చాలా ప్రమాదకరమైనటువంటివి. ఈ కోరికలను నువ్వు తీర్చుకుంటూ పోతే ఇంకా తీర్చు ఇంకా తీర్చు ఇంకా తీర్చు అని నీ మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాయి. అది కోరికల యొక్క ప్రభావం, అది స్వభావం. వాటికి ఉన్నటువంటి నైజం అటువంటిది. అది కోరికలు అంత ప్రమాదకరమైనవి. అవి కోరికలు లేని మానవుడు ఉంటాడు, అదొక పెద్ద ప్రమాదకరమైన విషయం. కోరికలు ఉండి తీరుతాయి, వాటిని మనం తీరుస్తూ కనుక పెడితే మన మీద ఒత్తిడిని తీసుకొస్తూనే ఉంటాయి. ఇంకోటి తీర్చు ఇంకా తీర్చు ఇంకా తీర్చు ఇంకా తీర్చు అంటూ ఉంటాయి. అది ఎప్పటికీ కూడా మనం వాటి మీద జయాన్ని సాధించలేం మనం. అందుకని స్వామి ఏమన్నారు, నాయనా నువ్వు కోరికలు విడిచిపెట్టేయని నేను చెప్పను, అలాగని అన్ని కోరికలు నువ్వు తీర్చుకోమని నేను చెప్పను. నేనేం చెబుతున్నానంటే సీలింగ్ ఆన్ డిజైర్స్ అన్నారు. చాలా సింపుల్. ఏవి అయితే ప్రధానమైనటువంటివి ఉండాలి, ముఖ్యంగా కంఫర్టబుల్ జీవితం గడపటానికి నార్మల్ మినిమం ఏవైతే ఉండాలో వాటితో నువ్వు సంతృప్తిని పొందావు అనుకో, వెంటనే నీ ఒత్తిడి తగ్గిపోయిందంటే నువ్వు సంతృప్తి పొందావు. నువ్వు సంతృప్తిని పొందని క్షణంలో నీ మీద ఒత్తిడి వచ్చేసింది. ఇప్పుడు ఒక బెలూన్లో గాలిని కొట్టాం, అది బాగా ఉబ్బింది, గాలి తీసేశాం, నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. ఈ ఒత్తిడి అనేటటువంటిది మన మనస్సులో ప్రవేశించి ఒక పెద్ద బెలూన్లో తయారవుతుందన్నమాట. అది తయారై ఏం చేస్తుందంటే మన బ్లోట్ చేస్తుంది. బ్లోట్ చేసి ఇంకా ఇంకా ఇంకా ఇంకా పెద్ద చేస్తూ ఉంటుంది. ఆ గాలి తీసేసామనుకోండి, మనం అసలు మనం పెంచలేదు అనుకోండి కోరికలని, ఇంత ఉంది చాలు, అక్కడ ఆగిపోతాం. ఆగిపోతే ఏమవుతుందంటే ఆ ఒత్తిడిని జయించిన వారు అయి శాంతమైనటువంటి స్వభావంలో మీరు ప్రవేశిస్తారు. ఇంకా అక్కడి నుంచి మీకు ఆ కోరికలు మిమ్మల్ని బాధించడం మానేస్తాయి. అందుకని చెప్పి స్వామి ఎప్పుడూ ఒకటి చెబుతూ వచ్చారు, యూ హ్యావ్ టు పుట్ ఎన్ ఎండ్ టు అన్నెసెసరీ డిజైర్స్, అన్నెసెసరీ వాంట్స్. వీటన్నిటి కోరికలు అన్నారు. వాంట్స్ ఉండకూడదు, నీడ్స్ ఉండాలి. అంటే మనలో కోరిక పుట్టగానే మనం వేయాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇది నీడా ఇది వాంటా, అది మనమే ప్రశ్నించుకోవాలి. ఇఫ్ ఇట్ ఇస్ ఎ నీడ్, ఫుల్ఫిల్ ఇట్ డెఫినెట్లీ. యు ఆర్ నాట్ యాక్చువల్లీ క్వశ్చన్డ్ అబౌట్ ఇట్. మన ఎవరు ఏం ప్రశ్నించరు. ఇది నీడ్ అన్నప్పుడు కావాలి, కొన్నాం, మనకి అది అవసరం. ఓ పెన్ ఉందండి, రాయడం మానేసిందండి, మళ్ళీ రాసుకోవాలి మనం. ఓ పెన్ కొనుక్కోవాలి, ఇది నీడ్. ఇది అంటే మనం ఆ పెన్ కొనుక్కోవాలి తప్పనిసరి, దిస్ ఎ నీడ్. ఇది ఒక వాంట్ ఏంటంటే, నా దగ్గర వ్రాస్తున్నటువంటి పెన్ ఉంది, ఇంకో పెన్ చూశాను అట్రాక్ట్ అయిన, అది కూడా కావాలనుకున్నాను. అది ఎందుకు, ఉందిగా చేతిలో, దీంతో నువ్వు సంతృప్తి పొందొచ్చు కదా. ఇదే విషయాన్ని స్వామివారు చెప్తూను, అంటే ఎట్ ఎ లార్జర్ స్కేల్, ఎట్ ఎ హయ్యర్ స్కేల్లో స్వామి చెప్తూ అన్నారు. భగవాన్ బుద్ధుడు, బుద్ధులు వారు ఆయన జ్ఞానోదయమైనటువంటి సందర్భంలో ప్రపంచానికి ఒక మెసేజ్ని ఇచ్చారన్నారు స్వామి. ఆ మెసేజ్ బుద్ధులు వారు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, భగవాన్ బుద్ధాస్ మెసేజ్ టు ద వరల్డ్ ఈజ్, నాయన అసలు నీ జీవితంలో నిన్ను పాడు చేసేది, నిన్ను బాధించేది, నిన్ను విపరీతమైనటువంటి ఉద్వేగాలన్నింటికీ లోను చేసేటటువంటిది ఒకే ఒక్కటి ఉంది నీలో అన్నారు. అది నీలోనే ఉంది, అది కోరిక అన్నారు. అంతే. ఆలోచించండి, కూర్చుని ఒకసారి, మీకే అర్థమైపోతుంది. ఇది మన్ని పాడు చేస్తున్నది ఏంటంటే మన కోరికే. మన కోరికలు మనని ఎంత పాడు చేసేస్తున్నాయంటే ఓ పెద్ద సునామీలో పడ్డట్టుగా అయిపోతుందన్నాడు మన పరిస్థితి. మన అసలు రెస్ట్లో ఉండనివ్వటలేదు. మన మనస్సు, మానసికమైనటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉండాలో, మనకు ఉండవలసినటువంటి మానక స్వాంతన ఏదైతే ఉండాలో, ఆ స్వాంతన ఉండటం లేదు. ఎందుచేత అంటే కోరికలు. వాటన్నింటికీ కారణం ఒకటే, అన్నమాచార్యులు వారు కానీ, త్యాగరాజస్వామి వారు కానీ, అందరూ మహాపురుషులు, మహానుభావులు, అవతారాలు, అందరూ మనకి చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి లెసన్, పాఠం ఏమిటి అంటే, మనకిచ్చిన మెసేజ్ ఏంటంటే, నాన్న ఈ కోరికలని అదుపులో పెట్టుకోవో, నువ్వు పెద్ద బ్యాటిల్ ఫీల్డ్లో ఎంటర్ అయినట్టే, యుద్ధరంగంలో ప్రవేశించినట్టే, నీ మనస్సు నిన్ను శాంతితో ఉండనివ్వదు అన్నారు. వీటికి తోడు ఎలాగూ మనకు ఉన్నాయి, కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యాలనేటువంటి భయానకమైనటువంటి శత్రువులు అందరూ మన శరీరంలోనే ఉన్నారు. ఇంకొక రహస్యం ఏమిటంటే, అసలు జరుగుతున్నదంతా మన శరీరంలోనే జరుగుతోంది, ఇది బయట నుంచి ఏం రావట్లేదు. స్వామి మాకు అస్తమాని చెప్తూ ఉండేవారు, ఏది వచ్చినప్పటికీ కూడా నీ శరీరంలోంచే వస్తుంది, బయట నుంచి రాదు, అది లోపలే ఉంది, అది నీలోనే ఉంది, నీలో ఉన్నటువంటి దాని మీద నువ్వు నియంత్రణ చేసుకోలేకపోతున్నావు కాబట్టి నీ మీదే అది ఒక విప్లవాన్ని ప్రకటిస్తోందన్నమాట. నీలోంచి వచ్చి నిన్ను బాధిస్తోంది అది. ఇప్పుడు కోపం ఉందండి, మీ కోపం వచ్చిందండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడో పట్టుకొచ్చి మీలో కోపం పెట్టలేదు, మీలోంచి వచ్చింది అది. మీకు సడన్ గా ఎవడి మీదో విపరీతమైన ఆగ్రహం వచ్చేసింది, వచ్చేసి మీరు అరవడం మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి వచ్చింది? మీలోంచి వచ్చింది ఆ టెన్షన్. ఏదో చూసి భయపడిపోయారు, అది ఎక్కడ? మీలోంచి వచ్చింది. ఆనందం వచ్చింది, మీలోంచి వచ్చింది. సంతోషం వచ్చింది, మీలోంచి. ఉత్సాహం మీలోంచి వచ్చింది. అన్ని మీలోనే ఉన్నాయి. స్వామి చెప్పిన ఎంత చక్కటి రహస్యం చూడండి. మీరు ఆలోచించుకోండి, కూర్చుని ఒకసారి. అన్ని మీలోంచి వస్తున్నాయి. ఎవడో ఏదో అన్నాడు, వెంటనే మీరు రియాక్ట్ అయిపోయారు వెంటనే. అది ఏమైంది? మీలోంచి వచ్చింది అది. అదే కనుక మీరు ఒకసారి ఉండు, రాకు, ప్రకటన అవ్వకు, నువ్వు ప్రకటించబడవద్దు. మీరే చదువుతారు, నేనే చదువుతాను. నాకు లోపల నుంచి ఏదో గబుక్కునే కామక్రోధ లోభ మహమోద మాత్సర్యాలు, ఈ శత్రువులు ఎవరైనా గబుక్కుని టక్కుమని బయట ప్రకటించబడబోయాడు అనుకోండి, వాడికి ఒకసారి ఓ ముట్టిగా ముట్టి లోపల కూర్చో, సైలెంట్ గా కాసేపు కూర్చో చెప్తాను అని మనమే కూర్చోబెట్టాలి వాడిని. వాడికి జోలపాట పాడాలి. కూర్చోబెడితే వాడు కూర్చుంటాడు, మాట్లాడు. మనమే వాడిని నియంత్రించాలి, లేకపోతే వాడు మనని నియంత్రిస్తాడు. ఎంత చూడండి, ఎంత సింపుల్ ట్రిక్ అది. వాడు మనని నియంత్రించాడు అనుకోండి, మనం వాడికి స్లేవ్ అయిపోతాం. మన మీద ఒత్తిడి టక్కుమని వచ్చేస్తుంది వెంటనే. స్వామి అనేవారు, మీకు కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, 6 నెలలుగా మీరు భోజనం చేస్తే మీకు వచ్చినటువంటి శక్తి అంతా కూడా బర్న్ అయిపోతుంది అనేవారు. 6 నెలలు మనం భోజనం చేసి కూడబెట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి అంతా కూడా మండి మసి అయిపోతుంది అనేవారు స్వామి. ఒక్కసారి కోపం వస్తే. అందుకని స్వామి ఏమన్నారంటే, నీ కోపం వస్తున్నట్టుగా అనిపించినప్పుడు, ఒక స్థానంలో ఉండగా నీ కోపం వస్తోంది అనిపిస్తోంది, ఆ స్థానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నారు అక్కడి నుంచి. వెంటనే ఇంట్లో ఉన్నావనుకో, నీకు నీ భార్యకి ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చిందనుకో, నీకు నీ కొడుక్కి ఆర్గ్యుమెంట్ వచ్చిందనుకో, నీకు నీ కూతురికి, నీకు నీ చెల్లెలకి, నీకు నీ బ్రదర్కి ఆర్గ్యుమెంట్ వచ్చిందనుకో, స్వామి అన్నారు ఆర్గ్యుమెంట్ వస్తోందని తెలుస్తోంది కదా, వెంటనే అక్కడి నుంచి బయలుదేరి కిచెన్ లోకి వెళ్ళిపో, ఓ చెంబుడు మంచినీళ్ళు తాగు, కళ్ళు మూసుకో, అక్కడ కాసేపు కూర్చో 5 నిమిషాలు, తర్వాత బయటికి రా. ఇప్పుడు చెప్పు బాబు, ఏమిటి విషయం అను. శాంతత అదే ఏర్పడుతుంది. లేకపోతే అన్నారు, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి ఓ ఫర్లాంగ నడవమన్నారు రోడ్డు మీద. ఓ ఫర్లాంగ అలా వెళ్లి హాయిగా ఆ ఉద్యానవనాలు, ఆ చెట్లు, ఆ పక్షులు అవన్నీ చూసి స్వాంతనం చెక్కగానే ఇంటికి రా. నువ్వు ఇలా చేయగా చేయగా చేయగా ఏమవుతుందంటే, అసలు నీ మైండ్ రియాక్ట్ అవ్వడం బానే వస్తుంది, ఉద్వేగానికి లోనవడమే మానేస్తుంది అది. అది శాంతం వచ్చేస్తుంది. శాంతము లేక, యాగరాజస్వామి వారి కీర్తన ఉంది కదండి, శాంతము లేక సౌఖ్యము లేదు. చాలా సింపుల్. ఏమంటే ఈ రకాలైనటువంటి సంగీత వాగ్గేయకారులందరూ కూడా మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఎంత అపారమైన జ్ఞానం. మనం వినం, మనం వింటూ ఉంటే వారి కీర్తనల ద్వారా, అన్నమాచార్యుల వారి కీర్తనల ద్వారా, రామదాసులు వారి కీర్తనల ద్వారా, ఎన్నెన్ని కీర్తనలో, ఎంతమంది వాగ్గేయకారులు, ఎన్ని భాషలో, ఎన్ని భాషల్లో ఎంత జ్ఞానమో. మరి మనం మన మైండ్ని దీనికంతకీ ఓపెన్ చేయకపోతే దాని మూలాన్ని నష్టపోయేది మనమే. మన మీద ఒత్తిడులు విపరీతంగా పెరిగే కాలం వచ్చేసింది ఇప్పుడు. ఈ కాలంలో అవసరాలు పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిపోతున్నటువంటి అవసరాలలో ఏది చాలా అవసరమైనటువంటిది, ఏది అంత అవసరం కానటువంటిది అనే డిస్టింక్షన్ని, విచక్షణా జ్ఞానము మనం పోగొట్టుకోకూడదు. ఎప్పుడైతే మనం ఆ విచక్షణా జ్ఞానాన్ని మనం జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేస్తామో, అప్పుడు ఏమవుతుందంటే, ఏది చాలా అవసరమైనటువంటిది, నేను దేన్ని పొందాలి, దేన్ని పొందకూడదు, దేని గురించి వెంపర్లాడచ్చు, దేని గురించి వెంపర్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇవన్నీ జరిగినవే, ఇవన్నీ మనకి రామాయణ భారత భగవతాల ద్వారా తెలుస్తాయి. ఇప్పుడు మనకి స్వామివారు చాలాసార్లు మాకు ముఖ్యమైన విషయం చెప్పారు. అది ఏమన్నారంటే, రావణాసురుడి దగ్గర లేనటువంటిది అంటూ ఏమో ఉంది అసలు అన్నారు. రావణాసురుడి దగ్గర లేనిదే ఉందండి? ఆయనకున్నటువంటి జ్ఞానం కానీ, ఆయనకున్న శక్తి కానీ, ఆయనకున్నటువంటి సౌందర్యం కానీ, ఆయనకున్నటువంటి ప్రజ్ఞా పాటవములు కానీ, ఆయనకున్న దాంట్లో చతుషష్ఠి కళలలో మహాపండితుడైనటువంటి వాడు ఆయన. ఆయన సాధించినటువంటిది ప్రపంచంలో లేదు. మరి ఎందుకు అయిపోయింది ఆయన జీవితం అలాగా? అంటే ఆయన పోగొట్టుకున్నది ఏమిటంటే విచక్షణా జ్ఞానం. ఏది పొందొచ్చు, ఏది పొందకూడదు, దేనికై వెంపర్లాడాలి, దేనికై వెంపర్లాడకూడదో తెలుసుకోలేకపోయాడు అన్నాను. అంతే కదా. అలాగే హిరణ్యకశిపులు, హిరణ్యాక్షులు వాళ్ళందరూ కూడా రాక్షసులందరినీ దుర్యోధనుడు. మనం ఏం లేదండి, అన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నంత ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు యాక్చువల్ గాను. మరి ఎందుకు అలా అయిపోయారు వాళ్ళు? ఎందుకయిపోయారంటే వాళ్ళు ఏది మనం పొందచ్చు, ఏది మనం పొందకూడదు, దేని గురించి మనం వెంపర్లాడచ్చు, దేని గురించి వెంపర్లాడకూడదు అనే విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. అన్నీ ఉండి నశించిపోయారు. అలాగే స్వామి మాకు ఎగ్జాంపుల్ చెప్పేవారు, చక్కటి ఎగ్జాంపుల్స్. ధృతరాష్ట్రుల గురించి మాట్లాడుతూ స్వామి ఒకే సెంటెన్స్ చెప్పారండి, చాలా చక్కటి సెంటెన్స్. ధృతరాష్ట్రుడు బంగారు మీకు చెప్తున్నాను వినండి, వాడు శారీరకంగానే గుడ్డివాడు కాదు, వాడు మానసికంగా కూడా గుడ్డివాడు అన్నారు. ఎంత సింపుల్ లెసన్ చెప్పండి అది. అని మనం కూడా మానసికంగా గుడ్డివాడు అయిపోతాం మనకి విచక్షణ జ్ఞానం లేకపోతే అన్నారు. ఇప్పుడు మన మనమే ఆలోచించుకోవాలేమో, మనం గుడ్డివాళ్ళమా నిజంగా, మనం కళ్ళు ఉన్నవాళ్ళమా అని, మనకి కళ్ళు ఉండి గుడ్డివాళ్ళమా అని. ఎందుచేతంటే మన విచక్షణ జ్ఞానాన్ని మనం పోగొట్టుకుంటే మనం అన్ని రకాల ఒత్తిడులకి కూడా లోనైపోతాం వెంటనే. మన ఒత్తిడులు మనలోంచి వస్తున్నాయి, మన ఒత్తిడిని మనమే సృష్టించుకుంటున్నాం. ఈ ఒత్తిడిని నేను ఎందుకు సృష్టించుకుంటున్నాను, దీనివల్ల నాకు కలుగుతున్నటువంటి లాభం ఏమిటి, నష్టం ఏమిటి, బేరీజు వేసుకుంటూ ఉండాలి ప్రతిసారి కూడా. నీ మనస్సులోంచి ఒక ఆలోచన రాగానే దాన్ని నియంత్రించేటటువంటి శక్తిని నువ్వు పెంచుకోవాలి. అందుకు మాకు స్వామివారు నేర్పినటువంటిది ఏంటి అంటే, నేను 79లో వచ్చాననుకోండి, అంతకు ముందు నుంచి వారు ఈ క్రియని, ఈ నేర్పడం అనేటటువంటి క్రియని వారు అవతార ప్రకటన చేసినప్పటి నుంచి కూడా వారు అమలులో పెట్టారు దాన్ని. మేము వచ్చిన తర్వాత నేను ప్రత్యక్షంగా చూసిన 79 నుంచి ఆశ్రమంలో దర్శనానికి స్వామివారు వచ్చే ముందు కూర్చోండి అంటారు. అందరు కూర్చుంటారు, కూర్చుంటారు అంతే, కూర్చోండి అలాగే మాట్లాడకండి ఏమీ, మా ఊరికి సైలెంట్ గా కూర్చోవడం నేర్చుకోండి అనేవారు స్వామి. మనం సైలెంట్ గా ఎక్కడ కూర్చుంటున్నామండి, అసలు ఒక్క నిమిషం కూడా సైలెంట్ గా మనం కూర్చోవట్లేదు. 24 గంటల్లో మనం కదులుతూనే ఉన్నాం. 24 గంటలు ఎక్కడ కదులుతున్నాం వదిలి, ఎందుకు కదులుతున్నాం వదిలి, నడుస్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. ఎందుకు ఎందుకు తిరుగుతున్నావు అలా ఊరికే, ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి అలా తిరిగి తిరిగి తిరిగి తిరిగి అలా తిరుగుతూనే ఉన్నావు నువ్వు, ఎందుకు నువ్వు సైలెంట్ గా కూర్చోలేకపోతున్నావు అసలు అంటే, సైలెంట్ గా కూర్చోవటం వల్ల నీకు కలిగేటటువంటి లాభాన్ని, కూర్చోకపోవడం వల్ల ఉండేటువంటి నష్టాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోలేదన్నమాట. మరి అలా అర్థం చేసుకోనప్పుడు జీవితం వ్యర్థమైపోయిందిగా ఇంకెక్కడికి. అప్పుడు ఒత్తిడిని ఎలా జయిస్తారు మీరు? జయించే మార్గం లేదు మీకు, మీరు ఒత్తిళ్ళలోంచి వెళ్లాల్సిందే. అందుకు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, సైలెంట్ గా కూర్చోవటం నేర్చుకోవాలి. అది నేర్చుకోగా నేర్చుకోగా ఏమవుతుంది తెలుసా అండి, అవసరమైనప్పుడు కూడా ఒకవేళ మాట్లాడాల్సి వస్తే 10 మాటలు మాట్లాడాల్సిన చోట ఒక్క మాటతో సరిపెట్టేటటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది. ఎంత తగ్గిపోతుందో ఒత్తిడి. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కొన్ని కుటుంబాలకి, వాళ్ళ ఇళ్లకు వెళ్ళినప్పుడు చూస్తే చాలా మంది వాళ్ళ ఇళ్లలో మాట్లాడరు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారో లేదో వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు మాట్లాడ వినిపించదు. అసలు 10 మంది ఉన్నారండి ఇంట్లో, ఒక మాట కూడా బయటకు వినిపించట్లేదు. ఏంటంటే వాళ్ళంత శాంత స్వభావులు అనమాట వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు. ఒకళ్ళ ఇంట్లో గడితే ఇద్దరు ముగ్గురే ఉంటారు, 24 గంటలు పెద్ద పెద్ద కేకలు వినిపిస్తూ ఉంటాయి, అస్తమానం అరిచేసుకుంటూ ఉంటారు, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు ఏదో రకంగా. ఎందుకు ఇదంతాను? దీనివల్ల శారీరకంగానే కాకుండా మానసికమైన ఒత్తిడులన్నీ మీ మీద వచ్చి మీ ఆరోగ్యాన్ని పాడు చేయడం ఖాయం, దానిలో అనుమానమే లేదు. అందుకని స్వామి మనకిచ్చిన మంత్రం ఏంటంటే, సైలెంట్ గా కూర్చో. వారే ఎక్కువ మాట్లాడేవారు కాదు అసలు, స్వామివారు మౌనంగా ఉండేవారు ఎప్పుడు కూడా. మనకి ఎంతో మంది మౌనాన్ని పాటించమన్నారు. రమణ మహర్షిని మౌన ఋషి అనేవారు. వారు చాలా తక్కువ మాట్లాడేవారు, అసలు ఎక్కువ మాట్లాడేవారు కాదు. గాంధీజీ వారి జీవితంలోనూ వారంలో ఒకరోజు అసలు మౌనాన్ని పాటించడం అనేటటువంటి దాన్ని ఆయన ప్రాక్టీస్ చేశారు, దాన్ని చాలా మందికి చెప్పారు. ఆయన్ని అనుకరించి ఎంతో లక్షలాది మంది ప్రజలు ప్రపంచంలో వారి మార్గంలో ప్రవేశించి ఒకరోజు సైలెంట్ గా ఉండేవారండి. ఈ రోజున కూడా ఉంటారండి చాలా మంది. మనకి తెలియకపోవచ్చు కానీ చాలా మంది వారానికి ఒకరోజు మాట్లాడకూడదని మౌన వ్రతాన్ని స్వీకరించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారు మాట్లాడరు, మనం కూడా మాట్లాడడం మానేసాం అనుకోండి, ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ 1 గంట సేపు 2 గంటల సేపు రోజుకి మొదలు పెట్టండి. సరదాగాను ఒకరోజు 1 గంట సేపు 2 గంటలు మాట్లాడకుండా సైలెంట్ గా. అంటే నేను చెప్పడం మాట్లాడకుండా ఉంటే ఊరికే టైటిల్ ఇప్పుడుగా ఉండడం అని కాదు, మానసికమైనటువంటి శాంతిని కూడా లోపల కూడా కొంచెం మన మీద మనం ఆలోచనలు కూడా స్లోగా అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసామనుకోండి, 1 గంట 2 గంటలు 3 గంటలు ఇలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చామనుకోండి, దానివల్ల వచ్చేటటువంటి లాభం ఎంతగా ఉంటుందో మనకి అనుభవ యోగ్యం అవుతుంది. అది మనకి అనుభవైక యోగ్యమైన తరువాత మనకింకా ఆలోచించవలసిన విషయం ఉండదు దాని గురించి. మన ఒత్తిడిలన్నీ ఏ ఒత్తిడి కూడా మనని బాధించదు. ఎంత ఒత్తిడి మీద పడినప్పటికీ కూడా చలించకుండా అలా ఉండగలిగేటటువంటి శక్తి అది మనకి ప్రసాదిస్తుంది. మోడర్న్ టైమ్స్ లో ప్రస్తుతం ఈ రోజులలో మానసికమైనటువంటి ఒత్తిడి పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుచేతంటే మానవుల యొక్క అవసరాలు పెరుగుతున్నాయి, దానికి తగ్గట్టుగానే బాధ్యతలు పెరుగుతున్నాయి, దానికి తగ్గట్టుగానే సమాజంలో మన అవసరాలు తీర్చడానికి కావలసినటువంటి వస్తువుల యొక్క లభ్యత కూడా అంత ఎక్కువగా ఉండటం లేదు. దీంతో ఏమవుతుందంటే అవన్నీ అదో రకమైనటువంటి కన్ఫ్యూజన్ కి మనని లోన్ చేసి దాని మూలంగా మన మీద డెఫినెట్ గా ఒత్తిడిని తీసుకొస్తుంది. అది ఈ ఒత్తిడిని జయించాలనే ఉద్దేశ్యంతో స్వామివారు మనకి సూత్రాలన్నీ ఇచ్చారు. దీన్ని దృష్టిలోనే పెట్టుకున్నారు స్వామి. ఇప్పుడు కాలంలో ఎంత ఒత్తిడి ఉన్నది అన్నటువంటిది మానవుల మీద సంఘంలో అన్న దాన్ని స్వామి దృష్టిలో పెట్టుకుని మనకి అనేక అనేకటువంటి సూత్రాలను ఇచ్చారన్నమాట. దీనిలో ఇంకొక చాలా ముఖ్యమైన సూత్రం ఏమిటంటే ప్రిన్సిపల్స్ గురించి చెప్పేసేవారు స్వామి వీటన్నింటినీ కూడాను. ఈ విద్యావంతులైనటువంటి వారి మీద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటోంది అని చాలా ఎక్కువగా స్వామి మాట్లాడుతూ ఉండేవారు. విద్యావంతుల మూలానే సమస్యలన్నీ కూడా వస్తున్నాయంటూ ఉండేవారు స్వామి. అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కి కారణం విద్యావంతులే అంటూ ఉండేవారు. కానీ స్వామి ఈ విద్యావంతులు అందరూ కూడా ఈ సమస్యలను సృష్టించకుండా, ఇటువంటి సమస్యలు ఇతరులకు ఇవ్వకుండా, వాళ్ళకి సమస్యలు రాకుండా ఉండటం కోసం ఒక సూత్రాన్ని ఇచ్చి సూత్రీకరించారు దాన్ని. ఒక ప్రిన్సిపల్, సింపుల్ ప్రిన్సిపల్. దాని వారు ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్ అన్నారు. ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా, ఎంత చక్కటి సూత్రం అది. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్. అంటే ఏంటంటే అండి, విద్య అనేటటువంటిది సుఖవంతమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితము కొరకు ఇవ్వబడినది. అంతేకాని విలాసవంతమైనటువంటి జీవితం కోసం, భోగోపకరణములన్నింటినీ కూడా పెంపొందించుకునడం కోసం, మన మెటీరియలిస్టిక్ కోరికలన్నింటినీ కూడా పెంపొందించుకుని స్వీకరించడం కోసం, వాటన్నింటినీ కూడా సాటిస్ఫై చేసుకోవడం కోసం కూడా కాదు. అసలు విద్య యొక్క పర్పస్ ఏమిటి అని చెప్పేశారు స్వామి. విద్య అనేటువంటి ఇట్ ఈజ్ ఫర్ లైఫ్ అన్నారు. లైఫ్ అంటే మొత్తం జీవితం అంతా కూడా, నీ మొత్తం జీవితం అంతా ఎలా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొంతమందిని మనం చూడొచ్చు సంఘంలో, భారతదేశంలో ప్రత్యేకంగా. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీకు చాలా మంది సన్యాసులు కనిపిస్తారు. ఎంతో మంది సన్యాసులు కాషాయ వస్త్రాలు ధరించి ఏదో నేల మీద పడుకుని గోదావరిలోనో గంగలోనో కావేరిలోనో స్నానం చేసి ఆ గట్టు మీద కూర్చుని శుభ్రంగా జప ధ్యానాలు చేసుకుంటూ హాయిగా కూర్చుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమిటండి, జీవితాన్ని సుఖవంతమైనటువంటి, అసలు ఎందుకు వచ్చింది అన్నటువంటి పర్పస్ ని సాధించటానికి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంకితం చేసేసుకుని దాన్ని గుర్తించగలిగారు. మనం ఇంత విద్య సంపాదించుకుని అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మనం మర్చిపోయాం. మర్చిపోయి ఏది సాధించకూడదో, దేని వెనకాల పరిగెత్తకూడదో, దాని వెనకాల పరిగెడుతున్నాం మనం రోజును. మనం పరిగెడుతూ మన ఒత్తిడిని మనం పెంచుకుంటూ ఒత్తిడిని బాధిస్తోంది అంటున్నాం. అదేంటంటే ఒత్తిడి ఎక్కడి నుంచో రాలేదు, మనమే సృష్టించుకున్నాం దాన్ని. ఇది మనం కల్పించుకుంటున్నటువంటివి ఇవన్నీ కూడాను. అందుచేత ఒత్తిడులు అనేటటువంటివి మనమే కల్పించుకుంటున్నాము. మనం ఎంత విద్యని సంపాదించుకుంటున్నామో అంత హ్యూమిలిటీని, అంత హంబుల్ గా ఉండేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. జీవితం అనేటటువంటిది పరోపకారార్థం ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అవకాశము. ఇది అద్భుతమైన అవకాశం. ఇది మన జీవితం ఎలా శాంక్టిఫై అవుతుంది చెప్పండి. నిజమైన ఆనందం ఎక్కడుందంటే అండి, ఇతరులకి ఆనందాన్ని ఇవ్వడంలో ఉంది. నా ఆనందంలో నేను ఆనందపడాలి అనుకోకూడదు. నేను ఆనందమును అందరికీ పంచేటటువంటి స్థితిలో ఉండాలి 24 గంటలోనూ. దాన్ని యు మేక్ ఇట్ ఎ వే ఆఫ్ లైఫ్. అది మన జీవన ఉద్దేశ్యం అయిపోవాలి. అది మన యొక్క జీవిత విధానం అయిపోవాలి. ఆ జీవిత విధానం ఏమిటంటే, నేను ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ నుంచున్నా, ఎవరి కంపెనీలో ఉన్నా, ఏం చేస్తున్నా, అన్నీ కూడా ఇతరుల ఆనందం ఇతరులకి ఆనందం ఇచ్చేటటువంటివిగా ఉంటున్నాయా లేదా, నా మూలాన్ని అందరూ ఆనందపడుతున్నారా లేకపోతే వాళ్ళు దుఃఖిస్తున్నారా వాళ్ళు బాధపడుతున్నారా. స్వామి జీవితం చెప్పండి, స్వామివారి జీవితం అందరికీ ఆనందం ఇవ్వటమే, అందరికీ ఆనందం ఇవ్వటమే. స్వామి క్లియర్లీ సెడ్ దట్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశము అన్నారు. వారి జీవితం ఏమిటి? టు గివ్ బ్లిస్ టు ఎవ్రీబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్. అండ్ హీ మేడ్ ఎ డిక్లరేషన్ లాంగ్ లాంగ్ లాంగ్ ఎగో, ఆల్ ఆఫ్ యూ కమ్ టు ప్రశాంత నిలయం, ప్రశాంత నిలయానికి రండి, మీ సమస్యలన్నీ నాకు ఇవ్వండి, ఇక్కడి నుంచి ఆనందం తీసుకెళ్ళండి. అంటే ఏమిటి దాని అర్థం చెప్పండి? సమస్యలను ఆనందంగా స్వీకరించేటటువంటి శక్తి నాలో ఉంది. సమస్యలకు నేను భయపడను, అవి నా మీద ఒత్తిడి పెంచవు. సమస్యలు ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, దానిని కూడా ఏ పార్ట్ ఆఫ్ లైఫ్గా స్వీకరించి దాని గురించి భయాందోళనలు చెందకుండా వాటిని కూడా మనం సాధారణంగా ఫేస్ చేసే సిచ్యువేషన్స్ లాగే ఫేస్ చేస్తూ జీవితాన్ని చక్కగా గడుపుకోవటం అనేటటువంటిదే ఆధ్యాత్మిక సందేశము. మనం దీన్ని అలవాటు చేసుకోవాలి. ఫైనల్ గా ది డెఫినేషన్ ఆఫ్ లైఫ్ యాజ్ గివెన్ బై స్వామి ఈజ్, నాకెంత ఆశ్చర్యం వేసిందో వారి యొక్క ఆ డెఫినేషన్ చూసి, అంటే సాధారణ కాన్వర్సేషన్ లో గబగబా చెప్పేసేవారు ఇవన్నీను, అది పట్టుకునే భాగ్యం మనకు ఉండాలి, అది పట్టుకోగలిగేటువంటి పట్టుకోవాలి అనేటటువంటి బుద్ధిని మనకు వారు అనుగ్రహించాలి. వారు అది పట్టుకోవాలని అనుగ్రహం ఇవ్వదు, ఆ పాయింట్ మనం మర్చిపోతాం, మిగతా పాయింట్లన్నీ పట్టుకుంటాం. అంటే స్వామి ఆ పాయింట్ క్లియర్గా చెప్పారు. అది వారు ఏమన్నారంటే, స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ టు లివ్ కంఫర్టబ్లీ విత్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ అన్నారు. ఆలోచించండి ఒకసారి, టు లివ్ కంఫర్టబ్లీ విత్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ ఈజ్ స్పిరిచువాలిటీ. అంటే ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మలను ఆచరిస్తూ ఉంటాం, ఫలాన్ని కోరం దేనికి కూడాను, ఏది వచ్చినప్పటికీ కూడా స్థిత ప్రజ్ఞత్వంతో స్వీకరించుట. ఒత్తిడి ఎక్కడుందండి? స్థిత ప్రజ్ఞత్వాన్ని సంపాదించుకుంటే. అందుచేత మనకి ఒత్తిడిని జయించటానికి ఒక మార్గమే ఉంది, స్థిత ప్రజ్ఞత్వమును పెంచుకొనుట. పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ కాంకరింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ అని మనం ఆ రకంగా జయించేటటువంటి భాగ్యాన్ని మనకి భగవానుల వారు ప్రసాదించాలి. ఆ జ్ఞానం ద్వారా మనం వాటిని జయించగలిగేటటువంటి శక్తి మనకి వారు అనుగ్రహిస్తారని వారిని మన అందరి తరఫునే ప్రార్థిస్తూ మీకందరికీ సాయిరాం తెలియచేసుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో విరమిస్తున్నాను. జై సాయిరాం.
0: ఇంతవరకు మీరు సాయి ప్రబోధం ప్రగతికి మార్గం స్వామి ప్రబోధాల ఆధారంగా ప్రొఫెసర్ గంగాధర శాస్త్రి గారు అందించిన ప్రసంగాల పరంపరలోని 2వ ప్రసంగాన్ని విన్నారు. వచ్చేవారం మరొక ప్రసంగంతో మళ్లీ కలుసుకుందాం.

రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలను మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: సంగీతం దైవానికి చేరే మార్గాల్లో ఒకటని ఎందరో వాగ్గేయకారులు రుజువు చేశారు. ఆ విషయాన్ని విశదీకరించే సంగీతంతో సాయుజ్యం సంగీత కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. సమర్పిస్తున్నవారు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి మీర్పూర్ సంగీత కళాశాల ఆచార్యులు మరియు విద్యార్థులు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. భారత అంటే భావరాగ తాళములతో కూడినది అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు చెప్పిన మాట. భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలలోనూ ఆధ్యాత్మిక సాధనా విధానాలలోనూ సంగీతము ప్రధానమైనదిగా ఉండటం మనకు తెలిసిన విషయమే. వ్యక్తిగత అనుభవాలను అనుభూతులను భావపూరితమైన గీతాలలో వ్యక్తపరుచుకుంటుంటాం. ఇంకా లాలిపాటలు, జోలపాటలు, పెళ్లిపాటలు, బృందగీతాల వంటి సంగీత ధోరణులలో మన ఆనందాన్ని నలుగురితో కలిసి పంచుకుంటాం. ఇకపోతే ఒక మహాకవి అన్నట్టు ప్రకృతియే ఒక సంగీత సకల కళా సంగీత పాఠశాల. నెమలి స్వరం నుంచి షడ్జమం, ఎద్దు రంకె నుంచి రిషభం, మేక అరుపు నుంచి గాంధారం, పావురాల కలవరం నుంచి మధ్యమం, కోకిల కూత నుంచి పంచమం, గుర్రాల సకిలింపు నుంచి దైవతం, ఏనుగు ఘీంకారం నుంచి నిషాదం, ఇలా ప్రకృతి నుంచి సప్త స్వరాలను నేర్చి సంగీతంగా కూర్చిన మనిషి ఆ సంగీతంతోనే శిశువులను, పశువులను, చివరకు పాములను కూడా సమ్మోహితం చేసేసి అది చాలనట్టు రాగాలతో మేఘాలను కరిగించి, దీపాలను వెలిగించి, రోగాలను తొలగించి, సృష్టికే పాఠాలను నేర్పించే స్థాయికి సంగీతాన్ని తీసుకెళ్లాడు. చివరకు సంగీతాన్ని సామగానలోలుడైన భగవంతునితో సాయుజ్యం చెందే సాధనంగా చేసుకుని వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్ఠుల అభేదాన్ని నిరూపించాడు. ఈరోజు మన కార్యక్రమానికి సత్యసాయి మీర్పూర్ సంగీత కళాశాల విద్యార్థులు, అధ్యాపకులను కొందరిని ఆహ్వానించాం. వారు తమ గాత్ర వాయిద్య ప్రక్రియల ద్వారా వ్యష్టిని సమష్టి, సృష్టి, పరమేష్ఠులతో అనుసంధానం చేసే రాగాలను మనకు వినిపిస్తారు. వ్యష్టితత్వంలో మనిషి అంటేనే మనస్సు. మానవుని మనోభావాలను అద్దం పట్టేవే కళలు. ముఖ్యంగా సంగీతం మనస్సులో కలిగే భావోద్వేగాలను రాగాల రూపంలో వ్యక్తపరుస్తుంది. కొన్ని రాగాలు ఆనందభరితంగా ఉంటే కొన్ని రాగాలు దుఃఖపూరితంగా ఉంటాయి. కొన్ని ఆందోళన కలిగిస్తే కొన్ని ఆర్తిని చూపిస్తాయి. ఇలా నవరసాలనొలకించే రాగమాలికను శ్రీ సూర్యనారాయణమూర్తి గారు సితార్పై వినిపిస్తారు. విందామా?

సంగీతం వ్యష్టిని ప్రభావితం చేయటమే కాక సృష్టిని పరవశింపజేస్తుంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అడిగేవారుంటారు. మరి సంగీతానికున్న శక్తిని గురించి వింటే వారు ఇంకెంత ఆశ్చర్యపోతారు. సంగీతాన్ని రోగ నివారణకు వాడటం గురించి మీరందరూ వినే ఉంటారు, కాని త్యాగరాజస్వామి తన సంగీత మహిమతో ఒక మృతునికి జీవం పోశారంటే నమ్మశక్యం కాదు కదూ. అంత వాక్శుద్ధి స్వరశుద్ధి మనకు లేకపోవచ్చు, కాని ఆయన పాడిన మృత సంజీవిని వంటి కీర్తనను మనం గుర్తు చేసుకుని తరించవచ్చు. బిలహరి రాగంలోని నా జీవాధార అనే కృతిని శ్రీ పిఎస్ శ్రీనివాస్ గారు పాడగా విందాం.

సంగీతానికి ప్రకృతి కరిగిపోతుంది అనటానికి నిదర్శనంగా ఒకసారి ముత్తుస్వామి దీక్షితార్ వారు అమృతవర్షిణి రాగం పాడి ఒక కరువు ప్రాంతంలో కుంభవృష్టిగా వర్షం కురిపించారట. ఇదిగో శ్రీనివాస్ మనకు ఆ రాగాన్ని వినిపిస్తారు.

సంగీతం సమష్టి జీవన సౌందర్యానికి సమాహారం. 10 మంది కలిసి ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటే అలుపు సలుపు మరిచిపోతారు. పెళ్లిళ్ళు ఉత్సవాలకు సంగీతం నేపథ్యాన్ని సమకూరుస్తుంది. సమర గీతికల నుండి సామూహిక భజనల వరకు సంగీతం జనజీవన స్రవంతినిలో అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. అలాంటి కొన్ని పాటలను వీణపైన వినిపిస్తారు శ్రీ మహేశ్ వర్మ, శ్రీ మహదేవ్.

0: సామగాణలోలుడైన భగవంతునితో సాయుధ్యం పొందటానికి సంగీతానికి మించిన సాధనమేమున్నది? స్వామి స్వయంగా ఈ విషయం గురించి ఇలా అన్నారు.
1: ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి. వీరందరూ కూడాను ఇట్టి రాగతాళంతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు. కనుక ఈ గానం లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి. ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు. రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు. మధురమైనటువంటి యొక్క గానం చేత, మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుణ్ణి మనం ఎంతైనా పొందవచ్చు. కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు. వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు, కానీ ఈ వేదం చేత కూడాను ఎవరు భగవంతుని పొందలేరు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదలు కూడాను ఎంతనో పాడుతూ వచ్చారు. సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు, కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడాను సందర్శించిన వారు లేరు. కానీ దీన్ని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు. కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు. కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి. అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును, కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు. మీ మ్యూజిక్ లేకపోయినప్పుడు కూడా పర్వాలేదు, ఏదో ఒక రాగంతో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి. కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు. రామా నన్ను కాపాడు అని ఒక పద్యంలో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు. రామా నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు. కానీ అదే ఒక రాగం వేసి రామా నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
0: విన్నారుగా స్వామి ఏమన్నారో. మరి దీనికి ఉదాహరణగా సత్యసాయి మీర్పూరి సంగీత కళాశాల విద్యార్థులు పాడబోయే కొన్ని భావపూరితమైన భక్తి గీతాలను విందామా?

ఇంతవరకు మీరు సంగీతంతో సాయుధ్యం సంగీత కార్యక్రమం విన్నారు. సమర్పణ పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి మీర్పూర్ సంగీత కళాశాల ఆచార్యులు మరియు విద్యార్థులు. ఇందులో పాల్గొన్నవారు శ్రీతులు పిఎస్ శ్రీనివాసన్, ప్రఫుల్ల, సూర్యనారాయణమూర్తి, మహేష్ వర్మ, జగదీష్, సాగర్, ప్రిన్స్, సాయిచంద్, ప్రజ్ఞాన్. వ్యాఖ్యానం సాయి ప్రసాద్.

0: ఆధ్యాత్మిక పథంలో జీవన్ముక్తులు కావాలని కోరుకునేవారికి పతంజలి మహర్షి యమనియమాదులని 8 అంగాలతో కూడిన అష్టాంగయోగాన్ని అందించారు. అయినప్పటికీ శారీరక వ్యాయామానికి ప్రాణాయామానికి ప్రాధాన్యత పెరిగి ఇతర అంశాలను విస్మరిస్తున్నారని స్వామి చెప్పారు. అష్టాంగయోగం అనువైన మార్గం అనే మన తదుపరి కార్యక్రమంలో ప్రశాంతి నిలయ ప్రాంగణ విద్యార్థులు అష్టాంగయోగాన్ని గురించి తెలియజేస్తారు.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు మా అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ మా హృదయపూర్వక సాయిరాం.
2: ఈ సకల చరాచర ప్రాణకోటికి సృష్టికర్త భగవంతుడు. ఈ సృష్టిలోని కొన్ని లక్షల జీవరాశుల్లో అత్యంత శక్తివంతమైన జీవి మానవుడు. తన అపార మేధాశక్తితో ఎన్నో అద్భుతాలు చేసి చూపగల ఈ మానవుడు తనను నడిపిస్తున్న దైవాన్ని నేడు మర్చిపోతున్నాడు. ఉరుకుల పరుగుల జీవితంతో డబ్బుకు పదవులకు సుఖ సౌఖ్యాలకు లోబడి తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని విస్మరిస్తున్నాడు. ఇలా దారి మళ్లినటువంటి నేటి సమాజాన్ని ఆ భగవంతుని వైపు నడిపే ఒక అద్భుతమైన మార్గము సాధనమే యోగా.
1: ప్రశాంత్, ఈ యోగా నిన్నో మొన్నో మొదలైనటువంటి ప్రక్రియ కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీత ద్వారా యావత్ ప్రపంచ మానవాళికి యోగాని అందించాడు. అయితే ఆ భగవద్గీత ప్రకారంగా ఈ యోగా అంటే ఏమిటి, దాని విశిష్టత ఏమిటి? శర్మ, నువ్వు దాని గురించి ఏమైనా మాకు చెప్పగలవా?
3: తప్పకుండా శ్రీకృష్ణ. యోగా అనే పదము యుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది. దీని అర్థం మన మూల స్వభావమైన దైవత్వంతో ఏకమవటం. స్వామి కూడా ఎన్నోసార్లు ఈ విషయాన్ని గురించే చెప్పారు. కనుక యోగా మనల్ని తిరిగి దివ్యత్వాన్ని చేరుకునేలా చేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో యోగః కర్మసు కౌశలం అని చెప్పాడు. అంటే ప్రతి పనిలోనూ ప్రావీణ్యము కలిగి ఉండటమే యోగం. అంతేకాదు సమత్వం యోగముచ్యతే, అనగా ఎలాంటి సందర్భంలోనైనా సరే సమభావం కలిగి స్థితప్రజ్ఞతను కలిగి ఉండటమే యోగము అని కూడా చెప్పాడు.
4: శర్మ, కలియుగంలో యోగ వైశిష్ట్యతను గూర్చి ఎవరో పతంజలి యోగి చెప్పినట్టున్నారు, నిజమేనా?
3: అవును, పతంజలి మహర్షి ఎవరో కాదు, సాక్షాత్తు ఆదిశేషుని అంశయే. పతంజలి యోగా గురించి మనకు వివరంగా చెప్పాడు. పతంజలి యోగ సూత్రాలు యోగః చిత్తవృత్తి నిరోధకః అని బోధిస్తాయి. దీని అర్థం మన మనస్సు యొక్క చంచల స్వభావాన్ని నిరోధించి మనస్సును స్థిమితపరిచేదే యోగము. కనుక ప్రాచీన కాలంలోనే భారతదేశంలో మొదలైన ఈ యోగ సాధన భారతీయులమైన మనందరికీ లభించిన ఒక గొప్ప అదృష్టం.
2: మరి శివ, నిజంగా యోగా నుండి అనుభూతి పొందిన వారి గురించి నీకేమైనా తెలుసా?
1: ఎందుకు తెలియదు. మెక్సికో దేశంలో ఒక జైలులో ఉన్న ఖైదీలు ఏదో సమస్యతో బాధపడుతున్నారని జైలు సిబ్బంది గ్రహించింది. అసలు ఈ సమస్య ఏమిటి, దాని పరిష్కారం ఏంటని ఆ జైలు సిబ్బంది వైద్యులను పిలిపించి ఖైదీలకు పరీక్షలు జరిపించారు. పరీక్షల ద్వారా వారు శారీరకంగా బాగున్నా మానసికంగా అశాంతతకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ జైలు సిబ్బంది ఖైదీల చేత యోగాభ్యాసాన్ని మొదలుపెట్టించారు. కేవలం 2 నెలలలో వీళ్లు మారడమే కాకుండా వీరు బయటికి వచ్చిన తర్వాత ఈ యోగ మార్గమును అందరికీ తెలియజేసి సుమారు 400,000 జీవితాలను మార్చగలిగారు. దీనికన్నా గొప్ప ఉదాహరణ నిజంగా మనకింకేం దొరుకుతుంది?
5: ఈ పతంజలి యోగ గురించి విన్నాను వంశీ, దీని గురించి నీకేమైనా తెలిసింది చెప్పగలవా?
6: ఓం నమో నారాయణాయ. ఇది అష్టాక్షరి మంత్రం. ఈ మంత్రసార ప్రయోగ మార్గమే అష్టాంగ యోగ విధి. నిజానికి ఇది మన వంటి సామాన్య సాధకులకు పెన్నిధి. ఇంతకీ ఏమిటి అష్టాంగాలు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. స్వార్థానికి కాక పరార్థానికి ఉపయోగపడే పారమార్థిక చింతనే యమం. వ్యక్తి బాగుకోరి ఆచరించేదే నియమం. ఆరోగ్యమే మహాభాగ్యం. కనుక ఇటు దేహానికి అటు మనస్సుకు కూడా ఆ భాగ్యాన్ని ప్రసాదించేది ఆసనం. అందుకే స్థిరం సుఖం ఆసనం అనేవారు మన పెద్దలు. శ్వాస మీద ధ్యాస అన్నదే ప్రాణాయామం. శ్వాసను, దానివల్ల నిలిచే ప్రాణాన్ని, మనస్సును, ఈ మూడింటి మీద ఆధిపత్యమే ప్రాణాయామం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మనస్సు అప్పుడప్పుడు పక్కదారి పట్టినప్పుడు దాన్ని చెక్కబరచి అనువైన మార్గాన పెట్టడమే ప్రత్యాహారం. అదే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. లక్ష్యానికి మనసు కట్టుబడి ఉండే స్థితియే ధారణ. అనుకున్న ధ్యేయంపై చెక్కు చెదరని ఏకాగ్రత అత్యవసరం. ఆ ఏకాగ్రతే ధ్యానం. ఇక 8వది, ఎడతెగక నిరంతరం సాగే ప్రవాహమే ధ్యానం. మనకు తెలిసి ప్రారంభించిన ఈ ధ్యానం తీవ్రాతి తీవ్రమై పరాకాష్ఠకు చేరుకోవాలి. ఎంత తీవ్రంగా అంటే మనం ధ్యానం చేస్తున్నాము అన్న స్పృహయే లేనంతగా. అదే సమాధిస్థితి. ఇక్కడింకో ముఖ్య విషయం చెప్పాలి. వీటన్నిటిలోకి విద్యార్థులకు చాలా చాలా ముఖ్యమైనటువంటి స్వామి చెప్పిన యోగ ప్రక్రియ త్రయం ఒకటుంది. అదే ధారణ, ధ్యాన, సమాధి. ధ్యేయం మీద లేదా ఒక వస్తువు మీద 12 సెకండ్ల పాటు సడలని దృష్టి నిలపడం ద్వారా ధారణను, అలాంటి 12 ధారణల ద్వారా ధ్యానాన్ని, అటువంటి 12 ధ్యానస్థితుల ద్వారా సమాధిని సాధించవచ్చని స్వామి ఈ సాధనను సుబోధకం చేశారు.
3: అంతేకాదు ప్రణయవంశీ, ఒకసారి ఒక భక్తుడు తన సందేహాన్ని స్వామి ముందు ఇలా అడుగుతాడు. స్వామి, ఈ అష్టాంగ యోగంలో 8 సాధన చేయాలా అని. అప్పుడు స్వామి చెప్తారు, ఈ 8 కనీసం 2 అంగములు, ముందు 2 అంగములైనా సాధన చేయమని చెప్పి వాటిని గురించి ఇలా వివరిస్తారు. మొదటి అంగమైన యమలో 5 పేర్కొన్నారు. అందులో మొదటిది సత్యము. 3 కాలాల్లోనూ మారినదే సత్యము. స్వామి సత్యానికి నిజానికి భేదాన్ని తెలుపుతూ, ఇప్పుడు ఎవరైనా తెల్లటి వస్త్రము ధరించి ఉంటే అది కొంతసేపటికి సత్యం కాకపోవచ్చు, సమయాన్ని బట్టి మారకుండా ఉండేదే సత్యమని స్వామి చెప్తారు. ఇక 2వది అహింస. ఇతరులకు హాని చేయకుండా, ఎవరిని బాధించకుండా ఉండటమే అహింస. 3వది అస్తేయము. ఇతరుల వస్తువులను అపహరించకూడదని దీని అర్థం. 4వది అపరిగ్రహము. దేనిని ఇతరుల నుండి స్వీకరించకూడదు. 5వది బ్రహ్మచర్యము, అనగా వివాహం లేకుండా ఉండటం మాత్రమే అని కాదు, బ్రహ్మంలో చరించడమే బ్రహ్మచర్యము. అంటే నిరంతరం భగవంతుణ్ణి ధ్యానిస్తూ జీవితమును గడపడము. మరలా నియమాలో 2వదైన నియమాలో మరి యొక్క 5 పేర్కొన్నారు. అందులో మొదటిది శౌచము. స్వామి చెప్తారు, శౌచము 2 రకములని, బాహ్యశుభ్రత, అంతరశుభ్రత. శరీరమును మనస్సును శుభ్రంగా ఉంచుకోవటమే శౌచము. 2వది సంతోషము. సంతృప్తికరంగా జీవితాన్ని గడవటమే నిజమైన సంతోషము. 3వది తపస్సు. తపస్సు అంటే అన్ని రకముల పరిస్థితులను తట్టుకొని నిలబడడం. ఇక 4వది స్వాధ్యాయము, పవిత్ర గ్రంథములను చదవటం. 5వది ఈశ్వర ప్రణిధానము, అంటే మనం చేసే ప్రతి పనిని భగవంతునికి ప్రేమతో అర్పించడం.
2: విజయసాయి, నువ్వు చెప్పింది విన్నాక నాకొక ఆలోచన వచ్చింది. అష్టాంగ యోగాలోని అనువైన మార్గాలను మన నిత్య జీవితంలో మనం రోజు హాస్టల్లో ఉంటూ మనకు తెలియకుండానే పాటిస్తున్నాం. ఉదాహరణకు, మనమందరము తెల్లవారుజామున బ్రహ్మముహూర్తానికి లేచి ఓంకారము, సుప్రభాతము, ధ్యానం ఆచరించి మనం యోగాసనాలు చేస్తాం. దీనితో పాటు ప్రాణాయామం కూడా చేస్తాము. ఈ ఆచరణలన్నీ మనం చేయడం వల్ల మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది. మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాము. మనం హాస్టల్లో రోజూ పాటించే ప్రణాళికలో అన్ని కార్యక్రమాలు క్రమబద్ధంగా ఉండి మన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. మనం చేసే ప్రతి కార్యం స్వామికి అర్పిస్తాము. దీనినే ఈశ్వర ప్రణిధానమని అంటారు. మన గదులను శుభ్రంగా ఉంచి మనం స్నానాది కార్యాలను ఆచరిస్తాము. దీనిని శౌచమని అంటారు. మనం తరగతి గదులలో పాఠాలు వింటున్నప్పుడు అది ధారణ అవుతుంది. మనం సాధారణ జీవన శైలిని పాటించి నీరాడంబరంగా ఉంటాము. అది అపరిగ్రహము. మనం మన గురువులతోనే ఉంటూ విద్యను అభ్యసించి గురుకుల విధానానికి పాటిస్తున్నాం. ఇది బ్రహ్మచర్యము. ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా స్వామి సన్నిధిలో ఉంటూ మనం అష్టాంగ యోగ మార్గమును పాటిస్తున్నాము.
7: వరుణ్, నువ్వు చెప్పింది విన్న తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి హాస్టల్లో ఉండడం మన అందరి అదృష్టం. మన సంగతి సరే, మరి ఈ హాస్టల్లో లేని వారి సంగతి ఏమిటి?
4: ప్రశాంత్, వారికి ఓ మార్గం ఉంది. మన స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అతి సులభమైన మరియు దైవ ప్రీతికరమైన కార్యము యోగమే సేవ అని.
3: అవునవును, అసలు సేవ అంటే ఏమిటి? భగవంతుణ్ణి ప్రేమించడానికి ఒక మార్గమే సేవ. ఈ చరాచర సృష్టి మొత్తం భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. కనుక మనం తోటివారిని ప్రేమిస్తూ వారికి సహాయపడగలిగితే అది భగవంతుణ్ణి ప్రేమించినట్లే. అందుకే మన స్వామి అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని చెప్పారు. అయితే అసలు మనం సేవ ఎందుకు చేయాలి? మనం చేసే సేవ ద్వారా తోటివారు సహాయం పొంది ఆనందిస్తారు. అయితే సేవ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మాత్రమే కాదు. ఇక చెప్పాలంటే భగవంతుణ్ణి ఆనందపరచడానికి మనకు దొరికిన ఒక మంచి అవకాశమే సేవ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడైతే మనం అహంభావాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి ఆనందపరచడం కోసం సేవ చేస్తామో అప్పుడు ఆ సేవ యోగంగా మారిపోతుంది. కనుక సేవ ఎదుటివారికే కాదు, అంతకంటే ఎక్కువగా మన ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది.
1: బాగా చెప్పావు శర్మ. కానీ సేవని ఎలాంటి భావంతో చేయాలి? తరుణ్, నువ్వేమన్నా చెప్పగలవా?
2: శివకృష్ణ, ఈ విషయం గురించి స్వామి మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. నేటి సమాజంలో నాకు సేవ చేయడానికి సమయం లేదు అని చెప్పడం కేవలం ఒక బలహీనత మాత్రమే. గ్రామాలను పరిశుభ్రం చేయడమే సేవ కాదు. మీరు మీ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తే అదే సేవ. మీరు మీ పనులను సరిగ్గా నిర్వర్తిస్తూ మీరు తీసుకునే జీతాలకు న్యాయం చేస్తే అదే సేవ. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు సక్రమంగా బోధిస్తే అదే సేవ. అదేవిధంగా ఒక వ్యాపారి తన వ్యాపారాన్ని ధర్మంగా నడిపిస్తే అదే సేవ. ఎప్పుడైతే ఒక మనిషి ఇలాంటి నిస్వార్థ భావంతో ఉంటాడో అప్పుడు అతడు సేవకుడు అవుతాడు. మనం మన జీవితంలో మన కర్తవ్యాలను పరిపూర్ణంగా నిర్వర్తించినప్పుడు, అలాగే ఈ సమాజానికి సేవ చేసినప్పుడు స్వామిని సంతోషపెట్టిన వాళ్ళమవుతాం. ఇంకా చెప్పాలంటే మన దేశానికి ఉపయోగపడే ఏ కార్యమైనా సేవయే. ప్రతి ఒక్కరూ సేవలో దివ్యత్వాన్ని అనుభవించాలి. సేవ చేయటానికి మీకు ఎవరి సలహా కానీ ఆదేశం కానీ అవసరం లేదు. మీరు ఎక్కడ సేవ చేయాలనిపిస్తే అక్కడ చేయండి. సేవలో భేదాలు లేవు. నీవు ధనికునికి సేవ చేస్తున్నావా లేక పేదవానికి సేవ చేస్తున్నావా అన్నది అనవసరం. మీరు ఎవ్వరికైనా ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి.
4: చాలా చక్కగా చెప్పావు తరుణ్. ఈ సందర్భంలో సేవనుద్దేశించి నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి బోస్నియాలో ఒక యువకుడు ఉద్యోగరీత్యా మానసిక ఒత్తిడికి గురై జీవిత పరమార్థం తెలియక సతమతమవుతూ ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న తన స్నేహితుడు స్వామి భక్తుడైన డాక్టర్ ఉపాధ్యాయ గారికి చెప్పాడు. అప్పుడు ఆ ఉపాధ్యాయ గారు ఆ యువకుణ్ణి కలిసి అతనికి ఒక కార్యాన్ని అప్పగించి తాను ఆ కార్యం చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలో వద్దో నిర్ణయించుకోమంటారు. ఆ యువకుడు కార్యానికి ఒప్పుకుని కార్యమేంటో చెప్పమంటారు. అప్పుడు ఉపాధ్యాయ గారు తనని బోస్నియాలో జరుగుతున్న యుద్ద ప్రాంతానికి వాహనంలో వెళ్లి అక్కడున్న బాధితులందరికీ భోజన సదుపాయాన్ని కల్పించమంటారు. అతను ఆ యుద్ద ప్రాంతానికి వెళ్లగానే బాధితులందరూ ఆనందంతో ఆ యువకుడిని ఊరేగిస్తారు. వారి కోసం భోజనం తెచ్చినందుకే అంత ఆనందించిన వాళ్లను చూసిన తరువాత అతనికి జీవిత పరమార్థం మానవ సేవ అని తెలిసింది. కాబట్టి సేవ అనున్నది భగవంతుడు మనకు ప్రసాదించిన గొప్పదైన యోగం.
2: బాగా చెప్పావు సాచన్. సేవ మరియు యోగ ఒక్కటే అనే సత్యాన్ని గుర్తు చేశావు. వంశీ, మరి యోగాలో ముఖ్య పాత్ర పోషించేది మనస్సుతో పాటు ఇంకా ఏదైనా ఉందా?
6: ఉంది వరుణ్. మనస్సుతో పాటు మరో ముఖ్యమైనది ఆహారం. మనం తీసుకునే ఆహారం మీదే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనిషి యొక్క సంస్కారం, వ్యవహార శైలిని బట్టి మూడు విధాలుగా విభజించవచ్చు. అది వివిధ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలతో కనబడే తారతమ్యము, సత్వ రజస్తమో గుణాల ప్రభావమే. కనుక యోగాభ్యాసపరులు సాత్వికాహారాన్ని స్వీకరించాలి. మన స్వామి చెప్పినట్లు ఆహారం అంటే ఒక్క నోటితో తీసుకునేదే కాదు, పంచేంద్రియాలు అనగా నోరు, ముక్కు, కన్ను, చెవి, చర్మములతో తీసుకునే ఆహారం అంతా మనస్సును ప్రభావితం చేస్తాయి. కనుక యోగాభ్యాసం చేయలేని వాళ్లు సాత్వికాహారం తీసుకుంటే సరిపోతుంది.
1: అంతేకాదు వంశీ, ఈ ప్రపంచంలో అనేక మంది ఎన్నో విధాలుగా ఇతరులకు సహాయపడుతూ ఉంటారు. మనం ఒకరికి సహాయం చేసినప్పుడు సహాయపడ్డవారి నుంచి వచ్చే పదం థ్యాంక్స్. ఇది విన్నప్పుడు మనం కేవలం సంతోషించడం మాత్రమే కాకుండా వారికి కూడా ఇదే విధంగా ఇతరులకు సహాయపడమని వారిని కోరాలి. ఇలా సహాయం పొందిన వారందరిలో సాయం చేయాలి అన్న ఆలోచనని నింపి అందరూ ఏదో ఒక రూపంలో ఈ సమాజానికి సహాయపడుతూ స్వామిని ఆనందపరచాలి. విజయసాయి, నువ్వేమంటావు?
8: అవును శివకృష్ణ, ఇవన్నీ చేయడం వల్ల మనం ఒక గొప్ప ఫలితాన్ని పొందుతాము. అదేమిటో తెలుసా? త్రికరణ శుద్ధి. స్వామి మనందరి నుంచి కోరుకునేది అదే. మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనః అంటారు. ఎప్పుడైతే మనం చేసే ఆలోచనలు వాక్కులు క్రియలు ఏకమవుతాయో దానినే త్రికరణశుద్ధి అంటారు. ఈ త్రికరణశుద్ధిని సంపాదించడం అంత సులభం కాదు, కానీ ఈ అష్టాంగ యోగము ద్వారా దీనిని సులభంగా సాధించవచ్చు.
5: విజయసాయి, నువ్వు చెప్పింది విన్నాక నాకు పురాణాల్లోని ఒక కథ గుర్తుకు వస్తుంది. పూర్వం ధ్రువుడు కేవలం తన తండ్రి ఒడిలో కూర్చోవాలన్న తపనతో తపస్సు చేశాడు. చివరకు భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు తనకు భగవంతుని సన్నిధానం కావాలని కోరుకుంటాడు. అప్పుడు భగవంతుడు, నువ్వు కోరుకున్నది చేసినది ఒకటి, కాని నువ్వు అడుగుతున్నది మరొకటి అని చెప్తాడు. ఇక్కడ త్రికరణ శుద్ధి లేదు, కాబట్టి నువ్వు కొన్నాళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలించు, ఆ తర్వాత నన్ను చేరుకుంటావు అనే అభయమిస్తాడు. అలా భగవంతుడు ఇచ్చిన అభయంతో ధ్రువతారగా చిరస్థాయిగా నిలిచిపోయాడు ధ్రువుడు.
2: సరిగ్గా చెప్పావు తరుణ్. ఒకసారి స్వామి తన విద్యార్థులతో పాటు వేసవి సెలవులలో కొడైకెనాల్కి వెళ్లారు. ఆ రోజు 1వ తేదీ. కొంతమంది విద్యార్థులు స్వామితో జరిగిన సంభాషణలో ఈ విధంగా అన్నారు, స్వామి, ఈరోజు 1వ తేదీ అనగా కార్మికుల దినోత్సవం. మన భారతదేశంలో కార్మికులందరూ 7 ఏళ్ల పాటు పనిచేసి ఈరోజు సెలవుగా తీసుకుంటారు. అదేవిధంగా ఇతర దేశాల్లో 7వ నెలలో ఈ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతేకాకుండా జపాన్లో ఉన్న సంస్థలలో పాటించే పనితీరు, మన స్వామి హాస్టల్లో విద్యార్థులు పాటించే పనితీరు ఒకే విధంగా ఉంటాయని తెలిసింది. అప్పుడు స్వామి, ఎందుకు అని ప్రశ్నించగా ఒక విద్యార్థి, స్వామి, మేము చేసే ప్రతి కార్యం యూనిటీతో చేస్తాము అని చెప్పాడు. వెంటనే, స్వామి, మీలో యూనిటీ నిజంగా ఉందా అని ప్రతి ఒక్కరిని అడిగారు. ఆ సమయంలో ఒక విద్యార్థి లేచి, స్వామి, మేము చేపట్టే ప్రతి కార్యం మిమ్మల్ని తలుస్తూ స్మరిస్తూ మీకే అర్పిస్తాము అని అన్నాడు. దానికి స్వామి, కరెక్ట్, అదే అసలైన సత్యము అని చెప్పారు. కాబట్టి ప్రతి సంఘం సత్సంగంగా మారాలంటే ఆ సంఘం తలపట్టే కార్యాలన్నీ ఐకమత్యంతో కూడుకొని ఉండాలి. ఆ ఐకమత్యమే పవిత్రతకు దారితీస్తుంది. ఈ పవిత్ర కార్యం దైవాన్ని చేరుకుంటుంది. దీనినే స్వామివారు యూనిటీ ప్యూరిటీ డివినిటీ అన్నారు.
4: అలాంటి యూనిటీ ప్యూరిటీ డివినిటీ మనకు ప్రసాదించమని, తన సన్నిధి చేరుకునేందుకు అనువైన మార్గమైన అష్టాంగ యోగమును మన నిత్య జీవితంలో ఆచరించే శక్తిని ప్రసాదించమని మన స్వామిని ప్రార్థిస్తూ మనం ఈ చర్చను ముగిద్దాం. సమస్త లోక సుఖినో భవంతు. జై సాయిరాం.
0: అష్టాంగ యోగం అనువైన మార్గం కార్యక్రమంలో అష్టాంగ యోగాన్ని గురించి విన్నారు. ఇందులో ప్రశాంతి నిలయ ప్రాంగణ విద్యార్థులు పాల్గొన్నారు. ఎం సాయి శివకృష్ణ, కె సత్యసాయి ప్రశాంత్, పిఎస్ఎంఎస్ శర్మ, సిహెచ్ విజయసాయి కృష్ణ, ఆర్వి ప్రణయవంశీ, పి తరుణ్ కుమార్, పి వరుణ్ కుమార్, ఏవిఆర్పి.
4: అలాంటి యూనిటీ ప్యూరిటీ డివినిటీ మనకు ప్రసాదించమని, తన సన్నిధి చేరుకునేందుకు అనువైన మార్గమైన అష్టాంగ యోగమును మన నిత్య జీవితంలో ఆచరించే శక్తిని ప్రసాదించమని మన స్వామి

రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబరుకు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపవచ్చును.

0: భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య సందేశ సౌరభాన్ని వెదజల్లుతూ అవతారోద్యమ సేవకు అంకితమై ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల విభాగం పలుకుతోంది మీకు హార్దిక స్వాగతం. పంచమ వార్షికోత్సవ ప్రత్యక్ష ప్రసారాల రూపేణ అందిస్తోంది మీకు సాయి భగవానుని దివ్య ప్రేమామృతం. ఆస్వాదించండి, ఆచరించండి, ఆనందించండి.
1: సాయి భక్తులలో సాయి సామీప్యాన్ని అత్యధికంగా అనుభవించిన వారు సాయి విద్యార్థులే. అంతేకాదు, స్వామివారితో కలిసి ఎన్నో చోట్లకు వెళ్లే అదృష్టము వారికి దక్కింది. కొడైకనాల్లో కనీసం 10-15 రోజులు స్వామితో కలిసి ఉండే భాగ్యాన్ని పొందిన విద్యార్థులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరి అనుభవాలను ఇప్పుడు విందాం.
2: సాయిరాం అనిశంభు అత్యంత అనురాగ భోగానురక్తులై సుజ్ఞాన శక్తులగుచు స్వపర భేదము వీడి సర్వజీవులయందు సమభావము జూపు సరసులగుచు కష్టజీవులయందు కరుణ జూపించుచు తగిన సాయము చేయు దాతలగుచు దాంపత్య ధర్మ సత్య తత్వ విలాసులై శ్రీ సాయి కృపతోడ తోటి మానవులందెపుటు మేటియగుచు ఉత్తమోత్తమ వ్యక్తులై వెలుగుచుందురు మద్విద్యార్థులెప్పుడు అని స్వామి తన విద్యార్థుల గురించి అన్నటువంటి మాట మనం ఏనాడు మరిచిపోలేము. అలాంటి సాయి విద్యార్థులకు సృష్టి ఒడిలో సమిష్టిగా పరమేష్టితో వ్యష్టి అంటే గుర్తుకొచ్చేది కొడైకెనాల్లో స్వామివారితో వేసవి కాలంలో గడిపినటువంటి మధుర క్షణాలు. ఈ ఆనందయాత్రను స్వామివారు 1986లో ప్రారంభించారు. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించినటువంటి స్వామివారు ఎంచుకున్నటువంటి మొట్టమొదటి జట్టులో ఎంచుకున్నటువంటి కొద్దిమంది విద్యార్థుల్లో మీరిరువురు రవితేజ సార్ గారు, శివశంకర్ సాయి గారు. దయచేసి మీ మధుర అనుభవాలని రేడియో సాయి శ్రోతలతో పంచుకోవాలని మీ జూనియర్ విద్యార్థిగా, మీ స్టూడెంట్గా నేను రంగనాథరాజుని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్. సాయిరాం

0: సాయిరాం రాజు, అనాథనాథుడు, ఆదిమధ్యాంతరహితుడు, సృష్టికర్త, సర్వ జగద్రక్షకుడు అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి నమస్సుమాంజలు అర్పిస్తూ, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారి సభ్యులకు, వాలంటీర్లకు, శ్రోతలకు పంచమ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఆ ప్రకృతిమాత సర్వాంగ సుందరంగా తయారయ్యి తన సృష్టికర్త అయిన పరమేష్ఠిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోందా అన్నట్లు, కొడైకెనాల్లో అఖిల జీవరాశులకు ఆశ్రయమిచ్చే ఆనందదాయికే ఆశ్రయమిస్తున్న ఆనంద పార్వశ్యంలో ఉన్నదా అన్నట్లు స్వామి కోసం ఒక కొత్త బంగళా తయారైంది. అది 1986 సంవత్సరం. అయితే ఆ బంగళా ఇనాగరేషన్ కోసం స్వామి కొడైకెనాల్కి ప్రయాణమయ్యారు. అయితే ఎప్పటిలాగే తానొక్కడే వెళ్లకుండాను స్వామి ప్రతిసారి ఎక్కడికెళ్లినా కూడా, పుట్టపర్తి నుంచి ఎక్కడికెళ్లినా కూడాను స్వామి తమ విద్యార్థులని తమ వెంట పెట్టుకుని వెళ్తూ ఉంటారు. సో అట్లా ఆసారి, అంటే అది మొట్టమొదటిసారి, ఇందాక మీరు చెప్పినట్లుగాను మొట్టమొదటిసారి స్వామి కొడైకెనాల్ తమ బంగళాకి ఇనాగ్రేషన్ కోసం వెళ్తున్నారని, సీనియర్ మోస్ట్ బాయ్స్ ని నేను సెలెక్ట్ చేసుకుంటాను, చూస్ చేసుకుంటాను అని స్వామి మొదలు అనౌన్స్మెంట్ చేసి, సీనియర్ మోస్ట్ అంటే రీసెర్చ్ స్కాలర్స్
1: మేమందరం అప్పుడు
0: రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఆ టైంలో సార్ వాళ్ళందరూ. అయితే రీసెర్చ్ స్కాలర్స్ అందరినీ తీసుకెళ్తాను అని చెప్పి స్వామి అనౌన్స్మెంట్ చేసి అందరినీ తనే స్వయంగా ఎన్నుకున్నారు. నూరా నూరా నూరా అంటున్నారు. ప్రతి సంవత్సరం అలాగే అవుతూ ఉంటుందన్నమాట స్వామి.
2: అంటే మీరు కూడా రీసెర్చ్ స్కాలర్ సార్?
0: కాదు కాదు, అక్కడే చిన్న ట్విస్ట్ అన్నమాట. అయితే రీసెర్చ్ స్కాలర్స్ అందరినీ ఎన్నుకోవడం అయిపోయింది, వాళ్ళందరినీ మీరు తయారుగా ఉండండి అని చెప్పి స్వామి వాళ్ళందరికీ చెప్పారు. అప్పుడు నేను యాక్చువల్గా ఇది 86 సంవత్సరం అని చెప్పాను కదా, అప్పుడు నేను బృందావనంలో డిగ్రీ చదువుతున్నాను, డిగ్రీ సెకండ్ ఇయర్ యాక్చువల్ గాను. సో ఆ టైంలో సడన్ గా ఉన్నట్టుండి ఒకరోజు స్వామి నన్ను పిలిచారు. పిలిచి, ఏరా నువ్వు ఫ్లూట్ వాయిస్తాను నేను. సో 60th బర్త్డే 85 లో కూడాను స్వామి మహద్ అవకాశాన్ని ఇచ్చారు ఇక్కడ యాక్చువల్ గా ఫ్లూట్ వాయించడానికి.
1: స్వామి హృదయాన్ని దోచేశాడు
0: సాయిరాం. సాయిరాం ఆయన అదంతా ఆయన ప్రసాదించిన టాలెంటే సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితేను 86లో స్వామి ఫ్లూట్ బాయ్ అంటూ పిలిచేవారు. ఆ రోజున సడన్ గా స్వామి నన్ను పిలిచి, ఏరా ఫ్లూట్ బాయ్ నువ్వు కూడా వస్తావా కొడైకెనాల్కి అని అన్నారు. మొదలు నాకు అర్థం కాల, అంటే రీసెర్చ్ స్కాలర్స్ ని స్వామి తీసుకెళ్తున్నారు కదా అంటూను ఆలోచనలో పడిపోయాను. రీసెర్చ్ స్కాలర్స్ ని తీసుకెళ్తున్నాను కానీ నిన్ను, నా సీనియర్ ఇంకొక ఆయన అప్పుడు ఫ్లూట్ వాయించేవారు అరుంధరేశ్వర్, రెండు ఫ్లూట్స్ కి ఎక్సెప్షన్ అన్నట్టుగాను స్వామి మమ్మల్ని ఇద్దరిని కూడా సెలెక్ట్ చేసి మీకు కూడాను అవకాశం ఇస్తున్నారు రండి అని చెప్పేసి స్వామి పిలిచారనమాట. చాలా ఆనందంతో ఒప్పొంగిపోయాం ఇద్దరమును. సో ఒక విధంగా చెప్పాలంటే నేను జూనియర్ మోస్ట్ వాళ్ళందరికీను సార్, వాళ్ళందరికీను గ్రూప్ లో నన్ను స్వామి సెలెక్ట్ చేసుకున్నప్పుడు. సో బయలుదేరాము. అయితే అప్పటి వరకు స్వామి ఎప్పుడు రెగ్యులర్ గా ఊటీకి వెళ్లి, ఊటీ నుంచి కొడైకెనాల్ లేకపోతే ఊటీకి వెళ్లి వచ్చేస్తూ ఉండేవారు అనమాట. అయితే అట్లాగే ఈసారి కూడా స్వామి మమ్మల్ని ఊటీకి తీసుకెళ్ళండి స్వామి అని చెప్పేసి అందరం ప్రార్థించాం. అయ్యో లేదు లేదు, టైం లేదు, అక్కడ ఇనాగ్రేషన్, అక్కడ ముహూర్తం ఆల్రెడీ పెట్టేశాము, ఊటీకి వెళ్ళడానికి టైం లేదు అది అని చెప్పేసి స్వామి మొదలు వద్దన్నా, తర్వాత అందరూ బాయ్స్ స్వామి ప్లీజ్ స్వామి అని ప్రార్థించేటప్పటికి స్వామి ఫైనల్ గా ఒప్పుకున్నారు. ఒప్పుకుని బాయ్స్ ఒకటే ఒక్కరోజు ఊటీకి వెళ్లి ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ డే మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి స్వామి మళ్ళీ ప్లాన్ ఏదో కొంచెం హడావిడి చేసి తన ప్లాన్ చేంజ్ చేసుకున్నట్టుగాను, అన్ని ఆయనకి తెలిసిందే ముందుగానే, చేంజ్ చేసుకున్నట్టుగానే చేశారు. చేసి అనుకున్న రోజు పలానా రోజు బయలుదేరాం. బయలుదేరిన తర్వాత సరే చాలా చాలా గొప్ప అనుభవాలు ఇచ్చారు దారిలోను, అంటే ముదుమలై ఫారెస్ట్ అట్లా అవన్నీ దాటుకుంటూ వెళ్లి మైసూరు ప్రాంతం అది దాటి తమిళనాడు ఏరియాలోకి వెళ్లిన తర్వాత,
2: అంటే మీరు వెళ్లేది కారులోనా బస్?
0: స్వామి ఏమో ముందు కారులో వెళ్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ఇంకా అప్పటికి ఫ్లైట్ అది రాలేదు. సో మొదలు కారులో బృందావన్ నుంచి డైరెక్ట్ గాను స్వామి కారులో వెళ్తూ ఉండేవారు అనమాట. వెనకాల మేము బస్సులో స్వామిని ఫాలో అవుతుండేవాడు. నాచురల్ గాను స్వామి కారు ముందు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయేది. అక్కడక్కడ జనాలు, అంటే డివోటీస్ ఎక్కువగా లేని ప్రాంతంలో స్వామి కారు ఆపి మా బస్సు కోసం వెయిట్ చేసి ఆ బాయ్స్ అందరూ వచ్చారా అని చెప్పేసి మాకందరికీ ఏదో తన కారులో డిక్కీ నిండాను పళ్ళు ఫలహారాలు రకరకాలు రకరకాలు అని పెట్టుకుని ఉండేవారు అనమాట బాయ్స్ కోసం ఇవ్వాలన్నట్టుగానే స్పెషల్ ప్రసాదం. సో ఆపి మాకందరికీ అవిని పనిచేసి మళ్ళీ స్వామి ముందు వెళ్ళిపోతుండేవారు. తర్వాత మళ్ళీ వెనకాల ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. అయితే ఆ ట్రిప్ లోను అట్లా ఏమైందంటే మైసూర్ అది దాటిన తర్వాత దారిలో గాలి వర్షం బాగా పట్టుకుంది. మా బస్సు వెళ్తోంది, మా బస్సుతో పాటు ఒక జీప్ కూడాను ఒక ఎస్కార్ట్ లాగాను మాకిచ్చారనమాట సేవాదళ మెంబర్స్ ని వాళ్ళు. సో జీప్ కూడాను మా వెనకాలే మాతో పాటు వస్తోంది. బట్ స్వామితో పాటు ఉన్న ఆ కాన్వాయ్ అంతాను ముందు వెళ్ళిపోయారు. అయితే సడన్ గా ఉన్నట్టుండి ఆ గాలి వర్షానికో మరి ఏమైందో ఆ బస్సు ముందు వైపు విండ్ షీల్డ్ అది విరిగిపోయింది వెళ్తూ ఉంటే దారిలో. అయితే ఆ డ్రైవర్ కూడాను స్వామి మహాభక్తుడు ఆయన ఆచార్య గారు ఉండేవారు. ఆయన ఏం పర్లేదు నేను వెళ్ళిపోతాను పర్వాలేదు అంటూ కొంచెం సాహసించాడు. విండ్షీల్డ్ లేకుండా బస్సు లేకుండా నడిపించడం చాలా కష్టం
1: పడుతుంది.
0: అప్పుడు వర్షం బాగా చాలా గాలి వర్షం బాగా ఉండిందనమాట. అయితే ఆయన కొంచెం ప్రయత్నం చేస్తుంటే ఇది మంచిది కాదు ఇట్లాగా రిపేర్ చేసుకుని వెళ్ళడమే మంచిది అని చెప్పేసి. ఆ రోజుల్లో అఫ్కోర్స్ సెల్ ఫోన్స్ లాంటివి ఏమీ లేవు. సో ఎట్లాగో అట్లా వీళ్ళు ఆ దగ్గరలో ఉన్న ల్యాండ్ లైన్ టెలిఫోన్ నుంచి వీళ్ళు పెద్దవాళ్ళకి అక్కడ కమ్యూనికేట్ చేశారనమాట. సో అప్పటికే స్వామి ముందు వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయారు. తర్వాత స్వామి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని వీళ్ళు పొల్లాచి అనే ప్లేస్ లోను అక్కడ బస్సు నాపి అక్కడ అది నియరెస్ట్ విలేజ్ అనమాట మెకానిక్ దగ్గర అక్కడ బస్సు రిపేర్ చేద్దాము, అంతవరకు బాయ్స్ కి ఏదన్నా ఒక హాల్లోనే ఎక్కడో కూర్చుని ఏదో రిఫ్రెష్మెంట్స్ లాంటివి ఇద్దామని చెప్పేసి అట్లా ప్లాన్ చేశారు. సో పొల్లాచి అనే ప్లేస్ లో అక్కడ మేము ఒక 2 అవర్స్ పాటు అక్కడ ఉండవలసి వచ్చిందనమాట. నేచురల్ గా భగవంతుడితో వెళ్తున్నాము అంటే ఆయన అనుచరులు అనేటప్పటికీ మనల్ని కూడా ఓ దేవతల్లా చూస్తారు. అసలు వాళ్ల భక్తి పారాశాన్ని చూసి వాళ్ల భక్తి ప్రేమలను చూసి అసలు మనమే నేర్చుకునేది చాలా ఉంటుంది. అయితే సో మమ్మల్ని నిజంగా మహారాజుల్లాగా ట్రీట్ చేసి వాళ్ళు అప్పటికప్పుడు అసలు ఏం ప్లానింగ్ లేకపోయినా కానీ కూర్చోబెట్టి రకరకాల ఫలాలు రకరకాలవన్నీ ఇచ్చారనమాట. చాలా కంఫర్ట్ అంతా చూసుకుంటున్నాం. సో 2-2.5 అవర్స్ అయింది. ఆ తర్వాత ఫైనల్ గా మేము అప్పటికి స్వామి ముందుకు వెళ్ళిపోయారు. కానీ ప్రతి అరగంటకోసారి బాయ్స్ ఎలా ఉన్నారు ఏమిటి అని చెప్పేసి కంటిన్యూస్ గా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు ఎక్కడి నుంచో ఒకళ్ళు రావటం, మీరందరూ కులాసాగా ఉన్నారా స్వామి గురించి అడుగుతున్నారు ఏంటి ఎనీ ప్రాబ్లం అంటూను వాళ్ళు అడిగి వెళ్ళటం అట్లా అయిందనమాట. అయితే ఫైనల్ గాను ఊటీకి మేము చేరుకునేటప్పటికి చాలా ఆలస్యమైంది. దాదాపు అర్ధరాత్రి 2-2:30 అయిందేమో కదా సార్, ఆ టైం అయింది. అయ్యేటప్పటికీ అసలు ఇప్పటికీ తలుచుకుంటే నాకు ఒళ్ళు గగురుపాటుకు వస్తుంది. ఏంటంటే మన జన్మనిచ్చిన తల్లి కూడాను మనకి అర్ధరాత్రులు అట్లా ఏదైనా పని వల్లనో లేకపోతే ఏదో వృత్తిపూర్వకంగానో మనం లేట్ గా వెళ్ళినా కూడా అదోరా అక్కడ అన్నం ఉందిరా భోజనం చేసేసి పడుకోరా అని చెప్పేసి అలా పడుకుంటుందేమో గానీ సాక్షాత్తు భగవంతుడు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. అసలు ఇలా అవుతుందని తెలుసు, అయింది ఆయన సంకల్పం వల్లనే. ఆ తర్వాత ఏదైనా కూడాను బట్ మనకు ఒక పాఠాన్ని నేర్పించాలో లేకపోతే అసలు ఎలా ఉండాలి అనే ఆ అన్కండిషనల్ లవ్ చూపించను అనుకోను స్వామి అంతవరకు మేల్కొని ఉన్నారు.
2: 2:30 వరకు
1: పిల్లలందరూ భోజనం చేసేదాకా ఉండి
0: రైట్
1: ఎట్లా వచ్చారు రాగానే ఎట్లా వచ్చారు బాగా ఉందా బాగా జరిగిందా విండ్షీల్డ్ అది రిపేర్ అయిన తర్వాత అవన్నీ ఎంక్వైర్ చేసిన తర్వాత పిల్లలు భోజనం చేసిన తర్వాత బాగా పడుకోండి పొద్దున కొంచెం లేట్ గా లేవండి అని చెప్పిన తర్వాత
0: పాపం బాగా ఆలస్యంగా వచ్చారు పిల్లలందరూ అని చెప్పేసి లేట్ గా లేవండి మీరు పొద్దునే 6 అలా లేవద్దు ఏం పర్వాలేదు అసలు 1000 తల్లుల ప్రేమ అంటేను నేను దర్శనం చేసి వచ్చేస్తాను మీరు పడుకునే ఉండండి వెళ్ళి పాపం డివోటీస్ వెయిట్ చేస్తుంటారు నేను వెళ్ళి ఆయన కూడా 2:30 వరకు ఉన్నారు మరి ఆ ఎక్సెప్షన్ ఆయనకి లేదా అంటే కాదు 1000 తల్లుల ప్రేమ అంటే అక్కడే మనకు కనబడుతూ ఉంటుంది. సో అట్లా దారంబట వెళ్లే కొద్దీ చాలా రకరకాల అనుభవాలు అది నాకును మొట్టమొదటిసారి ఇంకా వయసులో చిన్నవాడిని కూడా ఆ టైంలోను.
2: అంటే సార్ అప్పటికి బిల్డింగ్ ప్రారంభమైంది సార్ అది అంటే దానికి ఇప్పుడు సాయి అంటారు కదా దాన్ని పేరు ఎట్లా వచ్చింది సార్ అప్పుడే పెట్టారా స్వామి లేకపోతే
1: సాయిరామ్ మేము 18 జూన్ వెళ్ళాం కదా మన రవితేజ చెప్పినట్టు ఒకరోజు ఆ రోజు రాత్రి మేమందరం హోటల్లో ఉన్నాం, ఎందుకంటే స్వామి చెప్పారు రేపు పొద్దున ఇనాగరేషన్ చేద్దాము అని చెప్పి భోజనం అయిన తర్వాత అందరికి చెప్పిన తర్వాత స్వామి మీరు వెళ్ళి హోటల్లో ఉండండి అని చెప్పి చెప్పారు. జై హోటల్ అని దాని తర్వాత పొద్దున్నే అందరం రెడీ అయ్యాం స్వామి చెప్పినట్లు లేచి అంతా రెడీ అయిన తర్వాత స్వామి చెప్పారు వేదపట్నం చేయమన్నారు. మేళ తాళాలతో లాంఛనంగా స్వామి ఇనాగరేట్ చేశారు. చేసిన తర్వాత అది ఆ దేవ సంకల్పం అనుకో, కొడైకెనాల్లో పిల్లలకి వచ్చే అనుభవాల్లో ఒకటి చాలా విశిష్టమైనది ఏంటంటే స్వామితో పాటు దాదాపు 24 గంటలు కూడా ఉంటాం, భగవంతునితో జీవించటమే. అదే చాలా విశిష్టత అక్కడ, ఎందుకంటే ఉండేది స్వామి పక్క రూమే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్వామితోనే ఉంటాము, స్వామి యొక్క ప్రతి చర్యను కూడా దగ్గరగా చూసే అవకాశం వస్తుంది, స్వామి కూడా మనని కూడా చూసి కరెక్ట్ చేసే అవకాశం కూడా వస్తుంది. లివింగ్ విత్ గాడ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్. సో ఈ
0: ఇక్కడ మిమ్మల్ని ఒక్కసారి ఆపుదనా అనుకోకపోతే ఈ క్షణంలో నాకు చిన్న ఇది గుర్తుకొస్తాను సార్. చిన్నప్పుడు నేను పెరుగుతున్నప్పుడు మా తల్లిగారు కీర్తిశేషులు భైరవభట్ల లీలా సీతారాం గారు, ఆవిడ నాకు అంటే చిన్నప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన మన ఫ్యామిలీస్ అందరికీను రకరకాల పద్యాలు అవన్నీ నేర్పిస్తూ ఉంటారు కదా, అట్లా
1: ఒక
0: నిజమైన మొదటి గురువు తల్లిగా. సో ఓ పద్యాన్ని నేర్పించారు, నీవే తల్లివి తండ్రివి, నీవే గురుడవు దైవము, నీవే సఖుడవు, నీవే నా తోడు నీడ, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ అని. అయితే తొమే మాతాచ అంటూ మనం చదువుతాము. చిన్నప్పటి నుంచి అది నేర్చుకుని నేర్చుకుని అఫ్కోర్స్ అదే నాకు ఇవాళ నా నేను డైలీ చదువుకునే స్తోత్రాల్లోనూ ఇది చదువుకుంటూ ఉంటాను. అయితే మీరు ఇందాక చెప్పినట్లు విద్యార్థులుగా ఇక్కడ పుట్టపర్తిలోనో లేకపోతే బృందావనంలోనో మనం స్వామిని రకరకాల కోణాల్లో దగ్గరగా సన్నిహితంగా చూస్తూ ఉంటాం, కానీ కొడైకెనాల్కి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ ఏంటంటే స్వామితో పాటే లివింగ్ విత్ గాడ్, లిటరలీ స్వామితో పాటే అక్కడే ఉంటూ అదే ఇంట్లో అదే పక్కనే ఆ రూమ్ లోనే ఉంటూ అలా స్వామితో ఉండటం అంటే
2: పదానికి అక్కడ
0: నిజంగా చూస్తూ ఉంటాం. తల్లి ఒక తల్లిగా స్వామిని చూస్తూ, తండ్రిగా స్వామి శిక్షణిస్తూ చూస్తూ, గురువుగా పలానా పాఠాలు నేర్పిస్తూ అట్లా రెగ్యులర్ గా చూస్తుంటాం.
1: అక్కడ స్వామి దర్శనం అయిన తర్వాత వచ్చి కూర్చుంటారు, పిల్లలందరూ కూడా స్వామిని చుట్టూ స్వామి కింద కూర్చుంటాం, స్వామి సింహాసనం కూర్చుంటారు, స్వామి కింద అందరం కూర్చుంటాం చుట్టూత. అసలు నిజమైన ఉపనిషత్తు అంటే బహుశా అదేనేమో, ఎందుకంటే ఉప అంటే స్వామి చెప్తారు కదా దగ్గర, నీ అంటే కింద, షత్ కూర్చొని స్వామి దగ్గర ఆయన చెప్పే వాక్కులను విని చాలా ఆనందించేవారం. దానిలో స్వామి చెప్పేది అయిపోయింది కదా బిల్డింగ్ ఎట్లా ఉంది, అందరికి చాలా ఆనందంగా అన్ని చూపించారు, ఇక్కడ ఇది నా బెడ్రూమ్, ఇది ఇక్కడ అందరు డైనింగ్ హాల్లో అందరు కూర్చోడానికి ఏర్పాటు చేయబడిన స్థలం అని చెప్పేసి అన్ని చూపించిన తర్వాత
0: ప్రేమతత్వాన్ని చూసావా, మనందరం ఇలా పెద్ద కళ్ళు చేసుకునే పెద్ద మనందరం కలిసి కూర్చొని తినచ్చు ఇక్కడ, మనందరం చేయొచ్చు అంటూ అట్లాగా అసలు
1: చాలా ఆనందం.
0: ఆయన మొహంలోనే ఎంతో ఎక్సైట్మెంట్, ఎంతో ఆనందం చూస్తాం మనం ఆ టైంలోను.
2: విద్యార్థి కపిల్లో
0: తన సొంత న్యాచురలీ అది పిల్లవాడు,
1: పురుషుల్లో పురుషుడు అవుతారు, స్త్రీలలో స్త్రీ అవుతారు,
0: కరెక్ట్ కరెక్ట్,
1: పిల్లల్లో పిల్లవాడిగా అయిపోయి అందరితో కలిసి ఆ యొక్క ఇంటిమసీ స్వామి ఇచ్చేవారు.
0: అవునండి.
1: కూర్చొని నాకు ఇది బాగా గుర్తుంది, పిల్లలు మనం ఈ బిల్డింగ్ కి పేరేం పెడదాము అని స్వామి భగవంతుడు పిల్లల్ని అడగటం, స్వామి ఏం పేరు పెడదాము ఈ బిల్డింగ్ కి, అందరూ చాలా ఆతృతగా స్వామి అడిగారు, స్వామి బిల్డింగ్ కి మనం పేరు పెట్టే అవకాశం దొరికింది అని చెప్పి. స్వామి సత్యం ఉంది బొంబాయిలో ఉంది, తర్వాత శివం హైదరాబాద్ లో ఉంది, సుందరమేమో మన మద్రాసులో ఉంది, మరి స్వామి ఇక్కడ నుంచి ఇంత ఇందరికి అంత అవకాశం ఇస్తున్నారు కాబట్టి సాయి చందన అని పెట్టచ్చు అని చెప్పి ఒక అబ్బాయి అన్నాడు. కాదు స్వామి, స్వామి ఇక్కడ కృష్ణుడిగా అందరితో మా అందరితో మాట్లాడుతున్నారు, స్వామి సాయి నందన అని పెడతామని చెప్పేసి ఓ బహురకాలుగా అందరు కూడా చెప్పారు.
2: మీరేం పేరు?
1: చెప్పలేదు.
0: అంత సాహసం చేయలేదు,
1: సాహసం అప్పటికి చేయలేదు. కానీ ఇవన్నీ స్వామి 15 నిమిషాలు మా అందరి మెదళ్ళకి బాగా కసరత్తు పెట్టి పదును పెట్టి తర్వాత చెప్పారు. ఈరోజు ఈ రోజుల్లో వేదాల గురించి చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. వేదాలు ఈనాడు వాదాల పాలాయ, శాస్త్రంబులన్నీ చచ్చువడియే. బహుపురాణంబులు పాతవైపోయెను, శతకంబులన్నీ జిడ్డువడియే. గ్రంథరాజంబులెల్ల గంగపాలాయే, పెద్దలందరూ ఒత్తి మొద్దులయ్యరి. కాబట్టి ఈరోజు భారతీయ సంస్కృతి ఈ విధంగా ఉన్నది అని చెప్పి అంటానికి కారణం అందరూ వేదాలని విస్మరించటమే. ఆ వేదాల గురించి, శాస్త్రాల గురించి, ఈ రామాయణ మహాభారత భాగవతాది ఈ పురాణాల గురించి కూడా నేను చెబుతాను. దీనికి సాయి శృతి అని చెప్పి మనం పెడతాను అని శంఖం పూరించినట్లు శంఖారావంగా చెప్పేశారు. ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి కూడా స్వామి మాకు ఆ ట్రిప్ లో మొత్తం ఆ వేదాల గురించి, ఆ శాస్త్రాల గురించి కూడా దాని యొక్క సారాంశం అరటి పండు ఒడిచినట్టు ఒలిచినట్టు పిల్లలందరికీ ఇచ్చేవారు. ప్రసాదించిన మహా
2: బిల్డింగ్ పేరు శృతి, బిల్డింగ్ లోపల ఉపనిషత్తు, ఇంతమంది ఉపనిషత్తులు, వేదాలు, ఉపనిషత్తులు. బ్యూటిఫుల్ సార్.
1: సాయి శృతి అని ఆ నామకరణం చేసి ఆ స్వామి చెప్పినది వినే అవకాశం జరిగింది.
2: అంటే వేదాలతో పాటు ఎన్నో ఇంపార్టెంట్ లెసన్స్ స్వామి మీకు బోధించి ఉంటారు.
1: డెఫినెట్ గా
2: బ్యూటిఫుల్ గా, అంటే నవ్వుతూ, నవ్విస్తూ, కవ్విస్తూ, అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ, అట్లా ఇంకా మీకు ఎన్నో పాటలు బోధించి ఉంటారు కదా సార్.
0: అలాంటి సంఘటన మీరు అంటుంటేనే నాకు స్మరణకు వస్తోంది. నవ్విస్తూ కవ్విస్తూ ఓ పక్క నుంచి మనల్ని ఏదో చిన్నగా ఏదో మనల్ని ఆడిస్తున్నట్టుగా ఉంటుంది, కానీ అక్కడే మళ్ళీ వెంటనే మనకి దానికి ఆ మోరల్ని, ఆ పాఠాన్ని మనం నేర్పిస్తూ ఉంటారు. ఏమైందంటే అక్కడ అందరిలోకి చిన్నవాడిని ఆ టైంలోను, 86 అగైన్ ఆ టైంలోను బిల్డింగ్ కట్టిన వెంటనే కాబట్టి బాయ్స్ అందరికీను మేము దాదాపు 20 మంది దాకా ఉన్నాం. అయితే ఇందాక సారి చెప్పినట్లు స్వామి రూమ్, స్వామి పర్సనల్ రూమ్, దాని ఎదురుగుండానే హాల్ లాగా ఉందన్నమాట, ఫస్ట్ ఫ్లోర్ లోను. అందులో అక్కడ పడుకునే వాళ్ళం. సో స్వామి ఇలా తలుపు తెరవగానే ఫస్ట్ కనబడేది బాయ్స్. సో పొద్దున్నే స్వామి దర్శనానికి వస్తారు, సో డివోటీస్ కి దర్శనాన్ని ఇవ్వడానికి 8 కల్లాను వస్తారు. 8 లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, అంటే 7 కల్లా స్వామి బయటకు వస్తారు. సో 7 లోపల స్వామి బయటకు వచ్చే లోపల మన అందరం రెడీగా కూర్చుని స్వామి తలుపు తెరవగానే స్వామి దర్శనం చేసుకుందాం అన్నట్లుగా మేమందరం పోటీలు పడి పొద్దున్నే లేచి స్నానాలు, ఎవరికి అవకాశం దొరికితే అట్లాగా అనమాట. సో కొంతమంది బాయ్స్ ఏమో స్నానం చేసి 12 పడుకునేవారు, మరి కొంతమంది ఏమో పడుకుని తొందరగా 3 అట్లా లేచి అలా చేసేవారు. సో నాకు ఒక అంటే ఉన్నది టోటల్ గా అక్కడ 5 రోజులు మాత్రమే.
2: సాధారణంగా 25 రోజులు
0: స్వామి,
2: అంటే ఇది షార్ట్ కస్ట్ అన్నది.
0: అవును అవును,
2: బట్ మోస్ట్ మెమరబుల్ ట్రిప్,
0: వెరీ వెరీ వెరీ మెమరబుల్ నో డౌట్. సో ఒక రోజు నాకు స్నానం చేయడానికి ఆలస్యమైంది. అయితే ఇంకా నేను అవకాశాన్ని, స్వామి దర్శనం మొట్టమొదటి తలుపు తెరవగానే ఆ దర్శనం మిస్ అయిపోతానని, అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని నేనేం చేశానంటే కిందకు వెళ్లి విఐపీస్ పెద్దలు కల్ల జోగారావు గారని స్వామితో పాటు అప్పుడు ఆయన కూడా వచ్చారనమాట, స్వామి తీసుకొచ్చారు. సో వారందరూ వాడేసుకున్న తర్వాత ఒక బాత్రూంకి వెళ్లి నేను యూజ్ చేసుకున్నాను. ఆ హడావిల్లో వస్తూ నేను షేవింగ్ చేసుకోవడంలో కొంచెం త్వరగా చేసుకోవడంలో కొంచెం కట్ అయింది. కట్ అయ్యి అది సరే, నేను ఇంకా త్వరగా రెడీ అయిపోయాను, అయిపోయింది. వచ్చిన తర్వాత స్వామి 20 మంది ఉన్నాము, చిన్న రూము, ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు నిలబడి అలా కొంచెం అట్లా ఉన్న మానవ మాతృలకైతే గమనించడం కష్టం. ప్రతి ఒక్కడు ఎలా ఉన్నాడు, వీడు షేవ్ చేసుకున్నాడా లేదా, వీడు తల సరిగా దూకున్నాడా లేదా, వీడు క్లీన్ గా ఉన్నాడా లేదా, వీడి డ్రెస్ ఎలా ఉంది. ఎందుకంటే స్వామి రిప్రజెంటేటివ్స్ గా అక్కడికి వెళ్ళాం. బయటికి వెళ్లగానే ఫస్ట్ స్వామి బాయ్స్ వచ్చారు, స్వామి స్టూడెంట్స్ వచ్చారు, విద్యార్థులు వచ్చారు అని చెప్పేసి డివోటీస్ కూడా చూస్తారు. సో ఇంప్రెషన్ బాగా ఉండాలన్నట్టుగాను తల్లి ఏదో మనం బయటికి వెళ్తుంటే తొందర తొందరగా దువ్వెన తీసుకుని అలా దువ్వినట్టుగా అట్లా అరే నువ్వు సరిగా దూకోలేదు అలా చెప్తూ ఉండేవారు కూడా స్వామి. అయితే ఆ రోజున నాకు ఇలా కట్ అయ్యేటప్పటికి నేను స్వామి కనబడకూడదు, కనబడితే బహుశా తిడతారని చెప్పేసి భయంతోను కర్చీఫ్ ని అడ్డం పెట్టుకుని అలా నిలబడ్డాను. కొంచెం వెనక వెనక్గా స్వామి కనబడి కనబడినట్టుగాను నేను స్వామిని చూస్తున్నా, స్వామి నన్ను చూడకూడదు అన్నట్లుగాను అట్లా ఆయన్ని మనం తప్పించుకుని తిరగలేము. అయితే అందరం ఒక స్టేజ్ వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ కి అందరు వెళ్ళండి రా అన్నారు స్వామి. అయితేను వెళ్తున్నాము, స్వామి సడన్ గా నా పక్కనకు వచ్చి
2: బ్రేక్ఫాస్ట్ రూమ్ లోకి వెళ్ళే
0: ఫస్ట్ ట్రిప్ లో యాక్చువల్ గాను ఫస్ట్ ట్రిప్ లో ఎలా ఉండిందంటే కింద హాల్లోనే ఒక సైడ్ కి స్వామి డైనింగ్ టేబుల్ ఉండేదన్నమాట, అక్కడే కూర్చుని ఉండేవాళ్ళం. పక్కన స్వామి మెట్లు అవి ఉండేవన్నమాట. సో అక్కడే కూర్చుని తినేవాళ్ళం. నేను అలా వెళ్లి నా ప్లేస్ లో అక్కడ కూర్చోడానికి వెళ్తుంటే స్వామి సడన్ గా నాకు బాగా దగ్గరగా వచ్చి షేవింగ్ చేసుకోవడం చేతగానే వాడివి బ్రహ్మజ్ఞానం ఏం నేర్చుకుంటావురా, ఒక్క మాటలో. ఓ పక్కనేమో తనకు అన్నీ తెలుసు, షేవింగ్ చేసుకుంటూ కట్ అయిందన్న విషయం ఎవరికి చెప్పలేదు నేను, పెద్ద చెప్పుకునేంత గొప్ప విషయం ఏం కాదు. అయితే ఆ మాట అంటూ ఏడిపిస్తున్నట్టుగా ఏడిపిస్తూ మళ్లీ తన దైవత్వాన్ని తన దివ్యత్వాన్ని వెంటనే అక్కడ చూపించి బ్రహ్మజ్ఞానం నేర్పించరాని నేను వచ్చానరా మూర్ఖుడా నువ్వు, అసలు నీకేమి చేత కాదు, ఏం వేస్ట్ పెళ్ళావు అన్నట్టుగా స్వామి వెంటనే చూపించారు చూడండి ఆ దైవత్వం.
1: అది ఆయన యొక్క ప్రత్యేకత. అన్ని చేతిలో ఉన్నా కూడా అది మన స్థాయికి దిగి మనకి ఆ కిన్షిప్ అనేది స్వామి మన అందరికీ పిల్లలందరికీ
0: అది స్పెషల్
1: గా ప్రసాదించేవారు.
0: కరెక్ట్ కరెక్ట్.
1: మీరు బ్రహ్మజ్ఞానం అని చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది అదే ట్రిప్ లో స్వామి ఈ వేదాల గురించి చెబుతూ ఏ విధంగా మొదటి సృష్టి మొదలైంది అని చెప్తూ అన్ని ద బిగ్ బ్యాంగ్ థియరీ, లిటరలీ బిగ్ బ్యాంగ్ థియరీ ఆఫ్ ద మోడర్న్ ఫిజిక్స్ కాన్సెప్ట్ అది చెప్తూ మొదట్లో ఏ విధంగా అర్త్ ఆ తర్వాత మన సూర్యుడు అన్ని సపరేట్ అయింది అని చెప్తూ చేయి గిరిగిర తిప్పి ఒక లింగాన్ని సృష్టించారు. ఆ సృష్టించి దానిలో ఇగో ఇక్కడ సూర్యుడు ఉండేవాడు, ఇక్కడ చంద్రుడు ఉండేవాడు, ఇవన్నీ కూడా దాని తర్వాత సపరేట్ అయ్యింది అని చెప్పేసి చూపించి చాలా ఇంత పెద్ద లింగం
2: మొత్తం
1: 4-5 అంగుళాలు ఉన్న సృష్టి చెప్పి అందరికీ దగ్గర తీసుకువెళ్లి చూడరా ఇక్కడుంది అని చెప్పేసి అన్ని చెప్తూ అందరికీ చూపించారు. అందరం ఆఫ్ కోర్స్ చాలా ఆనందపడ్డాం. దాన్ని ముట్టుకొని ఇచ్చారు స్వామి, ముట్టుకొని ఇచ్చి దండం పెట్టుకుంటున్నాము వచ్చారు.
2: అంటే మీరంతా అందరూ బంతిలాగా చూసారు సార్,
0: లింగాకారెంటేషన్ అనమాట.
1: ఇది విశ్వలింగం అని చెప్పి అందరికీ చూపించారు, దగ్గరికి వచ్చారు. నాకు ఇది బాగా గుర్తు ఎందుకంటే నేను పక్కనే కూర్చున్నాను, చేరు పక్కనే కూర్చున్నాను. చూసిన తర్వాత చాలా బాగుంది స్వామి అని చెప్పేసి అవన్నీ చెబుతున్నానమాట. చూస్తే చూడరా ఇదంతా దీనిలో లేదు, ఈ చేతిలో ఉంది. మేమందరం ఆ సృష్టిని చూస్తూ ఆనందించాం కానీ ఆ సృష్టికర్త మా పక్కనే ఉన్నారు అని చెప్పి గ్రహించలేకపోయాం. అది సృష్టి కాదు, ఈ సృష్టి అంతా ఈ చేతుల్లో ఉంది. ఆ చేతిని పట్టుకుంటే గనక అన్ని సర్వస్వం దొరుకుతాయి అని చెప్పి అది ఆ యొక్క అందరికీ గుర్తు చేశారు.
2: అంటే సృష్టి మిథ్య, జగన్ మిథ్య,
1: అసలు
2: సృష్టికర్తనే ఎప్పుడు ఉండేది అన్నట్టు.
0: ఈ విషయంలో నాకు ఇంకొకటి జ్ఞాపకం వస్తుంది సార్, ఇలాంటిది ఆల్మోస్ట్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ స్వామి మాకందరికి ఇచ్చారు. ఇది అఫ్ కోర్స్ 86లో కాదండి, 89లో రెండోసారి తీసుకెళ్లినప్పుడు స్వామి అప్పుడు ఆ ట్రిప్ లో ఏంటంటే పెద్దవాళ్లు ఉద్దండ పిండులు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు, మేడం జయమ్మ గారు, ఇలాంటి పెద్దవాళ్లు ప్రొఫెసర్ వెంకటరామన్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ స్వామితో పాటు వచ్చారు. అప్పుడు మమ్మల్ని కూడాను తీసుకెళ్లారు కొంతమంది, దాదాపు 35-40 మంది దాకా ఉన్నాం. ఆ రెండో ట్రిప్ లో ఏంటంటే స్వామి రోజు సాయంత్రం పూట ఒక సంవాదం లాగా పెట్టేవారనమాట. అది అయిపోయిన తర్వాత స్వామి ఒక 15-20 నిమిషాల పాటు డిన్నర్ ముందన్నమాట భాగవతంలో ఏదన్నా ఒక ఎపిసోడ్ తీసుకుని ఆ ఎపిసోడ్ చెప్తూ ఉండేవారు. ఒకనొక రోజు ఏమైందంటే, ఆ రోజు స్వామి బలరాముడి భార్య రేవతి వాళ్ళ తల్లిదండ్రులు రాజ్యాన్నంతా పోగొట్టుకుని ఆ తర్వాత అంటే వాళ్ళు అరణ్యాల పాలైపోతారు. ఆ తర్వాత రేవతి కూడాను తల్లిదండ్రులకి ఎట్లాగోట్లా న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో ఆవిడ కూడాను వెళ్లి బ్రహ్మ కోసం తపస్సు చేస్తుందిట. తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఒక హారాన్ని ఇస్తాడు. అయితే స్వామి వెంటనే ఆ కథ చెబుతూ తన చెయ్యి ఊపి వెంటనే ఆ హారాన్ని సృష్టించారు. అయితే అది అఫ్ కోర్స్ ఇవాళ రేపు మనం చూస్తున్న బంగారు హారాలు లేకపోతే ఏదో ఇట్లాంటి గొలుసు లాంటిది కాదు, చాలా లావుగాను దాదాపు అది ఏంటి 7 వారాలు అంటారు మరి, దాన్ని నాకు తెలియదు కూడా, అది దాదాపు ఒక 2-3 మిల్లీమీటర్ల లావుగా ఉంది అది, ఆల్మోస్ట్ మొత్తం బంగారం, చాలా పొడుగ్గా ఉంది కూడాను, ఆల్మోస్ట్ 2-3 రోజులు పొడుగుంటుంది అది. ప్లస్ ఆ కింద పెండెంట్ వచ్చేసి ఒక హంస రూపంలో ఉందండి, అదేమో ఒక ఉయ్యాలలో కూర్చున్నట్లుగా అనమాట. మొత్తం అంతా ముత్యాలు, రకరకాల ఇవన్నీ ముత్యాలు, తర్వాత రకరకాల రాళ్లతో పోదబడి ఉందన్నమాట అది. అసలు చూస్తుంటేనే దగదగా మనంతో జిగేయమంటాం దూరం నుంచి చూస్తేనే. ప్లస్ సాయంత్రం పూట లైట్ల కాంతిలో బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. స్వామి సృష్టించంగానే ఏదో తన సృష్టికి తనే ఆశ్చర్యపోయినట్టుగాను, ఇదిగో చూడండి రా అంటూ పెద్దగా కళ్ళు చేసేసి ఎంతో ఎక్సైట్మెంట్ తో మాకందరికి చూపిస్తుంటే, మేమందరం కూడా ఏదో బెల్లం చుట్టూ చీమల్లాగాను అతుక్కుపోయి దానికి, అయ్యి బాబాయ్ చాలా బాగుంది స్వామి, చాలా బ్రహ్మాండంగా ఉంది స్వామి అంటూ దాన్ని చూస్తూ, స్వామి చేతుల్లోనే ఉంది అది చూస్తూ, అలా ఒక 2-3 నిమిషాలు ఆల్మోస్ట్ సార్ ఇందాక చెప్పినట్లుగా అందరినీ ముట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు స్వామి. అదంతా అయింది తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇంకా దాన్నే చూస్తూ అలా ఉండిపోయాం అనమాట. అయితే ఉంటే వెనకాల మెల్లిగా స్వామి ఇటు పక్కన సైడ్ కూర్చున్న వాళ్ళతో, చూడండి రా సృష్టికర్తని మర్చిపోయి సృష్టి వెంట పడుతున్నారు అది
2: అదే మెసేజ్.
0: ఎగ్జాక్ట్లీ అదే మెసేజ్. మళ్ళీ ఈ విషయంలోనూ ఎప్పటికప్పుడు అట్లా మనకి గుర్తు చేస్తూనే ఉంటారు స్వామి. యాక్చువల్ గాను చిన్న చిన్న విషయాలైనా కూడాను, ఇందాక షేవింగ్ విషయం ఏంటండి, లేకపోతే ఏదైనా కూడాను మనం ఏ క్షణంలోనూ ఆయన ఏదో మనం అలుసుగా తీసుకోవడం లాంటిది మాత్రం
2: సృష్టికర్త చేతిలో లింగం సృష్టి వచ్చింది పోయింది
0: కరెక్ట్,
2: అదేవిధంగా ఈ గొలుసు వచ్చింది పోయింది, కానీ సృష్టికర్త మాత్రం
0: అంతే కదా
2: ఇప్పుడు మారకుండా అక్కడే అక్కడే నిలబడున్నారు.
0: అవునండి. అయితే ఈ మాట అంటే అక్కడే నిలబడున్నారంటే ఇంకోటి గుర్తొస్తుందండి, క్షమించండి మీరు. ఒకసారి ఐ థింక్ 86 ట్రిప్ లో అనుకుంటానండి, అప్పుడు ప్రతి ట్రిప్ లో అఫ్కోర్స్ స్వామి పిల్లలందరితో పాటు ఇండివిజువల్ గా ఫొటోస్ తీసుకునే అవకాశాన్ని ఇచ్చేవారు. అంటే స్వామి ఎలా నిలబడి ఉంటారు, వచ్చి ఫోటో తీసుకుని పక్కన బాయ్స్ వచ్చి ఒక్కొక్కళ్ళు రావటం, ఫోటో క్లిక్ చేయగానే మళ్ళీ వాడు వెళ్ళిపోయి ఇంకొకరు వాడు వచ్చి నిలబడడం అట్లా అవుతుంది అనమాట. అయితే ఆ రెడ్ బెంజ్ ఒకటి ఉండేది స్వామికి, దాని మీద కావాలని స్వామి మన కోసం అన్నట్టుగానే ఏదో మాయలో పడేయటం అన్నట్టుగానే ఎక్కువ మోజు లాగా చూపించేవారు అనమాట. ఇదిగోరా రెడ్ బెంజ్ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి ఓ పక్కన స్వామి నిలబడ్డారు. ఆయన బ్రహ్మాండంగా ఆయన ఎంతో ఆయన
1: రాజ టీవీ
0: అందాల రాసి ఆయన చక్కగా ఇలా మోచేయి దానికి ఆనించుకుని నిలబడ్డారు స్వామి. మీరందరూ రెండో వైపు నుంచి వచ్చి అక్కడ నిలబడండి, వచ్చి ఒకళ్ళు ఫోటో తీసుకున్న తర్వాత ఇటు రెడ్ బెంజ్ ఉంటుంది, ఇటు స్వామి ఉంటారు, అటు పక్కన బాయ్స్ ఉంటారు, 1 బై 1 అని చెప్పి ఆ విధంగా స్వామి చెప్పారు. చెప్పగానే సరే అందరం వస్తున్నాము, ఒక్కొక్కళ్ళకి ఫోటో తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, దాదాపు మా అందరికీ అవకాశం వచ్చింది. చివరిగా స్వామి ఏమో టక్కుమని ఓ మాట అన్నారు, ఊగులాడు వాడు జీవుడు, ఊరకుండు వాడు దేవుడు.
1: అదే
0: మేమేమో అలా వచ్చి వెళుతూ ఉన్నాము, మీరు ఇందాక చెప్పినట్టు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నట్టు ఆయనేమో సత్యంగా ఆయన అక్కడే నిలబడి ఉన్నారు, కానీ మిగతా మేము అందరం వచ్చి పెడుతున్నాం వచ్చి పెడుతున్నాం వచ్చి
2: పెడుతున్నాం. అట్లా పండు ఒలిచినట్టు
1: అది వచ్చినట్టు
2: శృతి ఉపనిషత్తు అంటే
1: మొత్తం వేద సారం బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మ ఇవన్ అపరా.
0: ఎగ్జాక్ట్లీ
1: ఇటువంటివి చిన్న చిన్న విషయాల్లో స్వామి ఆ యొక్క ఆ డివినిటీ ఆ దివ్యతని పిల్లలందరికీ చెప్పేవారు. అఫ్ కోర్స్ అప్పుడు అంత ఎక్కలేదు, నాకు ఎక్కలేదు, కానీ ఈ రోజు అవి గనక నెమరు
0: వేసుకుంటే
1: నిజంగా ఎంత క్వింటెసెన్స్ ఆఫ్ వేదాస్ స్వామి ఆ చిన్న దానిలో చెప్తారు. పిల్లలందరూ రావడం బ్రహ్మ సత్యం, నేను ఇక్కడే ఉన్నాను కానీ మీరందరూ వచ్చి వెళ్తుంటారు అనేది ఎంత సూక్ష్మంగా చెప్పారు. ఇంకొకటి ఆ ట్రిప్ లో స్వామి పిల్లలందరినీ బయటికి వెళ్లి షాపింగ్ చేసిరండి అని చెప్పేసి డబ్బులు ఇచ్చేవారు. డబ్బులు ఇచ్చేసి మీరు వెళ్లి కొనుక్కోండి, మీ అమ్మా నాన్నలు కానీ మీ సిస్టర్స్ బ్రదర్స్ కానీ కొనుక్కొని తీసుకెళ్ళండి, ఎందుకంటే మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా. మీరు వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఏం తెచ్చారు ఏం తెచ్చారు స్వామి ఏమి ఇచ్చారు అని చెప్పి అంటారు. సో చాలా ప్రేమగా స్వయంగా అందరికీ డబ్బు పంచిచ్చి మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ అక్కడ కొని తీసుకురండి అని చెప్పి పంపించేవారు. ఆ టోపీలు అమ్మేవాడు గుర్తుందా రవితేజ?
0: అవును సార్, అవును సార్, చాలా బ్రహ్మాండమైన ఇన్సిడెంట్ అది కూడాను. అక్కడ స్వామి లోపల కాంపౌండ్ వాళ్ళ లోపల దర్శనానికని డివోటీస్ అందరు కూర్చునేవారు. అయితే కాంపౌండ్ వాళ్ళు బయట ఇదిగో స్వామి వచ్చారని వాళ్ళంతమంది డివోటీస్ వచ్చారని పాపం చిన్న చిన్న వ్యాపారవేత్తలందరూ వాళ్ళందరూ వాళ్ళకి అదే కదా జీవనాధారం కూడా. సో వాళ్ళందరూ వచ్చి అక్కడ ఏదో కొంతవరకు ఏదో బిజినెస్ అది చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్లతో వాళ్లలో ఒకడు టోపీలు అమ్ముకునేవాడు అనమాట, ఈ మెక్సికన్ హ్యాట్స్ అంటాం కదా అట్లాంటివి అనమాట అవి. అవి అతను పెట్టుకుని అమ్ముతున్నాడు. రెండు మూడు రోజుల పాటు బహుశా స్వామి గమనించారట, పెద్దగా అమ్మకాలు ఏమీ లేవు, అతను పాపం బాధపడుతున్నట్ట. సడన్ గా ఉన్నట్టుండి స్వామి అతన్ని లోపలికి పిలిచి బాయ్స్ కోసం అందరికీ ఒక్కో టోపీ మనం కొందాం అని చెప్పేసి స్వామి అందరికీ టోపీలు కొనిచ్చి ఇది నీకు పడుతుందా ఇది నువ్వు పెట్టుకుని చూడు అని చెప్పి కాస్త హడావిడి చేసి చిన్నపిల్లలతో
1: కూడా చాలా ఫేమస్,
0: చాలా ఫేమస్ అది. మా అందరికీ స్వామి మా అందరికీ టోపీలు పెట్టారనమాట పెద్ద అయితేను. కానీ చివరికి తను కూడా పెట్టుకుని ఫోటో తీశారు, తీసుకున్నారు అందరితోనూ.
1: అక్కడ ఇంకోటి నేను నేర్చుకున్నది ఏంటంటే స్వామి అదే చెప్పి ఆ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు టిబెట్ వాళ్ళు ఉంటారు అక్కడ షాల్స్ కొనండి అక్కడి నుంచి అని చెప్పి చెప్పారు. అది చెప్తే అంతవరకు ఆగలేదు. మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మన బేరం ఆడుతూ ఉంటాం, ఎందుకంటే స్వామి ఇచ్చిన డబ్బు తగ్గించాలి తర్వాత ఎక్కువ కొనాలని చెప్పేసి స్వామి వెంటనే చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బేరం ఆడద్దు, వాళ్ళు అడిగింది ఇచ్చేయండి అని.
0: అది
1: అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ
2: చెప్పారు సార్
1: బేరం ఆడద్దు ఎందుకు అని స్వామి చెప్పి అది విని మటుకు నాకు చాలా.
0: అది ఎందుకంటే స్వామి అక్కడికి వచ్చినప్పుడే వాళ్ళకు కూడాను ఆ బిజినెస్ చేస్తారు.
1: సంవత్సరం మొత్తంలో సమ్మర్ లోనే వాళ్ళకి బిజినెస్ ఉంటుంది, పాపం వాళ్ళకి హెల్ప్ చేయాలి.
0: అది ఆయనకి మనం అంటే వాళ్ళు వ్యాపారవేత్తలు, మనం ఏదో కొనుగోలుదారులు అని మనం చూస్తాం, కానీ స్వామికి అందరూ పిల్లలే. ఇందాక ఆ టోపీలు అమ్ముకునే వాడికి ఇందాక నేను చెప్పినట్లు అవసరమైన దానికన్నా ఆయనకు 500-1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి అతన్ని సంతోషపరిచి పంపించారు స్వామి. అదేవిధంగా సార్ చెప్తున్నట్లు బేరం ఆడద్దు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసేయండి అని చెప్పి.
2: సార్ ఎంత ఎంత అదృష్టవంతులు సార్, భగవంతుని పక్కనే పెట్టుకుని చాలా అదృష్టవంతులు. ఇంకా ఈ విధంగా ఎన్నో పాటలు మీరు నేర్చుకునే ఉంటారు స్వామి దగ్గరగా మిమ్మల్ని.
1: అటువంటిది ఇంకోటి కూడా నాకు
2: చెప్పండి చెప్పండి.
1: మేమందరం స్వామి బయటికి తీసుకెళ్లారు చూపించడానికి, కొడైకనాల్ చూపించడానికి.
2: దేంట్లో సార్?
1: కాదు, అది మనం వదిలిపెట్టినప్పుడు వెళ్తున్న దారిలో స్వామి స్వామి కారులో వెళ్తుండేవారు. రవితేజ చెప్పినట్టు మేమందరం బస్సులో ఫాలో అయ్యేవాళ్ళం. అది బండిపూర్ ఫారెస్ట్, ఫారెస్ట్ లో అందరికీ అన్ని చూపించాలని చెప్పి స్వామి కార్లు దిగి మా బస్సులోకి వచ్చారు.
2: మీతో
1: స్వయంగా స్వామి పిల్లలతో పాటు బస్సులో ప్రయాణం. అందరికీ చూడండి ఇక్కడ చూడండి ఆ జింకలు ఎట్లా ఉన్నాయో, ఇక్కడ చూడండి ఆ కొండ ముచ్చులు ఎట్లా ఉన్నాయో, కోతులు ఎట్లా ఉన్నాయో అని చెప్పి మాలో ఒకడైపోయి అందరికి కూడా చాలా ఆనందం పంచిచ్చేవారు. అప్పుడు వెళ్తున్నప్పుడు ఒక ఏనుగు సమూహం, ఒక పెద్ద గురుంపు అనమాట ఎలిఫెంట్, అది అక్కడ పోతుంది. ఈ మోటార్ కారు సౌండ్ వలన అంతా అవి చాలా తొందరగా వెళ్ళిపోయి, దూరంగా వెళ్ళిపోయి. కానీ స్వామి అక్కడ చూపించిన, చూడండి చూడండి చూడండి పెద్ద అడవి ఏనుగులు పోతున్నాయని చెప్పేసి చూపించారు. అందరూ కూడా వి క్రేన్డ్ అవర్ నెక్స్ట్ అని చూసాం. మేము చూసేటప్పటికి దాదాపు అన్ని ఏనుగులు వెళ్ళిపోయాయి, ఒక్క ఏనుగు తోక మాత్రం కనిపిస్తుంది. చూసారా చూసారా అంటే అవును స్వామి చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ఏనుగులు అని చెప్పేసి చెప్పాం. అప్పుడు అక్కడ మళ్ళీ స్వామి యొక్క దివ్యత్వం జాలువారింది. చూడండి రా సాయి గీత మీ హాస్టల్ ఎదురుగానే ఉంది. అప్పుడు సాయి గీత షెడ్ మా హాస్టల్ జస్ట్ ఆపోజిట్ గా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం ఇండో స్టేడియం ఉన్న చోట్లలో జస్ట్ ఆపోజిట్ అనమాట. బయటకు వస్తే సాయి గీత కనబడుతుంది. 24 గంటలు సాయి గీత మీ హాస్టల్ ఎదుకనే ముందరే ఉండేది. మీరు ఎప్పుడైనా చూసి ఆనందించారా? దాని యొక్క డివోషన్ అప్రిషియేట్ చేశారా? కానీ ఇక్కడ ఇంత దూరంలో ఏనుగు తోక కనిపించేటప్పటికి ఎంతో ఆనందపడిపోయారు. అంటే ఏంటి, దగ్గర ఉన్నదానికి విలువ ఇవ్వలేదు, దగ్గర ఉన్నదానికి విలువ లేదు. అంతవరకు బానే ఉంది కానీ అంతటితో స్వామి ఆగలేదు. చూడండి రా దేవుడు దగ్గర ఉన్నా కూడా మీరు రియలైజ్ చేయట్లేదు అని. అది నిజంగా అగైన్ అప్పుడు అర్థం చేసుకున్నట్టు అనిపించింది కానీ నిజంగా మేము ప్రాక్టీస్ చేయలేదు అనిపిస్తోంది ఇప్పుడు
2: మనసులో.
1: స్వామి భగవంతుడు పక్కనే ఉండి అన్ని చెబుతున్నా కూడా అది మొత్తం ఉపయోగించుకున్నావా లేదా అని చెప్పేసి అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ అటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా దగ్గర ఉన్నవాడి మన దగ్గర దగ్గరే భగవంతుడు ఉన్నాడు అది మనం రిలే చేయట్లేదు.
0: కరెక్ట్ కరెక్ట్. బహుశా ఆ ట్రిప్ లోనే అనుకుంటాను సార్, మనతో పాటు స్వామి కూర్చున్నారు, ముందు స్వామి కారు మెల్లిగా వెళుతోంది, అందరూనేమో కారు వైపు చూసి దండం పెడుతున్నారు, నమస్కారం
1: చేస్తున్నారు. స్వామి జనరల్ గా కార్ లో ఉంటారని చెప్పేసి కారు
0: నమస్కారం చేస్తున్నారు. అయితే చూడండి రా అసోసియేషన్ సాంగత్య దోషం, నాతో సాంగత్యం పొందింది కాబట్టి ఆ కారుకి నమస్కారాలు వస్తున్నాయి, మీతో సాంగత్యం చేసి నాకు
1: నమస్కారాలు
0: నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి స్వామి
2: అక్కడ కూడా మళ్ళీ
0: కరెక్ట్ కరెక్ట్. చాలా చాలా అసలు ప్రతి క్షణం ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంతే. చాలా నవ్వుతూ నవ్విస్తూ మనలో కలిసిపోయి తల్లి తండ్రి గురువు దైవం అన్నట్లు ప్రతి క్షణం అది ఒక బ్రహ్మాండమైన లెర్నింగ్
2: శిల్పాన్ని చెక్కుతున్నట్టు.
0: అవును అవును.
1: అట్లాగే నువ్వు మరి ఫ్లూట్ వాయించేవాడు కదా, ఆ ఫ్లూట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా?
0: ఉందండి ఉందండి. ఇన్ఫాక్ట్ మీరు ఇందాక ఆ బస్సు ఎక్స్పీరియన్స్ చెప్తుంటేనే గుర్తొచ్చింది, ఆ బస్సు లో ఉన్నప్పుడు కొంతసేపు స్వామి నన్ను ఫ్లూట్ కూడా వాయించమన్నారు, ఓ పాట పాడమన్నారు. స్వామి పాడాలా స్వామి, నేను పాడవాణి కాదు కదా అంటే పాడు పర్వాలేదు అన్నారు. సాయి పితావరు మాతా సాయి కూడా పాడాను నేను, అది ఫ్లూట్ వాయించమన్నారు. వాయించినప్పుడు స్వామి తాళం కూడా వాయించారు. బట్ కానీ తర్వాత ఏంటంటే ఆ సంతోషంలోనేమో బహుశా చిన్నతనమో లేకపోతే మానవ సహజం అనుకోవాలి, స్వామి నన్ను సెలెక్ట్ చేసుకున్నారే, నేను కూడాను ఇదిగో పెద్దవాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ వెళ్తున్నాను అన్న ఒక దాన్నేమంటారు ఒక విధమైన ఒక పొంగు నాకు కూడా వచ్చిందనమాట. వచ్చి ఆహా బ్రహ్మాండం నాకు మహదాకాశం ఇచ్చారు స్వామి అని చెప్పేసి ఒక విధమైన ఆ ఫీలింగ్ తో ఉండేవాడిని. అయితే ఒకరోజు స్వామి ఏం చేశారంటే కొడైకెనాల్ లో ఉన్నప్పుడు, ఇది 86 లోనే అయిందండి, కొడైకెనాల్ లో ఉన్నప్పుడే ఒక రోజు ఉన్నట్టుండి స్వామి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక రికార్డర్ అంటారు అది వెస్టర్న్ ఫ్లూట్ లాంటిది అనమాట, రికార్డర్ అది నా చేతికి ఇచ్చారు. అప్పటికి నాకు దాన్ని రికార్డర్ అని కూడా అంటారని తెలీదు, నల్లగా ఉంది ఫ్లూట్ లాగానే ఉంది సైడ్ ఫ్లూట్ లాగానే ఉంది బానే ఉంది అని చెప్పేసి అనుకున్నాను. నా చేతికి ఇచ్చి ఇదిగో ఇది వాయించరా ఏదైనా పాట వాయించు అని చెప్పి నా చేతికి ఇచ్చారు. ఇస్తేనేమో ఓ సింతే కదా ఫ్లూటే కదా పర్వాలేదు నేను వాయించేయచ్చు పర్వాలేదు అనుకుని ధైర్యంగా తీసుకున్నాను స్వామి దగ్గర నుంచి. తీసుకుని వాయించడానికి ప్రయత్నం చేస్తే అసలు మొట్టమొదటి నాకు అది అసలు సౌండ్ కూడా రాలా. నార్మల్ ఫ్లూట్ లాగానే ఉంది చూడడానికి, ఇదేమిట్రా బాబు ఇంత కష్టంగా ఉంది నాకు అని చెప్పేసి కొంచెం మొదట్లోనూ ఆలోచించాను, అసలు వెనక్కి తగ్గాను ఏమైంది అని చెప్పి అనుకున్నాను. అయితే స్వామి ఏమో పర్లేదు 1 or 2 డేస్ నువ్వు ప్రాక్టీస్ చేసి తర్వాత వాయించు అన్నారు. సరే ఇదిగో ఈ సెషన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం సాయంత్రాలు స్వామి రూమ్ లోకి రిటైర్ అయిన తర్వాత కొంచెం దూరంగా వెళ్లి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాను, కానీ నాకు చేతగాల. అదేంటంటే మన ఇండియన్ బ్యాంబూ ఫ్లూట్ లాగా కాకుండాను వెదురు ఫ్లూట్ లాగా కాకుండా ఆ స్వరస్థానాలు అవి విడిగా ఉంటాయి అన్నమాట, వేరేగా ఉంటాయి. ప్లస్ ఆ బ్లోయింగ్ కూడాను కొంచెం తేడాగా ఉంటుంది. సో నాకు అసలు ఆ బ్లోయింగ్ వచ్చి ఆ స్వరాలు అవి పలకడానికే చాలా టైం పట్టింది. అమ్మ బాబు ఇంత కష్టంగా ఉందా, నాకు వచ్చనుకున్నానే, ఇదేమిట్రా బాబు
1: అహంకారాన్ని అడచడానికి.
0: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వెంటనే స్వామి ఆ ఆలోచనని వెంటనే కట్ చేసినట్లుగాను, రెండు మూడు రోజులు అయింది. ఆ తర్వాత స్వామి ఏరా వచ్చిందా అన్నారు. రాలేదు, రావటం లేదు స్వామి, కష్టంగా ఉంది స్వామి అంటే ఏం లాభం అన్నారు, వెంటనే తీసేసుకున్నారు. అక్కడ ఏమి మళ్ళీ చెప్పలేదు, ఏమి మాట్లాడలేదు, కానీ వెంటనే లెసన్ స్టార్ట్, వెంటనే అది అంటే నాకు ఆహా నేను ఫ్లూట్ బాయ్ని అని స్వామిని పిలుస్తారు, ఓహో నేను ఇదిగో వీళ్ళందరితో జాయిన్ అయ్యి వచ్చేయగలిగాను, ఇది గొప్ప అని చెప్పేసి ఆ ఫీలింగ్ ని వెంటనే తుస్సుమని గాలి తీసినట్టుగాను వెంటనే ఆ లెసన్ ఒకటి. తర్వాత ప్రాక్టీస్ కావాలి,
2: వెదురు వేణువుగా మారడం ప్రారంభమైంది.
0: కరెక్ట్
1: కరెక్ట్.
0: వేణువుగా మారడం మొదలైందో లేదో అది ఆయనకే తెలుసు, కానీ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలరా అంటూను మళ్ళీ చెప్పి స్వామి
2: చెంత చేర్చినట్టు మీరు చెప్తున్నారు.
1: పొగడుచున్నాడని పొంగిపోయేదేమో, అప్పుడు తప్పక ఎగతాళి చేయు.
0: కరెక్ట్.
1: ఏడిపించుటే సాయి వేడుక అందువా, కడుపుబ్బ నవ్వించు నడు. ఇవన్నీ కూడా ఆ ఇమోషన్స్ అన్ని కూడా స్వామి ఇచ్చేవారు. చెంత చేరే నటంచు సందర్శించదరన్న, తప్పుడే
2: వెంటనే ఎడబాసి,
1: వెంటనే ఎడబాసి చింత కూర్చు.
2: నీడు చెన్నీడు ముందు మనసును మరలో పెట్టి
1: మదన పెట్టు,
2: మదన పెట్టు. అట్టి చిన్మయ మూర్తిని సచ్చిదానందని ఏ విధంగా మనం ఎరగలుగుతాం?
1: కరెక్ట్ కరెక్ట్.
2: చాలా బాగా చెప్పారు సార్.
0: అంటే
1: ఇది స్వామి రాసిందే
0: అనగానే నాకు చిన్నది ఇంకోటి గుర్తొస్తుందండి. భగవంతుడి కోసం భక్తులు ఏ విధంగా అయితే తపిస్తూ ఉంటారో అదే విధంగా భగవంతుడు కూడా భక్తుల కోసం తపిస్తాడు అన్నది, అది కూడాను ఒక చిన్న ఇదిలాగా స్వామి ఎక్స్పీరియన్స్ ఝలక్ లాగా స్వామి చూపించారండి. అది 86లోనూ జరిగింది. తర్వాత స్వామి యాక్చువల్ గా 2007లో కూడా తీసుకెళ్ళినప్పుడు అప్పుడు కూడాను అదొకటి చూపించారు. అది ఒక్కసారి అది స్ఫురణకు వస్తుంది, వెంటనే షేర్ చేసుకుందాం అన్న ఆలోచన. 86లో వెళ్ళినప్పుడు కోయంబత్తూరుకి అప్పట్లోనూ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సచ్చిదానందం గారు అని ఉండేవారు, ఇర్శేషులయ్యారు. ఆయన ప్రస్తుతం లేరు, అయితే ఆయన మహాభక్తుడు. ఆ విషయం సాక్షాత్తు స్వామి చెప్పారనమాట. ఎట్లాగైతే వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను, వెతుకుచుంటినాడు నేడు నిజమానవ భక్త పరుని అని స్వామి చెప్పినట్లు అప్పటి నుంచి ఆయన వెతుకుతూనే ఉన్నారు. దొరికిన భక్తుడిని మాత్రం ఆయన వదిలిపెట్టరు. దానికి ఏమైందంటే, అప్పుడు స్వామి 5 రోజులే మేము ఉన్నామని చెప్పాను కదా, వచ్చిన 2 రోజుల వరకు సచ్చిదానందం గారు స్వామి దర్శనం కోసం రాలా. కోయంబత్తూరు ఆ పక్కనే ఉన్న డిస్ట్రిక్ట్ అనమాట. అయితే ఏడి సచ్చిదానందం ఏడి రాలేదు, ఏడి రాలేదు, ఏడి రాలేదు అని స్వామి ఆయన ఎంతగా మిస్ అయ్యారో. చుట్టుపక్కల పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, డివోటీస్ చాలా మంది ఉన్నారు, విఐపీస్ చాలా మంది ఉన్నారు, కానీ ఈ సచ్చిదానందం గారు ఎవరు అని నాకేమో అసలు బుర్రకు తట్ల. దానితో స్వామి కాస్త నవ్విస్తూ ఈ సచ్చిదానందం ఏడు చచ్చిపోయాడా అంటూ స్వామి అలా అంటుంటేను, అయ్యి బాబు ఈయన మహాభక్తుడై ఉండొచ్చు, మహానుభావుడై ఉండొచ్చు, ఎవరు ఈయన అని చెప్పేసి చాలా ఆత్రుతగా వెయిట్ చేశాము. 3వ రోజు ఆయన ఫైనల్ గా వచ్చారండి. వచ్చిన తర్వాత వెంటనే స్వామి ఆయన దగ్గర తీసుకుని ఎంగే పోయిచ్చు అంటూ ఆయనతో తమిళ్లో మాట్లాడా. అఫ్కోర్స్ ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు.
2: భగవంతుడు 3 రోజులు తప్పించారు.
0: అది వెంటనే ఇంకా ఆయనతో మాట్లాడించి ఆయనేమో సర్వస్వ శరణాగతి గురించి ఆయన తమిళ్లో స్పీచ్ ఇచ్చాడు. స్వామి మాకోసం ఆయన తమిళ్లో చెబుతుంటే మాకోసం తెలుగులో మాకు అక్కడక్కడ స్వామి అనువాదం చేస్తూ, అదొకటి అసలు కళ్ళనీళ్ల పర్యంతం అయింది ఆ టైంలో.
2: స్వామికి అనువాదం చేస్తారు కానీ భక్తుల కోసం స్వామి
0: అదే. అలాంటిదే సిమిలర్ థింగ్ మళ్ళీ 2007లో కూడాను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి చెప్తూ, ఆవిడ కలియుగ మీరా, అసలు స్వామి ఆవిడని సుబ్బలక్ష్మి అని పిలిచేవారే కాదు, ఆ మీరా వచ్చింది నా దగ్గరికి, మీరా వచ్చింది నా కోసం పాడింది, మీరా మీరా మీరా అంటూ ఆవిడని పిలిచి అసలు ఆవిడ గుర్తు చేసుకుంటూ, ఇంకా మనం ఎన్నోసార్లు చూసాం కూడా చాలా గాద్గదికమైపోయి గొంతంతాను చాలా అలా అయిపోయేవారు అనమాట. అప్పుడు భలే అనిపించింది ఆ నిజమైన భక్తి అనేది స్వామికి చూపిస్తే ఆయన కూడా కరిగిపోయి వెన్నలాగా కరిగిపోయి మన దగ్గరికి వచ్చేస్తాడు అని చెప్పేసి. అది బ్రహ్మాండమైన పాఠం అండి. అది
2: ఎన్ని అమేజింగ్ సార్. అసలు మాటల్లో చెప్పలేము కానీ
1: కానీ నిజమైన ఆచార్యులు అంటే స్వామి. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో కూడా స్వామి అది దైవత్వాన్ని దానిలో చూపిస్తారు. నేను చూశాను 86 లో మొదటి బ్యాచ్ తీసుకెళ్లారు, దాదాపు 2008-2009 వరకు కూడా ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా స్వామి అందరినీ పిల్లలందరినీ తీసుకెళ్లి ఈ విధంగా తర్ఫీద్ ఇచ్చేవారు.
0: అట్లా సార్ వార్డెన్ గారు ప్రతి ఇయర్
1: నేను చూసేవాడిని,
0: పిల్లలందరినీ పంపించి
1: బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ చూసేవాడిని. వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పేది ఆ వాళ్ళ విషయాలు అవి కూడా ద సారాంశం ఒకటే, స్వామి ఇది చేశారు అది చేశారు, వాళ్ళు డిరైవ్ చేసిన బెనిఫిట్, వాళ్ళు నేర్చుకున్న పాఠాలు చెప్పేవారు. నాకు అప్పుడు అనిపించేది మేము టీచర్స్ కింద ఒక్కసారి 4-5 సంవత్సరాలు చెప్తే కనుక బా ఇంకా మరీ బోర్ పుట్టింది, చేంజ్ చేయాలని చెప్పేసి సబ్జెక్ట్ చేంజ్ చేయాలని చెప్పేసి అనుకుంటాం. కానీ ఈ విశ్వగురు అయిన మన స్వామి ఎంతో ప్రేమతో ప్రతిసారి కూడా ఆ వేదాల గురించి, శాస్త్రాల గురించి, పురాణాల గురించి, వారి యొక్క సారాంశం గురించి పిల్లలకు చెప్తుండేవారు. ఆయనకి విసుగు విరామం లేనే లేదు. ఇదే టైంలో నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది, స్వామి మేము బృందావనంలో చదువుతున్నప్పుడు ప్రతి గురువారం ఆదివారం వచ్చేవారు, వచ్చి పిల్లలకి బోధన చేసేవారు. మాకు అక్కడ హాస్టల్ వచ్చేసి వార్డెన్ గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత స్వామి స్పీచ్ ఇచ్చేవారు
0: ప్రతి గురువారం.
1: ప్రతి ఆదివారం వచ్చేవారు.
0: ఎంత గొప్ప అదృష్టం.
1: మొదట్లో బాగా అనిపించింది, దాని తర్వాత స్వామి ప్రతిసారి ఇదే చెబుతున్నారు అని చెప్పి ఆ మనసులో నాకు థాట్ వచ్చింది. స్వామి ప్రతిసారి ఆత్మ గురించి, బ్రహ్మ గురించి అన్ని చెబుతున్నారు. ఎందుకంటే అప్పుడు మా చిన్నవాళ్ళు అది అర్థం సరిగా అర్థం కావడం కాలేదు. స్వామి అదే చెబుతున్నారు, మరి ఇన్నిసార్లు చెప్పాలా అన్న ఆలోచన డౌట్ వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఆదివారం వచ్చారు, స్వామి స్పీచ్ చెబుతూ పిల్లలు నేను ప్రతి ఆదివారం గురువారం వస్తున్నాను, ప్రతిసారి ఇదే చెబుతున్నాను అని చెప్పి అనుకుంటున్నారు కదా, ఎందుకు చెబుతున్నాను అని చెప్పేది మీరు అర్థం చేసుకోండి.
0: మీ మైండ్ లో
1: వెంటనే అది చెప్పేశారు. స్వామి చెప్పిన ఉపమానం ఇంకా చాలా అట్రాక్టివ్. చూడండి పిల్లలు మీ కడుపు ఎంత అని చెప్పి ఈ జానెట్ చూపించాడు. జానెట్ కప్ 6 ఇంచెస్. మీ జానెట్ పొట్ట కోసం మీరు ఎన్నిసార్లు తింటున్నారు రోజుకి? పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, టీ టిఫిన్, తర్వాత మా డిన్నర్, రాత్రి కూడా మిల్క్ ఇచ్చేవారు, మిల్క్ అది కూడా మొత్తం దినచర్య అంతా చూపించేవారు. తర్వాత మధ్య పానీయం సమర్పించాలని చెప్పేసి మధ్యలో ఎన్నో వేసేసేవాళ్ళు ఈ పొట్టలు. ఈ జానెడు పొట్ట కోసం నింపడానికి కోసం ఎన్నిసార్లు మీరు తింటున్నారే, మీకేమి వెగటి పుట్టటం లేదా? దానికేమి మీకు విసుగు లేదా? మీ మొహం చూసుకోండి, దాదాపు 10 సార్లు మీరు వాష్ చేసుకుంటారు. పొద్దున పూట బ్రష్ చేసేప్పుడు చిన్న చిన్న విషయాలు, బ్రష్ చేసేప్పుడు వాష్ చేసుకుంటారు, స్నానం చేసేటప్పుడు చేసుకుంటారు, షేవ్ చేసేటప్పుడు మళ్ళీ చూసుకుంటారు అద్దంలో, తర్వాత ఏమో కాలేజీకి వెళ్ళేటప్పుడు చూసుకుంటారు, ఇవన్నీ చూస్తారు. ఇన్నిసార్లు అద్దంలో మీ పాడు మొహమే మళ్ళీ 10-10 సార్లు చూసుకుంటారే, దానికి మీకు విసుగు లేదా? కానీ ఇది మిమ్మల్ని ఉద్ధరించేది, మీ జీవితాన్ని ఉద్ధరించేది ఇది చెబుతుంటే మటుకు మీకు విసుగు విరామం విసుగు తింటున్నారు ఎందుకు అని చెప్పి చెంప పెళ్ళున పుట్టినట్టు స్వామి చెప్పి అది చెప్పారు. కాబట్టి ఆయన నిజంగా విశ్వగురువు. మనందరికీ ఈ ఒక అవకాశం ఈ కొడైకెనాల్ పిల్లలు ఇచ్చేవారు. ఆ విధంగా ఎన్నో బ్యాచులకి స్వామి యొక్క ఈ అవకాశాన్ని ప్రసాదించి వాళ్ళకి చెప్పేవారు. ఇవన్నీ మననం చేసుకునే అవకాశం.
2: కోటి పూసల కుక్క కొల్కి పలికే గాని నీటి మాటలు కోటి నీరడితడు, చచ్చు పుట్టుట మాన్పు చదువు వచ్చిన గాని సాయికి చచ్చు విద్యలు రావు, మనసు విప్పుకొని మాటలాడుట గాని సాయి ఉపన్యాసం ఇయ్యలేడు, తన యథార్థత తాను తప్పక జనుగాని ఎదుటి వారి తప్పులు బాబా ఎన్నలేడు, కళ్ళ కపటాలు తెలియని పిల్లవాడు ఎల్ల జీవులను తనవలె ఎంచువాడు, అట్టి మునీసుడు జన్మించినాడు పట్టుబడినాడు భక్తికి బాబాగాను. బంగారు తండ్రిని బంగారు తండ్రిని ఆ భక్తి పట్టుబడి ఏ పూర్వజన పుణ్యోగని మన మధ్యలో నిలిపింది. అలాంటి మధుర జ్ఞాపకాలని మీరు రేడియో సాయి శ్రోతలతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞత.
1: మా అదృష్టం,
0: మాకందరికీ అవకాశం ఇచ్చినందుకు రేడియో సాయి వారికి, తెలుగు స్ట్రీమ్ వారికి చాలా చాలా చాలా ధన్యవాదాలు. కృతార్థులమయ్యాం. థ్యాంక్ యూ.
2: సాయిరాం.
0: సాయిరాం. సాయిరాం.
3: స్వామితో కొడైకెనాల్ వెళ్లి వచ్చిన స్వామి విద్యార్థులు వినిపించిన అనుభవాలు విన్నారు. పాల్గొన్నవారు శ్రీ శివశంకర్ సాయి, శ్రీ రవితేజ, అనుసంధానం శ్రీ రంగనాథరాజు. మా ప్రియమైన శ్రోతలందరికీ మరోసారి సాయిరాం. ఇంతవరకు మీరు 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక కార్యక్రమాలు విన్నారు. ఈరోజు ప్రసారం చేసిన కార్యక్రమాలను సమీక్షిస్తూ రేడియో సాయి ప్రసారాల గురించి రేడియో సాయి తరపున శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్ వివరణతో నేటి మన కార్యక్రమాలను ముగిద్దాం. సాయిరాం గణేష్, సాయిరాం సాయి ప్రసాద్.
4: స్వామివారి దివ్యాశీస్సులతో, అనిర్వచనీయమైన ప్రేమతో ఈనాడు రేడియో సాయి తెలుగు విభాగం తన 5వ వార్షికోత్సవాన్ని ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలతో జరుపుకున్నది. వ్యష్టి సమష్టితో కలిసి సమసృష్టిని ఆరాధించి పరమేష్టిని చేరడమే మానవ జీవిత లక్ష్యం.
5: ఈ అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి అవనిపై తమ అస్తిత్వాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తాడు. ఈనాడు ఇంతమంది ఈ కృషిలో కలిసికట్టుగా పాల్గొని ఎన్నో శ్రమలకూర్చి స్వామికి ఎంతో ప్రేమతో తమ కార్యక్రమాలను సమర్పించుకున్నారు.
4: ఈ విధంగా ప్రతినిత్యం మనం వ్యక్తుల మధ్య ఉండే భేదాలను ప్రక్కకు నెట్టి సత్యసాయి భగవానుడు ప్రబోధించిన ప్రేమతత్వంతో మనం పరమేశ్వరుని చేరితే సుగమమవుతుంది. సమస్త లోకా సుఖినో భవంతు అన్నది సాకారమవుతుంది. జై సాయిరాం.

ఇంతవరకు మీరు 2016 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలని మీరిప్పుడు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 నవంబర్ 23వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 93వ జన్మదినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం స్వామి దివ్య సందేశ సౌందర్యంలోని 3వ భాగం ఒక చిన్న కథ పునఃప్రసారాన్ని ఇప్పుడు వీరు వింటారు.

నవంబర్ 23వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 93వ జన్మదినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం

0: అమ్మ చెప్పే కథలు శిశువుకు ఒక అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. కథనంలో కథకుని నేర్పు పెద్దలను కూడా ఆకట్టుకుంటుంది. ఏదైనా విషయాన్ని వివరించడానికి ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. షిరిడీ సాయి, రామకృష్ణ పరమహంస వంటి వారు చిన్న కథల ద్వారా చక్కని సందేశాలు అందించారు. సాయిమాత కూడా తమ ఉపన్యాసాలలో మధ్య మధ్య చిన్న చిన్న కథలు చెబుతూ సోదాహరణంగా ప్రసంగించారు. మరొక్కమారు సాయిమాత ఒడిలో చిన్నారులమైపోయి చిన్న కథల తోటలో విహరిద్దాం.
1: సాయిరాం స్వప్న.
2: సాయిరాం నలిత.
1: స్వప్న, ఒక మంచి పాటను విన్నాం ఇప్పుడే, భగవానుడు పుట్టిన పండుగ అని. అలా మన స్వామి పుట్టిన ఈ పవిత్రమైన దినాన మీకు జన్మదిన శుభాకాంక్షలు స్వప్న.
2: అంతేకాదు లలిత, మన హృదయాలలో ఆ భగవానుడు సత్యసాయినాథుడిగా పుట్టిన పండుగకు మనందరం ఎంతో చక్కగా జరుపుకోవాలి, ఎంతో ఆనందంగా ఉండాలి. ఈ శుభాకాంక్షల్ని ప్రపంచంలో ఉన్న అందరికీ అందిద్దాం లలిత.
1: అవును అవును స్వప్న, మీకు ఓ చిన్న కథ చెప్పనా?
2: ఆ కథ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, చెప్పండి చెప్పండి.
1: సో ఇప్పుడు ఎంత పని ఉన్నా కూడా నేను కథ చెప్తానంటే మానేసి వింటారన్నమాట.
2: మరి కథ అన్న మాటలోనే ఉంది ఆ గమ్మత్ అంతా. ఎందుకంటే ఏ వయసు వాళ్ళైనా ఎవరైనా సరే ముందు కథ అంటే ఒక ఉత్సుకత, అందులో ఏం చెప్పబోతున్నారు ఎలా చెప్పబోతున్నారు అని ఆ విషయం తెలుసుకోవడం మనందరికీ కథలంటే చాలా ఇష్టం కదా.
1: అవును కదా స్వప్న, మనకి అందరికీ తెలిసిన విషయమే పంచతంత్ర కథల గురించి. అసలు ఆ కథలు ఎలా వచ్చాయి అనేది మనం ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే, ఒక రాజుగారికి ముగ్గురు రాజకుమారులు ఉన్నారట. వారికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదుట, చదువు మీద గాని విద్యాభ్యాసం మీద గాని. అంతేకాకుండా వారికి తెలివితేటలు కూడా కొద్దిగా తక్కువట. మరి ఇలాంటి వారు రేపు రాజ్యం ఎలా ఏళ్తారు, అసలు వాళ్ళు ఎలా బతుకుతారు అని రాజుగారు బాధపడుతున్నప్పుడు, విష్ణు శర్మ అనే ఒక వ్యక్తి, నేను వారికి విద్య నేర్పిస్తాను అని ముందుకొచ్చి పంచతంత్ర అనే కథల ద్వారా జీవితాన్ని ఎలా జీవించాలి అనే విషయాలన్నింటినీ వాళ్ళకి చక్కగా నేర్పించడం జరిగిందని మనకి వాడుకలో ఉన్న ఇంకో కథ. మనకి పంచతంత్రం గురించి తెలిసిందే ఎన్నోసార్లు మనం విని కూడా ఉంటాం కదా.
2: అవును, ఆ కథల గురించి అంటే ఎంతో పెద్ద పెద్ద నీతుల్ని, తర్వాత తెలుసుకోవాల్సిన విషయాల్ని కూడా కథల ద్వారా చెప్పారు. ఇంకా కథలు అంటే మనం ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాం, అది ఏ వయసు వాళ్ళైనా కూడా సిద్ధంగా ఉంటారు.
1: ఆ కథలకి, కథల ద్వారా మనం నేర్చుకునే పద్ధతికి చాలా మామూలుగా నేర్చుకునడానికి చాలా వ్యత్యాసం ఉందేమో అనిపిస్తుంది స్వప్న. అంటే మనం ఫార్మల్ గా వెళ్లి చదువుకుని నేర్చుకునే విజ్ఞానం, అలాగే ఎన్నో శాస్త్రాలని మనం చదువుకుని తెలుసుకునే జ్ఞానం, ఈ రెండు కూడా ఒక చిన్న కథ ద్వారా చెప్పేచ్చేమో అని. ఇప్పుడు మనం బ్రిటిష్ టైంలో అంటే ప్రీ ఇండిపెండెన్స్ ఇరాలో చూస్తే ఆడపిల్లలు చదువుకోవడం అనేది కొద్దిగా తక్కువగా ఉంది, లిటరసీ, ఫీమేల్ లిటరసీ రేట్. అయినా కూడా వారిని మనం కొద్దిగా గమనిస్తే చక్కగా వాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నాక జాయింట్ ఫ్యామిలీస్ లో ఉన్నారు, సంసారాలు నిర్వహించుకున్నారు, ఎంతో నీతివంతమైన ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. ఇవన్నీ వారు ఎలా నేర్చుకున్నారు అంటే, తమ ఇంట్లో పెద్దవారిని చూసి ఒక రకంగా, అయితే ఆ పెద్దవారు కథల ద్వారా వీళ్ళకి ఈ విషయాలన్నీ చక్కగా నేర్పించి బోధించి ఉంటారు. ద్రౌపదీదేవి లాగూ, సీతమ్మ వారిలాగూ, మంచి భార్య అంటే ఇలా ఉండాలి, మంచి తల్లి ఇలా ఉండాలి అని ఉదాహరణల ద్వారా, కథల ద్వారా చక్కగా నేర్చుకున్నారు. అంటే స్కూల్కి వెళ్ళకపోయినా కూడా వాళ్ళు ఎంతో చక్కగా జీవించగలిగారు. అలానే స్కూల్కి వెళ్ళకూడదని కాదు, కానీ ఆ వెళ్లే అవకాశం లేని పరిస్థితిలో ఉన్న ఆడపిల్లలు కూడా కథల ద్వారా నేర్చుకున్న విషయం, విజ్ఞానం ఎంతో ఉంది అని.
2: తరాలు మారిన కథల మీద అభిమానం మట్టుకు, ఆ ఇంట్రెస్ట్ మట్టుకు ఎవరికి పోలేదనే చెప్పుకోవాలి లలిత. ఇప్పటికి కూడా ప్రతి వాళ్ళకి, పిల్లలకి కూడా, అప్పుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడు కథలను ఎంత ఇష్టపడ్డామో, ఇప్పుడు పిల్లల్లో కూడా అదే ఉత్సుకత ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి అందిన ప్రతి వాటి ద్వారా కూడా, ఇప్పుడు టీవీలు చూసుకున్నా వేటిని చూసుకున్నా, మనం ఆ కథల ద్వారానే వాళ్ళు దానికి అట్రాక్ట్ అవడం గానీ, లేకపోతే కథల ద్వారానే మంచి విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతున్నది. మరి మనందరి ఇంట్రెస్ట్, మనం ఎటుపక్క ఆకర్షితం అవుతామో స్వామికి బాగా తెలుసు కాబట్టి, ఎందుకంటే మన లోపల బయట ఉండి చదివేది ఆయన కాబట్టి, మనకి చాలా చక్కగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా మనం వింటేనే అది మనలోకి వెళ్ళి గుర్తుంటుంది, దాన్ని పాటిస్తాం కూడా. కాబట్టి అలాగా ప్రతి విషయాన్ని మనకి ఇంట్రెస్ట్ కల్పించి నేర్పించడానికి స్వామి కథలను ఎన్నుకున్నారేమో అనిపిస్తుంది. లలిత, మేము చిన్నప్పుడు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు డిస్కోర్సెస్ ఈ పండగ సందర్భాలను చెప్తూ ఉండేవారు. ఏంటో ఆత్మ తత్వం శరీరం ఈ కోశ అంటుంటే అప్పుడు ఏం అర్థమయ్యేది కాదు. మధ్యలో స్వామి ఓ చిన్న కథ అనేవారు. అనగానే అప్పటివరకు పడుకున్న వాళ్ళు ఇటు చూస్తున్న అటు చూస్తున్నారు, అబ్బా మన కోసం ఏదో కథ చెప్తున్నారు, థ్యాంక్ యూ స్వామి మాకు మంచి కథ చెప్తున్నారని ఆ ఇంట్రెస్ట్ వచ్చేది అనమాట. ఇప్పుడు ఆలోచిస్తే ఆ చిన్న కథలో ఏంటి చెప్పారు అంటే, ఈ తత్వం ఏదైతే అంత సీరియస్ గా చెప్తున్నారు వచనంలోని దాన్ని ఈ కథ రూపంలో పెట్టి చెప్పేసేవారు. అంతవరకు బోర్ కొట్టిన అదే డిస్కోర్స్ ఇప్పుడు ఎంతో ఇంట్రెస్టింగ్ గా అప్పుడు విన్నది ఈ రోజు కూడా గుర్తుండిపోయి అని చేయాలి అని చేసేదానికి ప్రోత్సాహాన్ని కూడా అందిస్తూ ఉన్నది అనమాట. కాబట్టి స్వామి ప్రవచనాల్లోని స్వామి ఉపన్యాసాల్లోని కథలకి ఎంత ఇంపార్టెన్స్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది.
1: అవును, చక్కగా చెప్పారు స్వప్న. ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం, స్వామి కథ చెప్పే విధానం కూడా ఎంత చక్కగా ఎంత అందంగా చెప్తారో. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ, ఒక రెండు క్యారెక్టర్స్ గురించి మాట్లాడేటప్పుడు స్వామి తమ గొంతు మార్చి మాట్లాడే విధానం మార్చి ఫీలింగ్స్ ని దానికి ఇమోషన్స్ ని జోడించి
2: నిజంగా ఓ సినిమా చూస్తున్నట్టు మన కళ్ళ ముందు కట్టినట్టు మనం ఆ లోకంకి వెళ్ళిపోయి ఆ ఏదైతే జరుగుతున్నదో మనం అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది.
1: కళ్ళకు కట్టినట్టు చెప్తారంటారు చూడండి, స్వామి కరెక్ట్ గా అదే చేస్తారు.
2: అంతవరకు గంభీరంగా ఉన్న స్వామి వాయిస్ మీరు మనం డిస్కోర్సెస్ లో వింటూ ఉంటే ఆ కథ అన్నప్పటికీ పూర్తిగా మారిపోతుంది. ఎంతో చక్కగా ఆ కథలో ఉన్న క్యారెక్టర్స్ కి అనుగుణంగా మారిపోతుంది. మరి ఇంతటి చక్కటి కథల మీద కూడా ఒక మంచి పాట ఉన్నది, స్వామి ఎన్ని రకాలుగా కథలు చెప్పారు అవి మన ఎలాగా ఉపయోగపడుతున్నాయన్నది. ఆ పాటను ఇప్పుడు విందాం ఒకసారి.

0: లలిత, ఈ పాట వింటుంటే ఈ పాట రాసిన వారు మన ప్రకాశ్ రావు గారు, విశాఖపట్నం వాస్తవ్యులు, మనందరికీ సుపరిచితులు. ఆయన స్వామి తత్వాన్ని, స్వామి బోధల్ని ఎంత అర్థం చేసుకుని జీర్ణించుకుని ఇంత చక్కగా, ఇంత మధురంగా, అసలు కథలే ఎంత బాగుంటాయి, ఆ కథల గురించి చెప్పిన పాట వింటుంటే అసలు చాలా ఆనందంగా ఉన్నది. ఎన్ని రకాల బోధల్ని స్వామి ఎంత చక్కగా మనకి కథల రూపంలో అందించారో అనిపిస్తుంది.
1: అవును, చక్కగా చెప్పారు స్వప్న. మార్చివేయిన ఒక కథ, మహిమ చూపును ఒక కథ, దారి చూపును ఒక కథ,
0: శాంతిబోధ, జ్ఞానబోధ,
1: ప్రేమబోధ, ఇంకా అన్ని కవర్ చేసేసారు స్వామి. మరి మీరు చెప్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వస్తుంది స్వప్న. జనరలీ మనం ఇక కథలు వింటాము, అన్ని ఉపన్యాసాలు వింటాం, మీరు అన్నట్టు కథలు ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ గా వింటాం. ఒక్కొక్కసారి మనకి ఏం చేయాలి, ఇది చేయాలా, అది చేయాలా, మనం ఒక ఆలోచనలో ఉంటాం. అప్పుడే మనం ఒక కథ వినడమో, లేదు ఒక స్వామివారి ఉపన్యాసం వినడమో, ఏదో ఒకటి జరుగుతుంది. ఆ ఆలోచన నుంచి సరే ఇప్పుడు నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది చేయడం కరెక్టా కాదా, లేదు చెయ్యాలంటే ఏ విధంగా చేయాలి, అసలు చెయ్యాలా వద్దా, పోన్ నేను సైలెంట్ గా కూర్చుంటా స్వామి చేస్తారు. మనందరికీ ఒక ఒక అట్లీస్ట్ నా మటుకు నేను ఇది జరగాలంటే ఆయన సంకల్పిస్తే ఆయనే స్టార్ట్ చేస్తారు అని నేను వెనకడుగు వేసి, అంటే వెనకడుగు వేయడం కాదు, కొద్దిగా రిలాక్స్ అయిపోయే సందర్భాలు నా జీవితంలో చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అసలు మన ప్రేమయే ఉందా లేదా, మనం ఏదైనా సరే సంకల్పించుకుని చేయడం మొదలు పెట్టాలా, లేదు స్వామి అనుజ్ఞ కోసం ఎదురు చూడాలా, ఇటువంటి సందేహాలు చాలానే కలుగుతూ ఉంటాయి కదా.
0: ఈ చెప్తుంటే లలిత, నాకు స్వామి ఒకసారి తమ ఉపన్యాసంలో చెప్పింది గుర్తొస్తున్నది. స్వామి అడుగుతున్నారనమాట, మీరు ఉదయం లేచిందేంచి ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, ఇంట్లో చేసేవి, బయటకు వెళ్లేవి, అలాగే మీ ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తారు, వెళ్లిన తర్వాత ఇంటికి తిరిగి క్షేమంగా వస్తారని మీరు ఎలా ధైర్యంగా ఉంటున్నారు, ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? వెళ్తున్నాం, చేస్తున్నాం, కానీ మనకి తెలియని ఒక విశ్వాసం, వస్తారు, వెళ్లేరు, వస్తారు. స్వామి అదే అంటారు, బస్సు ఎక్కుతారు, మీరు బస్సు ఎక్కి వెళ్తున్నప్పుడు మరి బస్సు ఎక్కడ ఎవరు ఆలోచించారు, ఎందుకంటే డ్రైవర్ బాగానే పట్టుకెళ్తాడు అనుకుంటాము, అసలు మనం క్షేమంగా పట్టుకెళ్తాడా, యాక్సిడెంట్ చేయించిస్తాడా, నేను ఇంటికి క్షేమంగా వెళ్తా అన్న థాట్ ఉండదు. ఎందుకు అంటే మనకు తెలియకుండానే ఆ డ్రైవర్ మీద కాన్ఫిడెన్స్, నమ్మకం ఉంటుంది, ఆ విశ్వాసం ఉంటుంది. అంతెందుకు ఇంట్లో ఏ చిన్న పని చేయాలన్నా, విద్యార్థి దశ నుంచి గృహిణిగా ఉద్యోగంలో ఎక్కడ ఎవరు చూసుకున్నా సరే ఏ పని చేయాలన్నా ముందు మన మీద మనకు విశ్వాసం ఉండాలి. మనం నమ్ముకున్న భగవంతుడి మీద విశ్వాసం ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది. కాబట్టి ఇది ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి, చేయగలనా చేయలేనా అనే ముందు ఫస్ట్ ఆ విశ్వాసం ఉండాలి అన్నది చాలా ముఖ్యం అంటూ, కాబట్టి ఆ డ్రైవర్ ని మీరు నమ్ముతున్నారు కానీ మీకు దగ్గరుండి నడిపిస్తున్న నన్ను ఎందుకు మీరు నమ్మరంటారు స్వామి.
1: చాలా బాగా చెప్పారు స్వప్న. మనకి సాధారణంగా రెండు మార్గాల్లో మనం ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకటి, ఏదైనా మనం ఒక పని బాగా చేసి మంచిగా అది సక్సెస్ అయినప్పుడు, మనం విజయం సాధించినప్పుడు, నేను ఇంత బాగా చేశాను, నేను ఇంత ఎఫర్ట్ పెట్టాను, దీనికోసం ఇంత కష్టపడ్డాను, ఇంత చక్కగా ప్లాన్ చేసుకున్నాను, బాగా చేశాను అనే ఆ ఒక్క క్షణంలో భగవంతుడు ఎంతగా మనల్ని సపోర్ట్ చేయకపోతే ఇది ఇంత బాగా జరుగుతుంది అనే విషయాన్ని ఒక్కొక్కసారి మర్చిపోవడం జరుగుతుంది. కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకోవచ్చు దాన్ని. అలాగే ఇంకొకొక్కసారి ఏమవుతుందంటే, మనకి చెయ్యాలని రాసి పెట్టుంటే,
0: అవ్వాలనుంటే
1: స్వామే చూసుకుంటారు, స్వామే, భగవంతుడే చేస్తాడు, భగవంతుడే మొదలు పెట్టిస్తాడు, ఆయనే పూర్తి చేయిస్తాడని అది నమ్మకం అనుకోవాలా, లేదు నిర్లక్ష్యం అనుకోవాలా, మన ఇండిఫరెన్స్ అనుకోవాలా, నామతనం అనుకోవాలా, ఏమనుకోవాలనేది కొద్దిగా కొంచెం ఇది ట్రిక్కీ సిచ్యువేషన్ ఏమో అని.
0: అందుకే కదా అంటారు మానవ ప్రయత్నం ఉండాలి, దాంతోపాటు దైవ విశ్వాసం ఉండాలి, ఈ రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది కరెక్ట్ లైన్ లోనే వెళ్తుంది అని.
1: అది కరెక్ట్ గా చెప్పారు స్వప్న. స్వామి కూడా ఎప్పుడు అంటారు, ఆయన కూడా మానవ ప్రయత్నానికి మొదటి స్థానం ఇచ్చారు, మానవ ప్రయత్నం దైవ సంకల్పం అన్నారు.
0: నువ్వు ఒక అడుగు ముందు వెయ్యి, ఆ తర్వాత నేను 100 అడుగులు వేస్తాను.
1: నువ్వు ఒక అడుగు వెయ్యి, నేను నీ వైపు 10 అడుగులు వస్తానన్నారు, నేను నీ వైపు 10 అడుగులు వచ్చేస్తా, తర్వాత నువ్వు నా దగ్గరికి రా. అక్కడ కూడా బహుశా భగవంతుడు మనకి అన్నింటినీ ఇచ్చాడు కాబట్టి వాటన్నింటినీ ఉపయోగించి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలు పెట్టు అని చెప్పడం కోసం వారు అలా అని ఉండవచ్చు. ఇప్పుడే ఇందాక మీరు అన్నారు మనకి ఏమిటి నమ్మకం, నమ్మకమే లేదు అని. ఈ బ్యాలెన్స్ ఎలా మనం చేసుకోవాలి అంటే, చూడండి, నేను రోజు రాత్రిపూట పడుకునే ముందు, సాధారణంగా గృహిణులందరూ ఈ పని చేసే పనే, రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, టిఫిన్ ఏం చేసుకోవాలి అని ఆలోచించుకుని దానికి కావలసిన సరంజామా సరుకులు అన్ని సిద్ధం చేసుకుని నిద్రపోయే ముందర సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఆ సిద్ధం చేసుకోవడం నా ప్రయత్నం నేను చెయ్యాలి, రేపు పొద్దున లేస్తానా లేదా అనేది నాకు తెలియదు, అది భగవంతుడి మీద విశ్వాసం, అది ఆయనకు వదిలిపెట్టేయాలి. కానీ మన వైపు నుంచి మనం చేయగలిగే పని అంతా మనం చేసి తీరాలేమో అనిపిస్తుంది. కానీ ఈ బ్యాలెన్స్ ని అసలు ఎలా మనం సాధించవచ్చు అంటారు?
0: ఏం లేదు, మరి సాధించడం అంటే ఈ విశ్వాసం మానవ ప్రయత్నాన్ని సైమల్టేనియస్ గా నడిపించడమే.
1: సమపాళల్లో ఉండాలంటారు.
0: అంతే, అంటే ఏది తక్కువ అవ్వకూడదు, ఏది లోపించకూడదు కూడాను. ఇంత దీని గురించి మనం ఇంత తికమక పడిపోయి కింద మీద ఆలోచిస్తున్నాము. ఎంతో చక్కగా ఒక కథలోని స్వామి మనకి జీవితాంతం గుర్తుండిపోయేటట్టు చెప్పారు. మరి ఆలస్యం చేయకుండా ముందు కథను వినేద్దాం.
2: మనం దేహం ఇచ్చినందుకు ఈ దేహంతో మన శక్తి ఉన్నంత వరకు మనం కర్మ ఆచరించడానికి కూడుకోవాలి, పవిత్రమైనటువంటి యొక్క కర్మలో మనం పాల్గొనాలి. కానీ మనం అంతా భగవంతుడే చేస్తాడని మన శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేసుకుని ఏమాత్రమైనా మన యొక్క సాధనకు మనం ప్రయత్నం చేయకుండా అది ప్రయోజనం లేదు. అందువల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం మనతో ప్రాప్తించదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, మనము చేయిని శుభ్రపరచుకోవాలంటే జలం చాలా అవసరమే. కానీ ఇది జన్మ జన్మాంతరం యొక్క సంస్కారం అనేటువంటి యొక్క జిడ్డు చేతికి ఉండడం చేత ఒక్కటూరు నీటితో ఈ జిడ్డు పోయేటువంటిది కాదు. దానికి ఏదైనా సోపు లేక షాంపూ లేక చీకాయలు లేక కూపుకాయలు ఏదో ఒక పదార్థాన్ని దానికి ఉపయోగపెట్టుకున్నప్పుడు ఆ జిడ్డు చాలా త్వరగా పోతుంది. కనుక మన యొక్క భక్తి అనేటువంటిది కేవలం వాటర్ వంటిది. జపము ధ్యానము యోగము అనేటువంటిప్పుడు సోపు షాంపూ చీకాయలు వంటివి. కానీ ఈ రెండింటి యొక్క సమ్మిళితం చేతనే మన యొక్క ఇది హృదయం శుభ్రమైపోతుంది. కనుకనే సాధనలు లేకుండా దైవమే చూసుకుంటాడే, పుట్టించిన వాడు తానే అన్నం పెట్టాడే అని సోళ్ళూరు మాదిరి కూర్చుంటే ఈ భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. పరోపకారమైనటువంటి సమాజ సేవ అయినప్పుడు మనం చేయాలి. దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. ఒక సంగీత విద్వాంసుడు ఉండేటువంటి వాడు, అతను కొంతమంది ట్యూషన్ పెట్టుకుని ఆ పిల్లలకు చక్కగా నేర్పిస్తూ ఉండేటువంటి వాడు. కానీ పరీక్షలు సమీపించినాయి. దిన్నము 7 గంటలకు పోవడం, 12 గంటలకు ఇంటికి రావటం చదువుతూ ఉండేటువంటిది ఇంత పూర్వం. కానీ ఒకనాడు స్పెషల్ క్లాసులు తీసుకోవడం చేత 1 అయింది 2 అయింది 3 అయింది ఇంకా భర్త ఇంటికి రాలేదు. కానీ భార్య 12 గంటలకు వంట వండుతుంది, ఇంకా భర్త రాలేదే అని చూసింది. 1 అయింది 2 అయింది లోపల దిగులు పుట్టింది. ఏమో రోడ్లో ఏమైనా వస్తుంటే ఏ కారో ఏ మోటార్ సైకిలో ఏదైనా యాక్సిడెంట్ కొట్టిందో ఏమో అని తనకు దిగులు ప్రారంభమైపోయింది. కానీ 3 గంటలకు ఇంటికి వచ్చారు, ఆకలైంది. ఈయన కూడా పాపం భోజనకుండా కాచుకొని ఉంటున్నారు. కానీ ఈ కాలం భార్య లేకపోతే తాను భుజం చేసి అతనికి ఏదో ఒక తింటారని పెట్టింది. కానీ ఆ యొక్క ఇల్లాలు ఆ విధంగా చేయలేదు. భర్తకు పుట్టిన తర్వాతనే తాను భుజించడం ఆనాటి వాడుతారు. సరే వచ్చాడు, ఏమిటండి ఇంతసేపు అయిపోయింది, స్నానం చేసి త్వరగా రండి, నాకు ఆకలి అవుతాను, ఇద్దరు కూర్చొని ఫోన్ చేద్దామని. భార్య వెనుకకు ఒక చిన్న బావి ఉంటుంటే ఆ బావి దగ్గరికి పోయాడు. త్వర త్వరగా చక్కగా వదిలిపెట్టాడు, బకెట్ వదిలాడు, నీళ్లు తోడుకున్నాడు, తలపైన పోసుకుని త్వర త్వరగా సోపు వేసుకున్నాడు. కానీ ఆ సోపు మోహానికంతా వేసుకున్నాడు పాపం. బకెట్ తీసుకుని బావిలో విచ్చడానికని కళ్ళు మూసుకున్నాడు. విచ్చేటప్పటికి ఆ బకెట్ తాడు బావిలో పడుతుంది. కళ్ళు మూసుకున్నాడు ఈ యొక్క మనిషి ఆ బావి దగ్గర చెప్తున్నాడు, భారము నీదేనా ప్రభో, భారము నీదేనా అని అలాపం మొదలుపెట్టారు. సరే భార్య ఇంటిలో పోయి తట్టలో అంతా వడ్డించింది, ఈ వినింది, ఏమిటో అని పరిగెత్తి వచ్చింది పాపం. ఏమిటంటే ఇంకా మీరు సంగీతం చేస్తున్నారు, త్వరగా రాండి అని ఆలోచించింది. ఇదేం జవాబు చెప్పడం లేదు. సరే ఈవికి ఏమైపోయింది, ఈ తల చెడిపోయిందా ఏమని దగ్గరిపోయింది. ఏమిటండి ఏమిటండి ఏమిటండి అని కొట్టింది పాప. అప్పుడు కూడా అదే పాట మొదలుపెట్టాడు. సరే ఈమె లోపలికి వెళ్ళింది, చెబుతూ నీళ్ళు తెచ్చింది, మొహానికి కొట్టింది. అంతా చూప్ చేసి ఏమిటండి మీ యొక్క పరిస్థితి, ఎందుకోసం ఉద్దేశాలు ఆకలి అని ప్రశ్నించింది. బకెట్ బాగులో పడుతుంది, మేమేం చేసేది అన్నారు. అప్పుడు ఆ భార్య చెప్పింది, ఒట్టి సోదే పోతా, ఎవరైనా చెప్తే ఆ బకెట్ దిగి బకెట్ తీసుకోరు కానీ బకెట్ దగ్గర బావులో పడిపోయింది అని బావు దగ్గర కూర్చొని భారం ఉంది ఎలా అంటే బకెట్ వస్తుందా, నీ పేరు నువ్వు చెయ్యాలి అని భర్తకు చక్కని తన యొక్క కర్తవ్యాన్ని ఆచరించమని బుద్ధి చెప్పింది. కనుక మన శక్తి ఉన్నంత వరకు మనం పనిచేసి ప్రయత్నంలో చూడుకోవాలి కానీ శక్తి ఉండినా కూడా భారం మీదే భారం మీదే కూర్చుంటే మనకేమాత్రం కూడా రాదు. ఇది సోమరితనంగా ఉంటుంది, లేజినెస్గా ఉంటుండాలి. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ దైవాన్ని కొన్ని రకమైనటువంటి దీంతో మనం స్మరించుకుంటూ కాలం గడపడం చాలా పవిత్రం.
1: భారం నీదేరా అంటే ఏమి జరగదు స్వప్న, మన ప్రయత్నం మనం చెయ్యాలి, అది సంగతి.
0: అవును,
1: ఇప్పుడు ఈ కథలో చూస్తే అతను కనుక ఆ సంగీత విద్వాంసుడు ఇప్పటికైనా భార్య అభిప్రాయానికి కొద్దిగా విలువిస్తే బహుశా నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకుంటాడు.
0: అలా అనకండి అక్క, అలాగే అందరు అభిప్రాయాలు తీసుకున్నాం మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడిపోతాం.
1: అది కరెక్టే. ఇప్పుడు చూడండి, మన ఇద్దరం షాపింగ్కి వెళ్ళాం అనుకోండి, ఓ షాప్ కి వెళ్తాము. జనరల్లీ ఆడవాళ్ళంటే చీరలు బట్టలే కదా, మీకు ఓ చీర నచ్చుతుంది, నాకు వేరేది నచ్చుతుంది, స్వప్న అదొద్దు ఇది తీసుకోండి మీకు ఇది ఇంకా బాగుంటుందంటే మీరు ఎంత ఇబ్బందులు పడిపోతారు. నా అభిప్రాయానికి విలువ ఇచ్చి అది కొనాలో తెలియదు, మీ మనసుకి నచ్చిందో తీసుకోవాలో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి లైఫ్ లో చాలా సార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా.
0: ఒక్క చీరే కాదు లలిత, చీరతో మొదలుకొని జీవితంలో అన్ని చెప్పుకోవచ్చు. ఇంకా అంటే మనకుండే వస్తువులు కానీ మనం చేయాల్సిన పనికి కానీ ఏది ఎలా చెయ్యాలి, లేకపోతే ఇది మంచిదా అది మంచిదా అని చాలా కన్ఫ్యూజన్ మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది ఎలాంటి అంటే ఒక కారే కొనాలనుకోండి, దాని రివ్యూస్ ఇస్తారు, అది ఏది తీసుకోవాలి, లేకపోతే ఒక కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు పిల్లలందరికీ అదే పాపం వాళ్ళు కూడా చెయ్యాలని ఉంటుంది, లేదు లేదు ఇది చేయని తల్లిదండ్రులు చెప్తారు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఇంకేదో చెప్తారు, దానికి ఫ్యూచర్ లోని అంత కెరియర్ బావలేదంటారు, దీనికైతే డబ్బులు ఎక్కువ రావంటారు, ఇలా చదువు మొదలుకొని కూరగాయల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా ఏం చెయ్యాలని, లేదండి ఇక్కడ పప్పు 2 రూపాయలు తక్కువ అంటే అక్కడ క్వాలిటీ తక్కువ అంటారు. ఏది తీసుకున్నా సరే ఈ అభిప్రాయం ప్రతి వాళ్ళ అభిప్రాయాలని మనం కలెక్ట్ చేసుకుంటూ పోతే మనం కన్ఫ్యూజన్ లోనే ఉంటాం అనిపిస్తుంది.
1: కరెక్ట్ గా చెప్పారు స్వప్న, మనకి క్లారిటీ అనేది నిల్ అయిపోతుంది, శూన్యం అనమాట, కన్ఫ్యూజన్ లోనే ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, ఎవరి అభిప్రాయం వారిది, ఆ అభిప్రాయాన్ని వాళ్ళు ఎలా ఏర్పరచుకుంటారు అంటే వాళ్లకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా, వ్యక్తిగతంగా వాళ్ళు ఎటువంటి అనుభవాలు పొందారు. బహుశా ఒకరికి ఒక కారు నచ్చి ఉంటుంది, అది వాళ్ళకి బాగా ఉపయోగపడి ఉంటుంది, వేరే వారికి అది అవసరం అయి ఉండదు. అలా ప్రతి ఒక్కరి అభిప్రాయాలను మనం, మీరు అన్నట్టు ఏ కారు బాగుందని చూస్తే 2000 రివ్యూలు ఉంటాయి, అవన్నీ మనం చదువుతూ కూర్చుంటే మనం ఈ జీవితానికి కారు కొనుక్కోలేము. అలా అందరి అభిప్రాయాలని తీసుకోవడం అనేది కొద్దిగా కష్టమైన పని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు మనకి ఒక సామెత ఉంది, పిల్లల్ని ఎలా పెంచాలో ప్రతి ఒక్క మీ పిల్లల్ని ఎలా పెంచాలో ప్రతి ఒక్కరికి బాగా తెలుస్తుంది. అలా పిల్లలతో ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి, వాళ్ళకి ఏ విషయమైనా ఇలా చెప్పాలి అంటూ అందరూ అభిప్రాయాలు వెలిబెచ్చుతూనే ఉంటారు. కానీ నాకు వర్కౌట్ అయ్యింది, నాకు బాగా ఉపయోగపడిన సూత్రం కానీ ఆ విధానం కానీ మీ విషయంలో మీ అమ్మాయితో మీకు ఉపయోగపడకపోవచ్చు. ఆ చిన్న విషయాన్ని మర్చిపోయి నేను మీకు చెప్పిందే చెప్తూ ఉంటే మీరు దాన్ని ఆచరించనూ లేరు, అలా అని పక్కన పెట్టేయనూ లేరు. ఎందుకంటే మనసులో అది ఆల్రెడీ వెళ్ళిపోతుంది, ఓహో బహుశా ఇది కరెక్టేమో అనే ఆలోచన వచ్చేస్తుంది. అలా మనం కొద్దిగా ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అప్పుడప్పుడు ఇరుక్కుంటూ ఉంటామేమో.
0: అందుకే స్వామి చాలా చక్కగా చెప్తారు కదక్క, అంటే ఈ విషయం అనే కాదు, ఏ విషయంలో మనకి ఏది ఎంత ఉండాలి, లేకపోతే మనం ఏది ఎలా చేయాలనుకునేటప్పుడు ఒక సన్నటి ఒక చిన్న లైన్ మట్టుకే దానికి తేడా ఉంటారు. అవి ఏంటంటే ఆశలు అవసరాలు. సపోజ్ మీకు 4-5 పట్టిన కారు మీకు సరిపోతే మా ఫ్యామిలీకి పెద్ద కారు అవసరం అయ్యిండొచ్చు. నేను పెద్ద కారు కొన్నానని చెప్పి అయ్యో నాకు పెద్ద కారు లేదు నేను పెద్ద కారే కొనుక్కోవాలి మీరు అనుకోవడం అది తప్పు అవుతుందన్నమాట, దానివల్ల మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి నాకు అవసరం ఏది, నేను అవసరానికి మించి ఆశకి ఎక్కడికి పోతున్నాను అని అందరి అభిప్రాయాలు తీసుకోకుండా మన గురించి మనం మట్టుకే డిసైడ్ చేసుకోవాలని చెప్పారు. అలాగే మీ అవసరాలు ఏంటి మీ ఆశలు ఏంటి నేను డిసైడ్ చేయలేను, ఎవరి మీద మన అభిప్రాయాలను రుద్దకుండా మనకేది కావాలని మనం తెలుసుకుంటూ అంటే అవసరమైన విషయాన్ని వాళ్ళ నుంచి తీసుకోవాలి తప్ప ప్రతి వాళ్ళ అభిప్రాయాన్ని వింటూ పోతే చివరికి మనమే నష్టపోతాం అనిపిస్తుంది.
1: కరెక్ట్ చెప్తున్నా. మనం ఇంకొకటి ఏంటంటే ఇంకో విషయం, ఒక్కొక్కసారి మనం మంచితనంతో కూడా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు 10 మంది ఉన్నారు, నేను ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు గానీ నాకు ఏదైనా ఒక విషయం గురించి డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు 10 మంది వారి అభిప్రాయాలని వారు చెప్తూనే ఉంటారు. నాకు మనసులో ఏమనిపిస్తుందంటే, అయ్యో వీళ్ళు చెప్పింది నేను వినకపోతే వీళ్ళు హర్ట్ అవుతారు, వీళ్ళు బాధపడతారు, వీళ్ళని అనవసరంగా నేను కష్టపెట్టిన దాన్ని అవుతాను అనే ఆలోచిస్తాం. కానీ మీ ఒక్కరి అభిప్రాయాన్ని నేను పాటిస్తే మిగిలిన 9 మంది ఎలా అయినా బాధపడతారు. అలానే 10 మంది అభిప్రాయాలని ఒకే విషయంలో పాటించగలిగే శక్తి మనకి లేదు.
0: పాటిస్తే మీరు
1: అవును. సో ఇక్కడ మనం ఆలోచిస్తే మనకి ఏమర్థమవుతుందంటే, అందరి అభిప్రాయాల్ని గౌరవించాలి. ప్రతి ఒక్కరి అభిప్రాయం ఎంతో పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ల ఆ ఎక్స్పీరియన్స్ కి వాళ్ల జీవితానుభవాలకి మనం గౌరవాన్ని ఇవ్వాలి. అభిప్రాయాల్ని గౌరవించడం మటుకు ఓకే, ఆచరించే విషయం వచ్చేసరికి మీరన్నట్టు మనకి ఏది కరెక్ట్, మనకి ఏది కరెక్ట్ గా సూట్ అవుతుంది అని ఆలోచించుకుని ఆచరించాలి. ఇలా చేయకపోవడం వల్ల మనం కన్ఫ్యూజన్స్ కి లోన్ అవడమే కాదు, ఒక్కొక్కసారి మనం చాలా ఫూలిష్ గా కూడా బిహేవ్ చేస్తూ ఉంటాం, ఇబ్బందుల్లోనూ పడతాము, అసలు కంప్లీట్ గా తెలివి తక్కువగా ప్రవర్తించడం కూడా జరుగుతుంది. ఆ విషయం గురించి స్వామి ఒక చిన్న కథలో ఎంత చక్కగా వివరించారో ఒకసారి విందామా?
0: తప్పకుండా.
2: ఎవరు ఎక్క చెప్పితే కట్ట మనం పోరాదు. వీ షుడ్ నాట్ గో ది వే డిపెండింగ్ అపాన్ సైజ్. ఆ విధంగా పోతే మనం ప్రశ్నలు అయిపోతాము. వి విల్ గో లిజనింగ్ టు ఎవ్రీ వన్, వీ లూజ్ అవర్ హెడ్. ఒక చిన్న కథ, వన్ స్మాల్. ఒక తాత మనవడు ఒక గాడిని తీసుకుని ఏదో సామాన్ తెచ్చుకోవటం కోసం మనకు ఒక ఊరికి పోతున్నారు. వన్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ వర్ టేకింగ్ ఎ డాంకీ అలాంగ్ విత్ దెమ్ గోయింగ్ టు ఎ విలేజ్. తాత ముసలివాడు, గ్రాండ్ ఫాదర్ వాజ్ ఓల్డ్ మ్యాన్, మనవడు కొంచెం యువకుడు. This grand అంటే చిన్న పిల్లవాడు, అంటే యువకుడు కాదు, గ్రాండ్ సన్ వాజ్ అన్ యంగ్స్టర్. అతనికి సహాయార్థమే ఆ చిన్న మనవడిని తీసుకుని పోతున్నాడు. ఫర్ ఎ సార్ట్ ఆఫ్ హెల్ప్ హి వాస్ టేకింగ్ హిస్ గ్రాండ్. ఎవడో ఒక పరిచయమైనటువంటి వాడు ఎదురొచ్చాడు. సమ్ అక్వైంటెన్స్. ఏమిటండి మీరిద్దరు ఇంత బుద్ధి తక్కువ పని చేసుకుని పోతున్నారు, ఇద్దరు కూడా నడచడం ఏంటి, పక్కన గాడిద ఉంటుంటే ఎవరైనా అందులో కూర్చొని దాన్ని పోవచ్చు కదా అన్నాడు. హౌ అన్థింకింగ్ యు ఆర్, ఇన్స్టెడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ వాకింగ్, వై షుడ్ నాట్ వన్ రైడ్ ఆన్ ద డాంకీ. అప్పుడు ముసలివాడు కదా అని ఆయన చెప్పింది నిజమేకొని తాను ఎక్కాడు ఆ గాడిద పైన. ద ఓల్డ్ మ్యాన్ థాట్ దట్ వాట్ ఈ సెడ్ ఈస్ ట్రూ. హీ మౌంటెడ్ ది. మరీ కొంచెం దూరం అయినప్పుడు ఇంకొక పరిచయితుడు వచ్చాడు. ఆఫ్టర్ ఎ లిటిల్ డిస్టెన్స్ వాస్ కవర్డ్. ఏమిటండి మీరు ఇంత పెద్దవారే కూడా చిన్న పిల్లవాడిని నడిపిస్తూ మీరు కూర్చొని పోతున్నారా, అతన్ని ఎందుకు ఎక్కించకూడదు అని అన్నారు. ఈ సెట్ వెల్ యూఆర్ ఎ గ్రోన్ అప్ పర్సన్, హౌ కెన్ యూ మేక్ ద స్మాల్ చేంజ్. అప్పటికప్పుడు నిజంగానే అది సత్యంగానే తోచరించింది. He thought that that was true. He asked the child to mount the donkey. He asked the child to mount the donkey.
3: Mari koncha dooram poyinaru.
2: They covered a little
3: bit. Okaru nadachadam enti, okaru kucchovatam enti, adi gaadi ganuka iddaru kucchunte vostundi kada annaru.
2: Well, after all it is a donkey. The third one came and told, why should both not
3: ride? Idi idime kada ani iddaru ekkaru.
2: Both of them
3: dani nadu vongindi. మరో ఎక్కువైపోయింది.
2: ఇట్ అండర్ ది వెయిట్ ఆఫ్ బోత్ ఆఫ్ దీస్ పీపుల్
3: మరి ఎవరో ఒక ఎదురొచ్చారు.
2: అనదర్ పర్సన్.
3: ఏమిటండి అది, నోరు లేని జీవి ఇంత భారం వేసుకుంటే అది ఏమైపోవాలో చచ్చిపోతుంది కదా, ఇది బుద్ధి తక్కువ అన్నాడు. ఇద్దరు దిగారు.
2: ద ఫోర్త్ పర్సన్ సెడ్, వాట్ టైప్ ఆఫ్ అన్ఇంటెలిజెంట్ పీపుల్ యు ఆర్.
3: అది నడచడానికి శక్తి లేకపోయింది.
2: ఇట్ ఈస్ సచ్ ఏ డమ్.
3: మరి ఇంకొకడు వచ్చాడు.
2: ద ఫిఫ్త్ వన్ కేమ్.
3: వాడు చెప్పాడు, ఈ గాడిని నేను ఎట్ట తీసుకుపోయేదని ముసలివాడు చెప్పే చెప్పి అబ్బాయి నేను కర్ర ఇస్తాను, ఆ రెండు కాళ్ళు కట్టేసి దానికి మధ్యలో కర్రను పెట్టి ఇద్దరు మోసుకొని పోండి అన్నాడు.
2: దట్ డాంకీ వాజ్ సో టైర్డ్ ఆఫ్టర్ క్యారీయింగ్ గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఫర్ ఎ డిస్టెన్స్. ది ఫిఫ్త్ వన్ సెడ్, వై డోంట్ యు క్యారీ ది డాంకీ.
3: ఇద్దరు చేరి ఆ గాడిని మోసుకొని పోతున్నారు పాపం చాలా కష్టంగా.
2: దిస్ ఓల్డ్ మ్యాన్ అండ్ ది గ్రాండ్ సన్ వర్ క్యారీయింగ్ ద డాంకీ విత్ హెల్ప్ ఆఫ్ ఎ స్టిక్.
3: ఒక పల్లె దగ్గరికి పోయేటప్పటికే పల్లె పిల్లలంతా దీన్ని చూసి పక్కు నవ్వారు, అంతా గలాట చేశారు.
2: When they reached a village, the children there saw this scene and they laughed loud.
3: ఈ గలాట గాడిది బెదురుకుంది.
2: And this donkey got frightened by the
3: అది అటు ఇటు తిప్పేసేసి ఆ వంతెన పైన పోతుంటే బాగా అల్లాడిచ్చేటప్పటికే తాత మనముడు ఇద్దరు కూడా నదిలో పడిపోయారు.
2: When they were crossing a bridge, this happened. And when the donkee tried to release itself,
3: ee vidhanga mana paristhiti evar ekka chepthe akkanta manam potunte ee yokka nadi paar ayipotam manamu mana yokka conscience mana hrudayanni manam ansarinchali nee master yokka aagnanu nee ansarinchali nee hrudaya samparkamanu nee anubhavinchali.
2: Just as those two people fell into the river and got into trouble,
3: cheppina vaalla maatalanta vinadaniki nee anta amayikuduga undakoodadu.
4: డోంట్ బీ సో ఇగ్నోరెంట్ ఆర్ ఇన్నోసెంట్ యాస్ టు బిలీవ్ ఎవ్రీ వన్ దట్ టెల్స్ దట్ గివ్ సమ్ సజెషన్.
3: ఒక్క మాట పైన, ఒక్క బాట పైన
4: షుడ్ ఫాలో వన్ వర్డ్ అండ్ వన్
3: థింగ్ మనం అనుసరించాలి.
4: దాట్ ఈస్ వాట్ యుడ్ డూ.
0: లలిత వింటుంటే ఇక్కడ మనకి అవసరమైన విచక్షణ అని చాలా చక్కగా స్వామి చెప్తున్నారు.
1: అవును సార్,
0: 10 మంది చెప్పిన 10 విషయాలు వింటూ ఉంటే చివరికి మనకే అపాయం జరుగుతుంది అని. నాకు ఇంకో భయం ఏంటంటే 10 మంది చెప్పే విషయం పక్కన పెడితే మన మనసులో వచ్చే ప్రతి విషయాన్ని మనం పాటిస్తూ పోయినా మనం ప్రమాదంలోనే పడతాము.
1: కరెక్ట్.
0: అంటే ఎన్ని ఆలోచనలు మన ఎన్ని రకాలుగా అటు ఇటు పరిగెట్టిస్తూ ఉంటాయి కదా, మరి ఈ ఆలోచనల దగ్గర ఎలా మనం విచక్షణ పొందాలి అంటే, స్వామి చెప్పినట్టు మీ హృదయాన్ని మీ కాన్షియస్ ని వినండి అని ఎంత చక్కగా చెప్పారు. మన బుద్ధిని ఉపయోగించి ఏది మంచి ఏది చెడు అన్నది ప్రతి చిన్న విషయం నుంచి, ఆహారం దగ్గర నుంచి, మాట్లాడే మాట దగ్గర నుంచి, ఏ పని చేసినా సరే మీరు విచక్షణను వాడితే అప్పుడు ఎటువంటి అపాయం ఉండదు, సేఫ్ జోన్ లో ఉంటాము అని
1: చక్కగా చెప్పారు స్వప్న. మీరు ఇప్పుడే ఒక మాట అన్నారు, మన మనసులో ఎన్నో రకాల ఆలోచనలు అటు ఇటు పరుగులు పెట్టిస్తూ ఉంటాయి, ఏది కరెక్ట్ ఏది కాదు అని. ఇప్పుడు నాకు చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది,
0: చెప్పండి.
1: ఒక గురువు దగ్గరికి, ఒక జెన్ మాస్టర్ అనమాట, ఆయన దగ్గరికి ఆయన శిష్యుడు వచ్చి అడిగాడట, గురువు గారు ఇష్టానికి ప్రేమకి తేడా ఏంటి అని. అంటే గురువు చెప్తున్నారనమాట, ఒక అందమైన పువ్వును చూస్తాం మనం, పువ్వును చూస్తే ఎంతో నచ్చుతుంది మనకి, దాన్ని కోసుకుని తెచ్చుకుని మన ఉండే దగ్గర పెట్టుకుంటే అది ఇష్టం, నీకు ఆ పువ్వు అంటే ఎంతో ఇష్టం, దాన్ని చూసి ఆనందించి అక్కడే వదిలేస్తే దాని మీద నీకు ప్రేమ ఉన్నట్టు. అంటే వారు చెప్పింది ఏంటంటే, ఏది తాత్కాలికం ఏది శాశ్వతం అనే గ్రహింపు మనకు ఉండాలి, ఆ విచక్షణ మనకు ఉండాలి. దాన్ని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటే అది గంటలో వాడిపోతుంది, అదే మొక్కకి అలా వదిలేస్తే ఇంకో 10 మంది దాన్ని చూసి ఆనందపడతారు, సంతోషిస్తారు, ప్రేమిస్తారు, దాని జీవితకాలం ఇంకొంచెం పొడిగించిన వాళ్ళం అవుతాము అని. ఇదే విధానాన్ని మనం గనక మన జీవితంలో కూడా ఆలోచిస్తూ అప్లై చేసుకుంటే ఎన్నో కావాలంటుంది మనసు, కానీ వాటిలో ఏది శాశ్వతమైంది, దేనికోసం మనం ఆరాటపడాలి, దేనికోసం తాపత్రయపడాలి, దేనికోసం కష్టపడాలి అనేది మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకోగలమేమో అని.
0: అంతే లలిత, ఎప్పుడైతే ఆ విచక్షణ జ్ఞానాన్ని మనం అంటే ఉపయోగించమో, లేకపోతే ఆ లైన్స్ లో మనం ఆలోచించమో, అది మనం చేసే పన్నైనా లేకపోతే మన చుట్టూ ఉన్న మనుషులనైనా జీవితంలో దేన్నైనా కోల్పోవడానికి కూడా అదే అవుతుంది అనిపిస్తుంది.
1: అవును స్వప్న.
0: ఎందుకంటే ఎక్కడ మనం ఏది ఎంతవరకు వాడాలి, ఏది ఎంతవరకు చెయ్యాలని విచక్షణ జ్ఞానం ఉండాలి. అంటే దాని అంటే ఇందాక చెప్పుకున్న ఆహారం విషయంలో, అలాగే ఇప్పుడు ఆఫీస్ లో ఏదైనా విషయం తీసుకోండి, నేను ఎంతవరకు ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, లేకపోతే అక్కడ ఉన్న వాళ్లతో నా రిలేషన్షిప్ ఎలా ఉండాలి, అలాగే కుటుంబంలో, జీవితంలో ఏది తీసుకున్నా ఈ విచక్షణ అన్నది మనం వినియోగించకపోతే అది ఎంతో ప్రమాదాలు తీసి వీటన్నింటికి మనం దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
1: ఒక్కొక్కసారి మనల్ని మనమే పోగొట్టుకుంటాం ఆ మార్గంలో.
0: దీనికి ఇంకో పాజిటివ్ ఇదేంటంటే, ఎప్పుడైతే మనం విచక్షణ కలిగి ఉంటామో ఎన్నో ప్రమాదాల నుంచి కూడా, మన చుట్టూ ఎత్తుకు పై ఎత్తులు వేసి మనని ముంచేయాలనుకున్న వాళ్ళ నుంచి కూడా మనం కాపాడగలం కూడా విచక్షణ వల్లే అని మనం తెలుసుకోవాలి.
1: కరెక్టే స్వప్న, మీరు చెప్తుంది కరెక్టే. ఎన్నింటినో పోగొట్టుకుంటాం ఆ విచక్షణ లేకపోవడం వల్ల, ఒక మంచి వస్తువుని, ఒక ఉద్యోగాన్ని, ఆర్ ఒక మంచి ఫ్రెండ్షిప్ ని, స్నేహితుల్ని, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. కానీ విచక్షణను ఉపయోగించడం వల్ల బహుశా ఇటువంటి ప్రమాదాల్లో పడే అవకాశం తక్కువేమో.
0: అవును, మరి దీనికి స్వామి ఎంతో చక్కటి కదని, అంటే ఇందాక మీరు చెప్పినట్టు మంచి మంచి జంతువులు, జంతువులు మాట్లాడవు కానీ జంతువులు మాట్లాడినట్టు అది ఇలా చేసింది అది అలా చేసింది పంచతంత్ర కథలు చెప్పుకున్నాం కదా, స్వామి కూడా అలాగే ఒక మంచి కథను చెప్పారు. అది వింటే మనకి విచక్షణ అన్నది ఎంత చక్కగా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. ఒకసారి
3: ఒక కొలం లోపల
5: లేక్
3: ముసలి జీవిస్తున్న ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నాడు.
5: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
3: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
5: ఆన్ అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
3: ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి.
5: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ట్రీ.
3: ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
5: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
3: అంటే
5: ఈటబుల్ ఫ్రూట్స్ విత్ ఈటబుల్ ఫ్రూట్స్.
3: ఈ ఫలములంతా భుజిస్తూ ఉంటుంటాడు.
5: దట్ ఇట్ ఈట్స్ ఆల్ దోస్.
3: ఇది భుజించడము కింద పడవేయటము.
5: It partakes all the fruits and drops.
3: అది కింద పడవేసినటువంటి ఒక రేడి పండ్లను ఆ ముసలు తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
5: The crocodile will be eating all the leftover over there and
3: ఈ విధంగా కొంతకాలం చక్కగా తినింది ఆ క్రోకడైల్ కూడాను చక్కగా బలిచింది.
5: As time passed off, the crocodile also has grown fatty.
3: ఈ కోతికి క్రోకడైల్ కు చక్కగా స్నేహం ఏర్పడిపోయింది.
5: It's a very good friendship between the monkey and the crocodile.
3: ఈ క్రోకడైల్ చెప్పింది.
5: The crocodile said,
3: "Oh monkey బావా,
5: ఓ బ్రదర్ ఇల్లా మంకీ,
3: ఓ బ్రదర్ ఇల్లా మంకీ,
5: ఓ బ్రదర్ ఇల్లా మంకీ,
3: నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను.
5: ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద బ్యాంక్వెట్ సో నైస్లీ గివెన్ బై యూ.
3: కనుక నీవు కూడా మా ఇంటికి ఒక రోజు వచ్చి విందు మా విందును ఆరగించాలి అని.
5: యూ ఆల్సో విజిట్ అస్ వన్ డే అండ్ యాక్సెప్ట్ హాస్పిటాలిటీ.
3: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
5: మంకీ వాస్
3: దీనికి ఎక్కడ ఇల్లు ఉంటుందాది, ఇది ఎక్కడ నివసిస్తుందాది అని అనుకుని కొంచెం యోచన చేసింది.
5: మంకీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్, వేర్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్
3: దిస్ మంకీ? ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
5: మంకీ ఈజ్ జస్ట్ అవర్ ఫోర్ ఫాదర్.
3: చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
5: మంకీ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
3: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్ కూడా లేదు.
5: We just make fun of monkey, but it's very intelligent. Man is not that.
3: అందువల్ల శ్రీ రాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
5: Therefore Hanuman became a servant of the Lord Rama then.
3: ఎంత కార్యమును సాధించాడు.
5: What an accomplishment, you know.
3: సరే ఇది ఒప్పుకుంది పాపం.
5: Yes, it accepted the proposal.
3: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
5: How am I to come?
3: నేను నీళ్ళలో దిగలేను.
5: I cannot get into the water.
3: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
5: You cannot go over to the bank.
3: కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
5: How am I to come to you?
3: అయ్యో స్నేహితుడా, నాకింత దేహం ఉంటుండే, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
5: He said, "Oh friend, I got this huge body, you can sit on my back. I'll take you."
3: సరే కూర్చుంది.
5: Yes, the monkey said.
3: సరిగా అటువైపున గట్టుకు చేరేకు కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రోకడైల్ తన రహస్యాన్ని.
5: The crocodile revealed the secret when it was about to reach the shore.
3: లేదు లేదు.
5: No.
3: ఓ బావా,
5: ఓ బ్రదర్-ఇన్-లా,
3: నీ గుండెని తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
5: మై వైఫ్ డిజైర్స్ టు ఈట్ యువర్ హార్ట్.
3: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నిన్ను ఇక్కడ తెచ్చాను అన్నాడు.
5: ఐ షుడ్ సాటిస్ఫై మై వైఫ్, ఫర్ దట్ పర్పస్ ఐ బ్రాట్ యు హియర్.
3: కోతి చాలా యోచన చేసింది.
5: మంకీ
3: థాట్, వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయటమంటే నాకు కూడా సంతోషమే.
5: ఐ బి సో హ్యాపీ టు ప్లీజ్ యువర్ వైఫ్.
3: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
5: వై డిడ్ యు టెల్ మీ బిఫోర్ హ్యాండ్?
3: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
5: As I have been jumping from this tree to that other tree top, the heart may fall down at one place. Therefore, I kept it hanging on another tree top there.
3: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
5: I continuously jump.
3: ఆ గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
5: The heart may fall down, therefore I kept it in security.
3: Reverse. Veniki podam pa, teeskonu vachestanu annadu.
5: Now let's go back, let's go reverse. I'll bring back my heart.
3: Ee yokka musaliki buddhi ledu.
5: Crocodile is a dunce, not intelligent.
3: Sikti dandiga undi gaani buddhi ledu.
5: It has got the strength but no intelligence.
3: Inaati vidyavantula vale untundadi.
5: That the crocodile is like modern education, educate people.
3: Undani istundaneetunte aasitopala tirigi vachindi club ku vachinattuga.
5: With the desire that it will give the heart, it returned as it is going to club.
3: Undi kadane nenu digi poi gundam testanani digindi chette ekkipoyindi.
5: He said, "You remain here, I'll bring the heart," and it just climbed up the tree.
3: Oh pichi musali, gundeni teesi tagilincheki veel avutunda, inta matram neeku buddhi lekunnattu ilanti vaani friendship naaku akkarledu pomaninji.
5: Then oh crocodile, what a fool you are. Is it possible to separate heart from me? I don't want such a friend. No,
3: ilanti telivi takku friendship naaku enduku?
5: Why should I have friendship with such a dunce?
3: భగవంతునికి ఈ విధమైన యుక్తిగా మా కాదు మనం చూడపచ్చింది.
5: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ త్రూ దిస్ ఆర్ట్.
3: హృదయంతో భగవంతునికి అర్పితం చెయ్యాలి.
5: యూ హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
0: అది సంగతి లలిత, మనం అలా యుక్తిని ఉపయోగించి చెయ్యాలని చెప్తున్నారు స్వామి.
1: చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు, దాతకైనా వాని తాతకైనా, చెప్పుదురు కోటి చేయరు ఒక్కటి, ఉన్నమాట
0: తెలుపుతున్నమాట.
1: స్వామి కూడా ఇదే చెప్తారు. మనందరం చెప్పడం చెప్పేస్తాం స్వప్న, ఎందుకంటే చెప్పడం చాలా ఈజీ. నరం లేని నాలుగు కానీ తెలుగులో సామెత కూడా ఉంది, ఏదైనా చెప్పొచ్చు.
0: డైరెక్ట్ రిపిటేషన్ లాగా స్వామి వెనకాతలే మాట్లాడి
1: ఈజీగా ఉంటుంది. కానీ చేయడానికి వచ్చేసరికి ఎంతమంది చేస్తున్నాము, ఎంత మటుకు చేస్తున్నాము. చెయ్యకుండా కూర్చోవడానికి, వెనుకడికి వేయడానికి మనం ఎన్నో కారణాలను వెతుక్కుంటాం. బద్ధకం అంటాం, అలసిపోయామంటాం, నిరుత్సాహం, ఎలా చేయాలో తెలియదు,
0: అలాంటి అవకాశాలు దొరకలేదు, ఇవన్నీ అనుకుంటూ ఇవన్నీ చెప్తుంటే మళ్ళా మనం స్వామి ఉపన్యాసాల దగ్గరికి రావాలి. ఎన్ని స్వామి ఉపన్యాసాలు చెప్తూ ఉంటే అందరం బోరు బోరు నేడ్చేసి కర్చీఫ్లు చున్నీలు తడిసిపోయి స్వామి ఇక్కడి నుంచి వెళ్లగాని ఇవన్నీ చేసేస్తాం. స్వామి ఉపన్యాసాల్లో కూడా చాలా సార్లు చెప్పారు, మీరన్నీ ఇక్కడే పిండేస్తే ఆరేసి వెళ్ళిపోతారు, అవి ఇక్కడే తడిపేస్తారు, ఇక్కడే ఆరేసి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళగానే అన్ని మర్చిపోతారని. ఆ ఊపులో స్వామి చెప్తున్నప్పుడు నిజంగా నేను చేసేయాలి అన్నంత ఆవేశంలో డిసిషన్స్ తీసుకుంటాం. ఇది చెయ్యాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, స్వామికి నచ్చినట్టు చెయ్యాలి, మనం జీవితంలో బాగుపడి ఇవన్నీ చేసుకోవాలని అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా ఏదైనా మన ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంకా జీవితంలో ఏ విషయం తీసుకున్నా సరే అన్ని ప్లానింగ్ మట్టుకు
1: బాగా
0: చేసుకుంటాం అనుకుంటాం. కానీ ప్రాక్టికాలిటీలోకి వచ్చినప్పటికీ ఎంత మట్టుకు మనం ప్రాక్టికల్ గా చేయగలుగుతున్నాము అంటే మరి జీరో అనే చెప్పుకోవాలి.
1: చాలా సార్లు అవి బ్యాక్ బెంచ్ లోకి వెళ్ళిపోతాయి స్వప్న. అదే అంటే ఏదైనా సరే మనం ఒక లక్ష్యాన్ని అంటూ సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. అలా గనక కేటాయించుకోకపోతే లక్ష్యం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది, కానీ దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. ప్రతిదానికి ఒక సమయాన్ని మనం నిర్దేశించుకోవాలన్నమాట.
0: అందుకే స్వామి అంటారు ఆరంభ సూరత్వం తగ్గించుకుంటే, చెయ్యాలి అనుకున్నప్పుడు ఆరంభ సూరత్వం తగ్గాలి అంటే 10 సార్లు ఆలోచించుకుని ఏది చేయగలమో వాటిని డెసిషన్ తీసుకుని ఇది చేస్తామని కొన్నింటినైనా అలా మనం నిర్ణయించుకోగలిగితే వాటిని ఆచరించడం కూడా సులువవుతుంది.
1: అవును, అదే స్వామి కూడా చెప్తారు కదా, చెయ్యలేని పనులన్నింటినీ నెత్తినేసుకుంటే ఏమవుతుంది అనేది చాలా ఒక మంచి హాస్యాస్పదంగా స్వామి వివరించారు ఒక కథలో. ఆ విషయాన్ని ఆ కథను ఒకసారి విందామా?
0: తప్పకుండా.
3: ఒకనాడు అడవి లోపల ఉండినటువంటి జింకలన్నీ చేరి
5: ఆల్ ద డియర్ ఓవర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్
3: ఒక కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట.
5: దే హెల్డ్ ఎ కాన్ఫరెన్స్.
3: ఈ కాన్ఫరెన్స్ లోపల
5: దేర్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్
3: ఆ డియర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట.
5: ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్ హస్ వౌడ్ దేర్
3: మై డియర్ ఓ ప్రియమైనటువంటి జింకలారా,
5: హీ సెడ్ ఓ డియర్ డియర్,
3: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారం.
5: ఇన్ వాట్ వే వీఆర్ లెస్ దాన్ డాగ్స్.
3: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది, మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
5: వీ రన్ వెరీ ఫాస్ట్, ఫాస్టర్ దాన్ డాగ్స్.
3: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
5: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
3: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
5: వీ కెన్ జంప్ హైయర్.
3: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
5: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
3: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి, కుక్కలకు అంతా కూడా తామసికర ఆహారమే.
5: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
3: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
5: The food and habits of a dog are so low and mean.
3: జింకలను భగవంతుడైన కూడా నువ్వు ప్రేమిస్తుంటాడు.
5: గాడ్ లవ్స్ డే.
3: మనం సాత్విక హృదయలము.
5: You have pious heart.
3: శారీరకంగా అనేక విధమైన శక్తి సామర్థ్యములు కలవారము.
5: Because so much of power and
3: ability. మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
5: The legs are short.
3: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలు ఉన్న పేగలంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
5: The moment it kicks with that little leg, all the intestines will
3: come out. అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూసి ఎందుకు మనం భయపడాలి?
5: We are so powerful. Why should we be afraid of a dog?
3: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాన్ని తీసుకున్నాయి.
5: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
3: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది, తప్పక మేము అందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు.
5: ఆల్ దేర్స్ వర్ రెడీ పాసింగ్ ద రిజల్యూషన్ యునానిమస్లీ.
3: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
5: లిసనింగ్ టు ద వాయిస్ One dog there in the forest barked loudly.
3: ఒక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింకైనా లేదంతా పరిగెత్తిపోయినాయి.
5: By listening to the barking sound of the dog, not even one deer remained there.
3: ఏంటి ఈ నిర్ణయాలు?
5: What are these resolutions?
3: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
5: By the time it's a matter of action, all would run away.
3: ఈనాటి మాటలు కూడా అట్లనే ఉంటున్నాయి.
5: That's the modern trend.
1: అన్ని ఒక్క జింక కూడా లేదట. ఈ రోజుల్లో మాటలు కూడా అలాగే ఉంటున్నాయని స్వామి ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశారు. మనం ఏం చేస్తున్నాం అనేది ఏదైనా సరే చెప్పడం కాదు, దాన్ని కార్యరూపంలో పెట్టండి అని. మరి ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం స్వప్న. మీరు ఏదో ఒకటి సాధించాలనుకుంటారు, ఎంతో కష్టపడి ప్లానింగ్ చేసుకుంటారు, స్వామి చెప్పినట్టు దానికోసం ఎఫోర్ట్ చేసి కష్టపడి దాన్ని సాధిస్తారు కూడా. సాధించాక వచ్చే ఫలితాన్ని ఏం చేయాలి? దానివల్ల మీరు సంతోషించాలి, మీకు అది ఆనందాన్ని సంతృప్తిని కలిగించాలి. లేదు చుట్టూతా ఉన్న వారికైనా ఉపయోగపడాలి, లేదు మీకు వారికి ఇద్దరికి ఉపయోగపడితే ఇంకా దాన్ని మించింది లేదు. ఇలా చూస్తే మనం మన కష్టాన్ని, సమయాన్ని, మన ప్రయత్నాన్ని, ప్రతిభను అన్నింటినీ ఖర్చు చేసి సాధించింది, సంపాదించింది ఏదైనా సరే, అదొక పొజిషన్ కావచ్చు, విద్య కావచ్చు, లేదు ఒక టాలెంట్ కావచ్చు, ఏదైనా కూడా అందరితో పంచుకుంటేనే దానిలో తృప్తి ఏమో అనిపిస్తుంది కదా.
0: అంటే దాని సార్థకత కూడా అప్పుడే లభిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి ఒక డిగ్రీ చేతికి తీసుకుని ఆ స్థాయికి రావాలంటే ఎంత కష్టపడాలి. అది కష్టపడిన తర్వాత వచ్చిన దాన్ని అనుభవించిన అప్పుడు కూడా మనం విచారంగానే ఉంటున్నాం. దాన్ని ఆనందించే టైంలో మనం ఆనందించడం లేదు, పది మందికి ఉపయోగపట్టేటట్టు కూడా మనం చేసుకోవాలని స్వామి ఎన్నోసార్లు చెప్తారు. అంటే డబ్బు కాదు, విద్య కాదు, ప్రతిభ కాదు, ఏదైనా ఒక దగ్గర నిలిచిపోకూడదు అంటారు స్వామి. అంటే స్టాగ్నేటెడ్ వాటర్ చూడండి, ఒకే దగ్గర నీరు నిలిచిపోతే అది కుళ్ళిపోతుంది.
1: అవును,
0: అదే ప్రవహిస్తుంటే నదిలోని ఎక్కడ మనకు కుళ్ళు వాసన రాదు. ఏంటవుతుందంటే వెళ్తూ వెళ్తూ అందరికి పంచుకుంటూ పోతుంటే అలాగే విద్య కూడాను, ప్రతిభ గాని అంతెందుకండి. స్వామి చెప్తే మన దగ్గర ఉన్న ఏ వస్తువైనా పోనీ కష్టపడి సంపాదించి విద్యను లేకపోతే ఇంకో టాలెంట్ అక్కర్లేదు, మన దగ్గర ఉన్న చిన్న వస్తువైనా సరే మనం చక్కగా దాన్ని ఉపయోగించుకుని లేకపోతే మిగతా వాళ్ళకి ఉపయోగపడేటట్టు చూసుకోవాలి అని కూడా చెప్తారు స్వామి.
1: అవును స్వప్న, కరెక్టే. ఏదైనా సరే మన దగ్గర ఉన్నది మనకైనా ఉపయోగపడాలి, లేదు దానివల్ల ఎదుటివారైనా ప్రయోజనం పొందాలి, రెండూ లేకపోతే అది ఉండి దానివల్ల లాభం లేదు కదా.
0: అవునవును, అందుకే దీన్ని కూడా స్వామి ఎంతో చమత్కారంగా ఒక మంచి కథ చెప్పారు.
1: ఇప్పుడు విన్నావా?
0: లోభి మహాలోభి అని.
1: ఓహో, లోభుల్లో కూడా మహాలోభులు ఉన్నారనమాట.
0: అవునవును, వినండి కథ ముందు.
3: ఒక గ్రామంలో,
5: ఇన్ ఎ విలేజ్,
3: లోభి మహాలోభి.
5: A miser and a greater miser.
3: Lobhi tammudu.
5: Miser is younger.
3: Mahalobhi anna.
5: Greater miser is elder brother.
3: Varu kavasanta dhanam pettukunnaru.
5: They amassed wealth.
3: Kani.
5: But.
3: Kasaina kadapa daatiki baitiki velladu.
5: But they don't spend single pay.
3: కడుపునకైనా కూడా సరైనటువంటి భోజనం భుజించరు.
5: దే డోంట్ ఈట్ బెల్లీ ఫుల్ అట్లీస్ట్.
3: కావలసినంతా కూడా నూనె పెట్టుకున్నారు.
5: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
3: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమోనో భయం.
5: ఇఫ్ యూ ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
3: ఒకనాడు,
5: వన్ డే,
3: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
5: A close relative died in a village close to this village.
3: ఈ తప్పని సరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
5: It is the tradition in villages they should necessarily go and visit them, the bereaved family.
3: 10 మైళ్ళ దూరం ఉంటుండాలి.
5: It is 10 miles long distance.
3: బస్సు ఎక్కితే ఈ 5 రూపాయలు ఖర్చు అవుతుందని నడుచుకొని పోవడానికి ప్రయత్నించాడు పెద్దన్న.
5: The elder brother thought if he were to travel by bus he may have to spend 5 rupees.
3: తెల్లవారు జామన్నే లేచాడు, ఏదో 2 గుడ్డలు ఒక బ్యాగులో పెట్టుకున్నాడు.
5: ఎర్లీ మార్నింగ్ హీ గాట్ అప్ ప్యాక్ 2 pairs ఆఫ్
3: అప్పుడు తమ్ముడికి చెప్పాడు.
5: హి టోల్డ్ హిస్ యంగర్ బ్రదర్,
3: ఒక చిన్న దీపం అంటించరా, ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు.
5: హీ సెడ్ లైట్ ఎ స్మాల్ ల్యాంప్, ది ఆయిల్ ల్యాంప్.
3: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్లాడు.
5: విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ ఆయిల్ ల్యాంప్ హీ ప్యాక్డ్ 2 pairs ఆఫ్ క్లోథింగ్.
3: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా తక్షణమే ఆ దీపం మారిపేశాడు.
5: ది యంగర్ బ్రదర్ ఈస్ ఎ గ్రీడీ పర్సన్, హి హస్ పుట్ ఆఫ్ ద ల్యాంప్.
3: ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని,
5: బికాస్ ది ఆయిల్ మే బి కన్స్యూమ్డ్.
3: తిరిగి ఒక 1/2 గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
5: ది ఎల్డర్ బ్రదర్ రిటర్న్ ఇన్ 1/2 hour's టైం.
3: దీంట్లో 3 మైళ్ళు నడిచిపోయాడు.
5: హీ వాక్డ్ ఆన్ ద వే
3: 3 మైళ్ళు నడిచి వచ్చాడు.
5: అండ్ హీ రిటర్న్డ్ ఆల్ ద 3 మైళ్ళు.
3: 6 మైళ్ళు అయిపోయింది.
5: 6 మైళ్ళు టోటల్.
3: తలుపు తట్టాడు.
5: హీ ట్యాప్ ద డోర్.
3: ఎవరు తలుపు తట్టేది అన్నాడు చిన్న తమ్ముడు.
5: యంగర్ బ్రదర్ ఆస్క్డ్ హూ ఆర్ యూ, హూస్ ట్యాపింగ్ ద డోర్.
3: నేను అన్నంరా.
5: ఐఎమ్ యువర్ ఎల్డర్ బ్రదర్.
3: ఎందుకు వచ్చావు అన్నాడు.
5: వై హావ్ యూ కమ్.
3: నేను పోయే సమయ లోపల దీపం ఆరిపోయమని చెప్పలేదు, అందువల్ల దీపం వెలువన వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
5: While leaving the house, I forgot to tell you that you have to put off the lamp. Therefore, I return to remind you that.
3: అప్పుడు తమ్ముడు చెప్పాడు.
5: Younger brother said,
3: Brother.
5: Brother.
3: నాకు మాత్రం అంత బుద్ధి లేదా? నీ వెళ్ళిన తక్షణమే నేను ఈ దీపం ఆరిపేశాను.
5: Am I not that intelligent? I had immediately put off the lamp the moment you
6: left. Kani, but neevu 3 mailu velli 3 mailu vachesavu. ఈ 6 మైళ్ళ లోపల నీవు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నీవు నిశ్చుకోలేదా?
5: బట్ బ్రదర్ నో, యూ వాక్ 3 మైల్స్ లాంగ్ అండ్ రిటర్న్ 3 మైల్స్. జస్ట్ ఇమాజిన్ ది వేర్ అండ్ టేర్ ఎఫెక్ట్ ఆఫ్ యువర్ స్లిప్పర్స్.
6: స్లిప్పర్స్ అంటే ఎంత అరిగిపోయినాయో అన్నాడు.
5: స్లిప్పర్స్ మస్ట్ హావ్ బీన్ వార్న్ అవుట్.
6: అప్పుడు అన్న చెప్తున్నాడు,
5: దెన్
6: బ్రదర్ నేను తెలివి తక్కువ కాదురా.
5: హి సెడ్, ఓ బ్రదర్ ఐఎమ్ నాట్ ఎ ఫూల్.
6: ఈ చెప్పులంతా కూడా మూట కట్టి చెంకలో పెట్టుకున్నాను.
5: I bundled the slippers, now I am carrying in my arms now.
6: ఈ విధమైనటువంటి లోబత్తం ఉంటే ఈ చెప్పులు ఎందుకు?
5: దిస్ ఈజ్ ది మైజర్లీనెస్. వై డస్ హీ
6: తాను సుఖపడనటువంటి యొక్క ఈ దానధాన్యం ఎందుకు?
5: ఇఫ్ ది మనీ డజంట్ మేక్ యూ హ్యాపీ, వై డూ యూ నీడ్ ఇట్? యాక్చువల్లీ
6: ఎవరికైనా సుఖాన్ని అందించాలి.
5: అట్లీస్ట్ మేక్ అదర్స్ హ్యాపీ.
6: తానైనా సుఖపడాలి.
5: అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యాపీ.
6: ఈ రెండూ లేనటువంటి యొక్క సుఖం ఏం ప్రయోజనము?
5: విత్ నైదర్, వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ ఆల్ దిస్ మనీ?
6: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
5: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
6: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
5: You should study not for the job's sake.
6: Mana samajam lopala, mana village lopala, mana gramam lopala ee chaduvunu samajam yokka sadviniyoganiki upayoginchali.
5: You should make use of your learning for the welfare of your village and society.
6: Samajam yokka samcheemani kosamani mee chaduvulu upayogapettali.
5: You should make use of your studies for the progress and welfare of the society.
6: Kevalamu చదివి డిగ్రీలు తీసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
5: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్ బై గెటింగ్ ఎ డిగ్రీ.
6: ఇది కేవలం డిగ్రీ అనేటువంటిది భిక్షా పాత్ర.
5: డిగ్రీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బెగ్గింగ్ బౌల్.
6: ఎందుకంటే ఈ డిగ్రీ అనేటువంటి ఒక పాత్ర ఉంటే ఒక్కొక్క ఆఫీస్ ఉద్యోగం నిమిత్తం కాదు.
5: యూ షుడ్ స్టడీ నాట్ ఫర్ ది జాబ్ సేక్.
6: మన సమాజం లోపల, మన విలేజ్ లోపల, మన గ్రామం లోపల ఈ చదువును సమాజం

0: is a begging bowl, you go step by step, visit every office.
1: మన పాదములు పైన మనం నిల్చుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: You should be able to stand on yourself, self-reliant. You should be self-reliant.
1: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
0: You should serve your village in the way that's required, needed.
2: స్వప్న చూసారా, మరి మహాలోభి అంటే అలా ఉంటారన్నమాట. వీళ్ళిద్దరిలో ఒక లక్షణం గమనించారా మీరు? ఎదుటివారు తమ గురించి ఏమనుకుంటున్నారనే భయం గాని బెంగ గాని వీళ్ళిద్దరికీ లేదు.
3: ఎంతసేపు వాళ్ళ లోభత్వమే వాళ్ళది
2: వాళ్ళకి. ఈ సందర్భంలో అది వాళ్ళకి మంచిది కాదు, గాని ఒక్కొక్కసారి దీనికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. షిరిడి సాయి చెప్పేవారు, ప్రపంచం గౌరవం కోసం ఆదరం కోసం ఆయాసపడద్దు, భగవంతుడి దగ్గర నుంచి అనుగ్రహాన్ని పొందడం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి అని. మరి ప్రపంచం గౌరవం కోసం మనం పరుగులు తీస్తే ఎక్కడ అది ఎక్కడ ముగుస్తుంది చెప్పండి? నిజంగా దొరుకుతుందా?
3: మీరు ఇలా అంటుంటే అనిపిస్తుంది ఎందుకు బాబా అలా చెప్పారు అని. ఎందుకంటే ఎప్పుడు మారేది ఈ ప్రపంచం అన్నది, భగవంతుడు చెప్తాడు మారుతూ ఉండేది. ఈ రోజు మనని గౌరవించిన వాళ్ళు, ఈ రోజు మనల్ని అభిమానించిన వాళ్ళు రేపు అభిమానించకపోవచ్చు, లేకపోతే ఇంకో రకంగా బాధ పెట్టచ్చు. కాబట్టి అలాంటప్పుడు ఇంకా మనం బాధలకు గురవ్వాల్సి వస్తుంది.
2: అవును,
3: కాబట్టి జీవితంలో ఈ మార్పులు వస్తూ ఉంటాయి అన్నది తెలుసుకుంటే ఎవరి మీద పూర్తిగా మనం ఆధారపడము, వాళ్ళ అభిప్రాయాలకి పూర్తిగా మనం లొంగిపోవం కూడా. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా మారాల్సిందే, మార్పు అన్నది రావాల్సిందే. ఏది మారినా మారపోయినా మార్పు అన్నది మట్టుకు గ్యారంటీ అని తెలుసు కాబట్టి షిరిడి బాబా చెప్పారు. కాబట్టి ప్రపంచాన్ని నమ్ముకోకండి. అంతేకాకుండా మనం మన యొక్క టాలెంట్ ని, మన యొక్క తత్వాన్ని కూడా మనం నిజంగా తెలుసుకోవాలి. ఏది ఎంతవరకు చేయగలము, మన దగ్గర ఉన్నదేది లేనిదేది అని కూడా మనం ఆలోచించుకోవాలి.
2: కరెక్ట్. మనుషుల అభిప్రాయాలు మీరు అన్నట్టు ఎప్పుడు మారిపోతూనే ఉంటాయి స్వప్న, సమయం సందర్భాన్ని బట్టి. నేను మీతో బాగా మాట్లాడితే మీ అభిప్రాయం నా మీద ఒక రకంగా ఉంటుంది. ఏదైనా నా పరిస్థితుల వల్ల నేను మీతో ఇంతకు మామూలుగా లేకపోతే అభిప్రాయం మారే అవకాశం ఉంది. అది వారి తప్పు కూడా కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. మనం దాని మీద, ఎదుటివారి అభిప్రాయాల మీద మనం ఆధారపడకూడదు, వారి గౌరవం కోసం ఎదురు చూడకూడదు.
3: మనం చేయాల్సింది మన డ్యూటీని, మన కర్తవ్యాన్ని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప, అంటే అలా అని అతిక్రమించమని కూడా స్వామి ఎప్పుడు చెప్పట్లేదు. మనం చేయాల్సింది పద్ధతిగా నలుగురికి ఉపయోగపడేటట్టు, అది ఏది ధర్మం అనేదో దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి అని.
2: ఎదుటివారి అభిప్రాయాల మీద మనం గనక ఆధారపడితే, వారిచ్చే గౌరవం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనేది, అవి ఎలా మారతాయి అనేది స్వామి కథలో ఎంత బాగా చెప్పారో వినండి ఒకసారి.
3: అలాగే విందాం.
4: గౌరవ అగౌరవముల అంతై కూడాను అర్థము లేనిటువంటి వ్యర్థమైన మాటలు.
5: రెస్పెక్ట్ ఆర్ డిస్రెస్పెక్ట్ ఆర్ థింగ్స్ విచ్ రియలీ హ్యావ్ నో మీనింగ్, దీస్ ఆర్ జస్ట్ వర్డ్స్.
4: ఒక చిన్న కథ.
5: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ.
4: ఒక గ్రామం లోపల ఇద్దరు వ్యక్తులు ఉండేటువంటి వారు.
5: ఇన్ వన్ విలేజ్ దేర్ వర్ టూ ఇండివిజువల్స్.
4: ఒక వ్యక్తి ఎక్కడ ప్రయాణం చేసినప్పటికీ తాను ఒక గుర్రమును ఎక్కి బయలుదేరేటువంటి వాడు.
5: One individual, wherever he went, he used to mount a horse and make the journey.
4: మరొక వ్యక్తి ఏ గ్రామమునకు బయలుదేరినా కాని ఒక పిల్లోను దగ్గర పెట్టుకుని వెళ్లేటువంటి వాడు.
5: The second individual, wherever he made the journey, he used to take a pillow in his hand and would make the journey.
4: ఒక దినము ఇరువురికి ఒకే కాలంలో ఒకే గ్రామమునకు బయలుదేరవలసి వచ్చింది.
5: One day, for both of them, at the same time, there was need to go to the same village.
4: అప్పుడు ముందు పిల్లను తీసుకుని బయలుదేరేటువంటి వాడు నడుస్తూ వెళ్లాడు, వెనుక వైపున గుర్రమును ఎక్కి మరొక వ్యక్తి అదే గ్రామమునకు బయలుదేరి వెళ్లాడు.
5: That occasion, the man who was accustomed to carry the pillow led the way and went to the village as the first one. Behind him was the man who was accustomed to travel on the horse. He sat on the horse and went to the same village.
4: మార్గ మధ్యంలో ఒక పల్లె వచ్చింది. ఆ పల్లెలో ఉన్నటువంటి ప్రజలు భావించారట, ఈ ముందు పిల్లో తీసుకుని పోయేటువంటి వాడు ఏదో ఒక రికార్డ్స్ బ్యాగ్ గా ఉంటుంటాది, కనుక ఇతను ప్యూను గుర్రం ఎక్కినట్టుపోయేటువంటి వాడు తహసీల్దారు అనుకున్నారట.
5: ఆన్ ది వే దేర్ వాజ్ ఎ స్మాల్ విలేజ్ త్రూ విచ్ బోత్ దీస్ పర్సన్స్ పాస్డ్. ది విలేజర్స్ లుక్డ్ ఎట్ ది మ్యాన్ హూ ఫస్ట్ పాస్డ్ విత్ ది పిల్లో అండర్ హిస్ హ్యాండ్. They thought that he was carrying a bundle of files or papers, and they thought he was the peon who was taking the bundle of papers ahead. They looked at the man on the horse, and they thought he was the master or the tahsildar who was following.

0: పాతకాలంలో కార్లు బస్సులు మోటార్ సైకిల్స్ లేవు కనుక గుర్రములపైనే ప్రయాణం వేసేటువంటి వారు కలెక్టర్స్ తహసీల్దార్స్.
1: ఇన్ ది ఓల్డ్ డేస్ బికాస్ దర్ వాజ్ నో ట్రాన్స్పోర్ట్ లైక్ అ మోటార్ కార్ ఆర్ అ బైసికల్ ఆర్ అ బస్, all these officers, the collectors and the tahsildars used to make the journey on a horseback.
0: Anduvalla aa yokka gramam varu ee vidhanga bhavinchukunnaru tirigi taamu cheravalsinatundi gramam cherina taruvata ee pillo teesukoni poyinatundi vaadu oka chatram lopala chakkaga oka pillarikanta pillo vesukunnadu jemmanga kurchunnadu gurramu nekki poyinatundi vaadu గుర్రమును ఎక్కడ కట్టాలి అని ఒక చోటును వెతుకుతూ వస్తుంటున్నాడు. ఆ సమయంలో ఆ గ్రామస్తులు అనుకున్నారట, ఈ గుర్రమును కట్టడానికి వెతికేటువంటి వాడు ప్యూను, ఆ పిల్లో వేసుకుని కూర్చున్నటువంటి వాడు తహసీల్దారుగా ఉండవచ్చు అనుకున్నారట.
1: As soon as they reached the destination, the village, this man who was carrying the pillow, he straight went into a rest house, put the pillow against a pillar and sat in a very peaceful manner, in a very boastful manner. The other fellow who was on the horseback, he got down the back of the horse and he was looking round where he has to tie up this horse. The villagers looked at both of them and thought that the man with the pillow is the officer, he was taking rest. The man who was on the horseback was the peon who was trying to tie up the horse in a suitable place.
0: ప్రపంచం యొక్క గౌరవ అగౌరవములు ఈ రీతిగా ఉంటాయి. ఒక గ్రామములో ప్యూన్ అనుకున్నటువంటి వాడిని మరొక గ్రామంలో తహసీల్దార్ అన్నారు. ఒక గ్రామంలో తహసీల్దార్ ఆఫీసర్ అనుకున్నటువంటి వాడిని మరొక గ్రామంలో ప్యూన్ అనుకున్నారు. ఇది కేవలము వారి దృశ్య కల్పితమైనటువంటి గౌరవంలే కాని వాని వల్ల ఇతనికి గౌరవం పోలేదు, ఈ పలుకు వల్ల ఇతనికి గౌరవం రాలేదు.
1: దిస్ ఇస్ హౌ రెస్పెక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్ టేక్ షేప్ ఇన్ దిస్ వరల్డ్. ది పర్సన్ హూ వాస్ థాట్ టు బి ఎ ప్యూన్ ఇన్ వన్ విలేజ్ వాస్ థాట్ టు బి ఎన్ ఆఫీసర్ ఇన్ అనదర్ విలేజ్. The person who was thought to be a collector or an officer in the first village was thought to be a peon in the second village. This is only an imagination, a makeup of the minds of people. By calling one a peon in one village and a collector in another village, by calling another a collector in the one village and a peon in another village, neither respect has come to either of them, nor disrespect has come to either of them.
0: ఒక చక్రవర్తికి స్వప్నమునందు తాను ఒక బిచ్చగాడైనట్టుగా తనకు రావచ్చును కళ, కాని ఇంకొక బిచ్చగాడికి కళ లోపల తాను చక్రవర్తి అయినట్టుగా తాను అనుభవం తెలియవచ్చును.
1: A king in his dream may have the dream that he is a beggar. A beggar in his dream may see that he is a king.
0: కాని లేచిన తక్షణమే ఎవరి స్థితి వారికున్నది కాని ఈ బెగ్గరకు చక్రవర్తి స్థానం లేదు, ఈ చక్రవర్తికి ఈ బెగ్గర స్థానం లేదు. కనుక యథాస్థితి లోపల ఇరువురికి ఉన్నటువంటి గౌరవములు ఉండనే ఉండవు, కాని ఈ స్వప్న దృశ్యములైనటువంటి యొక్క గౌరవ అగౌరవములను కేవలము పాసింగ్ క్లౌడ్స్ గా ఉంటుంటాయి. అట్టి వాటికి మనం ఏమాత్రం కూడా హృదయం అందించక మన స్వగృహమునందు ఆత్మతృప్తి నిమిత్తమై మన స్వజనులకు మనము సేవ చేసుకునేటువంటి ఈ పరిస్థితి లోపల దేనినైనా త్యాగం చేయడానికి మనం సంసిద్ధులుగా ఉంటుండాలి.
1: As soon as this king and the beggar wake up from their sleep and they come into the waking stage, each one will see his own natural form. The king has neither become a beggar, the beggar has neither become a king. This respect which they have got in their dream is of no value at all. The respect and disrespect which each one of them felt in their dream are like passing clouds. They do not stand at all. In this context, in our own house, for the sake of self-satisfaction, for our own people, what is good, what kind of service is good, is what you should do, irrespective of whether that service is respected or not by others.
2: లలిత ఈ కథ వింటుంటే ప్రపంచం మనకిచ్చే గౌరవం మీద మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ బేస్ చేసుకోకూడదు అని ఎంతో చక్కగా స్వామి మనందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. స్వామి ఎప్పుడు ఇది చెప్తూ కూడా అంటారు, మంచి సాంగత్యంలో ఉంటేనే మంచి వ్యక్తిత్వం ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది అని. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మీరు మంచి సాంగత్యంలో ఉండండి, అప్పుడు ఆ మంచిలో ఉన్నదంతా కూడా మనం అలవరచుకోవడానికి అవకాశం ఉంటుంది అని. సాంగత్యం అంటే మనుషులే కాదు, మనం చూసే మన ఇంద్రియాలతో గ్రహించేవన్నీ అని కూడా చెప్తారు. మీరు ఏం వింటారో, ఏం చూస్తారో, ఏం తింటారో, ఏం మాట్లాడతారో, ఎలాంటి వాతావరణంలో ఉంటారో, ఎలాంటి మనుషులతో తిరుగుతూ ఉంటారో, ఇంకా మనం ఇందాక అనుకున్నట్టు మన లోపల మన ఆలోచనలు ఎలాంటి ఆలోచనలతో మనం ఎప్పుడు నిరంతరం ఉంటూ ఉంటామో వాటిని మంచిగా పెట్టుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా మనం మంచిగా మన వ్యక్తిత్వాన్ని మలుచుకోవచ్చు అని ఎంతో చక్కగా ఎన్నో విషయాలక్క మనం ఇందాక పాట నుంచి తీసుకుంటే ఇంతవరకు కూడా చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు, చేమ నుంచి బ్రహ్మ వరకు కూడా ప్రతిదాన్ని ఎంతో చక్కగా స్వామి మంచి కథల్లోని మనందరికీ ఆసక్తికరంగా చెప్పి మనని అలరించేవారు.
3: అవును స్వప్న. మరి జనరల్లీ సాధారణంగా అయితే మన పుట్టినరోజుకి అందరూ మనకు కానుకలు ఇస్తారు. స్వామి మటుకు తన పుట్టినరోజున మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు.
2: అవును,
3: స్వామి కథల గురించి ముచ్చటించుకుంటూ మన శ్రోతలందరితో కూడా పంచుకునే అవకాశాన్ని ఇచ్చారు. మరి మనిద్దరం మన శ్రోతలందరి తరఫున కూడా స్వామికి మన కృతజ్ఞతలు, ప్రేమపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుందామా?
2: తప్పకుండా.
4: ఇంతవరకు 2018 నవంబర్ 23వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 93వ జన్మదినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం స్వామి దివ్య సందేశ సౌందర్యంలోని 3వ భాగం ఒక చిన్న కథ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

काशी विश्वेश्वर सदा शिवा, काशी विश्वेश्वर सदा

ಶಿವಶ ಪ್ರಿಯ ಶಿವ ಶಂಕರ ನಟ ಜನ ಪ್ರಿಯ ಶಿವ ಶಂಕರ ಶಂಕರ ಶಂಕರ.

रघुपति राघव राजा।